0: a sense of regulation, a sense of regimentation have been given a prime place of importance.
1: Prema swarupulara.
0: Embodiment of love.
1: Prati sadhakudu tana jeevitamulo సాధించవలసినటువంటి కార్యములలో ప్రధానమైనటువంటిది భగవత్ ప్రేమ.
0: Embodiments of love. The first and foremost task ahead of a true sadhaka is to strive and secure the love of the Lord.
1: ఒక్క ప్రేమను మనము సాధించుటమా? మనము సర్వ సాధనల యొక్క సారమును కూడా నువ్వు సాధించిన వారమవుతాం.
0: If you are to secure just love, you would have secured everything possible.
1: ప్రేమకు పాత్రుడైనటువంటి యొక్క మానవునకు మరొక సాధనలు అవసరం లేదు.
0: One who has been the recipient of this love need not undertake any other form of sadhana.
1: వంట అయ్యేంత వరకే మంట.
0: So long as the food is cooked, you have a need for the fire.
1: వంట పూర్తి అయిన తర్వాత మంటతో మనకు పని లేదు.
0: The moment the food has been cooked, you have no need for the fire.
1: భగవత్ ప్రేమ అనేటువంటి దీనికి పాత్రులైనటువంటి యొక్క సాధకులకు మరొక సాధన అనేటువంటిది అనవసరం.
0: In the same way, those sadhakas who have secured the love of the Lord need undertake, or there is no need for them to undertake any other sadhana.
1: అయితే ఈ సాధనకు మార్గం ఏమిటి?
0: But then, what is the path?
1: మానవునకు రెండు విధములైనటువంటి యొక్క భ్రాంతుల చేత తన జీవితమును చుట్టబడుకుని తద్వారా బంధితుడవుతున్నాడు.
0: మ్యాన్ గెట్ డిల్యూడెడ్ ఆన్ టూ కౌంట్స్ అండ్ దేర్బై బికమ్స్ ఎ స్లేవ్ టు హింసెల్ఫ్.
1: ఒకటి ఇష్టము, రెండవది అయిష్టము.
0: వన్ ఈస్ ద లైకింగ్, ద అదర్ డిస్లైక్.
1: ఒకటి ప్రీతి, రెండవది ద్వేషము.
0: వన్ ఈజ్ ఎ ఫాండ్నెస్ ఫర్ సంథింగ్, సెకండ్ ఎ హేట్రెడ్.
1: దీనిని వేదాంతములు శాస్త్రమునందు ద్వంద్వములు అని చెప్తూ వచ్చింది.
0: ఇన్ ద వేదస్ ద సేమ్ హస్ బీన్ టాక్డ్ ఆఫ్ యాజ్ ఎ డ్యువాలిటీ.
1: కవికర్షణ, ఉప్రకర్షణ అని దీనికి రెండు పేర్లు.
0: యు హావ్ టూ అదర్ నేమ్స్ ఫర్ ద సేమ్ థింగ్.
1: కవికర్షణ, విప్రకర్షణ.
0: కవికర్షణ అండ్ విప్రకర్షణ.
1: కవికర్షణ అనగా ఒక్క పదార్థమును మరొక పదార్థము చెంతకు లాగటము.
0: ద ఫస్ట్ వన్ కవికర్షణ మీన్స్ ట్రైంగ్ టు అట్రాక్ట్ సంథింగ్ త్రూ వన్ ఎంటిటీ.
1: విప్రకర్షణ అనగా ఒక పదార్థము మరొక పదార్థము నుండి దూరం కావటం.
0: విప్రకర్షణ ఆన్ ద అదర్ హ్యాండ్ డినోట్స్ ట్రైంగ్ టు రిపెల్ సంథింగ్ త్రూ వన్ ఆబ్జెక్ట్.
1: ఒక పదార్థమును మరొక పదార్థమునకు చెంతకు లాగినటువంటిది ఈ ప్రేమ.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ దట్ విచ్ టెండ్స్ టు అట్రాక్ట్ సంథింగ్ టువర్డ్స్ ఇట్సెల్ఫ్.
1: ఈ ప్రేమ తత్వమునే భక్తి అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ దిస్ ప్రేమ ఆర్ లవ్ విచ్ హస్ బీన్ ఆల్సో కాల్డ్ భక్తి.
1: ఈ విప్రకర్షణ యందు వ్యక్తి కంటే కొన్ని స్థాయిలు అధికమైనటువంటి వారితో చేరినప్పుడు దీనికి స్వాగతమని, నమ్రతమని, గౌరవమని చెప్తూ వచ్చారు.
0: ద ఫస్ట్ వన్ కవికర్షణ ఈజ్ టెండింగ్ టు అట్రాక్ట్ సంథింగ్ టు వన్ సెల్ఫ్.
1: ఈ కవికర్షణ తనకంటే అధికులైనటువంటి వారితో అనుసరించినప్పుడు దీనికి గౌరవమని, నమ్రతమని, స్వాగతమని కూడా చెబుతూ వచ్చారు.
0: When this Savikarshana, that is trying to take somebody closer to you, is directed towards somebody who is much above you, the same thing tends to get known as a sense of respect, a sense of obedience or humility.
1: తనతో సమానమైనటువంటి వారితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఇది స్నేహము అని పిలుస్తూ వచ్చారు.
0: The same sentiment directed towards somebody who is on the same footing as you are, it tends to be known as friendship.
1: తనకంటే తక్కువ వారితో సంబంధ బాంధవ్యము కల్పించుకున్నప్పుడు దీనికి కరుణ, దయ, కృప అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: the same thing when it is directed towards somebody who is below you, then you talk of compassion or mercy or kindness.
1: కానీ అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి ఎందు అనగా గురుత్వమునందు దైవత్వమునందు ఈ సంబంధ బాంధవ్యం ఏర్పరచుకున్నప్పుడు దీనిని భక్తి అని చెప్తూ వచ్చారు.
0: The same sense of attachment, if it is directed towards someone who is far above you, that is God Himself, you talk about it as bhakti.
1: ఈ కవి చెప్తున్నటువంటి దాని ఎందు ఒక విధమైనటువంటి సగుణ భక్తి నిర్గుణ భక్తి అని కూడాను రెండుగా విభజిస్తూ వచ్చారు.
0: This Tadikarshana Bhakti once again can be classified into two, the attributes and the attributeless.
1: ఈ సగుణ భక్తి ఎందు తిరిగి మూడు భాగములు ఏర్పరుచారు.
0: And in that bhakti, denoted by the attributes, you have three categories.
1: అవి తామసిక రాజసిక సాత్వికమైనటువంటి సగుణ భక్తులు.
0: And these Saguna Bhakti, the three types are Tamasika, Rajasika and Sattvika.
1: ఈ తామసికం అనేటువంటి భక్తి హింసతో ఆడంబరముతో ఒక విధమైనటువంటి యొక్క మచ్చరముతో కూడి ఉంటుంటుంది.
0: This Tamasika Bhakti is that which is characterized by a sense of exhibitionism, by a sense of injuring others.
1: ఆడంబరము అధికంగా ఉంటుంటుంది.
0: And this exhibitionism has a prominent place.
1: Parulu chudavalanannu parulu tannu mechukunavalanannu adaniki maha preeti.
0: Such a person tends to attract others' attention, tends to gain the praise of somebody else.
1: Atanu cheseetunte sadhana anni kudanu sharira manasika karmalato himsanu pori untayi.
0: And whatever sadhana he undertakes through the means of this body or through the means of his mind has this distinguishing feature.
1: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి మచ్చరముతో కూడి ఉంటుంటాయి.
0: Now this is something which is dotted.
1: కనుక ఇట్టి భక్తి చక్రమైనటువంటి మార్గమును అనుభవించదు అవలంబించదు.
0: Such a bhakti cannot be called the true type of bhakti.
1: ఇంకా రాజసికమైనటువంటి భక్తి ఇది లౌకిక భోగపాదములు ఎందు భాగ్యములు ఎందు కీర్తి ఎందు ఐశ్వర్యమునందు దీని అభిలషిస్తుంటారు.
0: And the second type, the Rajasic Bhakti, tends to go in for worldly charm, worldly wealth, name and fame and authority.
1: ఇది సామాన్యమైనటువంటి మానవులకు ఇది సామాన్యంగానే ఉంటుంటారు.
0: For the ordinary man, this certainly looks to be an ordinary one.
1: కష్టములు తీరవలనని ఐశ్వర్యము కలగవలనని కీర్తి మర్యాదలు సంపాదించుకునవలనని ఇవన్నీ కూడాను సామాన్య మానవుని ఎందున్నటువంటి అభిష్టములే.
0: Now it is common practice that we observe in man of today that he tends to secure a name for himself, some money for his well-being.
1: ఇది కూడాను సరియైనటువంటి భక్తి కానేరదు.
0: But then this again is not the true type of bhakti.
1: ఇది రాజసికమైన భక్తి.
0: This is a rajasic bhakti.
1: ఇంకా సాత్వికమైనటువంటి భక్తి తన యొక్క పాపములను పరిహారం చేసుకునేవారని తాను ఒక విధమైనటువంటి భగవత్ అనుగ్రహానికి పాత్రుడు కావాలనని శాస్త్ర ప్రమాణములను అనుసరించవాలనని తాను అభిలషిస్తుంటాడు.
0: The sattvic bhakti, on the other hand, makes an effort to put an end to one's sins, to secure the grace of the Lord, to get in tune with the age-old truth.
1: ఇది కూడాను ద్వంద్వముతో చేరినటువంటిది.
0: This also has an element of duality in it.
1: కేవలము శాస్త్రమును మాత్రమే అనుసరించాలని అనుకోవటం ఇది కూడా ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: ఇట్స్ ఆల్సో ఎన్ ఇల్యూజన్ టు ఫీల్ దట్ యు వాంట్ టు ఫాలో ద ట్రూత్స్ కంటెయిన్ ఇన్ ద శాస్త్ర.
1: పాపమును పరిహారం చేసుకోవాలని అనుకోవటం కూడా ఒక భ్రాంతియే.
0: ఇట్ అగైన్ ఇస్ ఎన్ ఇల్యూజన్ ఫర్ యూ టు ఫీల్ దట్ యుడ్ లైక్ టు పుట్ ఎన్ ఎండ్ టు యువర్ సిన్.
1: అనుగ్రహములకే పాత్రుడైన ఈ గ్రహములు మనం ఏం చేయగలం?
0: ఇఫ్ యు ఆర్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ వాట్ కెన్ దీస్ పాసిబ్లీ డూ టు యూ?
1: కానీ ఇది పరాభక్తికి సంబంధం కాదు.
0: సో దిస్ యాటిట్యూడ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ట్యూన్డ్ ఇన్ టు ది అదర్ ఆస్పెక్ట్.
1: పరాభక్తి అందు పరిపూర్ణ శరణాగతి ఉంటుంటుంది.
0: బికాస్ ఇన్ దిస్ అదర్ భక్తి, ద పరాభక్తి, ది ఎలిమెంట్ ఆఫ్ సరెండర్ ఇస్ అన్ ఎసెన్షియల్ ఫీచర్.
1: బలిచక్రవర్తి వామనకు సర్వస్వమును ధారపోశాడు.
0: ఎంపరర్ బలి గేవ్ హిస్ ఆల్ టు వామన.
1: ఇది కేవలం అహంకార రూపం కాదు.
0: This is not a case of ego.
1: ఆడంబర ప్రదర్శనము కాదు.
0: Nor is it a case of exhibitionism.
1: ఆత్మానంద నిమిత్తము తాను అర్పితము గావించుకున్నాడు.
0: He surrendered, he offered everything for the sake of his own bliss, his sense of happiness.
1: దీనిని శరణాగతి అని కూడా చెప్తూ వచ్చారు.
0: This is what has been called surrender.
1: ఈ శరణాగతి తత్వమునందు దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వము ఏకత్వం అవుతుంది.
0: In this act of surrender, you find that your divine nature of the Atma is an intermingling factor.
1: Itti bhakti yandu konni vidhamulaiti navavidha marthamulanu anusaristu vacharu.
0: In the such a type of bhakti, there are 9 distinctive categories.
1: Kani mari kotta mandi mantra tattulainatunti varu desham yokka avayavamato karacharanaadi avayavamato stotramulato నేత్రములతో దైవార్పితము గావించి ప్రార్థకతను అందుతూ వచ్చారు.
0: బట్ దెన్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ ది ఎఫికసీస్ ఆఫ్ ది మంత్రస్, హూ హావ్ సీన్ ద ఫార్మ్ ఆఫ్ ది లార్డ్ త్రూ ది మంత్రస్, హావ్ ఇన్ వేరియస్ వేస్ త్రూ ది మీడియం ఆఫ్ దే ఐస్, త్రూ ది మీడియం ఆఫ్ దే ఇయర్స్, త్రూ ది మీడియం ఆఫ్ దే హ్యాండ్స్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ ది లార్డ్.
1: ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా అన్నీ కూడాను దైవత్వం యొక్క సత్తమే అని వారు భావిస్తూ వచ్చారు.
0: వాట్ ఎవర్ దే సీ, వాట్ ఎవర్ దే వుడ్ హియర్, వాట్ ఎవర్ దే వుడ్ స్పీక్, దే నో దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డివినిటీ ఇట్సెల్ఫ్.
1: తన చేతులతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ సేవలుగా భావిస్తూ వచ్చారు.
0: వాట్ ఎవర్ దే అండర్టేక్ టు డూ, హీ ఈస్ ఫర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్.
1: తాను ఎక్కడికి ప్రయాణమైనా కూడాను దైవ ప్రదక్షిణగా విశ్వసిస్తూ వచ్చారు.
0: వేర్ ఎవర్ దే మైట్ గో, దే వుడ్ థింక్ దే ఆర్ గోయింగ్ ఆన్ ద లార్డ్.
1: తన కన్నును నిరంతరము కూడాను దైవము యొక్క స్వరూపముని దర్శిస్తూ ఉండేటువంటి వారు.
0: దే ఐస్ వుడ్ బి టచ్ దట్ దే వుడ్ కాన్స్టెంట్లీ బి సీయింగ్ ద ఫార్మ్ ఆఫ్ ద లార్డ్.
1: తన స్తోత్రములు నిరంతరం కూడాను దైవము యొక్క గుణగణములు మాత్రమే వింటూ ఉండేటువంటి వారు.
0: దే వుడ్ కాన్స్టెంట్లీ హియర్ ద అట్రిబ్యూట్స్ అండ్ ద చార్మ్స్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక ఏతావాత మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవార్పితము గావించేటువంటి యొక్క స్థితి యందు ఉండటమే ఉన్నత పరాభక్తి యొక్క లక్షణము.
0: సో ఆల్ సెడ్ అండ్ డన్, the true distinctive feature of this parabhakti is that constantly, every second of your existence, through all these senses at your command, you should be constantly immersed in the thoughts of the Lord.
1: కాని ఈనాటి భక్తి జపత్తులయందు యథార్థమైన యొక్క అర్థమును గుర్తించుకునలేక ఆడంబరమైన లేక కొన్ని విధములైనటువంటి ప్రచరించేటువంటి యొక్క ప్రదర్శనమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొంటున్నారు.
0: But today, we have given a new interpretation to this word bhakti. We tend to waste our time in exhibitionism, in going in for things which really do not carry us far.
1: Manasu yokka malinyamunu tuchaka shariramunaku paripadyayamunu snanam chesinappatikini taanu malinudai kaani parishuddhudu kaadu.
0: A person might take bath any amount of time, but if it does not purify his mind, he remains dirty and filthy to the extreme.
1: Mutta enni paryayamunu mootu chuttu chippinappatikini అది లోపల పోయినప్పుడే ఆకలి తీరుతుంది, కానీ చుట్టినంత మాత్రం ఆకలి తీరదు.
0: A handful of food when it is taken, and when it is taken round and round the mouth, can never be partaken by the body. It's only when you hand it to the mouth as such that you can partake of the food.
1: అదే విధముగానే మనం ఎన్ని విధములైనటువంటి పాశ్చ కర్మలు ఆచరించినప్పటికీ ఇది అర్పితమనేటువంటి భావమే జరగకుండా ఇవన్నీ కూడా నిరర్థకం అవుతుంది.
0: In the same
1: manner, అభిష్టములు నెరవేరకుండా పోతుంది.
0: In the same manner, whatever you do in the external field, without that sense of purpose, without that sense of sincerity, all of them would be frittered away.
1: అయితే మరి ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా మనం విచారించాలి.
0: But then we should also think of a higher goal.
1: ప్రకృతి అంతే కూడాను దివ్యత్వమైన యొక్క దైవ స్వరూపమనే భావించటము మరింత ఉత్తమమైనటువంటిది.
0: ఇట్ ఈస్ సర్టన్లీ ఎ లాఫ్టీ ఐడియా టు ఫీల్ దట్ ద నేచర్ అరౌండ్ us ఈజ్ ఎ విజిబుల్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ ప్రకృతి విషయంలో కూడాను మూడు విధములైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి.
0: నౌ ఆల్సో ఇన్ రిలేషన్ టు దిస్ నేచర్ దేర్ ఆర్ 3 డిస్టింక్టివ్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అడ్వాన్స్.
1: మొదటిది ఆరంభ వాదన అని.
0: ద ఫస్ట్ ఈజ్ కాల్డ్ ఆరంభ వాదన.
1: రెండవది పరిణామ వాదము.
0: ద సెకండ్ ఈజ్ కాల్డ్ పరిణామ.
1: మూడవది వివక్తి వాదము.
0: ద థర్డ్ ఈజ్ కాల్డ్ నివృత్తి వాదం.
1: మొదలు ఆరంభవాదం అనేటువంటిది మనం విచారించాలి.
0: వీ షుడ్ ఫస్ట్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ దీస్ ఆరంభవాదన.
1: అనగా పరమాణువుల యొక్క చేరిక చేత, ఇది ఉపాదానమైనటువంటి యొక్క పదార్థముల చేత దైవము ఈ జగత్తును సృష్టించాడు అని వీరి వాదము.
0: What they argue is, the first category people, a conglomeration of atoms gives you all the material objects around you, and God has created this for a certain purpose.
1: పరమాణువు మొదలైనటువంటి యొక్క ఉపాదాన కారణములను తాను ఆధారము చేసుకుని ఈ జగత్తునకు ఒక రూపమును కల్పించాడు అని.
0: He makes the atoms and the subatomic particles as a basis proper and gives a definite shape to the world around us.
1: పరమాణువే లేకుండినా సృష్టికి ఏ విధమైనటువంటి యొక్క అవకాశము ఉండదు.
0: But for these sub-microscopic entities, the creation cannot come into being.
1: ఈ సృష్టికి ఏదో ఒకటి ఆధారం అనేటువంటిది ఉండాలని వారి వాదము.
0: They say that there ought to be some support and basis for this creation.
1: రెండవది పరిణామవాదము.
0: The second category of people called పరిణామవాదన.
1: అనగా దైవము తన నుండియే ఈ జగత్తునంతా కూడాను సృష్టించినాడు అని వీరి వాదము.
0: What they argue is, the Lord has created from himself this creation around us.
1: ఏ విధమైనదిగా ఒక్క బీజమును నేలయందు నాటి దానిని పోషించినప్పుడు అది అనేక కొమ్మలు రెమ్మలు ఆకులు కాయలు పుష్పములుగా పరిణామం పొందినట్టుగా దైవత్వం నుండి ఈ యొక్క జగత్తు ఈ విధమైనటువంటి గొప్ప పరిణామం పొంది ఉన్నదని వారి యొక్క వాదం.
0: They give a simile to illustrate their point. Just as you sow a seed, which in course of time becomes a sapling, a tree, branches, leaves and fruit, what we see here is the seed in course of time has undergone a transformation into various things. In the same manner, God also starts with one entity and you have the various things coming into being. That God is the seed proper.
1: Indunundi sankalpamulu anetundi kommalu remmaluga bayaladerinavani.
0: That his ideas, his thoughts are these branches and twigs.
1: Indulo mamakara abhimanamulu anetundi palapushpamulu puttinavani.
0: That you have the flower and the fruit in the form of mamakara and abhimana.
1: Ye toham bahusyam anetundi yokka antaratmanaku దీని సరైన స్వరూపాన్ని తీర్చిదిద్దారు.
0: That the one manifest as the many is shown in this case.
1: ఇంకా వివక్తివాదం అనేటువంటిది ఇది త్రాడు త్రాడుగా ఉండినప్పటికీ పాము అని భ్రమించి భయభ్రాంతులకు గురి అవుతూ వస్తున్నారు.
0: The third category of people, though the rope is rope, they begin to get frightened that the rope is a snake.
1: అదే విధముగానే దైవము నిరంతరము దైవముగా ఉండినప్పటికీ ఇది ఒక విధమైన మాయాశక్తి చేత ప్రకృతిగా భావించి అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతులకు లోనవుతున్నారు.
0: That is, God is essentially God, but through this wheel of Maya, God shows himself up in the form of this creation, and thereby we are subjected to a sense of suffering.
1: దైవ చైతన్యం అనేటువంటి యొక్క దీని యందు దైవ ఉపాధి అయినటువంటి మాయతత్వముతో ఈ ప్రకృతి స్వరూపము ధరించినదని.
0: The innate spark of divinity, that which moves everything, is the base, and the maya is what you see around you, this creation.
1: ఈ నిమిత్త కారణమైనటువంటిది ఈ చైతన్యము.
0: That which is the basis is the life force.
1: ఉపాదాన కారణమైనటువంటిది ఈ జగత్తు.
0: And what you see the structure above is this jagat.
1: అయితే రెండు అవినాభావ సంబంధమే.
0: But then there is a close relationship between the two.
1: కానీ ఉపాదాన కారణం అనేటువంటిది భ్రాంతికి గురి అవుతున్నది.
0: But what you see around you tends to throw you into a sense of delusion.
1: ఈ ఉపాదాన కారణమైనటువంటి స్వరూపమునకు మూలాధారమైనటువంటి యొక్క నిమిత్త కారణమైనటువంటి చైతన్యమే లేకుండా ఉపాదాన కారణమే స్వరూపించదు.
0: Now what you see around you has certainly got a strong basis or a foundation. But for the foundation, you cannot have what you are seeing around you.
1: Samasta jagat antai kudanu chaitanyamainatunti yokka daivattamutone idi jarugutu unnadi.
0: All that you see around you is driven by this divine force inherent and latent in them.
1: Sudantrai daggara jadamainatunti padarthamu ee vidhamuga chirinchutunnado ade vidhamugane daivattam yokka chaitanyamunandu jadamaina prakruti chirinchutunnadi.
0: Just as you have an inert object being thrown into life in the form of a lifeful one, so also in the presence of this divine spark, all that is around you is thrown into a state of activity.
1: Yekavata daivattamu jagattu yokka avinabhava sambandhanni ee vivaktivadam anetundi nirupistu vachindi.
0: So the third category of those who argue say that there is a close relationship between God and his creation.
1: కనుక జగత్ అనగా వేరని దైవమనగా వేరని మనం భావించరాదు.
0: So we should not feel that this jagat of creation is something and God is something else.
1: Ee vakyam idam sarvam daivame sarvatra undinatvanti yokka chaitanya swaroopamga nirupistu untundadi.
0: That God exists in the form of this activity that you see around you.
1: I think ee upadana swaroopulainatti manavatvamunaku ee divyatvam arthamayye nimittamai konni vidhamulainatvanti yokka nimitta karanamainatti daivatvame ఒక విధమైన స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నది.
0: బట్ ఫర్ మ్యాన్ హూ ఇస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్ అరౌండ్ యూ, ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ప్రాపర్, గాడ్ టేక్స్ అప్ సర్టన్ ఫార్మ్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఇట్ ఆల్.
1: దీనిని అవతరణ అవతారము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ వాట్ హస్ బీన్ కాల్డ్ యాజ్ అవతరణ ఆర్ అవతార.
1: అవతరణ అనగా అవతరించటము అనగా దిగి రావటము అని.
0: Avatarana means coming down.
1: Digiravatam anaga ekkadi nunchi digiravatam.
0: Where is he coming down from?
1: Nirakara tattvamainatti sthanamu nundi narakaramainatti sthanamunu digiravatam.
0: Coming down from a formless stage to a formful one.
1: Aithe nirguna bhaktulu nirakara tattvamune pradhanamaina lakshyamunandu unchukunduru.
0: But those devotees who go in for the attributeless form of God tend to play great show by the first category, the formless aspect.
1: Saguna bhaktulainatvanti varu kevalamu saakaramunu aadharam chesukoni nirakara tattvamulo varu praveshistunnaru.
0: But those who sing the glories of the Lord in terms of his attributes take the form as the basis and then finally go on to the higher state of
1: ee naadu manavulu chesetuvanti sarva sadhanalu kudanu kevalamu మనస్సునకు సంబంధించినటువంటివి.
0: ఆల్ ది సాధనాస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆఫ్ టుడే రిలేట్ టు ద మైండ్.
1: ఇవన్నీ కూడా మనవు సృష్టియే.
0: ఆల్ దీస్ ఆర్ బోర్న్ ఆఫ్ హిస్ మైండ్.
1: ఈ మనస్సు యొక్క తత్వమును గుర్తించుకున్నప్పుడు ఈ సృష్టి అంతయు శూన్యమవుతుంది.
0: వెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ యూ కెన్ అండర్స్టాండ్ ద క్రియేషన్ అరౌండ్ యూ.
1: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యం కల్పించుకుంటారు.
0: Though there is only one and one thing existing, there are many who give different interpretations and meanings.
1: ekam satya prabhava vadanti ani unnadi okkate ainappatikini aneka mandi aneka vidhamulainatvanti roopanamamulnu talinchukuntu smarinchukuntu daniki nirupistu vastuntaru.
0: Though the one entity is only one and one, there are many who tend to see it in different forms, in a myriad set of forms and attributes.
1: Srishtilo etti bhedam kudanu ledu కేవలము భేదం ఉన్నదల్లా మానవుని యొక్క దృష్టిలోని.
0: దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిస్టింక్షన్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ. దిస్ డిస్టింక్షన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వే యూ లుక్ అట్ థింగ్స్.
1: ఒక్క ఇంటి యజమానుని చూచి కుమారుడు తండ్రి అని తాను ఆ సంబంధాన్ని కలిగి ఉంటాడు.
0: ద సన్ ఇన్ ద హౌస్ అడ్రెసెస్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ యాజ్ ఫాదర్.
1: అదే ఆ యొక్క వ్యక్తి యొక్క భార్యను అడిగినప్పుడు అతను నా భర్త అంటుంది.
0: The same person is addressed by the wife as her husband.
1: ఆ ఇంటిలో ఉండినటువంటి కోడల్ని మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా మామ అంటుంది.
0: The daughter-in-law in the house would address him as a father-in-law.
1: ఆ ఇంటి ఎందే ఉండినటువంటి చిన్న బిడ్డను మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా తాత అంటుంది.
0: A tiny top in the household would address the same person as grandpa.
1: అదే ఇంటి ఎందు ఉండినటువంటి ఒక ఉత్తరాలను మనం ప్రశ్నించినప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ అంటుంది.
0: అండ్ ఇఫ్ యూ వర్ టు ఆస్క్ ఎ వెరీ ఓల్డ్ పర్సన్ ఇన్ ద హౌస్ వుడ్ రిగార్డ్ దిస్ యాస్
1: కనుక తల్లి యొక్క దృష్టి అతనిపైన కుమారుని యొక్క భావంగా ఉంటుంది.
0: సో ద సన్ రిగార్డ్స్ హిమ్ యాస్ ఎ సన్.
1: భార్య యొక్క దృష్టి అదే వ్యక్తి పైన భర్త భావంతో చూస్తుంది.
0: ది మదర్ రిగార్డ్స్ యాస్ ద సన్, ద వైఫ్ యాస్ ద హస్బెండ్.
1: కుమారుడు అదే వ్యక్తిని తండ్రి దృష్టితో చూస్తున్నాడు.
0: ద సన్ రిగార్డ్స్ హిమ్ యాస్ ద ఫాదర్.
1: ఇంతమంది ఇన్ని విధమైనటువంటి దృష్టితో చూసినప్పటికి వ్యక్తి ఒక్కడే కదా.
0: Now there are different people looking upon the same person in different ways, but the person is the same.
1: అదే విధముగానే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము ఒక్కటే అయినప్పటికి భక్తుల యొక్క భావములను అనుసరించి వారి దృష్టిని మార్చుకుని సంబంధ బాంధవ్యమే దీనిని అనుభవిస్తూ వస్తున్నారు.
0: In the same manner, God is one and only one, and there is only one essence of divinity. But keeping in tune with the way one looks at him, he shows himself in different forms, different names.
1: ఈ విధముగానే అనాది కాలము నుండి కూడాను దైవత్వాన్ని భిన్నముగా భావించి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై ఆకారములు కల్పించి ఆనంద నిమిత్తమై అతనితో ఈ విధమైన మానసిక సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: This has been what we see right from ancient times downward. That people have been looking upon God, have been building up their own bridges of friendship and fondness and liking for Him in their own chosen way.
1: ఇదే విధముగానే మతములు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.
0: In the same manner, the religions also took shape.
1: మన యొక్క ధర్మములు కూడాను దీనిని అనుసరిస్తే వచ్చాయి.
0: Also, our code of conduct of dharma,
1: కాలానుగుణ్యముగా మారేటువంటి యొక్క ధర్మములను అనుకూలంగా తీర్చిదిద్దుకోవలసినటువంటి యొక్క ధర్మములను కేవలం శాశ్వతమైనటువంటి ధర్మములుగా మనం విశ్వసిస్తూ దీనికి ఒక విధమైనటువంటి బలి అవుతూ వస్తున్నాము.
0: This dharma, which is essentially a permanent entity, which has undergone transformation with the passage of time, we tend to feel that it's not a permanent thing, thereby we have suffered in the process.
1: మార్పు చెందేటువంటి ఈ జగత్తునందు నిరంతరము ధర్మమే మార్పు చెందకుండా ఇది స్తంభించిపోతుంది.
0: This world which undergoes a radical change second to second, if the dharma also does not change in tune with the times, the world will come to an end.
1: దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని ధర్మము కూడాను మారవలసి వస్తుంది.
0: Dharma also has to undergo a change, keeping in tune with the change in time.
1: ఏ స్థానమున ఏ వ్యక్తి ఏ విధమైన కర్మలు ఆచరించాలో ఆ వ్యక్తి ఆ స్థానమున ఆ కాలమున ఆ కర్మనే అనుభవించాలి.
0: Each person is governed by a certain set of regimentation, keeping in tune with the place and the time of his residence.
1: Kanuka divyattamainatundi oka gamyamu pavitramainatundi sthanamu aadarshavatamainatundi oka margamu okkate ainappatikini manavulu tama tama adishtamulanu neravechukune nimittamai anukoolamainatundi margamulanu anusaristhu vastunnaru.
0: Therefore the goal is essentially divine, the goal is sacred and something which is very lofty. But man has chosen to tread different paths to reach the same destination.
1: Matamulanniyu veru margambu okkate.
0: The faiths or religions could be different, but the path is the same.
1: Inaadu lokamulo manamu praminchetunte yokka brahmanulani kshatriyulani sudrulani vaishyulani inka enno manamu matamulanu manam srishtinchukoni aneka vidhamuluga దీని యొక్క సంబంధ బాంధవ్యములను అనుభవిస్తున్నాము.
0: టుడే వీ కేటగరైజ్ ద ఎంటైర్ హ్యూమన్ పాపులేషన్ ఇంటూ బ్రాహ్మిన్స్ క్షత్రియస్ శూద్రస్ వైశ్యస్ అండ్ సో ఆన్ వితౌట్ నోయింగ్ దట్ దీస్ ఆర్ ఆల్ సూపర్ఫిషియల్ డిస్టింక్షన్.
1: అయితే వీరి వీరి భావములు వీరి వీరి ఆశయాలు వీరి వీరి అనుష్ఠానములు ప్రత్యేకముగా ఉండవచ్చును కానీ అనుభవింపబోయేటువంటి దివ్యత్వం ఒక్కటే.
0: ఇట్స్ క్వైట్ లైక్లీ దో దట్ ఈచ్ ఆఫ్ దీస్ కేటగిరీస్ would have its own way of doing things, looking upon things, but the end goal is the same.
1: Kanukane matamulanniyu veru margambu okkate adi divyamaina margamu bhakti margamu.
0: That's why it has been said that the religions could be different, but the path is the same, that the path of bhakti.
1: Vastra bhedamu veru vastu okkate.
0: You could have different types of cloth, but cloth as such is the same.
1: Okkati pant ani pilavachunu, మరొక దాన్ని షర్ట్ అని పిలిచవచ్చును, రెండవది బనీన్ అని పిలిచవచ్చును, మూడవది కర్చీఫ్ అని పిలిచవచ్చును. దీని రూపనామములు పేరు వేరుగా ఉన్నది కానీ దీని యొక్క పదార్థం యొక్క తత్వము ప్రతి అనేది ఒక్కటే.
0: యూ కుడ్ హ్యావ్ క్లాత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ షర్ట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్యాంట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హ్యాంకర్చీఫ్, బట్ ద బేసిక్ ఎంటిటీ కాటన్ ఈస్ ద సేమ్.
1: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
0: యూ కుడ్ హ్యావ్ డిఫరెంట్ ఆర్నమెంట్స్, బట్ గోల్డ్ ఈస్ ద సేమ్.
1: మనము ధరించేటువంటి యొక్క ఆభరణములు మన అనుకూలము కొలది మనము నిర్మించుకుంటున్నామే కానీ ఈ ఆభరణము యందు అంతర్భూతమైనటువంటి యొక్క బంగారం ఒక్కటే.
0: ద ఆర్నమెంట్ దట్ వి అడోర్న్ ఆర్సెల్వ్స్ విత్ కుడ్ బి సచ్ యాస్ ఎ సూట్ ఆఫ్ కన్వీనియన్స్, బట్ ద బేసిక్ ఎంటిటీ గోల్డ్ ఈస్ ఎ కామన్ ఫైన్.
1: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
0: యు కుడ్ హావ్ డిఫరెంట్ కాంప్లెక్షన్స్ ఆఫ్ ద కౌ, బట్ ద మిల్క్ దే గివ్ ఇస్ ద సేమ్.
1: నల్ల గోవు అని నల్ల పాలు ఏమైనా ఇస్తున్నదా?
0: If you look at a dark black cow, do you expect to get black milk?
1: Tella govu ni tella paalu andistunnada?
0: Or a white cow, would it give you white milk?
1: Leka nalupu telupu kaliginatunte avu ni nalupu telupu paalu andistunnada?
0: Or where you have an intermixture of black and white in the cow's complexion?
1: Kaadu anninti paalu yokka rangu okkate.
0: No, the color of the milk is the same.
1: పశువుల వన్యలు వేరు, పాలు ఒకటి.
0: ది జీవ జంతుడు వేరు,
1: జీవుడు ఒక్కడే.
0: ది కలర్స్ ఆఫ్ ది క్లోత్స్ మే బి డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ ది సేమ్.
1: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
0: ది డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్ కుడ్ బి డిఫరెంట్ బట్ జీవా ఇస్ ది సేమ్. యు కుడ్ హావ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ బట్ ఎసెన్షియలీ ది నేచర్ ఇస్
1: తెలియనేకను మానవులు తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబాధపడుతుడై.
0: He doesn't know this and he leads himself astray and suffers in the process.
1: ఈ బ్రతుకు నిమిత్తమై ఈ విధమైన మార్గములను మనం అవలంబిస్తున్నామే కానీ నిజమైనటువంటి యొక్క ఆత్మానందమును అనుభవించేటువంటి బ్రతుకునకు ఇవి ఏమాత్రం కూడా అడ్డు తగలవు.
0: For the sake of eking out a livelihood, we undertake such paths, but they do not take us any far.
1: కనుక సర్వుల యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఒక్కటే అనేటువంటి తత్వాన్ని మనం ఏనాడు గుర్తించుమో ఆనాడే మనము ధన్యులమవుతాం.
0: It's only on that day when we recognize the truth that all that exists in all is essentially the same entity. Would we be seeking a sense of fulfillment in our life?
1: కలుకనే అనాది కాలము నుండి ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వములను అనేక విధములుగా జగత్తునకు చాటుతూ వస్తూ వచ్చారు.
0: That's why we have this example right from the past ages where faith and devotion have been showing the man the way.
1: భక్తికి మించినటువంటి యొక్క మార్గము మరొకటి లేదు.
0: There is no path greater than bhakti.
1: ఈ ప్రేమానుగ్రహములకు పాత్రులైనటువంటి వ్యక్తులు ఎంతటి ధన్యులైనా కావచ్చు.
0: Those who have secured the love and grace of the Lord are certainly very fortunate people, blessed people.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, ఆర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం ఉన్నారు. ఈ సేవ అనగా కేవలము దైవమునకు చేసేటువంటి సేవ కాదు.
0: We talk of the 9 types of bhakti, beginning with listening and then singing the name of the Lord, down to the aspect of service. There is no greater form than this sense of service.
1: జగత్తునకు చేసేటువంటి యొక్క సేవనే దైవ సేవ.
0: What the service that you undertake for the cause of others is the service to the Lord.
1: అనంతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించలేము.
0: You cannot possibly worship God who is infinite.
1: కనుకనే ఈ విశ్వస్వరూపమైనటువంటి యొక్క విరాట స్వరూపాన్ని మనం సేవించడానికి తగిన కృషి చేయాలి.
0: So we must make an endeavor to try and live in this world which is his creation.
1: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి.
0: The service that we do to anyone is a service in the form of the Lord.
1: కనుక సేవా మార్గమునందు మనము ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహములకు ప్రేమకు పాత్రలు కావటము చాలా సులభం.
0: So plunging ourselves into such constructive activities of service, we should try and secure the grace of the Lord.
1: దైవ ప్రేమ అనేటువంటి దానికి ఒక విధమైనటువంటి హద్దులు లేవు.
0: There are absolutely no limits whatsoever to the love of God.
1: లేదు దైవము ఇట్టివాడు అట్టివాడు అని నిర్ణయించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
0: Nor does anybody have the right to decide upon God being this or that.
1: కేవలము వారి వారి భ్రాంతులకు వారు గురి అయి కేవలం ఆవేశపూరితమైనటువంటి పలుకులు పలుకుతురు గాని దైవత్వాన్ని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి ఉండదని గుర్తించాలి.
0: It's quite likely that they get carried away by their own sense of feelings and emotions and sentiments and start describing God in various ways. But actually nobody has a right to do so.
1: దైవము ఎట్టి మార్గమునందైనా కూడాను మానవుని అనుగ్రహించడానికి తనకు స్వతంత్రం ఉన్నది.
0: God has the freedom to grace a devotee of his in any manner chosen by him.
1: దీనినే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
0: The same has been categorized into 4 ways. The first is salokya.
1: Salokyam anaga nirantaramu daivam yokka chintana chestu daivam yokka palanalanu aacharistu ye karyamulu chesinappudikini daiva karyamuluga bhavinchatamu idi salokya seva.
0: The first aspect of service in the form of this salokya service consists in whatever you do, whatever you see, whatever word you utter is in the glory of the Lord.
1: Daniye salokya సహానగా దైవత్వమునకు సంబంధించినటువంటిది.
0: ద వర్డ్ ఈజ్ సా లోక్య. వేర్ సా ఈజ్ అసోసియేటెడ్ విత్ గాడ్.
1: దైవం యొక్క చింతను తలుపుతూ మనం ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి దైవ కార్యములుగానే రూపొందుతాయి.
0: థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్, వాట్ ఎవర్ యూ డూ విల్ సర్టన్లీ బికమ్ కన్ఫర్మ్.
1: దీనిని చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
0: We have an illustration for this in the Bhagavad Gita.
1: మావను స్మరించుచ నన్ను స్మరిస్తూ నీవు యుద్ధమైనా చేయమన్నాడు.
0: Think of me constantly and jump into the battlefield.
1: కనుక నీవు భగవద్ భావమును నీ హృదయమునందు చేర్చుకుని నీ హస్తములతో నీ అంగములతో ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి భగవంతునికే చెందుతాయి.
0: సో బై కాన్సన్ట్రేట్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ వాట్ ఎవర్ యు డు వాట్ ఎవర్ యు సే విల్ సర్టెన్లీ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ అండ్ రీచ్ హిమ్.
1: నీ భావం మాత్రము భగవంతుని పైన లక్ష్యం చేయాలి.
0: బట్ యువర్ థాట్స్ షుడ్ బి కాన్స్టెంట్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: దీనిని సాలోక్యము అన్నారు.
0: దిస్ ఇస్ సాలోక్యం.
1: ఇంకా సారూప్యము,
0: ద సెకండ్ ఇస్ సారూప్యం,
1: అనగా దైవత్వం యొక్క తత్వమును మనం అనుభవించాలి.
0: దట్ ఈస్ వి షుడ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ నేచర్.
1: అగ్ని నుండి వెలువడినటువంటి కణములు అగ్ని యొక్క గుణములే ఉంటుంటాయి.
0: దోస్ పార్ట్స్ విచ్ ఎమినేట్ ఫ్రమ్ ఫైర్ హావ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఫైర్.
1: అగ్నికి ఏ విధముగా వేడి వెలుతురు ఉన్నదో అదే విధముగానే ఈ కణములు కూడా వేడి వెలుతురు ఉంటుంటాయి.
0: జస్ట్ ఆస్ ఫైర్ హావ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ షెడింగ్ ఆఫ్ లైట్ అండ్ బర్నింగ్ సంథింగ్, సో ఆల్సో
1: మనకు సారూప్యమైనటువంటి తత్వమునందు దైవత్వమునకు ఏ చిత్ సత్ చిత్ ఆనందములు కలవో ఆ వ్యక్తి కూడాను సత్య చిత్ ఆనందములు స్వభావములై ఉంటుంటాయి.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ ఇట్ ఇస్ సారూప్య టైప్ ఆఫ్ సర్వీస్ సత్ చిత్ ఆనంద బీయింగ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద లార్డ్ ద పర్సన్ ఆల్సో షుడ్ ఎక్స్పీరియన్స్ దీస్ త్రీ.
1: ప్రతి జీవి కూడాను దైవత్వం నుంచి వెలువడినటువంటి కణములే.
0: ఎవ్రీ బీయింగ్ ఈజ్ లైక్ ఎ స్పార్క్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద లార్డ్.
1: కనుక దీనిని సారూప్యము అని కూడా చెప్పుటలో ఒక విధమైనటువంటి అంతరార్థం ఉన్నది.
0: సో దట్ ఇస్ వై దేర్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ టు క్లాసిఫై దిస్ యాజ్ సారూప్యం.
1: ఇంకా సామీప్యము,
0: ద థర్డ్ ఇస్ కాల్డ్ సామీప్యం,
1: అనగా అగ్ని దూరముగా కనిపించుతున్నప్పుడు అగ్ని స్వరూపాన్ని మాత్రమే చూడగలము కానీ సమీపించినప్పుడు దాని వేడిని వెలుతురును కూడా మనం అందుకోవచ్చు. ఈ విధముగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యముల యొక్క తత్వాన్ని దీనిని బైబుల్ యందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు, తదుపరి హోలీ గోస్ట్ అన్నాడు. ఇవి నాలుగు తత్వములు.
0: సో వి హావ్ సాలోక్య సామీప్య సారూప్య అండ్ ద ఫోర్త్ వే యు మర్జ్ ఇన్ ద బీయింగ్ సాయుధ్య. ద సేమ్ హాజ్ ఆల్సో బీన్ టోల్డ్ టు అస్ బై ద బైబిల్. ఐఎమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ ఫస్ట్, then I am the son of God, third I and my father are one, and then we have the Holy Ghost.
1: Inka aarya samajamunandu kani leka bharatiya samskrutinandu kani konni vidhamulai pitti advaitamu dvaitamu vishishta advaitamu yokka tattvanni kudanu nirupistu vacharu.
0: We also have in the form of what we have in our culture advaita dvaita and vishishta advaita.
1: ఇవి కూడాను కేవలము ఒక విధమైనటువంటి మానవుని ఆచార నిమిత్తమై అనుకూల నిమిత్తమై అను ఒక విధమైన ఆచరించడానికి సులభమైనటువంటి మార్గం అందించేటువంటి మార్గములే.
0: Now these are nothing but different ways to show to man to suit his convenience and purpose the self-same destination.
1: వీటిని కర్మ ఉపాసన భక్తి జ్ఞానం అని కూడాను చెప్తూ వచ్చారు.
0: The same we have in the form of karma, upasana or bhakti and jnana.
1: దీనికి మరి ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనము విచారించినప్పుడు సరిగా అర్థమవుతుంది.
0: Now when we try to understand the true significance of this, we'll be able to appreciate it better.
1: కర్మ మార్గం అనగా కేవలము కాలిబాట వంటి.
0: The karma marga is like the kacha road.
1: కొన్ని శ్రమలకు మనము గురి కావాల్సి వస్తుంది.
0: We certainly have to undergo some hardship.
1: శారీరకంగా కొన్ని దుఃఖములకు కాని అలజడలకు కాని మనం గురి కావాల్సి వస్తుంది.
0: We might come to some physical discomfort.
1: శ్రమ పడవలసి వస్తుంది.
0: We also have to undergo some trouble.
1: భక్తి మార్గం అనగా బండి బాట అని.
0: Now the second one, the bhakti marga, is the path where you can have a cart going.
1: దీనికి ఇంకొక రీతిగా మనం విచారణ చేస్తే కర్మ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు.
0: To look at it in another way, karma marga is akin to ordinary travel by train.
1: ఈ ఆర్డినరీ ట్రావెల్ లోపల ట్రైన్ లోపల మనం ప్రయాణం చేసినప్పుడు కొన్ని విధమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాం.
0: Now when we travel by train, we have to undergo some hardships.
1: ఈ రైలు ఒక స్టేషన్ కు పోయి దింపి అక్కడ నుంచి మనం ఇంకొక రైలును మనం అందుకోవడానికి ప్రయత్నించడము కొంచెం శ్రమ అవుతుంది.
0: Now it's quite likely that during the course of our journey, we may have to change trains at an intermediate station, thereby undergoing some difficulties.
1: Aithe deeniki rendo margam em undadante ఒక విధమైనటువంటి త్రూ క్యారేజీ అంటారు.
0: Now the second type is the bhakti marga. You get into the through coach or through carriage.
1: ఈ రైలు నేరుగా పోకపోయినప్పటికీ ఈ రైలు లోపల కొన్ని క్యారేజీలు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటాయి. అవి తాను దిగటం అక్కర లేకుండా తాను చేరవలసినటువంటి స్టేషన్ కు చేరుస్తుంది.
0: Now the train by itself may not go to the destination which you choose, but the through coach or through carriage will be such that it will be attached to the train going to the destination proper.
1: ఇది కర్మ మార్గం కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది.
0: So this looks to be a little more comfortable than the karma marga.
1: ఇంకా జ్ఞాన మార్గము అనేటువంటిది through train.
0: Now the third one, the జ్ఞాన మార్గ, is the through train itself.
1: మనం కర్మ మార్గంలో పోయేది ట్రైన్ లోపలనే, మనము జ్ఞానం భక్తి మార్గం అనేటువంటిది ట్రైన్ లోపలనే, జ్ఞాన మార్గము ట్రైన్ లోపలనే. మన ప్రయాణం మాత్రము ఒకే విధమైనటువంటి మార్గమును అనుసరిస్తూనే ఉంటున్నాము, కానీ ఈ మధ్యలో కొంతకాలం మాత్రము సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది.
0: సో ది కర్మ మార్గ ఇస్ ద ట్రైన్, ద భక్తి మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, ద జ్ఞాన మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, బట్ ద డిగ్రీస్ ఆఫ్ కంఫర్ట్ దట్ యు ఎంజాయ్ keep changing from one path.
1: Puramanta kudanu train lokala kudanu first class ticket, second class ticket, third class ticket ani undetundi.
0: In the not too distant past we had these three different classes in the train journey.
1: Adhe third class ticket e oka karma margamu,
0: first, second and third class.
1: Second class ticket e oka bhakti margamu,
0: the third class ticket is karma, second is the bhakti marga.
1: Ee gnana margam anetundide first class.
0: And the gnana marga is the first class.
1: ఏదో ఫస్ట్ క్లాస్ లోపల పండుకోవచ్చును, చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే సుఖం ఉంటుంటుంది. కానీ ముక్కురోజు కూడాను ఒకే స్టేషన్ లో దిగాలి, ఒకే రైలు ఎక్కాలి.
0: Now in the first class compartment, maybe there'll be a few fans operating, giving you that much of relief, a few more comforts. But basically, all the three have to reach the same destination.
1: మనము ప్రయాణము చేసేంత వరకు కొన్ని సుఖదుఖములకు మనం గురి కావచ్చునే తప్ప గమ్యము ఒక్కటే.
0: As long as we travel, we may have to undergo some hardships, but the destination is the same.
1: కనుకనే ఈ భౌతికమైనటువంటి దేహముతో ఈ యొక్క జగత్తునందు మనం ఉండినంత వరకు కూడా కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసమని మనం ప్రాపులాడుతుంటాం.
0: So in the same manner, endowed as we are with this physical body, for this journey of life in this world around us, we have to undertake a journey of thought. We have to think of this jnana marga.
1: కనుక దేహతత్వం ఏమాత్రం కూడా మనము ఒక విధమైన విశిష్టతను మనం చెప్పుకొనక దివ్యత్వమైనటువంటి లక్ష్యమునందు మన మార్గములో పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ నాట్ గెట్ బాగ్డ్ డౌన్ బై హావింగ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ గివెన్ టు దిస్ బాడీ ఆర్ ఇంపార్టెన్స్ టు ఇట్, ఇన్స్టెడ్ ట్రైయింగ్ టు సెక్యూర్ ద హైయెస్ట్ గోల్.
1: ఐహికమునందు కాని ఆగుస్ముఖమునందు కాని కేవలం కొన్ని సుఖములు మాత్రమే అనుభవించవచ్చును, కానీ ఇవి నిజమైనటువంటి సుఖములు కాదు.
0: We might certainly experience a degree of comfort either in this world or the world after, but actually they are food, poison food.
1: Idi annamu unnadi vishamu untundadi.
0: Here you have food, you have poison.
1: Vishamunu chusinappudu manam tinataku bhayapadtam.
0: When you look at the poison, we don't feel like eating it.
1: Annamunu chusinappudu aaraginchalani aashapadtam.
0: When you look at the food proper, we have a desire to partake of it.
1: Kanuka మనం ఐహికమునందు కానీ ఆముచుకునేటువంటి స్వత్వమునందు కానీ శాశ్వతమైనటువంటి సుఖములు మనకు చిక్కవు.
0: సో ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ద వరల్డ్ ఆఫ్టర్ ఇన్ హెవెన్ అస్ వి కాల్ ఇట్
1: తీనే చీనే పుణ్యే మధ్య లోకం విశంతి అన్నారు.
0: వీ కెనాట్ సీక్ హ్యాపీనెస్ విచ్ ఈస్ పర్మనెంట్, దాట్ విచ్ ఈస్ బేసికలీ
1: మనము చేసినటువంటి పుణ్యము ఎంతవరకు ఉండునో అంతవరకు మాత్రమే మనకు సుఖములు ఉంటుంటాయి.
0: వీ టెండ్ టు ఎక్స్పీరియన్స్ కంఫర్ట్ టు ది ఎక్స్టెంట్ దట్ వి హావ్ పర్ఫార్మ్డ్ సమ్ గుడ్ డీడ్స్.
1: ఈ పుణ్యమును క్షీణించినా తిరిగి మిత్రలోకంలో రావాల్సి వస్తుంది.
0: ద మూమెంట్ దీస్ గుడ్ డీడ్స్ హావ్ ఎగ్జాస్టెడ్ దెమ్సెల్వ్స్ ఆర్ ద ఎఫికసీ, వి కమ్ బ్యాక్ టు ది ఫస్ట్.
1: కనుక ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రం కూడా లెక్క చేయక దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి దీంట్లో ఆత్మార్పణ బుద్ధిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ of all these fleeting things that we experience in life, a sense of joy, a sense of distress, sense of ridicule, being criticized. Instead, strive on ceaselessly to reach the atma state.
1: శరీర మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడాను సేవాతత్వంలో ఇమిడ్చి తద్వారా దైవ సేవగా భావించి మన జీవితమును సార్థకం చేసుకోవాలి.
0: All the faculties at our disposal in the physical and the mental planes should be directed towards acts of service and thereby reach God.
1: Manasu, mata, kriyalu, manishiki okataina.
0: The thought, the word and the deed, if these were to be the same for man,
1: ఇది దివ్యమైన మానవత్వము.
0: This is the highest form of one's life.
1: ఈ మూడింటి ద్వారా కూడాను మనం సమాజ సేవలో పాల్గొనాలి.
0: It is through these three that we should plunge into service of society.
1: ప్రేమ స్వరూపులారా, స్వామి పుట్టిన దినమని అనేక మంది ఇప్పుడు ప్రొటెస్టెంట్ కిస్లా ఉజాని వీరందరూ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే అన్నారు.
0: Embodiments of love, saying that it is Swami's birthday, many people like Charles Spin, Hislop, Ojaki came close to Swami and said, happy birthday.
1: Ika aneka mandi dooram nunchi kodanu, happy birthday, idu oka vidhamainatundi yokka pranthiga varu bhavinchi, oka preethiga varu visheshinchi, ee vidhamainatundi yokka palukulu palukutuntaru.
0: And then many others at a distance were also saying, happy birthday, to give joy to their own sense of feeling.
1: నేను చెప్తుంటాను, హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ చెప్పండి, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంటాను, నాకు చెప్పనక్కర్లేదు.
0: I always tell you that to that person who does not enjoy happiness, go and tell him happiness. Happiness be yours.
1: బర్త్డే బర్త్డే అనగా కేవలము ఈ పాంచభౌతికమైనటువంటి దేహమునకు మాత్రమే బర్త్డే మనం చేసుకుంటున్నాము. ఇది జడమైనటువంటిది.
0: బట్ ఐఎమ్ హ్యాపీ ఎవ్రీ సెకండ్.
1: ఇది ఏనాటికైనప్పుడు శాశ్వతమైనటువంటి కావు.
0: వీ టాక్ ఆఫ్ బర్త్డే, బట్ బర్త్డే ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు.
1: ఇవన్నీ కూడా ఏదో కొన్ని విధమైనటువంటి ఒక సంకల్పములు పూర్తి చేసుకునేంత వరకు ఇవి ఒక విధమైనటువంటి ఉపాధులుగా భావించి పనిముట్లుగా విశ్వసించి తద్వారా మనము కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
0: ద బాడీ హ్యాస్ నో పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్. And all that is endowed into the body has to be used so that we do some activity.
1: నిజముగా పుట్టినందుకు మనము ఈ జగత్తునందు ఒక సార్థకమైనటువంటి కార్యమును మనం సాధించాలి.
0: Having been born, we should try and see that in this world before we die, we do something which is sacred and ennobling.
1: ఈ బర్త్డే స్వామికి ఇవ్వవలసినటువంటి యొక్క కానుక ఏమిటి అనేటువంటిది విచారించాలి.
0: You must also ask yourself the question, what is the birthday gift that I can possibly offer?
1: Toti manavarannu preminchi vaari paadala yendu meeru bhagamanu vahinchi vaariki sariyaina sevalu aacharinchinappude swami ki oka vidhamainatundi sariyaina kaanuka ichinattuga untundi.
0: Love your fellow men, share in their distress and grievances, do some good for them. That is the true gift which you can give to swami.
1: Swami koreetundi kaanuka adi okkate.
0: This is the gift. This is the only
1: nirmalamaina నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను పరమాత్మనికి ప్రజెంట్ గా అందించాలి.
0: This is the only gift that Swami wants. Try and give him that love which is serene, pure and unsullied.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఈ జగత్తంతా కూడాను ఒక విధమైనటువంటి ఒక క్యాంపు వంటిది.
0: This world is like a camp.
1: ఇందులో లోక కళ్యాణము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
0: In this camp, in this world, you have activities towards the welfare.
1: ఇది ఒక కర్మ క్షేత్రము.
0: This is the field of activity.
1: ఈ క్షేత్రమునందు కొన్ని విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములే కళ్యాణములుగా ఉంటుంటాయి.
0: And all the good things that are undertaken are the sacred ones.
1: ఈ కళ్యాణములో మన యొక్క కార్యమును గావించుకునే నిమిత్తమై కాయం అనేటువంటి పాత్రను యజమానుడైనటువంటి భగవంతుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం.
0: In order to do this, we go to the Lord, who is our master, and seek from him these bodies of ours.
1: ee laukika jagattunandu kodanu kontha mandi madhya taragati varu pennindu jarige samayalo vaari konni paathralu avasaramayi srimantulu intiki poyi paathralu techukuntuntaru.
0: Even in our day to day world, we notice that some middle class people who can't afford go to the wealthy ones for the sake of the performance of their daughter's marriage and ask for some vessel.
1: Techukunnatundi paathralu మన పని పూర్తి అయిన తర్వాత దాన్ని చక్కగా శుభ్రపరిచి మనం ఏ రకంగా మనం తెచ్చుకున్నామో ఆ విధంగానే ఆ యజమానుడు ఇచ్చినప్పుడు ఆ యజమానుడు సంతోషిస్తాడు.
0: Once the vessels are taken, you make full use of them, and after the purpose has been fulfilled, clean them thoroughly and then return them to their
1: అట్టు కాకుండా మనం తెచ్చుకున్నటువంటి పాత్రను శుద్ధం చేయకుండా చిల్లులు వచ్చి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమానుడు కోపపడటమే కాకుండా మరొక పర్యాయము దీన్ని సరైనటువంటి రీతిగా మనం విశ్వసించదు.
0: you don't do this. Instead, return the vessels in the form where they have holes, where they have lost all their shape. You would only receive the anger of the owner who would send you back.
1: So, the same thing is that the same thing is that the same thing is that the same thing is that the
0: same thing is that the same manner, these bodies have been received from us by God, from God, and we have to use them for a certain
1: purpose. చూడవలసినటువంటి దృశ్యములు అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తి అయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా నిశ్చలముగా నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితముగా ఉంచుకున్నప్పుడు దైవం అనుగ్రహానికి కూడాను మనం పాత్రలు అవుతాం.
0: ఆఫ్టర్ యూజింగ్ ద బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ సీయింగ్ ఆల్ దట్ వి హావ్ టు సీ, ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దట్ వి హావ్ టు డూ, వి మస్ట్ రిటర్న్ దీస్ వెసల్స్ కాల్డ్ బాడీస్ ఇన్ ఎ ప్యూర్ హూ విల్ సెండ్ యు బ్యాక్.
1: ప్రత్యేకమైనటువంటి ఈ పాత్రలన్నీ కూడాను దైవత్వం నుంచి మన కార్య నిమిత్తమై మనం అందుకుని వస్తున్నాం.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ బాడీస్ హావ్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్

0: these vessels called bodies in a pure antali state to God.
1: కనుక మనం ఈ దేహముతో మనం యక్తి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వక కోరికలను అభివృద్ధి పరచుకొనక సాధ్యమైనంత వరకు దాన్ని తగ్గించుకుంటూ జనసేవని జనార్దన సేవని సామాజిక సేవ లోపల మన సంస్థల వారు విరివిగా అందులో ప్రవేశించాలి.
0: Therefore, putting a ceiling on our desires, curbing our unwanted tendencies, try and utilize them in the thought that service to mankind is service to God and make the fullest use of the bodies given to you.
1: ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒక్కటి.
0: On this birthday, there is only one thing I would like to ask.
1: ఇది కూడాను నా ఆశ మాత్రం కాదు. మీ ఆనంద నిమిత్తమే నేను ఈ ఆశను ఆశిస్తున్నాను.
0: This is not to be taken to be my sense of asking for something.
1: రాబోయేటువంటి ఒక 60th birthday అని మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకుంటున్నారు.
0: I am doing it so as to give you ananda in the process. We are marking out plans for the 60th birthday.
1: ఈ 60వ సంవత్సరం యొక్క పుట్టిన పండుగ ఆచరించే లోపలనే మీరు 6,000 కుగ్రామములైనా మీరు దత్తత తీసుకుని దానిని సరైన మార్గంలో ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా మీరు తయారు చేయాలి.
0: Before the celebration of the 60th birthday celebration, it is my hope that you must take upon yourself, you must adopt at least 6,000 villages and take care of the villagers and the villages in the proper way.
1: కలిగినటువంటి వారికి లేక అధికారులకు సేవలు కొల్లలుగా ఉంటుంటారు సేవకులు.
0: Now for those who have plenty to offer, for those who have positions of authority, there are any number of people who can come to help.
1: దిక్కులేనటువంటి వారికి పరితపించేటువంటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానరారు.
0: There are any number who would come to help such people, but the distressed and the hapless ones, nobody comes to their
1: help. కనుక అలాంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్లి మీరే బంధువులుగాను మీరే మిత్రులుగాను మీరే ఆత్మలుగాను ఉంటారని భావించుకునేటువంటి భావానికి మీరు తగిన అర్హులు కావాలి.
0: So go to such people and become their relatives, their friends and those to whom they could turn in their hour of need.
1: ఆకలితో అల్లాడేటువంటి వారికి ఆధ్యాత్మికాన్ని చెవులో పోసిన అది చేరడానికి వీలు కాదు.
0: One who is letting out cries of hunger, you go and preach in the spiritual truths, he can't get any of it.
1: మొట్టమొదట తన ఆకలిని తీర్చు. ఆ అన్నమే అతనికి పరమాత్ముడు. అప్పుడు
0: try and satiate his hunger and that food is will take him
1: అన్న స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
0: You are giving him God in the form of his food.
1: యొక్క బట్ట స్వరూపమైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
0: Try and give God to him in the form of his cloth.
1: బాధలతో ఉండినటువంటి వానికి ఒక శాంతి అనేటువంటి స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: One whose trouble, give him peace in the form of God.
1: అనారోగ్యంతో పరితపించేటువంటి వానికి ఒక మందు అనేటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: One whose disease, give him medicine. That is God for him.
1: కనుకనే ఈ విధముగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారణ స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించినప్పుడే అతనికి ఆధ్యాత్మికము కొంతవరకు హృదయంలో చేరవచ్చునే కాని దానికి భిన్నముగా మనము ప్రవర్తించిన దీనికి ఆధ్యాత్మికముకు బదులు నాస్తికత్వమే
0: బయలుదేరుతుంది. Instead of doing this, if you start preaching something, that becomes a case of ridicule and criticism.
1: Kanuka manamu ee 6000 gramamulaku vidya vaidya oka prayana padu sadupayamulu galigeetunte roadlu ilanti vanta kodunu konda varaku abhivruddhi cheyadaniki mana samasthala varu prayatninchali.
0: So our organizations should endeavor to give to these 6000 villages some assistance and help in the educational, in the health and such other fields of constructive activity.
1: కొన్ని త్రాగే నీరు కూడాను చాలా లేక అవసర పడుతుండేటువంటి గ్రామాలు కూడా ఉంటున్నాయి.
0: There are many villages which suffer from lack of pure drinking water.
1: కేవలం ఇవన్నీ కూడాను ప్రభుత్వమే చేస్తుందంటే ఇది సాధ్యం కాదు.
0: We cannot say that the government alone is going to do all.
1: ప్రజల సహకారమే లేకపోతే ప్రభుత్వం కూడాను ఏ పనులు చేయలేదు.
0: It is not possible. Without the cooperation of the people,
1: ప్రభుత్వం కూడా ప్రజలపైన ఆధారపడినటువంటిదే కాని తాము స్వతంత్రమైనటువంటి యొక్క దీనిని కాదు.
0: Government is something which is not independent, dependent on the people.
1: కనుక ప్రజా సహకారమును అధికంగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడాను దానికి కొంతవరకు సహాయపడుతుంది.
0: When the government is able to get the cooperation of its people, certainly it will be able to do something for
1: them. మీరు ప్రభుత్వం పైన ఆధారపడక మీ సశక్తిని చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధిని గావించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే ఇది నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి అర్పితముగా

0: అనుకుంటారు.
1: సో డోంట్ డిపెండ్ ఆన్ ది గవర్నమెంట్ ఎంటైర్లీ, బీ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ టు ది ఎక్స్టెంట్ దట్ యూ కెన్ ప్లంజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ యువర్ ఫెలో మ్యాన్. దిస్ ఇస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ త్రూ యాక్ట్ ఆఫ్ సరెండర్ టు గాడ్.
0: కనుక ప్రేమ స్వరూపులై ప్రేమానుగ్రహం పొందే నిమిత్తమై మీ సర్వాంగములు కూడాను సర్వేశుని యొక్క సేవ యందు అర్పితం గావించుకునేటువంటి స్వరూపులుగా మీరు తయారు కావాలి.
1: యూ మస్ట్ బికమ్ సచ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ హూ హస్ సెక్యూర్డ్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ ఇన్ అబండెన్స్ త్రూ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్ త్రూ యాక్ట్ ఆఫ్ సర్వీస్ టు యువర్ ఫెలో బీయింగ్.
0: జపతపాది యజ్ఞయాగాది కర్తుల వల్ల వచ్చేటువంటి ఫలితం అంతా కూడాను ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటారు.
1: ఆల్ దట్ యూ టెన్ టు అక్రూ త్రూ ద మీన్స్ ఆఫ్ జప ధ్యాన ఆర్ థింగ్స్ లైక్ దట్ యూ కెన్ గెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: దైవ ప్రేమకు మీరు పాత్రులైతే ఇంతకంటే మీరు సాధించవలసింది.
1: యూ సెక్యూర్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ దిస్.
0: కానీ ఆ ప్రేమతత్వాన్ని కొంత అర్థం చేసుకోవాలి.
1: బట్ యూ షుడ్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమను మీ స్థాయిలో మీరు అనుసరిస్తూ అనుభవిస్తూ కొన్ని విధమైనటువంటి మార్గములకు అవకాశం అందిస్తున్నారు.
1: యూ టెండ్ టు బ్రింగ్ డౌన్ దిస్ డివైన్ లవ్ టు యువర్ స్టేటస్ అండ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఫ్రమ్ దట్ లెవెల్.
0: చాలా పొరపాటు.
1: దిస్ ఇస్ ఎ మిస్టేక్.
0: ఇది కేవలము ప్రేమతత్వము ఒక నిరహంకారమైనటువంటిది.
1: This love is ego.
0: నిర్మలమైనటువంటిది.
1: Serene and pure.
0: నిస్వార్థమైనటువంటిది.
1: Selfless.
0: సాయి ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి చూసినా, ఏమి తలచినా మీ నిమిత్తమే కాని సాయి నిమిత్తం కాదు.
1: Whatever Sai would tell you, whatever he would do, whatever he would see, whatever he would tell you about.
0: స్వార్థమంతా మీ ఆనందమే.
1: He is for the sake of yourself, not for himself. His selfishness lies in your happiness.
0: Kanuka nee aanandame naa aanandam kaani naaku pratyekamaina aanandam ledu.
1: Your happiness is my happiness. I have
0: no aanandam kavalanu kudanu aashinchaledu.
1: I have no separate
0: naaku aashale ledu.
1: I have no separate.
0: Meeru anukovachunu swami idi chestunnade adi chestunnade idi naa kosam kaadu mee kosame.
1: I have no separate form of happiness. You might say that swami is doing this, swami is doing it, but I don't have anything to seek for myself.
0: Garchina puttina dinam kudanu cheppanu ide vishayamu. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ ఒక నయా పైసా కూడా నేను ఖర్చు చేయటం లేదు.
1: ఐ టోల్డ్ యూ దిస్ డ్యూరింగ్ ద లాస్ట్ బర్త్డే సెలబ్రేషన్ దట్ ఫర్ మై సేక్ ఐ డోంట్ స్పెండ్ ఈవెన్ ఎ నయా పైసా.
0: ఏది చేసినప్పటికీ సమాజం కోసమే.
1: అండ్ వాట్ ఎవర్ ఐ డూ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద సొసైటీ.
0: ఇప్పుడు 57 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క నయా పైసా ఖర్చు పెట్టి నేను ఒక చొక్కా కూడా పుట్టించుకోలేదు.
1: నా 55 ఇయర్స్ హావ్ ఎలాప్స్ బట్ ఐ హావ్ నాట్ స్పెంట్ ఈవెన్ వన్ సింగిల్ నయా పైసా ఫర్ ద సేక్ ఆఫ్ స్టిచింగ్ ఎ గౌన్ ఫర్ మైసెల్ఫ్.
0: వస్తువులు ఇచ్చినవే ధరిస్తున్నాను.
1: వాట్ ఎవర్ ద డివోటీస్ గివ్ ఐ వేర్.
0: ఈనాడు ఈ వస్త్రం వేసినానంటే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి పాత విద్యార్థులు అయినటువంటి ఈనాడు రాధాకృష్ణ ఇది తెచ్చి ఇవ్వటం వల్ల వేసుకున్నాను.
1: This robe that I am wearing has been given by Kingdom of Satyasai, the old students, Radha Krishna, who had given this, who had
0: promised this, and I am wearing it. ఇదికావాలి అనేటువంటి సంకల్పము నాలో ఈనాడే కాదు ఏనాటికి రాదు రాలేదు రాబోదు. ఏది సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణమునకు యువకుల యొక్క అభివృద్ధి కోసమని మార్గదర్శకులైనటువంటి యొక్క బాలబాలికలను తయారు చేయాలని ఇదే నా యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: The thought that I want this, I want that, is something which has never come to me all these years, which is not going to come today, which will never come to me in future too. Whatever I do it for the sake of children of today, for the youth of today, to set them right and for the well-being of mankind at large.
0: Kanuka, Sai Tattvani Chakkaga Guptinchi, Sai Ki Swartham Ledhanitinti Yukka, Dinini Kuda Meeru Gamaninchi, Mun Mundu, Mana Karyakramamulo, Ati Utsahani Kuda Nu Penchukoni, లోక సేవ నిమిత్తమై మీరందరూ కంకణం కట్టుకోవాలి.
1: సో అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ సాయి, హిస్ మోడ్ అండ్ హిస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండ్ హావింగ్ అండర్స్టూడ్ ఇట్ ప్లంజ్ హోల్ హార్టెడ్లీ అండ్ సిన్సియర్లీ ఇన్ టు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
0: దివ్యాత్మ స్వరూపులారా, మున్ముందు స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఈనాడు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను ఆనాడు కంటినీరుతో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రములోనే జగత్ వ్యాప్తి అయిపోతుంది. దాని నిమిత్తమే స్వామి గట్టిగా దీనిని అరికట్టుకుని ఉన్నాడే కానీ ఒక్కతూరి దీన్ని విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంతనీయంగా రూపొందుతుంది. కనుక మీరు ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరి అయినటువంటి సేవలు తెలపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైనటువంటి అవకాశము మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాదు. కోట్లాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యములు యందు జీవితాన్ని సార్థకం గావించుకోండి.
1: Embodiments of love. What the future holds is beyond your sight, beyond your understanding. But I can see what the future is going to be like. A time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making. Thereby, I am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly, a day will come when the world, when the people of the world would have recognized what Swami is, His glory, His majesty, His grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the going is good, even as you have an opportunity of sitting so close to me, understand this truth now. Make the best of the opportunities which are coming your way. Plunge into constructive activities. Listen to Swami's words. Live in His love. Experience this bliss which is very much your own. Don't fritter away this golden opportunity.
0: విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా భాషించడానికి కొనుక్కుంటారు.
1: The world will very soon become a big prashantilim by itself. That jewel which is extremely priceless, one would tend to make an effort.
0: ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది.
1: This diamond which is such a priceless entity, he is subjected to any amount of hardship in the form of cutting now, cutting then.
0: పుష్పములను అందించేటువంటి లతలకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి.
1: The more you cut, the more brilliant it becomes. So also a creeper is cut so that it becomes more beautiful.
0: ఇవి జరుగు కొలది ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది.
1: Even as you make this in a continuing process, the creeper looks more beautiful. It gives you so much of joy.
0: అదే విధముగానే సాయి సమస్తని ఎందు కాని సాయి తత్వమునందు కాని ఓర్వలేనటువంటి యొక్క కొంతమంది ప్రజలు అనేక విధములుగా దీనికి ఆటంకము జరుపుతూ ప్రచారము జరుపుతూ నిందలతో నిష్ఠూరముతో కొన్ని విధములైనటువంటి యొక్క మార్గములను అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారో, ఏ విధముగా దీనిని తూలమాడుతూ పోతుంటారో, అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధినే నొందుతుంది కానీ క్షీణించడానికి వీలు కాదు.
1: In the same way, those people, those organizations which are not able to take kindly to this glory which is spreading in the form of Sai, in the form of his organization, are taking to mean to devalue, to degrade and to mislead people at large. But be rest assured that any of these attempts will prove to be nothing. And more they do, the more will be the glory, the more will be the grandeur, and the quicker will be the pace at which
0: ఈనాటి విమర్శలు అన్ని కూడాను మున్ముందు ఒక విధమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు సహాయకారులు.
1: అండ్ ఆల్ దట్ బీయింగ్ డన్ నౌ బై దెన్ వుడ్ ఎయిడ్ అండ్ అసిస్ట్ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ ద కేస్ ఆఫ్ గెటింగ్ ఫేమ్ అండ్ నేమ్.
0: ఇది అసూయాపరుల యొక్క స్వభావం.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ దోస్ హూ ఆర్ గివెన్ టు జెలసీ ఫీలింగ్.
0: ఈ అసూయనే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు.
1: బట్ ఫర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ జెలసీనెస్ ఆన్ ఇన్ ది అదర్ you cannot have this case of anasuya
0: taruku ittivadina manam lekka cheyaka mana aashayanni mana kartavyanni manam deekshaga pooni dinini sadhinchataku sai samasthala varu entaina kodunu meeru mundakke veyali.
1: So don't pay any heed to such efforts by others. Be firm in your resolve, be firm in your ideals, be strengthened in your duty and plunge forward and move forward.
0: Ee vidhanga manam ikkada praveshinchinanduku ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి యొక్క అవకాశాన్ని అందుకున్నందుకు ఈ విషయాలు మీరు హృదయంలో భద్రపరచుకొని ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో మీరు ఆలస్యం చేయకుండా దీనిని అతి శీఘ్రంగానే కార్యాచరణలో పెట్టడానికి ఉనుకోండి.
1: టుడే యు హావ్ హాడ్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ అసెంబ్లీ ఆఫ్ పార్టేకింగ్ ఆఫ్ దిస్ జాయ్ ఆఫ్ పార్టేకింగ్ ఆఫ్ దిస్ ఆనంద. డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. యూటిలైజ్ ఇట్ ఫుల్లీ అండ్ టు ద బెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్.
0: సంకల్పము కార్యము రెండు ఒకే పర్యాయం జరగాలి.
1: యు మస్ట్ హావ్ యువర్ రిజాల్వ్ యువర్ థాట్ అండ్ యువర్ యాక్షన్ అట్ ద సేమ్ టైం.
0: కనుక నేటి నుండి మీరు చేయవలసినటువంటి ఒక దీనిలో కొన్ని విధమైనటువంటి మాస్టర్ ప్లాన్ గా వేసుకుని ఈనాటి మధ్యాహ్నము కొంతమంది ఒక కమిటీగా చేరి దీనికి తగినటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు నిర్ణయించండి.
1: సో రైట్ ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్ గెట్ టుగెదర్ ఇన్ ది ఆఫ్టర్నూన్ టాక్ అవుట్ ఎ మాస్టర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్.
0: అన్ని రాష్ట్రములు ఎందుకు దీనిని అభివృద్ధి పరచాలి.
1: ఆల్ ద స్టేట్స్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ సచ్ యాక్టివిటీస్.
0: సాయి కేవలం ఆంధ్ర రాష్ట్రం అని మీరు భావించరాదు.
1: డోంట్ ఫీల్ దట్ సాయి బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర.
0: ప్రపంచమే సాయి యొక్క గృహము.
1: The entire world,
0: అందరూ సాయి వారి.
1: The entire world is the home of Sai. All are Sai's people.
0: అందరూ ఒక్కటి.
1: All are one.
0: ఈ తత్వాన్ని ఈ కలియుగంలోనే మనము నిరూపించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: You must make efforts to prove to the world in this Kali Yuga this principle.
0: ఇది నేను ఈనాడు ఆశించేటువంటి యొక్క ఆశ.
1: This is what my hope is on this day.
0: మీ ఆశలన్నీ కూడా నేను నెరవేరుస్తున్నాను. నా ఈ ఒక్క ఆశ మీరందరూ నెరవేర్చాలి.
1: I am fulfilling all your hopes and all your aspirations. You now fulfill this one aspiration of mine.

0: అందరూ ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా శాంతి సంతోష సౌభాగ్యంగా వర్తిల్లి దేశ సేవలు మీ దేహం యొక్క శక్తిని మనోశక్తిని ఆధ్యాత్మిక శక్తిని అంకితం గావించి సార్థక జన్మలు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I'm hoping and blessing you on this day that you might have a continued state of comfort, that you would be endowed with wealth, with peace, with prosperity, and do things and think things which would prove beneficial not merely to yourself but to those around you, and thus you would be sanctifying and making your life sacred.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba on the 23rd of November 1982 during Bhagavan's birthday celebrations.

0: अस्थिरं धरा पुत्रादि सत्यं कीर्ति द्वयं स्थिरं.
1: The life is temporary. The youth and prosperity also are temporary. The wife and the family, they're all temporary. But two are permanent. Truth and good name are permanent.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: Ee jagattunandu sarvamu marpu chendunadi.
1: In this world, everything is fast changing.
0: Sukhamu, dukkamu.
1: The pain and the pleasure.
0: Ashanti, allakololam.
1: Agitation and disturbances.
0: Anandam, apriyam.
1: Bliss and that also which is not acceptable.
0: Ivanni kudanu marpu chendunavi.
1: All of them change.
0: కాని మానవుడు తన నిజస్వరూపాన్ని గుర్తించుకోలేక నశ్వరమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ దేహమే సత్యమని భ్రమించి దీనిని నమ్ముకుని జీవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ ఈస్ క్యారీడ్ అవే బై దాట్ విచ్ ఇస్ టెంపరీ ఫ్లీటింగ్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ with the body, with the mistaken idea that it is permanent.
0: Manavudu vesti jeevi kaani kaadu samasti jeevi.
1: Man is not a separate individual, but he is community.
0: Manavudu eka jeevudai jeevinchadaniki prayatninchadu.
1: Man does not prefer to lead the life in loneliness.
0: కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
1: Therefore, in పురుష సూక్త it is clearly stated that there is divinity with thousands of heads, thousands of hands and the feet.
0: తాను సమష్టి స్వరూపుడనే సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను నేను దేహస్వరూపుడను, నేను వెష్టి స్వరూపుడను అని భ్రమిస్తూ దుఃఖమునకు గురి అవుతున్నాడు.
1: Man is not able to visualize the cosmic form which is his reality, but he identifies himself with his body and considers himself as a mere individual and hence he is miserable.
0: భారతీయ సంస్కృతి యందు అనంతమైనటువంటి జగత్తునందు అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించుకోవటమే భారతీయుల యొక్క వ్యవధి అన్నారు.
1: ద మెయిన్ ట్రైట్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ టు కాంప్రిహెండ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ఈనాటి మానవుడు వెస్ట్లోని ఏకత్వాన్ని భావించుకుంటూ సమత్వాన్ని విస్మరిస్తూ కేవలము ఒక విధమైనటువంటి అశాంతికి గురి అవుతూ వస్తున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ హైలీ రెస్ట్లెస్ బికాస్ హీ గోస్ బై హిజ్ ఓన్ ఇండివిజువల్ లైఫ్ కన్సిడర్స్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఫర్ గెటింగ్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ వేర్ హీ హాస్ టు ఎంజాయ్ ఈక్వాలిటీ.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఇది నిజమైనటువంటి సత్యం. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించటము ఇది విరుద్ధమైనటువంటి సత్యం.
1: సో ది యాక్చువల్ ట్రూత్ లైస్ ఇన్ కాంప్రిహెండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ బట్ ది అన్ట్రూత్ ఈజ్ టు ఫైండ్ దిస్ యూనిటీ యాజ్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: ఇట్టిది అనాది కాలం నుండి భారతదేశమునందు ఆచరిస్తూ అనుసరిస్తూ ఆలోచిస్తూ ఈ విధంగా కాలంలో వ్యర్థం చేస్తూ వచ్చారు.
1: The time has been wasted since long because of these feelings of diversity.
0: అయితే వేదమునకు ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని ఎవ్వరు కూడాను విపులపరిచి దాన్ని అంతరాత్మను బోధిస్తూ ప్రజలకు ప్రచారం చేస్తూ రాలేదు.
1: బట్ ద డిక్ట్ అండ్ ద మెసేజ్ ఆఫ్ వేద హ్యాస్ నాట్ బీన్ స్టడీడ్ ఇన్ డెప్త్ అండ్ ఇన్ డీటెయిల్ అండ్ నో వన్ ట్రై టు ప్రాపగేట్ అండ్ షేర్ ద వేదిక్ నాలెడ్జ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: ఈనాడు కొంతవరకును గ్రంథములను చదివి పెద్దల యొక్క ప్రబోధనను ఆలకించి తద్వారా కొంచెం అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: హౌఎవర్ లిటిల్ నాలెడ్జ్ ఇస్ గెయిన్డ్ బై గోయింగ్ త్రూ ద సీక్రెట్ టెక్స్ట్ అండ్ బై లిజనింగ్ టు గ్రేట్ స్కాలర్స్.
0: అయితే అది కూడాను పూర్తి సత్యమును గుర్తించుకోవడానికి ప్రయత్నించలేదు.
1: However, they have not made an attempt to experience the truth in its totality.
0: Prachina kalamunandu aneka mandi rakshasulu kuda undi kudanu vedamunu paripurnanga patinchi artham chesukunnatundi vaaru ainappatikini vaaru kudanu tama yentunnatundi okka satya tattvaniki vismarinchi asatyamu apramanamu anitimainatundi okka margaanni avalambistu vacharu.
1: In ancient times, there were demons who have gone through the Vedic texts, having fully known their meaning, but they have lost the track of truth and led the life of untruth.
0: Hiranyakashipudu, Hiranyakshudu, veerandarikunanu goppa vidyavantudi.
1: Hiranyakashipu, Hiranyaksha are highly educated.
0: Goppa scientistu kudanu.
1: They are very great scientists of eminence.
0: Chandramandalamu, Suryamandalamu, Nakshatramandalamu kudanu darshinchi andulo unnatundi vishayanni vipulanga gurtinchukuntu vacharu.
1: They could make space travel to the moon and the sun and could know the knowledge of the planets.
0: Aithe varilo adhika bhagamu negative qualities raavatam chetane anaga prakruta sambandhamainatundi okka talampulu raavatam chetane వారు ఈ పాజిటివ్ తత్వాన్ని విస్మరిస్తూ వచ్చారు.
1: బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్ నెగటివ్ థింకింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే కుడ్ నాట్ హ్యావ్ దిస్ పాజిటివిటీ.
0: ఎంత పాజిటివ్ ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? ఈ నెగటివ్ తత్వంను అభివృద్ధి పరచుకుంటూ ప్రచార ప్రబోధం చేస్తూ ప్రకృతి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Though there is plenty of positivity latent in man, but they were after this negative thinking of the world and its identification.
0: Atti kovaku sambandhinchinatundi vaade narakasurudu.
1: And narakasura belongs to that trend of people.
0: Itani goppa shakti samarthude.
1: Narakasura is one of the ability and capacity.
0: Goppa vidyavantude.
1: Is highly educated.
0: Endariko sahayam chestu vachadu.
1: And he helped many people.
0: పరలోకమును పోయినటువంటి యొక్క గురుపుత్రులను కూడా తెచ్చి ఇచ్చాడు.
1: He could bring back to life the sons of his preceptor.
0: దీనిని పురస్కరించుకొని వీరి యందు నెగటివ్ క్వాలిటీస్ అధికంగా ఉండటం చేత ఎంతటి భక్తి ప్రపత్తి ఉండినప్పటికీ ఎంత వేద ప్రమాణం ఆచరించినప్పటికీ ఇది నిస్సార్థమైపోయింది.
1: Though they were highly scholarly, because they are full of negative attitude, negative thinking, their sincerity, devotion, they were all in vain.
0: Nirne Chagaraja kuda paadadu.
1: This was sung by Chagaraja.
0: Vachama gocharundani nee charitamulanu pogada brahmadulakanaina tarama.
1: Chagaraja said that the divinity cannot be extolled by verbally or could be comprehended by mind.
0: Kujeruni aarti teechinavu.
1: You have relieved Kuchela from suffering.
0: Kubira sakkamalanu pogottinavu.
1: And in fact you made him
0: melu melu pandavulanu kaachinavu.
1: And you protected Pandavas.
0: Intiye kaadu 16000 ramamulanu prochinavu.
1: And you gave refuge to 16000 women.
0: Rama vaachama gocharundavi.
1: Rama, you are beyond the comprehension.
0: Nee charitamulanu pogada brahmaadulukaina tarama.
1: Even the creator Brahman cannot describe
0: ani varninchadu.
1: That was his narration.
0: ఇలాంటి వర్ణన చేసినప్పటికీ త్యాగరాజు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వయం జీవితంలో అనుభవించలేదు.
1: Though he extolled in depth, he did not realize it in his lifetime practically.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: చైతన్య మహాప్రభు తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా నేను చదువుకుంటకు వెళుతున్నాను అని ఆజ్ఞ ఇమ్మన్నాడు.
1: He approached his mother. Mother, I want to study. Grant me permission, he said.
0: Suniti, ఆమె చెప్పింది, నాయన ఈ ప్రపంచంలో ఎన్నో చదువులు ఉన్నవి.
1: She said, there is a lot of education available.
0: ఈ చదువులన్నీ కూడాను ఏనాటికైనా అంతమయ్యేటువంటివే కానీ దీన్ని అభివృద్ధి అయ్యేటువంటివి కాదు.
1: The education will not take you to the end, serve the purpose of life.
0: ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే.
1: All this education has certain its limitation.
0: ఆధ్యాత్మిక విద్య అది ఏ విద్య అనింది.
1: The spiritual knowledge is true education.
0: దానికి మరణం లేదు.
1: It is deathless.
0: దానికి పరిమితం లేదు.
1: It has no limit.
0: ఇది సర్వత్రా సర్వకాలం యందు కూడాను జీవించేటువంటిది.
1: It is of the same standard in all periods of time, then and now.
0: అట్టి విద్యను నీవు అభ్యసించు నాయన అని ప్రబోధించింది.
1: She wanted him to cultivate that form of education.
0: అందువలననే చైతన్యుడు నిరంతరం కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామాన్ని స్మరిస్తూ కృష్ణనామాన్ని జపిస్తూ గ్రామ గ్రామము వీధి వీధి కూడాను ఈ కృష్ణనామంతోనే గానం చేస్తూ సంచారం చేశాడు.
1: That made Chaitanya chant the glory of Krishna, think of his glory and leelas. That made him go across the streets and propagate the greatness of avatar Krishna.
0: అడవులు ఎందున్న ఆకాశములనున్న పల్లెనమునున్న పట్టణమునున్న గుట్ట మీదనున్న నట్టేటబడి ఉన్న కృష్ణనామమే స్మరిస్తూ వచ్చాడు.
1: Chaitanya went on repeating God's name, either he was in forest or in the sky, in the space, or in a village or in the city, on the mountain top or in deep sea.
0: కట్టకడబడి సామాన్య ప్రజలకంత ఒక చక్కని బోధ చేశాడు. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి పదముల చేత
1: ultimately gave a message to mankind in a simple way, in the worldly sense.
0: Anna danamu kanna adhika danam vedi.
1: Is there any other greater charity other than offering food?
0: Talli dandrulakanna daivam edi.
1: Is there any other god beyond one's own parents?
0: Jagadeetapam kanna satyaseelam vedi.
1: In this, what could be the greater penance than truth?
0: Dayakante ekku dharmam edi.
1: What is greater property than compassion?
0: Sujana sangati kanna chuda labham vedi.
1: And good company gives you the profit more than anything else.
0: Shatrutvam kanna veru daivam vedi.
1: And its enmity, which is worse than all dangers.
0: Kanukane ee annintikante mooladharam entundi shatrutvamu dooram cheskoni mitratvanni abhirudhi parchukotam atyavasaram entundi vidya.
1: Therefore, education wants us to be away from this enmity and be closer to friendship.
0: Kevalamu andarni desham chesukoni ekanga jeevinchalaneetundi brahma idi kevalamu rakshasa brahmane.
1: It is only demonic illusion that entertains a feeling in a person to lead the life of loneliness full of hatred.
0: Sahasra shisha purushahani ee purusha suktam enduku uchcharinchindi.
1: Why did Purusha Sukta say that God has thousands of heads, feet and hands all over?
0: Anaga bhagavantudu ekaswarupudu kadu.
1: God is the form of the universe, cosmos.
0: Sarva jeevula yandu sarva pranamula yandu taru chalinchaka kadalaka sthiramga undetuvanti vaadi.
1: God is steady, present in all of the living beings and in all of creatures.
0: అట్టి స్థిరమైనటువంటి భగవంతుడు సమీపంలోందే ఉండగా ఎందుకు మానవులు ఇంత భ్రమించి లోకాలను సంచరించి అనేక రకమైనటువంటి యొక్క కష్ట జీవితాన్ని గడుపుతున్నారు?
1: When that God is so near, how is that man is deluded? Why does he move about in this world full of confusion and chaos?
0: భగవంతుడు ప్రతి హృదయమునందు కూడాను అచంచలుడై ఉంటున్నాడు, అప్రమాణుడై ఉన్నాడు.
1: God is present at the altar of every human heart, steady, installed.
0: ఎక్కడ చూసినా కూడాను అట్టి భగవంతుని మనము దర్శించవచ్చును.
1: You can visualize God everywhere.
0: స్పర్శించవచ్చును.
1: You can touch him.
0: సంభాషించవచ్చును.
1: You can converse with him.
0: కానీ అట్టి సాహసమును అట్టి పరమ ప్రీతిని తమ యందు లేకపోవటం చేతనే ఇంతటి బాధలకు గురి అవుతున్నారు.
1: That capacities, that abilities are lacking in man and therefore he is not able to converse with God.
0: చైతన్యుడు వెళ్ళాడు. తమ నారాయణను దర్శించాలని వెళ్ళాడు.
1: చైతన్య వెంట్ టు సీ నారాయణ.
0: అక్కడికి వెళ్ళి నిలుచుకున్నాడు. నారాయణ, నీవు సర్వలోకవాసివి.
1: He said, O God, you present in all over the world.
0: నీవు లోకనాథుడివే కాదు.
1: You are not only the master of the
0: సర్వ జీవనాథుడు.
1: You are also the
0: సర్వ ప్రాణనాథుడు.
1: You are the life of all of the living beings.
0: కానీ
1: But
0: నాకు అవన్నీ నువ్వు అక్కర్లేదు.
1: I don't want all this.
0: మీ వైకుంఠము నాకు అక్కర్లేదు.
1: I don't want that paradise.
0: నీ కైలాసము నాకు అవసరం లేదు.
1: I don't want that heaven.
0: నీ మోక్షము నాకు అవసరం లేదు.
1: I don't want liberation.
0: నాకు ఒక్క ప్రేమ మాత్రమే చాలు.
1: I want your love. That's enough.
0: నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ నాకు అందించమని చెప్పాడు.
1: Gift me that love has to be so near you.
0: చైతన్యుడు ఈ విధంగా కోరినప్పుడు తథాస్తు అనింది ఎక్కడి నుంచినో శబ్దం.
1: When Chaitanya prayed so, there was an ethereal voice that said, let it happen like that.
0: ఎన్ని విద్యలు ఉండి కూడాను, ఎన్ని శక్తులు ఉండి కూడాను, ఎంతటి పరమ భయపడినప్పటికీ ఇవన్నీ కూడాను మధ్యలో జారిపోయేటువంటివి.
1: All our knowledge, all our achievements drop in the middle.
0: They ఒక్క ప్రేమకు మాత్రమే ప్రాణము.
1: In fact, love is
0: ప్రేమ మార్పు చెందేటువంటిది కాదు.
1: Love is changeless.
0: మార్పుకు కూర్పు లేదు.
1: It has no addition either.
0: అలాంటి సత్యనిత్యమైనటువంటి ప్రేమ తత్వాన్ని నేను ఆశిస్తున్నాను కృష్ణ అన్నది.
1: And he prayed, O Krishna, I want that eternal love which is truth.
0: ఈ ప్రపంచంలో ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ కూడా అనిత్యం.
1: All those things that are present in this world are fleeting.
0: అనిత్యం సర్వం.
1: Everything is changing temporarily.
0: కాని నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ నాకు అనుగ్రహించమని కోరాడు.
1: O God, grant me that love which is eternal.
0: నీ మోక్షం ఏమిటో, నీ స్వర్గం ఏమిటో, నీ కైలాసం ఏమిటో, నీ యొక్క వైకుంఠం ఏమిటో, ఇవంటి బ్రాంచ్ అడ్రస్.
1: The liberation, the heaven, paradise are your branch addresses.
0: ఇవన్నీ నాకు అక్కర్లేదు.
1: I don't want them.
0: నీ అడ్రస్ ఒకటే నాకు చక్కగా తెలిసింది.
1: I know your exact address.
0: ఎక్కడ నీ అడ్రస్?
1: What is your address?
0: నా హృదయమే నీ యొక్క అడ్రస్.
1: My heart is your address.
0: నా హృదయం నుండి నీవు అచంచలుడవై అప్రమాణుడై స్థిరంగా నిలిచి ఉన్నావు.
1: You are there at the altar of my heart, one, the steady.
0: దాన్ని ఒకటి నాకు అనుగ్రహించమని కోరాడు.
1: Gift me with that experience. That was his prayer.
0: ఇట్టి పరమ భక్తి కలిగినటువంటి రాక్షసులు కూడాను,
1: that demon is supreme devotion.
0: ఒకానొక సమయంలో నరకాసురుడు,
1: at one time నరకాసుర,
0: సత్యభామన సమేతుడై,
1: along with సత్యభామ,
0: ఆ రాక్షసుల పైన యుద్ధానికి వెళ్ళాడు కృష్ణుడు.
1: కృష్ణ వెంట్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ అకంపనీడ్ బై సత్యభామ.
0: భగవంతుడే ఎందుకు అతన్ని హతమార్చిండకూడదు?
1: వై నాట్?
0: ఎందుకు ఈ సత్యభామను సహాయం తీసుకున్నాడు కృష్ణుడు?
1: Where is the need for Satyabhama to accompany Krishna?
0: Anaga akkada kuda nu konni qualifications anta untunnayi.
1: There also certain qualifications required.
0: Itti durmargunni na cheta champatam nyayam kaadu.
1: And is not justifiable for me to kill him.
0: Abalulaina aadavartu itanni champinchali.
1: So this wicked demon must be killed by a weak woman.
0: Nenu sarvashaktimayudanu.
1: I am all powerful.
0: Veedu sarvahinudu.
1: And you are so mean.
0: దయా ప్రేమలు లేనటువంటి ఒక రాక్షసుడు.
1: You are the demon without love and compassion.
0: పరమను ప్రేమించినటువంటి ఒక పరదూషణుడు.
1: And you cannot love anybody. That has been your temperament.
0: అలాంటి వాని యొక్క జీవిని నేను చంపకూడదు అనుకున్నాడు.
1: And they don't deserve to be killed in my hands. That was his feeling.
0: కనుక అట్టి సత్యభామ సమేతుడై వెళ్ళినటువంటి కృష్ణుడు,
1: Krishna accompanied by సత్యభామ the
0: consort, ఈ రకాసుని హతమార్చి,
1: he killed narakasura.
0: అతని దగ్గర ఎంత మంది దాసులు ఉంటున్నారు?
1: How many were there in the company of narakasura?
0: పరమ భక్తులు, పవిత్రులు అయినటువంటి రాజపుత్రికలు,
1: devotees, and princess were there.
0: నిరంతరం కూడాను భగవంతుని చింత చేసేటువంటి యొక్క ప్రేమ స్వరూపులు.
1: They are the very personification of love who thought of God.
0: ఈ రాక్షసుని హస్తంలో చిక్కులుకొని
1: they were held as captives by
0: వారు కేవలం ఒక నరక బాధను అనుభవిస్తూ వచ్చారు.
1: They were passing through the hell.
0: అది 16,000 రమామణులను రోచినావు అని చెప్పాడు త్యాగరాజు.
1: That was the description of Chagaraja.
0: దాసుని హతమార్చి
1: he killed Narakasura.
0: అతని దగ్గర ఎంతమంది దాసులు ఉంటున్నారు?
1: How many were there in the company of Narakasura?
0: పరమ భక్తులు, పవిత్రులు అయినటువంటి రాజు.

0: Tyagaraj.
1: That was the description of Tyagaraja, who said that you have protected 16,000
0: Narakasurni hatamarchi.
1: You have killed Narakasura.
0: Ee gopikalnu vichchal vidiga ichi pettadu.
1: And they were set free from his bondage.
0: Idi kevalamu oka vidhamainatundi oka bandha vimukti.
1: It is a sort of liberation from bondage.
0: Rakshasatvamaneetundi oka durgunamulu nundi duramu gaavinchi sadguna sadaacharamullo praveshapettadam.
1: It is a way of treading along the path of the truth, the divine path, cutting off from the demonic, unrighteous way. It leads to certain danger if you are with
0: politics.
1: So run away from the bad company. We should never be in the bad company at any point of
0: time.
1: Be in good company always.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
0: ఈ విధమైనటువంటి ప్రమాణమును సలిపి,
1: హావింగ్ ప్రామిస్డ్ సో,
0: పవిత్రమైనటువంటి యొక్క పరతత్వంలో ప్రవేశించాడు.
1: అండ్ హీ హస్ స్టెప్ ఇన్ టు దట్ రెల్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: అప్పటి నుంచి జగత్తు లోపల సర్వసామాన్యులకు కూడాను నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: Since then, he went on propagating the principle of love, which is unconditional and selfless.
0: ఈ నరకాసుర వదానగా ఏంటి? నరుని యందు రాక్షసుడైనటువంటి నరకాసురుడు అసురుడు ఉన్నాడు.
1: In man, Nara, there is Asura, the demon, Narakasura.
0: న్యాయంగా దీనికి అర్థం తీసుకుంటే నా అనగా ఆత్మస్వరూపుడే.
1: If you go by the etymology, the term is Nara.
0: ఈ రా అనేటువంటి ఆత్మకు నా ఏమాత్రము మార్పు లేదు.
1: దిస్ రా, ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నా, హ్యాస్ నో చేంజ్.
0: ఆత్మస్వరూపుడే నరకాసురుడు.
1: నరకాసుర ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇటువంటి ఆత్మస్వరూపం లోపల అసురుడు అనేటువంటి వాడు ప్రవేశించాడు.
1: అండ్ హియర్ దేర్ ఇస్ డెమోనిక్ ట్రైట్ హియర్.
0: ఈ అసురుడు అనగా ఎట్టివాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ?
0: దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు, దుశ్చేష్టలు కలిగినటువంటి వాడు.
1: This demonic qualities are the wickedness, the unrighteousness, the injustice.
0: అతివారి అంటే దుర్గుణములు, దుష్భావములు చనచనము కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
1: Among such people only evil behavior, bad thoughts, bad sentiments.
0: సత్యవంతుల చేత సహవాసం చేయనివ్వడు.
1: They will not allow you to be in good company.
0: పవిత్రమైనటువంటి పరమాత్మల చేత వారిని చేరడానికి ప్రయత్నించడు.
1: It makes no chance to be so near God.
0: దుర్గుణములు దురాచారములు ఉన్నటువంటి వారితోనే వీరి సంగత్వం ఏర్పడుతుంటాది.
1: Such people in the company of people full
0: of vices. ఎన్ని జన్మల యొక్క కర్మమో, ఎన్ని జన్మల యొక్క పాపఫలమో ఈ విధమైనటువంటి మనసు పెట్టుంటాది.
1: Perhaps the mind, such a mind, is due to the consequence of the evil deeds of several of the past lives.
0: ఏదో మనం జీవిస్తున్నాము, గొప్ప చదువుతున్నాము, గొప్ప విద్యావంతులం అయిపోతాం అని మీరు భ్రమిస్తున్నారే కానీ ఇది విద్య కానే కాదు, అవిద్య.
1: యు ఆర్ డెల్యూటెడ్ బై ది ఫీలింగ్ దట్ యు విల్ బి ద రెసిపియంట్స్ ఆఫ్ వెరీ హై నాలెడ్జ్.
0: సత్సంగం అనేది లేకుండినా, సత్ప్రమాణమే లేకుండినా ఇది ఎట్లా విద్య అవుతుంది?
1: విదౌట్ ద గుడ్ కంపెనీ, విదౌట్ గుడ్ కాండక్ట్, హౌ కుడ్ దట్ బి గుడ్ కంపెనీ?
0: 300 విద్యలు చదివాడు రావణుడు.
1: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: అట్టి విద్యలే రాముడు కూడాను చదివాడు.
1: రామ ఆల్సో అక్వైర్డ్ సిమిలర్ నాలెడ్జ్.
0: కానీ రాముడు ఎప్పుడు కూడాను సత్సంగం సత్సంగం సత్సంగం.
1: బట్ రామ వాజ్ ఆల్వేస్ ఇన్ గుడ్ కంపెనీ.
0: సద్భావము,
1: గుడ్ ఫీలింగ్,
0: సత్ప్రవర్తన,
1: గుడ్ కాండక్ట్,
0: సదాలోచన,
1: గుడ్ థింకింగ్,
0: సత్కర్మలు
1: అండ్ గుడ్ డీడ్స్.
0: కానీ ఇన్ని చదువులు చదివినటువంటి రావణుడికి ఏమిటి చేస్తుండడు?
1: విత్ ఆల్ దిస్ వాట్ ఇస్ దట్?
0: దుర్జన సంబద్ధము,
1: రావణ
0: దురాలోచనలు, దుర్గుణములు, నిష్ప్రవర్తనలు ఇలాంటివంతా చేరుతూ వచ్చాయి.
1: రావణ వాజ్ ఆల్వేస్ ఇన్ బ్యాడ్ కంపెనీ. హీ వాజ్ ఆల్వేస్ డూయింగ్ మిస్ డీడ్స్, వికెట్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: ఎంతటి గొప్ప విద్యావంతుడు రావణుడు.
1: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: రావణుకున్నటువంటి విద్య రాములకు కూడా ఉంటుండాలి.
1: రామ ఇస్ యాజ్ మచ్ ఎడ్యుకేటెడ్ యాజ్ రావణ హింసెల్ఫ్.
0: కానీ రామును చూస్తే నమస్కరిస్తారు.
1: బట్ పీపుల్ ఆఫర్ ద రెస్పెక్ట్స్ టు రామ.
0: రావణుని చూస్తే వీడు క్రోధుడు, వీడు రాక్షసుడు అని అతనికి అనేక రకమైన దూషణ భూషణలు వస్తాయి.
1: పీపుల్ గో ఆన్ అక్యూజింగ్ రావణ బికాస్ ఆఫ్ హిస్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ బిహేవియర్.
0: ఈ మంచి చెడ్డల పేర్లు దేని నుంచి వచ్చినటువంటివి?
1: ద గుడ్ అండ్ బ్యాడ్ నేమ్, వాట్ ఇస్ ద బేసిస్?
0: వ్యక్తి యొక్క ప్రవర్తన చేతనే వస్తున్నాయి.
1: ఇట్ ఇస్ ద బిహేవియర్ ఆఫ్ ద పర్సన్ దట్ ఈస్ ది బేసిస్.
0: వ్యక్తి తమ ప్రవర్తనలు సక్రమమైనట్టుగా ఉండాలి.
1: సో ద కాండక్ట్ ఆఫ్ ది పర్సన్ షుడ్ బి గుడ్ అండ్ పర్ఫెక్ట్.
0: ఏదో ఒంటరిగా కూర్చొని మేమేదో ధ్యానం చేసుకుంటాం, జపం చేసుకుంటాం, తపం చేసుకుంటాం, ఇది రాక్షస.

0: To think that you will be lonely, spending time in meditation and penance, it is demonic. What is that you are, that you can do being all alone?
1: Dushprabhatane.
0: It is only bad thinking.
1: Dushsangamto chennivi, satsangamto vachindaya.
0: And you will be in bad company.
1: Kanukane, ilanti manchi anukotamu chala porapatu.
0: It's a mistake to consider them good.
1: Rakshasa krutyamule ivanni.
0: They are all demonic activities.
1: Ekkada manchi jarugutunte akkada vellu.
0: Wherever good takes place, go there.
1: Ekkada bhavat pratham jarugutundo akkadakanta vellu.
0: Wherever there is devotion, join their company.
1: ఎక్కడ భజన జరుగుతారో అక్కడికి వెళ్ళరు.
0: But you don't go to a place where
1: ఎక్కడ పవిత్రమైన పురుషులు ఉంటారో అక్కడికి పోరు.
0: You don't go to a sacred place.
1: ఎందుకు వీడికి కన్నులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What for are the eyes?
1: పురందదాస్ చెప్పాడు.
0: So he said so.
1: కనులేరరా, ఈ కనులేరరా, రాముని చూడని ఈ కనులేరరా.
0: Why these eyes? What for is this vision?
1: కన్నుండి చూడలై కళ్యాణకరమని నీ మూర్తి దర్శింప నేరలేది.
0: With all the eyes and the eyesight and the vision, I could not see your form of splendor and grandeur.
1: Pani pankajamandu paramatma yundivu paadu samsaramu korireri.
0: Though God is in me, the immortal, I have drowned myself in this family.
1: Nijamuga sarva jeevulu endukudunu paramatmunnaranu pitti satyanni gurtinchi vattinchadame manavuni yokka pradhanamainatvanti nadaya.
0: The main duty of mankind is to know the divinity latent and immanent in him and act accordingly.
1: అట్టి దివ్యత్వాన్ని స్మరించటమే కాకుండా దాన్ని భజించటం కూడా అత్యవసరమే.
0: One should recapitulate, recall the divinity constantly and also adopt.
1: నరకాసురుడు భజించిన తర్వాత,
0: after killing నరకాసురా,
1: ఆనాటి రాజ్యమంతా కూడాను గొప్ప సామ్రాజ్యంగా మారిపోయింది.
0: It was a very big kingdom indeed.
1: ఆనాడే ఈ రాక్షస అనేటువంటి యొక్క ద్వేషత్వము, అంధకారము, అజ్ఞానము దూరమైనదని గ్రహించి ఊరంతా చక్కని అలంకారం చేసుకుని దీపాలు పెట్టారు.
0: బికాస్ హేట్రెడ్ వాస్ కిల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్, ద హోల్ కింగ్డమ్.
1: దుర్మార్గుడు ఏదైనంత కాలం కూడాను అదంతా కూడా ఎక్కడైనా ఒక దీపం కూడాను కనిపించదు.
0: సో లాంగ్ దర్ ఇస్ ఎ వికెడ్ మ్యాన్, యూ డోంట్ ఫైండ్ ఎనీ ల్యాంప్.
1: వెలుతురే లేదు,
0: దేర్ నో లైట్ దేర్.
1: చీకటిలో ఏమి ఉంటాయి? గబ్బిడాలు ఉంటాయి.
0: ఇన్ డార్క్నెస్ వాట్ ఇస్ దట్ యు నోటీస్? ఓన్లీ బ్యాట్స్.
1: అట్టి గబ్బిడాలు ఉన్నటువంటి ఒక గృహం లోపల ఎట్టి మనిషి కూడా ప్రవేశించడు.
0: అండ్ దాట్ విచ్ ఇస్ పిచ్ డార్క్ ఫుల్ ఆఫ్ బ్యాట్స్ విల్ నాట్ బి ఇన్హాబిటెడ్ బై ఎనీ.
1: కనుక మనం గబ్బిడాలుగా తయారు కాకూడదు.
0: వీ షుడ్ నాట్ బి బ్యాట్స్ ఆఫ్ దిస్ టైమ్.
1: ఏదో కొంతమందికి దానికి తగినటువంటి వాళ్ళే ఇది ఎస్ ఎస్ అంటారు, కానీ ఇది అందరూ ఒప్పుకోవడానికి వీలు కాదు.
0: There may be unfortunate people who say yes, yes to that darkness.
1: Satsangatve nissangattvam, nissangatve nirmohattvam, nirmohattve nischalatattvam, nischalatattve jeevan mukti.
0: It's only good company that gives you a sort of detachment, free from all possessiveness, gives you the steadiness, ultimately liberation.
1: కనుక దుర్జనులతో మాత్రం ఒక క్షణం కూడా మనం చేరకూడదు.
0: So we should not be in the bad company even for a moment.
1: కనుకనే అలాంటి కాలం నుండి రాక్షసుల యొక్క సంబంధంను ఈ విధంగా దూరం చేస్తూ వచ్చారు.
0: సో పీపుల్ హ్యావ్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ డెమన్స్ అండ్ డెమోనిక్ బిహేవియర్.
1: రాక్షసులైన హిరణ్యకశిపుని కూడాను తన ప్రేమ కుమారుడైనటువంటి ఒక ప్రహ్లాదుని దూరం చేయడానికి చూచారు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిరణ్యకశిపు హ్యాస్ బీన్ అవే ఫ్రమ్ హిస్ సన్ అండ్ ఆర్డెన్ డివోటీ.
1: కానీ ప్రహ్లాదునికి ఎక్కడికి పోయినప్పుడు హృదయంలో ఉన్నది నారాయణుడే.
0: But Prahlada could realize divine
1: Narayan, Narayan, Narayan, Narayan namasmaranane munigipoyadu.
0: He has drowned his life singing his glory of Narayana.
1: Narayanaku priti ayinattuvadu Prahladudu.
0: Narayana is so dear to Prahlada.
1: Rakshasulaku priyamainattuvadu veedu Hiranyakashipudu.
0: Whereas Hiranyakashipu is full of demonic temperament.
1: Evi prayojanam.
0: What for is this?
1: Chakravarti taru.
0: Where is he? His emperor.
1: ఏ చక్రవర్తి? దుర్మార్గపు చక్రవర్తి.
0: What kind of emperor?
1: దురాచారపు చక్రవర్తి.
0: An emperor.
1: దుర్గుణముల యొక్క చక్రవర్తి. దుశ్చింతముల యొక్క చక్రవర్తి.
0: An emperor of all vices, a king of bad behavior, a ruler of all bad thoughts and bad deeds.
1: కనుక మనము ఒక్కడైనా చాలే మనం చక్కని చక్కని వారిని చిక్కితే చాలు.
0: Therefore it is enough even if we have one righteous man.
1: దినమునకు ఒక పర్యాయమైన కొడును పవిత్రమైనటువంటి కాలమును సార్థకం చేసుకోవాలి.
0: అట్లీస్ట్ వన్స్ వీ షుడ్ శాంక్టిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్.
1: అప్పుడే మన జీవితము ఫలిస్తుంది.
0: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ వుడ్ ఫ్రక్టిఫై.
1: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా రాక్షస కృత్యములే జరుగుతున్నాయి.
0: టుడే ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్ వీ ఫైండ్ డెమోనిక్.
1: చెవులతో వినేక కాదు.
0: వీ కాంట్ ఈవెన్ బేర్
1: కళ్ళతో చూచే కాదు.
0: యూ కెనాట్ విట్నెస్ దోస్ డీడ్స్.
1: కనుకనే కళ్ళతో చూడలేనిటువంటివి, చెవులతో వినలేనిటువంటివి మనం ఎందుకు అనుభవించాలి?
0: యూ కెనాట్ బేర్ ది వెరీ సైట్ ఆఫ్ ఇట్, నార్ కుడ్ టాలరేట్ హియరింగ్ అబౌట్ దెమ్.
1: దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
0: లెట్ అస్ ఇన్స్టాల్ ద డివైన్ ఇన్ అవర్ హార్ట్స్.
1: భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
0: It is said God dwells in all creatures.
1: Sarva bhutamuni endu kodunu undetundi vaadu bhagavantude.
0: God is present in all living beings.
1: Kaani aati bhagavantuni kodunu bhagavantuniga bhavinchatam ledu.
0: But we don't think of God in the true sense.
1: Adaka rakshasa krutyamuliga bhavistunnaru.
0: We go in the contradictory way.
1: Yat bhavam tad bhavati.
0: As is the feeling, so is the experience.
1: Tamaku etti bhavamlo atti swaroopale untuntai lopala.
0: As is your feeling, so is the form
1: atti swaroopamle atanni hatamarchipothayi.
0: And that form that you assume will ruin you.
1: మనిషి చూడటానికి సాత్వికంగా కనిపించవచ్చును.
0: మ్యాన్ మే అపియర్ టు బి పైయస్.
1: కానీ హృదయం లోపల కఠినమైనటువంటి క్రూర భావములు ఉంటాయి.
0: బట్ దేర్ మే బి వికెడ్నెస్ ఎట్ హార్ట్.
1: అలాంటి వారితో మనం సంబంధం ఏమాత్రమూ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ దెమ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు నరకాసురు సంహారం.
0: టుడే ఇస్ ద కిల్లింగ్ ఆఫ్ నరకాసురు.
1: అనగా ఆత్మ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ఒక అసురుని చంపటం.
0: మీనింగ్ కిల్లింగ్ ద డెమన్ ఇన్ మ్యాన్.
1: నర ఆత్మ,
0: నర ఇస్ ఆత్మ,
1: అసురుడు రాక్షసుడు.
0: అసుర డెమన్
1: ప్రతి హృదయమునందు కూడా ఉంటున్నాడు.
0: హీస్ నసుర డెమన్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ అతన్ని చంపడానికి ఎక్కడికో పోయి మనము పెద్ద అస్త్రశస్త్రం సంపాదించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు ఎక్వైర్ వెపన్స్ టు కిల్ ది డెమన్ విత్ ఇన్.
1: మన హృదయమునందే నర అనేటువంటి ఆత్మస్వరూపుడు ఉన్నాడు.
0: దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నర విత్ ఇన్ అస్.
1: ఆత్మస్వరూపాన్ని నువ్వు చింతించుకుంటురా.
0: You think of the self constantly.
1: అది ఏ ప్రేమ స్వరూపము.
0: That is love.
1: అది నిత్య సత్యమైనటువంటి తత్వము.
0: That is eternal and immortal.
1: అట్టి ప్రేమ చేతనే ఇలాంటి రాక్షసులను సంహారం చేయొచ్చు.
0: With that intense love you can kill the demon.
1: ఈ రాక్షసులను చంపడానికి ఏ గొప్ప అస్త్రములు మనకు కారణకలేదు.
0: You don't need any weapons to kill that demon.
1: ఇది అస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
0: నార్ ఎనీ అదర్
1: శస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
0: నార్ ఎనీ ఆర్మ్స్.
1: కొంటే ప్రేమ చేతనే మాత్రం వర్షం అవుతారు.
0: ఓన్లీ యూ కెన్ కిల్ హిమ్ బై లవ్.
1: ఎన్ని అస్త్రములు లోకంలో లేవు.
0: వీ ఫైండ్ సో మెనీ వెపన్స్.
1: కానీ ఈ అస్త్రములంతా ఏం చేయగలుగుతున్నాయి?
0: వాట్ ఈస్ ది డూ యాక్చువల్లీ?
1: ఏమీ చేయగలటం లేదు.
0: దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
1: తమ తామే హింసించుకుంటున్నారు.
0: వన్ హర్ట్స్ హింసెల్ఫ్ బై దిస్ వెపన్.
1: కనుక అసరాసురుని చంపాలంటే, నరకాసురుని చంపాలంటే నరుని ఎందున్నటువంటి యొక్క ఆత్మతత్వమే చంపాలి.
0: దేర్ఫోర్ టు కిల్ ది నరకాసుర వన్ హ్యాస్ టు స్పెండ్ ద టైమ్.
1: ఆత్మతత్వాన్ని అభివృద్ధి ఈ నరకుడు చచ్చిపోతాడు.
0: అండ్ వెన్ వన్స్ ద సెల్ఫ్ ఈస్ ఫర్గాటన్ మ్యాన్ ఈస్ రూయిన్డ్ టోటలీ.
1: ఇటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం నిజమైనటువంటి యొక్క భక్తి.
0: ద ట్రూ డివోషన్ ఎంఫసైజెస్ ఆన్ ద రియలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: embodiments of divine atma,
1: pavitramainti ee narakasu sumaram dinamu,
0: this day which is so holy and sacred,
1: edo manam oka pandugga maadri chesukoni padarthalu maatram maarchukuntu bhojanalu maatram tintu lakshanamga jeevisthunnamu.
0: We spend this holy festival full of delicious items prepared at home and we party.
1: Ee pavitramaina parvadinam yokka antaratham emiti ani gurtinchukodaniki ఎవరు సరైన ప్రయత్నం చేయటం లేదు.
0: నో వన్ ఇస్ మేకింగ్ అన్ ఇన్వెస్టిగేషన్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఫెస్టివల్.
1: కనుక దీన్ని సరైన సద్వినియోగం చేసుకోవాలనుకుంటే పవిత్రమైనటువంటి సంఘంతో చేరాలి.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ వీ షుడ్
1: జాయిన్. నీవు ఒంటరిగా జీవించవద్దు.
0: నెవర్ బి అలోన్.
1: అది దైవం యొక్క తత్వం కాదు.
0: దాట్ ఈస్ నాట్.
1: అది వ్యష్టి జీవితము.
0: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇండివిజువల్.
1: వ్యష్టి జీవితం అంతా వ్యష్టి జీవితము.
0: The vyasti jivita, the individual life is waste life.
1: Samasti jivitame nijamaitundi sarvesam yokka sadamu.
0: The life in the community is the one that is the reality.
1: Samasti jivitamto manam jivitanni aanandanga gadapali.
0: We should lead the life of the universe community, samasti.
1: Kanukane samastini bhagavantudu ani pilicharu.
0: This samasti universe is the divinity.
1: Vedamanta kudunu idiye bodhisthu vachindi.
0: That has been the essence of Veda.
1: Sahasra shisha purushah sahasraksha sahasrapat.
0: The 1,000 feet, the 1,000 head and 1,000 hands.
1: ఇలాంటి జీవితాన్ని మనం గడపడానికి తగిన కృషి చేయాలి.
0: We should make every effort to lead this life of universal life.
1: మానవ జీవితం ఇచ్చిండేది ఎందుకోసం?
0: Why the human life is given?
1: కేవలం పశుపక్షులు కాదు వలె తిని తీగి తాగటము ఆనందంగా జీవించడం అది కాదు.
0: Is not enough if we have the food, water and other rest of the facilities,
1: like
0: in fact the food that you eat is equally shared by
1: animals.
0: All your experiences are there in the animal kingdom also.
1: కనుకనే ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
0: దిస్ ఇస్ నాట్ దట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ.
1: మన ఉన్నటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క తత్వాన్ని బహిష్కరించాలి.
0: అండ్ వీ హావ్ టు అపోల్డ్ ద ట్రూ హ్యూమన్ వాల్యూస్ ది ట్రూత్ అండ్ రైచస్నెస్.
1: అది బహిరంగంగా మనం ప్రబోధించాలి.
0: అండ్ వీ షుడ్ ప్రాపగేట్ ఇన్ దిస్ వరల్డ్.
1: దాన్ని ప్రచారం చేయాలి.
0: వీ షుడ్ పబ్లిసైజ్.
1: ప్రవర్తనలో అనుభవించాలి.
0: అండ్ వీ హావ్ టు ఎక్స్‌పీరియన్స్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
1: అది ప్రవర్తనలో అనుభవించక కేవలం ప్రచార ప్రబోధనలు వేస్ట్ అయిపోతుంది.
0: వితౌట్ ట్రూ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ మియర్ ప్రాపగేషన్ ఇస్ యూస్లెస్.
1: కనుక మనం ఏ పర్వదినములు వచ్చినప్పటికీ పర్వదినముల యొక్క అంతరార్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సేక్రెడ్ డేస్ ఇన్ ది ఫెస్టివల్స్.
1: మానవుడు ఎంతో అదృష్టవంతుడు.
0: ది హ్యూమన్ బీయింగ్ ఇస్ రియల్లీ వెరీ లక్కీ.
1: మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: ఆఫ్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
1: అటువంటి పవిత్రమైనటువంటి నరజన్మాన్ని మనం ఎంత అపవిత్రంగా భావించుకుంటున్నాం.
0: దిస్ సీక్రెట్ హ్యూమన్ లైఫ్ ఇస్ మేడ్ అన్సీక్రెట్.
1: మానవుడు అంటే పవిత్రమైనటువంటి వాడు అని అర్థం కూడా.
0: The word manava means the one who is sacred.
1: ఈ పవిత్రమైనటువంటి మానవుని అపవిత్రం గావించుకోవడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నావు?
0: Why should we make this sacred life?
1: అది ఏ జన్మ జన్మాంతరం యొక్క కర్మసారము.
0: It is only because of the destiny, the fate of the past life.
1: చెప్పేదేవో మంచి చెప్తున్నారు, మనం పవిత్రమైన జీవితం అని అంటున్నాడు.
0: We declare that this is a sacred life.
1: కానీ దాన్ని ప్రవర్తనలో పెట్టడానికి చాలా శ్రమ పడుతున్నాడు.
0: But in experience, we are not able to translate in reality.
1: పాపముల యొక్క ఫలితము.
0: దిస్ ఇస్ ఓన్లీ ద రిజల్ట్ ఆఫ్ ది సిన్స్ కమిటెడ్.
1: అది వచ్చినప్పుడు దానిని అడ్డు చేసి దాన్ని ధిక్కరించి మనం పవిత్రమైన మార్గంలో పోవడానికి తగిన కృషి చేయాలి.
0: వెన్ సచ్ ట్రెండ్స్ సెట్ ఇన్ అవర్ మైండ్ వీ షుడ్ రెసిస్ట్ బ్రష్ దెమ్ అసైడ్ అండ్ ప్రొసీడ్.
1: కానీ అనేక దుర్గుణములు దురాచారములు కలిగినటువంటి వ్యక్తులతో సంబంధం జరుగుతుంటారు.
0: బట్ వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ విత్ బ్యాడ్ థాట్స్.
1: అలాంటి వాళ్ళకు ఒక నమస్కారం చేసి దూరం పోండి.
0: వీ షుడ్ బి అవేర్ ఫ్రమ్ దెమ్.
1: త్యాగరాజు కూడా చెప్పాడు.
0: సో త్యాగరాజు సార్,
1: రామా
0: రామా,
1: నిన్ను విశ్వసించినటువంటి వారికి ఒక నమస్కారం అన్నారు.
0: రామా ఐ డూ నమస్కార్.
1: నిన్ను విరోధపరిచేటువంటి వాళ్లకు ఒక నమస్కారం అన్నాడు.
0: దోస్ హూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యూ ఆల్సో డూ నమస్కార్.
1: దుష్టులకు శిష్యులకు కూడా ఇద్దరికి రెండు నమస్కారములు అన్నాడు.
0: ఐ డూ నమస్కార్ టు దోస్ బ్యాడ్ పీపుల్ అండ్ దేర్ అసోసియేట్స్.
1: అప్పుడు త్యాగరాజు చెప్పాడు, అయ్యా సజ్జనులకు నమస్కారం చేయటంలో న్యాయం ఉంది.
0: దెన్ ఇట్ వాస్ సెడ్, there is some justification.
1: దుష్టులకు మాత్రం ఎందుకు నమస్కారం చేయాలి?
0: There is justification if you respect a good man.
1: సజ్జనులకు నమస్కారం అనేటువంటిది సజ్జనులకు మా జీవితంలో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాలి అని వారికి నమస్కారం చేస్తున్నారు.
0: You do namaskar to noble souls because you don't want to be away from them.
1: దుష్టుల చేత అయ్యో మీ సంస్కారం మాకు ఎప్పుడు కూడా కలగకూడదు, దూరం పోండి అని వాళ్ళకి ఒక నమస్కారం.
0: You do namaskar to the bad company because you don't want
1: bad company కి ఏ మాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నమస్కారం చేసి వాళ్ళని దూరం పంపాలి.
0: You just do namaskar and do away with their company once for all.
1: సజ్జనులకు జీవితం అంతా అర్పితం చేసి కూడా వాడితో సత్సంగం కలవాలి.
0: వీ షుడ్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు బీ ఇన్ ది గుడ్ కంపెనీ.
1: కనుకని మనము సరైనటువంటి కంపెనీతో చేరి మనం సరైనటువంటి గుణములను పోషించుకొని సరైన మార్గంలో నడిచి జన్మ సార్థకంగా గావించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైవ్స్ బై జాయినింగ్ ద గుడ్ కంపెనీ అండ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
1: చరిత్రలందు అనేక మంది రాక్షసుల యొక్క కృత్యములంతా కూడా ఈ విధమైనటువంటి రీతిగానే వర్ణించినటువంటివి.
0: ది హిస్టరీ రివీల్స్ so many incidents of the demons who conducted like this.
1: Endaro rakshasulu unnaru.
0: There are many demons.
1: Enduku rakshasulu anta mandi raavali?
0: Why?
1: Anaga vaari endu unnatundi gunamulu yokka prabhavame.
0: This demon represents the feelings, the behavior.
1: Krishnudu puttinappudu kamsuniki dushta buddhulu anta vachayi.
0: At the time of birth of Krishna, Kamsa had all wicked thoughts.
1: Aa dushta buddhulu raaka purame ఆకాశవాణి అనగా గాలిదేవుడు అతనికి ముందుగా హెచ్చరించాడు.
0: ప్రయర్ టు దాట్ హీ వాస్ కాషన్డ్ బై ఎథీరియల్ వాయిస్.
1: కంస నీ చెల్లెలి యొక్క గర్భమునందే నిన్ను హింసించేటువంటి వాడు పుడుతున్నాడు అని చెప్పాడు.
0: యువర్ సిస్టర్ ఈస్ గోయింగ్ టు బిగెట్ ఎ సన్ హూ వుడ్ కిల్ యూ అల్టిమేట్లీ.
1: కోపం వచ్చింది.
0: హీ వాస్ వెరీ యాంగ్రీ.
1: అప్పుడే చేయబట్టి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడు.
0: దెన్ హీ కాట్ హోల్డ్ ది హ్యాండ్ ఆఫ్ హిస్ సిస్టర్ అండ్ అబౌట్ టు కిల్ హర్.
1: కానీ వసుదేవుడు అడ్డు తిరిగి, ఆమె వల్ల నీకు జరిగేటువంటి అపకారం ఏమిటో చెప్పు,
0: వసుదేవ అబ్జెక్టెడ్ టు దట్ అండ్ సెడ్ వాట్ హార్మ్
1: అట్టి అపకారం జరగకుండా నేను చూసుకుంటానన్నాడు.
0: ఐ విల్ సీ టు ఇట్ దట్ యు విల్ నాట్ బి పుట్ టు ఎనీ హార్మ్.
1: ఆమె గర్భం లోపల అష్టమ గర్భంలో పుడతాడు, నిన్ను చంపేటువంటి వాడు అని చెప్పాడు.
0: ఇట్ వాస్ ది ఎథీరియల్ వాయిస్ డిక్లేర్డ్ దట్ ది ఎయిత్ చైల్డ్ విల్ కిల్ యు.
1: అట్టి వారి మాటలు నువ్వు నమ్మినావా?
0: డు యు బిలీవ్ దోస్ వర్డ్స్?
1: నమ్మటమే నిజమైపోతే అష్టమ గర్భం వరకు వెయిట్ చేయి.
0: ఇఫ్ యు రియలీ బిలీవ్ దట్ వెయిట్ టిల్ దెన్.
1: ఇంకా పెండి అయిన తక్షణమే ఆమెను చంపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు?
0: వై డూ యూ వాంట్ టు కిల్ హర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వెడ్డింగ్?
1: ఆమె అష్టమ గర్భం లోపల నిన్ను చంపేటువంటి వాడు పుడతాడని చెప్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ది ఎయిత్ బోర్న్ చైల్డ్ హుడ్ కిల్ యూ.
1: కనుక నీ అంతకాలం నీవు కాచుకుని ఉంటుంది.
0: సో వెయిట్ టిల్ దట్ టైమ్.
1: అన్యాయంగా ఈ రకమైనటువంటి ఒక పాపానికి గురి కట్టుకోవద్దు.
0: డోంట్ కమిట్ దిస్ సిన్ విచ్ ఇస్ అన్జస్టిఫైయబుల్
1: అని చెప్పేటప్పటికీ
0: వెన్ హీ సెడ్ సో
1: వాడికి కొంతవరకు కొంత సద్బుద్ధి వచ్చింది.
0: Then he could have good thoughts at that moment.
1: అనగా సద్బుద్ధులు దుర్బుద్ధులు కూడాను తమ యొక్క హృదయం నుంచినే వస్తుంటాయి.
0: The good thoughts and bad thoughts will find their origin in human heart.
1: కానీ అష్టగర్భం వరకు కాచుకున్నాడే కానీ తాను శాంతిగా లేడు.
0: Though he waited that long till the birth of the eighth child,
1: ఎప్పుడు
0: చూసినాగాని
1: ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు పుడతాడో ఎప్పుడు పుడతాడో అని దీని కాంక్షనే అతన్ని భ్రమిస్తూ చేస్తుంది.
0: He was in constant worry when the eighth child is going to be born.
1: ఈ చైల్డ్ కోసమని అనేక మంది కూడా పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు.
0: ఫర్ దిస్ చైల్డ్ హీ వెంట్ ఆన్ కిల్లింగ్ ఆల్ న్యూ బోర్న్ బేబ్స్.
1: ఒక్క మాట పైన నిలకడలేదు వాళ్లకు.
0: ఇన్ఫాక్ట్ హీ డిడ్ంట్ కీప్ అప్.
1: భగవంతుడు చెప్పిన మాట అని తెలుస్తుంది.ενεργειαζόμενος
0: He knows it's God's voice.
1: అదే భగవంతుని చెప్పిన మాట. ఒక దాంట్లో నువ్వు నడుచుకునేవాడు రెండవ దాంట్లో ఎందుకు నడుచుకోకూడదు?
0: When he acts according to God's voice in one respect, why not in another point?
1: దేవకి దేవి వస్తే గర్భంలో పుడతాడని చెప్పాడు, కానీ ఇంకెవరకు గ్రామస్తుల లోపల పుడతాడని చెప్పలేదు.
0: The God clearly said the child would be born to Devaki Vasudeva would kill, not anybody else.
1: మధ్యలో పుట్టినటువంటి ఒక గ్రామస్తుల బిడ్డలందరినీ ఎందుకు చంపటము?
0: వై షుడ్ యూ కిల్ ద చిల్డ్రన్ ఆఫ్ అదర్ విలేజ్?
1: ఇది భగవంతుని వాక్యం పైన విశ్వాసం ఉన్నట్టా?
0: డూ యూ థింక్ ద హియర్స్ ఫెయిత్ ఇన్ గాడ్స్ వర్డ్? నో.
1: ఇది రాక్షస విశ్వాసమే.
0: ఇట్ ఈస్ డెమోనిక్ ఫీలింగ్.
1: కేవలం ఇలాంటి రాక్షస కృత్యముల చేత మనిషి అనేక రకమైనటువంటి ఒక దుర్భావంలో గురి అయిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ద డెమోనిక్ టెంపరమెంట్ మ్యాన్ ఎంటర్టైన్స్ ఈవిల్ ట్రేట్స్ అండ్ ఈవిల్ థాట్స్.
1: కనుక మనం దైవాన్ని నమ్మితే ఒక్క మాట పైన చెప్పిన అన్ని మాటల పైన దాన్ని నమ్మాలి.
0: We should follow God in total faith in whatever he says.
1: నీకు ఇష్టమైనటువంటి దానిపై నమ్మకము, ఇష్టం లేని దానిపై నమ్మకం లేకుండా పోవటము అది సరైనటువంటి ఒక విశ్వాసం కాదు.
0: You have faith if you like that and you have no faith if you dislike it. It's not proper.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక 10 సంవత్సరముల పూర్వము
0: 10 years before
1: ఒక పెద్ద మనిషి
0: an elderly person
1: Sat Sai Baba is God, God, God ani cheppadu.
0: Declared that Sat Sai Baba is God, God.
1: Sat Sai Baba ane kaadu prati jeevi endukudunu God unnadu.
0: In fact God is present in every individual.
1: Kaani aa vidhanga chaatutu vacharu.
0: He went on declaring like that.
1: Tirigi tama yokka abhishtamunu kontha varaku viruddhanga maaritappudiki he is not God, he is not God ani cheptaru.
0: The moment when his desires are not fulfilled he said he is not God.
1: Yes no rendu cheppindi oke nore.
0: The same man declared yes and no.
1: Anadu yes annadu.
0: He said yes then.
1: Anadu no annadu.
0: Today he says no.
1: Adi nijama idi nijama.
0: Is that true or is this true?
1: Edo okati indulo abaddham okati undi kada.
0: One must be false out of these two.
1: కానీ ఏది అబద్ధము?
0: వాట్ ఆర్ లైస్?
1: ఆనాడు చెప్పిందైనా అబద్ధమే, ఈనాడు చెప్పిందైనా అబద్ధమే.
0: దాట్ విచ్ హాస్ బీన్ సెడ్ దెన్ మస్ట్ హావ్ బీన్ బ్లేటెంట్ లై ఆర్ దట్ వాట్ హాస్ బీన్.
1: ఇలాంటి రెండు పదములు చేరినటువంటి వారికి ఏ విధంగా భావించాలి? అది రాక్షస కృత్యం.
0: ద వన్ హూ మేడ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఈజ్ అ డెమన్.
1: ఎస్ అను వారికి ఎస్ అను రా.
0: God says yes to those that say
1: no.
0: Yes.
1: No varik no anura.
0: If you say no, God says no.
1: No yes ru ni notiki gaani saayiki sarvam yes yes yes.
0: Yes, no, belong to you, your declaration, your feeling, but to Sai God, everything is yes.
1: Not andaru manchivare.
0: To Bhagawan, all are good.
1: Yavaru cheddavaru leru.
0: There are no bad people.
1: Kani.
0: But?
1: Laukikamaina. ఈ యొక్క నెగిటివ్ భావాలతో కూడినటువంటి వారికి కొంచెం మంచి చెడ్డలు విచారించుకోకుండా పోతే వాడు జీవితమే నాశనం చేసుకుంటారు.
0: బట్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇఫ్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది నెగిటివ్ బిహేవియర్ యూ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
1: కనుకనే మీకు కొన్ని చెప్పవలసి వస్తుంది.
0: సో భగవాన్ హ్యాడ్ టు టీచ్ యూ దీస్ థింగ్స్.
1: నాకు అందరూ ప్రీతియే.
0: భగవాన్ లైక్స్ ఆల్,
1: నేను అందరినీ ప్రేమిస్తాను.
0: స్వామి లవ్స్ ఆల్,
1: కానీ కొన్ని కొన్ని ఇలాంటి సందిగ్ధ అవస్థలు ఎందుకు మాత్రం వారిని వారికి నిచ్చి చెప్పాలి.
0: బట్ ఇన్ వెన్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ భగవాన్ షుడ్ చూస్ టు టీచ్ అస్.
1: లేకపోతే మీ జీవితానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
0: ఆర్ ఎల్స్ యూ విల్ బి పుట్ టు డేంజర్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక ఎవరెవరి డౌట్స్ వాళ్లలో ఉండవచ్చును.
0: యు మే హ్యావ్ డౌట్స్.
1: డౌట్స్ లేకుండా ఏ మానవుడు ఉండడానికి వీలు కాదు.
0: నో మ్యాన్ కెన్ లివ్ వితౌట్ డౌట్స్.
1: కాబట్టి ఆ డౌట్స్ కి మీరు చోటు ఇవ్వద్దండి.
0: సో డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్.
1: అది ఉండినంత వరకు కూడా నిన్ను అనేక విధంగా అశాంతికి గురి వచ్చేస్తుంది.
0: ద డౌట్ ఇన్ యూ విల్ మేక్ యూ రెస్ట్లెస్, అజిటేటెడ్.
1: ప్రేమను మీరు పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ మీ హృదయం నుండి పెంచుకున్నప్పుడే,
0: when there is love in your heart, everything will be full of love.
1: ఆ ప్రేమమునే దగ్గర ద్వేషం అనేది ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: ద్వేషం లేనప్పుడు క్రోధం అనేది రాదు.
0: When there is no hatred, there is no anger.
1: క్రోధం అనేది లేనప్పుడు ఈ హింసలే పానుకుంటారు.
0: When there is no anger, there is no violence.
1: కనుకనే where there is విశ్వాసం అనగా కాన్ఫిడెన్స్ ఉంటుందో అక్కడనే ట్రూత్ వస్తుంది.
0: Where there is confidence, there is truth.
1: Where there is truth,
0: where there is truth,
1: there is peace.
0: There is peace.
1: Where there is peace,
0: where there is peace,
1: there is bliss.
0: There is bliss.
1: Where there is bliss,
0: where there is bliss,
1: there is God.
0: There is God.
1: కనుకనే మొట్టమొదటి విశ్వాసాన్ని పెంచుకోండి.
0: So first we should cultivate faith.
1: ఆ విశ్వాసమే లేకున్నప్పుడు ఎంత ఉండి ఏం ప్రయోజనం?
0: Without this faith, what for is the human life?
1: అందరినీ నమ్ము, తప్పులేదు.
0: There's nothing wrong if you believe everybody.
1: కానీ దైవ భావంతో నీవు విశ్వసించు.
0: But have faith with the divine prompting.
1: ఆ దైవ భావంతో విశ్వసించినప్పుడు సర్వము నీకు దైవత్వంగానే కనిపిస్తుంది.
0: With the spiritual promptings, everything would be divine.
1: మనసులో ఒకటి, మాటలో మరొకటి.
0: Thought is one and that which is said is different.
1: ఇది కాదు, సరైనటువంటిది కాదు.
0: Is not proper on your part.
1: మనసు యందు ఒకటి, మాట యందు ఒకటి, క్రియలో మరొకటి.
0: The thought is one, that what is said is different, and action is altogether opposite.
1: కనుక మూడు కూడా విరుద్ధమైనప్పుడు దానికి కేవలం రాక్షసత్వమే అవుతుంది.
0: When thought, word and deed are at variance,
1: మూడు చేరి
0: ఒకటి కావాలి.
1: అది ఏ త్రిపుటి అన్నారు.
0: There should be perfect unity and harmony in thought, word and deed.
1: త్రిగుణముని యందు పరిశుద్ధమైనటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
0: You are a true human being if you have got the perfection in all the attributes. Who is vyakti?
1: సర్వ విషయమునందు కూడాను తన యందు ఉన్నటువంటి శక్తి తత్వాన్ని స్వీకరించటమే వ్యక్తి.
0: Vyakti, the person, is the one who could acquire శక్తి, the energy, out of all.
1: ఆ ఎనర్జీ నీవు సాధించాలి.
0: And then you should acquire that energy.
1: కానీ ఎనర్జీ ఎనర్జీ అంటున్నావు, ఎనర్జీలో పోతున్నావు.
0: But you say energy, energy, but you are along allergy, allergy.
1: దానివల్ల నీకు ఏం సుఖం చిక్కుతుంది?
0: వాట్ హ్యాపీనెస్ యూ హ్యావ్?
1: ఇదంతా నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి.
0: ఎవ్రీథింగ్ వుడ్ టర్న్ అల్టిమేట్లీ యూస్లెస్.
1: ప్రియమైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ముఖ్యంగా మీరు ప్రేమని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ డెవలప్ లవ్.
1: ఏది మీరు చేసుకోవడానికి వీలు లేకపోయినా ప్రేమ సులభంగా చిక్కేటువంటిది మీకు.
0: యూ మే నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్, ఇట్స్ ఈజీ టు లవ్.
1: చైతన్యుడు చెప్పినట్టుగా,
0: as Chaitanya said,
1: nee swargamo naa kailasamo naaku akkarledu.
0: I am not bothered of your heaven and paradise.
1: Nee vaikuntamo nee ideo naaku akkarledu.
0: I know I am not bothered of your vaikuntha.
1: Naa kavalsindi prema sajyam rajyame.
0: What I want is this love.
1: Kalukuni prema sajyam samrajyamlo naaku oka chotu icche.
0: Give me a place in this kingdom of love.
1: Adi okati naaku chaalu.
0: That is enough.
1: Adi okati unna sarvamo akkada naaku siddhistundi.
0: With that, that gives me fulfillment.
1: ప్రేమతో సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడా లేదు.
0: There's nothing that you cannot achieve in this world without love.
1: కనుకనే ప్రేమతో మనం దేన్నైనా మనం సాధించవచ్చు.
0: So you can accomplish anything through love.
1: ఈ నరకాసుర ఉదాహరణగా ఏమిటి? దుర్మార్గులు, దుష్టులు, దురాచారం లేనటువంటి వారిని సంహరించడమే నరకాసుర సంహారం.
0: The killing of Narakasura signifies, symbolizes annihilation of wickedness in man.
1: సత్యనిత్యమైనటువంటి యొక్క సద్భావములను, సత్ప్రవర్తనలు, సదాలోచనలు పెంచుకోవాలి.
0: One has to cultivate and develop the truthful thoughts, the eternal thoughts, the righteous thoughts.
1: కనుకనే ఇక్కడ మూడు చెప్పాడు తిరిగి.
0: So three
1: points.
0: Run away from bad company.
1: కేవలం దుర్జన సంసర్గం త్యజించినంత మాత్రం చాలదు. బద్ధ సాధు సమాగమం, మంచి సంబంధాన్ని పెంచుకోవాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: కుర పుణ్య మహోరాత్రం, ఎప్పుడు చూసినా కానీ నీవు మంచి కార్యం చేస్తురా.
0: డూ మెరిటోరియస్ డీడ్స్ డే ఇన్.
1: అందుకోసమే మానవుడు పుట్టాడు.
0: Man is born for that.
1: మానవుడు పుట్టిండే తిని తిరిగి సంచరించడానికి కోసం కాదు.
0: Human life is not to spend time for food, raiment and shelter.
1: కానీ తిని తిరిగి సంచరించేటువంటి ఒక ప్రవర్తనలు పశుపక్షి మృగాదులు కూడా ఉన్నాయి.
0: This eating and drinking is equally done by
1: చాలా ఉత్తముడు.
0: Human is noble,
1: pavitrudu,
0: sacred,
1: sarthakamainatunte vaadu,
0: and he
1: satyanga kaliginatunte vaadu,
0: and he is one of truth,
1: sadbhavulu chalinche vaadu.
0: He has got good feelings.
1: Atuvanti manavuniki ilanti buddhulu raakoodadu.
0: Such a man should not have such mean thoughts.
1: Kanuka prati manavu endukodu ee rajasa krutyamulaku dooram chavinchukuntu raavali.
0: Therefore one should be away from that wicked thoughts and feelings.
1: Andaru kudunu daiva swarupuliga maartaru.
0: Then everyone would be divine.
1: అందరి ఎందు కూడాను దైవ స్వరూపం ప్రకటిస్తుంది.
0: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ ఎవ్రీబడీ.
1: కనుక ఆ దైవత్వాన్ని ప్రకటించేటువంటి మార్గాన్ని మీరు వెతుక్కొని దాన్ని ప్రకటించుకొని దాన్ని ప్రచారం చేసి మీరు కూడా ఆనందించండి.
0: లెట్ అస్ బి ఇన్ సర్చ్ ఆఫ్ దాట్ ప్రాసెస్ విచ్ వుడ్ హెల్ప్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ విద్ ఇన్ అండ్ షేర్ దిస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మీలో
1: ఈ రాక్షస కృత్యాలకు ప్రవేశం ఇవ్వకూడదు.
0: లెట్ దేర్ నాట్ బి ఎనీ వికెడ్ యాక్టివిటీ క్రూయల్ యాక్టివిటీ ఇన్ అస్.
1: కనుకనే సద్భావం పెంచుకోండి.
0: కల్టివేట్ గుడ్
1: సత్ప్రవర్తన ఉంచుకోండి.
0: డెవలప్ గుడ్
1: ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ మీరు వినకండి.
0: డోంట్ పే హీడ్ టు ఎనీ అదర్ వర్డ్స్.
1: మంచి చెడ్డలు రెండు కూడా నువ్వు వినకండి.
0: అండ్ డోంట్ హియర్ ఈదర్ దిస్ ఆర్ దట్.
1: భావంలో ఉన్నటువంటి దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోండి.
0: ప్రొసీడ్ అలాంగ్ దాట్ విచ్ ఈస్ రియలీ ప్రెసెంట్ విత్ ఇన్ యూ.
1: కనుక ఆ సత్యమైనటువంటి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ట్రూత్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి.
0: డెవలప్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే
0: where there is self confidence,
1: self satisfaction vastundi.
0: Then you will have self satisfaction.
1: Self satisfaction vachinappude
0: when there is self satisfaction,
1: self realization chestavu.
0: Then you will be able to realize the self
1: chestappude
0: when you realize the self,
1: self sakshatkaram avutundi.
0: Then you will have the manifestation, visualization of the self.
1: కనుకని మొట్టమొదటి ఈనాడు మీరు ఒక విధమైనటువంటి ఒక భవనం పునాది వేసుకుంటూ రండి.
0: టుడే వి హావ్ టు లే ద ఫౌండేషన్ ఫర్ దిస్ మ్యాన్.
1: ఈ ఫౌండేషన్ నేలపైన కూలిపోతుంది.
0: అండ్ దిస్ ఫౌండేషన్
1: ఎవరికి కనిపించదు.
0: యు డోంట్ సీ ది ఫౌండేషన్.
1: భూమిలో మునిగిపోతుంది.
0: అండ్ ఇట్స్ ఇన్ ఎర్త్ ఇన్ ద సాయిల్.
1: కానీ పైన కట్టేటువంటి కట్టడాలే అందరికి అంత చందంగా కనిపిస్తుంటాయి.
0: బట్ ద బిల్డింగ్ బిల్ట్ ఓవర్ ద ఫౌండేషన్ ఇస్ సో బ్యూటిఫుల్ విచ్ ఇస్ అపారెంట్.
1: అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ఇస్ ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: భూమిలో వేసినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ విచ్ ఈస్ ఇన్ ద గ్రౌండ్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ కనిపించేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: బట్ దట్ వాట్ ఈస్ సీన్ ఈస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: దానిపైన వేసేటువంటి రూఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: అండ్ ద రూఫ్ ఈస్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఆ రూఫ్ ఉండినప్పుడే మనం దాంట్లో నివాసం చేయొచ్చు.
0: వెన్ వన్స్ ద రూఫ్ ఈస్ లైడ్ యూ కెన్ లివ్ దేర్.
1: ఆ రూప్ లోపలనే మనం సెల్ఫ్ రియలైజేషన్ చేయొచ్చు.
0: అండ్ దట్ వెరీ లైఫ్ ఇన్ దట్ బిల్ట్ మ్యాన్షన్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్.
1: పునాది లేకుండా, గోడలు కట్టకుండా, టాప్ వేయకుండా అందులో నివాసం చేస్తామంటే అది అసాధ్యం.
0: వితౌట్ ఫౌండేషన్, వితౌట్ ఎరెక్టింగ్ వాల్స్, వితౌట్ లేయింగ్ ద రూఫ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు రిజైడ్.
1: కనుక మీరు ఈనాటి నుంచి ఫౌండేషన్ నుంచి భద్రం చేసుకుంటూ రండి.
0: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ వీ షుడ్ లే ది స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పింది ఇది కోసమని.
0: దట్స్ వై భగవాన్ సెడ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: మీరు మంచిగా జీవితాన్ని రీచ్ చేయాలి.
0: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్
1: పవిత్రమైన జీవితాన్ని మీరు ప్రపంచానికి కూడా చాటాలి.
0: అండ్ యూ షుడ్ షేర్ యువర్ సీక్రెట్ లైఫ్ విత్ ఎవ్రీబడీ.
1: ఎవరి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారో అని మీరేం భయపడకండి.
0: డోంట్ గో బై ద కన్సిడరేషన్ వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ.
1: పోని అందరి దగ్గర గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పి అంటుంటారు.
0: వీ గో ఆన్ సేయింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ టు ఎవ్రీబడీ.
1: ఈ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనేటువంటి మంది కాదే ఇది.
0: దిస్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఇస్ నాట్ అవర్స్ ట్రూలీ.
1: నమస్కారం అండి అనండి, ఎంత ఆనందం అవుతుంది.
0: సే నమస్కారం, యుల్ బి వెరీ బ్లిస్ఫుల్.
1: ఆ నమస్కారం చెప్పడం కూడా ఈనాడు చాలా బరువు అయిపోయింది.
0: అండ్ టుడే వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ నమస్కార్.
1: ఏమో మొరట మనిషే నమస్కారం అంటున్నాడే.
0: We consider that he is uncultured if he says namaskar.
1: Good evening cheppu.
0: Say good evening.
1: Yevu good evening.
0: What is good evening?
1: Evening ledu, morning ledu.
0: There is neither evening.
1: Jinga science roopamlo gine pothe morning evening poorthi kuda ledu.
0: If you think in scientific way, there is neither morning nor evening.
1: Ee vidhamaina marpu kalugutunnayi.
0: Morning and evening are the results of the
1: sunrise ledu, sunset ledu.
0: Are the or due to the earth that revolves.
1: Ee lendani matram nishchayanga chestunnaru.
0: But we have faith in this unreality.
1: Unnadanni matramu ఏ మాత్రము విచ్చరించటం లేదు.
0: వీ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ దట్ విచ్ ఇస్ రియాలిటీ.
1: పిల్లలు ఈనాడు మొదలు నుంచి కూడాను తల్లిదండ్రులను గౌరవించండి.
0: ఫ్రమ్ దిస్ డే ఆల్ స్టూడెంట్స్ షుడ్ లవ్ దేర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులను ప్రేమించండి.
0: యూ లవ్ దెమ్.
1: తల్లిదండ్రుల ప్రేమకు గురికండి.
0: అండ్ యూ బి ద రెసిపియంట్స్ ఆఫ్ దేర్ లవ్.
1: తల్లిదండ్రుల ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తికి భవిష్యత్తు లోపల చక్కని పవిత్రత ఉంటుంటది.
0: అండ్ ఇఫ్ యు రియల్లీ ఎంజాయ్ ద లవ్ యువర్ పేరెంట్స్ యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి సీక్రెట్.
1: తల్లి యొక్క ఆశీర్వాదము అత్యవసరము.
0: And the blessing of the mother
1: is tanulu manasunu enta baadha pettaro aa pillalu kuda jeevithaniki anta baadhakaranga untayi.
0: If your parents suffer, you are going to suffer in future.
1: Kanukane talli tandruki e maatram kuda nu baadha pettagandi.
0: Never make your parents suffer.
1: Vaanu aananda petti
0: you make them
1: kuda aananda padinappude mee bidalu tirigi meeku aanandanni andistaru.
0: When you make them happy and when you are happy in turn, your children will make you happy.
1: Kanuka మీరు ఒక ఆనందాన్ని అందించి ఆనందాన్ని తిరిగి పుచ్చుకోండి.
0: Therefore share this happiness with everybody and receive happiness.
1: ఇచ్చుకోవడం మాత్రమే కాదు పుచ్చుకోవడం కూడా జరగాలి.
0: Not simply giving, you should also
1: receive. This is not one way traffic, give and take, give and take.
0: It's not one way traffic, it's two way traffic by channel, give and take.
1: కనుకనే జీవితాన్ని సార్థకంగా భావించుకోవడానికి మంచి మాటలు మాట్లాడండి.
0: And speak well so as to redeem your lives.
1: మంచి చూపులు చూడండి.
0: Have good looks.
1: మంచి పవిత్రమైన విషయాలు వినండి.
0: Listen to sacred things.
1: పవిత్రమైన జీవితాన్ని గడపండి.
0: Lead a sacred life.
2: భజన బినా సుఖ శాంతి నహి.

नहीं हरि भजन।

0: Sairam, dear listeners, the face is the index of the mind. The faces of great visionaries like Swami Vivekananda and Mahatma Gandhi shone with a brilliant luster, which reflected inner peace and strength. This was because they always had pure thoughts and feelings. In today's Divine Discourse, Bhagwan Baba explains how noble thoughts alone can ferry us across this ocean of worldly life. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanthi Nilayam during the Dasera celebrations on the 1st of October 2006.
1: Embodiments of love.
2: చాలా మంది స్త్రీలు ఆమె తెలుగు పదములు వినాలని ఆశిస్తూ
1: మెనీ పీపుల్ హ్యావ్ బిన్ ఇన్స్పైరింగ్ ప్రేయింగ్ ఫార్ భగవాన్స్ టాక్ స్పీచ్ దే వర్ ఎక్స్పెక్టింగ్ భగవాన్స్ స్వీట్ మెలోడియస్ వాయిస్ మేకింగ్ యూజ్ ఆఫ్ Telugu language.
2: Vidyarthulu, Vinyo, Vidyaru Nerchi, Technical Engineering, Ilanti Vishayalanta Cheptu Unnaru. Kani, Avi Maaku Evariki Artham Kavatam Ledu. వాటిని స్వామి కూడా అనుసరిస్తున్నాడు.
1: స్టూడెంట్స్ యు హ్యావ్ గాట్ క్వాలిఫికేషన్ ఇన్ సైన్సెస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ దే ఆర్ స్పీకింగ్ రిలేటింగ్ టు దోస్ సబ్జెక్ట్స్ అండ్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో దేర్ టాక్స్ అండ్ స్వామి ఈజ్ అప్రిషియేటింగ్ ద టాక్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అస్ వెల్.
2: చక్కెర కంటే తీపి తది సారము కంటెను నృత్యమౌరు పెంపెక్కిన తేనెకన్నా అతి రుచ్యము నోటను పల్కక మాటి మాటికి చక్కెర కంటె తీపి తది సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనెకన్నా మరి రుచ్యము నోటను బల్క
1: స్వీటర్ దాన్ ద షుగర్ టేస్టియర్ దాన్ ద ఘీ స్వీటర్ దాన్ ద హనీ యాజ్ వీ చాంట్ అండ్ రిపీట్స్ గాడ్స్ నేమ్ ఇట్ ఈస్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.

0: అది అతి రుచ్యమై మానసికమున అమృతంబుగా మారి మా నాలుకలు అమృతం త్రాగినట్టు అనిపించుచున్నవి ఈ రామనామము.
1: As we repeat again and again, it appears as though, as if, we have taken in ambrosia. The tongue is nectarous. It starts tasting the sweetest in this whole of the world. That is the nectarous taste of Ramanama.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: భారతదేశము ప్రాచీనమైన ప్రసిద్ధమైన చారిత్రక చరిత్రము నిరూపించినటువంటిది.
1: భారత్ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ వరల్డ్ ద హిస్టరీ, ద ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఎమినెంట్ ప్రామినెంట్ పీపుల్ ఆఫ్ ఇంటెగ్రిటీ అండ్ నోబిలిటీ.
0: ఏ చిన్న గ్రామం నందే నేను రాముల టెంపుల్ లేనటువంటి యొక్క గ్రామం లేదు.
1: Every hamlet necessarily has a Rama's temple. You don't find any place without Rama.
0: Ramamlo vicharinchiga evaro okaru Ramani peru perito vaalu velugutu unnaru.
1: And every village you find a person bearing the name Rama.
0: Kanuka Rama namam anatvantidi prachina kaalam nundi kudanu ee vidhamuga maarpu chendaka velugutu unnadi.
1: Rama's name is passed on down the ages without any change over a period of time.
0: Nastikudu, yastikudu, aastikudu, nastikudu. Aastika nastikudu kuda nu Rama anetuvanti peru istunnaru.
1: These are these, are these, tiketis, are these, whatever may be, they repeat Rama's name most necessarily in every village.
0: Kuchunnatuvanti vyakti leje samayalo kuda nu Rama andestunnadu.
1: The person who sat comfortably, when he gets up, he says, Rama, and then gets up.
0: Kabatti, Bharatadeshamlo, Ramanamamu, goppa prasiddhi kekkindi.
1: Rama's name is highly reputed, very well known.
0: Kevalam ikkadane kaadu, China deshamlo kudanu, ee Ramanamamu, chaala prasiddhi gaanchindi.
1: Not only here, Rama's name is highly popular.
0: Prapanchamantai kudanu, Ramanamamayamayindi.
1: The whole world is full of filled with resonance of Rama's name.
0: Atti Ramanamamlo mana gramamlo abhivruddhi gaanchali abhivruddhi gaavinchali ani atvanti aasha prati vaanulu dinadinamulu perugutu vachindi.
1: The desire to spread Rama's name more and more day by day is ever on the rise among people.
0: Dasaratanaku బిడ్డలు లేరు.
1: దశరథ హ్యాడ్ నో చిల్డ్రన్.
0: కానీ ముగ్గురు భార్యలు.
1: బట్ హీ హాస్ త్రీ వైవ్స్.
0: ఎవరి వలనైనను ఒక కుమారుడు వంశోద్ధారణకు కలుగునా అని చాలా ఆశిస్తూ నిరాశతో ఉంచిపోయాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ బీన్ ఎక్స్పెక్టింగ్ హిస్ సన్ టు బి ద లీగల్ హైర్ అండ్ హీ వాస్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ హీ కుడ్ నాట్ హ్యావ్ ఎ సన్.
0: కానీ నిరంతరము తపస్సు గావిస్తూ వచ్చాడు.
1: బట్ హౌఎవర్ హి డిడ్ పెనన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: ఒకానొక సమయం లోపల దైవం ప్రత్యక్షమై
1: ఎట్ వన్ టైమ్ గాడ్ మేనిఫెస్టెడ్.
0: ఆనాటి కాలం కాదు, ఈనాటి కాలం కాదు, ఎప్పుడైనా కూడా తపస్సు అనేటువంటిది ఫలించే తీరుతుంది.
1: దట్ డే ఆర్ దిస్ డే బి దట్ వాట్ ఇట్ మే, the penance will certainly bear results, fructify.
0: Muguru bharalto cheri karadavulu yendu cheri dasarathudu tapasu gavistu vachadu.
1: And Dasaratha did penance along with three other wives in deep forest.
0: Ee vidhanga vastu undaga okanoka samayam lopala pratyakshamai oka patra ichadu.
1: At one time God manifested and handed over them a big container.
0: నాయనా దశరత ఇవి ఈ పాత్ర ఎందు పాయసం ఉన్నది ఈ పాయసము ముగ్గురికి సమానంగా పంచమని చెప్పాడు.
1: ఈ దశరథ, దిస్ కంటైనర్ హ్యాస్ పాయస్ ఆర్ రైస్ పుడింగ్, ఐ వాంట్ యూ టు డిస్ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ యువర్ త్రీ వైఫ్.
0: సరే నేను చెప్పి వశిష్ఠ వారిని చేర్చుకుని అయోధ్యకు వచ్చి చేరాడు.
1: అండ్ దెన్ హీ కన్సల్టెడ్ వశిష్ఠ అండ్ హీ వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది సీయర్స్.
0: ఒకానొక సమయం లోపల తవ ఫలితమైనటువంటి ఒక పండుగ గావించి తవ ఫలితము
1: అండ్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ తపస్ ఆర్ పెనన్స్
0: యజ్ఞం గావించాడు.
1: అండ్ దే పర్ఫార్మ్ సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
0: ఆ యజ్ఞం పూర్ణాహుతి దినము
1: ఆన్ ద ఫైనల్ డే పూర్ణాహుతి
0: ముగ్గురు భార్యలను కూడా శిరస్నానం చేయించి రమ్మని చెప్పాడు.
1: ఆల్ ద త్రీ వైఫ్స్ వర్ ఆస్క్డ్ టు అసెంబుల్ దేర్ సిట్ దేర్ అట్ ద ఆల్టార్ హావింగ్ హ్యాడ్ దేర్ హెడ్
0: ముగ్గురికి మూడు కప్పులు ఇచ్చాడు.
1: అండ్ దే వర్ గివెన్ త్రీ కప్స్ వన్ ఈచ్
0: ముగ్గురికి సమానంగానే పంచాడు.
1: అండ్ దిస్ పాయస వాస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ దేమ్.
0: కానీ కొన్ని గ్రంథములు సమానంగా పంచలేదని ఒకదాంతో కొన్ని భాగములు కొన్ని దాంట్లో ఇచ్చు భాగములు కొన్ని భాగములు కొన్ని తక్కువ భాగములు ఈ విధంగా పంచాడు అని చెప్తారు. ఇది చాలా పొరపాటు.
1: బట్ సమ్ పీపుల్ ఇంటర్ప్రెట్ దిస్ వే దట్ దే వర్ నాట్ ది పాహెస్ వాజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ దట్ సమ్ కంటైనర్ కంటైన్ మోర్ అండ్ అదర్ కంటైన్ లెస్. ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్ టు ఇంటర్ప్రెట్ లైక్ దట్.
0: అందరికీ సమానంగా వశిష్ఠ వారు పంచి ఆ కప్పలను అందించారు.
1: Vasishtha distributed this payasa rice pudding in equal proportion and handed over them.
0: దీన్ని త్రాగి మీ అభిష్టం నెరవేర్చునుగాక అని చెప్పాడు.
1: అండ్ హీ బ్లెస్డ్ దెమ్ సేయింగ్ దట్ లెట్ యువర్ విష్ బి ఫుల్ఫిల్డ్.
0: సరే వారు ఆనందించి వారి వారి కప్పులు వారు తీసుకుని పోయి స్నానం చేసి భుజించారు.
1: దే ఆల్ హ్యావ్ టేకెన్ ది త్రీ కంటైనర్స్ దట్ బాత్ and then they have partaken this prasad.
0: Kani oka sumitra matramu
1: but all except sumitra
0: tragaledu
1: but she couldn't partake it.
0: Karanam enti?
1: What's the reason?
0: Deeniki oka reason undi.
1: There is a plan, a reason behind this.
0: Dasaratha maharaju Kekaya rajyamuniki vellinappudu Kekaya raju tana kumarte aina Kaikeyi ichi pendi chesinappudu aa kumarteku puttinatuvanti kumaruniki నువ్వు రాజ్యం కట్టాలి అని ప్రామిస్ చేశాడు.
1: వెన్ దశరథ విజిటెడ్ ద కింగ్డమ్ కేకేయ రాజ్య దశరథ మేడ్ ఎ ప్రామిస్ టు ద కింగ్ దట్ హీ వుడ్ ఆఫర్ ద కింగ్డమ్ టు ద సన్ ఇఫ్ హిస్ డాటర్ వర్ టు బి మ్యారీడ్ టు హిమ్.
0: తప్పక అట్టే చేస్తానని చెప్పాడు.
1: అండ్ హీ సెడ్ హీ విల్ సర్టన్లీ డూ ఫాలో.
0: సరే ఆ విధంగా వచ్చినప్పుడు ఈమెకు కుమారుడుకు కలగాలంటే కైకకిచ్చినటువంటి మాటను తప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్ టు కైక.
0: కైక తన యొక్క గర్భంను ధరించి తద్వారా తన కుమారుడు కడుగుతాడని ఆమె చాలా ఆశగా ఉన్నది.
1: కైక వాజ్ డిజైన్ స్ట్రాంగ్లీ దట్ హర్ సన్ వుడ్ బి ది ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ది కింగ్డమ్.
0: కౌసల్య పెద్ద భార్య కనుక ప్రథమ భార్య ఆమె ప్రథమ పుత్రుడు కానీ ఆమె కుమారులకు రాజ్యం కట్టాలని ఆమె కూడా సంతోషిస్తుండాలి.
1: కౌసల్య వాజ్ ఈక్వల్లీ హ్యాపీ బికాస్ షీ బీయింగ్ ద క్వీన్ హర్ సన్ వుడ్ బి ద ఫ్యూచర్ కింగ్.
0: కనుక వీరిద్దరికి కూడా ఆనందించడానికి అవకాశం ఎంతో ఉన్నది.
1: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ దీస్ టూ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కానీ సుమిత్రకు ఇట్టి ఆశ ఏమాత్రమూ లేదు.
1: బట్ సుమిత్ర హ్యాడ్ నో హోప్ ఎట్ ఆల్.
0: ఒకవేళ నాకు కుమారుడు కలిగినా ఎవరికో ఒకరికి సేవ చేయాలి.
1: ఇఫ్ ఐ హావ్ టు బిగెట్ ఎ సన్ ద సన్ హ్యాస్ టు సర్వ్ ఎయిదర్ ఆఫ్ ది టూ
0: అని నా కుమారుడు ఎందుకు అని నిరాశతో కప్పును అక్కడ మేడ పైన పెట్టి
1: షీ వాస్ డిప్రెస్డ్ అండ్ కెప్ట్ దట్ కంటైనర్ అసైడ్.
0: ఆనాడు ఈ యొక్క ఫ్యాన్లు కానీ తిరుస్నానం చేసిన తర్వాత ట్రై చేసేటువంటి యొక్క మిషన్లు కానీ ఏమీ లేవు.
1: In those days, there were no fans or hair dryers.
0: అప్పుడు ఒక కప్పు పైన పెట్టి తాను చాలా ఏడుస్తూ ఉండాలి.
1: కీపింగ్ ద కప్ ఆన్ వన్ సైడ్ and she was crying.
0: ఈ కప్పు నాకెందుకు?
1: Why do I need this?
0: అని ఈ విధంగా ఏడుస్తూ ఉండగా తక్షణం ఒక గ్రద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకొని పోయింది.
1: The meantime, as she was feeling so sad, bird the kite came over there and collected this container.
0: కప్పును ఎత్తుకొని పోవటం చేత ఈమెకు చాలా భయం వచ్చింది.
1: And then she was fear stricken at that moment.
0: అయ్యో, కప్పు పోతే పోయింది, కానీ నా పతి గురువుగారు ఏ విధంగా నిందిస్తారో ఏమిటో, ఇంత అలక్ష్యమా స్త్రీలకు అని తనలో తాను చాలా బాధపడుతూ వచ్చింది.
1: She was feeling so bad because what her husband would say for losing this container. Doesn't matter if the container is lost, but she has to account for its loss because husband may accuse her for her negligence.
0: పరిగెత్తి కిందికి వచ్చింది.
1: And she got down.
0: కౌసల్య కైక ఇద్దరు కాచుకుని ఉన్నారు.
1: కౌసల్య అండ్ కైక వర్ వెయిటింగ్.
0: ఏమక్క, ఎందుకోసం ఈ విధంగా ఇంత తొందరపడుతున్నారు అని చెప్తే జరిగిన విషయం అంతా కూడాను పూసగుచ్చినట్టుగా చెప్పింది.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆస్క్డ్, వాట్ ఈస్ ఇట్, వై ఆర్ యూ హర్రీడ్, వై ఆర్ యూ వరీడ్? అండ్ షీ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ థింగ్ దట్ వెంట్ ఆన్ టిల్ దెన్.
0: కానీ ఈనాటి సమతుల వలె ఒకరికొకరు పోట్లాడలేదు.
1: Well, they didn't fight among themselves as in modern times.
0: వారందరూ కూడా నీవు బాధపడనక్కర్లేదు.
1: They too were happy, they could understand the situation.
0: నా పాయసంలో కొంత భాగం నీకు ఇస్తాను అని కైక కొంచెం పోసింది.
1: And Kaika was prepared to share half of that prasad.
0: గొప్ప హృదయం కలిగినటువంటి ఒక కౌసల్య కూడాను కొంత భాగం తన కప్పులో పోసింది.
1: The large-hearted Kausalya was also prepared to share her
0: half. ముగ్గురు కూడాను సమానమైన స్థితి లోపల కప్పులు తీసుకుని అది గురువు వారి దగ్గరికి వెళ్లారు.
1: And they carried the three containers and approached the preceptor.
0: వశిష్ఠుల వారు చక్కగా ఆశీర్వదించి,
1: వశిష్ఠ బ్లెస్ దెమ్,
0: అమ్మా మీరు దీన్ని త్రాగి గర్భము ధరించి చక్కని చిరంజీవులైనటువంటి ఒక రాజ్యమైనటువంటి ఒక కుమారుడు కనమని ఆశీర్వదించాడు.
1: వశిష్ఠ బ్లెస్ దెమ్, లెట్ యూ హ్యావ్ దిస్ ప్రసాద్, లెట్ యూ బి గెట్ చిల్డ్రన్ హూ వుడ్ రూల్ దిస్ కింగ్డమ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే, లెట్ యూ ఆల్ లివ్ లాంగ్ లైఫ్.
0: కానీ కౌసల్య కుమారుడు పుట్టాడు.
1: కౌసల్య హ్యాడ్ ఎ సన్.
0: ఆ యొక్క తేజస్సు, ఆ యొక్క బలమును, ఆ యొక్క శక్తిని, ఆ యొక్క ప్రకాశమును చూచి వశిష్ఠుల వారు ఇతనికి రమించేటువంటి వాడు కనుక రామా అని పేరు పెట్టాడు.
1: వాచింగ్ ది బ్యూటీ, ద రేడియన్స్ అండ్ ద బ్రిలియన్స్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రామ, వశిష్ఠ నేమ్ ద చైల్డ్ యాజ్ రామ.
0: అందరినీ రమించేటువంటి వాడు,
1: ఈ రమించుట, ద వన్ హూ అట్రాక్ట్స్ ఎవ్రీబడి,
0: రామ అని పేరు పెట్టాడు.
1: వశిష్ఠ బ్లెస్ దెమ్, లెట్ యూ హ్యావ్ దిస్ ప్రసాద్, లెట్ యూ బి గెట్ చిల్డ్రన్ హూ వుడ్ రూల్ దిస్ కింగ్డమ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే, లెట్ యూ ఆల్ లివ్ లాంగ్ లైఫ్.

0: రామ అని పేరు పెట్టాడు.
1: అండ్ సో హి వాస్ క్రిస్టెన్డ్ దట్ వే రామ.
0: రెండవ భార్య అయినటువంటి యొక్క సుమిత్ర ఇద్దరు బిడ్డలను తీసుకుని పోయింది.
1: అండ్ సుమిత్ర క్యారీడ్ టూ సన్స్ ట్విన్స్.
0: చాలా ఆశ్చర్యం వేసింది.
1: అండ్ దే వర్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఏమిటిది ఈమెకు ఇద్దరు ఆమెకు ఒకరేనా అని ఆ ఆశ్చర్యపడిపోయి కళాతుడికి ఈ కథ అంతా తెలుసుకున్నాడు.
1: He wondered to begin with, how is that this has two sons, while Kausalya had only one. But however,
0: కొంత భాగం కైకే ఇచ్చిందని, కొంత భాగం కౌసల్య ఇచ్చిందని ఆయన గుర్తించాడు.
1: He could recognize the fact, the one is the result of half of the share of Kausalya, the other is the result of half of the share of Kaika.
0: కనుకనే కౌసల్య ఇచ్చినటువంటి భాగం లోపల లక్ష్మణుడు పుట్టాడు.
1: Therefore, out of the half of the share of Kausalya, Lakshmana was born.
0: Kaika ichinatvanti bhagam lopala Chatrughnudu puttadu.
1: And out of the half of the share of Kaika,
0: Kaika ku Bharatudu, Bharatunlo ardha bhagamu Chatrughnudu.
1: Therefore Chatrughna represents half of Bharata.
0: Kaluka appudu cheppindi emike manaso taru anukunnadi evvarto kuda cheppaledu.
1: He felt this way without telling anybody.
0: నాకు ఇరువురు పుత్రులు పుట్టటము రెండు కారణాలు ఉన్నాయి.
1: I have two sons now. There must have been a reason.
0: రాములు రాజైన నా కుమారుడు పెద్ద కుమారుడు తెలికి సర్వెంట్ గా ఉండాలి.
1: If Rama were to be the king, one son should serve him.
0: భరతుడేగిన రాజైపోతే నా రెండవ కుమారుడు అతనికి సర్వెంట్ గా ఉండాలి.
1: If Bharata is going to the emperor, my second son should serve him.
0: నా ఇరువురు కుమారులకు రాజ్యం అక్కర్లేదు.
1: Both of my sons, well, they don't expect to be king.
0: రాముని సేవ భరతుని సేవ చేస్తుంటే అంతే చాలని చాలా తృప్తి పడింది.
1: She was so much satisfied because one son is going to serve Rama, the other son is going to serve Bharata.
0: అందుకోసమని ఈ ఇరువురిని రెండు తొట్టుల్లో పెట్టినప్పుడు ఇరువురు కూడా ఏడుస్తూ వచ్చారు.
1: When both of the sons were kept in the swing, the cradle, both of them started crying.
0: ఎంతవరకు తాను ఎత్తుకోగలదో అంతవరకు కూడా ఏడుస్తూనే ఉన్నాడు, కానీ ఏ విధమైన ఆహారం కూడా పుచ్చుకోలేదు.
1: So long they were there in the swing, they went on crying. They didn't have anything.
0: ఏమి కారణమని,
1: what's the reason?
0: ఎన్నో మంత్రాలను పిలిపించి మంత్రాలు చెప్పించి విభూతులు పెట్టించి అనేక రకములుగా వారికి ట్రీట్మెంట్ చేస్తూ వచ్చాయి.
1: The two boys were treated in different ways. Many mantras and also vibhuti also was applied.
0: యంత్రాలు కట్టించింది.
1: And they also made use of yantras.
0: మంత్రాలు చెప్పించింది.
1: All yantras and mantras.
0: కాని దేనికి వారి ఏర్పు మాడలేదు.
1: But they didn't stop crying.
0: ఆహారం పుచ్చుకోలేదు.
1: They didn't take any food.
0: వశిష్ఠ వారిని పిలిపించి,
1: And Vasishtha was asked to come there.
0: గురుజీ, నా కుమారులు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారో నాకు తెలుపమని ప్రార్థించింది.
1: And they prayed, why is it that both of my sons are crying?
0: ఆ యోగి దృష్టితో చూచి,
1: he could have that vision.
0: అమ్మా, ఇతను రామాంశము, అతను భరతుని అంశము.
1: One is part of Rama, the spark, while other is the spark of Bharata.
0: కనుక నీవు నీ కుమారుణ్ణి రామతొట్టుల్లోనే పండబెట్టు అని చెప్పి కౌసల్యకు చెప్పాడు.
1: So he told her, let this boy, let this child be kept by the side of Ramachandra.
0: రెండవది కైకు చెప్పినాడు, అమ్మా, నీ కుమారుని యొక్క అంశమే ఇది, కనుక నీ కుమారుని తొట్టులో పండబెట్టమని చెప్పింది.
1: The other child being the spark of Bharata, we also be kept very close to him.
0: ఇద్దరు చక్కగా నిద్రపోయారు.
1: Both of them slept perfectly.
0: ఏ విధమైనటువంటి యొక్క ఆహార విహారం ఎందు కూడా లోటు రాలేదు.
1: There is no problem at all while eating or drinking water or anything.
0: అప్పటి నుంచి
1: since that time
0: రాములు వెంట లక్ష్మణుడు,
1: లక్ష్మణ ఆల్వేస్ ఫాలోడ్ రామ.
0: భరతుని వెంట శత్రుఘ్నుడు,
1: అండ్ శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
0: ఫ్రెండ్ అయిన తక్షణమే కైకను కేకే రాజు తన కేకే రాజ్యానికి తీసుకెళ్లాడు.
1: అండ్ ది కేకే కింగ్ టు కైక అలాంగ్ విత్ హిమ్.
0: ఆ కుమారుడు చిత్రలోపలనే శత్రుఘ్నుడు కూడా వెళ్లాడు.
1: అండ్ శత్రుఘ్న నేచురలీ ఫాలోడ్ భరత.
0: రామును అరణ్యానికి పంపించే సమయంలో
1: రామ వాస్ సెంట్ టు ది ఎగ్జైల్.
0: తండ్రి ఆజ్ఞకు ఏమాత్రం కూడా చోదాటకుండా
1: వితౌట్

0: disobeying father's command,
1: తండ్రి ఆజ్ఞకు జవాబు చెప్పకుండా,
0: without giving any reply to
1: తండ్రి ఆజ్ఞ తీసుకోకుండా,
0: and has taken permission to the mother,
1: రాముడు వెళ్తుంటే రాముడు జతలోపలే లక్ష్మణుడు వెళ్ళాడు.
0: Rama was proceeding ahead, Lakshmana followed him.
1: కనుకనే ఈ విధంగా రాముడు లక్ష్మణుడితో శత్రుఘ్నుడు భరతునితో చేరి ఇరువురు కూడాను జత జతగా వెళ్ళారు.
0: లైక్ దిస్ లక్ష్మణ ఫాలోడ్ రామ, శత్రుఘ్న ఫాలోడ్ భరత.
1: ఇద్దరు కూడా ఈ విధంగా జత జతలుగా ఉంటుండేప్పుడు కనుకు రామలక్ష్మణుడు వేరు, శత్రుఘ్నుడు భరతుడు వేరు అన్నట్టుగా అనిపించింది.
0: When they were followed like that, it appeared as if that Rama Lakshmana are different from Bharata Shatrughna.
1: ఈ విధంగా సంచరిస్తూ ఉండే సమయం లోపల అరణ్యానికి పోవాల్సి వచ్చింది. సీతమ్మ వారు సిద్ధంగా అయ్యారు.
0: In the meantime, they had to go to the forest, and it was the time that they had to attend that.
1: వీరిపోతుంటే వీరికి కొంచెం సహాయం చేసి సేవ చేసే నిమిత్తమై నేను కూడా వెళ్ళాలి అని తండ్రి ఆజ్ఞను పుచ్చుకోకుండా తాను కూడాను వెళ్ళాడు.
0: Without father's permission, he also followed him.
1: లక్ష్మణుడు కూడా వెళ్ళాడు.
0: లక్ష్మణ followed him.
1: వెళ్ళిన తర్వాత ముగ్గురు కూడాను, రామ, లక్ష్మణ, సీత, ముగ్గురు అడవిలో సంచరిస్తూ వచ్చారు.
0: ఆల్ ది త్రీ, రామ, లక్ష్మణ, సీత, దే వెంట్ అరౌండ్ ద ఫారెస్ట్.
1: కొంత దూరం పోయిన తర్వాత ఆశ్రమం కనిపించింది.
0: దే కుడ్ నోటీస్ ఎ హెర్మిటేజ్ ఎట్ క్లోజ్ డిస్టెన్స్.
1: చూచి ఏం ఆశ్రమం అని అనుకున్నాడు.
0: దెన్ దే వాంటెడ్ టు నో వాట్ ఆశ్రమ హెర్మిటేజ్ ఇట్ ఈస్.
1: ఇది సిద్ధాశ్రమం అని చెప్పి చెప్పారు.
0: Then they could get information that it is Siddhashrama.
1: అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికే రామలక్ష్మణ సీతను చూసి ఆ సిద్ధాశ్రమ వాసులంతా కూడా ఎంతనో ఆనందించారు. చాలా వారికి కృతజ్ఞత రూపకంగా ఆనందాన్ని అనుభవించారు.
0: The inhabitants of Siddhashrama invited them wholeheartedly, and they give them all reception and hospitality befitting their stature.
1: కానీ అతను చెప్పాడు, ఆ ఋషికి తెలుసును, వీరు ఏనాడైనా కూడాను సీతతో ఉన్నారు, వీరు ఆశ్రమవాసులు కారు.
0: బట్ ది సేజెస్ నో దట్ దే డోంట్ బిలాంగ్ టు ఆశ్రమ ఎనీవే, బట్ దే ఆర్ హౌస్ హోల్డర్స్, దే ఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ.
1: కనుక రాముతో చెప్పాడు.
0: అండ్ ఈ టోల్డ్ రామ,
1: రామ, మీరు ఈ ఆశ్రమంలో ఉంటుండి సుఖపడలేదు.
0: దే సెడ్ రామ, if you want to continue to stay in
1: Siddhashrama,
0: you cannot be happy.
1: Matanga ashrama vastundadi.
0: Close by there is another ashram, Matanga ashrama.
1: Aa Matanga ashrama lo untunte Sitaku sukhanga untadi, meeku sukhanga untadi, ee Matanga ashramaniki povunnaru.
0: If you go over to Matanga ashrama, Sita will be comfortable there, and you also find it very convenient.
1: Akkada eatable fruits kavasanni chikkutunnayi,
0: and there you have plenty of fruits.
1: అక్కడికి పోయి వాళ్ళు ఈ ఫ్రూట్స్ అంతా తింటూ కాలం గడుపుతూ వచ్చారు.
0: దే వెంట్ టు దట్ మతంగ ఆశ్రమ, వైల్ పార్టేకింగ్ ది ఫ్రూట్స్ దే స్పెండ్ దేర్ టైం.
1: అట్ట ఉండగా కొంతకాలం నాకు ఒక ఇది వచ్చింది, ఒక విధమైనటువంటి ఆపత్తు.
0: అట్ ద టైమ్ ఆఫ్ సమ్ టైమ్ దే హ్యాడ్ టు ఫేస్ సమ్ ఇన్సిడెంట్.
1: అనగా ఆ ఆశ్రమంలో అనేక రకములైనటువంటి ఒక జంతువులంతా చేరుతూ వచ్చాయి.
0: అరౌండ్ దట్ ఆశ్రమ్ ఇన్ ద విసినిటీ దేర్ వర్ మెనీ వైల్డ్ యానిమల్స్ మూవింగ్ అబౌట్.
1: ఆ సమయం లోపల ఒక బంగారు లేడీ కూడా వచ్చింది.
0: అట్ ద టైమ్ దే కుడ్ ఆల్సో నోటీస్ ఏ గోల్డెన్ డేర్.
1: కానీ సీతకు తెలుసును,
0: సీత నోస్,
1: బంగారు లేడీ ఈ జగత్తులో పుట్టడానికి వీలు లేదు.
0: దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఇన్ నేచర్ టు హ్యావ్ ద గోల్డెన్ డేర్.
1: నాకున్నటువంటి గోల్డ్ జ్యువెల్స్ అంతా కూడాను నేను ఆశ్రమంలో పెట్టుకోకుండా ఉన్నాను.
0: And in fact, I have got all my jewelry left there.
1: Ayodhyalone dachi pettanu.
0: I left all my jewelry there in Ayodhya.
1: Kabatti ee vachinatvanti okka golden lady edo mayaga untundadi ani bhavinchindi.
0: She could imagine, she could understand this golden there is not a reality, it must have been a plan.
1: Kani vidhi variyamu,
0: the fate is inscrutable, so strong.
1: Enta balanga undinappudikini ee బంగారు లేడి లేదని తెలుసుకోవడను, రావడానికి వీలు కాదని తెలుసుకోవడను ఆ బంగారు లేడిని ఆశించింది.
0: దో షీ నోస్ ప్రెటీ వెల్ That golden deer cannot exist, but yet she wanted it.
1: రామలక్ష్మణుని ఇద్దరిని చూచి రామ ఎంత బాగున్నది ఈ లేడీ.
0: Watching Rama said, Sita said, see that golden deer, how beautiful it is.
1: దాన్ని తీసుకుని పోయి నా ఇంటి దగ్గర దాంతో ఆడుకుంటూ కాలం గడుపుకుంటుంటాను, దాన్ని పట్టి తెమ్మని చెప్పింది కోరింది.
0: I want to carry it home and I want to play it. Better you catch hold of this golden deer.
1: నాకు కొంచెం ఆనందమైనది అందించి మీ పాటికి మీరు ఎక్కడన్నా తిరగండి అని చెప్పింది.
0: At least make me happy a little bit and you take care of yourself, move wherever you want to go.
1: నేను ఆనందంగా ఉంటాను.
0: I'll be happy at home.
1: సరే ఆనందమే మా ఆనందమని అనుకుని రాముడు దాన్ని తెవడానికి పోతున్నాడు.
0: Understanding that Sita's happiness is his own, he went in search of that golden deer.
1: కానీ లక్ష్మణుడు చెప్పాడు.
0: Lakshmana said,
1: అన్న ఇది మాయా లేడీ.
0: This golden deer is not true, it's not real.
1: ఇది నిజమైనటువంటి గోల్డెన్ లేడీ కాదు.
0: It is not a golden deer, no.
1: ఇది ఏదో మాయలు పనినటువంటి ఒక రాక్షస రూపము.
0: This must have been the device or the knack or the plan of some
1: demon.
0: He said, better you don't go, I will go and catch hold of it.
1: కాని సీత బుద్ధి ఆమె కూడా ఒకది ఆపదలు వచ్చే సమయంలో అన్ని కూడా మర్చిపోతారట.
0: Sita knows, it is said that in times of difficulties people forget everything.
1: అప్పుడు ఆమె రాములనే పొమ్మని చెప్పింది.
0: She was so particular that Rama should go.
1: నీ పట్టుకుని తెచ్చినప్పుడే నేను దాంతో ఆనందాన్ని అనుభవిస్తాను.
0: ఇఫ్ ఓన్లీ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ గోల్డెన్ డేర్ అండ్ బ్రింగ్ ఇట్ హోమ్ దెన్ ఓన్లీ ఐ విల్ బి హ్యాపీ.
1: ఇప్పుడు రాముడే వెళ్ళాడు.
0: దెన్ రామ హింసెల్ఫ్ వెంట్.
1: రాముడు వెళ్లి అమ్మ విడిచేటప్పటికి అది ఆ సీత అనిపించింది.
0: దెన్ హీ షాట్ ఎన్ యారో, ద గోల్డెన్ డేర్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ షౌటింగ్ రిపీటింగ్ నేమ్ రామ రామ.
1: కాబట్టి అది రాముని యొక్క గొంతుగా కనిపించి వినిపించింది ఆమెకు.
0: The voice sounded as if it is Rama's voice, tone.
1: Lakshmana, ni vellu, vellu, vellu, tachaname vellu.
0: And Sita said, Lakshmana, go immediately.
1: Ramulu enduku ee vidhanga pilustunnadu, Sita, Sita, Sita, Sita ani.
0: You hear the shouts, the Rama's voice, saying Sita, Sita, Sita.
1: Inkokaru Sita ani pilchadaniki veellu ledu.
0: No one can call like that.
1: Kanuka Ramule pilustunnadu.
0: It's Rama's call.
1: కనుక నీవు తక్షణమే వెళ్ళమని చెప్పింది.
0: Therefore you go immediately.
1: కానీ లక్ష్మణుడు పోలేదు.
0: But Lakshmana didn't go.
1: పోకుండా పోవటం చేత ఆమె లక్ష్మణుడి పైన కొన్ని నిందలు వేసింది.
0: Because Lakshmana didn't go obey her immediately, initially she went on blaming him.
1: రాముడు పోతే నీవే నన్ను నేరంటున్నావా అని చెడ్డ మాట చెప్పింది.
0: She spoke in a very bad way, telling if Rama is to be lost, that you want to have me.
1: ఈ మాటను వినలేక తాను వెళ్లిపోయాడు.
0: లక్ష్మణ కుడ్ నాట్ బేర్ దీస్ వర్డ్స్ అండ్ హీ లెఫ్ట్ దట్ స్పాట్ ఇమీడియట్లీ.
1: గీత గీచాడు.
0: అండ్ బిఫోర్ లీవింగ్ హీ జస్ట్ మేడ్ ఎ లైన్ దేర్.
1: తల్లి, నీవు నన్ను తిట్టితే తిట్టివి, కానీ ఈ గీతను దాటి నువ్వు బయట పోవద్దు అన్నాడు.
0: హి సెడ్ మదర్, హియర్ ఇస్ ఎ లైన్, ఐ డోంట్ వాంట్ యూ టు స్టెప్ క్రాస్ దిస్ లైన్.
1: ఈ రాక్షసులు గాని ఏ విధమైన క్రిమికీటకాదులు గాని దీన్ని దాటి రావడానికి వీల్లేదు.
0: It is impossible for any demons or any birds or beasts to cross this line.
1: Kanukane ee naati kudanu chaala mandi bazaar ramutuntaru lakshmana geeta ani.
0: And this lakshmana geeta, that which cannot be crossed.
1: Dani geeste ee krimikeetu kaadulu kuda daataralevu.
0: When once lakshmana geeta, if you draw it there, no insect or anything whatsoever can cross.
1: Kaani ravanu ravadaniki veellekapoyindi.
0: So it was not possible for Ravana to come there.
1: Kaniki bicham bicham bicham bicham edustunnadu ee Ravanudu.
0: But Ravana went on shouting, I want arms, I want warm arms.
1: Appudu ame, ayyo paapam bichigaani ee vidhanga baadha pettam nyayam kaadani daati vachindi.
0: She took pity upon him that she doesn't want Ravana to suffer like that out of hunger. She stepped out of that line drawn.
1: గీటు దాటిన తక్షణమే ఎత్తుకుని పోయాడు.
0: ద మూమెంట్ షీ క్రాస్ దట్ బార్డర్ షీ వాస్ కిడ్నాప్డ్.
1: తర్వాత వచ్చి రామలక్ష్మణుడు విచారణ చేస్తే ఈ విధమైన కథ తెలిసింది.
0: రామలక్ష్మణ కుడ్ నో వాట్ ఆల్ దట్ హ్యాడ్ హ్యాపెండ్.
1: సీతమ్మ వారు చెప్పినటువంటి మాటలు లక్ష్మణుడు వినలేదు.
0: లక్ష్మణ డిడ్ పే హీడ్ టు వర్డ్స్ ఆఫ్ సీత.
1: అప్పుడు లంకలో వెళ్ళిన తర్వాత తాను చెప్పుకుంటుంటాది.
0: అండ్ దేర్ ఇన్ లంక షి వెంట్ ఆన్,
1: ఈ చెరలో నుంచి వెళ్ళిన నే ఇక రాముల కనుల చూచేనా, ఈ చెరలో నుంచి వెళ్ళిన నే ఇక రాముల కనుల.
0: Am I to leave this spot? Am I to see Ramachandra with my eyes there?
1: Namuddu mardi vo lachwana ninnu tamashalaadi te durguna.
0: Because of the agony of separation from Ramachandra, I accuse you, I blamed you, Lakshmana.
1: Noti maatalu ento maati vachitinani tunitiva nannittu punishment chestiva.
0: Oh Lakshmana, were you humiliated? Did you feel insulted because of my harsh words? Is this result of all that I said, that I had to face this punishment?
1: లక్ష్మణుడికి ఇన్ని కష్టములు కలిగించటము నా వలననే అని తాను చాలా బాధ.
0: And she felt so bad because Lakshmana were in difficulties because of her words only.
1: ఈ విధంగా బాధపడి తాను అనేక రకములుగా కష్టములు పడుతుండగా 10 నెలలు గడిచినది.
0: She was feeling so sad and 10 months passed by.
1: ఈ 10 నెలలు కూడాను ఒక్కనాడైనా గాని అని రావణుడి ముఖం చూడలేదు.
0: ఇట్ ఈ 10 మంత్స్ షీ నెవర్ ఫేస్ రావణ ఎనీ టైం.
1: వాడు ఎన్ని రకములైనటువంటి ఒక వేషములు వేసుకుని వచ్చినా, ఎన్ని రకములైనటువంటి ప్రామిసులు చేసినా ఏమాత్రము తాను లొంగలేదు.
0: షీ డి నాట్ సబ్మిట్ హర్ సెల్ఫ్ టు ఆల్ ద ప్లాన్ ద డివైసెస్ ఆఫ్ రావణ. హీ చేంజ్ సో మెనీ ఫార్మ్స్ అండ్ డ్రెస్సెస్, షీ డి నాట్ ఈల్డ్.
1: ఛీ, నీవెంత, ఈ కాలి గోరెంత అని కాలు గోరెని గిల్లి బయట పడేసింది ఆమె.
0: She just considered him as a speck and she has brushed him out.
1: ఇలాంటి హీనుడవు నీవు,
0: యూఆర్ సో మీన్.
1: రామును నిందిస్తావా?
0: హౌ డేర్ యూ అక్యూజ్ రామ.
1: రామచంద్రుడు హీనుడు అని చెప్పి నీవు చెప్తున్నావు.
0: యూ సే దట్ రామ ఇస్ సో మీన్.
1: కాదు కాదు,
0: నో నో,
1: అతను మహాధీరుడు.
0: ఈజ్ ఎ ధీర
1: గంభీరుడు.
0: ఈజ్ ఎ ధీర అండ్ గంభీర, ద వన్ ఆఫ్ వేలర్ అండ్ కరేజ్.
1: అలాంటి రాముని ఇవంత నిందించడానికి నీకు అర్హత లేదు అన్నది.
0: యూ హ్యావ్ నో రైట్ టు బ్లేమ్ హిమ్ ఆర్ అక్యూజ్ హిమ్.
1: చెప్పి ఆ విధంగా దండించినప్పుడు వాడు చెప్పాడు, ఇక నీకు 10 దినములు మాత్రమే టైం ఇస్తున్నాను.
0: అల్టిమేట్లీ రావణ సెడ్, ఐఎమ్ గివింగ్ యూ ఓన్లీ 10 డేస్ టైం.
1: కానీ ఈమె చెప్పింది, నా మనసులో ఉన్నటువంటి సాక్షి నాకు సాక్షిగా ఉంటుండాలి. మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాడకు మూర్ఖం సాక్షి అన్నది.
0: And Sita said, understand this. It is only foolishness which is the witness to a fool. It is only the mind which is witness to the entire behavior. And the character that is the witness to the body.
1: Karuka, and
0: everything, Swami is the eternal witness. Because nobody could do anything.
1: ఈ విధంగా తాను విచారించుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుండింది.
0: So feeling so bad, she was crying all the time.
1: కానీ శాకిని ఢాకిని అని ఇద్దరున్నారు.
0: బట్ దేర్ ఆర్ టూ, శాకిని అండ్ ఢాకిని.
1: వీళ్ళిద్దరు ఎవరంటే విభీషణుడి బిడ్డలు.
0: దీస్ టూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ విభీషణ.
1: శాకిని ఢాకిని ఇద్దరు కూడాను ఆయనకు కావ్యాన్ని ఉంచారు.
0: శాకిని ఢాకిని, దే ఆర్ కెప్ట్ దేర్ యాజ్ వాచ్ గార్డ్స్.
1: శాకిని చెప్పి చెప్పింది, అమ్మా తల్లి, రాత్రి నాకు స్వప్నం వచ్చింది అంది.
0: శాకిని సెడ్, మదర్, ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ లాస్ట్ నైట్.
1: ఆ కళ లోపల రావణు రావటము, లంకను కాల్చటము, కేవలము రావణుని వచ్చడము, నిన్ను తీసుకుని పోవటము నా కళ వచ్చింది అని.
0: దేర్ ఇన్ ద డ్రీమ్ ఐ డ్రీమ్డ్ దట్ రావణ వాజ్ కిల్డ్ అండ్ రామ కేమ్ హియర్ అండ్ దెన్ హీ టుక్ కేర్ ఆఫ్ యూ అండ్ బోత్ ఆఫ్ యూ రిటర్న్ బ్యాక్ టు అయోధ్యా. దట్ వాజ్ మై డ్రీమ్.
1: ఢాకిని చెప్పింది,
0: ఢాకిని సెడ్,
1: ఇది నిజమమ్మా, నాకు కూడా అదే సఫలమే వచ్చింది.
0: She said, the same dream I had. It is true.
1: కనుక మీరేమాత్రము బాధపడనక్కర్లేదు.
0: So don't feel sad anymore.
1: వారి ఇరువురు కూడా సీత పైన చాలా విశ్వాసము.
0: Both of them had full faith.
1: ఎందుకంటే విభీషణుడు,
0: విభీషణ ఇస్ ఆన్ దేర్ సైడ్.
1: విభీషణుడు రామభక్తుడు.
0: విభీషణ ఇస్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ రామ.
1: కాబట్టి రామభక్తుడైనటువంటి విభీషణ బిడ్డలు ఆ భక్తిని నిరూపించారు.
0: Being the children of the devotee of Rama, they had to develop devotion in them.
1: ఈ విధంగా కొంచెం గడుస్తుండగానే 10 దినములైంది.
0: The time went on, passed on like that for 10 long months.
1: ఒక్క దినము ఎక్కడ చూసినా పెద్ద అల్లకల్లోలంగా ఉంటుండాలి.
0: One day there was lot of disturbance around.
1: ఏమిటది విచారిస్తే అంత రామరావణ యుద్ధం అని.
0: ఇట్ ఇస్ ద వార్ రామ రావణ.
1: మరి కొన్ని దినముల లోపలనే రావణుడు హతమారినాడు.
0: అండ్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ రావణ వాస్ కిల్డ్
1: అని వార్త వచ్చింది.
0: దట్ మెసేజ్ వాస్ బ్రాట్.
1: దానికి సంతోషించింది సీత.
0: అండ్ సీత వాస్ హ్యాపీ అబౌట్
1: రాముల విజయానికి ఆనందించింది.
0: అండ్ షీ వాస్ వెరీ హ్యాపీ అబౌట్ ద విక్టరీ.
1: అయితే ఒకటి మాత్రం ఉండాలి.
0: హౌఎవర్ దిస్ వన్ పాయింట్ హియర్ బట్ హౌ ఆమ్ ఐ టు రిటర్న్.
1: ఈ సమయం లోపలనే రాములే వార్తలు పంపించాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ రామా సెండ్ ద మెసేజ్.
1: సీతను రమ్మని చెప్పని చెప్పని పిలిపించాడు.
0: అండ్ హీ వాంటెడ్ సీత టు గో ఓవర్ దేర్.
1: వానరులంతా వచ్చాడు సీతను చూడాలా చూడాలి చూడాలి ఆశతో ఒకరిపైన ఒకరు ఒకరిపైన ఒకరు దూకి దూకి వచ్చేశారు.
0: ఎంటైర్ బెటాలియన్ ఆఫ్ మంకీస్ వాంటెడ్ టు సీ సీత. దే స్టార్టెడ్ కమింగ్ క్లోజ్ జంపింగ్ వన్ ఓవర్ ద అదర్.
1: మంకీస్ చెప్పనక్కర్లేదు కదా
0: మంకీస్ డోంట్ హావ్ టు సే ఎనీథింగ్.
1: కొత్తది సీత చూడాలి చూడాలి చూడాలి అది.
0: ఈచ్ మంకీ వెరీ యాంగ్షియస్ టు సీ సీత.
1: అందరూ వచ్చారు.
0: ఆల్ అసెంబ్ల్డ్ దేర్
1: సీతను చూచారు.
0: దే సా సీత.
1: హృదయ ఆనందాన్ని పొందారు.
0: దే ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: సీతను తీసుకుని వెళ్లారు.
0: అండ్ దే ఆర్ టేకింగ్ సీత అలాంగ్ విత్ దెమ్.
1: కానీ అప్పటికి రాముడు తల వంచుకుని ఉన్నాడు.
0: అట్ దట్ టైమ్ Rama was there with his head bent.
1: కానీ రాముడు చేరడానికి వీలు కాలేదు.
0: బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ హర్ టు కమ్ క్లోజ్ బై.
1: రాముడు ఒక ఆజ్ఞ వేశాడు.
0: బట్ దేర్ ఇస్ వన్ కమాండ్ గివెన్ బై నౌ.
1: కర్రలు తెచ్చి మీరు ఒక ఇది కట్టండి. కర్రలు తెచ్చి మంటపం కట్టండి.
0: లెట్ రామా సెడ్ లెట్ ఆల్ ది ఫైర్ వుడ్ బి బ్రాట్ ఓవర్ దేర్ లెట్ ఇట్ బి బర్న్డ్.
1: దానిపైన సీతను కూర్చోబెట్టి కాల్చండి.
0: లెట్ సీత సిట్ దేర్ ఓవర్ ద పైల్ ఆఫ్ ద ఫైర్ వుడ్ అండ్ లెట్ ఇట్ బి బర్న్డ్.
1: ఆమె యొక్క సత్యాన్ని గుర్తించాలి.
0: లెట్ ద ట్రూత్ ఆఫ్ సీత బి నోన్ టు ద వరల్డ్.
1: సీత యొక్క గుణము రాములకు తెలుసును.
0: రామా నోస్ ఫుల్లీ వెల్ ద చెస్టిటీ ఆఫ్ సీత.
1: తెలిసి కూడాను తాను జగత్తునకు జవాబు చెప్పాలి.
0: బట్ హౌఎవర్ హీ ఫెల్ట్ దట్ ద హోల్ వరల్డ్ షుడ్ నో.
1: 10 నెలలు రాముని దగ్గర ఉన్నటువంటి సీతను తీసుకున్నాడా అని ఏ చాకలైనా కూడా చెప్పవచ్చు.
0: That any washerman may question tomorrow, how is it that Rama could accept his wife who stayed there for 10 long months?
1: Kanuka mantapa metti naaku nippu pettadu.
0: Therefore the entire firewood was kept to flames.
1: Deeniki 3 prayatnalu chesi dantlo dumkumani cheppadu.
0: And Sita went round the fireplace thrice and she jumped into the fire.
1: Aame tana yokka satyanni gurtinchi taanu satyanni talchukuntu 3 prayatnalu chesi aa yokka agnilo dumkindi.
0: She could know the truth. She wanted to demonstrate the truth to the entire world. She circumambulated around the fire.
1: అప్పుడు అగ్ని దేవుడు రామా ఈమె మహాపతివ్రత.
0: Then the fire god started telling Rama, she is a pious lady. She is one of honest chastity. It is not proper on your part to do like this.
1: కాబట్టి ఈమెను అంగీకరించమన్నాడు.
0: And he said, better you accept.
1: రావణుని సోదరుడు అయినటువంటి వాడు,
0: the brother of Ravana,
1: అతని దగ్గర ఒక ప్లేన్ ఉంది.
0: అండ్ హి హస్ గాట్ ఎ ప్లేన్ విత్ హిమ్.
1: ఆ ప్లేన్ తీసుకుని వచ్చి,
0: ద ప్లేన్ వాస్ బ్రాట్ దేర్.
1: రామా లక్ష్మణ సీత ముగ్గురిని ఎక్కించుకుని,
0: ఆల్ ది 3 రామా లక్ష్మణ సీత గాట్ ఇన్ ద ప్లేన్,
1: అయోధ్యకు వచ్చి చేరారు.
0: అండ్ దే రీచ్డ్ అయోధ్య.
1: అప్పుడే సీత యొక్క ప్రతిష్ట, సీత యొక్క ప్రమాణము అందరికీ ప్రతిష్టగా మారిపోయింది.
0: దెన్ ఓన్లీ ది హోల్ వరల్డ్ కుడ్ నో ద గ్రేట్నెస్, ద చెస్ట్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ సీత.
1: కనుక ఈ విధంగా సీత యొక్క సత్యమును, సీత యొక్క ప్రమాణమును, సీత యొక్క హృదయ సాక్షిని ప్రపంచానికి చాటింది.
0: ఇట్ వాజ్ దెన్ షీ హస్ ప్రూవ్డ్ ది ఎంటైర్ వరల్డ్ దట్ వాట్ హర్ ట్రూత్ ఈస్, ద ట్రూత్ షీ ఫాలో, ద ట్రూత్ షీ సింబలైజెస్.
1: కనుక
0: దేర్ఫోర్
1: పరమ సాధ్వీమణి అయినటువంటి ఒక సీత యొక్క సత్యమును లోకానికి చాటినటువంటిది సీతని.
0: ఇట్ వాజ్ సీత హర్ సెల్ఫ్ హూ హాస్ పబ్లిసైజ్డ్, హూ మేడ్ ద వరల్డ్ నో ద ట్రూత్, హర్ ఇంటిగ్రిటీ.
1: అప్పుడు అయోధ్యకు తీసుకుని వెళ్లి,
0: అండ్ బీన్ టేకెన్ టు అయోధ్య,
1: కొత్తగా పట్టాభిషేకం చేసి,
0: అండ్ స్టార్ట్ స్పెండింగ్ సమ్ టైమ్ దేర్.
1: తర్వాత అయోధ్యలో తాము సుఖంగా జీవితం గడుపుతూ వచ్చారు.
0: అండ్ దే స్పెంట్ హ్యాపీ టైమ్ దేర్ ఇన్ అయోధ్య.
1: ఈ విధంగా రామాయణం యొక్క కథను,
0: గ్రేట్నెస్ ఆఫ్ రామాయణ,
1: వారి యొక్క పతివ్రతా ధర్మమే వారిని రక్షిస్తూ వచ్చింది.
0: Their own conduct, their own behavior protected them.
1: ఆ పతివ్రత ధర్మం అనేటువంటిది ఒక భారతదేశానికి మాత్రమే పరిమితమై ఉంది.
0: This conduct, this ideal behavior, dharma, is noticed here in Bharat.
1: ఏ దేశమందు కూడాను లేరు.
0: This kind of పతివ్రతా ధర్మా, the code of conduct of a woman of chastity, is not noticed anywhere in the world.
1: ఆడవారిని చూసేటప్పటికీ మగవారు తల వంచుకొని పోయేవారు.
0: The men used to pass by with their heads bent when they come across women.
1: కానీ ఇప్పుడు చూస్తామంటే ఒకరికొకరు బజార్ లోపల మాట్లాడుతుంటారు.
0: But in modern times, you find them talking to each other.
1: అప్పుడే చెప్పాడు ధర్మజుడు.
0: And it was Dharmaja said long back.
1: పిల్లలు తమంత సోదరులను పిలిచి,
0: calling his brothers close
1: by, భీమా అర్జున నకుల సహదేవుల రండి అన్నారు.
0: He said, Arjuna, Nakula Sahadeva, come close to me.
1: Kaliyuga prarambhamainadi.
0: Kaliyuga is ready to begin, commence.
1: Ninna dinam nenu viharam chestuntunte bazar lopala oka stree vachi oka purushunto maatladutundadi.
0: Yesterday I noticed one thing. I saw a woman talking to a man on the street.
1: Kabatti nenu chudalenu.
0: I can't bear that sight.
1: Inkokaru dinam vachi Arjunudu cheppadu.
0: Next day Arjuna said,
1: ఒకరు పంటలో ఉన్నటువంటి మడక దున్నేటువంటిది అన్ని తలపైన వేసుకుని ఇంటికి వెళ్లిపోతున్నాడు సాయంకాలం.
0: A person was carrying the sickle and the plow on his arms and returning home from the field.
1: ఎందుకయ్యా నీవు అక్కడే వదిలిపెట్టి రాకూడదా అని ఎవరు అడిగితే,
0: When someone asked, why didn't you leave this equipment there in the field?
1: అయ్యో లేవు స్వామి, అక్కడ పంటలో పెట్టేస్తే ఎవరు దొంగలు ఎత్తుకుని పోతున్నారు, అందుకోసం నేను ఇంటికి తెచ్చుతున్నాను అన్నాడు.
0: The farmer said, if I am to leave all this equipment with me there in the field, it may be stolen by someone else. Therefore, I want to treasure it at my home.
1: కలియుగం ప్రారంభించినది.
0: కలియుగ స్టార్టెడ్.
1: కనుకనే ఈ దుర్లక్షణములన్నీ కూడా నువ్వు కనిపిస్తున్నవి.
0: Therefore, we find all bad qualities associated with the commencement of కలియుగ.
1: ఇంకొకరంతా కూడా ఒక ఇంటికి తాళం వేసుకుని పోతున్నారు.
0: And another day it was noticed, houses were kept under lock.
1: ఎందుకమ్మా తాళం వేయటము?
0: Why do you need lock your home?
1: అయ్యో తాళం వేయకపోతే లోపల దూరి సామాన్లు తీసుకుని పోతున్నారు ఎవరో.
0: If the houses are not locked, someone may get in and rob the whole thing.
1: కనుక రామకారం లోపల ఇంటికి తాళం వేయటమే కాని,
0: In ancient times, houses were not locked.
1: పంటల్లో ఉన్నటువంటి యొక్క సామాగ్రిని మోసుకొని ఇంటికి రావటం కానీ,
0: అండ్ ఆల్ ద గ్రెయిన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఇస్ నాట్ బ్రాట్ టు హోమ్,
1: ఇక ఆడ మగ ఇద్దరు చేరి మాట్లాడటం కానీ,
0: ఆర్ మ్యాన్ అండ్ ఉమెన్ టాకింగ్ టుగెదర్,
1: ఏమి ఉండేటువంటివి కాదు.
0: నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ హ్యాడ్ టేకెన్
1: ప్లేస్. అతి పవిత్రమైనటువంటి కాలంలో ఇలాంటివంతా ప్రారంభమవుతున్నాయి.
0: అండ్ బికాస్ ఆఫ్ ది కలి ఏజ్ హస్ ఎఫెక్ట్స్, వీ ఫైండ్ ది కాంట్రరీ థింగ్స్
1: హ్యాపెనింగ్. కలికాలం ప్రారంభమైంది కనుక మేమందరం ఇంకా వెళ్లిపోతాము.
0: As Kali Age commences, let us go back.
1: అందరూ ఒక తర్వాత ఒకరు, ధర్మజుడు, భీముడు, అర్జునుల సహదేవుడు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వైకుంఠానికి వెళ్లారు.
0: అండ్ ఆల్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ రిటర్నింగ్ అండ్ ధర్మజ వాస్ ఫాలోడ్ బై భీమ అర్జున నకుల సహదేవ.
1: కనుక ఆ పాండవులు అంతా కూడాను పవిత్రమైన జీవితాన్ని గడిపినటువంటి వాడు.
0: ఆల్ పాండవస్ లెడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: ఆనాడే ఈ దేశమునకు పవిత్రమైన దేశం అని పేరు వచ్చింది.
0: అండ్ బికాస్ ఆఫ్ దిస్, this land is a sacred land.
1: Kani ee naadu atti pavitram ekkada kanipinchadam ledhu.
0: We don't find that standard of sanctity or sacredness today.
1: Kani pavitram unnadi.
0: However, it does exist.
1: Kani andariki kanipinchetattuga ledhu.
0: But it's not very apparent to everyone.
1: Kanaka pavitra dharmam anetundi andarni rakshistundi.
0: And it is your own dharma that protects you.
1: Kanaka pavitra dharmam anetundi manavudu prati varu kudanu మగ ఆడ ఇరువురు కూడా కాపాడుకోవాలి.
0: దేర్ఫోర్ మెన్ అండ్ ఉమెన్ షుడ్ అబ్హోల్డ్ దేర్ పవిత్ర ధర్మ, ద సీక్రెట్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: మగవాడు కూడాను తన యొక్క నిశ్చయమైనటువంటి చిత్తమును నిలుపుకోవాలి.
0: ద మెన్ షుడ్ మెయింటైన్ దేర్ స్టడీ మైండ్.
1: స్టడీ మైండే కాకుండా కంఫర్ట్ మైండ్ కూడా పెట్టుకోవాలి.
0: ద మైండ్ షుడ్ బీ కెప్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కంఫర్ట్.
1: పిచ్చి పిచ్చి థాట్స్ కంతా చోటు ఇవ్వకూడదు.
0: You should not entertain mad thoughts.
1: Gata jeevudagu patin pratikinchi emugalche Savitri Bharata sadvigade.
0: Savitri belonged to this sacred land because she could bring back to her life her dead husband.
1: జలది సేతువు కట్టే అలనాటి శ్రీరాముడి ఊరిపై ఉన్నవాడా?
0: That bridge was built by Sri Ramachandra. Those days, do we find him today?
1: Ahalya.
0: Ahalya.
1: ఎటువంటి గుణమంతురాలో ఆమె తెలుసును, అయినప్పటికీ భర్త శాపములకు గురి అయిపోయింది.
0: You know what sort of a lady Ahalya is, but she had to face the curse of her husband.
1: కాని ఆ సమాధిపై వచ్చి రాముని కూర్చుని తచ్చడమే ఆమె స్త్రీగా మారిపోయింది.
0: The moment Rama stepped his foot on Ahalya, who was lying down as the form of
1: కాబట్టి అపవిత్రమైన పవిత్రము గావిస్తాడు భగవంతుడు.
0: Therefore God will make you sacred if you are perfect.
1: మాలిన్యములు కూడా నువ్వు పరిశుద్ధము గావిస్తాడు భగవంతుడు.
0: Even the pollution would be cleansed.
1: కనుక మనసులో ఎన్ని చెడ్డ భావములు వచ్చినప్పటికీ భగవంతుని తలుచుకుంటే మాలిన్యమంతా మారిపోతుంది.
0: There may be many bad thoughts in the mind. The moment you think of God, it will be cleansed perfectly.
1: కనుక భగవంతుని యొక్క దీన్ని మార్చడానికి మన యొక్క మనసే కారణము.
0: Therefore, for all our talk, it's the mind that is the main cause.
1: స్త్రీలు గాని పురుషులు గాని పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
0: We should develop sacred thoughts always.
1: ఆ విధంగా పెంచుకున్నప్పుడు మానవత్వము మానవత్వంగా నిలుస్తుంది.
0: With the sacred thoughts only we can be a true human being with true human quality.
1: లేకపోతే దానవత్వంగా మారిపోతుంది.
0: Or else manava, the human being, becomes dānava, or the demon.
1: రాక్షసత్వంగా మారిపోతుంది.
0: Or rakshasa, the demon.
1: కనుక మన హృదయాలను మలినం లేకుండా పరిశుద్ధంగా పవిత్రంగా శుద్ధమైన భావములతో మనం జీవితాన్ని గడపాలి.
0: Therefore we should keep our hearts always pure and sacred with pure thoughts.
2: Rama Rama Rama Sita Rama Rama Rama Sita Rama Rama Rama Sita Rama Rama.
1: In the science and technological development,
0: in spite of all your knowledge in science and technology,
1: దానివల్ల మీకు మనశ్శాంతి కలగదు.
0: యూ విల్ నెవర్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: ఇంతే కాకుండా జీవితంలో ఆనందం అనేది చిక్కదు.
0: యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ యువర్ లైఫ్.
1: ఒక దైవనామే సర్వ విధములుగా కూడా ఆనందాన్ని చేకూరుస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ దైవనామ, గాడ్స్ నేమ్, సింగింగ్ హిస్ గ్లోరీ దట్ కన్ఫర్స్ బ్లిస్.
1: కనుకనే వాల్మీకి అనేటువంటి వాడు కూడాను హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నాడు.
0: Valmiki also said, happiness is union with God.
1: Kanuka, happiness anetvantidi oka bhagavantunto cheyinatvantidi kaani inkoti kaadu.
0: True happiness one would experience only in union with God.
1: Happiness is not true with God,
0: union with God. Happiness lies in union with God.
1: Kanuka meeku aanandanni icheyatvantidi daivam okkade kaani marokaru kaadu.
0: It's only God who confers bliss, none else in this world.
1: ఏదో కొంతవరకునో మీకు ప్రాపంచిక శాంతిని చేకూర్చవచ్చును, కానీ ఈ లౌకిక విషయాలు నిజంగా శాంతిని అందించలేవు.
0: The worldly things may give you joy and happiness, a fraction, but not in totality.

0: కర్మమునే వృద్ధి పొంది కర్మమునే చను. కర్మమే నరులకు దైవము, కర్మమే నిజ భక్తులకు కారణమిల్లో. కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: ద బీయింగ్ takes birth because of action. It is action that is responsible for sustenance and the growth. It is action verily is divine, and it is the action that makes a devotee a true devotee indeed.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: In adulokamulo కోట్లాది మంది చదువుతున్నారు, చదివినారు.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే యు ఫైండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ స్టిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ వీరి వలన ఎట్టి మార్పు కూడా ఏమాత్రం జరగలేదు.
1: దిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బ్రాట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈనాటి వరకు కూడాను విద్యార్థుల యొక్క మనసు విద్యార్థులపైనే ఉంటున్నది, కానీ ఏమాత్రం ప్రజాబహిణ లోపల చేరలేదు.
1: ఆల్ ది ఎఫెక్ట్స్ సెంటర్ అరౌండ్ ద స్టూడెంట్ ఓన్లీ. ఈ డజంట్ థింక్ ఆఫ్ ది అంబియన్స్, ద సరౌండింగ్స్ అండ్ ద పొజిషన్.
0: కనుకనే ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో యూజ్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: కేవలం ఉద్యోగ నిమిత్తము, పట్టకుటి నిమిత్తము, సంసారం పోషించుకునే నిమిత్తము ఈ విద్య పనికొస్తుందే కానీ ఇంకా దేనికి కూడాను ఆధ్యాత్మికములో లౌకికములో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: దిస్ ఎడ్యుకేషన్ దట్ వీ అక్వైర్ ఈజ్ యూస్ఫుల్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్, టు గెట్ హౌస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ టు క్యారీ అవుట్ అవర్ ఫ్యామిలీ, బట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. And not even from the worldly sense.
0: Mukhyamga vidyalo prati manavulaku nalugu rakamulainatuvanti vidyalu unnavi.
1: Every one will notice the four forms of education.
0: Aithe ee nalugu margamulo endu kodanu edi manchidi aneetuvanti vishayamu నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: ఆఫ్ దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ వన్ సర్వ్స్ బెస్ట్.
0: అందరూ చదువుతున్నారు,
1: ఆల్ స్టడీ నో డౌట్,
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు.
1: దే ఆల్సో అక్వైర్ వెరీ హై డిగ్రీస్,
0: అందులో పిహెచ్డీలు కూడా చేస్తున్నారు.
1: సమ్ ఆల్సో గెట్ దేర్ పిహెచ్డీ డిగ్రీస్.
0: కానీ పిహెచ్డి అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పిహెచ్డి?
0: అదే విధంగానే ఈ చదువు అంటే ఏమిటి అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: అయ్యా మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు చదువుకుంటున్నాడు.
1: ఇఫ్ యు పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దట్ యువర్ సన్ డూయింగ్, ది ఆన్సర్ ఈస్ హీ స్టడీయింగ్, చదువుకుంటున్నాడు.
0: అందరు కూడా చదువుకున్నారే.
1: All study, all try to educate themselves.
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: They have bought education. చదువుకున్నారు, they bought education, but they have not acquired education.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: Therefore, it is a true education that you acquire all by yourself.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాలను ఉపాధ్యాయులు బోధిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: టీచర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ టెక్స్ట్ అండ్ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ యూ కన్సిడర్ దీస్ లెసన్స్ యాజ్ ఇటర్నల్ ట్రూత్.
0: అంత కొనినటువంటి కానీ తనకు అందుకున్నటువంటివి కాదు.
1: ఆల్ దట్ ఈస్ జస్ట్ స్టఫ్డ్ ఇన్, but it has not been acquired in its originality.
0: Kanuka ఈనాడు మేము ఆ విధమైన చదువు చదివాము.
1: We don't want that type of education today.
0: మన ఎందున్నటువంటి యొక్క అంతర్వాణి యొక్క తత్వము మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We must make every attempt to listen to our inner voice.
0: కనుక మనము ఏ చదువు చదవాలి?
1: So what education we should acquire?
0: కేవలం అక్షరాలతో ప్రింటింగ్ ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: By merely learning the alphabets and being able to read the books in front of us, that will never make us educated.
0: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి, కాని బయట నుంచి కోరకూడదు.
1: Therefore, we should not stuff the knowledge from outside. We should bring out that which is latent, immanent within us.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: అంతర్వాణి చదువు చదువు కాదు, బాహ్య చదువు చదువు కాదు.
1: ది ఇన్నర్ వాయిస్ ఈజ్ ద ట్రూ ఎడ్యుకేషన్ అండ్ నాట్ ది ఎక్స్టర్నల్ నాలెడ్జ్.
0: అందువలనే ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి పెద్దలు ఈనాడు విచారిస్తున్నారు.
1: ది ఎల్డర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ టుడే.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీలు పొందుతున్నాము.
1: వి స్టడీ అట్ హోమ్, రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్, వీ గెట్ త్రూ ద ఎగ్జామినేషన్ అండ్ గెట్ ద డిగ్రీ.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: దిస్ ఇస్ ది వన్ దట్ ఎవ్రీవన్ డస్.
0: అయితే మనం ఏ విధంగా చదవాలి? చదువు అందుకోవాలి, కాని చదవలసినటువంటి అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ రిసీవ్ the essence of education and not merely go through the books.
0: Man antarvaalu nunchi vachetuvanti oka chadavu nijamaina chadavu.
1: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
0: Satyamu dharmamu shanti prema అహింస ఈ ఐదు కులను పంచభూతములే.
1: ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్, నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ ఐదు కులను చేరినప్పుడే తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: The human life is constituted by these five elements.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు, కానీ చదవటం లేదు.
1: Today people mention their names, verbosity, but they don't go through in depth.
0: ఆ విన్నటువంటి యొక్క ఈ పంచవాచకులను కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is heard should be put to practice.
0: మనం పెట్టలేకర్లేదు. మన ఎందుకు ఈ పంచభూతములు కూడా ఉంటున్నవి.
1: వీ హావ్ నాట్ రియలైజ్డ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ విత్ ఇన్ అస్.
0: సత్యము,
1: ట్రూత్.
0: సత్యము అనేటువంటిది మనం ఎక్కడ చదివినాం?
1: ట్రూత్, వేర్ హ్యావ్ యూ లెర్న్ ఇట్? వేర్ హ్యావ్ యూ స్టడీడ్ ఇట్?
0: మన ఎందుకు ఉంటున్నది ఆ సత్యము?
1: ద ట్రూత్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: ధర్మము, ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ అక్వైర్డ్ ఇట్?
0: ఆ ధర్మం కూడా మన ఎందుకు ఇమిడి ఉన్నది?
1: ధర్మ, righteousness is within you.
0: Truth is God.
1: Truth is God.
0: Not God is truth.
1: Not God is truth.
0: ఈ ట్రూత్ అనేటువంటిది ఎవరి నుంచి వస్తున్నది? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: Truth is not anywhere from outside. It is from within only.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: Though it lies within us, we do not cognize it.
0: అది నేచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ నేచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్ సత్య హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్ సత్య
0: సత్య
1: సత్య
0: సత్య అనగా స త్యా రెండు అక్షరాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ లెటర్స్ స త్యా.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్నా?
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యు రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ట్రాన్స్లేటింగ్ ట్రూత్ ఇన్ టు యాక్షన్ ఈజ్ ధర్మ రైచియస్నెస్ విచ్ ఈజ్ అవర్ డ్యూటీ.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడము.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: మనము చెప్పడము తలచడము చేయటము.
1: దేర్ ఆర్ త్రీ ఆస్పెక్ట్స్. వన్ వీ సే, ద సెకండ్ వీ థింక్, అండ్ థర్డ్ వీ డూ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: ద హార్మోనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఈజ్ సత్య ట్రూత్.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: దిస్ ట్రూత్ హౌ ఇస్ ఇట్ టు బి స్పెల్ట్ ఆఫ్ డిక్లేర్డ్.
0: ఇది ఏ విధంగా తన లోపల పోయిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: As the truth is within us, we should also turn inward to know its origin.
0: సత్యం చెప్పడమే కాని చేయటం అనేటువంటిది కాదు.
1: Truth is said and it is not done.
0: సత్యం పలుకు.
1: Speak truth.
0: ధర్మం చేయి.
1: Act righteously.
0: కానీ ఈనాడు సత్యాన్ని చెప్తున్నారు.
1: But today, truth is just said.
0: ధర్మమును చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ లైస్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుటింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూత్ సత్య అండ్ రైచియస్నెస్ ధర్మ.
0: ఈనాడు మా పిల్లలందరూ కూడా కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: టుడే అవర్ స్టూడెంట్స్ దే నాట్ నియర్లీ సే స్పీక్ అవుట్ బట్ దే ఆల్సో యాక్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ కూడా నువ్వు ఎట్లా చేస్తున్నారు?
1: హౌ ఆర్ దే ప్రాక్టీసింగ్ దిస్ ట్రూత్?
0: తమ యొక్క నాలుక నుంచి వచ్చినటువంటి యొక్క పదములను,
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్,
0: దానిని మృంగివేసి
1: దే జస్ట్ స్వాలో ఇట్,
0: ఆ మృంగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీయటము.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీయటం లేదు.
1: దే డూ ఇట్, దే ఫాలో, బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసినటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మం చేయి.
1: యాక్ట్ అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టు ఎసెన్షియల్ సత్యధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ద రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతియే లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ there is no peace. When there is no peace, there is no ananda or bliss.
0: కనుక సత్యం నుంచి ధర్మంలోకి పోవాలి.
1: Therefore, we have to travel from satya truth to dharma righteousness.
0: ఈ ధర్మంలోకి వెళ్ళిన తర్వాత,
1: having reached dharma,
0: మనము సరి అయినటువంటి స్థితిని పొందుతాము.
1: We will attain the correct position.
0: సత్య ధర్మం రెండు కూడా బ్యాలెన్స్ తో నిలిచినటువంటి.
1: Satya dharma maintain perfect balance.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మనలో ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్,
0: శాంతి లభిస్తుంది.
1: యు విల్ ఎక్వైర్ పీస్, యు విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే,
1: when once you are in peace,
0: త్యాగం వస్తుంది.
1: You are ready to sacrifice త్యాగం.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: The త్యాగా sacrifice is renunciation or vairagya.
0: అన్ని త్యాగం చేస్తున్నాం మనము.
1: We sacrifice all.
0: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
1: In fact, we don't have any that we are not prepared to share or sacrifice.
0: కానీ అన్ని వింటున్నాము, చదువుతున్నాము.
1: We hear and we also read.
0: దాని యొక్క స్వరూపం ఎత్తిది అనేటువంటి మీరు ఏమైనా గుర్తించారా?
1: Have you realized its fundamental truth, its a true form at any time?
0: ఇది చేసి చూపించాలి.
1: You should act, you should practice and then demonstrate.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: The truth is present within us. It is not to be stuffed from outside.
0: Sat anetvadi idi kevalam oke padame.
1: The sat is just one word.
0: Sat gunamu.
1: Sat guna
0: ante gunam anetvadi ledhi aku roopam ledhe.
1: This quality truth has no form.
0: Ade sat.
1: That is sat.
0: Dharma anetvadi emti idi oka padame.
1: Dharma likewise is also a word.
0: ఆ ధర్మం అనేటువంటిది చేసి తీరవలసింది.
1: ధర్మ మస్ట్ బి ప్రాక్టిస్డ్.
0: శాంతి అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎట్ పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఈ శాంతి కలిగినప్పుడే సంతోషం బయలుదేరుతుంది.
1: దెన్ వన్స్ యు ఆర్ ఎట్ పీస్ యూ విల్ బి హ్యాపీ.
0: ఈ రెండు లేకుండా మాత్రము సంతోషం అనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టూ సచ్ అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదటి మనం సత్యమే నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: వితౌట్ టెలింగ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ బై హైడింగ్ సర్టన్ ఫ్యాక్ట్స్, హౌ డు యూ సే ఇట్ ఈస్ ట్రూత్?
0: ట్రూత్ అంటే ఏమిటని?
1: What is truth?
0: Palakatamu.
1: Speaking out.
0: Tanalo unnatvanti yokka satyanni palakali.
1: What is within you must be spoken out, must be said.
0: Adi cheppinappude taraku dharmam erpadutundi.
1: By speaking out, what is within truly is dharma, righteousness.
0: Ee satya dharmam rendu cheyinappude left and right ani nadchukuntaru.
1: Satya dharma or something like in our walking style, left and right, we can go ahead.
0: ఈ రెండు నచ్చినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: This walk would be perfect and it would take us to the destination.
0: కనుక మనం సత్యధర్మం రెండింటినీ కూడా కలుపుకొని సరైనటువంటి అర్థం తెలుసుకొని మనం జీవితం జరిపేవారు.
1: Therefore, we should understand satya and dharma in the true spirit. In
0: the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: ఈ మ్యాన్కైండ్ అంటే ఏమిటది?
1: What is this mankind?
0: అంటే కరుణతో చూడినటువంటిది.
1: Mankind is the one with kindness.
0: సత్యము ధర్మము రెండు చేసినప్పుడే ఇది కూడినట్టవుతుంది.
1: And it is the combination of satya, the truth, and dharma, righteousness.
0: ఈ రెండు చేసినప్పుడే,
1: when both of them are in union,
0: మనం కోరినటువంటి యొక్క స్థానంలో మనం చేరగలము.
1: We'll certainly reach that point where we would like to reach.
0: సత్యము ధర్మము రెండు కూడా మనం జరుపుకుంటా చేరవలసిన స్థానం చేరాలి అనుకుంటే అది ఎలా చేరగలరు?
1: Without this satya and dharma, you cannot reach your destination, the point where you want to go.
0: Kanuka satya dharmam rendu kuda manam aadharam teeskoni,
1: basing on satya and dharma,
0: satyam anetvanti danni mingi vesinappudu,
1: when once we keep within that truth within us,
0: dharmam ku aadharam emiti,
1: what is the foundation for dharma then?
0: Satyame oka foundation.
1: When both of them are in union,
0: మనం కోరినటువంటి యొక్క స్థానంలో మేము చేరగలము.
1: విల్ సర్టన్లీ రీచ్ దట్ పాయింట్ వేర్ వీ వుడ్ లైక్ టు రీచ్.
0: సత్యము ధర్మము రెండు కూడా మనం

0: సత్యమే ఒక ఫౌండేషన్.
1: ట్రూత్ సత్య ఈజ్ ది ఫౌండేషన్.
0: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
1: ధర్మ ఈజ్ వన్ దట్ ఈస్ ద బేస్ ఆన్ దిస్ ఫౌండేషన్.
0: రెండింటి యొక్క చేరికనే సత్య ధర్మములు.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ సత్య అండ్ ధర్మ ఆర్ సఫైస్.
0: అప్పుడు పునాది మంచిగా ఉంటున్నప్పుడే గోడలు మనం ఎన్నైనా కట్టవచ్చు.
1: వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ యూ కెన్ రేజ్ వాల్స్.
0: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
1: అండ్ దెన్ దేర్ ఆఫ్టర్ వీ కెన్ మేక్ రూమ్స్ ఇన్ ద మ్యాన్షన్.
0: కనుక సత్యధర్మములు శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్యధర్మముల నుంచి చెప్పు బయలుదేరినవే.
1: దేర్ ఫోర్ సత్యధర్మ ఆర్ ద బిగినింగ్ ద ఫౌండేషన్ ఫర్ శాంతి అండ్ ప్రేమ టు ఫాలో.
0: ఈ నాలుగు చేరినా అప్పుడు వారికి ఆనందము.
1: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ విల్ కన్ఫర్ బ్లిస్ టు ఎవ్రీవన్.
0: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
1: దేర్ఫోర్ దిస్ బ్లిస్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ అవర్ లైఫ్, గోల్ ఆఫ్ అవర్ లైఫ్.
0: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనము ఏది అని అనుకుంటామంటే ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది దాన్ని మనము ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
1: వీ థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
0: కనుక మనము రెండింటిని కూడా ఏకం చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
0: రెండు పాదములు కూడా నచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్ యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
0: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములను కట్టవచ్చు.
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ యూ కెన్ రైజ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ ద బిల్డింగ్.
0: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ సమ్ పీపుల్ హూ అక్వైర్డ్ ది సెక్యులర్ నాలెడ్జ్.
0: భౌతికమైనటువంటి యొక్క కర్మలు వేరు.
1: ద వరల్డ్ యాక్షన్స్ ఆర్ సెపరేట్.
0: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
1: దేర్ఫోర్ ద వరల్డ్ యాక్షన్స్ విల్ గివ్ యూ ద వరల్డ్ ప్రోగ్రెస్, దట్ ఈస్ ధర్మ.
0: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
1: దేర్ఫోర్ ధర్మ షుడ్ బి యాక్టెడ్ అపాన్.
0: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి సెడ్ అండ్ ఆల్సో షుడ్ బి ట్రాన్స్లేట్ టు యాక్షన్.
0: కనుక సత్యధర్మం రెండింటినీ కూడా బ్యాలెన్స్ లో పెట్టుకుంటే ప్రేమ శాంతి అనేటువంటిది ఎంతైనా మనకు లభిస్తుంది.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ కీప్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ సత్యధర్మ యూ కెన్ అక్వైర్ శాంతి అండ్ ప్రేమ.
0: సత్యధర్మం మనం నడుచుకున్నప్పుడే శాంతి మనలో ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ వీ ప్రొసీడ్ అలాంగ్ సత్య అండ్ ధర్మ ద పీస్ విల్ బి ఇన్స్టాల్డ్ దేర్.
0: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు అయ్యా దాని పునాది చూడాలప్ప అంటాడు.
1: ఇఫ్ ఎన్ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్ కెన్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్ ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్ దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
0: ఆ ఫౌండేషన్ పట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
1: The further construction depends upon the foundation.
0: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
1: We should follow the correct procedure right from the state of foundation.
0: కనుక
1: therefore
0: మొట్టమొదటి సత్యధర్మమును మనము ఆధారం చేసుకోవాలి.
1: Therefore we should base rely on సత్య అండ్ ధర్మ.
0: సత్య అండ్ ధర్మం సత్యం వదలకుండా ధర్మం చేయకుండా మనం ఉంటే అది ఏమాత్రం ప్రయోజనం ఉండదు.
1: It is useless if we don't speak truth, if we do not follow the path of dharma.
0: Truth palukutaru chaala mandi.
1: Many people speak truth.
0: Kaani cheptare kaani chesi chudaledu.
1: They say, but they don't act according to what is said.
0: Kalugune chesi chupinchinappude adi sarainatvanti dharmam ga rupamavutundi.
1: So when one acts according to what is said, that is proper way.
0: Ee proper way ni manam pattukoni povali.
1: We should proceed along this proper way.
0: Shanti premalu koreetuvanti prati vyakti kudanu satya dharmamunu anusarinchali.
1: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
0: Ee naadu satyam cheptunnaru andamandi.
1: Today many people speak truth.
0: Andulo dharmam em maatramu ledu.
1: But there is no trace of dharma there.
0: Kanuka satyam okati undi ఈ ధర్మం లేకపోతే ఏమి ప్రయోజనము?
1: వైల్ యూ రిటైన్ ట్రూత్ వితౌట్ ధర్మ ఇట్ ఈస్ యూస్లెస్.
0: కనుక సత్యధర్మం రెండు కూడా మనం ఆధారం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ సత్య అండ్ ధర్మ యాజ్ ద మెయిన్ క్రైటీరియా.

0: Truth is permanent.
1: Truth is permanent.
0: Dharma also permanent.
1: Dharma is also permanent.
0: రెండు పర్మనెంట్ అంతా ఉంటాను ప్లస్ ప్లస్ ప్లస్ అనుకున్నప్పుడు మంచి భద్రమైనటువంటి ఒక బలం వచ్చేస్తుంది.
1: సత్య అండ్ ధర్మ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ వుడ్ యాడ్ ఆన్ అండ్ ఎన్ష్యూర్ ఆల్ ద సేఫ్టీ అండ్ స్ట్రెంగ్త్.
0: సత్య ధర్మంలో రెండు లేకపోయినప్పుడు ఈ యొక్క ప్రేమకు ఏమాత్రము బలం ఉండదు.
1: వేర్ దెర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దెర్ ఇస్ నో ప్లేస్ ఫార్ ప్రేమ లవ్.
0: ఎక్కడైనా కోర్చుకుని వెళ్ళినప్పుడు కూడాను సత్యం ఏమిటి అని అందరూ అడుగుతారు.
1: ఇఫ్ యూ గో ఎనీవేర్ పీపుల్ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద ట్రూత్ దేర్ వాట్ ఈస్ సత్య దేర్.
0: సత్యం అంటే ఇటు జరిగింది ఇటు జరిగింది ఇటు జరిగింది అని చెప్పటం.
1: హియర్ సత్య మెంట్ ద నరేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెండ్ ఆర్ ట్రాన్సాక్టెడ్.
0: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలరు నీవు?
1: When it's not in the form of action, how is it possible to say about it?
0: సత్య ధర్మం రెండింటి కూడా ఏకం చేసినప్పుడే
1: when you unify సత్య అండ్ ధర్మ
0: శాంతి మనకు ఏర్పడుతుంది.
1: Then you will attain peace.
0: ఈ శాంతి ఏర్పడినప్పుడే
1: then once శాంతి is attained
0: మనకు సౌఖ్యం కలుగుతుంది.
1: Then you will have all
0: సౌఖ్యం కలిగినప్పుడే
1: happiness when once with that
0: మనకు ఈ విద్య పైన మనకు అభివృద్ధి కలుగుతుంది.
1: Then only you will advance progress in education. Embodiments of love.
0: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే
1: when once you put it in the practical field
0: అది నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
1: You will earn the true peace.
0: కనుక మనం అన్ని కూడాను మన ఏందే ఉంటున్నాయి కానీ సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటిది ఎక్కడో బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, టీచర్స్ మనకు బోధించడం లేదు.
1: Therefore all these fundamental human values are within us. They are not taken from outside. They are not merely taught by teachers.
0: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
1: టీచర్స్ వైజ్ టీచింగ్ ట్రూత్ దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
0: కానీ ఈ సత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
1: When once you consider truth as physical and worldly ephemeral thing, it is adharma, unrighteous.
0: ఈ రెండు ప్రాక్టికల్ లో జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది, అంతర్బలము.
1: You will have inner strength when once you unify truth and dharma and put it into practice.
0: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
1: Then only you will have all the strength and the courage.
0: అది శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
1: When once you have this strength, you don't need to be specially told or reminded by anybody.
0: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదు అంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
1: You don't need to run after people when once you practice these two, Satya and Dharma.
0: సత్య ధర్మంలో రెండింటి కూడా చేసుకునేప్పుడే
1: when once Satya and Dharma are together,
0: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
1: And the dharma is the reflection of satya, the truth.
0: Satya dharma rendu kodunu ekamainappude
1: when satya and dharma are one
0: oka form erpadutundi.
1: There will be a form.
0: Appudu ade manam shanti anetuvadi dani pattunnam.
1: That form is shanti, peace.
0: Ee shanti anetuvadi manlo chesinappude
1: when once this peace is within us
0: santosham anetuvadi kalugutundi.
1: We'll be happy in santosha.
0: మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
1: If you want to be happy, what you should do today is that you should combine satya and dharma.
0: కనుక ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉండేటప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
1: Today we are not unifying satya and dharma. Therefore, there is no shanti, there is no peace at all in the modern world.
0: Evvarnaina meer prashninchandi aya neevu santoshanga unnava?
1: You ask anybody, are you happy?
0: Ekkadandi naaki pedda samsaram kattukunanu, pillalu ekkuva mandi untunnaru, vidagatha marriage cheyala, vidagatha chaduvu cheppinchala, anni vidhala baadhyathalu apai untundadi, neenu ee vidhanga shantiga undalanu antadu.
1: If you put this question, what happiness I have? I have a big family, I have many children. I have to bring them up. I have to get them married. I have many responsibilities to discharge.
0: ఈ నాడు మానవుడు యందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరు వేరు చేస్తున్నారు.
1: Today there is no strength. All of us are weak. Because we are separating Satya and Dharma apart from each other.
0: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ.
0: రెండింటిని ఏకం చేయాలి.
1: వీ షుడ్ కంబైన్ దెమ్.
0: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలనేటువంటి సత్య ధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి విధి మనకు లభిస్తుంది.
1: వెన్ వన్ దీస్ టూ ఆర్ unified, you will have your aim fulfilled, goal reached.
0: Kani, ee rendittini manam veru veru chesinappudu divide avutundi.
1: When once you set them apart, you are dividing them.
0: Ee divide ainappudu ivu etta vastundi satyam, etta vastundi dharmamu.
1: Where there is a division or duality, how do you expect truth? How do you expect dharma?
0: Ee naadu purva satyam chaduvarulandaru kodanu dinni veru veru cheyatam chethane అయినటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి భేదాలు ఏర్పడి కొరకొరకు కేవలము అడాయి చేసుకుంటున్నారు.
1: బికాస్ పీపుల్ సపరేటెడ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్, దేర్ ఇస్ మెనీ మెనీ డిఫరెన్స్ ఒపీనియన్ అమంగ్ ది మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: కనుక ప్రతి దాని ఎందుకు యూనిటీ ఉండాలి.
1: దేర్ఫోర్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఆధ్యాత్మికమంటారు
1: స్పిరిచువాలిటీ వి సే.
0: ఈ ఆధ్యాత్మికమనగా ఏమిటి? లౌకికము భౌతికము ఈ ఆధ్యాత్మికము మూడింటి యొక్క ఏకత్వమే సరైనటువంటి ఆధ్యాత్మికం.
1: ద స్పిరిచువాలిటీ మీన్స్ దట్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ విచ్ ఇస్ మండేన్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ ఎసెన్షియల్.
0: నీవు ఒక సంకల్పం చేశావు,
1: యూ హ్యావ్ వన్ థాట్.
0: ఆ సంకల్పమును నీవు నోట్తో చెప్పినప్పుడే
1: వెన్ వన్స్ యూ ఎక్స్ప్రెస్ యువర్ థాట్
0: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
1: అదర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
0: బోధపడినప్పుడే
1: వెన్ వన్స్ దే అండర్స్టాండ్
0: దానికి అర్థం తెలుసుకుంటారు.
1: దే విల్ నో ఇట్స్ మీనింగ్ ఇన్ ది కరెక్ట్ స్పిరిట్.
0: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నీవు బలం సంపాదిస్తావు.
1: విత్ ది పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ దెన్ యూ విల్ హ్యావ్ ది ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
0: మన దేహం ఉంది.
1: హియర్ ఇస్ ద బాడీ.
0: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది. దేహం
1: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆర్ ద లింబ్స్.
0: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
1: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
0: అయితే ఇది ఎందుకు ప్రధానము?
1: వై ఇస్ ఇట్ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్?
0: దీనికి ప్రధానత ఇచ్చినప్పుడే
1: వెన్ వన్స్ వి టేక్ ఇట్ యాజ్ మెయిన్ థింగ్
0: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
1: Body as the fundamental basis, the mind and intellect would be strong enough.
0: Inarvamu balamu dehaniki ivatam ledu.
1: Therefore the strength is not merely confined to limited to body alone.
0: Kaluku manamu inaadu body ni sarayinatuvanti bhadranga chusukovali.
1: Therefore to begin with we should keep this body hale and healthy.
0: Chudandi manam pujistunnamu.
1: We take food.
0: Pujichinappudu దేహానికే పూజిస్తున్నామని అనుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దట్ యు ఆర్ ఈటింగ్ ఫర్ ద బాడీ.
0: కానీ మైండ్ కూడా కొంచెం పూజించాలి.
1: ద ఫుడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ద మైండ్ ఆల్సో.
0: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే
1: వెన్ వన్స్ ద ఫుడ్ ఈజ్ గివెన్ టు ద మైండ్
0: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
1: ఇట్ డెవలప్స్ బుద్ధి ఆర్ ఇంటలెక్ట్.
0: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే
1: వెన్ వన్స్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ వన్
0: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
1: దెన్ వీల్ హ్యావ్ ద ప్రాపర్ స్పిరిట్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ టు ప్రొసీడ్ అహెడ్.
0: మీరు ఎవరైనా డాక్టర్ అడగండి, మీరు ఏమైనా దేహానికి భుజిస్తున్నారు చక్కగా.
1: యు ఆస్క్ ఎనీ డాక్టర్ వీఆర్ ఈటింగ్ వెల్ ఫర్ అవర్ బాడీ.
0: సార్ మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
1: దే ఆస్క్ సార్ డూ ఐ హ్యావ్ ప్రాపర్ స్ట్రెంగ్త్.
0: ఆయన బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం.
1: యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ బట్ ద మైండ్ ఈజ్ నాట్ దట్ స్ట్రాంగ్ టు బి ఇంటెలిజెంట్.
0: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా ఉంటుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ వీక్ ఇంటెలెక్ట్ ఆల్సో వుడ్ బి వీక్.
0: మనసు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ అన్నింటి ఎందుకు ఏకమైనటువంటిదే ఈ దేహం.
1: దేర్ఫోర్ బాడీ యూనిఫైస్ ఆల్ దీస్ ద మైండ్ the intellect and then the inner senses antakarana.
0: అన్నింటికి నీకు అంతఃకరణ అత్యవసరం.
1: ఇన్నర్ సెన్సెస్ అంతఃకరణ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కానీ దానికి మాత్రం మనం ఏమాత్రం లక్ష్యం చేయకుండా ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఎవరైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
1: వీ డోంట్ కన్సిడర్ ది అంతఃకరణ ఇన్నర్ సెన్సెస్ బట్ వీ జస్ట్ గో బై ద ఫిజికల్ వ్యూ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
0: కానీ ఈనాడు సరైనటువంటి బలం చూపటం లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏ ఒక్కదాన్ని చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ యూనిఫై, వీ షుడ్ కంబైన్, బ్రింగ్ అబౌట్ హార్మనీ.
0: కనుక ఈనాడు కూడా యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది.
1: దేర్ఫోర్ టుడే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దిస్ యూనిటీ. అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ వీ కెన్ డెవలప్ ప్యూరిటీ.
0: ప్యూరిటీ ఏర్పడినప్పుడే
1: వెన్ వన్స్ ప్యూరిటీ ఇస్ ఎస్టాబ్లిష్డ్
0: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ద ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
1: దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ అస్యూమ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
1: ది వన్ హూ అండర్స్టాండ్స్ ఇట్ వెల్ విల్ స్టడీ ప్రాపర్లీ ఇన్ ది కరెక్ట్ వే.
0: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఎంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
1: వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ యూ మే రీడ్ ఎనీ లెంగ్త్ ఎనీ లాంగ్ అవర్స్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: కనుక మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
1: ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పర్ఫెక్ట్లీ.
0: అండర్స్టాండింగ్ చేసుకుంటే దాని యొక్క లోతు కూడా తెలుస్తుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ వీ నో నోటీస్ ఇట్స్ డెప్త్ అండ్ ప్రొఫండిటీ.
0: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
1: Therefore, unity is highest and noblest of all.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
1: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
0: Body and mind రెండు కూడా ఏకమైనప్పుడు
1: when one's body and mind are united,
0: ఈ బుద్ధి అనేటువంటిది తనంత తానే వస్తుంది. వెంట
1: ఇంటెలెక్ట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ ఆన్ ఇట్స్ ఓన్.
0: కనుక మనం బుద్ధికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మేక్ స్పెషల్ ఎఫర్ట్ టు డైరెక్ట్ ది ఇంటెలెక్ట్.
0: మైండ్ ని మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్ ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
0: కనుక మనము మైండ్ తగినటువంటి బలం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
0: మైండ్
1: మైండ్
0: ఈ మైండ్ బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్ ఇట్ విల్ ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మనసుకు మొట్టమొదట మనం స్థానం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ప్రాపర్ ప్లేస్ కరెక్ట్ ఇంపార్టెన్స్ టు దిస్ మైండ్.
0: మైండ్ ఏంటంటే దానికి ఒక రూపమే లేదు.
1: మైండ్ హ్యాస్ నో డిఫినెట్ ఫార్మ్.
0: మైండ్ అనగా సంకల్పముల యొక్క చేరికనే.
1: మైండ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ థాట్స్ అనేటువంటిది కూడినప్పుడే జరిగినటువంటి బలం వచ్చేసేస్తుంది.
1: ది థాట్స్ కాన్స్టిట్యూట్ ద మైండ్ విచ్ ఇస్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్.
0: చూడండి ఇది కర్చీఫ్.
1: దిస్ ఈజ్ ద కర్చీఫ్.
0: కర్చీఫ్ అనేటువంటిది ఏమి చేరింది? దారం అటు ఇటు అటు ఇటు అటు ఇటు దారం చేరిపోయింది.
1: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం కావటం చేతనే ఇది ఒక క్లాత్ గా తయారైంది.
1: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
0: కనుక మనము మొట్టమొదట మైండ్ ను సరైనటువంటి అభ్యాసంలో పెట్టాలి.
1: Therefore, we should train the mind, control the mind to begin with.
0: సేయో హి జ్ఞానాభ్యాసత్ జ్ఞానధ్యాన విశిష్యతే ధ్యానత్కర్మ పరత్యాగే త్యాగత్యాంతి అనంతరం.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ దట్ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్. బై ప్రాక్టీస్ ఓన్లీ వన్ కెన్ కంట్రోల్ ద మైండ్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు కీప్ అవర్ మెమరీ రిటెన్షన్ మచ్ మోర్ దాన్ బిఫోర్.
0: ఇంతే కాదు, కేవలం దాన్ని ఏకత్వం చేయడం మాత్రమే కాకుండా దాన్ని సరైనటువంటి బుద్ధిపూర్వకంగా దాన్ని బుద్ధిలో కూడా కలపాలి.
1: Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there.
0: అప్పుడు నాలుగింటి యొక్క ఏకత్వమే మానవ యొక్క శరీరం.
1: Therefore, the human body has got the combination of all these four, the body, the mind, intellect and inner senses.
0: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలి?
1: What effort should we make to combine all these four?
0: Organization చాలా చక్కగా ఉండాలి.
1: There should be correct, perfect organization.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధాభక్తి కూడా ఏర్పడుతుంది.
1: Then only you will have Shraddha, the sincerity, steadfastness, bhakti and devotion.
0: Kanuka Shraddha Bhakti Maka Yarpanade Mottamoto Kodi practice cheyali.
1: For steadfastness and devotion, one should practice.
0: Ee vidhanga practice chestu vaste kontha kaalam adhe saripothundi.
1: Then once you practice like this, everything will be fine and perfect.
0: Kanuka meeru practice lopala anniti kuda sadhinchochu.
1: Anything can be achieved, accomplished by practice only.
0: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
1: యూ కెనాట్ డూ ఎనీథింగ్ విదౌట్ ప్రాక్టీస్.
0: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరాలంటే నోటికి చేతికి పరిపెట్టాలి.
1: ద ఫుడ్ ఈజ్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ డూ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
0: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
1: When these two do not act together in unison, you cannot eat at all. Without this duality, you cannot visualize non-dualism. Therefore, faster develop unity more and more.
0: Unity ఉన్నప్పుడు purity వస్తుంది.
1: Out of this unity only, you will grow purity.
0: ఈ purity వచ్చినప్పుడే divinity ఏర్పడుతుంది.
1: When one has purity, you will experience the divinity.
0: కనుక మనం divinity రావాలంటే మనం రెండింటిని ఏకత్వం చేయాలి.
1: So in order to attain divinity, we should unify these two, unity and purity.
0: ఈ unity చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
1: With this unity, everything would be set right.
0: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
1: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
0: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
1: వితౌట్ దిస్ యూనిటీ యూ కెనాట్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్యూరిటీ. ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయోహి జ్ఞానాభ్యాసాత్.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ మస్ట్ ప్రాక్టీస్
0: జ్ఞానాధ్యానం విశేషతే.
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాక్టీస్ యూ విల్ బి ఏబుల్ టు అక్వైర్
0: జ్ఞానత్ కర్మ పరత్యాగే.
1: And thereafter you will be doing perfect action.
0: Paratyagi means karma vimochana ayipindi.
1: And then you will be free from this karma or bondage.
0: Appude ee karma anetundi lekunda poyadam valla manavudu sulabhanga cheyipostunnadu.
1: When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically.
0: Kalukane ee karma anetundi oka bandhanikinte chestundani meeru anukuntaru. బందరి కింద ఏమాత్రము చేయదు.
1: యూ థింక్ దట్స్ కర్మ యాక్షన్ ఈజ్ బాండేజ్? నో,
0: ఇది బాండేజ్ కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బాండేజ్.
0: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా విముక్తి చెందవచ్చు.
1: ఇట్ ఈస్ దిస్ బాండేజ్ దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
0: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలం ఊరికి రామ రామ రామ రామ వచ్చేటువంటిది కాదు. ఇది
1: లిబరేషన్ ఈజ్ నాట్ ద స్టేట్ దట్ కుడ్ బి అటైన్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్ రామ్.
0: చాలా మంది అడుగుతుంటారు, స్వామి మాకు ఎప్పుడు లిబరేషన్ వస్తుంది?
1: మెనీ పీపుల్ ఆస్క్ భగవాన్, స్వామి వెన్ ఆర్ వీ గోయింగ్ టు బి లిబరేటెడ్?
0: చేయవలసిన ధ్యానం చేసినప్పుడే కదా ఇక లిబరేషన్ కూడా కలుగుతుంది.
1: భగవాన్ రిప్లైస్, వెన్ వన్స్ యూ డూ, వెన్ వన్స్ యూ సాక్రిఫైస్, ఫాలో ప్రొసీజర్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ లిబరేటెడ్
0: కనుక మీరు ప్రతి ఒక్కదానికి కూడా సాధన చేయండి.
1: దేర్ఫోర్ you should undertake spiritual practice for every aspect.
0: Sadhana lekunda kodanu sadhyam kaadu.
1: Without sadhana, spiritual practice, nothing can be attained.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: meditation chestunnam emo antaru.
1: We say that we are meditating.
0: Meditation ante emti?
1: What is meditation?
0: Manasu ekatvanga chesukovadam meditation.
1: One-pointedness, one-pointed attention of the mind is meditation.
0: అన్ని వైపులా పరిగెత్తుతున్నటువంటి ఒక మనసును ఒక మార్గంలో పెట్టాలి.
1: The mind which is wavering in all different directions will have to be one-pointed, single-mindedness.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక సూటి అయినటువంటి గమ్యం చేరుతుంది.
1: Then only it's a straight method to reach the destination.
0: ఇన్ని రకాలుగా మనసు అటు ఇటు చెందుతుంది.
1: Mind goes on wavering hither and thither.
0: ఈ చేసేటప్పుడు మనం అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: We should be cautious when mind starts wavering.
0: కనుక ఈ మైండ్ అనేటువంటిది చేరకుండా ఉండే కదలికి ఎంత ప్రయత్నంలో అన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు.
1: We make all attempts in order to see that mind does not waver. It does not move in different directions. So we should have concentrated attention, single-pointed attention on this mind such that it would not waver.
0: కానీ ప్రపంచంలో ఈ చంచలించడం అనేటువంటిది చాలా సహజమైపోయింది.
1: In this world, the wavering nature has become quite natural.
0: కానీ అది నేచురల్ కాదు.
1: It is not natural at all.
0: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చెడిపోతుండదు, కానీ నిజంగా అది నేచురల్ కాదు.
1: It is because of your practice you have become so wavered, but it's not its natural quality.
0: నువ్వు కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అనేటువంటి పదములకు రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అనంద.
1: యు గో బై యువర్ కార్ టు గో టు యువర్ ఆఫీస్ అండ్ గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్ రామ్ రామ్. ఇట్ ఇస్ నాట్ ఎనఫ్. రామాస్ నేమ్ షుడ్ బి కంబైన్డ్ విత్, షుడ్ అకంపనీడ్ బై ద ఫార్మ్ ఆఫ్ రామ, దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
0: కనుక నీ కంపెనీని కొంచెం వరకు దాన్ని కూడా సెర్చ్ చేసుకోవాలి.
1: Therefore, as we repeat God's name, we should do it in the correct path.
0: Satyangatve nisargatvam, nisargatve nirmohatvam, nirmohatve nisargatvam, nisargatve jivanmukti.
1: Therefore, it's only out of good company we'll be in the proper way of life. Then we'll develop a sort of detachment, and then we'll be free from this disillusionment, and then we'll be awakened finally.
0: Kanuka meeru ekagrata kavalanukunnappudu మీరు దీన్ని ఇష్టం వచ్చినట్టుగా చెల్లించకూడదు.
1: Therefore, to develop concentration, we should not allow our mind to waver.
0: చాలా మంది చేస్తుంటారు ఈ విధంగా.
1: Many people do it in this way.
0: సాధన చేస్తూ కన్నులు మూసుకుంటారు.
1: In meditation, they close their eyes.
0: కానీ ఈ ఐస్ కూడా ఎట్లా చూడాలంటే పూర్తి మూయకూడదు.
1: You should not close your eyes completely.
0: ఇది అర్ధ నిమిత్తము ముక్కు తట్టు చూడాల.
1: యూ షుడ్ డైరెక్ట్ ద ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
0: ఈ దృష్టిని ముక్కు చూసుకోవాలి.
1: దేర్ఫోర్ యువర్ వ్యూ షుడ్ బి ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
0: అట్లా చూసుకుంటుండగా కొద్దిసేపటిగా అయిపోతుంది, తిరిగి క్లోజ్ అయిపోతుంది.
1: ఇన్ ద ప్రాసెస్ దే విల్ బి క్లోజ్ టోటలీ.
0: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
1: And you should not fail even in this way.
0: పూర్తి కళ్ళు తెరిచి చూడకూడదు.
1: Nor you should open your eyes totally.
0: అది అర్ధ నిమీలిత నేత్రమై ఉండాలి.
1: It is అర్ధ నిమీలిత, half closed eyes.
0: అప్పుడే కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
1: When once your eyes are half closed, you can direct it towards the tip of the nose.
0: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
1: And then you can reach directly.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి ఒక స్థితిని కూడా మీరు కనుక్కొని పెద్దల తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ రావాలి.
1: Therefore, we should know the correct procedure and learn from elderly experienced people and proceed.
0: అప్పుడు దీనికి సరైనటువంటి స్థానం చిక్కుతుంది.
1: And then only you will hold on to the correct spiritual path.
0: ఏ విధమైనటువంటి భక్తి లేకపోయినప్పటికీ
1: you may not be doing anything.
0: మనలో ఉన్నటువంటి యొక్క ఏకాగ్రతను చక్కగా పెట్టుకుంటే అదే అన్ని విధాలుగా భక్తి చేస్తుంది.
1: When once that concentration is so powerful and strong within you, you will be attaining all the rest of the things to follow.
0: కనుక మీరు rest of the people ఆ విధంగా బయట వాళ్ళను తగినటువంటి ఒక స్థితిలో తెప్పించాలి.
1: Therefore, we should practice and also help others, all other people, to follow your example. It is not enough you and your family members are in peace. the entire neighborhood should be peaceful.
0: అందరూ శాంతిగా ఉండేప్పుడే నీకు కూడా శాంతి ఏర్పడుతుంది. కానీ
1: when all are peaceful, you will remain in peace.
0: కనుక మనము ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
1: If others are not peaceful, if all others are restless, you can never be in peace for yourself.
0: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టి మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు, కానీ మిగతా వారి యొక్క స్థితి ఎట్టుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
1: While following a spiritual path, you think of your goal, you think of your welfare, and you are not bothered of others.
0: కనుక మనం అందరి దృష్టి పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
0: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
1: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ధ్యాన మెడిటేషన్.
0: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
1: హౌ డూ యూ మెడిటేట్?
0: కానీ చంచలంగా చేస్తుంటారు.
1: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
0: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు,
1: వెన్ వన్స్ వీ టేక్ వన్ చోజన్ నేమ్,
0: ఒకే నామం ఉండే ఉండాలి.
1: వీ షుడ్ హావ్ వన్ చోజన్ నేమ్ ఆఫ్ గాడ్.
0: అంతేగాని పది నిమిషానికి మార్చకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ ఫ్రమ్ వన్ నేమ్ టు అనదర్.
0: ఆ విధంగా మనము ఏకాత్మ భావంతో ఉండినప్పుడే అది డివినిటీ చేయబడుతుంది.
1: With this one pointed attention, holding on to one chosen name, we will attain divinity.
0: కనుక ధ్యానం అనేటువంటిది కూడాను కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
1: Therefore, meditation is not confined to expression.
0: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
1: No one can express it.
0: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే ధర్మంతో తామే రావాలి.
1: Meditation is a happening. Meditation is not done. It happens on its own.
0: ఆ విధమైనటువంటి చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
1: విత్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వ్యూ, ఇఫ్ వీ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్, వీ కెన్ రీచ్ ద గోల్.
0: కొంచెం మహమ్మడియన్స్ చూసండి, వాడు ఏమి చేయరు.
1: యూ జస్ట్ కన్సిడర్ మహమ్మడియన్స్,
0: తపం చేయరు, భజన చేయరు, ఏమి చేయరు.
1: They don't do any penance. They don't do any bhajan. They don't do any of these things.
0: ఒకటి మాత్రం వారు చేస్తుంటారు.
1: But one thing they follow strictly.
0: అందరూ భగవంతుడు భగవంతుడు అని చెప్పి చెప్పుకుంటారు.
1: All praise the Lord. Speak the name of God.
0: కాబట్టి నేను కూడా భగవంతుడి పేరు చెప్పుకుంటుంటాను.
1: I also pray to God, same God.
0: అంతే చాలు.
1: That is enough.
0: దాని యొక్క జపం కింద గాని తపం కింద గాని తీసుకోకూడదు.
1: You should not consider it as a penance. You should not consider it as a mere repetition.
0: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ హిస్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్.
0: మాకు ఒక్కడే ఉండేది అల్లాహో అక్బర్.
1: ఓన్లీ వన్ గాడ్ ఎగ్జిస్ట్, అల్లాహో అక్బర్.
0: కనుక అతని కంటే గొప్పవారు ఎవరు లేరు.
1: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దాన్ అల్లాహో అక్బర్.
0: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
1: విత్ ద టోటల్ ఫెయిత్ దే రీచ్ ద వేర్ గోల్.
0: కనుక మనం ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని
1: విత్ దట్ ఫెయిత్,
0: నమ్మకం అని రెండు నయనమ్ములేని అందులో అవని అందు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: కనుక మనము అంధకారంలో పడకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
0: ఉన్నాడో లేదు.
1: వీ షుడ్ నెవర్ డౌట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్.
0: అందరూ ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ హోల్డ్ ఆన్, క్లింగ్ ఆన్ టు ద ఫీలింగ్ ఆఫ్ ద ట్రూత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ డ్వెల్స్ విత్ ఇన్ అస్.
0: కనుక ఆ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని మనం నామస్మరణ చేస్తుంటే అంత తానే తీసుకుంటాడు.
1: విత్ దిస్ టోటల్ ఫెయిత్ ఇఫ్ యూ రిపీట్ గాడ్స్ నేమ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్.
0: కనుకనే మనము సరైనటువంటి నమ్మకం లేకుండా ఊరికి మనం జపం చెప్పలు చేస్తుంటే ప్రయోజనం ఉండదు.
1: వితౌట్ ప్రాపర్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ మియర్ చాంటింగ్ ఆర్ టేకింగ్ టు పెనెన్స్.
0: చాంటింగ్ చేస్తూ రావాలి.
1: యూ కెన్ చాంట్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: కానీ చాంటింగ్ లోపల కూడా వెనుకో ముందు కూడా చూడకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ డూ ఇట్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు ఎంటర్టైన్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: అంతర్వాణి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
1: వి షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది ఇన్నర్ వాయిస్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ హ్యావ్ ట్రూ బ్లిస్.
0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది మా పిల్లలు కూడాను ధ్యానంలో కూర్చుంటారు.
1: మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సిట్ ఫర్ మెడిటేషన్.
0: కూర్చుంటారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
1: They sit and meditate. What they do, we don't understand.
0: Kani, manaku understanding ayyadu enti kustotamu kallu musukotamu.
1: What we understand by meditation is to simply sit with closed eyes.
0: Ee kustunnatunti vaadu sariyainatunti manasuto kustovali.
1: The one who sits for meditation should have concentrated mind.
0: Uttamota manam koralasinte okate.
1: What we should aspire for is only one.
0: Concentration is also.
1: Concentration is most essential.
0: When
1: once the concentration is total, all the rest of the things will be perfect. Therefore, we should sit for meditation in the correct posture.
0: కానీ చాలా మంది పద్మాసనం వేసుకుని చక్కగా కూర్చుంటారు.
1: Some sit in Padmasana in the correct posture.
0: Kani kurchuntaru gaani mind matram ishtamachinattu telipthadu.
1: Though they sit in Padmasana, mind goes about everywhere.
0: Kaga mind ekkada kuda pampakoddu.
1: We should not allow our mind to go round.
0: Manasu eka sthanamlo pettinappude appudu neeku ekagrata kalugutundi.
1: When once the mind has got this single pointed attention, you can certainly attain.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ అనేటువంటి వాడు ట్రూత్ అవుతున్నాడు.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ ద యూనిటీ ఆఫ్ దీస్ టూ, ఆఫ్ దీస్ టూ, ట్రూత్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక మీరు ఏ విధమైన చర్చలకి అవకాశం ఇవ్వకుండా అప్పుడప్పుడు మీరు కొంచెం ధ్యానం కూడా అంటే భగవంతుడి యొక్క రూపాన్ని కూడా తలుచుకుంటుంటే చాలా మంచిది.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్, నెవర్ ఆర్గ్యూ, జస్ట్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ లవ్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ యువర్ చోజన్ డెయిటీ.
0: కానీ మీరు తలుచుకుంటుంటే ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మియర్లీ థింక్.
0: ఆ విధంగా ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డివినిటీ.
0: కానీ చాలా మంది నిత్య పూజ చేస్తుంటారు.
1: మెనీ పీపుల్ వర్షిప్ ఎవ్రీ డే.
0: కానీ పూజలు చేస్తుంటారు కానీ ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు.
1: దో దే వర్షిప్ దే జస్ట్ డూ ఇట్ మెకానికల్లీ. వాట్ దే డూ నాట్ నో దెమ్ సెల్వ్స్.
0: కేశవాయ మహా,
1: కేశవాయ
0: మహా, నారాయణ మహా అని అంటుంటారు. కేశవాయ మహా అంటే కేశవుణ్ణే తెచ్చుకోవాలి.
1: దే రిపీట్ సో మెనీ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వన్స్ దే కేశవాయ మహా, దే షుడ్ థింక్ ఆఫ్ కేశవ ఓన్లీ.
0: ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పిన పదములకు తగినటువంటి అర్థం తెచ్చుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ సే, వీ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
0: మీరు తలుచుకుంటారు స్వామి ఏం చేస్తుంటాడు.
1: యూ మే బి థింకింగ్ వాట్ ఈస్ దట్ స్వామి ఈస్ డూయింగ్.
0: లవ్ చేస్తే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మెర్లీ లవ్.
0: ఆ ప్రేమలో ఉన్నటువంటి ఒక ప్రాణతత్వాన్ని వారికి బోధించాలి.
1: యూ షుడ్ టీచ్ ద లైఫ్ ఆఫ్ లవ్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శక్తి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది కరెక్ట్ ఎనర్జీ, ది ప్రాపర్ స్ట్రెంగ్త్.
0: కనుక మీరందరూ ఎక్కడ చూస్తున్నా కానీ దీపాలు ఇన్ని కనపడుతున్నాయి.
1: యు ఫైండ్ సో మెనీ బల్బ్స్ హియర్.
0: ఇన్ని బల్బ్స్ ఉన్నాయి కానీ లైట్ ఏం ఒకటే.
1: దో దేర్ ఆర్ సో మెనీ బల్బ్స్, లైట్ ఈజ్ వన్.
0: ఈ లైట్ ఉన్నప్పుడు ఏదైతే మనకి
1: వెన్ దిస్ లైట్ ఈజ్ వన్ దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ బల్బ్స్.
0: అంతర్వాణి యొక్క సత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: దేర్ ఫోర్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ ది ఇన్నర్ కరెంట్ దట్ ఈస్ ఇన్నర్ వాయిస్, అంతర్వాణి.
0: కనుక ఈ అంతర్వాణి యొక్క సంబంధమే మాటలు, పాటలు, విజాటలు.
1: Therefore, it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over. When once we know this truth, we can certainly progress and advance spiritually. You can certainly mention, chant the name of the God of your choice. Then only there will be unity. Don't make an attempt to travel to long distances in search of truth.
0: Truth.
1: This truth is everywhere. Here is truth. This is truth. That is truth. Therefore, you find truth everywhere, all over. In fact, there is no place where there is no truth that is divine. Whatever is done with this understanding, it is
0: correct.
1: And we should hold on to this fundamental principle of truth. All the ancient sages, they have undertaken many spiritual paths. Finally, they could not repose faith in any one of those. They see their own reflection in every direction. Whatever they have done, all those are artificial. What is the use by following these artificial methods? So we should never adopt these artificial procedures. Therefore, we should have satisfaction to our heart.
0: Heart means physical heart.
1: Heart means not the physical heart anyway.
0: Heart అంటే ఫిజికల్ హార్ట్ కాదు తాను అనేటువంటి అంటే తీగల్ల
1: హార్ట్ హియర్ మీన్స్ ది ఐనెస్ దట్ ఐనెస్ అట్ దట్ సెల్ఫ్
0: నమ్మకం పెట్టుకోవాలి
1: వీ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ దిస్ సెల్ఫ్
0: అది పెట్టుకుని మీరు చేయండి తప్పక మీకు లభిస్తుంది
1: విత్ దిస్ ఫెయిత్ ఇన్ ది ఆన్ ద సెల్ఫ్ యూ కెన్ ప్రొసీడ్ ఇన్ ఎనీ డైరెక్షన్ యూ విల్ బి సక్సెస్ఫుల్
0: కానీ మీరు వింటుంటే ఏమి మీకు అర్థం కావటం లేదు కానీ
1: యాజ్ యు లిసన్ యు మే నాట్ బి అండర్స్టాండింగ్
0: వింటే కానీ అర్థం కాదు
1: అన్లెస్ యు ప్రాక్టీస్ యూ కెనాట్ అండర్స్టాండ్ టోటలీ
0: కనుక మీరు వినటమే కాకుండా తినాలి
1: నాట్ సింప్లీ లిసన్ అబౌట్ ఇట్ యు షుడ్ ఆల్సో కన్స్యూమ్ అండ్ నో ద టేస్ట్
0: ఈ విధంగా చేసుకుని ఒకదానికొకటి తలుచుకొని కళాతోటి కన్ఫ్యూజన్ అయిపోయి డిప్రెషన్ అయిపోతుంటుంది
1: బట్ వాట్ వీ డూ ఇస్ వీ గో ఆన్ మిక్సింగ్ అప్ థింగ్స్ మేకింగ్ ఎ మెస్ ఆఫ్ ఇట్ and land up in confusion.
0: అందులో ఈనాడు యువకులంతా కూడాను ఈ మెడిటేషన్ అనేటువంటి చాలా చేస్తున్నారు.
1: Many youngsters are following meditation techniques.
0: మెడిటేషన్ అంటే ఏమిటో వాడికి అర్థం కాదు.
1: They don't know what meditation is.
0: ఏం చేస్తున్నాం మనము అనేటువంటి అర్థం కాదు.
1: They don't know what they are actually doing.
0: ఈ చేస్తున్న పని ఏమిటి?
1: What is it I am doing?
0: ఇది మెడిటేషన్ అంటారా?
1: Can I call it meditation?
0: కాదు.
1: No.
0: Meditation ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవదాన్ని మనం పట్టుకోకూడదు.
1: Meditation means single pointed attention, total attention only on one.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా కూడా దివ్యదృష్టిగా భావించి మీరు సాధన చేయండి.
1: Bhagavan blesses you that you should be hale and healthy, that you should be blissful, that you should proceed spiritual path, and that you should be successful in every way. All that you have done till now is not certainly not a waste. But however, you find its own impact within you.
0: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
1: సర్టన్లీ యు ఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్, ఇట్స్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్.
0: ఆ విధంగా ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, ఫుల్ ఫెయిత్ ఆన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రొసీడ్ హెన్స్ ఫోర్త్.
0: కనుక మీరు ఫెయిత్ చాలా ఇంపార్టెంట్.
1: సో ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: నమ్మకం రెండు నయనమ్ములే లేని.
1: టుడే వీ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: అందులో అవని అందు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీ ఆర్ కంప్లీట్లీ బ్లైండ్.
0: కంప్లీట్లీ బ్లైండ్ గా ఉంటుంటే కూడా మంచిదే.
1: వి ఆర్ కంప్లీట్లీ బ్లైండ్, ఇట్ ఇస్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: కానీ కొద్ది సమయంలో అది బ్లైండ్ గా ఉంటుంది, కొద్ది సమయంలో అది దృశ్యంగా కనిపిస్తుంది.
1: సమ్ టైమ్స్ వీ ఆర్ బ్లైండ్, ఎట్ టైమ్స్ బ్లర్డ్ విజన్, దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్.
0: ఆ విధంగా మీరు షిఫ్టింగ్ కి పోకూడదు.
1: యూ షుడ్ నాట్ షిఫ్ట్ యువర్ విజన్ లైక్ దాట్.
0: ఏకత్వంగా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి వన్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: కానీ ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
1: దిస్ కెన్ బి స్టేటెడ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్.
0: కనుక ఇది అందరికీ ఒక సూర్యుని పొందపట్టడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మేక్ ఇట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వ్యూ ఇట్ ఇన్ ఎ యూనిఫామ్ వే, ఇన్ ఎ యూనిఫామ్ ప్యాటర్న్.
0: ఆ వ్యక్తి యొక్క సాధన దినము ఎట్లా ఉంది అని గుర్తించుకుని దాన్ని రీతిగా మార్చుకుంటూ పోతే తప్ప అన్ని విధాలు ఫలితం లేదు.
1: ఇఫ్ ది ఇండివిజువల్ cognizes the procedure, method and the technique that he adopts, he can bring about proper alteration, modification and rectify thereafter.
0: కనుక మీరు ఏది చేయగలిగిన వీలు లేకపోతే ఒక నామస్మరణ చేసుకుంటుకోండి.
1: If it's not possible for you to do anything, at least do namasmarana, chant the glory of God.
0: Bhajana binasa chanti nahi.

0: மை அலரு பக்தி பாட்டுலே பிராப்தானுசாரமை அலரு பக்தி.
1: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
0: Prema swaruplaina vidyarthulara,
1: students, embodiments of love.
0: Manavattvam ento pavitramainadi ainappatikini taanu సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెట్ బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
0: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
1: వెన్ వన్స్ ఐరన్ ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ మట్ ఇట్ గెట్స్ రస్టెడ్.
0: కానీ అదియే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది మెత్తదిగా మారుతుంది.
1: బట్ ది వెరీ సేమ్ ఐరన్ వెన్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫైర్ ద రస్ట్ విల్ లీవ్ దాట్ ఇన్స్టెడ్ ఐరన్ షైన్స్ బ్రిలియంట్లీ రెడ్ హాట్.
0: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
1: The dust in the company of air will go up to the sky.
0: కాని నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
1: But the very same dust in the company of water will go down to the pit.
0: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
1: The dust has no wings to fly high.
0: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
1: Nor has it the legs to go down.
0: సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
1: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
0: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపైన ఆధారపడి ఉంటుంటుంది.
1: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
0: కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ము. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతయో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
1: వెన్ వీఆర్ గుడ్ కంపెనీ నేచురలీ వీ కెన్ ఎంటర్టైన్ సీక్రెట్ ఐడియాస్ అండ్ అటైన్ డివినిటీ.
0: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యముల్లో పురికొల్పుతుంది.
1: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
0: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దాంతో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
1: Therefore, one should join good company and develop human quality.
0: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
1: బై జాయినింగ్ ఎ గుడ్ కంపెనీ సర్టెన్లీ హీ కెన్ అటైన్ డివినిటీ.
0: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ మ్యాన్ టర్న్స్ ఇంటు అనిమల్.
0: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
1: అనిమల్ ఇస్ బిలో ది లెవెల్ ఆఫ్ మ్యాన్.
0: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
1: డివైన్ ఇస్ Above man.
0: కనుకనే మానవుడు మధ్యలోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
1: Man is in between the two.
0: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అధో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమో ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
0: చెడిపోవటం చాలా సులభం.
1: It's easy to get spoiled.
0: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
1: To reach exalted heights, it is difficult.
0: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
1: ఇట్ మే బి క్వైట్ డిఫికల్ట్ ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్ బట్ యెట్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: మానవుడు దుస్సంగముతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకొని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకొని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిజార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
0: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
1: ఫర్ ఎవ్రీథింగ్ థాట్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను శుద్ధమైనటువంటివి గాను సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
1: ద థాట్స్ షుడ్ బి ప్యూర్ సేక్రెడ్ అండ్ దే షుడ్ బి ప్రాపర్.
0: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు దురాలోచనలు దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ వన్ ఎంటర్టైన్స్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అట్ ఎ టెండర్ ఏజ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్ దేర్ ఆఫ్టర్.
0: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
1: ఐరన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ డస్ట్ గెట్స్
0: రస్ట్. ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను శుద్ధమైనటువంటివి గాను సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
1: ద థాట్స్ షుడ్ బి ప్యూర్.

0: ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
1: ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్ బర్స్ట్.
0: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
1: వెన్ ఇట్ బర్స్ ఇట్ మస్ట్ బి టెస్టెడ్.
0: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
1: వెన్ యూ టెస్ట్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ రెస్ట్.
0: ఈ రెస్ట్ మనకు ఉన్నత స్థానం.
1: ఇట్ ద రెస్ట్ దట్ ఈస్ హై లెవెల్.
0: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ని మొట్టమొట తుడిచివేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ వైప్ అవుట్ ఆల్ ది డస్ట్. ఈ డస్ట్ వాట్ ఇస్ దిస్ డస్ట్?
0: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ని మనం తుడిచివేయాలి.
1: వీ హావ్ టు రిమూవ్ ఆల్ దిస్ డస్ట్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగం చేతనే ఏర్పడుతుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ.
0: కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
0: కనుక మనము కాలం తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
1: డజంట్ మ్యాటర్ టేక్ టైమ్ ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
1: వెన్ యూ ఆర్ ఇన్ గుడ్ పొజిషన్ వెన్ టైమ్స్ ఆర్ ఫేవరబుల్ ఆల్ విల్ గ్యాదర్ రౌండ్ యూ.
0: కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, హీన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడాను మనకు దూరం అయిపోతుంటారు.
1: When situation, circumstances are adverse and negative, people will turn away from you.
0: ఇది నిజమైన స్నేహం కాదు.
1: This is not true friendship.
0: స్నేహం అనగా ఏమిటి?
1: What is friendship?
0: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
1: Who is the true friend? The one who is after you, who follows you like a shadow, in times of difficulties, in times of anxieties, troubles and problems.
0: చెరువునందు నీరు నిండినప్పుడు వేలకొలది కప్పలు చేరుతుంటాయి.
1: When the tank is full of water, frogs gather in thousands.
0: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
1: When the tank is dry, not even one frog is seen.
0: అదే విధంగానే మనం మంచి స్థాయియందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
1: లైక్ వైజ్ వెన్ యూఆర్ ఇన్ గుడ్ పొజిషన్ అథారిటీ యూ విల్ ఫైండ్ పీపుల్ అరౌండ్ యూ.
0: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: స్నేహం అనగా కష్టములు ఎందు, సుఖములు ఎందు, నష్టములు ఎందు, ఆదాయములు ఎందు, అన్నింటి ఎందు కూడా మనకు తోడునీడిగా ఉంటుండాలి.
1: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
0: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు టేక్ టైమ్ రికగ్నైజ్ ఎ ట్రూ ఫ్రెండ్ అండ్ మూవ్ విత్ హిమ్.
0: కేవలం హలో ఉంటాయని హలో అనుకుని వారితో చేరటము చాలా తప్పు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ జాయిన్ ఎనీ వన్ బై మియర్లీ హలో.
0: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడాను మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
1: Before you make a friend, know the background.
0: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డీప్ డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటిని కూడా మనం గుర్తించాలి.
1: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
0: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
1: You must also know the company of your friend also.
0: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు.
1: The one with whom you are going to be a friend, if he is in bad company, don't look at your face, at his face.
0: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
1: If he says hello, say goodbye.
0: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికే ముప్పు.
1: Such sort of friendship will put you in danger.
0: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
1: In the modern education, the modern students will consider everyone as friends.
0: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
1: It's not true friendship. It's not possible to say so.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: They're all passing clouds.
0: ఏ నిమిషంలో విడిపోతుందో.
1: One moment it would leave you.
0: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
1: So such sort of friendship should be under certain stipulations, limits. To the extent of hello, hello, how are you?

0: గుడ్బై అండ్
1: గుడ్ బై కాకుండా
0: అటుదే
1: ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: Without character, it is just a living
1: character. లేనటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
1: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character nor social character.
1: ఈ సమాజం యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national
1: character? కనుక మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: Therefore, individual character is very essential.
1: Anaga manasu chelinchani manasunu bhramichina drishtini manam abhivruddhi parchukovali.
0: Therefore, unwavering mind, the steady look are absolutely important.
1: Prati daniki kudunu gadiyaram pendulu vale atu itu kadultunte alanti vaani mugame chudakoddu.
0: If everything oscillates like the pendulum, you should never look at his face.
1: What a very bad boy.
0: He is a very bad boy.
1: Alanti boys tho manam ye matram kudunu friendship chesukoku.
0: We should never make friendship with such bad boys.
1: కడపడికి నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately you also turn bad.
1: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to have good friends.
1: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the
1: మహా గట్టిగా ఉంటుంటాది.
0: ఇట్స్ సో స్ట్రాంగ్,
1: కఠినంగా ఉంటుంటాది,
0: వెరీ స్ట్రాంగ్.
1: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
0: When it is in the company of fire,
1: కొంచెం
0: it shines.
1: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
1: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
0: When can you make your heart sacred?
1: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
0: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally it shines.
1: దస్తే విడిపోతుందో అది తాను పరిశుద్ధంగా ఉంటుంటాయి.
0: The moment dust is off, it remains pure.
1: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంటాదో అప్పుడు సరైన చుట్టి దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
0: When it is pure, you can mold it in the way you want.
1: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
0: Such iron piece can be made into
1: ఒక రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగాలైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
0: యూ కెన్ మోల్డ్ ఇట్, ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
1: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాయి.
0: Therefore there is every scope to change it according to your situations, the difficulties and the misery and anxiety. ఎప్పుడు
1: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే,
0: when the dirt is free,
1: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
0: So long there is filth and dirt, it cannot be refined.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
0: So everyone must be refined.
1: సంస్కారం అంటే ఏమిటి?
0: What do you mean by this refinement?
1: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
0: Removing all the dirt and keeping up its quality.
1: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
0: All the material that we partake is natural in its creation.
1: తింటున్నాము,
0: we eat rice,
1: బేడలు తింటున్నాము,
0: we eat dog,
1: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము,
0: we eat all sorts of material.
1: వీటిని పుట్టినట్టుగా మనం భోజించము.
0: We don't eat as they are available.
1: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
0: You find the paddy growing.
1: అయితే ఈ గడ్డిని మనం మొదలుపోయి వేరు చేయాలి.
0: We remove the grass.
1: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
0: అండ్ వి రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
1: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ ది రైస్
1: విల్ బి రెడీ. ఈ బియ్యాన్ని కూడాను అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
0: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
1: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలు అవుతుంది.
0: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ యూ కెన్ ఈట్ ఇట్.
1: అదే విధంగానే ఒక వెండి కాని, బంగారు కాని, వజ్రం కాని కూడాను పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
0: లైక్ వైజ్ you cannot make use of silver or gold or diamond as it is.
1: ee gold silver idantha kuda nu mattito koodi untuntadi.
0: Silver, gold, diamond are full of this mud.
1: aneka vidhamuluga parishuddham chesi
0: it must be purified.
1: agni samskaram cheta dinni kontha varakunu parishuddhamainatvanti oka metal ga tayar cheskovali.
0: Therefore it must be purified, it must be processed in fire.
1: appude dani dwara manam aneka nagalu manam cheskovachu.
0: Then you can make jewelry out of it.
1: kada prati dani kudanu oka samskaram untundali.
0: So everything needs refinement.
1: ఇది బట్టగా ఉంది.
0: This is cloth.
1: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రత్తి.
0: Prior to that, this is cotton.
1: ఈ ప్రత్తి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
0: This cotton has got so many seeds and many others.
1: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
0: and we have to extract the thread out of it.
1: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఈ వస్త్రంగా తయారైంది.
0: The threads must be interwoven so as to shape
1: it. ఈ నాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారములు జరగాలి.
0: So as to have the cloth today, it must be processed.
1: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
0: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize it.
1: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జ్, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
0: All that you study here is just bookish knowledge, familiarity with the text.
1: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
0: This kind of refinement is also needed.
1: ఎంత చదువు చదివినప్పటికీ సంస్కారం లేని చదువు చదువే కాదది.
0: You may read a lot without culture, you cannot call it education.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను ఈనుని గుణంబు మానలేడు.
0: One may have very high education, but a mean man will never give up his quality.

0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
1: కనుక మనము ఏ విధమైన చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాము ఈ చదువును.
0: Because we are educated, we continue to argue with people.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: Education is not for just a living.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: And this education is for wisdom, the knowledge.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తము అని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant for
1: living. జీవితంలో రెండు మార్గములు ఉంటుండాలి.
0: There are two paths in life.
1: ఒకటి జీవనోపాధి, రెండోది జీవిత పరమావధి.
0: One is just a living, another the purpose of life.
1: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడాను మనం కొంతవరకు గుర్తించాలి.
0: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
1: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపటికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: We may live and may die ultimately.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: This is not the purpose of
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: We should set an ideal to everyone.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హింసెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డు నాట్ చేంజ్.
1: అవి చిరంజీవి తత్వము.
0: దే ఆర్ ఇమ్మోర్టల్.
1: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంతర్లు దీన్ని పాటించవచ్చు.
0: ది ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వి హావ్ టు సీ దట్ వి లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డజంట్ నో
1: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: హీ డజంట్ నో వాట్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హింసెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
1: అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీఈస్ యూస్లెస్.
1: కనుక సమాజం కూడా ఇటువంటి గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
1: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
0: ఎ ఫూల్ ఈజ్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
1: గ్రామంలో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఈజ్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
1: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
1: కానీ
0: బట్
1: సంస్కారవంతుణ్ణి ప్రపంచమే గౌరవిస్తుంది.
0: ద వన్ విత్ కల్చర్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
1: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుక ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ టు కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
1: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
1: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: యూ షుడ్ చూస్ ఎ కరెక్ట్ పర్సన్.
1: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండు లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్, బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
1: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
1: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
1: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: నెవర్ ఎనీ పర్సన్, నెవర్ అలౌ ఎనీ పర్సన్ టు బి నియర్ ద వన్ హూ థింక్స్ ఇన్ వన్ వే. దీనిని
1: వేదాంత పరిభాషలో మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం అన్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్స్ యాక్షన్స్ అండ్ స్పీచ్ వర్డ్స్ వే.
1: ఈ మూడింటి ఏకత్వం భావించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నాడు.
0: ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ ది
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: The proper study of mankind is man.
1: కనుక నీ అట్టివాడు మనుషుడిగా మారాలి.
0: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
1: ఎప్పుడు చూసినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
1: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద అదర్ పర్సన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: బాయ్స్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: ఈవెన్ డాగ్స్ వుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్.
1: కానీ తన థాట్స్ ను తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
1: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
1: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: ఎ డాగ్ ఇస్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet distance.
1: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడాను నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
1: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
1: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
1: మానవుని సంకల్పాలను కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్, నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దెన్ ఎ డాగ్.
1: కనుక మనము డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
1: స్పెలింగ్ ఒక్కటే.
0: స్పెలింగ్ ఇస్ థింగ్.
1: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
1: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
0: నెవర్ పాస్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
1: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
1: అది ఏ సాధన కంటే మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన అంటే
0: వాట్ ఈస్ సాధన?
1: తపం చేయటము, జపములు చేయటం కాదు సాధన.
0: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.

0: సజ్జనుడి సేవలు చేయాలి. తల్లి, తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
1: You find your parents, mother,
0: వీరిని గౌరవించు,
1: రెస్పెక్ట్ దెమ్,
0: వీరికి సేవించు,
1: సర్వ్ దెమ్.
0: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
1: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
0: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావు అంటే ఈ సాధన కిందనే రాదు.
1: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్స్ నో సాధన.
0: భగవంతుడు కూడా అంగీకరించాడు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
0: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
0: జీవులను ప్రేమించు,
1: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
0: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
1: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
0: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవుల యందు ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత, సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
1: Therefore, with proper feelings, you should respect people.
0: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నస్తేయో నియమం వినా, కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
1: Though we are bound to join a company, we should observe certain limits for our own welfare.
0: ఏదైనా గుణములు సర్వే అయినటువంటి వారిని, క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాడితో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హు హాస్ ఎ బ్యాడ్ క్యారెక్టర్.
0: అయితే అందరికీ నమస్కరించు, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది. అందరికి నమస్కరించు, తప్పు లేదు, కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చది. ఇతరులు కూడా మనం తిరస్కరించు.
1: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్. హూమ్ సో యూర్ డిజెక్ట్, ఇట్ అమౌంట్స్ టు టోటల్ డిజెక్షన్, రిజెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు,
1: so long you are a student,
0: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
1: డోంట్ బాదర్ అబౌట్ అదర్ మ్యాటర్స్.
0: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
1: హియర్ వి ఫైండ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
0: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
1: బాయ్స్ షుడ్ రిమైన్ అస్ బాయ్స్.
0: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
1: ఇఫ్ బాయ్స్ హావ్ గాట్ ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్,
0: స్టూడెంట్ గా ఉండినప్పుడు నీవు ఈ విధమైన పెడమార్గం పట్టించమంటుంటే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
1: యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ ఫాలో దిస్ రాంగ్ పాత్, హావింగ్ కైండ్ ఆఫ్
0: తల్లిదండ్రులు కూడా
1: యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ నాట్ అక్సెప్ట్ దిస్.
0: అలాంటి తల్లిదండ్రులు గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు.
1: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ హావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్స్.
0: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
1: దట్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
0: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
1: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
0: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్?
0: చేతులారంగ శివుని పూజించరేని.
1: ఇఫ్ యూ డోంట్ వర్షిప్ గాడ్ విత్ బోత్ హ్యాండ్స్.
0: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
1: ఇఫ్ యూ డోంట్ సింగ్ ది గ్లోరీ ఆఫ్ లార్డ్ విత్ దయలు
0: సత్యంబు లోనత తలుపడేని.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కంపాషన్ అండ్ ట్రూత్
0: కలుగ నీటికి తల్లుల కడుపు చేటు.
1: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు దేర్ మదర్?
0: ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
1: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు కమ్ అండర్ ది
0: సఫర్?
1: What for?
0: సరియైన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
1: We should have perfect good character.
0: అది మన యొక్క చదువుకు సరైనటువంటి అంతరార్థము.
1: That is the significance of our education.
0: పుస్తకముల నిండ మస్తుగా చదువుండే.
1: Books are full of education knowledge.
0: మస్తకముల నిండు మట్టి బెండు.
1: The head is full of mud.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: పుస్తకములో ఉంటుందా చదువంతా?
1: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద బుక్.
0: హెడ్ లో ఉంటుందని మట్టి అంత.
1: బట్ మడ్ ఈస్ ఇన్ ది హెడ్.
0: ఇది చదువా?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
0: కాదు, కాదు.
1: నో.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
0: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
1: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
0: కనుకనే ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యు కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గునా.
1: If the head is full of so much of matter,
0: would it ever be empty? Kaka ila sukrutam nimpanaguna.
1: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
0: Ee tumbler lo water untundadi.
1: In this tumbler there is water.
0: Ee tumbler paalu poyalante etla postavu?
1: If you want to pour milk, water there,
0: paalu poyali.
1: Don't remove water.
0: Tirigi paalu poyali.
1: And then fill it up with
0: ante milk. Ante gaani water lo kuda paalu poste rendu brashtu pattipothayi.
1: On the other hand, if you pour milk there, both will be spoiled.
0: Kanukane mana hrudayam lopala pavitramainatuvanti bhavamulu, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
1: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them blissful.
0: అలాంటి తల్లిదండ్రులను కూడా మోసం చేసి తల్లిదండ్రులు కూడా నువ్వు దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
1: ఇఫ్ యూ చీట్ యువర్ పేరెంట్స్ యూర్ ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఫెలోస్.
0: ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూస్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చబెత్తచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వి బెగ్ హౌస్ టు హౌస్.
0: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
1: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణము లేని సుతుడు,
1: ద సన్ వితౌట్ క్యారెక్టర్,
0: గురు లేని విద్యలు,
1: అండ్ ఎడ్యుకేషన్
0: నీతి లేని జాతి నిష్ఫలంబు,
1: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్ యూస్లెస్,
0: శాంతి లేని జీవి,
1: ద లైఫ్ వితౌట్ పీస్,
0: శశి లేని నశిరాత్రి,
1: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
0: ఇది ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూస్?
0: కనుకనే మొట్టమొదట
1: ఫస్ట్
0: గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ షేప్ అవర్సెల్వ్స్ యాజ్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్ త్రూ దిస్.
0: మీరే ఈ దేశానికి తగినటువంటి ఒక నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
1: యు ఆర్ గోయింగ్ టు ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఇలాంటి యువకులు ఈనాడు సరైనటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
1: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ అలాంగ్ ద ప్రాపర్ వే, ది కంట్రీ విల్ బి రూయిన్.
0: మొదటి చెట్టును కూడా మొదబుట్టనిచ్చినా మొక్క చొట్టగైపోతే చెట్టంతా చొక్కటి అయిపోతుంది.
1: యాజ్ ఎ ప్లాంట్ ఇఫ్ ఇట్స్ బెంట్ ద హోల్ ట్రీ విల్ బి బెంట్.
0: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
1: స్టూడెంట్స్ ఆర్ ఎ ఫౌండేషన్ టు ద కంట్రీ.
0: జీవితం అనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ది స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: బ్రహ్మచర్యం,
1: దట్ ఈస్ సిలబసే.
0: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాం.
1: ఆన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సిలబస్ ద హౌస్ హోల్డర్,
0: దానిపై వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఓవర్ దట్ వానప్రస్థ,
0: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఆన్ ద టాప్ రెనన్షియేషన్,
0: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
1: సో ఇట్స్ ద మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
0: ఈ అన్నింటికి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది బట్ గట్టిది.
1: సిలబస్ ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
1: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
0: కొలాప్స్
1: విల్ కొలాప్స్.
0: నిలువునా కూడిపోతాయి.
1: ఇట్ విల్ కొలాప్స్ టోటల్లీ.
0: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్
0: స్ట్రాంగ్. ఈ వయసు చాలా గొప్పది.
1: దిస్ ఏజ్
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ సేక్రెడ్.
0: గోల్డెన్ ఏజ్.
1: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
0: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
0: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి
0: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణముల యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
1: షుడ్ బి ప్యూర్.
0: కనుక మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయములో నింపుకోండి.
1: సో ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
1: యువర్ హార్ట్ ఈస్ ఎ వెరీ బిగ్ ట్యాంక్.
0: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
1: ఇఫ్ ద ట్యాంక్ ద హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్, ఫుల్ ఆఫ్ లవ్.
0: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఈవెన్ ఇంద్రియాలంతా ట్యాప్స్,
1: ఆల్ సెన్సెస్ ఆర్ ట్యాప్స్.
0: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
1: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవరీ ప్యూర్ వాటర్.
0: తీయని వాటరే వస్తుంది.
1: స్వీట్ వాటర్ యూల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
0: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్.
0: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
1: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
1: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్
0: నిన్న
1: యాక్షన్స్ విల్ బి గుడ్.
0: ఒక బావి లోపల ఒక రాయి వేస్తుంటే అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
0: ఎంతవరకు పోతుంది బావి, ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
1: టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
0: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్, ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
1: Similarly, if you throw the stones of your thought in the lake of your mind, it will spread all over.
0: Nee kannulanta cheddane chustayi, nee chevulanta cheddane vintayi, nee maatalanta cheddagane vastayi, nee kaallanta chedda place ke veltayi.
1: Naturally, everything will tell upon your senses. Or your eyes will be after bad looks. The legs will take you to wrong spots.
0: Paadam modalukoni tala varaku kudanu, aa paadam astakam varaku kudanu, idhe thoughts e prakipothayi.
1: From top to toe, such thoughts will percolate, spread over.
0: Kanukane hrudayam chaala ప్రధానమైనటువంటిది.
1: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
1: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
0: కానీ ఈనాటి విద్యార్థులు అందరూ కూడా ఆర్ట్ను చూస్తున్నారు, హార్ట్ను గమనించడం లేదు.
1: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్ హార్ట్ ఈజ్ అవుట్ సైడ్
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్ హార్ట్
0: అది ప్రాకృతమైనటువంటి హార్ట్ అంతా
1: హార్ట్ ఈజ్ వరల్డ్లీ
0: ఇది కేవలము పారమాత్మికమైనటువంటిది
1: హార్ట్ ఈజ్ స్పిరిచువల్
0: అదంతా ప్రవృత్తి ఇదంతా నివృత్తి
1: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్ హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్
0: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది పరిశుద్ధమైనటువంటిది
1: దిస్ ఇన్ వర్డ్ పార్ట్ ఈజ్ సీక్రెట్ అండ్ ప్యూర్
0: దీనిని వేదాంతం అంతా నిర్గుణం నిరంజనం సనాతనం నితేర్ణం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది
1: దేర్ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పార్ట్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్ క్రిస్టల్ క్లియర్ అన్పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్
0: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి
1: వి షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్
0: చిత్తస్య శుద్ధయే కర్మ మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి
1: ఆల్ అవర్ యాక్షన్స్ వి షుడ్ అండర్టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్
0: తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు
1: తిరుత్తుండాలు వారు ఇన్ తమిళనాడు
0: ఆయన చెప్పేటువంటి వాడు
1: హి యూస్ టు సే
0: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని చిక్కిరమే వందరమే రామరామ అని చెప్పేవాడు చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని నా చిత్తశుద్ధితో నేను పూజ చేస్తున్నాను
1: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్
0: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము
1: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్
0: ఇది సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్
0: జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి
1: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్
0: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను
1: ఐ బ్రాట్ సచ్ ప్రెషియస్
0: నా చేయి విడిచి తిరిగి జారిపోకూడదు
1: ఐ డోంట్ డ్రాప్ ఇట్
0: ఇది ఏ మీరా కూడా చెప్పింది
1: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా
0: కడలి కుళితొరు ముత్తడితేనే కైనడు

0: నీ కై నడువ విడువాయో. సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యం అనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
1: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
0: ఇదే నా ముత్యం అనేటువంటిది జీవితము.
1: దిస్ లైఫ్ దీనిని
0: నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
1: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
0: అది పడిపోయినా గతి ఎల్లే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
1: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
0: కనుక మనం తెచ్చుకున్నాం ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
1: వీ హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
1: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
0: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ విల్ నెవర్ గో ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవుడిగానే చావాలి.
1: Human being should die as a human.
0: పశువుగా చావకూడదు.
1: He should not die as an animal.
0: అదియే మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
1: Human being need not be divine.
0: మానవుడు మానవుడిగా బ్రతికితే చాలు.
1: It is enough if he leads the life of a human being.
0: ఇదియే మొట్టమొదటి విద్యార్థి ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: దిస్ ఇస్ ద ఫస్ట్ లెసన్ ద స్టూడెంట్
0: బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ది ఔటర్ వరల్డ్ యూ ఫైండ్ వేరీ టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్.
0: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
0: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ స్లైటెస్ట్ ఆఫ్ ది మిస్టేక్, కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు రిమూవ్ యువర్ మిస్టేక్.
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకునే వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.
0: మధుర మధుర మురళి ఘనశ్యామ, మధుర మ

0: బుర్రుమనుచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క హంసతత్వం అనేటువంటి యొక్క ఈ పచ్చి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్, ది బర్డ్ ఆఫ్ జీవ runs away, leaves this body and goes out, immediately this body becomes a stick and is simply pulled out and thrown away.
0: తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనం నందు కూడాను తన్ను పండబెట్టారు. ఇష్టమైనటువంటి దేహమును ఆధారం చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెర్రితలకు ఎవ్వరు కూడాను జవాబు చెప్పండి. మీరు దేహము కాదు, మీరు మనసు కాదు,
1: యు ఆర్ నాట్ ది మైండ్,
0: మీరు బుద్ధి కాదు,
1: యు ఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యూ.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: బై ఎన్ ఎఫర్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున పలులు సమకూరు ధరలో ఉన్నది.
1: దట్ ఇస్ వై ఇట్ హెస్ బిన్ సెడ్ by effort you can get and acquire anything that you want.
0: Yagaradaniki prayatnam chesthe enta dooramaina kuda nu potundi pachi.
1: The bird, if it makes an attempt to fly, it can go any distance.
0: Ishtam lekapothe inchaina munduku sagadu.
1: If it does not want to do it, it cannot move even an inch.
0: Kalukani ee manavattam aneetundi danni konni prayatnamula dwara manamu sadinchi పరమాత్మ తత్వాన్ని మనము గుర్తించుకోవటానికి తగిన కృషి జరపాలి.
1: సో త్రూ ఎఫర్ట్ అండ్ త్రూ సాధన బై మేకింగ్ ఎన్ అటెంప్ట్ రికగ్నైజ్ డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు, ఇట్టి సనాతన ధర్మములు, పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: Ee Sanatana Dharma anetundi kevalamu manavuni tho paatune thanu needaga jantapachiga thanu aavirbhavistu vachindi.
1: This Sanatana Dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object.
0: Sarvajana sammatamainatundi Sanatana matamu.
1: The Sanatana religion is something which is acceptable to all
0: మానవత్వాన్ని వికసింపజేసేటువంటిది సనాతన ధర్మము.
1: సనాతన ధర్మ ఇస్ వన్ విచ్ బ్లాసమ్స్ ది హ్యూమన్ క్వాలిటీస్.
0: మానవత్వంగా నిరూపించినటువంటిది సనాతన ధర్మం.
1: సనాతన ధర్మ ఇస్ సంథింగ్ విచ్ హెస్ ఎస్టాబ్లిష్డ్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకని ఈ సనాతన ధర్మమును సర్వులు కూడా ఆచరించి సర్వేశ్వరానుగ్రహానికి పాత్రలు కావాలని ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మనము చేరుకున్నాం.
1: With the intention that all people should accept this Sanatana Dharma and all people should promote it in their desire, this congregation has
0: been. Aithe nenu manavudanu aneetundi bhavam undinanta varaku kudanu ee manavatvaniki sambandhinchinatundi yokka nibandhanalu shasanamulu manam kontha varaku aacharinchakatam. నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ కెన్ సీ గాడ్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: మరొక రూపంలో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్ ఫర్ యూ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ది లార్డ్.
0: కారణం ఏమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుండాలి.
1: The reason for that is, it is the human form and the human nature that
0: ye naadu nee hrudayamulandu nenu manavudanu kaadu aneetundi bhavamu ninnu vadali povuno aanaade daivattam aneetundi saakshatkaristundi.
1: That day when you can get rid of this illusion that you are only a human being,
0: anta varaku nee enni grandhamulu chadivinappatikini kevalam telivi tetana penchukonavachune kaani daivattam aneetundi neelo ye maatram kudanu aavirbhavinchadu.
1: Till then, however many texts you may read, you can only promote your intelligence and knowledge, but you cannot
0: have vision. Anekamandi grandhamulu chadutu untuntaru.
1: Many people keep on reading texts.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చును.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటిది వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడాను ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథములను చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడాను అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: After reading the texts, we should recognize that we have to practice what we have read in the text.
0: కంట శోషణ కలిగించేటువంటి ఉపన్యాసములే మనం ఆధారంగా తీసుకుని ఆశిస్తున్నామే కాని అనుష్ఠానం అనేటువంటిది పక్కకు నెట్టుతున్నాం.
1: We are only giving attention to people who give lectures using their throat, but practice is being kept aside by us.
0: అనుష్ఠానం అత్యవసరం.
1: practice is essential.
0: నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు నువ్వు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్ప వారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without putting into practice what you get from the text, it is no use reading texts, it's no use making pilgrimages.
0: Manasika parinamam jaragali,
1: transformation of the mind should happen.
0: Yenadu manasika parinamam jaruguno aanade aadhyatmika parinamam kuda labhistundi.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: Kanuka manamu ilanti satyanni kontha varaku gurtinchukoni ఈ సాధనలు కూడా నువ్వు కలుపుతూ సమావేశాలు నిర్ణయించే యొక్క విషయాలను చూచా హచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: పెర్ఫార్మింగ్ సచ్ సాధన, రికగ్నైజింగ్, యు మస్ట్ ట్రై మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఫర్గెట్ ది డెసిషన్స్ దట్ హావ్ బీన్ మేడ్ ఇన్ ది కాంగ్రిగేషన్స్.
0: సత్యసాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాం.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ee yokka shasanamulu ee nibandhanalu endukosamu aadhyatmika margane kudanu konni aapu nibandhanalu avasarama ani kontha mandi ohinchu untaru.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: deeniki chinna udaharana,
2: kevalam neeru posi poshinchinatha maatramla mokka abhrutiki raadu.
1: The plant would not grow just by watering it.
0: daniki ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరములు జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కరలేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలోని ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేపడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దయి ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows into adulthood and becomes big, then the fence.
0: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగి కావచ్చు.
1: By that time you can give up everything.
0: కానీ సర్వసంగ పరిత్యాగి కాక పూర్వము ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit.
0: ఇక్కడ మనము brothers and sisters అని భావిస్తున్నాము.
1: Here we are expressing the feeling brothers and sisters.
0: మన సత్యసాయి సమస్తలయందు brotherhood of man, fatherhood of God అని ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాం.
1: We are conducting our Satya Sai organizations with a distinctive feature, namely brotherhood of man and fatherhood of God.
0: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
1: సో వెదర్ వన్ ఇస్ ఇన్ అమెరికా ఆర్ జర్మనీ ఆర్ జపాన్ ఆర్ రష్యా, హీ ఈజ్ యువర్ బ్రదర్.
0: కానీ ఈ బ్రదర్స్ బ్రదర్స్ అనేటువంటి దాంట్ లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్ కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు.
1: సో in this aspect of being brotherhood of man, those who are in America, Germany or Russia, they should not have separate brothers.
0: ee sai ka santati ainatundi ee brothers andar kodanu oke margane avalambinchali.
1: Thus this entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
0: Kontha mandi paschatyulu mem aada maga rendu kalisi mem bhajana chestuntamu, ప్రత్యేకంగా ఆడవారు వేరు మగవారు వేరు ఉండడానికి వీలు కాదు, ఇది మా సాంప్రదాయము, మా మొదల నుంచి వచ్చినటువంటి కల్చర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కల్చర్ ను మార్చుకోవాలి, అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతావు. కానీ నా కల్చర్ నా కల్చరే అని నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తుడు కావు.
1: సమ్ వెస్టర్నర్స్ ఆర్గ్యూ దట్ మెన్ అండ్ విమెన్ షుడ్ సిట్ టుగెదర్ అండ్ పెర్ఫార్మ్ ది భజన్ అండ్ దే సే దట్ ఈస్ అవర్ ట్రెడిషన్, దట్ ఈస్ అవర్ కల్చర్. But the fact is, so long as you talk of your culture and stick to it and do not change, you do not become a devotee.
0: ikkada konni mana paata paddhatulu unnai, ippudu nu bharatiyulu kani videshiyulu kani konni anavasaramainatundi paddhatulu manam tejinchali.
1: Here some of the old customs which are useless and which have no meaning, we have to give them up.
0: idi aadhyatmika margam.
1: This is the spiritual path.
0: Chanchalam hi mana krishna pramadi balavadrudamani mahaveerudainatvanti surudainatvanti arjunude ee manasunu nenu arikattukolenu antunnadu.
1: The great hero Arjuna told Krishna, I am unable to control my mind.
0: Kanuka ee manasu oka pichikoti vantidi.
1: Your mind is like a mad monkey.
0: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
1: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వి విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్
0: హార్డ్. అంతే కాకుండా సమితి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not the right thing.
0: అన్నింటికీ సన్నిష్ట సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి.
1: There must be a close link between all these components.
0: చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: ఇది సేవా సమితి.
1: This finger is the సేవా సమితి.
0: ఇది మహిళా విభాగం.
1: The next finger is the మహిళా విభాగం.
0: ఇది సేవా దళము.
1: The middle finger is the సేవా.
0: ఇది బాల వికాసం.
1: This finger is the బాల వికాసం.
0: ఇది భజన మండలి.
1: The last one is the భజన మండలి.
0: ఈ ఐదు ఒకదానికొకటి తెగొట్టేస్తే ఏముంటుంది ఇక్కడ?
1: If these five are chopped off and made independent, what remains?
0: ఈ ఐదు కలిసి పనిచేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ దీస్ ఫైవ్ వర్క్ టుగెదర్ కెన్ వి అచీవ్ ఎ టాస్క్.
0: కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సమస్యలకంతా కూడా ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: హియర్ ఇన్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్స్ యు థింక్ దట్ ఈచ్ కంపోనెంట్ కెన్ బి ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఇవన్నీ కూడా ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి లైక్ ది మెనీ రివర్స్ విచ్ గో ఆన్ జాయింట్.
0: సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామములు ధరించి ఉంటుంటాది నదు.
1: The rivers have different forms and names before they merge into the ocean.
0: Tana ruchi kudanu pratyekanga untadi.
1: The taste of the river is also different.
0: Kani samudramlo koodina tachchaname roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
1: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
0: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aashramin lopala ekamai povali.
1: So all citizens of different countries in the matter of the Divine Sai, they should become one.
0: ఇక్కడ మరికొన్ని సందేహాలంతా కూడా కొంతమందికి కలత పెడుతూ ఉంటారు.
1: Here, some people are being troubled by some doubts.
0: ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్ లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: Here, in the international aspect of the organizations, some of the office bearers are not understanding the essentials.
0: World Council anetunte vaari yokka sambandha bandhavyanni kodanu vaaru chakkaga gurtinchatam ledu.
1: They are also not recognizing the type of connection with the World Council they should have.
0: Konni konni deshamulaku pratyekinchinatunte okka pratinidhini manam neeminchukovalani prayatnam chestunnam.
1: We are making an attempt to have some individual person who will be the leader.
0: Ee pratinidhini ye reetiga neeminchali?
1: How do we determine and
0: evaru neeminchali?
1: Who is to establish the leadership?
0: దీనికి మరికొంతమంది కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి.
1: Some others too have got
0: this. అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్ఛ ప్రకారమే అక్కడ సెలెక్షన్ కావాలి అంటారు.
1: Some people think that depending on the views and notions of each one of the devotees, they should form who the leader is.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్తలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణ ఒక పాలిటిక్స్ అంటారు చూడండి. అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
1: If these methods are adopted, there it will become something like an election in politics.
0: ee election lopala premalu poorthi kudunu chachipothayi.
1: In such an election, all aspects of love completely disappear.
0: Mana premanu kudunu manamu durvinyogam chesukuntam.
1: We will be misusing our love.
0: Nijamuga manamu premanu penchukovalante election lo manam diggudadu, selection lo undali.
1: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
0: Ah, selection central test ద్వారా పోవాలి.
1: We should accept selection and not election.
0: ఎవరికెవరు వారికి వారు పోటాడుకొని వారికి వారి కలహములు పెంచుకొని విభాగముల చేత అనేక రకమైనటువంటి విషయాన్ని తర్కించుకోవటానికి ప్రయత్నించకూడదు.
1: They should not make an attempt to divide and discuss things in their own way.
0: ప్రేమ స్వరూపులారా, నిజముగా సత్యసాయి సంస్థలు ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడా నువ్వు గుర్తిస్తూనే ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూపాస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్.
0: బియ్యంలో చిట్టెడు మెతుకలు చిక్కకుండా ఉండవు.
1: If we have several bags of rice, it is quite possible always to find a few good
0: grains. సర్వసామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చును.
1: సిన్స్ వీఆర్ ఆల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ సమ్ ఇన్ ది లార్జ్ నంబర్ విల్ బి మేకింగ్ సమ్
0: అంత మాత్రం చేత సంస్థలకు ఏమాత్రం కూడా నువ్వు దెబ్బ తగలదు.
1: బికాస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఆర్గనైజేషన్ as such is not going to.
0: నిజంగా సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి త్యాగము వర్ణనాతీతం.
1: ట్రూలీ ది సాక్రిఫైస్ బీయింగ్ మేడ్ బై ది సత్య సాయి ఆర్గనైజేషన్స్ ఇస్ బియాండ్.
0: ఈ అన్నింటికి కూడా మీ ప్రేమనే మూల కారణము.
1: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఇస్ యువర్ లవ్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: దేర్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సహనా భవతు సహనో భవంతు అని అనేక విధములుగా కూడా వేదం ఉచ్చరిస్తూ ఉంటుండాలి. కానీ ఆ సహనం అనేటువంటిది పూర్వం నుంచి కూడాను పేర్లతో మాత్రమే తీరిపోతుండాలి. కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్యసాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు.
1: ఫ్రమ్ టైమ్ మెమోరియల్ the Vedas have been talking about patience and forbearance. That was only talking, but today the members of the Satya Sai organizations are showing what true forbearance and patience can be.
0: ee sahanamu prema dwaraane labhistundi kaani inka anya margamlo labhinchedi kamtidi kaadu.
1: This kind of forbearance and patience can come only through love, not through any other.
0: Inna udaharaname chudandi,
1: look at a small example.
0: Enta mandi srimanturu vachi cheraru.
1: There are so many wealthy people who have come.
0: Enta mandi sukapurushulo sukastreelo vachi cheraru.
1: There are so many people who have enjoyed comfort.
0: Oka chanamaina nadumunchi pani chesetunti varu kaakunda undinatunti varu kuda vacharu.
1: Many who have never done even an iota of work by bending have come here.
0: Okkokarki pratyekanga 20 by 20 bedrooms undinappudikini variki adi iruggane untuntadi.
1: Such of them, even though they had a bedroom of 20 by 20 solely for themselves, they would have.
0: Alanti sukapurushulu, alanti srimantulu, alanti dhanavantulu, alanti aishwaryavantulu kudanu ee prashantinamlo enni vidhamulainatundi sahanamto jeevisthunnaro yochana chesukondi.
1: Just think, such wealthy persons, such people who were used to such comfort, how much patience and they're putting.
0: Ye anukoolamulu kudanu aashinchatledu.
1: They are not wanting to have any kind of.
0: Ye sukhanni kudanu varu vaanchinchatam ledu.
1: They are not wanting to have any kind.
0: Ekkada chikkite akkada varu inta kashtamulaina kudanu bharinchukoni swami prema nimittamai kaachukoni
1: have come here.
0: Okkokarki pratyekanga 20 by 20 bedrooms undinappudikini variki adi iruggane untuntadi.
1: Such of them, even though they had a bedroom of 20 by

0: వారు వాంఛించటం లేదు.
1: దే ఆర్ నాట్ వాంటింగ్ టు హావ్ ఎనీ.
0: ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడా నువ్వు భరించుకుని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకొని ఉంటున్నారు.
1: దే ఆర్ విల్లింగ్ టు పుట్ అప్ విత్ ఎనీ ఇన్కన్వీనియన్స్ ఫర్ ది సేక్ ఆఫ్ హ్యావింగ్ స్వామీస్ లవ్.
0: ఈ సహనం అనేటువంటిది మరి ఏ సంస్థ ఎందుకు కానీ ఏ యొక్క సమావేశం ఎందుకు కానీ లభించేది.
1: This kind of patience cannot be seen in any other organization or any other congregation.
0: Ante kaadu inka inka aneka samasthalu yendu chinna pillalu modalukoni vruddulainatundi yokka vyaktulu varaku kuda enni rakamainatundi sevalu chestunnaru.
1: Not only this, in several of our organizations, starting from young boys until old people,
0: swartharaitamainatundi seva okka satya sai samasthalu yendu maatrame untundani.
1: Selfless service can be seen only in the Satya Sai organizations.
0: Bharat Deshamanandu konni nelalaku puramu paschima godavari turpu godavari jillalalo goppa lakshaladi prajalu cheyeetundi pushkaralani jariginayi.
1: In this country a few months ago many people joined in the West Godavari and East Godavari districts for a function.
0: Krishna jillalo kudanu Krishna pushkaralu kudanu unnamanane jariginayi.
1: In the Krishna district as well, ceremonies relating to the Krishna river were performed.
0: పురుషులు అందులో చేసినటువంటి సేవలు చూచినటువంటి కన్నులకే అర్థమవుతుంది కానీ మాట్లాడేటువంటి మూర్ఖులకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
0: అక్కడ ఉండనటువంటి యొక్క ఆ అశుద్ధమును ఎన్ని విధములుగా కూడా సహించుకొని వారు ఊడ్చి పరిశుద్ధము చేసి పవిత్రమైనటువంటి రీతిగా ఎంత సేవలు చేశారు అనేటువంటిది కూడా ఒక్క దీనికి దైవమే సాక్షి కాని అనులు సాక్షి కాదు.
1: The dirt and the dust which they cleaned up and the selfless service which they gave could be understood and the witness was only God. Others cannot understand.
0: స్వామి యొక్క పుట్టిన పండుగ వస్తుందని కొండంత ఆశతో కాచుకున్నటువంటి యొక్క అనేక సంస్థల వారు స్వామి యొక్క సేవకుల యొక్క సేవనే మాకు స్వామి సేవ అని భావించుకుని ధర్మవరమునందు ఇంకా గుంతకల్లునందు ఇంకా కొన్ని కర్నూలునందు ఇంకా ఇక్కడ బాగేపల్లియందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధములైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
1: మెనీ మెంబర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ రిగార్డింగ్ దట్ సర్వీస్ టు ది డివోటీస్ ఆఫ్ స్వామి ఈ సర్వీస్ టు స్వామి అండ్ దట్ స్వామిస్ బర్త్డే ఇస్ కమింగ్ వెరీ క్లోజ్ సచ్ పీపుల్ అట్ ధర్మవరం అండ్ అట్ అనంతపూర్ వేరియస్ ప్లేసెస్ దే హావ్ బీన్ డూయింగ్ సర్వీస్ టు ది డివోటీస్ ఇన్ ది ఫీల్డ్.
0: మానవ సేవే మాధవ సేవ అని రాజకీయాల్లో కేవలం ఉచ్చరిస్తుంటారే కానీ సత్య సాయి సంస్థలు ఏంది ఇది ప్రత్యక్ష స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations service to man is service to
0: prema swarupulara evaru vanninchina leka tiraskarinchina pogadina tegadina pongaku kungaku నీవు నిజమైనటువంటి భావము చేత నీ సేవలు ఎందు నీవు పాల్గొని నీ జన్మను నీవు సార్థకం గావించుకొని నీ దైవత్వాన్ని నీవు అనుభవించుటకై మీరు ప్రతిజ్ఞ పట్టాలి.
1: Whether you get praise or blame, without sinking or without being elated, you must regard your service as your duty and you must fructify your life by service.
0: Mukhyamuga ee samaveshamlo ninnayinchinatundi oka ninnayalu kevalamu kaagithallo cherchinanta maatram unna prayojanam ledu.
1: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
0: Karma swaroopanni dharinchali.
1: They should be given a form of practice.
0: Prati okkaru kodanu anubhuti lopala మనం ఈ యొక్క ఆశయాలను నిరూపిస్తూ రావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ ఎస్టాబ్లిష్ దీస్ డెసిషన్స్ ఇన్ ప్రాక్టీస్.
0: కొందరు కొన్ని కొన్ని సమయమునందు మన నిబంధనలు ఉల్లంఘించిపోతుంటారు.
1: సమ్ పీపుల్ ఆన్ సమ్ ఒకేషన్స్ దే ట్రాన్స్గ్రెస్
0: లేక మన యొక్క ఆశయాలు కానీ మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
1: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
0: కొంత కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడాను సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
1: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
0: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
1: బికాస్ దేర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
0: మనము ధనంతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
1: వీ హావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
0: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
1: అవర్ వర్క్ ఇస్ విత్ లవ్.
0: ప్రేమ చేతనే మనం సర్వులు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
1: ఇట్ ఈస్ విత్ లవ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ పార్టిసిపేట్.

0: in these programs.
1: ఈ ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
0: There is no strength stronger than the strength of prema. There is no wealth higher than the wealth of prema.
1: దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
0: దివ్యాత్మ స్వరూపస్, ఇంపార్టెంట్లీ ఆల్ దోస్ హూ జాయిన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ షుడ్ లివ్ ఎన్ హంబుల్ లైఫ్ విదౌట్.
1: నేను స్టేట్ ప్రెసిడెంట్ నని కానీ లేక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నని కానీ సమితి అధ్యక్షుడిని కానీ ఏమాత్రం కూడా నువ్వు గర్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు.
0: వన్ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ప్రైడ్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్.
1: ఈ అహంకారం ఉండినంత వరకు కూడా నీవు అధికారి కానే కాదు. కనుక ఇలాంటి అహంకారం ఉండినటువంటి వారిని ఈ అధికారం నుంచి తప్పించడం మంచిది.
0: Such as those who have such pride should be removed from their position of authority.
1: నీవు కేవలం సేవకుడిగా నీవు తయారు కావాలి కానీ నాయకుడిగా నీవు తయారు కాకూడదు.
0: యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ సర్వెంట్ అండ్ నాట్ ఎ లీడర్.
1: కింకరుడైనటువంటి వాడే శంకరుడుగా మారగలడు.
0: ఇట్స్ ఓన్లీ వన్ హూ ఇస్ ఎ కింకర కెన్ ట్రాన్స్ఫర్.
1: మొట్టమొదట మనలో ఉండినటువంటి అహంకారాన్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: గ్రాడ్యువల్లీ ది ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ టు రిమూవ్ ది ఈగో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
1: ఇంకా రెండవది అసూయ.
0: ది సెకండ్ వన్ ఇస్ జెలసీ.
1: ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్రగ చేసుకుంటుంటారు.
0: లుకింగ్ ఎట్ ది గుడ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ లుకింగ్ ఎట్ ది రెప్యుటేషన్ విచ్ అనదర్ పర్సన్ గెట్స్ పీపుల్ ఫీల్ జెలస్.
1: ఈ అసూయ చెడ్డ రోగం.
0: దిస్ జెలసీ ఈజ్ ఎ గ్రేట్ డిజీజ్.
1: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
0: వన్ లూజెస్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ బై దిస్ డిజీజ్.
1: దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
0: The divine and sacred human nature is changed by him into a demonic nature.
1: Kanuka ee asuya anetunte oka rakshasini manalo praveshinchu cheyakunda chuchukovali.
0: We should not allow this demon of jealousy to enter us.
1: Inga aadambaram.
0: Now comes the exhibitionism.
1: వారేదో చక్కరగా చక్కెర పొంగలు చేసి పెట్టారు భజనకు, నేను ఇప్పుడు లడ్డు చెయ్యాలి అని ఆడంబరంగా పోకూడదు.
0: దిస్ ఎగ్జిబిషనిజం కన్సిస్ట్ ఇన్ ఫీలింగ్ దట్ వన్ భజన్ మండలి హ్యాస్ మేడ్ లడ్డూస్ టుడే అండ్ ఐ షుడ్ మేక్ ఎన్ ఈక్వల్ స్వీట్.
1: ఇంకా కొంతమంది ఏదో మరొక వ్యక్తి గొప్పగా ఆడంబరంగా చేసింటే అంతకంటే ఇంక గొప్ప ఆడంబరంగా చేయాలని ధనమును వ్యయం చేస్తుంటాడు.
0: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
1: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
1: Misuse of money is evil అన్నాడు.
0: Misuse of money is evil.
1: ధనము లక్ష్మి స్వరూపం అన్నారు.
0: Wealth is the form of Lakshmi.
1: దానిని కూడా మనం దుర్వినియోగం చేస్తే మన లక్ష్యాన్ని దుర్వినియోగం చేసినట్టుంటే వారు మొత్తం.
0: ఇఫ్ వి మిస్యూజ్ లక్ష్మి ఇట్ మీన్స్ వీఆర్ మిస్యూజింగ్ అవర్ గోల్.
1: అవసరమైనటువంటి ఒక సమయం వచ్చినప్పుడు తప్పక నీవెంతైనా కూడా నీ జీవితాన్ని దారబోసి రక్షించు.
0: వెన్ దర్ ఇస్ ఎ నీడ్ యూ కెన్ స్పెండ్ ఎనీ అమౌంట్.
1: అనవసరమైనటువంటి విషయాల్లో పేరు ప్రతిష్టల నిమిత్తమై ధనాన్ని మాత్రం వ్యయం చేయకూడదు.
0: వెన్ దర్ ఇస్ నో నీడ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ గెటింగ్ యువర్ నేమ్ అండ్ రెప్యుటేషన్ యూ షుడ్ నాట్ స్పెండ్ మనీ.
1: కనుక ఒక చిన్న మరొక విషయము.
0: There is one other instance.
1: చిన్న చిన్న విషయాలకు కూడాను చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
0: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ ఇస్ కలెక్టెడ్.
1: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్.
1: ఎంతమందో శక్తి సామర్థ్యం కలిగారు.
0: దేర్ మెనీ ఏబుల్ పీపుల్.
1: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
0: ఇఫ్ ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
1: అనవసరంగా కూడా నువ్వు ఇంటింటికి పోయి బిచ్చమెత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
0: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్
1: అమౌంట్. ఉదాహరణ మీకు చూడండి.
0: లుక్ ఎట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
1: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
0: కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్.
1: ప్రపంచ సమ్మేళనం జరుపుతున్నాము ప్రశాంతి నిలయంలో.
0: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: ఇంత గొప్పగా జరుగుతుండదని తెలియనటువంటి వారంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు, ఎన్ని బుక్కులు కొట్టించారు, ఎంత రసీదులు ఇచ్చారు అని అనుకోవచ్చు.
0: పీపుల్ హూ డూ నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, హౌ మచ్ మనీ హ్యాస్ బిన్ కలెక్టెడ్, హౌ మెనీ రసీట్స్ హ్యావ్ బిన్ గివెన్. దే మే థింక్ లైక్ దట్.
1: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
0: We have not
1: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు.
0: దిస్ కాన్ఫరెన్స్ దిస్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ హ్యాస్ నో నీడ్ ఫర్ మనీ.
1: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణ చింద హాల్ ఉంటుండాలి.
0: there is the Purnachandra auditorium which is a permanent
1: mic lu migilinatvanti okka ivi erpaatu cheyataniki maa vidyarthulu untunnaru
0: for arranging the microphones and so on our
1: migil karyakramalu jarapadaniki maa yokka teachers ingi migilinatvanti yokka bhaktulanta chernaru
0: for other programs our teachers and other devotees
1: deeniki dabbu tho pane ledu
0: where is the need for money for all this
1: dabbu tho pane lekunda jarugutundadi kanukane ee mana samaveshalanta kudanu digvijayanga jarugutunnayi
0: because our conferences are so programmed that there is no need for money
1: indulo dabbu tho emaina sambandha bandhavyanni kalpinchukunte okaru istu okaru vestu
0: if there is any
1: aneka vibhagamulu jaipothuntayi
0: if there is any connection with money in this conference then one will be in the east one will be in the west so many divisions will appear
1: kanukani ee vidhamgane my life is my message స్వామి ప్రశాంతి నిలయంలో ఏ విధంగా కార్యక్రమాలు జరుపుతుంటాడో అదే విధాన్ని మీరు అనుసరించాలి
0: ఇన్ దిస్ మేనర్ యాజ్ ఐ సే దట్ మై లైఫ్ ఇస్ మై మెసేజ్ యాజ్ స్వామి కండక్ట్స్ ది కాన్ఫరెన్సెస్ ఇన్ ప్రశాంతి నిలయం సో యూ మస్ట్ కండక్ట్ యువర్ ప్రోగ్రామ్
1: మీ తిండి మీరు తింటున్నారు మీ వసతుల్లో మీరు ఉంటున్నారు ఎన్ని కష్టములకో ఎన్ని నష్టములకో ఎన్ని విధమైన బాధములకో గురి అయిపోయి సహనంతో మీరు ఈ యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నారు
0: You are taking your food, you are living in your residences, you are putting yourself to so much trouble and enjoying this. There is no need for money.
1: Kanuka, ilanti vishayalni chakkaga manam gurtinchukovali.
0: We must recognize, it is these things that we should recognize.
1: Konni rashtral lopala, chinna chinna karyakramalaku kudanu, konta dabbulu vasoolu chesukuneetundi yokka tappu margaanni anusaristhunnaru.
0: In some states, the wrong path of collecting money, even for small, trivial programs, is being adopted.
1: Prema Swarupulara, adhikari ayinatuvanti varu, kontha varaku ee margaanni avalambinchinappatikini, migilinatuvanti varu, ee bichchameseetuvanti margaaniki meeru ematramu angikarinchakandi.
0: Prema Swarupas, even if the leaders sometimes take to such a wrong path, let not the devotees take to this path of begging.
1: Inka katta kadapati vishayam emantunnaga, ee samaveshamlo మనము నూతనమైనటువంటి ఒక పద్ధతిని కూడా అవలంబించాలి
0: ది లాస్ట్ ఐటమ్ విచ్ వి షుడ్ బి ఎక్స్ప్లెయిన్ టు యూ ఈజ్ దట్ ఇన్ దీస్ కాన్ఫరెన్సెస్ వి షుడ్ అడాప్ట్
1: దేశంలో ఎంతో మంది దీనులు దిక్కులేనటువంటి వారు రోగులు ఇంకా అనేక విధమైనటువంటి వెనుకబడినటువంటి వారు ఉంటున్నారు ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి
0: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఈచ్ ఫ్యామిలీ టు ప్రొటెక్ట్ వన్ పూర్ మ్యాన్ షుడ్ బి అటెంప్టెడ్
1: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి
0: విదౌట్ పర్మిటింగ్ ఎ పూర్ నీడీ మ్యాన్ టు రోమ్ అబౌట్ ఇన్ ది స్ట్రీట్స్ అండ్ బెగ్ ఈచ్ ఫ్యామిలీ షుడ్ ట్రై అండ్ ప్రొటెక్ట్ అండ్
1: ప్రతి కుటుంబం కూడా ప్రతి దినము కూడా ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి
0: ఈచ్ ఫ్యామిలీ ఎవ్రీ డే ఇట్ షుడ్ ట్రై అండ్ గివ్ relief to one person by giving him food
1: annapurna swaroopanni dharinchinatunte yokka mana bharat deshamunu annamo ramachandra ani allaadutunnatunte variki okkadaina aadarinche vaallu edante idi annapurna kshetram ani etta cheppali
0: this country of bharat which has been described as annapurna which can give food to any number of people in that country if people are crying
1: kanuka neti nunchi manam nootanamaina paddhati emtanaga okkati prati kutumbam kudanu okkoka vyakti kaadu prati kutumbam kudanu మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనిని అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి
0: ది న్యూ పాత్ విచ్ వీ షుడ్ అడాప్ట్ ఫ్రమ్ టుడే ఈజ్ టు గివ్ అట్లీస్ట్ టు వన్ ఇండివిజువల్ నీడీ ఇండివిజువల్ ఫుడ్ ఎవ్రీ డే బై ఈచ్ ఫ్యామిలీ
1: నిజమైన సాధన ఏమిటనగా అన్నదానము కన్నా అధిక దానం వేది
0: The true sadhana says that giving food to a hungry man is
1: తల్లిదండ్రులకన్న దైవం ఏది
0: which god is there higher than the parent
1: kontha mandi talli dandrulu intilo aneka vidhamaina badalu pettu bayatiki poi aneka rakamainatunte yokka pracharam chestuntaru
0: some people give lot of trouble to their mother and father in the home and go outside and do a different
1: job illu gelichi ratcha gelchu
0: conquer the home and then conquer the wider world
1: nee talli dandrulu nee mundu poshinchu
0: first protect your father and
1: varini nee poojinchu
0: worship your father varini
1: nee prasannuni gavinchuko
0: you please them in the first instance
1: కనుకని తల్లిదండ్రుల కన్నా దైవం ఏది జగదీ తపము కన్నా సత్యశీలం ఏది
0: వేర్ ఇస్ ది గాడ్ విచ్ ఇస్ హైయర్ దన్ ది ఫాదర్ అండ్ మదర్
1: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది
0: వేర్ ఇస్ ది ధర్మ విచ్ ఇస్ అన్ హైయర్ పెడెస్టల్
1: సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది
0: మోర్ దెన్ గుడ్ కంపెనీ వాట్ ఈస్ దేర్ విచ్ ఇస్ బెటర్ అండ్ మోర్ ప్రాఫిట్
1: క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది
0: వేర్ ఇస్ ద గ్రేటర్ ఎనిమీ దెన్ యాంగర్
1: రుణము కంటేను నన్నకు రోగం ఏది
0: What is the disease which is worse than being indebted?
1: ధరణి అపకీర్తి కంటేను మరణమేది?
0: What is the death which is worse than losing reputation?
1: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది?
0: What is the wealth which is higher than reputation?
1: మరణ కంటే మించిన ఆదరణ ఏది?
0: What is the thing which is higher and better than the thought of
1: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం ఏది? అన్నం బ్రహ్మ.
0: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
1: Kanuka deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakalavutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
0: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
1: Ikkada inkoka vishayanni gamaninchali swami ee vidhanga chepparani కొత్త వింత పాత రోత. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్ బజార్ లోన అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళని అభివృద్ధి చేయదండి.
0: దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ విచ్ యూ షుడ్ నోట్ హియర్. బికాస్ స్వామి హెస్ సెడ్ లైక్ దిస్, సమ్ లేడీస్ విల్ గో ఇన్ టు ది బజార్ అండ్ బిగిన్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్. డోంట్ ప్రమోట్ బెగర్స్ బై డూయింగ్ దట్ కైండ్ ఆఫ్.
1: ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది.
0: This will not result in good. This will result in harm.
1: Manamu evariki pettunnamo evarni poshistunnamo rendo vyaktiki teliyakoodadu.
0: Whom we are giving such food and whom we are protecting a second
1: person. Ilante aadambaramulu lekukunda mana samasta yendu sodaratvanni pavitramainatundi oka daivatvanni kodanu manamu aacharana roopamaina prachara prabodhamlo salpalani nenu aashisthunnanu.
0: I am hoping that without the exhibitionism, the brotherhood in our organizations and the fatherhood of God should be promoted quietly.
1: Bhajan bina sukha shanti nahi. Hari bhajan bina sukha shanti nahi.

हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं।

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 34th and final discourse on Gita Bhagavan delivered on 16th September 1984. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Uvacha.
1: కర్మానుబంధీని మనుష్యలోకే జగత్తు బ్రహ్మమయము.
2: ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
1: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయము.
2: సచ్ ఎ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ ఆల్సో సాచురేటెడ్ విత్ యాక్షన్.
1: సృష్టి అనునదే కర్మ.
2: క్రియేషన్ ఇట్సెల్ఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: కనుక దేహమే కర్మ.
2: దేర్ఫోర్ బాడీ ఇట్సెల్ఫ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ యాక్షన్.
1: కర్మ అనగా జీవశక్తియే.
2: యాక్షన్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ లైఫ్.
1: జీవశక్తి ఉపాధులే దేహములు.
2: ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఈజ్ బాడీస్.
1: ఉపాధులను ధరించటం చేతనే దేహమునకు కర్మ అని పేరు.
2: యాజ్ ఇట్ హాస్ వోర్న్ దీస్ బాడీస్ ఇట్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యాక్షన్.
1: కర్మానుసారంగా దేహములు ఏర్పడుచున్నవి.
2: బాడీస్ ఆర్ ఫార్మింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్ పర్ఫార్మ్.
1: ఈ కర్మల యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై కాయములు ధరిస్తున్నాయి.
2: వీఆర్ టేకింగ్ హ్యూమన్ బాడీస్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: కనుకని కర్మానుబంధిని మనుష్యలోకి.
2: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ that I am bound binding human beings by action.
1: Manushyattam anaga kevalam mumuchchottam tho kudinatundi maatrame kaaka karma tho anubandhamainatundi ga kudanu manamu gurtinchali.
2: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action but also with action.
1: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
2: హ్యుమానిటీ ఈజ్ అసోసియేటెడ్ ఎసెన్షియలీ విత్ యాక్షన్.
1: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
2: ఎ పర్సన్ గెట్స్ ఎ హ్యూమన్ బాడీ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ ఇన్
1: అదర్ తర్వాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థం.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ యాక్షన్ మీన్స్ బాడీ.
1: కర్మక్షేత్రం అనగా దేహమే.
2: ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ ఆల్సో ఈజ్ బాడీ.
1: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
2: ద ఫీల్డ్ ఆఫ్ ధర్మ ఈజ్ బ్రహ్మన్.
1: దేశకాలములు ప్రకృతి వికారములు.
2: ద టైమ్ అండ్ ప్లేస్ ఆర్ అసోసియేటెడ్ విత్ నేచర్.
1: సమస్తము కూడాను కర్మముల యొక్క ఫలితములే.
2: ఆల్ ద థింగ్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
1: కనుకని తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
2: దట్ ఈస్ ది రీజన్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ఆఫర్ యువర్ ప్రాస్ట్రేషన్స్ టు కర్మ.
1: మంచి కాని చెడ్డ కాని,
2: బీట్ గుడ్ ఆర్ బ్యాడ్,
1: పాపం కాని పుణ్యం కాని,
2: బీట్ సిన్ ఆర్ వర్చ్యూ,
1: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
2: దీస్ ఆర్ ఆల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ద లార్డ్.
1: కనుకని యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
2: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈజ్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
1: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
2: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
1: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
2: పర్ఫార్మింగ్ యాక్షన్ ఈజ్ టు శాంక్టిఫై వన్స్ లైఫ్.
1: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
2: గెటింగ్ శాంక్టిఫైంగ్ ది కెపాసిటీ టు శాంక్టిఫై లైఫ్ వీ కెన్ గెట్ బై గ్రేస్ ఆఫ్ గాడ్.
1: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
2: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
1: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
1: గీత అనగా పాట.
2: గీత రెఫర్స్ టు సాంగ్.
1: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
2: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
2: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్ దాట్ ఫర్ పీపుల్ హూ లిజన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్.
1: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
2: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
1: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
2: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్డ్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
1: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
2: తిరుత్తండాళ్వార్ హ్యాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
1: ఈశ్వర నా ఆత్మనే నీవు.
2: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మ.
1: నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి.
2: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
1: నా దేహమే నీ ఇల్లు.
2: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
1: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
2: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
1: నా ప్రాణములు నీ గణములు.
2: మై లైఫ్ బ్రెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
1: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
2: Wherever I just go about, that is circumambulating yourself.
1: Na matalanniyunu nee mantramule.
2: Whatever word I utter, these are all
1: mantra. Na cheriyalanniyunu nee poojale.
2: All my actions are worship for
1: you. Ee vidhamuga sarvendriyamulu yokka chaitanyamulanu bhagavata arpitamu gavinchatam chetane taanu goppa yogiga maaripoyadu.
2: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
1: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవత్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
2: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
1: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
2: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హెరెంట్.
1: ఒక చిన్న ఉదాహరణ.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
2: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: మామను స్మరయుద్ధచ అన్నాడు. నన్ను స్మరించునే నీవు యుద్ధము చేయమన్నాడు.
2: హీస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యు ఫైట్.
1: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
2: Whatever you do it as an offering to me. This was the command.
1: Aa vidhamainante arpitam naaku preetikaram avutundi annadu.
2: This particular offering I like.
1: Bhagavat preeti lekunda bhaktudu em vidhamainante yokka gammyatanu cherukonaledu.
2: Without having love of the Lord, no devotee would be able to reach
1: the goal. Bhagavantuni prasannam cheyatame bhaktuni yokka lakshanam.
2: The most important goal of a devotee is to please the Lord.
1: Bhagavantuni తృప్తిపరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఇస్ టు సాటిస్ఫై ద లార్డ్.
1: కనుక నీ కర్తవ్యాలను నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ ఒబే మై కమాండ్స్.
1: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
2: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
1: Kani Dakshudu yagnamuto prarambhinchadu.
2: On the other hand, Daksha wanted to do yagna.
1: Ishwarunni tiraskarinchadu.
2: He disobeyed and disrespected Ishwara.
1: Rishula agnanu kudanu ullanghinchadu.
2: He disobeyed and violated the commands of rishis.
1: Mamakara ahankaram cheta yagnamu prarambhinchadu.
2: With a sense of egoism and attachment he commenced the yagna.
1: Ee ahankara tattvam aneetundi idu oka yuddhamuga maaripoyindi.
2: This egoism converted the yagna into a battle.
1: Bhagavat agnate యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
2: ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేడ్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
2: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఎ బ్యాటిల్.
1: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞం?
2: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
1: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
2: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
2: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
1: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
2: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్
1: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
2: యాక్షన్స్ పర్ఫార్మ్ విత్ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
1: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
2: when he allows his own hatred and attachment,
1: ఇది యజ్ఞమైనప్పటికి యుద్ధంగానే మారుతుంది.
2: ఈవెన్ ఇట్ ఇస్ యజ్ఞా ఇట్ బికమ్స్ ఎ వార్ అండ్ ఎ బ్యాటిల్.
1: తన హృదయమునందున్నటువంటి యొక్క పరితాపములే బహిర్ముఖమైనప్పుడు ఇది ఒక విధమైనటువంటి యొక్క వాదోపవాదములుగా రూపొందుతుంది.
2: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
1: కనుకనే నా ఆజ్ఞను శిరసావహించి నీవు ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
2: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
1: అర్జున
2: అర్జున,
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
2: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్
1: అండ్ క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
2: You are not this body which is very temporary and transient.
1: Satchibhutudainatundi aatmane neevu.
2: You are only the witness which is in the form of aatman inside you.
1: Kevalamu aar adugulu ettu galiginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
2: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
1: Vishwaatmaka swaroopudavu neevu.
2: You are a cosmic personality.
1: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
2: దిస్ బాడీ విచ్ ఈస్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
1: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడు అయినటువంటి ఆత్మవే నీవు.
2: యుర్ ఆత్మన్ విచ్ ఈస్ బర్త్లెస్ అండ్ డెత్లెస్.
1: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలు ఆచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
2: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈస్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
1: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
2: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హస్ కాంకర్డ్ అండ్ విచ్ హస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
1: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
2: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
1: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
2: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
1: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
2: ఆస్కింగ్ హిమ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
2: బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
1: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
2: ఆస్కింగ్ హిమ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
1: నిందాస్తుతులు దేహమునికే గాని ఆత్మకు కావని,
2: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ విత్ ద బాడీ అండ్ నాట్,
1: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
2: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ activity and not with the ఆత్మ,
1: ఇంటి సమత్వమైన చిత్తమును అభివృద్ధి పరచుకోమని,
2: ఆస్కింగ్ హిమ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్ నెస్,
1: అప్పుడే నీ కర్తవ్యంలో సార్థకతను సాధించగలవని,
2: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ యువర్ యాక్షన్.
1: ఈ విధముగా అనేక విధములుగా కూడాను ఈ నిత్యానిత్య విషయ పరిశీలన యందు ఆ అర్జునుడిని ప్రవేశపెట్టాడు.
2: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్డ్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
1: కనుకని దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
2: దేర్ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
1: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
2: గాడ్ ఈజ్ నాట్ ఎ పవర్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క సమతత్వం అని,
2: దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ ఆమ్నిషియంట్,
1: ఇది కేవలం దేవకీ వసుదేవులకు పుట్టినటువంటి దేహం కాదని,
2: దిస్ పర్టికులర్ బాడీ ఈజ్ నాట్ నియర్లీ బార్న్ ఆఫ్ దేవకి అండ్ వసుదేవ,
1: దశరథ కౌరవులకు కౌశల్యకు జన్మించినటువంటి వాడు కాదని,
2: దిస్ ఈజ్ నాట్ ది బాడీ విచ్ ఇస్ బార్న్ ఆఫ్ దశరథ అండ్ కౌశల్య,
1: ఈ ఉపాధి మాత్రమే నీకు ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
2: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ,
1: దైవత్వం సర్వత్వం అయినటువంటి ఆత్మతత్వమని
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
1: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
1: అందువలన అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునకు బోధించాను.
2: That is why he addressed Arjuna and said, well Arjuna, I have taught this Bhagavad Gita in the first instance to
1: Surya dwara Manu vinagalagadu.
2: From sun god Manu heard.
1: Manu nunchi Ichchukudu vinnadu.
2: Ichchuka came to know of this particular thing from
1: Akkada
2: Manu.
1: Akkada nunchi Raja Yogula praveshamayindi.
2: From them onwards the royal
1: status came to know. Idi paduguna padindi.
2: Slowly and gradually this was hidden.
1: Hinaadu. అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
2: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐ యామ్ టీచింగ్ యూ, హీ టోల్డ్ అర్జున.
1: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
2: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
1: సూర్యుడు ఏనాటివాడు, కృష్ణుడు ఏనాటివాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
2: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
1: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
2: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్, వెల్ అర్జున, ఐ నో యువర్ డౌట్.
1: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహం మాత్రమే నేను కాదు.
2: He said with a smile, as he knows all the minds and all the hearts, well Arjuna, I am not this particular body.
1: Na nenu ajudu.
2: I am one who does not have birth.
1: Sarvantaryami.
2: I am omniscient.
1: Sarvagnudanu.
2: I am omnipresent.
1: Desa kalamunaku emattam kudunu baddudu kaanatuvanti vadanu.
2: I transcend all the time and place and space.
1: Sarva kalamulu endu kudunu nenu unnanu.
2: I exist in all times.
1: Kevalam kayamunu maatrame nee pramanamga teesukoni ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
2: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ మై బాడీ యు ఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
1: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
2: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏమ్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
1: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమకట్టకు.
2: డూ నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
1: కాయము మారుతుండవచ్చు,
2: బాడీ మే బి చేంజింగ్.
1: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
2: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
2: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్, హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
2: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
1: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని,
2: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
1: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యంగా ఉంచుకొని,
2: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
1: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
2: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
1: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
2: ఈ సే కమాండెడ్ develop a broad mind and then develop yourself.
1: Modaru neevu vyaktito prarambham ka.
2: You start with individual personality.
1: Ee vyaktitvam nunchi samajamulo praveshinchu.
2: From individual to society you enter.
1: Nirantaramu kudanu nee vyaktitvamlone nee jeevithamunu nirantakamuga cheyinchukonaku.
2: Do not waste your entire life thinking of only an individual.
1: Ee vyaktitvam anekunte kevalamu ఒక రూప నామముతో మాత్రమే కూడి ఉంటాది.
2: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
1: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
2: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
1: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
2: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
1: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటాది.
2: యాజ్ యు ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ, యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
1: నీ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
2: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
1: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
2: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
1: కనుకని బుద్ధుడు కూడాను వేదం యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను, వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
2: Buddha might not have told anything about Veda, but the feelings and the inner spirit of Veda he experienced and he demonstrated.
1: Buddham saranam gacchami annadu mottamota.
2: In the first instance he said Buddham saranam gacchami.
1: Idi kevalam vyaktigatamainatundi.
2: This is individualistic.
1: Parakramakramina sangham saranam gacchami annadu.
2: Gradually he mentioned sangham saranam gacchami.
1: Kevalam వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి.
2: ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ దే ఆర్ మియర్లీ సెల్ఫిష్ అండ్ నారో.
1: సర్వస్వంగా నీవు భావించొద్దు.
2: యూ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఆల్.
1: సముద్రములో ఏ నీటి బిందువు వంటిదో ఇది.
2: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్.
1: కనుక సంఘం శరణం గచ్చామి, నీ సంఘం లోపల ఒక సంఘ స్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
2: Therefore he commanded you develop a heart with a broad mindedness with including entire society within your within your scope.
1: సంఘమునకు రూపము లేదు.
2: Society does not have a form.
1: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
2: Society consists of individuals, a group.
1: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
2: When a large number of individuals join together, it becomes society.
1: Life into unity. ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
2: When life is
1: infinity అన్నారు. Life into infinity.
2: Life into infinity, it becomes very broad and it becomes divinity.
1: ఇది దైవత్వం.
2: This is divinity, this is దైవత్వం.
1: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
2: Therefore he said in the society you develop broad mindedness.
1: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాడు.
2: This society may consist of a few individuals.
1: ఒక దేశము సంఘము మరొక దేశమునకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
2: Society in a particular country may be different and it may have nothing to do with society.
1: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
2: A society by a particular name may have anything to do with society by another name.
1: కనుక సంఘము కూడాను ఒక విధమైనటువంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
2: There are limits even for society.
1: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
2: Do not consider the society which has limits as very great.
1: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
2: Therefore he said take shelter in dharmam which has got a very broad connotation.
1: ధారయతీతి ధర్మః, జగత్తునే ధరించినటువంటిది ఈ ధర్మము.
2: ధర్మం రెఫర్స్ టు ద వన్ విచ్ హ్యాస్ బోర్న్ ద ఎంటైర్ వరల్డ్.
1: ధర్మం అంటే ఏమిటి అనేటువంటిది మనం కొంత విచారిస్తే ఆ పదార్థం యొక్క గుణమే.
2: When we try to find out the meaning of dharma,
1: ఏ పదార్థం యొక్క గుణము?
2: ధర్మం రెఫర్స్ టు ది నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. విచ్ ఆబ్జెక్ట్?
1: పరార్థం యొక్క గుణము ఇది యొక్క యథార్థము.
2: The real meaning of dharmam is the attributes of paramatma.
1: Parathame ee yokka vastuvu.
2: Parartham refers to this particular object.
1: Adhe parabrahma tattvamu.
2: This is the very principle of parabrahman.
1: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmamu.
2: Dharma is based upon parabrahma tattva.
1: Mayopadi mayopadi bhagavantudani antaru kani kaadu dharmopadi bhagavantudu.
2: It is said that God has the body of maya, but he doesn't have the
1: body. కనుకనే కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగ అన్నాడు.
2: Dharma is the body of God and therefore he has just said for establishing dharma I come again and again.
1: కనుకనే ధర్మస్వరూపుడు భగవంతుడు.
2: God is the very form of dharma.
1: కనుక ధర్మం అనగా విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించేటువంటిది ధర్మము.
2: Dharma is one which proves broad nature and aspects of divinity.
1: కాన నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావములో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
1: ఈ దేహమును మాత్రమే నీ లక్ష్యం ఉంచుకోకు.
2: డూ నాట్ కీప్ దిస్ బాడీ యాజ్ ది ఎంటైర్ బేసిస్.
1: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
2: దిస్ ఇస్ ఓన్లీ ఎ ఉపాధి విచ్ యూ కెన్ సీ త్రూ యువర్ మార్టల్ ఐ.
1: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
2: బ్రాడన్ యువర్ విజన్ హీ కమాండెడ్.
1: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
2: వెన్ ది విజన్ బికమ్స్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ ఫుల్.
1: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
2: వెన్ యువర్ విజన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ధర్మం, ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
1: జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ ది ఎంటైర్ క్రియేషన్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ, యువర్ విజన్,
1: నీ ధర్మం ఏమిటి?
2: యువర్ విజన్ మస్ట్ బి
1: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
2: ఇండివిజువలీ పర్సనలీ యు ఆర్ క్షత్రియ.
1: ఈ క్షత్రియత్వమునకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
2: Fighting and war, waging a war is...
1: నీవు కాలం త్రుక్కి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
2: యూ నీడ్ నాట్ ఇన్వైట్ బ్యాటిల్.
1: కౌరవులే నీ కాలం దుక్కి కయ్యానికి సిద్ధమయ్యారు.
2: ఇట్ ఇస్ ది కౌరవాస్ హూ హావ్ డిక్లార్డ్ ఎ వార్ అగెన్స్ట్ యూ.
1: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
2: మై ఓన్లీ కమాండ్ ఈజ్ యూ ఫాలో యువర్ డ్యూటీ.
1: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
2: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యూ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
1: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నిరూపించాడు.
2: హెస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
1: అర్జున, అగ్నికి దహన శక్తి తాని ధర్మం.
2: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
1: దహన శక్తియే లేకుండినా అది బొగ్గు అవుతుంది కాని అగ్ని కాదు.
2: ఇఫ్ ఫైర్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు బర్న్, ఇట్ ఈస్ ఏ కోల్, ఇట్ ఇస్ నాట్.
1: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
2: సిమిలర్లీ ఐస్ హ్యాస్ ది నేచర్ ఆఫ్,
1: ఆ చల్లదనముని కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
2: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కోల్డ్ యూ కెనాట్ కాల్ ఇట్ ఐస్.
1: అదే విధంగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మం.
2: ఇన్ ది సేమ్ వే డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు?
2: వెన్ ఇట్ టేక్స్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ షేప్, వై షుడ్ వన్ బి వరీడ్ అబౌట్ ఇట్?
1: చక్కెరకు తీపి దాని సహజధర్మం.
2: ఇట్ ఈస్ నేచురల్ టేస్ట్ అండ్ నేచురల్ ధర్మ ఫర్ షుగర్.
1: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
2: ఇఫ్ ఇట్ ఇస్
1: చక్కెర కాదు.
2: ఇఫ్ స్వీట్నెస్ ఇస్ నాట్ దేర్ ఫర్ షుగర్, ఇట్ మే బి సాల్ట్, బట్ ఇట్ సడన్లీ నాట్ షుగర్.
1: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో, మంచుకు చల్లదనం ఎట్టిదో, పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
2: జస్ట్ యాజ్ బర్నింగ్ అండ్ ఈజ్ నేచురల్ ఫర్ ఫైర్, కూల్నెస్ ఈజ్ నేచురల్ ఫర్ ఐస్, సో ఆల్సో డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితిని ఏమాత్రము కూడా లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
2: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
1: ఏ విధంగా నీవు ప్రవేశించాలి ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాన్ని దృష్టి ఎందుంచుకో.
2: కీపింగ్ ది వేరియస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ,
1: నీ మోహమును నిర్మూలము గావించుకో.
2: యు డిస్ట్రాయ్ ఆల్ యువర్ మోహ.
1: నిర్మమో నిరహంకార సతాంతి మధగచ్చతి. శాంతి అనేటువంటిది నీవు పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
2: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ పీస్, యూ విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగో, ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
1: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
2: Do not give up God.
1: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
2: Do not disobey the command of the Lord.
1: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
2: Recognize your humanity.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
2: All that is inherent in humanity is to destroy the maya.
1: అదే మొన్న చెప్పాను, మానవత్వం అనగా MAN, man.
2: The other day Swami has just said మానవత్వం refers to MAN.
1: M అనగా మాయా రిమూవ్.
2: M stands for removal of maya.
1: A, atma, see.
2: A stands for seeing of atman.
1: N, nirvanam attain.
2: M stands for attaining nirvana.
1: Mayanu nirmoolamu gavinchi,
2: removing the ruining, I mean destroying maya.
1: Daivanni darshinchi,
2: take darshan of God.
1: Nirvanam ane atma aanandamulo leenamu kavatame manavattam yokka kartavyam.
2: Merging in the joy of atman, that is the very duty of man.
1: Deenini pade pade neevu chintistura.
2: Repeatedly, again and again, you should contemplate on this.
1: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
2: పీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్.
1: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
2: ఇస్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్డ్ ఇన్ యువర్ కింగ్డమ్.
1: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రెజెంటేషన్ చేసేటువంటిది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివెన్ బై యువర్ రిలేటివ్స్.
1: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.
2: పీస్ ఈజ్ ఇన్హరెంట్ అండ్ ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
1: నీ యందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
2: ఓన్లీ వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీ ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
2: దేర్ఫోర్ నాట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ విజన్, యూ డెవలప్ ఇంటర్నల్ విజన్.
1: పశువు బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
2: ఎక్స్ట్రావర్టెడ్ విజన్ ఓన్లీ అన్ ఎనిమల్ హ్యాస్.
1: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
2: ఎ మ్యాన్ హ్యాస్ ఇంట్రావర్టెడ్ విజన్.
1: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
2: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
1: ఒకానొక సమయంలో,
2: once upon a time,
1: నారదు ఎన్నో విద్యలను అభ్యసించి,
2: after learning quite a few things,
1: 64 విద్యలనంతా అభ్యసించినాడు.
2: After practicing 64 types of learning,
1: ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ,
2: even after learning all these 64 skills,
1: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడై ఉండేటువంటి వాడు.
2: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆఫ్ ది అదర్.
1: ఈ దుఃఖమునకు కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
2: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
1: సర్వ విద్యలకు నేను అలవాలమై ఉంటున్నాను.
2: I have mastered all the types of learning.
1: సమస్త విషయములు కూడా నేను గుర్తించాను.
2: I have recognized all the aspects.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
2: బట్ వాట్ ఇస్ ది యూజ్?
1: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
2: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్ సారో.
1: ఏమి కారణమని సనత్ కుమారు దగ్గరికి వెళ్లాడు.
2: హి వెంట్ టు సనత్ కుమార్ అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
1: సనత్ కుమార్ చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
2: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద్ వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: నారద్ నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
2: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద్ వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్.
1: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
2: I have learned all the types of education.
1: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
2: There is nothing which I have not learned.
1: సనత్ కుమార్.
2: He said so far so good. Well, have you learned ఆత్మ విద్య?
1: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
2: He said accepting the ఆత్మ ఆర్థిక ఎడ్యుకేషన్.
1: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
2: You can get peace of mind only in the knowledge of ఆత్మ.
1: పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
2: When you catch hold of that particular thing by holding which you held out,
1: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
2: If you learn a particular thing by learning which you have learnt everything else, then only you would have learnt.
1: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోనకుండా అనవసరమైనటువంటి ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
1: ఒక గ్రామంలో,
2: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
1: ఇరుగు పొరుగు ఇంటిలో,
2: ఇన్ ద నైబర్హుడ్,
1: పెళ్లి ప్రారంభమైంది.
2: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
1: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
2: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ ఇస్ సెలబ్రేటెడ్, షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
1: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
2: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
2: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూరు బ్యాండ్ సెట్.
1: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
2: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
1: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంత మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
2: The cooks have come from South Kerala. Mangalore Brahmins have come.
1: Meer kuda nu maa inti bhojananiki raavali.
2: She invited her also. You please
1: maa bidda vaibhavalanta meer chudali.
2: So just enjoy all the grandeur.
1: Goppa vishalamaina pendalanta vestunnamu.
2: We are going to put on a very big pendal.
1: ఆ పక్కింటి ఆమె అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు, ఏమి చదివాడు అని ప్రశ్నించింది.
2: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
1: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
2: And this lady said, well, that is not yet fixed.
1: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
2: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాండ్లు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
2: Without fixing the bride groom, whom are you going to just marry?
1: అదే విధంగానే మానసికమునందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
2: ఇన్ ద సేమ్ వే, వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ స్టెప్స్?
1: కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదుని బోధించాడు.
2: సనత్ కుమార్ టాట్ నారద, ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
1: మానవుడు,
2: టుడేస్ మ్యాన్
1: రాగద్వేషములకు గురి కావచ్చు.
2: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
1: మమకార అభిమానములతో కూడటం చేత.
2: హీ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు పొసెసివ్ నేచర్ అండ్
1: తాను ఏం చేస్తున్నాడో,
2: వాట్ హీఈస్ డూయింగ్,
1: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో,
2: ఇన్ వాట్ స్టేట్ హీఈస్,
1: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
2: హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
1: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
2: హి ఇస్ కన్సిడరింగ్ హింసెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్.
1: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
2: హి డెల్యూడ్స్ హింసెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేటర్.
1: ఈ భ్రమణ చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హి ఇస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
1: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
2: హి కన్సిడర్ దట్ హి ఇస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
1: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
2: Things as if he has heard the entire world.
1: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
2: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఇస్ గోయింగ్ టు రన్ ది వరల్డ్.
1: ప్రపంచం యొక్క మంచి చెడ్డలను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
2: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
1: ఎవరు దీనికి సృష్టికర్తనో,
2: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
1: ఎవరు దీనికి రక్షణకర్తనో,
2: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: ఎవరు దీనికి యజమానుడో,
2: హూ ఎవర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్.
1: ఎవరు దీనికి నాథుడో,
2: హూ ఎవర్ ఈస్ ది
1: ఎవరు దీనికి పితనో,
2: హూ ఎవర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: అతనికి ఈ అధికారం ఉండాలి.
2: ఓన్లీ హీ హ్యాస్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
1: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తునకుడును నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
2: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
1: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
2: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హాస్ టు రికగ్నైజ్.
1: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
2: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్, తాత్కాలిక ఆఫ్ ద వరల్డ్.
1: ఎవరు దీనికి సృష్టికర్తనో,
2: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
1: ఎవరు దీనికి రక్షణకర్తనో,
2: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: ఎవరు దీనికి యజమానుడు.

0: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
1: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
0: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
1: మానవుడు బలహీనుడు కారాదు.
0: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్,
1: ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
0: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
1: కష్టములు,
0: వెన్ దేర్ ఆర్
1: నష్టములు,
0: సారోస్,
1: బాధలు,
0: పెయిన్,
1: విచారములు,
0: వరీస్,
1: మనకు పరీక్షా ఘట్టములు,
0: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
1: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణము.
0: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
1: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
1: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రమున్న ప్రయోజనం కాదు.
0: దేర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
1: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
0: That is why Vemana has given a very good
1: chadulanni uche nerchi chaala viveki ai magidi tannirugudu mandamathudu.
0: It is the fools will not be able to recognize their own mind after learning all types.
1: Enta chadugu chadivi ee niti unnanu heenuni gunambu manaledu.
0: Whatever learning one might have, a mean person will not be able to have good
1: tarachi chaduvu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
0: After learning a lot of education there could be only arguments and counter arguments.
1: Chaduvu chaduvu chadivi chavanganeetiki chaavuleni chaduvu chaduvu vali unnadu.
0: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have death.
1: Kanuka chaavuleni chaduvu emiti?
0: What is that education which does not have death?
1: Adhe aatma chaduvu.
0: That is authentic knowledge.
1: దానికి చావు లేదు.
0: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
1: పుట్టుకుంటే కదా దానికి చావు.
0: As there is no birth, there is no death also.
1: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దేర్ ఇస్ మోడిఫికేషన్.
1: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
0: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
1: ఆకారమునకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
0: As it has a form, there will be a change and there will be modification.
1: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
0: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
1: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
0: ఏ పర్టికులర్ పర్సన్, ఏ విలేజర్ హూ వాజ్ అ లిటిల్ ఇగ్నోరెంట్, హి వాంటెడ్
1: ఏనాడు ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
0: దిస్ పర్టికులర్ పర్సన్ హడ్ నాట్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఎర్లియర్.
1: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
0: ఏ ట్రైన్ కేమ్ విత్ ఎ నంబర్ ఆఫ్ బోగీస్ అండ్ వ్యాగన్స్.
1: బా ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూసుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
0: హి వాస్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్, హి థింకింగ్ దట్ దిస్ ఈస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
1: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
0: హి వాస్ సర్ప్రైజ్డ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
1: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
0: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
1: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుండాలి.
0: ద లగేజెస్ విచ్ దీస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
1: తనలో తాను అనుకుంటున్నాడు.
0: హీ వాస్ థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
1: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
0: హీ వాస్ వండరింగ్ హౌ దిస్ ట్రైన్ విల్ బి ఏబుల్ టు క్యారీ సో మెనీ ప్యాసింజర్స్ అండ్ సో మచ్ ఆఫ్ లగేజ్.
1: ఈ ప్రయాణికులు తక్కువ సామాన్యంగా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
0: హీ వాస్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, వై షుడ్ దీస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
1: ఇంత మంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
0: All those few, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
1: ఎవరి పాటికి వారు సీట్ పైన పండుకున్నారు.
0: They began relaxing in the seats.
1: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
0: How cruel these passengers are.
1: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
0: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
1: Endukante naa baru daniki em mattham ivvakoodu anukunnadu.
0: He kept the entire luggage on his own head thinking
1: naa saamanu nene em ostunnanani bhraminchadu paapam.
0: He deluded himself that he was carrying all his luggage.
1: Evaro prakriya

0: అన్నటువంటి వ్యక్తి హెచ్చరించాడు. ఏమిటయ్యా నీ అవస్థ, నీ సామాన్ నీ తలపైన పెట్టుకోవటం ఏమిటి, కింద పెట్టకూడదా అన్నాడు.
1: The co-passenger asked him, "Sir, why are you carrying this much luggage on your own head? Why should you not keep it down?"
0: అయ్యో ఇంత సామాన్ మోస్తుంటే నా సామాన్ కూడా దానికి ఎందుకు బరువు పెట్టాలని నేను మోస్తున్నానన్నాడు.
1: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage also.
0: ఇవాడ నిన్ను నీ సామాను అన్నింటినీ మోసేటువంటి ఈ రైలు నీ తలపైన పెట్టుకున్నంత మాత్రం ఆ బరువు రైలుకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా?
1: ఓ స్ట్రేంజ్ పర్సన్, ఇట్ ఇస్ ది ట్రైన్ ఇస్ క్యారింగ్ యూ అండ్ యువర్ లగేజ్, బై కీపింగ్ ది లగేజ్
0: దయాదాక్షిణ్యం ఉన్నది కానీ వివేకం లేదు పాపం ఆ యొక్క మానవుని యందు.
1: హీ హాస్ కైండ్నెస్ అండ్ కంపాషన్ బట్ హీ డస్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్.
0: అదే విధంగా అర్జున నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
1: ఇన్ ద సేమ్ వే అర్జున యు ఆర్ హావింగ్ డిఫరెంట్
0: గొప్ప విద్యావంతుడవే,
1: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్
0: ఇన్ని నిగ్రహం కలగాడవే,
1: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్
0: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
1: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్ అండ్
0: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: బట్ యు ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడా నీకు ఈ విషాదం తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
0: నీవు ఈ విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యూ హావ్ టు ఒబే మై కమాండ్.
0: దేహము నీవు కాదు,
1: యు ఆర్ నాట్ ది బాడీ.
0: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
1: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ నో కనెక్షన్ విత్.
0: ఇంద్రియాలు దేహంతో కూడినటువంటివి.
1: దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ. సెన్స్ ఆర్గన్స్
0: దేహము కర్మతో చేరినటువంటిది.
1: బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్
0: కర్మ. ఫలితమే ఈ దేహము.
1: బాడీ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మను ఆచరించుకుంటున్న దేహం సార్థకం కాదు.
1: ఇఫ్ బాడీ డస్ నాట్ పర్ఫార్మ్ యాక్షన్ ఇట్ ఇస్ నాట్
0: కర్మణ్యేవ అధికారస్య. ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
1: యూ హావ్ ఎవ్రీ రైట్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: మిగిలినవన్నీ నాకు అర్పితం చేయి.
1: ఆల్ ది రెస్ట్ యూ ఆఫర్ ఇట్ టు మీ.
0: లెమ్ము,
1: గెట్ అప్, అరైజ్.
0: లెమ్ము ధనుంజయ,
1: అరైజ్ ఓ ధనుంజయ.
0: ఇది బలీయము.
1: ఫేట్ ఇస్ వెరీ పవర్ఫుల్.
0: న్యాయము గెలుచు, న్యాయము గెలుచు.
1: జస్టిస్ ఆల్వేస్ ట్రింప్స్.
0: నశించు స్వార్థము,
1: సెల్ఫిష్నెస్
0: సదా యుగ ధర్మం ఇదే కదోయి.
1: దిస్ ఇస్ ది
0: ధర్మగమ్మిక.
1: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
0: నూరు గురు బిడ్డల తండ్రికైనా
1: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
0: అంత్యమున్న పిండమిలో దిక్కు గలగరక్త ప్రారంభమని ఏమిటో.
1: అట్ ద ఎండ్ ఇస్ నాట్
0: నా యాజ్ఞ నీవు శిరసా వహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
1: ఇఫ్ యు ఒబే మై కమాండ్ ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
0: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగడబటికి ఇంత పిండం ఇచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
1: For a person like Dhritarashtra who has 100 sons in the end, he will not be having even one to perform the
0: last rites.
1: What is the reason for this?
0: Dhritarashtrani biddalu.
1: Because these are the children of
0: Dhritam Rashtram. Iti hi Dhritarashtram. తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్రం.
1: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ కన్సిడర్స్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ హిజ్ అస్ హిజ్.
0: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
1: యు ఆర్ ఆల్సో బికమింగ్ ఎ బ్రదర్ టు హిమ్.
0: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ యువర్స్ రియలీ.
0: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
1: యు ఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ధృతరాష్ట్ర బై థింకింగ్ దట్ యు ఆర్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ రియలీ. ఇది
0: అజ్ఞానము.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం దూరం చేసుకుంటే గానీ ఈ జ్ఞానం ఇందులో ప్రవేశించదు.
1: అన్లెస్ యు డ్రైవ్ అవే ఇగ్నోరెన్స్ యుల్ నాట్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
0: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
1: యూ హ్యావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ అండ్ ఎంక్వైరీ. ది విజ్డమ్ షుడ్ ఎంటర్ యూ.
0: హృదయముండు దేహమందు,
1: హార్ట్ ఈజ్ విత్ ఇన్ ద బాడీ.
0: జీవుడుండు దేహమందు,
1: ది ఇండ్వెలర్ ఈజ్ ఆల్సో ఇన్ ద బాడీ.
0: హృదయమందు దేవుడుండు,
1: ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ గాడ్.
0: రెండు కూడి ఆటలాడి
1: దీస్ టూ విల్ బి ప్లేయింగ్ టు
0: ఒకరినొకరు వీడుచుందరు.
1: దే విల్ లివ్ ఇన్ సెపరేట్.
0: ఆటలాటల బొమ్మలాటలాడించే
1: దెర్ ఇస్ వన్ హూ మేక్స్ దిస్ ప్లే.
0: సూత్రధారి ఒకడు కలడు.
1: దెర్ ఇస్ ఎ డైరెక్టర్ హూ కండక్ట్స్ దిస్ ప్లే.
0: మంచి చెడ్డ బొమ్మలుండు.
1: దెర్ విల్ బి బ్యాడ్ అండ్ గుడ్ విచ్ విల్ బి.
0: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
1: ఇన్సైడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ.
0: కనుక జీవుడుండు దేహమందు, హృదయమందు దేవుడుండు, ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
1: There is an indweller jiva inside the body. There is God inside the heart. What is the heart in the body?
0: ఈ దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
1: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
0: part of the deha prantini dooram chesi.
1: If you remove the delusion of
0: jiva brahma ikhyanu sandhanamulo
1: if you want to bring about the unity of jeeva
0: nityanandamunu anubhavinchamannadu
1: you have to enjoy the eternal bliss
0: brahmanandamulo cheramannadu
1: enter into the ananda
0: advaita anandanni artham cheskomannadu
1: understand the ananda of advaita
0: ee vidhanga bodhinchi kattagadapatiki ataniki oka vidhamainatundi chitapregna drishtini andinchadu
1: After teaching in this particular way, he has been able to impart the knowledge.
0: Chitta prajnulo undinatuvanti pradhana lakshanalu ekatma bhavame.
1: Feeling or a sense of same entity all over, this is the
0: indriyalaku ematram kuda nu vasham kaaka.
1: Not being subject to the senses.
0: Samadhi chittudai.
1: Having a heart of
0: sukadukkamulanu.
1: Sorrow and joy.
0: Manabhimanamulanu.
1: Attack.
0: Nindastitulanu.
1: Censure and praise.
0: ఒక్కటిగా భావించుకునేటువంటిది
1: దట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ట్రీటింగ్ ఆల్
0: ఈ అన్ని కూడా భగవత్ విభూతులుగా విశ్వసించేటువంటిది
1: బిలీవింగ్ ఫర్మ్లీ దట్ ఆల్ దీస్ ఆర్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ డివినిటీ
0: అట్టివాడే నిజమైన స్థితప్రజ్ఞుడు
1: సత్య పర్సన్ అలోన్ ఈజ్ రియల్ స్థితప్రజ్ఞ
0: ఇటువంటి స్థితప్రజ్ఞుడై నా ఆజ్ఞను నీవు తిరసావహించమన్నాడు
1: యు బికమ్ సచ్ ఎ స్థితప్రజ్ఞ అండ్ క్యారీ అవుట్ మై కమాండ్ హి సెడ్

సభ జయించగవచ్చు పూర్ణుడై రణమందు బోరవచ్చు సకల విద్య

పుడమిలోనున్న జీవరాశులు లెక్కలు ఉనవచ్చు, చంద్రమండలమైన చేరవచ్చు, కానీ

0: one might master all the types of education, participation in the arguments in the courts and win them. He may participate in wars and achieve success and victory. One might be born as an emperor and rule the kingdom. One might be able to give in charity cows and gold. One might be able to count all the living beings on earth. One might be able to reach the moon itself. One may be able to count all the stars. But one would not be able to control all the senses, introvert the mind, and establish himself continuously with an equality of mind and with samachitta.
1: Veda vijnanamu anantamu.
0: The knowledge of Vedas is infinite.
1: Jnanami anantamu.
0: Wisdom itself is infinite.
1: Satyamu chupunade jnanamu.
0: It is that may be called as knowledge which can show truth.
1: Bhuta bhavishyat vartamanamulaku atitamainadi satyamu.
0: Truth transcends all the three types of times, past, present and future.
1: Satya jnanamulu rendu kudanu anantamule.
0: Both truth and wisdom are infinite.
1: Ee anantamula guta cheta deeniki adiyu ledani kudanu cheppavachu.
0: As they are infinite, there is no beginning nor end.
1: Vedamu satya jnanamulato kudi undatam cheta vedam kudanu anantame.
0: As Veda is associated with truth and knowledge, Veda also is infinite.
1: Vedam jnanamayamainappatikini nedu manamu danini vangmayanga manamu sevistu unnam.
0: Although Veda is knowledge, we have been able to experience it in terms of language and words.
1: Mana vakke rugvedamaniyu.
0: Our word may be described as Rugveda.
1: Manasu Yajurvedamaniyu.
0: Our mind may be described as Yajurveda.
1: Pranamu Samavedamaniyu.
0: Our prana, the vital airs, may be described as Samaveda.
1: Brihadaranyaka Upanishattu chakkaga bodhinchutunnadi.
0: Thus, Brihadaranyaka Upanishad describes
1: Vedamu, Vedangamulu, Vedavetta, moodunu nenenani గీతాచార్యుని యొక్క నుడువు.
0: గీతాచార్య హెస్ డిక్లేర్డ్ ఐ ఆమ్ ఆల్ ద త్రీ, వేద, వేదాంగస్ అండ్ వేదకర్త.
1: కానీ నిత్య సత్యమును గుర్తించుకునలేక, పవిత్రమైనటువంటి జ్ఞానతత్వాన్ని మనం అర్థం చేసుకునలేక, లౌకికమైన జీవితమునందు అలౌకికమైనటువంటి అవాంఛన చేత మానవత్వాన్ని మనం విస్మరిస్తున్నాము.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ దేర్ ఫోర్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైమ్ విత్ వరల్డ్లీ థింగ్స్.
1: అయితే పవిత్రమైనటువంటి వాంగ్మయమును అనేక విధములుగా వేదములు విడివిడియైనటువంటి పదముల చేత విపులీకరించి తద్వారా దేశమునకు శబ్ద బిందువులను అందించుతున్నవి.
0: Vedas have been making available the extraordinary wisdom and knowledge in terms of words so that people will be able to understand clearly.
1: ఈ ప్రాకృతమైనటువంటి దేశమునందు ప్రకాంతమైనటువంటి యొక్క తత్వమే దైవమని భావించి ఈ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావాలనని ఉచ్చరించినటువంటి యొక్క వాక్కులే రుక్కులుగా మారినవి.
0: Rooks are those which are expressions in terms of words which explain the effulgence.
1: Aite yagna yagadi kartula cheta paramarthika tattvanu artham chesukoni divyatvamu pondavalanani vyakti aashisthinchi tadvara yagnamulaku prarambhistu vachadu.
0: But man has started performing sacrifices, thinking that by such performance of sacrifices, one would be able to reach the ultimate.
1: Itti karma kandane యజుర్వేదం అని కూడాను చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ కర్మకాండ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
1: అయితే పవిత్రమైనటువంటి, శృతిబద్ధమైనటువంటి, మధురమైనటువంటి, సున్నితమైనటువంటి, సౌశీల్యమైనటువంటి యొక్క గానమును అనుగ్రహించగోరి తద్వారా ఆనందగీతను అందించినటువంటి చేత దీనికి సామవేదము అని సార్థక నామం వచ్చింది.
0: సామవేద హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సచ్ బికాస్ దట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఆఫర్ ద సేక్రెడ్ స్వీట్ మెలోడియస్ మ్యూజిక్ డిస్క్రైబింగ్ నాలెడ్జ్.
1: అయితే లౌకికమైన జగత్తును పండితులు విస్మరించినారు అనేటువంటి అపనిందలు లేకుండా ఉండే నిమిత్తమై శ్రేయో మార్గము, ప్రేయో మార్గము, మానవతా తత్వమును అభివృద్ధి గావించే నిమిత్తమై అధర్వణ వేదమును కూడాను ఆధారం తీసుకున్నారు.
0: ఇన్ ఆర్డర్ దాట్ పీపుల్ మే నాట్ కన్సిడర్ యాజ్ నాలెడ్జబుల్ హ్యావింగ్ ఇగ్నోర్డ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్, దే హ్యావ్ ఎక్స్పౌండెడ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాజ్ శ్రేయో మార్గ థింగ్స్ విచ్ ఆర్ డిజైరబుల్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ ప్రేయో మార్గ ఇన్ అధర్వణ వేద.
1: అయితే అధర్వణ వేద అపౌరుషేయమైనటువంటిది కాదని విశ్వసించి కేవలం ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మాత్రమే ప్రధానంగా భావించి దీనిని త్రయీ వేదములు అని పిలుస్తూ వచ్చారు.
0: థింకింగ్ దట్ అధర్వణ వేద హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ ద డివైన్ సోర్స్, ఓన్లీ ది ఋగ్వేద, యజుర్వేద అండ్ సామవేద ఆర్ ద రియల్ వేదాస్. దే హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రయీ వేదాస్.
1: కానీ సర్వధర్మములకు మూలమైనటువంటి, సర్వశాస్త్రములకు కీలకమైనటువంటి, సర్వసాధనలకు గమ్యమైనటువంటి నిజతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తమై ఈ అధర్వణ వేదం అనేక విధములుగా కూడాను భౌతికమైనటువంటి యొక్క మార్గములకు ఆదర్శపరమైంది.
0: అధర్వణ వేద హ్యాస్ ఆల్సో బీన్ వెరీ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ విచ్ ఇస్ ది అల్టిమేట్ అండ్ టు రీచ్ ది గోల్.
1: ఒక్కొక్క వేదము ఒక్కొక్క పద్ధతిని మాత్రమే అనుసరించినప్పటికీ ఈ అధర్వణ వేదము అన్నింటినీ ఏకముగా అనుసరించడానికి పూనుకున్నది.
0: ఈచ్ వేద డిస్క్రైబ్స్ ఓన్లీ వన్ పాత్, వెరాస్ అధర్వణ వేద టేక్స్ ది ఆల్ ద పాత్స్ ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్.
1: ఋగ్వేదము వాక్కనియు, యజుర్వేదము మనసనియు, సామవేదము ప్రాణమనియు కూడాను బోధించినటువంటి మూడు వేదముల యొక్క సారము అధర్వణ వేదం నందు క్రోడీకరించి ఉపయంగా అందిస్తూ వచ్చింది.
0: ఋగ్వేద డిస్క్రైబ్స్ వాక్ వర్డ్, యజుర్వేద డిస్క్రైబ్స్ మైండ్, సామవేద డిస్క్రైబ్స్ ప్రాణ ఆర్ ద లైఫ్ ప్రిన్సిపల్, వెరాజ్ అధర్వణ వేద ట్రైస్ టు బ్రింగ్ ఆల్ దీస్ త్రీ టుగెదర్ అండ్ ఎక్స్పౌండ్.
1: వాక్ ఋగ్వేదము కావచ్చును కానీ ఎట్టి వాక్ ఋగ్వేదము అనేటువంటి విషయాన్ని చక్కగా విమర్శించి చెప్పింది.
0: ఇట్ హాస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ వర్డ్ కెన్ బి కాల్డ్ ఋగ్వేద.
1: మనసు యజుర్వేదమే కానీ ఎట్టి మనసు యజుర్వేదమునకు సమన్వయమవుతుంది?
0: మైండ్ ఈజ్ అసోసియేటెడ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు యజుర్వేద, బట్ వాట్ టైప్ ఆఫ్ మైండ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ యజుర్వేద, దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ అధర్వణ.
1: చక్కగా సామగానంలో ఉండినటువంటి ఒక సారాన్ని క్రోడీకరించి యజుర్వేదము ఒక గానముగా పాడుతుంది.
0: మ్యూజిక్ హెస్ బీన్ కోడిఫైడ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే అండ్ దట్ ఈస్ ఎక్స్పౌండెడ్ ఇన్ సామవేద.
1: దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న, పొంచి చూచు కనులున్న పంచల విను మనసున్న, వంచిత గుణ చిత్తమున్న వంచే గుణమున్న, ఈ వృక్తులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న. దుర్బుద్ధుల మనసున్న దూరులు విను చెవులున్న.
0: If one has wicked thoughts in his mind, if one has eyes which are unduly curious to see all unnecessary things and a mind which wants to understand everything which is not
1: wanted,
0: if one has a heart which is crooked and which is deceitful,
1: ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న.
0: ద మోమెంట్ సచ్ ఎ సైట్ ఇస్ సీన్ జస్టిస్ విల్ రన్ అవే.
1: జగత్తునందు ధర్మము, న్యాయము, సత్యము మూడింటి యొక్క చేరికతేనే ఈ త్రిలోకములు కూడాను వెలుగుతూ ఉన్నాయి.
0: ద త్రీ వరల్డ్స్ హ్యావ్ బీన్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ధర్మ, న్యాయం జస్టిస్ అండ్ సత్యం ట్రూత్.
1: ఇట్టి పవిత్రమైన యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటి వేదముల యొక్క తత్వాన్ని మనము చాలా అలక్ష్యపరుస్తున్నాము.
0: వీఆర్ బీయింగ్ వెరీ ఇండిఫరెంట్ టు వేదాస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబింగ్ సచ్ సేక్రెడ్ ట్రూత్స్.
1: ఈ వేదములు అనేక విధములైనటువంటి యొక్క అంగములను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చింది.
0: దీస్ వేదాస్ ఆల్సో హ్యావ్ డెవలప్డ్ డిఫరెంట్ లింబ్స్ ఫర్ దెమ్సెల్వ్స్.
1: వీటిని శాఖలు అని చెప్తూ వచ్చారు.
0: దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాంచెస్.
1: మొదటిది మంత్రము, రెండవది బ్రాహ్మణము, మూడవది ఆరణ్యకము, నాలుగవది ఉపనిషత్తులు.
0: ది ఫస్ట్ వన్ ఈస్ మంత్ర, ది సెకండ్ వన్ ఈస్ బ్రాహ్మణక, ద థర్డ్ వన్ ఈస్ ఆరణ్యక, ద ఫోర్త్ వన్ ఈస్ ఉపనిషత్.
1: మననప్రాణ సమ్మిళితమైనటువంటి మంత్రము అనేటువంటి సత్యాన్ని సులభమైన మార్గంలో అందిస్తూ వచ్చింది.
0: ది ట్రూత్ హెస్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ దీస్ మంత్రకాస్ విచ్ సే దట్ బై రిపీటింగ్ దెమ్ యూ గెట్ ది ఎఫికసీ అండ్ ది రిజల్ట్స్.
1: దైవత్వాన్ని గురించినటువంటి సంభాషణ జరిగినప్పుడు కలిగినటువంటి పదములే అనగా మాటలే మంత్రములుగా మారినవని విశ్వసిస్తూ వచ్చింది.
0: దే హావ్ ఆల్సో బిలీవ్డ్ దట్ ది డైలాగ్ బిట్వీన్ గాడ్స్ హావ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది బ్రహ్మచర్య స్థానములకు సంబంధించిందిగా బోధిస్తూ వచ్చారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సూటబుల్ ఫార్ బ్రహ్మచర్య ఆశ్రమ్.
1: మానవత్వములో ఇది ప్రధానమైనటువంటి యొక్క పునాది.
0: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్.
1: గృహస్థ, వానప్రస్థము, సన్యాసం అనేటువంటి భవనములకు ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది కిందకి పునాది వంటిది.
0: ఫర్ ద మ్యాన్షన్ విచ్ ఈజ్ హ్యావింగ్ గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస, బ్రహ్మచర్య ఈజ్
1: ఈ పునాది గట్టిగా ఉండినప్పుడే పైన ఉన్నటువంటి మూడు యొక్క అంతస్తులు కూడాను భద్రంగా నిలచగలవు.
0: ఓన్లీ వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ ద త్రీ స్టోరీ బిల్డింగ్ బిల్ట్ ఆన్ దట్ కెన్ అఫోర్డ్ టు బి స్ట్రాంగ్.
1: గృహస్థ, వానప్రస్థ, సన్యాసములు మూడు కూడాను బ్రహ్మచర్యపైననే ఆధారపడి ఉంటున్నది.
0: గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ బ్రహ్మచర్య.
1: కనుక జీవితములో బ్రహ్మచర్య సమయమునందు తన యొక్క జీవితము మంత్రమయముగా మార్చుకోవాలి.
0: డ్యూరింగ్ ది స్టేజ్ ఆఫ్ బ్రహ్మచర్య దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు ఫాలో దిస్ మంత్రాస్. వన్ హ్యాస్ టు ఫాలో దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ మంత్రాస్.
1: మంత్రం అనగా ఒక పవిత్రమైన యొక్క పలుకులు.
0: మంత్ర రెఫర్స్ టు ఎ సేక్రెడ్ వర్డ్ అటరెన్స్.
1: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్నం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణ ఏత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని మానవత్వమునకు అందించినటువంటి యొక్క ఈ జిహ్వకు పవిత్రమైనటువంటి పలుకులు పలకమని ఆదేశిస్తూ వచ్చారు.
0: దే ఆర్డర్డ్ ది టంగ్ టు గో ఆన్ రిపీటింగ్ సేక్రెడ్ వర్డ్స్ బికాస్ దట్ అలోన్ విల్ బి స్వీట్ అండ్ దట్ అలోన్ విల్ బి సేక్రెడ్ అండ్ యూస్ఫుల్.
1: బ్రహ్మచారి అసత్యము చెప్పకూడదని,
0: బ్రహ్మచారి షుడ్ నాట్ అట్టర్ ఎ లై అన్ట్రూత్,
1: అధికంగా మాట్లాడకూడదని,
0: యూ షుడ్ నాట్ స్పీక్ టూ మచ్,
1: ఒకరికి ఒకరికి సంబంధమైనటువంటి విషయంలో తంటాలు పెంచకూడదని,
0: వన్ షుడ్ నాట్ అన్నెసెసర్లీ ఇంటర్ఫియర్ ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు అదర్స్,
1: పరదూషణ చేయకూడదని,
0: వన్ షుడ్ నాట్ కామెంట్ అండ్ క్రిటిసైజ్ అదర్స్.
1: ఇది నాలుగు చేసే నాలుగు పాపములని.
0: దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్ విచ్ టనల్.
1: ఇట్టి నాలుగు పాపములకును గురి కాకుండా దీనిని సంరక్షించుకోమని బోధిస్తూ వచ్చింది మంత్రము.
0: మంత్రం హెస్ ఆల్సో టాట్ దట్ వన్ షుడ్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ కమిటింగ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
1: తన జీవితంలో ఈ విధమైనటువంటి యొక్క సుగుణములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇంకా భవిష్యత్ అంతా కూడాను పచ్చని బాటగా, రాజబాటగా రూపొందుతుంది.
0: ఇఫ్ వన్ అబ్జర్వ్స్ దిస్ డిసిప్లిన్ ఇన్ ది బ్రహ్మచర్య స్టేజ్ ది ఫ్యూచర్ ఫర్ హిమ్ వుడ్ బి ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: రెండవది బ్రాహ్మణము,
0: ద సెకండ్ వన్ ఈస్ బ్రాహ్మణక.
1: ఈ మంత్రములను ఏ విధంగా మనం ఉపయోగించాలి,
0: హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ మంత్రాస్.
1: ఈ మంత్రముల యొక్క ప్రభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మంత్రాస్?
1: ఇది అందించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ రిజల్ట్స్ డూ దీస్ మంత్రాస్ గివ్
1: అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ బ్రాహ్మణం.
0: బ్రాహ్మణకాస్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి మంత్రమును ఆత్మసహితంగా ఉచ్చరించడం చేత అట్టి పండితులకు బ్రాహ్మణులు అని పేరు వచ్చింది.
0: యాజ్ ఎ పర్సన్ అట్టర్డ్ దీస్ మంత్రాస్ ఇన్ ది అప్రోప్రియేట్ వే, హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాహ్మణ.
1: దీనిని గృహస్థ ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గృహస్థ ధర్మ.
1: అర్థసహితమైనటువంటి మంత్రములను ఉచ్చరించి
0: అట్టరింగ్ మంత్రాస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్
1: లోక కళ్యాణమునకు,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: నిత్య జీవితం నందు అనుభవించేటువంటి యొక్క కొన్ని రకములైనటువంటి యొక్క అధిక వృత్తి అనావృష్టి ఇలాంటి దీనిని దూరము గావించే నిమిత్తము,
0: ఫార్ ఫ్రీయింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ అండ్ ఆల్సో
1: స్వర్గ ప్రాప్తిని కలిగించే నిమిత్తమై,
0: ఫర్ ది పర్పస్ ఆఫ్ ఒబ్టైనింగ్ హెవెన్,
1: గృహస్థుడు సమష్టి స్వరూపుడై,
0: మెన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఏ కమ్యూనిటీ,
1: దీనిని ఆదర్శప్రాయంగా అనుభవించాలని బోధిస్తూ వచ్చారు.
0: దే హావ్ జస్ట్ ఎక్స్పౌండెడ్ దాట్ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అన్ ఐడియల్ వే.
1: కనుక గృహస్థ ధర్మము చాలా పవిత్రమైనటువంటిదని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: దే హావ్ ఆల్సో బిలీవ్ దట్ గృహస్థ ధర్మ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఎ వెరీ సేక్రెడ్ వన్.
1: ఈ గృహస్థ ధర్మం యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి క్రమక్రమేణా వానప్రస్థంలో ప్రవేశిస్తాడు.
0: Man, after discharging his duties in grihasthashram properly, he will enter into the next stage of vanaprasthashram.
1: ee vanaprastham yokka tattvamunike aranyakamulu ani cheptu vachindi.
0: For veda associated with vanaprastha, it has been described as aranyaka.
1: Anaga gruhamunandu gaani pattanamunandu gaani nivasinchaka deeniki samipamulo undinatundi adavulayendo totalayendo tama yokka jeevithamunu prachantamuga gadipi daiva chittana cheta తమ యొక్క శేష జీవితమును సార్థకం గావించుకోవటం.
0: దట్ మీన్స్ నాట్ లివింగ్ ఇన్ ఎయిదర్ ది హౌస్ ఆర్ ఇన్ ద సిటీస్, గోయింగ్ టు ఎ నియర్ బై గార్డెన్ ఆర్ ఫారెస్ట్, లివింగ్ దేర్ కాంటెంప్లేటింగ్ అపాన్ గాడ్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఫర్ హిజ్ ఓన్ వెల్ఫేర్ అండ్
1: కాలమును గడుపుతూ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ చింతను సల్పినటువంటి వారు కనుక వీటికి ఆరణ్యకములు అని పేరు వచ్చింది.
0: యాజ్ these are associated with a life spent in forest, thinking and contemplating upon God, sacred thoughts, these have been described as aranyakas.
1: Inka nalugovadi upanishattulu.
0: The fourth one is upanishads.
1: Ivi chaala chitra vichitramulainatundi oka arthamulu koodi untunnavi.
0: There will be a number of meanings for the utterances in upanishads.
1: Pradhanamainatundi oka padamu sat.
0: The most important word in connection with Upanishads
1: is sat aneetvanti padamu, sat aneetvanti dhatuvu nundi puttinatvantedi.
0: This has originated from the root word sat.
1: Ee sat anaga,
0: the meaning of sat is
1: kurchunuta,
0: sitting,
1: kadaluta,
0: movement,
1: nirmoolam cheyuta,
0: destroying,
1: aashrayinchuta,
0: approaching and taking,
1: ani aneka vidhamainatvanti arthamulu unnavi.
0: All these meanings are available for this word sat.
1: Kani ee samaya sandarbhamulo puraskarinchukoni aa padamunaku manu arthamunu teeskovalsi vastundi.
0: But we will have to take the meaning of that word in the context.
1: Ikkada sat aneetundi daniki kurchunta aneetundi arthamu atyavasaram.
0: In this context the correct meaning of this word is sitting.
1: Deeniki mundu upa nee aneetundi rendu padamulu untunnavi.
0: There are other two words before this word. One is upa, the other is me.
1: Upa anaga samipamu.
0: Upa means nearby.
1: Ni anaga nishtato.
0: Ni means with faith and with interest.
1: Ee moodintini manam cherinappudu upanishad avutundi.
0: When you put all these three words together it becomes upanishad.
1: Vedavettaku samipamunandu nishtato kurchunuta ani deeni artham.
0: That means sitting nearby with earnestness.
1: ee kurchuni emi cheyatam?
0: By sitting what are you going to do?
1: ee vedavetta bodhinchinatvanti vidyalannikinu ekagra chittudai hrudayamunaku hattukonunnattuga aalakinchatam.
0: By sitting near the one who has mastered veda లిసన్ టు హిమ్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ విత్ అర్నెస్నెస్.
1: ఈ విధముగానేటువంటి యొక్క శబ్దమును విని గ్రహించి తెలుసుకొని తగినటువంటి యొక్క అర్థముగా తాను భావించుకోవటమే దీనిని ఎరుక అనేటువంటి పదంతో ఉపయోగపెడుతూ వచ్చారు.
0: దేర్ ఈజ్ అనదర్ వర్డ్ ఎరుక విచ్ మీన్స్ యు సిట్ నియర్ హిమ్, లిసన్ టు హిజ్ అటరెన్సెస్, కాన్సన్ట్రేట్, కాంటెంప్లేట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: ఎరుక అనగా దీనికి చైతన్యము అని ఒక అర్థము.
0: ఎరుక ఆర్ అవేర్నెస్ ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్ అండ్ దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: దీనిని చేతనము అని కూడా పిలుచబడుతుంది.
0: అనదర్ వర్డ్ ఫర్ దిస్ ఈస్ చేతనము.
1: ఈ చేతనం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
0: వేర్ డు యు గెట్ చేతనము?
1: ఈ చేతనం అనేటువంటిది సర్వత్రా నిండినటువంటిది.
0: దిస్ ఈస్ ఆల్ పర్వేసివ్, అవైలబుల్ ఎవ్రీవేర్.
1: లోకమ్ములు, లోకస్థులు, లోకేశులు సర్వం కూడా చైతన్యం యొక్క స్వరూపముదే.
0: ఆల్ ద వర్డ్స్, ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఈస్ ఫుల్ ఆఫ్ చైతన్యం.
1: జడము చైతన్యము రెండింటి యొక్క తత్వం కూడా ఏకత్వంతో కూడినటువంటిది.
0: ఇనర్ట్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ లివింగ్ థింగ్స్ బోత్ ఆర్ ఫుల్ ఆఫ్ చైతన్యం ఆర్ కాన్షియస్నెస్.
1: ఈ చైతన్యం అనేటువంటిది మానవుని యందు అధికంగా ఉంటుంటాయి.
0: బట్ యు ఫైండ్ ఇన్ మ్యాన్ కాన్షియస్నెస్ ఇన్ ఎ గ్రేటర్ మెజర్.
1: మిగిలినటువంటి యొక్క ప్రాణుల కంటే మానవుని యందు ఈ చైతన్యము అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంది.
0: కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ ఇన్ మ్యాన్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇన్ మోర్ ఎక్స్ప్రెసివ్ వే కంపేర్డ్ విత్ అదర్ లివింగ్ బీయింగ్స్.
1: సామాన్యంగా చూచున్నది కన్నులు, విన్నది చెవులు, మాట్లాడున్నది నోరు అని మనం భావిస్తున్నాము.
0: జనరలీ వీ థింక్ దట్ ఇట్ ఇస్ ది ఐస్ విచ్ సీ, ఇయర్స్ విచ్ హియర్ అండ్ టంగ్ విచ్ టాక్స్.
1: కాదు కాదు, కన్నులకు చూపును కలిగించినటువంటి చైతన్యమే.
0: నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ విల్ మేక్ ఐస్ సీ.
1: చెవులకు శబ్దమును వినిపించినది చైతన్యమే.
0: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్ ఇయర్స్ హియర్.
1: నోటితో మాట్లాడుతున్నది చైతన్యమే.
0: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్స్ మౌత్.
1: చైతన్యం అనేటువంటిది అంతర్భూతమై బహిరింద్రియములకు తగినటువంటి యొక్క ప్రకాశమును ప్రకటితమును గావించుతున్నవి.
0: కాన్షియస్నెస్ రిమైనింగ్ యాజ్ ద కాజ్ ఇన్ సైడ్ విల్ మేక్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్.
1: సర్వత్రా కూడా చైతన్యమే ఉంటున్నది.
0: కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
1: అయితే మానవుడు తన దృష్టిని బహిర్ముఖము గావించడం చేత ఈ చైతన్యం అనేటువంటిది క్రమక్రమేణ కూడా ఒక విధమైనటువంటి అంధకారంగా నిలిచిపోతున్నది.
0: బట్ యాజ్ మ్యాన్ ఈజ్ ఎక్స్ట్రావర్టింగ్ హిజ్ విజన్ హీఈస్ నాట్ ఏబుల్ టు సీ అండ్ హీ కెన్ సీ దాట్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డార్క్నెస్.
1: అనగా ప్రకటితం కాకుండా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ హిమ్.
1: ఇంద్రియముల యొక్క తత్వమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఈ యొక్క ప్రకాశము, ఈ చైతన్యము విరివిగా పెరుగుతుంది.
0: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ది సెన్సెస్ అండ్ ఇంట్రవర్ట్ దెమ్ యూ బి ఏబుల్ టు డెవలప్ కాన్షియస్నెస్ ఇన్ ఎ గ్రేటర్ మెజర్.
1: ఇది మానవుని కంటే కూడా మహనీయులు ఎందు మరింత అధికంగా ఉంటుంటారు.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్
1: ఈ మహనీయుల కంటే దైవత్వం నుండి అసలు దైవత్వమే చైతన్యం.
0: దట్ ఈస్ ఫౌండ్ మోర్ సో ఇన్ డివినిటీ ఇట్సెల్ఫ్. ఇన్ ఫ్యాక్ట్ డివినిటీ
1: ఈ విధంగా తారతమ్యంగా మనం కనిపించడానికి కారణమేమిటి?
0: Why is it that we have been able to see this kind of difference between an ordinary man and an accomplished man?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: One small example for this.
1: ఇక్కడ చిన్న చిన్న బల్బులు పెట్టారు.
0: There are small bulbs here.
1: ఆ స్తంభముల పైన ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: On the pillars there are more powerful bulbs.
1: ఈ మధ్య లోపల ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: In the middle and the center there are the most powerful bulbs.
1: కానీ మనం ఎదురుగా కూడా చాలా వికాసవంతమైనటువంటి బల్బులు పెట్టారు.
0: There are here flood lights which give very powerful light.
1: కానీ అన్నింటి యందు ఉన్నటువంటిది కరెంట్ ఒక్కటే.
0: But the current and electricity is common in all these bulbs.
1: దీని వోల్టేజెస్ వ్యత్యాసంగా కనిపించవచ్చు.
0: Because of the difference in voltage there is difference in light.
1: కనుక సర్వుల యందు, సర్వజీవుల యందు సర్వత్రా కూడాను ఉన్నటువంటి చైతన్యం అనేటువంటిది తమ యొక్క అంతర్తత్వమును లేక అంతరాత్మను గుర్తించుకున్నటువంటి వ్యక్తుల యొక్క తత్వం పైన ఆధారపడి ఉంటుంటుంది.
0: Consciousness which is found all around expresses itself in differently depending upon to what extent one is having awareness.
1: Aithe ee prakashamu kontha varaku nu marugu pettalu kodanu konni kaaranam untunnavi.
0: This consciousness is covered బై సర్టన్ రీజన్స్.
1: దీనికి ఆరు విధములైనటువంటి అడ్డులు తగులుతున్నవి.
0: దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ కవర్స్ అండ్ అబ్స్టకల్స్ ఫర్
1: దీనినే ఆరు దొంగలు అని కూడా బోధిస్తూ వచ్చింది వేదము.
0: వేద హాస్ డిస్క్రైబ్డ్ దీస్ యాజ్ సిక్స్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
1: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము.
0: దీస్ ఆర్ డిజైర్, యాంగర్, గ్రీడ్, ప్రైడ్ అండ్ ఆరోగెన్స్.
1: ఈ యొక్క అరిషడ్ వర్గంలో మాత్రమే కాకుండా అష్ట మదములు కూడా దీన్ని అరికట్టుతూ ఉంటుంది.
0: నాట్ మెర్లీ దీస్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ బట్ దేర్ ఆర్ ఎయిట్ టైప్స్ ఆఫ్ ప్రైడ్. మద,
1: కుల మదము,
0: ది ప్రైడ్ అసోసియేటెడ్ విత్
1: బల మదము,
0: అసోసియేటెడ్ విత్ స్ట్రెంగ్త్.
1: యవ్వన మదము,
0: అసోసియేటెడ్ విత్ యూత్,
1: సౌందర్య మదము,
0: అసోసియేటెడ్ విత్ బ్యూటీ,
1: విద్యా మదము,
0: అసోసియేటెడ్ విత్
1: ధన మదము,
0: అసోసియేటెడ్ విత్ వెల్త్,
1: రాజ్య మదము,
0: అసోసియేటెడ్ విత్ కింగ్డమ్ అండ్ పవర్,
1: తపస్ మదము,
0: అసోసియేటెడ్ విత్ తపస్ అండ్
1: పెన. ఈ తొమ్మిది విధములైనటువంటి మదమును కూడాను ఆవరించటం చేత ఈ ప్రకాశం అనేటువంటిది దానిని మనం అనుభవించలేకపోతున్నాము, అందుకోలేకపోతున్నాము.
0: వెన్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ప్రైడ్ కవర్స్, వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ద లైట్ ప్రాపర్లీ, వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్.
1: కనుక మనం ఇట్టి చైతన్యమును సర్వత్రా ఏకత్వంగా మనం అనుభవించాలనన్నా ఈ ఆత్మతత్వాన్ని విశ్వసించి ఈ బహిర్తత్వములైనటువంటి ఈ యొక్క గుణములను క్రమక్రమేణా కూడా మనము అరికట్టుకోవడానికి తగిన కృషి చెయ్యాలి.
0: ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ కాన్షియస్నెస్ యాజ్ ఏ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఆల్ అరౌండ్, యూ వుడ్ కంట్రోల్ యువర్ ఓన్ దీస్ ప్రైడ్స్ అండ్ దీస్ సిక్స్ ఎనిమీస్.
1: కానీ ఈ యొక్క మదతత్వం అనేటువంటిది చాలా బలవత్తరమైనటువంటివి.
0: బట్ ఆల్ దీస్ ఎనిమీస్ ఆర్ వెరీ పవర్ఫుల్.
1: ఇది కేవలం మన భ్రాంతుల నుండి అభివృద్ధి అయినటువంటివి.
0: ఆల్ దీస్ గెట్ దర్ స్ట్రెంగ్త్, డిరైవ్ దర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్
1: మన పోషణ నుండి ఇవి పెరుగుతూ వచ్చినటువంటివి.
0: ఆల్ దీస్ హావ్ గ్రోన్ ఫ్రమ్ అవర్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్.
1: కానీ మన వలననే పుట్టి, మన వలననే పెరిగి, మన వలననే అభివృద్ధి అయిపోయి మనమల్నే బాధిస్తూ ఉన్నవి.
0: దే ఆర్ బోర్న్ ఇన్ అస్, దే గ్రో ఫ్రమ్ అస్ అండ్ దే డిరైవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ అస్ అండ్ దే ఆర్ గివింగ్ అస్ ట్రబుల్.
1: ఈనాటి యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రం నందు మీకు తెలిసినటువంటి విషయమే.
0: యు నో సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ దీస్ డేస్.
1: అనేక మంది వైజ్ఞానికులు తమ యొక్క బుద్ధి కుశల చేతను, తెలివితేటల చేతను, విద్యా సంపత్తి చేతను అనేక విధములైనటువంటి యొక్క కొన్ని బలవత్తరమైనటువంటి యొక్క ఆయుధములను, అస్త్రములను, కొన్ని యంత్రములను కూడా సృష్టిస్తూ వచ్చారు.
0: ఎ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ the skills, the intelligence and all their capacities have been able to produce very destructive weapons.
1: Oka chinna udaharanamu atom bomb untundadi.
0: One small example, take for example atom
1: bomb. Hydrogen bomb untundadi.
0: Hydrogen bomb.
1: Ivi evaru srushtincharu?
0: Who has created these?
1: Manavuni yokka shakti sampatti chetane.
0: All these are the creatures of.
1: Deeniki evaru roopanni kaliginchaaru?
0: Who has given a shape for this?
1: Manavude.
0: It is the man who has given it.
1: ఎవడు దీనికి రూపమును కలిగించి శక్తిని ప్రసాదించి ఏ విధమైన యొక్క ఆకారం స్థానంలో నిలబెట్టాడో ఆ మానవుణ్ణి ఆ యొక్క బాంబు బెదిరిస్తూ ఉంటుండాలి, అదిరిస్తూ ఉంటుండాలి, భయపెడుతూ ఉంటుండాలి.
0: It is the man who has given a shape, who has given the power, who has given the capacity to the atom bomb. But the same atom bomb is threatening him with destruction now.
1: ఈ వ్యక్తి దానిని తయారు చేయటము, దాన్ని అభివృద్ధి పరచటము నేర్చుకున్నాడే కానీ దానిని అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది నేర్చుకోలేదు.
0: దిస్ ఇండివిజువల్ హ్యాస్ లెర్న్డ్ హౌ టు మ్యానుఫ్యాక్చర్ ఎన్ ఆటమ్ బాంబ్ అండ్ హౌ టు గివ్ ఇట్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్, బట్ హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు కంట్రోల్ ఇట్.
1: అదే విధముగానే ఈనాడు మనము మన యందు ఆవరించినటువంటి ఈ అరిషట్ వర్గములను, ఈ అష్టమదములను మన ద్వారానే పెరిగి, మన ద్వారానే అభివృద్ధి అయిపోయి మనల్ని బాధించడానికి ప్రయత్నిస్తున్నవి.
0: Just as atom bomb, today the, all these six enemies and eight prides have grown from us and have derived all their strength from us.
1: మనం ఇట్టి సత్యాన్ని విచారణ చేత మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: And they are giving us all sorts of trouble. And this truth we will have to just understand by inquiry and investigation.
1: Kula madam.
0: The pride arising out of caste.
1: Kula madam ante emiti?
0: What do you mean by caste pride?
1: Caste of humanity. Prati manavuni yendu undinatvanti yokka divyatvame nayendu untundadi. Sarva manavulu kudano samanatvame జాతి మత భేదములకు ఏమాత్రము కూడా అవకాశం లేదు.
0: ఆల్ పీపుల్ బిలాంగ్ టు ఓన్లీ వన్ క్యాస్ట్ అండ్ దట్ ఇస్ ద క్యాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. వై షుడ్ దేర్ బి దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ అపాన్ క్యాస్ట్?
1: అందరూ ఒక్క ప్రభువు యొక్క పుత్రులమే, బిడ్డలమే.
0: All of us are the children of one master and one father.
1: నేను ఏ జాతిని భావించుతున్నానో నీవు కూడాను ఆ జాతికి సంబంధించినటువంటి వాడేవే. ఈ విధమైనటువంటి అర్థాలు గుర్తించుకుంటే అహంకారములకు ఇంకెక్కడ అవకాశం ఉన్నది.
0: If one recognizes the truth that you belong to the same caste as the other one belongs, where is the need for that kind of pride?
1: ఇంకా ధనబలము చూస్తామంటే కదిలిపోయే మేఘములు, వస్తుంది పోతుంది.
0: If you take pride arising out of wealth, this is something like a passing cloud. They come and go.
1: ధనము మానవునికి అవసరమే.
0: Wealth is needed for man.
1: కాని ఎంతవరకు అంత మాత్రమే దీన్ని హద్దులో ఉంచుకోవాలి.
0: But he should always exercise a limit for
1: ప్రతి జీవితమంతా ఇప్పుడు ఒక లిమిట్ లోనే ఉంటుంది, హద్దులోనే ఉంటుంది.
0: The entire life is subject to various limits.
1: మన దేహం లోపల 98.4 టెంపరేచర్ ఉండినప్పుడే ఇది పర్ఫెక్ట్ నార్మల్.
0: For example, in our physical body, the temperature must be 98.4.
1: 99కి పోయిందా, 99కి పోయిందా, జ్వరం ప్రారంభమైంది, రోగమే.
0: If it increases even slightly and goes up to 99, then we are having fever.
1: మన దేహం లోపల 120/80, ఇది బ్లడ్ ప్రెషర్ పర్ఫెక్ట్ నార్మల్.
0: The blood pressure for the human system is 126/80. This is perfect.
1: కాని 90 ఏమన్నా బయలుదేరిందా, అయింది, రోగం ప్రారంభమైంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ ఇట్ ఇస్ 90 and 130,
1: మన కన్నుల యొక్క వెలుతురు కూడాను ఏ కొంచిత్ మాత్రమే చూడగలదు, కాని మితిమీరినటువంటి వెలుతురును చూడలేదు.
0: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ అవర్ ఐస్. దే కెన్ సీ లిమిటెడ్ లైట్.
1: మితిమీరినటువంటి యొక్క వెలుతురును చూసేటప్పటికి రెటీనా బర్న్ అయిపోతుంది, దాంట్లో కాలిపోతుంది.
0: If the eyes were to see excessive light, retina gets burned.
1: ఇదే విధంగా ప్రతి అంగము యొక్క శక్తి సామర్థ్యమును చక్కగా విచారించి చూసినప్పుడు మన లైఫ్ అంతా ఒక లిమిటెడ్ కంపెనీ.
0: If in the same way we try to understand all our limbs, our system may be described as a limited company.
1: హద్దులో ఉండేటువంటి యొక్క జీవితానికి అహంకారం పట్టడానికి ఏమి కారణం?
0: To such a system which has got so many limitations, why should you be so much proud of yourself?
1: కనుక ఇట్టి జీవితంలో మనకు అహంకారం ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: ఇన్ ఎ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లిమిటేషన్స్, వై షుడ్ వన్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్?
1: ఎప్పుడు, ఏ నిమిషమో, ఎక్కడో ఏమవుతుందో,
0: అట్ విచ్ పర్టికులర్ టైమ్, వే అండ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు సఫర్?
1: తొమ్మిది చిల్లుల తోలుతుట్టియే గాని కాంతి కలిగిన వచ్చిన ఘటము కాదు.
0: దిస్ పర్టికులర్ బాడీ ఈస్ హావింగ్ 9 హోల్స్.
1: నిమిషములకు నీచిరూరిని కాని పురుగు జమ్మాజీలు పుట్టబోవు.
0: Moment after moment, this body may suffer from various types of bad smell.
1: కడుపులోన మలము కడమెల్ల ఎముకలు.
0: This consists of bones and flesh.
1: అరసి చూడ పైన మురికి తోలు.
0: If only you examine, this is covered by dirty skin.
1: ఎప్పుడు, ఏ విధంగా మరణిస్తుందో.
0: When and in what form you are going to get death.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకురోరన్న ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ. తై తై తై తై తై బొమ్మ, దీని తమాషా చూడ తోలు బొమ్మ అన్నాడు.
0: చెప్పు, డోంట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అబౌట్ యువర్ బ్యూటీ, అబౌట్ యువర్ వెల్త్ అండ్ సచ్ అదర్ థింగ్స్. At which particular hour you are going to give up your life, you are not sure and you are not certain.
1: ee vidhamainatundi yokka tattvamunu chakkaga gurtinchinappudu manaku ee ahankaramunku avakasame untundadu. idi ye maatram kudano manalo praveshinchadu.
0: If only you understand this particular truth carefully, there will be no room for any sort of pride in you at all.
1: appude mana endundinatundi yokka chaitanyamu dedipyamananga prakashistundi.
0: Then consciousness which is inherent in you will shine with all effulgence.
1: ee chaitanyam anetundi jagrat swapna sushupti adulendu kudanu untunnadi.
0: Consciousness is prevalent in all the three states of waking,
1: stula, sukshma, karana, mahakaranam endu kudanu ee chaitanyam untundi. ee vidhamainatundi yokka tattvamunu chakkaga gurtinchinappudu manaku ee ahankaramunku avakasame untundadu. ఇది ఏమాత్రం కూడా మనలో ప్రవేశించింది.

0: సూక్ష్మ కారణ మహాకారణం ఎందుకు కూడాను ఈ యొక్క చైతన్యం ఉంటున్నది.
1: ఇన్ స్థూల సూక్ష్మ అండ్ కారణ అండ్ మహాకారణ స్టేట్స్ ఆల్సో యు ఆర్ హ్యావింగ్ దిస్ కాన్షియస్నెస్.
0: మూడు కాలములు ఎందు, మూడు లోకములు ఎందు, మూడు గుణములు ఎందు కూడాను ఇది ముమ్మూర్తంగా నిలిచి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్, ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ద త్రీ క్వాలిటీస్
0: ఒక చోట ఉన్నదని కానీ మరొక చోట లేదని కానీ చెప్పుటకు వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ పర్టికులర్ ప్లేస్ అండ్ నాట్ ఇన్ అనదర్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క చైతన్యమును మనం దర్శించవలనంటే ఎక్కడ ఉంటే అక్కడనే మనం దర్శించవచ్చు.
1: If you want to experience and have a vision of such sacred divine consciousness,
0: దీనిని ఆవరించినటువంటి యొక్క వీటిని మనం కొంచెం తొలగించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: బట్ యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అన్కవర్ ది కవర్స్ విచ్ ఆర్ హైడింగ్ దిస్ కాన్షియస్నెస్.
0: ప్రణతి నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగున.
1: If you are having a container, oil and a wick, will you be able to get light automatically like that?
0: కాని ముట్టించు వాడు ఒక ఉండాలి కదా.
1: There is need for one who can light the lamp.
0: పువ్వులు సూది దారముంది పుష్పమాల తానగున.
1: There are flowers, there is thread and there is needle.
0: Would it ఉడిచేటువంటి వాడు ఒక ఉండాలి కదా.
1: Would it automatically become a garland? There is need for one who can make a garland out of it.
0: స్వర్ణము రత్నాలు గలవు సొమ్ములు నిర్మాణమగున.
1: You have got gold and you have got gems, but can you, would there
0: be చేసేటువంటి కంసలి ఒకడు ఉండాలి కదా.
1: There must be a goldsmith who can make jewelry out of it.
0: విద్య గలదు బుద్ధి గలదు.
1: You have got education and you have got
0: గురువు లేక లభ్యమగున.
1: But if you don't have a preceptor, will you be able to just understand?
0: పుస్తకములో చూస్తుంటే A, B, C అక్షరాలు ఉంటున్నాయి కానీ పలానది A, పలానది B, పలానది C అని చెప్పేటువంటి గురువు ఒకడు ఉండాలి కదా. లేకపోతే దేనిని ఏ అంటాం, దేనిని బి అంటాం. కనుకనే దీనిని సూచించేటువంటి వాడు ఒకడు ఉండాలి, అతనే మార్గదర్శకుడు.
1: ఇన్ ది బుక్ దెర్ మే బి ఆల్ఫాబెట్స్, బట్ దెర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ ఐడెంటిఫై విచ్ ఆల్ఫాబెట్ ఈస్ ఏ, విచ్ ఆల్ఫాబెట్ ఈస్ బి. వన్ హూ కెన్ ఇండికేట్ అండ్ కెన్ పాయింట్ అవుట్.
0: కనుకనే మార్గదర్శకత్వం లేకుండా మనం మార్గాన్ని నడవలేము.
1: If there is no one who can show us the path, it may be difficult for us to tread the path and walk the way.
0: అట్టి అనుభవజ్ఞుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఒక మార్గదర్శకుని మనం వెతుక్కోవడానికి తగిన కృషి చేయాలి.
1: There is need to find a person who is experienced, who is omniscient, who can show us the path.
0: దివ్య వ్యక్తిని పొందేటువంటి మార్గములే వేద శాస్త్ర ఇతిహాస పురాణములు.
1: వేదస్ శాస్త్రాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ ఆర్ సచ్ గురుస్ విచ్ షో ది పాత్.
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క లౌకిక గురువులను మనం ఆశ్రయించడం చేత మరింత పతనమైపోతున్నాము.
1: ఇఫ్ వీ అప్రోచ్ ఓన్లీ గురుస్ హు ఆర్ వరల్డ్లీ, వీ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ రీ, వీ విల్ ఫర్దర్ బి రూయిన్.
0: అనుభవజ్ఞులైనటువంటి గురువులు అత్యవసరము.
1: There is need for experienced teachers.
0: ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధనలు చేసేటువంటి గురువులు అత్యవసరము.
1: There is need for a teacher who practices and then expounds.
0: కేవలము గ్రంథమును మాత్రమే ఆధారంగా తీసుకుని మనకు ఏ విధమైనటువంటి గ్రంథాన్ని అందించలేడు.
1: If one bases all his teaching on the text, he would not be able to teach properly.
0: అందరూ గురువులని మనం భావించరాదు.
1: We should not consider everyone as a teacher.
0: గురుతత్వాన్ని చక్కగా గురు తిరిగినటువంటి వాడే కావాలి.
1: ది టీచర్ మస్ట్ బి వన్ హూ రియలీ నోస్ హిజ్ ఓన్ జాబ్.
0: గురుత్ అనగా ఏంటి? తెలుసుకోవటము.
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ గురుతు? ఇట్ మీన్స్ నోయింగ్.
0: తెలపటమే చైతన్యం యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాన్షియస్నెస్ టు ఎక్స్ప్లెయిన్.
0: ఏ విధంగా తెలుపుతుందాది?
1: హౌ కెన్ దట్ బి ఎక్స్ప్లెయిన్?
0: ఇది మంచి ఇది చెడ్డ అని తెలుపుతుంది.
1: It explains what is good and what is bad.
0: Anninti endukunu prapradhamulo manamu samatvanni bhavincharadu.
1: In the beginning stages we should not consider everything
0: as ramakrameena deeni yokka antarbhootamainatundi atma tattvanni gurtinchina tarvata samatvanni manam vahinchavachchu.
1: After gradually we understand the inner meaning of atma tattva, then only we may consider everything.
0: Ye purugu ettidaneetundi manam gurtinchukokunda అన్ని పురుగులు కూడాను తేనె పురుగులని మనం భావించటము చాలా వెరితనం.
1: వితౌట్ అండర్స్టాండింగ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ సే

0: ఇస్ ఎ బీ, ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున. ఆల్ ది బర్డ్స్ విచ్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్ కెన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ బీ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ప్యారెట్.
1: పురుగులపై పారాడు, పువ్వులపై పారాడు, పురుగులు తుమ్మెదలగున.
0: ఆల్ ది ఇన్సెక్ట్స్ విచ్ మూవ్ ఆన్ ద ఫ్లవర్స్ కెన్ యూ డిస్క్రైబ్ దెమ్ యాజ్ బీస్.
1: పులి చర్మము కప్పినట్టు గాడిదతా పులియగున.
0: జస్ట్ బికాస్ ఎ డాంకీ పుట్స్ ఆన్ ఎ టైగర్ స్కిన్ కెన్ యూ కాల్ ఇట్ ఎ టైగర్.
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
0: హౌఎవర్ మచ్ ఫ్యాట్ ఎ పిగ్ మే బి కెన్ యూ డిస్క్రైబ్ ఎ పిగ్.
1: కనుక అందరినీ కూడా మనం సమర్థంగా భావించుకోవటం చాలా అసాధ్యమైనటువంటి విషయము.
0: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్ టు కన్సిడర్ ఆల్ పీపుల్ యాజ్ ఈక్వల్.
1: కానీ ఒక్కటి మాత్రం సమర్థంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: బట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ హావ్ టు కన్సిడర్ అండ్
1: డెవలప్. తన యందు తాను సమత్వాన్ని పెంచుకోవాలి.
2: ఇన్ హిమ్సెల్ఫ్ హి హాస్ టు డెవలప్ దట్ ఈక్వాలిటీ. అందరిని సమంగా భావించడం సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ట్రీట్ ఆల్ పీపుల్ అలైక్.
1: మన కంటికి ఏ కలర్ అద్దాలు వేసుకుంటామో జగత్తంతా ఆరంగుగానే మనం చూడవచ్చు.
0: ది టైప్ ఆఫ్ విజన్ ఆఫ్ ద వరల్డ్ దట్ యు గెట్ డిపెండ్స్ అపాన్ ది టైప్ ఆఫ్ స్పెక్టికల్స్ దట్ యు వేర్.
1: హృదయం ప్రేమమయమైనప్పుడు మన దృష్టి బ్రహ్మమయంగా ఉంటుంది.
0: If your heart becomes saturated with love, the dream becomes ప్రేమ లేకుండా
1: సర్వం బ్రహ్మమయం అంటే పదములో ఉండొచ్చు కానీ మన యొక్క అనుభూతిలో రాదు.
0: If your heart doesn't have love, if you merely say that the entire world consists of Brahma, it is true only in words.
1: అనుకునే చైతన్యమయ తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we have to make an effort to understand
1: నీలందరూ కూడా చైతన్య స్వరూపులే.
0: You are all forms of consciousness.
1: కనుక మొట్టమొదట ఈ చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి వాటిని, అడ్డు ఉండినటువంటి వాటిని కొంతవరకు మనం క్రమక్రమేణా దాన్ని తొలగించుకోవటానికి కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ద ఆబ్స్టికల్స్ అండ్ ది కవర్స్ విచ్ హైడ్ దిస్ కాన్షియస్నెస్.
1: దీనినే వేదాంతము నేతి నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అంతఃకరణం నేను కాదు, నేను నేనే. ఈ సత్యానికి మనం దిగాలి.
0: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ దిస్ బై వేదాంత. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ చిత్త, ఐఎమ్ నాట్ అహంకార, ఐఎమ్ హై.
1: కానీ మనం కోరేది ఒక్కటి, చేసేది మరొకటి.
0: వీ డిజైర్ సంథింగ్ బట్ అవర్ యాక్షన్స్ బిట్రే అవర్ డిజైర్.
1: కోరినటువంటి దానిని దక్కించుకునే నిమిత్తమే తగినటువంటి సాధనలు, తగినటువంటి ప్రక్రియలను మనం చేపట్టాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ సచ్ types of sadhana which will be in tune with our own desires and our own goals.
1: Vilachi aduga cheraku pettuna bellambu.
0: If you ask the sugar cane to give jaggery, will it give automatically like that?
1: Pippi gotti rasamu peelchakunna.
0: Will it extract juice from the sugar cane?
1: Manamu aa yokka cherakunu chakkaga pippi gottinappude adi rasanga vastundi gaani, oo cheruka naaku rasam, ee cheruka naaku rasam inti istunda? Eppatiki ivvadu. దానిని బాగా కసరత్తు చేయించాలి. ఆ విధంగానే మనం దేహం అనేటువంటిది ఒక చెరకు, దీనిలోనే ఉంటుంది చైతన్యం అనేటువంటి రసము. దీనిని అన్ని విధములు కూడా శ్రమింపజేసి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠురములకు కూడా సహించి భరించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం మొట్టమొదట మనం సాధించాలి.
0: ఓన్లీ వెన్ యూ క్రష్ ది షుగర్ కేన్ యూ గెట్ ద జ్యూస్. By merely asking the sugar cane to give juice, you will not be able to get. This body is something like a sugar cane. Only when you develop the capacity to bear all the types of criticism, difficulties, problems, you will be able to get consciousness which is inherent in this body. Otherwise not.
1: Kani manam asthitilo ledu.
0: But we are not in that state.
1: Evaraina neevu chandrudu, indrudu, mahendrudu, surendrudu, parendrudu ani varniste manam 30 pound ekkipotam, anta manam uppipotam.
0: If anyone describe and praises as Indra, Chandra and various gods,
1: nee dushtudu, durmargudu, paapi vaadu, itaanti vaadu, alanti vaadu, pichchi vaadu ani pelichinappudu manamu krungi potam.
0: You increase by 30 pounds if you are praised, but if you are criticized and by any chance, then you shrink.
1: Itti krungi ponganatvanti yokka samatattvanni manam anubhavinchadaniki taginatvanti prayatnam cheyali.
0: We have to develop that sense of equality which is free from that kind of elation and that kind of shrinking on account of praise and censure.
1: ఒకడు నన్ను దూషించడం చేత నాకు ఒరిగినదేమి కరిగినదేమి.
0: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజర్స్ అండ్ సెన్సర్స్ మీ, వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్?
1: నాకు ఏమి ఒరగలేదు, తరగలేదు, కరగలేదు.
0: ఐ హావ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్ అండ్ ఐఎమ్ నాట్ హర్ట్.
1: ఒకడు వర్ణించినా నేను పెరగను.
0: ఇఫ్ ఎనీ పర్సన్ ప్రైజెస్ మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి డిఫరెంట్.
1: నాది నాది.
0: ఐఎమ్ మై సెల్ఫ్.
1: నా తత్వము నాదే.
0: మై ప్రిన్సిపల్ ఇస్
1: నా సత్యము నాదే.
0: మై ట్రూత్ ఈస్ మైన్.
1: ఎప్పుడు మనకు భయం ఆరంభమవుతుంది? మనలో సత్యము లేనప్పుడే, మనలో ఒక పాపం ఉండినప్పుడే, మనలో ఒక తప్పు ఉండినప్పుడే మనలో భయం ఏర్పడుతుంది.
0: వెన్ డూ వీ గెట్ ఫియర్? ఓన్లీ వెన్ దెర్ ఇస్ సమ్ డిఫెక్ట్, ఓన్లీ దెర్ ఇస్ సమ్ ఫాల్ట్, ఓన్లీ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్.
1: ఇలాంటి దోషము లేనటువంటి సమయం లోపల ఏమొచ్చినా మనం భయపడినక్కర్లేదు.
0: సో లాంగ్ యాజ్ యూ డు నాట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్ ఇన్ యూ, వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్.
1: ఆ విధమైనటువంటి ధీశక్తిని మనం సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ పవర్ ఆఫ్ ధీ.
1: ఆ విధమైనటువంటి ఆత్మశక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఆత్మిక్ పవర్.
1: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. నీవు బలహీనుడైపోతే అన్ని కూడా నిన్ను బెదిరిస్తాయి.
0: ఇఫ్ యు ఆర్ ఎ వీక్లింగ్, ఎనీవన్ కెన్ థ్రెటన్ యూ అండ్ ఫ్రైటన్ యూ.
1: కర్ర చేతిలో లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట.
0: If you do not have a stick in the hand, even a sheep can frighten you.
1: Kalukane ni aatma sambandhamainatundi vishwasam ane ni sarva balamu.
0: Your real strength lies in the power of aatma.
1: Adi lenetundi vaade adaratam bedaratam.
0: Only that person who doesn't have this atmic power gets frightened.
1: Aa vidhamainatundi yokka dee shaktini manam sampadinchukunnappude chaitanya shakti sarvatra manaku sakshatkaristundi.
0: If you can develop that kind of power of the intellect and intelligence, then consciousness power
1: you can enjoy.
0: Wherever you are,
1: adavula yendunna,
0: whether you are in the forest,
1: akashamununna,
0: whether you are in the sky,
1: pattanamununna,
0: whether you are in the city,
1: pallenunna,
0: whether you are in the
1: village, puttameedanunna,
0: whether you are
1: nattetabadiunna,
0: whether you are in the
1: middle of the nee chetyanum nee ventane jantane intane kantane undi ninna anni vidamulu kuda samrakshistundi.
0: Wherever you are, consciousness is with you. It is the source of protection. It will always protect you and save you.
1: Kanukane chaitanyamuna kosamai manamu praakulaadana akkarledu.
0: Therefore there is no need for
1: ekkado manam vetukupona akkarledu.
0: There is no need for searching for consciousness somewhere.
1: Adi neelone untunnadi.
0: It is inside you.
1: Neeku deeni yokka chaitanyamunaku attu tagilinatundi dalini pariharam gaavinchukoneetundi prayatnam cheyi.
0: All that you'll have to do is to remove the obstructions which cover this consciousness.
1: Jagatanta brahmane.
0: The entire world is full of brahman.
1: Samasta padarthamulu brahmane.
0: Every object is full of brahman.
1: Sarva swaroopam kuda nu brahmane.
0: Every form is brahman.
1: Ilanti tattvame upanishattulu bodhinchinatvanti yokka satya tattvamulu.
0: These are the principles which have been expounded in upanishads.
1: Kanuka manamu నిజముగా మనలో దాగినటువంటి అగోచరంగా ఉండేటువంటి గుప్తమైనటువంటి ఈ చైతన్యమును మనం వ్యక్తము గావించుకోవాలి.
0: ఆల్ దట్ విల్ హావ్ టు డు ఇస్ విల్ హావ్ టు మానిఫెస్ట్ ద హిడెన్ అండ్ ద సటిల్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్
1: ఏ రీతిగా మనం వ్యక్తం గావించుకోవాలి.
0: హౌ కెన్ వీ మానిఫెస్ట్ దిస్?
1: మనకు చలి సమయాల లోపల బనీని వేసుకుంటాం.
0: ఇన్ వింటర్ you put on a banin inside.
1: Dani paina oka shirt veskuntam.
0: You wear a shirt on that.
1: Dani paina dattamaina coat nu kappukuntam.
0: On that you wear another coat.
1: Ee vidhamaina dress nu neevu dharinchi na chest naaku deem na kanipinchaledi anukunte ee vidhikam kanipistundi.
0: When you cover yourself with so many types of dress, you will say, I have not been able to see my own body and my own chest. How can you
1: mota neevu paina kappinatvanti dattamaina coat nu teesivei?
0: In the first instance, remove the coat which is so thick
1: and tadapari andulo unnatundi shirt nu kuda teesesey.
0: Second, you remove your shirt also.
1: Aa paina baniyan nu kuda teesesey.
0: And then you remove the baniyan.
1: Ninnu neevu chusko nee chest nee kanipistundi.
0: Then you try to take a look at your own chest, you will be able to get a view of it.
1: Adhe vidhamgane ee naadu tamo gunam anetundi dattamaina coat nu kappukundam manamu.
0: In the same way, we have covered ourselves with this tamo guna.
1: Rajoguna manetunte ka alankaraniki aakarshinchetunte ka shattulu veskundamu.
0: We have also covered ourselves with rajoguna, which will be completely
1: shattu maatipokunda unde kosamani satvikam anetunte tindiga undetunte oka bani ni veskundamu.
0: We are also covering ourselves with a thin.
1: ఈ మూడింటితో కప్పబడినప్పుడు మన చెస్ట్ మన హృదయం మనకి ఏ రీతిగా కనిపిస్తుంది?
0: When your heart is covered by these three gunas, how can you get a
1: విజయం? మొట్టమొదట తమో గుణం తీసివేయి.
0: Therefore, in the first place, remove
1: rajogunam తీసివేయి.
0: Then you remove rajogunam.
1: ఆ పైన సాత్వికం కూడా తీసివేయి.
0: Then you remove even సాత్వ గుణ also.
1: అప్పుడే నీ ఆత్మతత్వం నీకు కనిపిస్తుంది. ఇవి నీవు వేసుకున్నటువంటి డ్రెస్సులే.
0: Then only you will be able to get a vision of your Atman. All these are worn by you.
1: నీవు వేసుకున్నవి తీసివేయి. అంటే ఇంకా ఉన్నదాన్ని నీవు చేయనక్కర్లేదు.
0: All that you have to do is whatever you have worn on your Atma, you
1: do that. ఉన్నది ఉన్నట్టుగానే కనిపిస్తుంది.
0: Then you will be able to get Atma as it
1: దానిని చూడడానికి కొత్త ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: For getting a vision of it, there is no need for making any extra effort.
1: కనుక నీ గుణముల యొక్క తత్వాన్ని నీవు పెంచుకున్నావు.
0: You have developed these three gunas.
1: పెంచుకున్న గుణములను చించివేయి.
0: ఆల్ దోస్ గుణాస్ విచ్ యు హావ్ డెవలప్డ్ యు రిమూవ్ దెం.
1: ఉంచుకున్న హృదయాన్ని చక్కగా నీవు దర్శించు.
0: దెన్ యు విల్ బి ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యువర్ ఓన్.
1: దీనికి కూడాను ఒక విధమైనటువంటి దైవానుగ్రహం కావాలి.
0: ఈవెన్ ఫర్ దిస్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ ఎసెన్షియల్.
1: ఈ దైవానుగ్రహం పొందే నిమిత్తమే మనం సాధనలు చేయాలి.
0: For getting the grace of God, you have to undertake sadhanas.
1: అప్పుడే నెగటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే కరెంట్ తో మనం అనేక విధమైనటువంటి ఉపయోగమును చేసుకోవచ్చు.
0: When the negative and positive join together, then only you will be able to enjoy.
1: అట్టు చేయక ఎన్ని క్షేత్రములు తిరిగినా ఎన్ని సాధనలు చేసినా ఎందరి మానవులను దర్శించినప్పటికీ నీ యొక్క ఇది ఏమాత్రం కూడా నువ్వు కించిత్ కూడా నీవు అనుభవించలేవు ఆనందాన్ని.
0: Without doing what is proper, the way that it is explained by bringing negative and positive together, whatever pilgrimages you undertake, whatever sadhanas you do, whatever darshan of mahaniyas you take, you would not be able to really get the vision.
1: అయ్యో నేను పుట్టబత్తికి 10 టూర్లు పోయి వచ్చానే నా కష్టాలు తీరలేదే, ఎట్ట తీరుతాయి? పుట్టబత్తికి పోయిస్తానే కష్టాలు తీరుతాయా?
0: I have visited Puttaparthi 10 times. But my difficulties and problems are not solved.
1: Ayyo tirupatiki aneka mokkulu mokkukoni anni chellinchinane na badalu teeralede anukunte ela teerthayi?
0: How can this problem be solved by merely visiting? Similarly, you may say that I have offered all the vows that I have just taken to
1: ee naati bhakti prapattulanta kuda ee tuchyamainatvanti oka prarthanalato nindi untunnayi.
0: The devotion and surrender of today is full of this kind of low.
1: Neevu koravalsindi okka daivanni koru.
0: All that you have to desire is desire God.
1: ఈ సర్వస్ము తానే అనుగ్రహిస్తాడు.
0: Everything else will be given.
1: ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఊరికి పదార్థాలు కోరితే పరమాత్మ నీకు దక్కడు.
0: You will go on asking one thing or the other, you would not be able to get God.
1: కావలసిన బంగారం మన చేతిలో పెట్టుకుంటే రకవారి నగలు మనం చేయించుకోవచ్చు.
0: If only you are having gold in your palm, whatever jewelry you want you can make out of it.
1: కనుక దైవాన్ని మనం అనుగ్రహించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: Our efforts must be to win the grace of God.
1: దైవాన్ని మనం కోరవలసింది.
0: All that we should desire is only God.
1: కారణమే మనకి నీవు కూడాను దైవమే.
0: The reason is you are yourself God.
1: నిన్ను నీవు కోరుకోవటమే.
0: You will be seeking your own self actually.
1: దైవానికి ద్రోహం చేయటం నిన్ను నీవు ద్రోహం చేసుకోవటమే.
0: Trying to deceive God is deceiving your own self.
1: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించినప్పుడే నీకు చైతన్యం నీకు ప్రాప్తిస్తుంది.
0: Only when you realize truth you will be able to get a view of consciousness.
1: కాన మన యొక్క అల్ప భావనలను అల్ప బాధలను లక్ష్యమునందు ఉంచుకొని అనంతమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనం దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా మనం ప్రయత్నించకూడదు.
0: వి షుడ్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్స్ టు గివ్ ఇంపార్టెన్స్ టు దీస్ లో మీన్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ and thus lose God who can add everything unto you.
1: Manamu chadiveetunte chadulu kaani neercheetunte vidyalu kaani kevalam aatma tattvanni guttimpa chesukune nimittamu.
0: All the types of education that you seek, whatever learning is important, ultimately it is all for the sake of
1: chadulendukanu sangati marachi udara poshanakai urukulettuchu eduti goppa sahimpalekanu yerchutundeyo sadamatabadiye sadavala bomma eduti goppanu chusi yedustunnamu.
0: Oh, your state is something like
1: చదువెందుకనేటువంటి సంగతిని మర్చిపోతున్నాము.
0: You are forgetting the purpose of education.
1: ఉదర పోషణకై ఉరుకులెత్తుతున్నాము.
0: We are only seeking to earn a livelihood.
1: ఇది ఆ చదువుల యొక్క సారము.
0: ఈజ్ ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: చదువులలోని సారము తెలియక చదువరి నేనంచు తిరుగకుర్ర, గొప్ప చదువరి నేనంచు తిరుగకుర్ర. చదువుకున్నందుకు సార్థకమే మన్న సద్గుణ నడకలే సారమూర, సద్గుణ నడకలే సారమూర.
0: డోంట్ గో ఆన్ జస్ట్ మూవింగ్ అబౌట్ వితౌట్ అండర్స్టాండింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ది ఎంటైర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వర్చ్యూస్ అండ్ గుడ్ కాండక్ట్.
1: ప్రేమ స్వరూపులారా, మిమ్మల్ని నేను అధికంగా బాధ పెడుతున్నాను, కాలం అధికంగా తీసుకుని మీకు శ్రమిస్తున్నారేమో, నా ప్రసంగాన్ని నేను విరమిస్తాను.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఐఎమ్ గివింగ్ యూ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ద డిస్కోర్స్. ఐఎమ్ బ్రింగింగ్ ద డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
3: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of October 1986 in the Purnachandra Auditorium in Prashanti Nilayam during the Dasara celebrations. In this discourse, Swami told us that with the help of an enlightened guru, we can surely overcome the six types of thieves, namely desire, anger, greed, attachment, pride and arrogance, and the eight types of pride, namely caste, strength, youth, beauty, education, wealth, power and penance. Swami explained that we need to engage in intense sadhana and earn the grace of God to overcome these challenges. Thank you. Sai Ram.

0: Money is God. The pomp and show has become a religion.
1: Dhaname daivam bhaye darpambu matamaye shantamiya jeeviki duramaye.
0: We are cut off from peace.
1: Ahamu fashion aye.
0: Ego has become a matter of fashion.
1: Ahamu fashion aye.
0: Ego is the fashion.
1: Arti andam baye.
0: The beauty lies in the mind.
1: Swatambunaku hudaya sthanamaye.
0: Selfishness has occupied our hearts.
1: Mamata digajari poye damamu dagdam baye nayamu heenam baye.
0: There's no human quality, there's no charity, humility is totally missing.
1: Kapatame jeeviki kantiye.
0: Artificial life has become a matter of glory to the human life.
1: Premanuragamu rogala palaye.
0: Love and attachment have come down to the level of ailments or sickness.
1: Prema anuragamu rogala palaye. Dhammambunaku hrudayamu duramaye.
0: There's no place for righteousness in our hearts.
1: Bratuku baruvaye gatulaku gatulaku gatulu dappe.
0: Life has become a matter of burden. We are far off from our destination.
1: Jagu chesina kadaku yegati yunavuno.
0: If it is delayed further, what is going to happen in future?
1: Vidyayandu naitika viluva jerchi.
0: The human values must be there in the education system.
1: Bharatiyapu dharmambu padayaraya.
0: Acquire the Bharatiya culture.
1: Bharatiyapu dharmambu padayaraya.
0: Acquire the dharma of Bharat.
1: Premasurupulaina vidyarthi vidyarthini lara.
0: Embodiments of love, boys and girls.
1: Vidyaposhakulara.
0: Man's patrons of education.
1: Vidyabhimanulara.
0: Patrons of education.
1: Adhyatmik sampattiki nilayamaina ee Bharat desamunandu dharmamu dinadinamunaku cheerinchipovuchunnadi.
0: Bharat, being the center of all spiritual wealth, has lost this righteousness or dharma.
1: Anyaya, akrama, avaniti aneetuvanti paisachika pravartulu swechchaga vilayitandamu chalputunnadi.
0: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
1: Itti tarunamunandu vidyarthi vidyarthiniyulu దీనిని సంస్కరింపజేసి దేశమునకు శాంతి భద్రతను అందించడానికి విద్యార్థులు దీనికి తగిన సమర్థులు.
0: At this moment, students should take charge of it as they are eligible to bring back the ancient culture and establish peace.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యా విషయమునందు కాని విజ్ఞాన విషయమునందు కాని బిడ్డలు వెనుకబడిన తల్లిదండ్రులు ఎంత పరితపించురో.
0: Don't you find the parents feeling so sad if you are backward in education?
1: నైతిక ఆధ్యాత్మిక మార్గమునందు వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారతదేశము అంతకు కోట రెట్టు చాలా విచారపడుతున్నది.
0: If you trail behind, backward in morality and spirituality, Motherland also will feel so sad crores and crores of times more than the human life.
1: Janani janmabhumini rakshinchi ana paritapamunu durumu gavinchutaku vidyarthulamu prapradamulo kankanam kattukovali.
0: Students should determine to safeguard, uphold the culture of this country.
1: Deshamulo shanti bhadratanu kaapadataniki punukovali.
0: They should determine to bring back the peace, safety and security in this country.
1: Deshamanaga yemiti matti kaadu manavuli.
0: The motherland does not mean the dust alone, assembly of human beings.
1: Manavulu samskarimpa cheyatam ante yemiti?
0: How to change, transform the human being?
1: Samskaram anaga oka pratyekamainatundi okka sadhana kaaneyadu.
0: Transformation is not a separate spiritual practice.
1: Nitya jeevitamulo aacharincheetundi okka తలంచేటువంటి యొక్క దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావములను సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
0: రిఫైన్మెంట్ ఆర్ కల్చర్ మెంట్ గివింగ్ అ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ ఎంటర్టైనింగ్ గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ బిహేవియర్.
1: విద్య అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మెంట్ బై ఎడ్యుకేషన్?
1: ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి, అనుభవించాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ యూ రిసీవ్ అండ్ అక్వైర్?
1: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
0: వాట్ ఇస్ ద స్టాండర్డ్ యార్డ్ స్టిక్?
1: ఎట్టి విద్య మానవుని యొక్క అభ్యుదయానికి సాధన కలుగుతుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్షోర్స్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ?
1: ప్రస్తుతపు విద్య వల్ల కలిగేటువంటి యొక్క ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ది ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్?
1: ఈ పంచతంత్రములను ఏ మానవుడు పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్ అందించిన వాడే విఘ్నుడు.
0: ద వన్ హూ అండర్స్టాండ్స్ ద మీనింగ్ అండ్ నోస్ ది ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్ ప్రాక్టీసెస్ అండ్ ఫాలోస్ అడియర్స్ టు దీస్ ప్రిన్సిపల్స్ అండ్ డిలైట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ ట్రూలీ ఎ నాలెడ్జబుల్ పర్సన్.
1: వ్యక్తి యొక్క విలువ కేవలం విద్య వల్లనే ఏర్పడదు.
0: The value of a human being does not totally depend on education.
1: దీనికి జీవిత సంస్కృతి కూడాను తోడు కావాలి.
0: The culture of life should also accompany.
1: సంస్కారం అనగా ఏమిటి?
0: What do you mean by culture?
1: మానవత్వంలో ఉండనటువంటి యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి.
0: The culture meant the hidden divinity must manifest, must be expressed in human life.
1: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
0: లైఫ్ వితౌట్ కల్చర్ ఈజ్ లైక్ ఎ రెసిడెన్స్ వితౌట్ లైట్.
1: దీపము లేనిటువంటి గృహము లోపల దుర్గంధమును అందించేటువంటి యొక్క గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించినటువంటి యొక్క పవిత్రమైన దివ్య భావాలు ఏర్పడవు.
0: అట్ హోమ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లైట్ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫౌల్ స్మెల్ బ్యాట్స్ మూవింగ్ అరౌండ్. There is no place for fragrance or good smell.
1: Samskaram anaga kevalamu taadu tegina gaali patam vantide.
0: Culture meant is that like a kite without a string.
1: Ee gaali patamu ye padala paina padunu ye inla paina padunu ye munla paina padunu evarnu cheppaleru.
0: No one can decide where this kite would fall, either on bushes or houses or residences.
1: ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిది.
0: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ దిస్ కల్చర్ ఈస్ లైక్ ఎ కాయిన్ విచ్ ఇస్ యూస్లెస్ ఫేక్ వన్.
1: ఈ చల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించడు.
0: ఎ కాయిన్ విచ్ ఇస్ నాట్ జెన్యున్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యాక్సెప్టెడ్ ఈవెన్ బై ఎ బెగర్.
1: సంస్కారం లేనిటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు.
0: నో వన్ వుడ్ బి రెస్పెక్టెడ్ వితౌట్ కల్చర్.
1: ఇలాంటి పరిస్థితులు యందు మానవుడుకు సంస్కారము శీల సంస్కారం అత్యవసరము.
0: అట్ దిస్ మూమెంట్ కల్చర్ అండ్ క్యారెక్టర్ ఇన్ పర్టికులర్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పులు సంభవించాలి.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ రివల్యూషనరీ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ మస్ట్ టేక్ ప్లేస్.
1: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
0: We completed 50 years of independence and the government constituted several of the committees.
1: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధమైనటువంటి ఆదేశాలను అందించినాయి.
0: Committees suggested many of the recommendations and ideals.
1: కానీ అందించడం మాత్రమే కాని ఆచరణలో శూన్యం.
0: They simply made certain suggestions, but they have not been followed.
1: నేటికి కూడాను ప్రాచీనపు యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కాని అందుకోవటం కాని ప్రయత్నించడం లేదు.
0: Even this day, no one is making an attempt to follow the ancient cultural heritage.
1: ఇట్టి విద్యాభిధానం చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది.
0: Because of this sort of education system, the country is facing restlessness and agitation.
1: Samasta ashantulaku moola karanamu vidyasthaname.
0: In fact, the education institutions have become centers of agitations and disturbances.
1: Vidya anaga gnanamu ani telusukovatamu.
0: Vidya, the education meant to know.
1: Deenini angla bhashanendu education annaru.
0: This in English language vidya is called education.
1: Education.
0: ఎడ్యుకేషన్.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము ఎడ్యుకేర్ అన్నారు.
0: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ది లాటిన్ లాంగ్వేజ్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ మీన్ బై ఎడ్యుకేర్?
1: వెలుపలకు తీవటము.
0: టు పాస్ ఆన్, టు బ్రింగ్ అవుట్.
1: మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపజేసుకోవటమే దీనికి ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ is it meant to bring out that which is latent, that which is hidden.
1: ఇది లౌకికమైనటువంటి యొక్క మార్పు.
0: This is physical transformation.
1: కానీ మరొకటి వెలుపులకు తీయవలసినటువంటిది మానవుని హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించడము.
0: However, there is another interpretation to bring out the divinity, the divine feelings latent in human life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
0: One is earning daily bread living, other is the life itself in general.
1: జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము.
0: Along with living is also essential to know the goal of life.
1: రెండు నేత్రములు మానవునికి ఎంత అవసరమో జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటివి చూపించాయి.
0: Just as the two eyes are most essential, these two aspects are very necessary. One is living and the life in general.
1: సైకిల్కు రెండు చక్రములు ఎంత ప్రధానమో,
0: జస్ట్ యాజ్ ది టూ వీల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎ సైకిల్,
1: మానవుని యొక్క జీవిత రథమునకు ఈ రెండు కూడాను అంత ఆధారమే.
0: ఫర్ ది చారియట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దీస్ టూ వీల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: ఈనాడు ఒంటి చక్రము పైన జీవితం జరుగుతూ ఉండాలి.
0: టుడే ది హోల్ చారిటీ ఇస్ మూవింగ్ ఆన్ వన్.
1: కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ సెంటర్డ్ రౌండ్ దిస్ లివింగ్ ఆస్పెక్ట్.
1: ఇది కూడాను క్రమక్రమేణా దినదినములకు అరిగిపోతున్నది.
0: ఇట్ ఆల్సో విథర్స్ యాస్ టైమ్ పాసెస్ ఆఫ్.
1: ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ విథరింగ్ వీ బికమ్ టైర్డ్.
1: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడాను ప్రయత్నించటం లేదు.
0: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: తానెవరు అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
1: అది ఏ జీవిత పరమావధి.
0: దట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్.
1: తన అంతర్భావమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివ్వించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ the latent, inherent, immanent atmic principle and also to manifest the light of divinity.
1: Kanuka manavattamlo undinatvanti oka divyatvanni ye reethiga manam velupulaku teevali.
0: How to bring out the divinity out of humanity?
1: Stula jagattunandu,
0: in this gross world,
1: manaska simayandu,
0: and in the mental realm,
1: sanghika prabhavamunandu,
0: the social effect,
1: నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
0: ద ఎడ్యుకేషన్ ఇస్ ద ట్రూ రిఫ్లెక్షన్ ఇన్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్ ద లైట్.
1: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
0: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు వన్ ఆస్పెక్ట్.
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి.
0: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
1: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
0: The students today consider themselves educated by becoming familiar with the books.
1: ఇది కేవలము superficial knowledge.
0: This kind of textual knowledge is superficial knowledge.
1: ఇది కాదు నిజమైనటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్ గా ప్రయాణం చేయాలి.
0: This is not the truth. You should acquire the practical
1: నిత్య జీవితంలో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి.
0: You should travel in the direction along the path of truth, along the path of righteousness to understand what is permanent and everlasting.
1: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
0: Today we consider mammon wealth is God.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
0: Money will never confer mental peace.
1: ప్రాకృతమైనటువంటి అనుకూలమును చేకూర్చవచ్చునే కాని మానసిక శాంతిని చేకూర్చలేదు.
0: It may give you physical worldly conveniences but not the mental peace.
1: కానీ దీని యొక్క సత్యస్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక ప్రభుత్వం కూడా గుర్తించుకొనలేక విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గంలో అభివృద్ధి పొందిందని భావిస్తున్నారు.
0: This truth is not understood by people in general nor the government. But yet they make certain recommendations in the education field.
1: ఈనాడు భారతదేశమునందు విద్య చాలా అభివృద్ధి నొందిందని విశ్వసిస్తున్నారు.
0: We have full faith that education is progressing in Bharat today.
1: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
0: What is this progress?
1: నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే.
0: The morality and the discipline have confined themselves to books.
1: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
0: ద హార్ట్ హాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫౌల్ స్మెల్.
1: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
0: ద హ్యాండ్స్ హావ్ బికమ్ టోటలీ సెల్ఫిష్.
1: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు?
0: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్.
1: ఇది ఆ ప్రోగ్రెస్?
0: ఇస్ దట్ ప్రోగ్రెస్?
1: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవ్యా?
0: ఆర్ దిస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: కూడుబెట్టిన వారిని కూలద్రోయు.
0: In fact, one harms the person who feeds him, who serves him.
1: మేలు చేసిన వానికే కీడు చేయు.
0: In fact, they betray, they harm the person from whom he receives help.
1: విద్య నేర్పిన వానినే వెక్కిరించు.
0: In fact, they make fun of their own teachers who teach.
1: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యయందు?
0: This is the progress in education today.
1: ఇది ప్రోగ్రెస్ గా భావించుకోవటం చాలా అవమానకరం.
0: It's a matter of shame to take this as progress.
1: ఇది ప్రోగ్రెస్ లే కాదు.
0: It is not a progress.
1: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయంలో ప్రవేశించి సరి అయినటువంటి యొక్క మార్పులు తెప్పించడానికి ప్రయత్నించాలి.
0: We should entertain such feelings in our heart and rectify the defect.
1: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
0: all the education he acquired should be made use of for the betterment of
1: sangham yokka cheemanni manam aashinchali.
0: We should always pray, work for the progress and welfare of the society.
1: Manavudu pradhananga aashinchavalsinadi sangha sankheemame.
0: In fact, what we should aspire and work for is the welfare of the progress
1: sarve loka hite rataha. Sarve loka hite rataha.
0: And everybody should be happy.
1: Sarvajnana sampannaha.
0: They should have all wisdom and knowledge.
1: Sarve samilita gunaihi. Ee moodu kudunu vidya yokka pramanamulu.
0: These are the three main qualities of every educated
1: man. Sarvinatvanti prati vidyarthi kudunu samajamlo praveshinchi samajanni samrakshinchadaniki poonukovali.
0: Every graduate should step into society, serve the society and work for its progress.
1: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ దట్ వుడ్ హెల్ప్ అస్ టు రెండర్ సర్వీస్ టు పీపుల్.
1: సర్వే సమిద్ధా గుణైహి. అన్ని మంచి గుణములు కూడాను విద్యార్థి అందు ఉంటుండాలి.
0: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్స్.
1: విద్యార్థి ఉన్న స్థానము ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలి.
0: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి పీస్ఫుల్.
1: పవిత్రమైనటువంటి యొక్క స్థానంగా ఉంటుండాలి.
0: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి సెక్రెట్.
1: పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో నిండి ఉండాలి.
0: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ సర్వింగ్ సొసైటీ.
1: ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము?
0: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థుల యందు ప్రవేశించడానికి ఏమాత్రము అవకాశం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సీక్రెట్ థాట్స్.
1: ఈ దోషం ఎవరి? స్టూడెంట్స్. విద్యార్థిదా? కాదు.
0: ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద స్టూడెంట్? నో.
1: అధ్యాపకుడుదా? కాదు.
0: ఆర్ ద టీచర్? నో.
1: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
0: హూస్ మిస్టేక్ ఇస్ ఇట్? ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ఎవ్రీబాడీ.
1: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యంలో చాలవు.
0: The students do not have enough of capacity to tread along the sacred path.
1: విద్యను బోధించేటువంటి అధ్యాపకులకు దీనికి పరిచయమే లేదు.
0: Teachers are not familiar with that sacred path.
1: బాల్యము నుండి తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక పౌరునిగా రాణింపజేసేటువంటి ఒక ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
0: Teachers are not making an effort to mold the students as ideal citizens of this country.
1: మొదలు విద్యార్థికి నేర్పేటువంటిలో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
0: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ గాట్ టు బి ఐడియల్.
1: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
0: When teachers follow the correct path, the students necessarily follow them.
1: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
0: Today there's no one to watch how students are studying, how teachers are teaching.
1: ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
0: In fact, government is spending at the rate of 2,000 crores per year on education.
1: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
0: What is happening all to this money? What transformation is coming up? No one knows.
1: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
0: Why crores of money should be spent?
1: దీని ఫలితం ఏమిటి?
0: What is the result?
1: ఏ విధమైన మార్పు జరుగుతుందది?
0: What change you notice?
1: అని విచారం చేసేటువంటి వారే లేరు.
0: No one is there to investigate.
1: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు.
0: It's just a matter of expenditure.
1: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
0: ఇట్ ఇస్ ఫర్ దిస్ రీజన్ భారత్ హస్ కమ్ టు దిస్ ప్లైట్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ దే స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
1: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
0: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
1: కానీ విద్యా రంగమును రాజకీయంగా మార్చకూడదు.
0: బట్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
1: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
0: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
1: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యా సంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: Therefore, students should determine to grow along this royal sacred path.
1: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్, మంచి రాజరికమైనటువంటి ఒక మార్గము.
0: The life of a student is like a royal path.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు.
0: Today you don't find parents encouraging their wards.
1: మా కొడుకు చదువుకుంటున్నాడు,
0: my son is studying well,
1: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు,
0: he is securing high marks
1: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
0: The parent thinks that his son is securing very high marks.
1: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
0: What the parents should expect is not merely greatness.
1: మంచితనమును ఆశించాలి.
0: They should expect them to be good.
1: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
0: ఎవ్రీ పేరెంట్ షుడ్ థింక్ లైక్ దిస్ దట్ మై సన్ షుడ్ బి గుడ్.
1: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
0: బట్ దేర్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
1: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
1: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
0: Greatness is that of Ravana.
1: Duryodhana yokka greatness.
0: Greatness of Duryodhana.
1: Shishupalunu yokka greatness.
0: Greatness of Shishupala.
1: కారణం ఏమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
0: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ ది వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
1: రావణాసులు 36 విద్యలు నేర్చారు.
0: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 36 ఫార్మ్స్.
1: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
0: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ హీ అక్వైర్డ్ హీ హస్ నాట్ ప్రాక్టీస్.
1: అది జీర్ణం కాలేదు.
0: దేర్ఫోర్ హీ కుడ్ నాట్ ఈట్. వాస్ నాట్ అసిమిలేటెడ్. కనుక
1: ఇటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
0: అండ్ దేర్ఫోర్ హీ లెడ్ టు కాన్స్టిపేషన్ బికాజ్ హీ లాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్
1: 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు.
0: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు.
1: ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
0: హీ అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హీ అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
1: కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి.
0: Therefore, we should put into practice all our
1: education.
0: We should make proper use
1: of it.
0: We should aspire for the welfare of the
1: society. Then only
0: our education will be respected.
1: We should
0: be one of character.
1: ఆ విధమైనటువంటి యొక్క శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
0: నేచురల్లీ యు ఫైండ్ ఏ గ్లో ద బ్రిలియన్స్ ఆన్ ద ఫేస్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్యానగా భగవత్ యొక్క శక్తి. ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
0: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యు అక్వైర్ యు విల్ బి పవర్ఫుల్.
1: విద్యానగా కేవలము పదమునకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
0: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
1: వర్డ్స్. మనసు యొక్క తలుపులు తెరిపించాలి.
0: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: అది నిజమైనటువంటి యొక్క విద్య.
0: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్?
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పనులకు అందించడానికి పూనుకోవాలి.
0: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ది ఫెలో పీపుల్.
1: ఈనాటి విద్యల వల్ల మనకు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ అస్ ఎనీ.
1: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
0: వి గెట్ డిగ్రీ.
1: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
0: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
1: ఏమిటి దీని వెల?
0: వాట్ ఇస్ ఇట్స్ ప్రైస్?
1: దీనిలో ఏ మాత్రము విలువ లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ నో ప్రైస్.
1: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమిటి?
0: వై షుడ్ యూ హ్యావ్ సచ్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ?
1: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం నిమిత్తమో పాట పడుతున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వి గెట్ దిస్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
1: పుట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
0: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
1: ఈ పొట్టను నింపుకోవడం పశుపక్షి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
0: యు ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో ఫీడ్.
1: అవి ఏమి చదివినాయి?
0: వాట్ ఎడ్యుకేషన్?
1: ఏ కళాశాలకు పోయినాయి?
0: విచ్ కాలేజ్?
1: ఏ యూనివర్సిటీ డిగ్రీస్ తీసుకున్నాయి?
0: వాట్ యూనివర్సిటీ డిగ్రీ దే రిసీవ్డ్?
1: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
0: నాట్ మెలీ మియర్లీ ఫిల్లింగ్ ద
1: గుణమును పెంచుకోవాలి.
0: వి షుడ్ ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ.
1: ఈనాటి విద్యార్థులందరి కూడాను
0: ద మోడర్న్ స్టూడెంట్
1: కలిమి బలిమి చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: దేర్ఫోర్ ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఫార్ దీస్ త్రీ ఎయిమ్స్ ద కలిమి వెల్త్ బలిమి ద స్ట్రెంగ్ చలిమి ద ఫ్రెండ్షిప్.
1: కానీ కలిమి బలిమి చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
1: ఆ గుణము ఒక్క దైవికమైన ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
0: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
1: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడా సమాజంలో రాణిస్తాడు.
0: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
1: సద్గుణములు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య విద్యార్థి నేర్వవలయు.
0: ద వర్చ్యూస్ ద గుడ్ మైండ్ అడిహరెన్స్ టు ట్రూత్ డివోషన్ డిసిప్లిన్ డ్యూటీ ఆర్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ సపోజ్ టు బి ఇన్కల్కేటెడ్ బై బీంగ్ ఎడ్యుకేటెడ్.
1: నేటి విద్యలు తెలివి తేటలనే పెంచే.
0: The modern education helps us to be more intelligent.
1: Konchamaina gunamu penchabodu.
0: The quality of life doesn't not improve anyway.
1: Koti vidyalundi gunamu lekunnacho.
0: With all the umpteen number of knowledge, without quality,
1: palamademi vani viluvademi.
0: What is the result? Where does the value lie?
1: Ivi kaadu mana viluvalu.
0: These are not the value.
1: Gunamee mana viluva.
0: Character is the chief value.
1: అట్టి గుణమనేటువంటి విలువైనటువంటి దాన్ని ఈనాడు మనం కోల్పోయి ఎన్ని విద్యలు నేర్చి ప్రయోజనం ఏమిటి?
0: Having lost the character, what is the fun of acquiring the
1: whole ABCD మొదలుకొని జెడ్ వరకు కూడాను అక్షరాలు వచ్చేటువంటి అంత డిగ్రీస్ తీసుకుంటున్నారు.
0: We have degrees that range from A to Z, all alphabets.
1: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result by acquiring?
1: ఏమీ ఫలితం లేదు.
0: Nothing whatsoever.
1: కేవలం సమాజమునకు భారము.
0: It is a burden to society.
1: తల్లిదండ్రులకు వ్యధ.
0: Also it's suffering to parents.
1: సుఖమా శూన్యమే.
0: There is no happiness either.
1: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
0: What sort of education?
1: సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
0: We should acquire that form of education to make the society
1: సర్వలోక సుద్విత్తంతు. ఆ సర్వలోకములకు సుద్విత్తమైన అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
0: Our education should make everybody in society happy.
1: సొసైటీకి సహాయం లేనటువంటి యొక్క విద్యలు నేర్చి ప్రయోజనం లేదు.
0: After all, the education is useless if we cannot render service.
1: Yavvaru chuchina swarthamu swarthamu swartham.
0: We find selfishness everywhere in everybody.
1: ఆ స్వార్థం ఉన్న చోట పరార్థం అనేటువంటిది ఏమాత్రము ప్రవేశించదు.
0: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: కనుకనే ఈ సెల్ఫిష్ అనేటువంటి పోతేనప్పుడే ఈ యొక్క పవిత్రమైన ప్రేమ ప్రవేశిస్తుంది.
0: అన్లెస్ ది సెల్ఫిష్నెస్ టోటలీ డ్రివెన్ అవుట్ యూ కెనాట్ హ్యావ్ సీక్రెట్ లవ్.
1: విద్యార్థినీయులారా,
0: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
1: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
0: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యూ షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
1: వివేకము లేని విజ్ఞానము
0: అండ్ ది విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్
1: లేనిటువంటి పాండిత్యము
0: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిమినేషన్
1: మాధుర్యము లేని సంగీతము
0: అండ్ ది మ్యూజిక్ వితౌట్ మెలడీ
1: వినయము లేని విద్య
0: ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
1: క్రమశిక్షణ లేనిటువంటి సమాజము
0: అండ్ సొసైటీ వితౌట్ డిసిప్లిన్
1: కృతజ్ఞత లేని స్నేహము
0: అండ్ ఫ్రెండ్షిప్ వితౌట్ గ్రాటిట్యూడ్
1: సత్యము లేని మాట
0: అండ్ ద వర్డ్ వితౌట్
1: ఇవన్నీ నిరుపయోగము లేదు.
0: దే ఆర్ ఆల్ యూస్లెస్.
1: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
0: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ సౌత్ దీస్.
1: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
1: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
0: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
0: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఎయిదర్ ఇన్ సొసైటీ.
1: విచక్షణ లేని పాండిత్యము
0: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్
1: వివేకం లేని విజ్ఞానము
0: అండ్ ద విజ్డమ్ వితౌట్
1: డిస్క్రిమినేషన్ వినయము లేని విద్య
0: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
1: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
0: In fact, his humility is of greatest value in an educated man.
1: ఈ వినయం అనగా ఏమిటి?
0: What do you mean by humility?
1: కేవలము తల వంచుకుని తిరుగుతామా వినయము కాదు కాదు.
0: Humility does not mean walking all along bending your head.
1: మానవత్వాన్ని గౌరవించాలి.
0: You should respect the humanness or human quality.
1: మనం పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
0: You are not animal to frighten others.
1: మనం భయపెట్టడానికి కూడా మనం మానవులమే కానీ మనం కూడా పశువులు కాదు.
0: ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ యు ఆర్ జస్ట్ ఎన్ అనిమల్.
1: భయపెట్టేది మృగము భయపడేది మృగము.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ అనిమల్ అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్
1: వివేకం లేని విజ్ఞానము
0: అండ్ విజ్డమ్ వితౌట్
1: డిస్క్రిమినేషన్ వినయము లేని విద్య
0: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
1: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ హ్యూమిలిటీ

0: sense it is unimaginable. We are human beings.
1: You bhayapadakoodu, bhayapettakoodu.
0: You should be fearless.
1: Inadu ekkada poyina bhayamu bhayamu bhayam.
0: Today we find fear, fear everywhere.
1: Bhayam anedi eppudu vastundi?
0: When are you fear stricken?
1: Manalo durbhavamlo durgunamlo duralochana undinappude bhayam anetundi praveshistundi.
0: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
1: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలములుగా మారిపోతున్నాయి.
0: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హావ్ బికమ్ సెంటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ప్రాచీన కాలం నుండి విద్యలు దాని విలువను మనం ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడాలి.
0: లెట్స్ జస్ట్ లుక్ బ్యాక్ ది ఏన్షియంట్ కల్చరల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
1: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
0: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
1: ఫ్రీ ఫ్రీ ఫ్రీ
0: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
1: ఈ వైద్య శాస్త్రమునందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవులకంతా పంపించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ ఫ్రమ్ ద మెడికల్ సెంటర్స్ ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు గో టు
1: వారు ఈ విద్యా విధానం నందు ఏ విధమైనటువంటి నేర్చుకున్నారనే దానికి అప్పుడప్పుడు పరీక్ష చేసేటువంటి వారు.
0: దే వర్ ఆల్సో ఎగ్జామిన్డ్ నౌ అండ్ దెన్ టు వాట్ ఎక్స్టెంట్ దే హావ్ లెర్న్డ్.
1: నాయన నీవు నిన్న వెళ్లినటువంటి అడవి లోపల ఏ యొక్క వృక్షము పనికిరాని వృక్షము అనేటువంటి ప్రశ్నించేవారు.
0: దే యూస్ టు క్వశ్చన్ దిస్ ఓ బాయ్ యూ హావ్ గాన్ టు దట్ ఫారెస్ట్ టెల్ మీ ఏ యూస్లెస్ ట్రీ దట్ యూ హావ్ సీన్ దేర్.
1: కొంతమంది అది పనికిరాదు ఇది పనికిరాదు అని కొన్ని పొరపాటు చెప్పేటువంటి వారు.
0: సమ్ ఆన్సర్ దిస్ ట్రీ ఇస్ యూస్లెస్ అండ్ దాట్ ట్రీ ఇస్ యూస్లెస్.
1: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
0: ద టీచర్స్ నెవర్ అవార్డెడ్ మార్క్స్ టు సర్ స్టూడెంట్స్.
1: కట్టగడపటికి అన్ని వృక్షములు మంచివే.
0: అల్టిమేట్లీ దే హ్యాడ్ టు సే ఆల్ ట్రీస్
1: ప్రతి వృక్షము కూడా ఆయుర్వేదమే.
0: ఎవ్రీ ట్రీ ఇస్
1: ప్రతి వృక్షము కూడా రోగములు నివారణ సాధించేటువంటిది.
0: ఎవ్రీ ట్రీ ఇస్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ.
1: ఏదీ లేకపోయినప్పటికీ తన గాలైనా అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
0: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
1: కనుక ప్రతి వృక్షం కూడా ఒక ఔషధమే.
0: దేర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
1: ప్రతి మానవుడు కూడా ఒక జీవిత తత్వమే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈనాడు అన్నింటికి ఫీజు ఎక్కువైపోయింది.
0: టుడే యూ ఫైండ్ ఫీ బీయింగ్ వెరీ హై.
1: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
0: దేర్ఫోర్ ఇట్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఏ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
1: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ విదౌట్ ఎనీ ఫీజ్.
1: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
0: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
1: ఈ సీట్ల యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
0: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
1: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
0: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
1: మా యొక్క సంస్థ యందు ఈ ఫేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లడం లేదు.
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
1: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
0: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మేము ఆనందంగానే ఉంటున్నాం.
0: వి ఆర్ వెరీ హ్యాపీ.
1: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
0: టీచర్స్ ఆర్ హ్యాపీ.
1: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
0: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతూ ఉంటుంది.
0: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
1: సరే ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతనివ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
0: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విద్ ఇన్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
1: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దర్ అల్మా మేటర్.
1: మా పిల్లలకు ఒక పరీక్షా ఫీజు కూడా లేదు.
0: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
1: ఏ ఫీజు కూడా లేదు.
0: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
1: ఫ్రీ ఫీజ్.
0: ఫ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఈ విధమైనటువంటి దీంట్లోపల విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
0: వెన్ యూ స్టడీ లైక్ దాట్ యువర్ హార్ట్ బికమ్స్ సేక్రెడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ బ్రింగ్ బ్యాక్, రీవైటలైజ్, రిజువనేట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ది ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ దిస్.
1: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దల ఎందుకు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందుకు కాని ఏమాత్రము కనిపించడం లేదు.
0: సచ్ సీక్రెట్ థాట్స్ ఆర్ నాట్ దేర్ అమంగ్ స్టూడెంట్స్, అమంగ్ టీచర్స్, నార్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్.
1: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
0: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.

0: ఇప్పుడే ప్రజలు ఎందుకు కూడాను ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
1: దెన్ యుల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
0: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: నిజమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ది సీక్రెట్
0: హృదయాన్ని పరిశీలన గావించుకోవాలి.
1: వి షుడ్ ఇన్వెస్టిగేట్ లుక్ విత్ ఇన్
0: సత్శీలవంతులుగా తయారు కావాలి.
1: వి షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ యు విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ అండ్ ఐడియల్.
0: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
1: What we should teach to students today is to talk in a limited way.
0: Talk less, more study.
1: Talk less, study more.
0: కనుకనే ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
1: We should develop this sort of a trend among students.
0: మా పిల్లలు యందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయనేటువంటిది ఒక్కొక్కరు నేను చెప్పను కానీ నాకే చాలా ఆనందిస్తుంది.
1: Though Bhagwan does not say openly and publicly, Bhagwan is extremely happy with the sacred thoughts among
0: chaala uttama bhavalu untunnayi.
1: There would have
0: inka kontha mandi pillalu talli dandrulu kuda nu bodhisthunnaru.
1: In fact, some students teach their parents,
0: tandri meer itta undakoddu, meer ee vidhanga pravartinchakoddu ani bodhisthuntaru. Vinay vidheyatho bodhisthuntaru.
1: A student teaches his own father with all humility and obedience, father, you shouldn't be like that.
0: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందమేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
1: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that such students are here.
0: ఏదిని నేను కోరటం లేదు.
1: In fact, Bhagavan does not expect anything from his students.
0: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
1: Boys should get a good name.
0: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి. ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో శాంతిని పొందుతారు. ఈ చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: యాజ్ యు స్టడీ మోర్ అండ్ మోర్ దేర్ విల్ బి మోర్ అండ్ మోర్.
0: తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
1: ఎ పర్సన్ ఇఫ్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ హీస్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: Full of doubts. కాలి నుంచి తల వరకు డౌట్స్ ఏ వాళ్లకు.
1: From top to toe, he is full of doubts.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
1: Well, intelligent man has no
0: self-confidence. లేనప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది?
1: When there is no self-confidence, how do you express
0: self-satisfaction? లేనప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎట్లా చేస్తారు?
1: Without self-satisfaction, how do you express self-sacrifice?
0: Self-sacrifice చేయనప్పుడు self-realization ఎట్లా వస్తుంది?
1: When you are not prepared for self-sacrifice, how do you expect self-realization?
0: కనుకనే మొట్టమొదటి self-confidence కావాలి.
1: So in the first instance, self-confidence is essential.
0: మా పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటారు.
1: Our boys are very happy throughout.
0: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము.
1: This blissful state is beauty to their life.
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: This beauty is the one most important, and that is the nectar of human life.
0: దేహం యొక్క అందం కాదు ముఖ్యము.
1: Not the beauty of the body.
0: ఆనందం యొక్క స్వరూపమే అందము.
1: That is real the
0: అది ఏ జీవిత మకరందము.
1: That is the nectar.
0: కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
1: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
0: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
1: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
0: ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించడమే లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ సత్య అండ్ ధర్మ.
0: ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సత్య అండ్ ధర్మ లెఫ్ట్
0: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
1: They left the society, they left the people by and large.
0: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుండాలి.
1: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
0: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హ్యావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
1: బికాస్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ లాంగర్.
0: ప్రవృత్తి ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
0: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
1: ద అడిహరెన్స్ టు ట్రూత్ అండ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ హ్యావ్ బీన్ టోటలీ మిస్అండర్స్టూడ్.
0: ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యులు పెరుగుచుండే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఎన్షియంట్ వేదిక్ నాలెడ్జ్ ఈస్ టోటలీ గాన్ అండ్ లాస్ట్.
0: కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు రివైవ్ ది ఎన్షియంట్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ దట్ సీక్రెట్ థాట్స్ మోర్.
0: కనుక పిల్లలు ఎందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
1: So students should not consider earning money.
0: Guna sampadana kavali.
1: You should all
0: gunamu leni chadu chadivina bratuke kaadu.
1: And education without character is no life at all.
0: అది నిజమైనటువంటి మానవ బ్రతుకు కాదు.
1: ఇస్ నాట్ ఎ హ్యూమన్ లైఫ్.
0: పశు బ్రతుకు.
1: ఇట్ ఇస్ లైఫ్ ఆఫ్ ఎన్ అనిమల్.
0: మానవుడిగా జీవించవాలంటే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా హృదయము, మాట, చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి టోటల్ హార్మనీ అండ్ యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ఇదే నిజమైన మానవునికి ప్రధానమైన గుణం.
1: ది ఇస్ ది మెయిన్ చీఫ్ హ్యూమన్ క్వాలిటీ.
0: ఆ గుణం ఉండినప్పుడే వీడు మానవుడు అనిపించుకోవడానికి వీలవుతుంది.
1: వెన్ హీ హాస్ గాట్ దిస్ హ్యూమన్ క్వాలిటీ, హీ ఇస్ ఎంటైటిల్డ్ టు బి కాల్డ్ హ్యూమన్.
0: అట్టి ప్రవేశించడానికి అవకాశమే లేదు.
1: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సచ్ థింగ్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది బ్రెయిన్, ఇఫ్ ది హెడ్ ఇస్ ఎంప్టీ, యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
1: ఇది కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖము నింపనగున.
1: అన్లెస్ ది హెడ్ ఈస్ ఎంప్టీడ్, యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను,
1: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్,
0: బుద్ధిలో తలలుండే,
1: యూ ఫైండ్ ది
0: బ్యాడ్ విను చెవులుండే,
1: అండ్ ది
0: ఎంత చూచు కనులుండే, పంచి చూచు కనులుండే,
1: అండ్ దర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో,
0: పంచల విను మనసుండే,
1: అండ్ ద మైండ్ దట్ బిట్వే,
0: వంచిత గుణ చిత్తముండే,
1: అండ్ ద హార్ట్ దట్
0: వంచించే పలుకుండే,
1: అండ్ ద వర్డ్స్ దట్
0: ఈ వ్యక్తులు చూడగాని న్యాయం ఇక బ్రతుకదన్న.
1: విత్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ జస్టిస్ కెనాట్ సర్వైవ్.
0: ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది?
1: హౌ డు యూ ఫైండ్ జస్టిస్?
0: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్?
0: కారణం ఏమిటి? వంచే పలుకులు ఉంటా ఉన్నాయి.
1: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్, బిట్రేయింగ్ వర్డ్స్.
0: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్, డిసీవింగ్ వర్డ్స్.
0: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్.
0: అందరూ మానవులుగానే రూపొందుతారు.
1: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్.
0: దున్నపోతు తల మీదనే రెండు కొమ్ములు ఉన్నవి.
1: He buffalo will have two horns.
0: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా?
1: డూ యూ థింక్ ది హార్న్స్ ఆఫ్ ఎ హీ బఫెలో వుడ్ వాల్యూ
0: అది కొమ్ములే ఇది కొమ్ములే ఆఫ్ ఎన్ ఎలిఫెంట్? ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు.
1: ద వాల్యూ ద టస్క్స్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ఇస్ మచ్ మోర్ దాన్ హార్న్స్ ఆఫ్ ఎ హీ.
0: పక్షులన్నీ చిలుకల వల్ల పలుకునా?
1: డూ ఎక్స్పెక్ట్ ఆల్ గ్రీన్ బర్డ్స్ కెన్ స్పీక్ లైక్ దట్ ఆఫ్ ఎ ప్యారెట్?
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున?
1: డూ ఎక్స్పెక్ట్ ఆల్ ఇన్సెక్ట్స్ దట్ ఫాల్ ఆన్ ద ఫ్లవర్ కెన్ ఎవర్ బి ఎ బటర్ఫ్లై?
0: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగు ఉంటాయా?
1: A pig may be so mightier like that of an elephant, but it can never be an
0: elephant. మానవునికి హృదయమే ముఖ్యము.
1: దేర్ఫోర్ ద హ్యూమన్ హార్ట్ విచ్
0: హృదయాన్ని పవిత్రముగా ఉంచుకోవాలి.
1: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్.
0: దివ్యమైనటువంటి పలుకును అభివృద్ధి కప్పించుకోవాలి.
1: స్పీక్ డివైన్ వర్డ్స్.
0: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి.
1: అండ్ అండర్ టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్ హ్యాండ్
0: సేక్రెడ్. అందం ఏమిటి?
1: వాట్ ద బ్యూటీ టు హ్యాండ్.
0: దానమే అందము.
1: చారిటీ ఇస్ ద బ్యూటీ.
0: నోటికి అందం ఏమిటి? కంఠమునికి అందం ఏమిటి?
1: వాట్ ద బ్యూటీ టు యువర్ టంగ్.
0: దానికి మాటనే అందము.
1: ఇట్ ఇస్ అ గుడ్ వర్డ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: సమాజాన్ని ఉద్ధరించండి.
1: అండ్ వర్క్ ఫర్ ది మ్యాన్.
0: తోటి మానవులకు సహాయం చేయండి.
1: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్.
0: ఇది నిజమైనటువంటిది.
1: This is the truth.
0: ఈనాటి మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా నువ్వు ప్రధానం కాదు.
1: ఇస్ నాట్ ది టెక్స్ట్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ అన్నారు.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: కనుక మన బుక్ ఏమిటి? టెక్స్ట్ బుక్.
1: వాట్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్?
0: నేచర్ ఏ మన టెక్స్ట్ బుక్.
1: నేచర్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్.
0: ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు.
1: వీ హావ్ గాట్ సచ్ ఎ బిగ్ బుక్.
0: నీకు గురువు కావాలా?
1: డూ యూ వాంట్?
0: ఈ గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు.
1: డోంట్ బీ ఇన్ సచ్ ఎ గురు.
0: నీ హృదయమే నీకు గురువు.
1: యువర్ హార్ట్ ఈస్ యువర్ టీచర్.
0: నీకు ఒక స్నేహితుడు కావాలా?
1: డూ యూ నీడ్ ఎ ఫ్రెండ్.
0: మంచి స్నేహితుడు ఉన్నాడు.
1: యు హావ్ గాట్ ఎ వెరీ గుడ్
0: ఫ్రెండ్. అతనే దైవమే నీ స్నేహితుడు.
1: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్.
0: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారికి జీవితంలో ఎప్పుడూ సుఖమే.
1: ఇఫ్ యు హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్, ఎ ట్రూ రియల్
0: ఫ్రెండ్. ఈనాటి లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు. హలో హలో.
1: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
0: Athane kaadu nijamaina snehithudu.
1: He is not a true friend.
0: Daivame nee snehithudu.
1: God is your real friend.
0: Alanti daivanni snehanga teeskovali.
1: Develop friendship to God with
0: God. Prapanchamlo prati vishayanni kuda nu parishilana cheyali.
1: Examine everything in this world.
0: Aa andulo parishilana chesin dantu manchi bhavalni andukovali.
1: Observe everything and receive good knowledge out of it.
0: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
0: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు.
1: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
0: ఊరికి డిగ్రీలు ఉంటుంటాయి పెద్దగా.
1: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీ.
0: ఏం చేసినావు ప్రపంచానికి?
1: వాట్ ఈస్ ఇట్ యువర్ డన్?
0: ఈనాటి మానవుడంతా కూడా ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆదాయం కలుగుతుంది అంటున్నాడు.
1: Today every man will think like this, I acquired this degree, what is it I am going to reward?
0: నీవు సొసైటీ యొక్క ఇన్కమ్ నీవు ప్రచారం చేయొద్దు.
1: Never think of income out of the society.
0: నా చదువు వల్ల ఈ సొసైటీకి ఏ ఉపకారం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
1: Put a question yourself like this, what sort of benefit is going to be given to society out of this education?
0: నా యొక్క గృహములకు నా యొక్క సహాయం ఏమి చేయాలి?
1: In what way am I going to help my family?
0: తోటి మానవులకు నేను ఏ విధంగా తోడ్పడాలి?
1: How am I to render service to fellow men?
0: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి.
1: We have to find out that kind of education.
0: ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది. దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: Never be bothered of this feeling what kind of a job you
0: get. ఉద్యోగాల కోసం కాదు చదువు.
1: Your education is not for employment.
0: విద్య విజ్ఞానం కోసమని.
1: Education is for విజ్ఞానం.
0: కృషి కూటి కోసమని.
1: And you make all kind of effort.
0: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతకుండా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
1: Unfortunately, we are making use of education to carry on our living.
0: కాదు కాదు.
1: Is not so.
0: కూటి కోసం కాదు విద్య.
1: Is not for food.
0: విద్య విజ్ఞానము కోసమని.
1: And this education is meant for wisdom.
0: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: We should make every effort to acquire that.
0: ప్రజలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
1: We should move one among the people with all
0: feeling of unity.
1: We should not hate anybody.
0: ఎవరికి మనం అపకారం చేయరాదు.
1: We should not harm anyone.
0: సాధ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించు.
1: To the extent possible, try to help.
0: ఇది మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయ సంస్కృతి కూడాను.
1: This is the culture of Bharat.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
1: If you work for these two things, your life would be redeemed.
0: చేతనైతే ఉపకారం చేయి.
1: If it's possible, help.
0: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
1: Or else shut your mouth and sit down.
0: అంతేగాని అపకారం మాత్రం చేయవద్దు.
1: But never harm anybody.
0: అదే పెద్ద ఉపకారం.
1: That's the greatest help you can do.
0: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
1: You know what's happening all the world over.
0: ఎన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
1: You find very high jobs.
0: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
1: These professionals earn thousands and thousands of money.
0: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటాడు.
1: ఎవ్రీ ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
0: అరే నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
1: I receive 20,000 rupees.
0: 20 రూపాయల పని కూడా చేయటం లేదు.
1: I am not working even.
0: ఇది దేశ ద్రోహమే కాని దేశ ఉపకారం కాదు.
1: Your work is not proportionate to 20 rupees. You are cheating the country.
0: పని చేసేటువంటి వాడు నిజమైన విద్యావంతుడు.
1: In fact, educated man is a truly educated if he works proportionate.
0: జీతాలు మాత్రం దండికి తీసుకోవటము, పని మాత్రం స్వల్పంగా చేసుకోవటం, ఇది దేశ ద్రోహమే.
1: If you receive high salary and work little, you are cheating this country.
0: ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడాను విచారణ చేసి పనిలో ప్రవేశించాలి.
1: This truth must be known to every student and work accordingly.
0: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయి ప్రయోజనం ఏంటి?
1: If you don't think like this, what is the fun of doing a job?
0: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్.
1: It is not education, it is agitation.
0: కొరకు ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
1: You should never step in the direction.
0: కష్టపడి పని చేయాలి.
1: Work hard.
0: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి.
1: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
0: అప్పుడే మన హృదయం కూడా సంతృప్తి పొందుతుంది.
1: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్. అది
0: ఈ కాన్షియన్స్ పవిత్రత.
1: ఇట్ ఈస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
1: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
0: నిజంగా మా యొక్క సంస్థలందు,
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
0: మా విద్యా విధానం నందు,
1: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
0: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
1: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
0: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
1: there may be any type of student here,
0: ఒక్క నెల లోపలే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
1: In a month's time, a student becomes an ideal student in our institution.
0: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
1: They don't need long time.
0: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
1: They develop pious qualities as to be ready to teach others.
0: సద్గుణంబులు,
1: గుడ్ క్వాలిటీస్,
0: ఇది ఏ ముఖ్యమైనటువంటిది.
1: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివి ప్రయోజనం ఏంటి?
1: వితౌట్ వర్చ్యూస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ స్టడీయింగ్.
0: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
1: Therefore, students, boys and girls should develop this character. They may go out and work in any institution. They should see that they get a good name to themselves and to the institution.
0: తమకు వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
1: The girls After they get married and when they go to spend time with their in-laws, they should bring a good name so that they would also think of the institution where from they are graduating.
0: అలా సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో చదివినటువంటి బిడ్డ మా యొక్క కోడలు చాలా బాగా జరుగుతుంది అనేటువంటి మాట అత్తగారి నుంచి రావాలి.
1: The daughter-in-law, the mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satya Sai
0: institution. Mother-in-law.
1: Mother-in-law is mother-in-law.
0: నీ కన్న తల్లి మదర్ ఇన్ లవ్.
1: యువర్ ఓన్ మదర్, ఫిజికల్ మదర్ ఇస్ మదర్ ఇన్ లవ్.
0: పుచ్చుకున్నటువంటి మదర్ ఇన్ లా.
1: అండ్ అదర్ వన్ ఇస్ మదర్ ఇన్ లా.
0: అండ్ లా లో లవ్.
1: దేర్ ఇస్ లవ్ ఇన్
0: లా. ఈ లవ్ లో లా.
1: అండ్ దేర్ ఇస్ లా ఇన్ దిస్ లవ్.
0: కాబట్టి రెండింటి కూడా లవ్వే ప్రధానం.
1: సో ఫర్ బోత్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుకనే మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
0: ఆ కీర్తి. మాకు తగినటువంటి ఆనందం.
1: దట్ గుడ్ నేమ్ మేక్స్ us హ్యాపీ.
0: మేము ఏ దీనిని ఆశించడం లేదు.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
1: యూ మే గో
0: డ్యూటీ సిన్సియర్లీ.
1: యూ మే గో ఎనీవేర్ డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అది ఏ మంచి ఆనందము.
1: దట్ గివ్స్ us హ్యాపీ.
0: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
0: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
1: This is the message of Bhagwan that makes him happy.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthiniyulara,
1: boys and girls,
0: aneka mandi aneka vidhamuluga ranks testunnaru. Ranks,
1: ranks, you know, the students securing high ranks.
0: Boys, ee samvatsaramu మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి జస్ట్కి వెళ్లారు.
1: హైయర్ సెకండరీ స్కూల్ 150 స్టూడెంట్స్ అపియర్ ఫర్ ది సెంట్రల్ ఎగ్జామినేషన్.
0: ఫస్ట్ ర్యాంక్ లోనే వచ్చారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్.
0: ఒక్కొక్క స్టేట్ లోపల ఒకడో ఇద్దరో ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళంతా పెద్ద పేపర్లో వేసుకున్నారు.
1: If one student stands first in a state, you will find big publicity in newspapers.
0: నేను మా పిల్లల్ని అడిగాను, మీరందరూ కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్లో వేసుకోకూడదు అన్నాను.
1: భగవాన్ asked them, since all the 150 stood in first rank, why don't you have your photographs published in newspapers?
0: మా స్వామి తృప్తి కోసం మేము చదివాం కానీ పేపర్లో వేయించుకోవటం కోసం చదవలేదు అన్నారు.
1: Boys replied, students replied, we have studied to please our Swami, not for publicity.
0: ఆ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది.
1: That made Swami very happy.
0: ఇలాంటి చిన్న పిల్లలు ఎందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు తరిగినటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు.
1: In fact, such valuable virtues are present among children.
0: పిల్లలు ఎందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
1: Among children there are lofty ideals.
0: జగత్తంతా కూడా సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
1: They got all the capacity to develop the whole world.
0: కానీ వారు దానిని ఆవిర్భవింప చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: But they don't make an effort to bring out that latent capacity and capability.
0: ప్రపంచమంతా మీరు వేరు కాదు.
1: You are not separate from the world.
0: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
1: You are the world within you.
0: కనుక విద్యార్థులు ఏ మాత్రం కూడా ఎప్పుడు కూడా విచారించనక్కర్లేదు.
1: So student does not need to be sad.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన సాధించడానికి పూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
1: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
0: కనుక విద్యార్థులు ఎందు లేనటువంటి బలము ఎవరి ఎందు లేదు.
1: In fact, the strength present in student is not noticed anywhere.
0: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
1: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
1: యు మే గో ఎనీవేర్, గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
1: రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ వైన్ లా.
0: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
1: ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
0: ఈ కీర్తి కంటే మించినది మరొకటి లేదు.
1: There is nothing greater than the good name.
0: శంకర్ వారు కూడా చెప్పారు.
1: శంకర్ ఆల్సో సెడ్.

0: యువన గర్వం, యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్టగడపటికి వాళ్ళు నిశ్చేదించి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్ అల్టిమేట్?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటిని మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా వెరవకూడదు.
1: నెవర్ బి బాదర్డ్ ఆఫ్ ది విన్.
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనం దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ఇవన్నీ ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ ఓన్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ద లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బాదర్డ్ ఆఫ్ దీస్ థింగ్స్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభో లాభ జయా జయా.
1: యూ షుడ్ మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: కనుక దీనికి దుఃఖము కానీ ఆనందం కానీ ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనం ముందంచి వేస్తూ పోవాలి.
1: నైదర్ షుడ్ యూ ఫీల్ సాడ్ నార్ రిలేటెడ్ యూ షుడ్ ఫేస్ లైఫ్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ వేలా.
0: కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంతా కూడాను ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Bhagavan expects our students to go all over the world, work in different institutions everywhere, and set an ideal to everybody, and blessing every one of you.
0: విద్యార్థులకు మరొక చిన్న విషయము.
1: Another advice to students.
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: Doesn't matter if you don't get a rank.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't secure marks.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: But don't get any remark.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't secure ranks.
0: బ్లాంకులు మాత్రం తేకూడదు.
1: బట్ డోంట్ బి బ్లాంక్ ఎనీ టైమ్.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: దిస్ వాంట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: యూ డోంట్ బ్రింగ్ సచ్ థింగ్స్ ఫ్రమ్.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. ప్రాపంచక సంబంధము పిన్నయి తొలగిన క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిన్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ అట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో, ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు, 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి.
1: ద ప్రజెంట్ హైట్ భగవాన్ యు నో ఇన్ దోస్ డేస్ హీ వాజ్ స్టిల్ షార్ట్.
0: చిన్న నిక్కర్ వేసుకుని,
1: వేరింగ్ ఎ స్మాల్ నిక్కర్,
0: చొక్కా తొడుక్కొని
1: అండ్ ఎ షర్ట్.
0: అప్పుడు 12 సంవత్సరం.
1: హీ వాజ్ ఏజ్
0: 12. నేను బయట వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్.
0: చూసిన తక్షణమే ఆ కమిషనరు, కమిషనర్ భార్య ఇరువురు కూడాను స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఆన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూల్కు పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారీయింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరంకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ దో ఇట్ రిక్వైర్స్ హిమ్ టు అప్లై ఫర్ లీవ్ టు హిస్ ఆఫీస్.
0: సరే, ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కార్పొరేషన్ కమిషనరు, ఇంత పెద్ద ఆఫీసరు ఈ విధంగా అడుక్కుంటుంటే నేను ఏ విధంగా నేను వద్దని చెప్పడానికి వీలు కాదని ఆయన కూడా అంగీకరించి తక్షణమే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఈ విధంగా సత్యాన్ని బళ్ళారి తీసుకుని రామని కమిషనర్ గారు కోరుతున్నారు, తప్పక సెలవు ఇవ్వాలి అన్నారు.
1: ద బ్రదర్ అప్రోచ్ ద హెడ్ మాస్టర్ అప్లైడ్ ఫర్ క్యాజువల్ లీవ్ ఇన్ఫార్మింగ్ దట్ సత్యం ఈస్ టు బి టేకన్ ఇన్ రెస్పాన్స్ టు ద రిక్వెస్ట్ ఆఫ్ ద కమిషనర్ of the corporation to Ballari, so he has to obey
0: Anadu, such a big school officer. Kameshwar Rao ni headmaster.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: Appudu ayana cheppadu, satyanni Ballarike kaadu ekkadikaina teeskelandi.
1: The headmaster Kameshwar Rao said, take satyam not merely to Ballari.
0: Nannu adaganakkarledu.
1: Take him anywhere, you don't need my permission.
0: Ani adigi
1: సో సే
0: బళ్ళారికి తీసుకుని అతని కారు ఇచ్చి కారులో పంపించాడు.
1: హియర్ సెండ్ ద కార్ అండ్ భగవాన్ వాస్ టేకెన్ ఇన్ దట్ కార్ టు బళ్ళారి.
0: ఆ బళ్ళారి లోపల 3 దినములు వాళ్ళు ఇంటిలో పెట్టుకున్నారు.
1: భగవాన్ స్టేడ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాజ్ టేకన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ది చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షుని దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిల్చుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది సాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is it that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: There he saw Swami there.
0: మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: He went inside. There he saw Swami again.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: Still he was having doubts.
0: భార్యను బయట పోమన్నాడు.
1: He asked his wife to go outside.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu vedtanu velladu.
1: And he said
0: akkada kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu kodanu santoram maatone vachinatvanti okka commissioner raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషంరాజు
0: చేతులు పట్టుకుని,
1: ఈ కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషంరాజు.
0: రాజు, మీరు చాలా పొరపడుతున్నారు.
1: హి సెడ్, రాజు యు ఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్ హీ సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవ కొండకు బయలుదేరాము.
1: దే రిటర్న్డ్, దే హ్యాడ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవ కొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాడు.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: నాలుగు షర్ట్స్, నాలుగు నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ హీ వుడ్ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ ఫోర్ పేర్స్ షర్ట్స్ అండ్ నిక్కర్స్.
0: నాలుగు కాదు, ఒక్కటి కూడా నేను పుచ్చుకోనున్నాను.
1: హీ సెట్ నాట్ ఫోర్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ వన్.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు. అప్పుడు
1: యాజ్ దే డిడ్ంట్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్, ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్. చిల్డ్రన్ హ్యాడ్ పిన్, కాలర్ పిన్ ఇన్ దోస్ డేస్ ఎ డెకరేటివ్ పీస్.
0: కాలర్ పిన్ వేసుకుంటే చాలా గొప్పవాడు అని పిలిచేటువంటి వారు.
1: ఎ కాలర్ పిన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఇన్ దోస్ డేస్.
0: ఆయన చాలా వేగంగా వెళ్లాడు. కాలర్ పిన్, బంగారు కాలర్ పిన్ తీసుకొచ్చాడు, నా కాలర్కు వేశాడు.
1: హీ వెంట్ ఫాస్ట్, గాట్ దట్ గోల్డెన్ కాలర్ పిన్ అండ్ గాట్.
0: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
1: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
0: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్, హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ కార్పొరేషన్, ఎ బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్, హీ సెడ్.
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచు బాబా కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: రిటర్నింగ్ ఫ్రమ్ హంపి వేరింగ్ ద కాలర్ వై బాబా
0: కలిగెను నాడు.
1: దిస్ pin dropped on its way, which is not seen.
0: ప్రపంచక సంబంధం పిన్ అయి తొలగే.
1: The whole worldly feeling is dropped like the pin.
0: ఈ ప్రపంచక సంబంధం అంతా ఒక పిన్నుతో సమానం నాకు.
1: The whole worldly feeling is like a pin after all.
0: అది తొలగిపోయింది.
1: It lost, it vanished.
0: భక్తుల బాధలను ఒప్పించిన నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: I must go to give relief to my devotees who are having umpteen sufferings.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: He dropped, thrown away the books.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: There was commissioner హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ went to their garden.
0: ఆయన చాలా భక్తుడు.
1: He is an ardent devotee.
0: అయ్యో రాజొచ్చాడని భార్యకు చెప్పి ఏమమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. నాట్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడి.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డిడ్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య లెట్ అస్ గో బ్యాక్, లెట్ అస్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నాను.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడూ నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపరమెంట్ టు సే నో టు ఎనీబడి.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ.
0: నవ్వుతూ నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడా అతనికి చాలా కప్పి పెట్టుంటుంది. అది
1: విత్ స్మైలింగ్ ఫేస్ అరౌండ్ ద భగవాన్ వాజ్ సీన్ ద బ్రిలియన్స్ అండ్ ద రేడియన్స్ విచ్ హాస్ మిస్టిఫైడ్ ద బ్రదర్.
0: తక్షణం ఇంటికి వచ్చాడు.
1: ఇమీడియట్లీ రిటర్న్ హోమ్.
0: పుట్టపర్తికి టెలిగ్రామ్ ఇచ్చి పంపించాడు.
1: హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు పుట్టపర్తి.
0: ఆనాడు పుట్టపర్తికి టెలిగ్రామ్ రావాలంటే ఒక వారం పట్టేది.
1: ఫర్ ద టెలిగ్రామ్ టు రీచ్ టు పుట్టపర్తి ఇన్ దోస్ డేస్ ఇట్ టుక్ వన్ ఫుల్ వీక్.
0: ఒక స్కూలు పిల్లవాడితో చెప్పి మనిషితోనే పంపించాడు.
1: The message was sent through a messenger, a school boy.
0: ఇద్దరు తక్షణమే రావాల్సింది అన్నాడు.
1: That both of them should report immediately.
0: ఎవరు?
1: Who are they?
0: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. మీరిద్దరూ బయలుదేరి రావాలి అన్నారు.
1: ఈశ్వరమ్మ అండ్ పెద్ద వెంకమరాజు షుడ్ రిపోర్ట్ ఇమీడియట్లీ.
0: వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారు.
1: Both of them came there.
0: రెండవ దినం చూసేటప్పటికే శేషమరాజు ఇంట్లో ఉన్నారు.
1: The second day at the residence of శేషమరాజు.
0: వారిద్దరినికి తీసుకుని ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులుస్ హౌస్.
0: నాయన అన్నగారింటికి పోదాంరా, పోదాంరా.
1: హీ సెడ్ లెట్ అస్ గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టపర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను అన్నాను.
1: I'll come to Puttaparthi, I'll follow you. Make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: రెండవ దినము.
1: Second day.
0: School prayer.
1: It was school prayer time.
0: School prayer time లో దినము నేనే ప్రేయర్ చేయాలి.
1: భగవాన్ did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నువ్వు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయర్ మా హృదయాల లోపల చేరిపోతుంటుంది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాస్
0: చేస్తుండేటువంటి వాడిని.
1: ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్ సేమ్.
0: ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టపర్తికి రావాలని బసు చేసుకున్నారు.
1: భగవాన్ వాజ్ రెడీ to leave for Puttaparthi at that day.
0: School pillalandarum nemu vastam ani kurchunnaru.
1: All school children decided to follow him.
0: Andaru yedchukuntu kurchunnaru.
1: All children were crying bitterly.
0: Evaru prarthanaku poledu.
1: Nobody attended prayer session.
0: Appadiki oka pillavani swamiki chaala daggarlo kurchuneetundi pillavadu benchilo.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: Atanu naa paatalu nerchukunnadu ganaka అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: దట్ రమేష్ క్లోజ్ అసోసియేట్ హ్యావింగ్ లెర్న్డ్ ద సాంగ్ ఆఫ్ ప్రేయర్ హీ క్లైంబ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ రెడీ టు సింగ్.
0: ఆ ప్రేయర్ ప్రారంభించినప్పటికే గట్టిగా ఏడ్చాడు.
1: యాజ్ హీ స్టార్టెడ్ సింగింగ్ హీ క్రైడ్ లౌడ్లీ.
0: అందరూ ఏడ్చారు.
1: ఆల్ క్రైడ్ క్రైడ్
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
0: అందరూ రావాలని
1: దే ఆల్ వాంటెడ్.
0: కానీ ఈ పదకి ఎవరు వస్తారు?
1: బట్ దెన్ హూ విల్ కమ్ ఫర్?
0: చాలా కష్టం అవుతుంది.
1: ఇట్ విల్ వెరీ డిఫికల్ట్.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకి నేనే గట్టి చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: భగవాన్ లెఫ్ట్.
0: రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా ఉన్నారు. డెస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్
0: అని
1: టిఎస్ఎల్సి ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: ఇట్ విల్ బి రెగ్యులర్ క్లాస్ రూమ్. భగవాన్ వుడ్ గివ్ ఆన్సర్స్.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: బోత్ ది బాయ్స్ క్లాస్మేట్స్ వర్ ఫీలింగ్.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: ద రిజిస్టర్ నంబర్ 195
0: వచ్చింది.
1: ద రిజిస్టర్ నంబర్ అనదర్ 90.
0: ఇంకో 5 నంబర్ వచ్చింది.
1: అనదర్ 5.
0: ఒక్కొక్క చోటు కూర్చుంటున్నారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ సాట్ అట్ డిఫరెంట్ ప్లేసెస్.
0: మా గతి ఏమవుతుందో అనేవారు చాలా బాధపడుతున్నారు.
1: Because it was examination, they were feeling very sad.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: స్వామి టోల్డ్
0: ఏమీ రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ హీ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ హీ రోట్ ద హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ హీ ఆల్సో స్క్రిబ్ల్డ్ హిస్ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: ఇన్ దోస్ డేస్
0: ఎగ్జామినేషన్ అయిన తక్షణమే రెండవ దినమే రిజల్ట్స్ చెప్పేటువంటిది.
1: ఇన్ దోస్ డేస్ ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే ఆఫ్ ద ఎగ్జామినేషన్.
0: ఈ ఢిల్లీనో హైదరాబాద్ ఎక్కడో పోనక్కర్లేదు. అవి
1: ద స్క్రిప్ట్స్ ఆర్ నాట్ సెంట్ టు లాంగ్ డిస్టెన్సెస్ లైక్ ఢిల్లీ అండ్ హైదరాబాద్.
0: వచ్చింది రిజల్ట్స్. వచ్చింది
1: రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్.
0: మా ముగ్గురమే ఫస్ట్ వచ్చేసినాయి.
1: ఆల్ ది 3 స్టూడ్ ఫస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్.
0: ఇక్కడ అందరికీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఇదేమి చూచి రాశారా అనుకోవడానికి ఒకరిది 100, ఒకరిది 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్, వన్ ఈజ్ ఇన్ ది
0: మిడిల్. ఎట్లా అవుతుంది? వీలు కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఉరవకొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది 3 వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఉరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12, 14 సంవత్సరంలు.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఉరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు, ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
0: రాజు నేను స్కూల్కి రాను.
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడు అంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట ఆన్ రిపీటింగ్ రాజు.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు, ఎక్కడే కాని పిచ్చి నయం కాలేదు.
1: హీ వాజ్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్న వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: And they took Bhagwan to the mental hospital in Ballari.
0: Akade potani raju raju raju raju ani అర్చినాడు, ఏడ్చినాడు, మాదాల పైన పడ్డాడు, ప్రాణం ఇచ్చాడు.
1: సీయింగ్ స్వామి హీ షౌటెడ్ రాజు రాజు రాజు, ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి అండ్ డైడ్ దేర్.
0: ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు.
1: దట్స్ హౌ దే హావ్ సరెండర్డ్ దెమ్సెల్వ్స్.
0: మేము ఎప్పుడు మీతోనే ఉండాలి.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for a
0: moment. అని కోరేటువంటి వారు వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: later
0: ఇక్కడికి పుట్టబర్తికి వచ్చిన తర్వాత
1: when Swami came here,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ gave 1 acre of land near that Satyamma temple.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: A small house was constructed.
0: అప్పటి లోపల వీళ్ళిద్దరు కూడాను 2 కుక్కపిల్లలై నా దగ్గర వచ్చారు.
1: At that time, these 2 classmates came to Bhagavan in the form of 2 little small dogs, puppies.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలునేటువంటి ఆమె.
1: There was the sister of Mysore Maharaja.
0: ఆమె ఈ రెండు చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: These 2 puppies, 2 small dogs, are named Jack and Jill.
0: జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారుంటాడు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ 2 డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజర్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: And then milk has to be sprinkled around.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: And she has to personally pluck out the flowers.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: And with those flowers personally picked up or used for worship.
0: అలాంటి ఆమె
1: such lady
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: Came to see Swami in by car.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే గాని రోడ్లు లేదు.
1: There was no approach road to పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్.
0: పాత మందిరం అనగా ఇప్పుడు కళ్యాణ మండపం కట్టారే, అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం. ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్.
0: స్వామికి నమస్కారం చేసింది.
1: నమస్కారం.
0: వెళ్ళిపోవాలనుకుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్ యూ స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణం.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటకపల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటకపల్లి.
0: నేను జాక్ చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: Jack the dog followed the driver.
0: రాత్రంతా కూడాను కారు కింద పండుకుంది.
1: The Jack the dog slept there under the car.
0: తిరిగి తెల్లవారులేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్ ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: This jack was lying under the tire of the car.
0: కడుపు పైన పోయింది టైర్.
1: The tire rolled on the stomach of the car.
0: ఈ బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: The backbone was broken then.
0: అక్కడి నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండది పాపం.
1: This jack the dog was shouting, crying, dragging its body all along to Puttaparthi.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్.
0: ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి స్వామి పాదాల పైన పడింది, ప్రాణం ఇచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాక్ ను ఎనకలు పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
1: టుడే యు ఫైండ్ దేర్ ఇన్ బృందావన్ ద టోంబ్ ఆఫ్ ది జాక్.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: it was not the center.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: స్వామి సెట్ ఇట్ షుడ్ బి బిల్ట్ బై ద సైడ్.
0: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: ద సెకండ్ సమాధి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టాంబ్.
0: సరే కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాబ్ పోయిందనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ అజిల్లి కూడా ప్రాణం పెట్టేది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వీ ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్ ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడి నుంచి పోయారు.
1: దట్ వాస్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
0: కాలర్ పిన్ జారిపోవటము,
1: ద డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్
0: పిన్, స్కూల్ పోకుండా నిలిచిపోవటము,
1: దట్ హీ డిడ్ అటెండ్ స్కూల్,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: నన్ను ఇక్కడ తీసుకుని రావటము,
1: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
0: కాఫీ పొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని,
1: దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీ పొడి సాకమ్మ.
0: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
1: దర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
0: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
1: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి, కమ్ టు
0: మైసూర్, ఐ
1: యు ప్యాలెస్. స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
0: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
1: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
0: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
1: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్ అండ్ క్రైడ్.
0: ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు,
1: స్వామి మెనీ ఆర్ కమింగ్ అండ్ ప్రే,
0: వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమని,
1: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్,
0: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
1: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
0: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
1: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
0: మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
1: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
0: నాకు మాట ఇవ్వండి అని.
1: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ.
0: నేను ఇచ్చానమాట.
1: స్వామి ప్రామిస్డ్
0: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
1: Swami gave a promise to Ishwaramma, any day I will never leave this puttaparthi.
0: Anduvalane puttaparthine nenu ikkada peddadiga bhavanam metti vache bhaktulandarki anukoolalu parichi taginatundi sevalu chestu vachanu.
1: It is for that reason all these things are built, all these constructions are made for the comforts and the conveniences of the visiting devotees. I don't live any longer.
0: Kani meer puttaparthilone undali.
1: You should definitely stay here.
0: నాకు మాట ఇవ్వండి అన్నది.
1: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ.
0: నేను ఇచ్చాను మాట.
1: స్వామి ప్రామిస్.

0: all these constructions are made for the comforts and the conveniences of the visiting devotees.
1: Appude ee oka chinna kottam undatam manchidi kadani,
0: that a small residence is not good.
1: Okati chinna భవనం కట్టాలని,
0: దట్ ఎ స్మాల్ బిల్డింగ్ ఇస్ టు బి మేడ్,
1: ఆ పల్లెకి దగ్గరగా ఉండకూడదని,
0: దట్ ఇస్ నాట్ గుడ్ టు బి నియర్ ది విలేజ్.
1: మహారాజా మేనమామ,
0: ద అంకుల్ ఆఫ్ మహారాజా,
1: సాకమ్మ వీళ్ళందరూ ఈ ప్రదేశానికి వచ్చి కొలత వేసుకుని ఇక్కడ 10 ఎకరాలు తీవాలా అన్నారు.
0: దే హావ్ డిసైడెడ్ టు అక్వైర్ 10 ఎకర్ ల్యాండ్ హియర్.
1: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
0: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
1: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
0: Vithal Rao was an ardent devotee of sincerity and steadfastness.
1: Ardent devotee kadu, goppa officer, British war time lopale forest officer ga undedu.
0: He is a big officer during British times, forest officer.
1: Atanu swami nen dinanta chusukuntanu annadu.
0: Vithal Rao said, I'll take this responsibility of construction.
1: Aina ikkadi mandiram kattukune chusechuntavadu.
0: And he supervised the construction.
1: Called the Madras.
0: Madras.
1: Aryan Rao ani.
0: నీలాద్రి రావు
1: పిఠాపుర మహారాజా అల్లుడు,
0: అండ్ సన్నిల్లా పిఠాపుర మహారాజా,
1: బరోడా మహారాజా అల్లుడు,
0: అండ్
1: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
0: సన్నిల్లా బరోడా మహారాజా, దేవర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ ఇయర్.
1: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్లు.
0: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
1: ఆనాడు వారు,
0: ఇట్ వాస్ వార్ టైమ్స్,
1: ప్రపంచం యొక్క యుద్ధము,
0: ఇట్ వాస్ వరల్డ్ వార్.
1: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు,
0: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
1: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
0: విత్ ఆల్ గ్రేట్ డిఫికల్టీస్ అండ్ సిన్సిరిటీ సమ్ ఆఫ్ దే కుడ్ కంప్లీట్
1: ఇది కట్టేంత వరకు కూడా స్వామి ఇక్కడ రాకూడదని వాళ్ళు మాట.
0: They have decided that Swami should not be here until construction is
1: over. ప్రతి ఒక్కటి కూడాను నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను.
0: భగవాన్ ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్ గివెన్ టు
1: ఏది నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ ఎనీ ఇన్ ఫ్యాక్ట్.
1: ఏది నాకు ఆశలు లేవు.
0: హి హస్ నో డిజైర్.
1: ఏది నాకు కోరిక లేవు.
0: హి హస్ నో డిజైర్స్.
1: కాళ్ళు మొదలుకొని శిరస్సు వరకు ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
0: ఫ్రమ్ టాప్ టు టో హి హస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
1: కనుకనే వారిద్దరు చాలా శ్రమపడి రాత్రింపవలు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
0: దే వర్క్డ్ దే స్ట్రగుల్ హార్డ్ పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
1: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా, అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
0: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
1: బెంగళూరులోని ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
0: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు.
1: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 ఏళ్ళు అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
0: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఇయర్స్ ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
1: ఇక్కడికి రావటం, ప్రశాంత నిలయం రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
0: హస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.
1: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
0: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హెస్ ఇంక్రీస్డ్ డే బై డే.
1: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
0: వితౌట్ ప్రాప్తి డిజర్వ్డ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
1: కోరితే వచ్చేటువంటివి కాదు.
0: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
1: వద్దంటే పోయేటువంటివి కాదు.
0: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
1: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే ఇవన్నీ కూడా.
0: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
1: ఈ విధంగా ఎంతో సంప్రదాయంతో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
0: దట్ ఫ్యామిలీ has been the recipients of the divine grace because of their samagari.
1: Venkamagari eppudu kudanu naaku ikkadiki vanta chesukoni teesukochetunti vaaru.
0: Venkamagari used to make food for Bhagavan Swami.
1: Tarada kontha kaalamunaku Parvatamma kuda vachindi.
0: Later Parvatamma also came.
1: Ante aame chellelu, Venkamma chellelu,
0: meaning the younger sister of Venkamma.
1: Aa Parvatamma garu kudanu పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
0: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
1: కాల పరిస్థితి సరిలేదు.
0: ద సర్కమ్స్టాన్సెస్ వర్
1: నాట్ ఫేవర్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
0: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
1: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.

0: Their desire was Swami should eat their own preparation.
1: అట్టి మాటను తీసుకున్నారు.
0: That was the promise they wanted Swami to make.
1: ప్రాణములు ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
0: They served till their end.
1: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
0: And Venkamma was brought to Bangalore.
1: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
0: She was unconscious till she reached there.
1: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
0: She never opened her eyes.
1: నేను వెళ్ళాను.
0: Swami went.
1: Venkamma అన్నాను.
0: Swami said, Venkamma.
1: కన్నులు తెరిచింది.
0: She opened her eyes.
1: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
0: And she saw Swami there.
1: నా చేతులు పట్టుకుంది.
0: She caught hold of hands.
1: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
0: And she did namaskar by taking her Swami's hand.
1: కంటి దారిలో కార్చింది, ప్రాణం విడిచింది.
0: Shedding tears, she left her body there.
1: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలే.
0: Same thing had happened to Parvathamma there in
1: Bangalore. Ante unconsciously vachindi.
0: She also came there unconscious.
1: Vachetappatiki
0: when she came there
1: nenu vellaru ikkiki.
0: Swami went
1: Parvathamma, there. Parvathamma annanu.
0: Swami said Parvathamma, Parvathamma.
1: Aami kuda ante kannulu terchindi.
0: She opened her eyes.
1: కంటి దారి కార్చింది.
0: She shed her tears.
1: ప్రాణం విడిచింది.
0: And she died.
1: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా నువ్వు స్వామికి పొద్దున ఒకరు సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు.
0: So long they were alive, till their last breath, they were serving Swami, cooking for Swami.
1: ఇదంతా కూడా ఒక జన్మాంతర సుకృతమే గాని ఒకరి ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
0: These things are not attained by any human effort. It is a merit of the past lives.
1: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడాను కేర్ చేయకుండా స్వామికి సేవలు చేసుకుంటూ వచ్చారు.
0: దే వర్ నెవర్ బదర్డ్ ఆఫ్ ఎనీ ఎయిల్మెంట్ ఆర్ సిక్నెస్.
1: వారి జన్మ సార్థకమైంది.
0: దేర్ లైవ్స్ ఆర్ లిబరేటెడ్.
1: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను.
0: సేమ్ థింగ్ ఇస్ ద కేస్ విత్ కరణం సుబ్బమ్మ.
1: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పటికీ ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
0: దో షీ ఇస్ నాట్ ఫిజికలీ ఎనీవే రిలేటెడ్, షీ హస్ గాట్ దట్ మెంటల్ అఫినిటీ.
1: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి.
0: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
1: కళాతురికి తన ఇంట్లోనే ఉండమని చెప్పింది.
0: Ultimately,
1: ఇదంతా ఖాళీ చేసి ఇచ్చేస్తానని.
0: She said, I will empty whole of my residence. You
1: stay here. చాలా మంది బంధువులంతా వచ్చారు.
0: All relations came.
1: నీవు బ్రాహ్మణుడు, మీరు క్షత్రియులు, ఎట్ట నువ్వు ఇంటికి వదులుతున్నావు అని ఆమెను అనేక మంది వాదించారు.
0: Many relations argued with her. We are Brahmins. He is Kshatriya. How can you give your house?
1: నాకెవ్వరు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
1: నాకు ఒక స్వామి ఉంటే చాలు. నాకు
0: ఇట్ ఈస్ ఎనఫ్ హిస్ స్వామి ఇస్ హియర్.
1: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఎవరు అక్కర్లేదు. నా బిడ్డలు మీ బిడ్డలకి ఏమని అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్
1: నేను ఎవరింటికి రాను.
0: ఐ డోంట్ గో ఎనీవేర్.
1: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
0: నోబడీ నీడ్ టు బి హియర్.
1: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
0: షీ హస్ డిటర్మిన్డ్ ఈ స్వామి ఇస్ హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ షీ సెడ్.
1: కట్టగడపటికి ఒకే కోరిక కోరింది.
0: ఫైనల్లీ షీ హడ్ వన్ డిజైర్.
1: స్వామి కట్టగడపటికి నా ప్రాణం విడిచే సమయం లోపల మీ యొక్క ముఖసుందరం చూడాలని.
0: షీ హడ్ ఓన్లీ వన్ డిజైర్. స్వామి వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫామ్.
1: సరే నేను అప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకుని పోయారు మెడ్రాస్.
0: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెంట్ టు మెడ్రాస్.
1: సుబ్బమ్మ కూడా బుక్కపట్నం వెళ్ళింది.
0: సుబ్బమ్మ వెంట్ టు బుక్కపట్నం.
1: వాళ్ళ తల్లి గారింట్లో ఉంది.
0: షీ వాస్ స్టేయింగ్ విత్ హర్ మదర్.
1: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
0: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
1: సరే నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
0: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
1: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది.
0: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
1: మేము ఇక్కడికి వస్తున్నాము, అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
0: స్వామి వాజ్ రీచింగ్, దే కుడ్ నోటీస్ సమ్ ఫైర్ దేర్.
1: నన్ను చూసిన తక్షణమే స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం విడిచింది అన్నారు.
0: People came rushed to Swami and said, Swami, Subbamma left her body.
1: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నం దగ్గరికి వెళ్ళాను.
0: Immediately Swami turned back, went to బుక్కపట్నం.
1: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
0: There the body was kept in the veranda, wrapped by cloth, and all were shedding tears.
1: నేను వెళ్ళాను.
0: Swami went.
1: మాట ఇచ్చింది మాట.
0: Bhagavan gave a promise.
1: ఎలాంటి పరిస్థితుల్లో గాని ఆ మాట తప్పదు.
0: Under any circumstances he will fulfill the promise given.
1: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టను తీశాను.
0: Swami went to remove the cloth.
1: చీమలంతా పట్టినాయి.
0: There were number and sir
1: body.
0: Dead body naturally.
1: తీసి సుబ్బమ్మా అన్నాను.
0: Swami said సుబ్బమ్మా.
1: కన్నులు తెరిచింది.
0: She opened her eyes.
1: ముక్క పట్టణంలో ఉన్న వారందరూ కూడా శుభం బతికింది అని అందరూ వస్తున్నారు.
0: All villagers in Bukkapattanam saying that Subbamma is brought back to life. They were running.
1: ఆ సుబ్బమ్మ తల్లికి 100వ సంవత్సరం.
0: The mother of Subbamma.
1: ఆమె కూడా చాలా బాధపడుతుంది.
0: 100 years old. She was feeling bad.
1: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను, ఆ తులసి తోడు దాని నీళ్లు తీసుకుంటా అన్నాను.
0: Swami told her mother, bring some tulsi leaf and water.
1: ఆ తులసి దిన్ని ఆమె నోట్లో వేసి.
0: And Swami has put tulsi leaves
1: in her throat.
0: Made her drink water.
1: Subbamma, neeku ichina promise nerveerchanu.
0: Subbamma, I fulfilled my promise.
1: Ippudu aanandanga vellu annanu.
0: Better you go happily.
1: నాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి, నేను ఆనందంగా పోతున్నాను.
0: షీ సెడ్ వాట్ ఎల్స్, వాట్ మోర్ ఐ వాంట్, ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్లీ.
1: కంటి దారిలో కార్చుకుంటూ ఒక తట్టు నవ్వుకుంటూ నా చేతులు రెండు పెట్టుకుని పోయొస్తాను అన్నది.
0: షెడ్డింగ్ టీయర్స్, క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్స్, షీ సెడ్ స్మైలింగ్లీ, షీ సెడ్ ఐఎమ్ గోయింగ్ స్వామి బ్లిస్ఫుల్లీ.
1: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే.
0: దట్స్ హౌ సుబ్బమ్మ బ్రీథ్డ్ హర్ లాస్ట్.
1: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.
0: లైక్ దిస్ స్వామి నెవర్ వెంట్ బ్యాక్ ఆన్ ద ప్రామిస్.
1: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది.
0: సుబ్బమ్మ సర్వ్డ్ ఎ లాట్.
1: కృష్ణ అవతారం లోపల,
0: ఇన్ కృష్ణ ఇన్కార్నేషన్,
1: దేవకి దేవి ఎంత ప్రేమనో యశోద అంతకంటే ప్రేమ.
0: మోర్ దెన్ దేవకి, యశోద హ్యాడ్ గ్రేటర్ లవ్.
1: ఇక్కడ ఈశ్వరమ్మ, సుబ్బమ్మ ఇద్దరు కూడా కిటికీల్లో నుంచి మాట్లాడుకునేటువంటి వాళ్ళు.
0: ఈశ్వరమ్మ అండ్ సుబ్బమ్మ యూస్ టు కన్వర్స్ త్రూ ద విండో.
1: ఎందుకంటే వాడు మగవాడు కొంచెం ద్వేషం.
0: బికాస్ దేర్ వాజ్ సమ్ ఎనిమిటీ అమంగ్ దెం.
1: ఆమె ఇక్కడ రాకూడదు, ఈమె అక్కడ పోకూడదు.
0: షీ షుడ్ నాట్ గో ఓవర్ హియర్ నాట్ దిస్ లేడీ టు అదర్ హౌస్.
1: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి.
0: సో ది యూస్ టు స్టాండ్ నియర్ ది
1: విండో. ఇద్దరు కూడా అంత ప్రేమగా ఉండేటువంటి వాడు.
0: దే వర్ సో ఇంటిమేట్, ఫుల్ ఆఫ్ లవ్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు.
0: అండ్ ద పేరెంట్స్ ఆర్ చోజన్ బై భగవాన్.
1: ఇంకా పెద్ద వెంకమరాజు ఇక్కడ పుట్టవర్తిలోనే ఉంటుండి భక్తులకంతా ఏదో సహాయం చేస్తూ ఉండేటువంటి వాడు.
0: పెద్ద వెంకమరాజు స్టేడ్ హియర్ సర్వింగ్, హెల్పింగ్ డివోట్.
1: కొబ్బరికాయలు కావాలంటే, ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంత పరిగెత్తిపోయేవాడు, బుక్కుపట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు.
0: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్. యూస్ టు గో టు బుక్కుపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్.
1: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు.
0: అండ్ హీ సర్వ్డ్ డివోటీస్.
1: కళాతూరికి పోయేక ముందుగా నా ప్రశాంత నిలయం వచ్చాడు.
0: And towards end he came to Prashant Nilayam.
1: Nenandarni select cheskoni kurchobettukunnanu korikalaku.
0: Bhagwan selected devotees for interview.
1: Aa kurcho unte ayana vachi akkada nilchukunnadu.
0: And he came and stood there.
1: Em ochinaav ante chinna pani undi annadu.
0: When Swami asked him, why are you here, he said, small job.
1: Lopra annanu.
0: Said, come in now.
1: Emi pani enni?
0: What is that you want?
1: Swami, నేను ఎవరికి పరాధీనంలో పోకూడదు.
0: స్వామి, ఐ డోంట్ వాంట్ టు బి ఎవరి
1: ఋణము నాలో ఉండకూడదు.
0: ఐ షుడ్ నాట్ బి ఇండిపెండెంట్.
1: ఋణం విముక్తి జరగాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్.
1: ఏదో నేను వ్యాపారం గ్యాపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాణాను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
0: ఇన్ డ్యూరింగ్ దిస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ దేర్ ఐ మైట్ హావ్ గివెన్, ఐ మస్ట్ హావ్ బీన్ డ్యూ టు సంబడి.
1: పరిహార నిమిత్తమై
0: టు అటోన్ సిన్స్.
1: ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను.
0: ఐ స్ట్రగుల్ హార్డ్ ఎర్న్ మనీ.
1: అని 500 రూపాయలు
0: ₹500
1: అది నా చేతిలో పెట్టి
0: గేవ్ టు స్వామి.
1: 5 మూటలు బియ్యం పెట్టాను.
0: 5 bags ఆఫ్ రైస్ హియర్.
1: 2 మూటలు బెల్లం పెట్టాను.
0: అండ్ 2 bags ఆఫ్ జాగరి.
1: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంతా అన్నం పెట్టండి అన్నాను.
0: ఆన్ ద 12th డే లెట్ ఆల్ దీస్ థింగ్స్ బి సర్వ్ టు ద పూర్.
1: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఇక్కడ పండుకున్నాడు, పోయాడు.
0: హీ లెఫ్ట్ దిస్ ప్లేస్. He was talking to everybody, went home, slept and breathed his last.
1: Inka Eeswaramma.
0: Then Eeswaramma.
1: Summer course jarugutondi Bengaluru lo.
0: It was a summer course time in Bangalore.
1: Summer course ku vachese Swami ekkada undado akka nenu raavali.
0: She has a determination to follow Swami wherever he goes.
1: Summer course ku vachindi.
0: It was summer course time.
1: Aa pillalu aa idduru andaru vachunte vaallandarni chusi aanandinchetundi.
0: She was so happy watching students there.
1: Vaallandarki bhojanam chesinappudu neellu kuda posi taapadaniki pichedi.
0: She also served water to students at the time of dining.
1: Maa kaalamlo mem eppudu itlu cheyaledu.
0: We never did like this.
1: Ee Swami maaki ilanti adrushtananta chupistunnadu.
0: Swami gave us this fortune of witnessing what
1: others have. ప్రాప్తి అని తాను చాలా సంతోషించేటువంటిది.
0: She congratulated herself for her fortune.
1: ఒకనాడు
0: one day
1: భోజనం టిఫన్ చేసింది.
0: షీ మేడ్ టిఫిన్.
1: ఈ సమ్మర్ క్లాస్ పిల్లలకి అందరికీ టిఫిన్ వడ్డిస్తున్నారు.
0: అండ్ ఆల్ ది బ్రేక్ఫాస్ట్ వాస్ సర్వ్డ్.
1: ఆమె కూడా టిఫిన్ చేసింది.
0: షీ టు హాడ్ హర్ బ్రేక్ఫాస్ట్.
1: కాఫీ తీసుకుంది.
0: షీ హాడ్ హర్ కాఫీ.
1: ఆమె వెంట వెంకమ్మ ఉండేది.
0: అండ్ వెంకమ్మ వాస్ బై హర్ సైడ్.
1: అప్పుడు వెంకమ్మ ఆమెకి అంతా చూసుకునేటువంటిది.
0: వెంకమ్మ వాస్ షీ యూజ్ టు అటెండ్ ఆన్ హర్.
1: అంత చేసిన తర్వాత తాంబూలం దంచుకుని తినేటువంటిది పాపం.
0: అండ్ దెన్ షీ మేడ్ పాన్ అండ్ దట్ బీటిల్ నట్ హ్యాస్ టు బి క్రష్డ్ ఇన్ మేడ్ టు పీసెస్.
1: అది కొట్టుకుని శబ్దం ఇస్తుండే అది పైకి నాకు.
0: అండ్ దట్ సౌండ్ వాజ్ హర్డ్ బై భగవాన్.
1: కింద నుంచి స్వామి స్వామి స్వామి అని పిలిచింది.
0: రైట్ ఫ్రమ్ ది డౌన్ స్టేర్స్ షీ సెడ్ స్వామి స్వామి షౌట్.
1: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను.
0: స్వామి సెడ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్.
1: వస్తున్నాను చెప్పాను కిందికి దిగాను ప్రాణం విడిచింది.
0: సో సేయింగ్ స్వామి గాట్ డౌన్ అండ్ షీ డైడ్.
1: ఏ ఒక్క బాధ లేదు.
0: నో సఫరింగ్.
1: ఏ కంటి నొప్పో కాలు నొప్పో తల నొప్పో కూడా లేదు.
0: నో పెయిన్ నాట్ ఈవెన్ ఎ హెడేక్.
1: ఇద్దరూ అట్లే పోయారు.
0: And both of them left like that.
1: కనుకనే స్వామి సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది.
0: బికాస్ దే ఆర్ చోజన్ సెలెక్టెడ్ బై భగవాన్ దేర్ లైవ్స్ ఆర్.
1: అదేవిధంగానే రమేష్ ప్రవేశ్ వాడు కూడా వాడు చాలా స్వామికి సన్నిహితుడు.
0: రమేష్ అండ్ ప్రవేశ్ ఆర్ సో ఇంటిమేట్ టు స్వామి.
1: 11 ఏడు 13 ఏడు
0: ఏజ్ 11 and 13
1: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానము ఇంత ప్రేమ.
0: అట్ దట్ యంగ్ ఏజ్ దే హాడ్ సచ్ అన్ ఇంటెన్స్ లవ్ ఫర్ స్వామి.
1: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
0: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్ డ్రెస్.
1: నా దగ్గర డబ్బు లేదు.
0: దేర్స్ నో మనీ విత్ స్వామి.
1: నేనెప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
0: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
1: అప్పుడు రమేష్ 2 జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
0: రమేష్ got 2 pairs of dresses made and kept hidden
1: Raju,
0: in the desk.
1: ఇది మీరు తీసుకోకుండా వెళ్ళిపోతే నా ప్రాణం ఇస్తాను అనేది.
0: And Ramesh said, Raju, if you don't accept this dress, I'll commit suicide.
1: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
0: Swami said, this should not be our relationship.
1: హృదయానికి హృదయము హృదయానికి హృదయము.
0: It is only connection heart to heart.
1: Love to love.
0: Love to love only.
1: ఇది గాని మన సంబంధము ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏమాత్రము శాశ్వతాలు కాదు.
0: It is only heart to heart, love to love, not giving and receiving.
1: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
0: That is Bhagavan.
1: కనుకనే ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను ఎవరిది ఏమీ పుచ్చుకునేలేదు.
0: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
1: ఇప్పుడు కూడాను ఆ ఇంటి నుంచినే వస్తుంటాది భోజనాలు.
0: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్ ఫ్రమ్ దట్ హౌస్.
1: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
0: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
1: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రిపూట ఏమి ముట్టగను.
0: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్
1: లైఫ్. ఎలాస్తానే ఈ ఇంటి నుంచి వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి.
0: దే ఆల్ బ్రింగ్ ఆల్ ది ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
1: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అన్ని.
0: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ అసోసియేషన్ విత్ ది
1: డియర్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్ హెల్ప్ ఎవర్.
1: ఎవరిని నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
0: భగవాన్ మేడ్ నో బడీ సఫర్.
1: కనుకనే ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
0: దిస్ ఇస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
1: కొన్ని అవతారాలు
0: సమ్ ఇన్కార్నేషన్స్
1: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
0: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
1: కానీ నేను అట్ట కాదు.
0: స్వామి ఇస్ నాట్ లైక్ దట్.
1: నేనే కోరి వాడని జన్మింపజేస్తున్నాను.
0: స్వామి హాస్ చోజన్ హాస్ డిజైర్డ్ హీ విల్డ్ దట్ వే.
1: ఈమె నా తల్లిగా ఉండాలి ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేను కోరి వాడికి జన్మ ఇస్తున్నాను.
0: భగవాన్ హాస్ డిసైడెడ్ విల్డ్ సో అండ్ సో షుడ్ బి ది ఫాదర్ సో అండ్ షుడ్ బి ద మదర్.
1: కనుక ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా సాధారణమైనటువంటి యొక్క సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరం.
0: ద బాడీ has not taken birth in the ordinary mortal way.
1: ఈనాటి వరకు ఎవ్వరికూడను ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
0: He has not harmed anybody till this day.
1: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక నేను భక్తులందరికీ లోకస్తమస్తా సుఖినో భవంతు.
0: సో ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ ఇస్ ద డిజైర్ ఆఫ్
1: క్షేమంగా ఉండాలి.
0: ఆల్ షుడ్ బి హ్యాపీ.
1: అందరూ ఆనందంగా ఉండాలి.
0: ఆల్ షుడ్ బి బ్లెస్డ్.
1: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
0: ఆల్ షుడ్ బి
1: ఎవరిని ఎవరు బాధ పెట్టుకోకూడదు.
0: ఆల్ షుడ్ లివ్ ఇన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: ఈ విధమైనటువంటి దీంతో స్వామి యొక్క ప్రేమతత్వాన్ని జగత్తుకు చాటుతూ వస్తున్నాను.
0: దిస్ హాస్ బీన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ప్రాపగేటెడ్ బై భగవాన్.
1: నా పెద్ద ప్రాపర్టీ
0: ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఆఫ్ స్వామి
1: కాలేజీ పిల్లలే
0: ఆర్ ది చిల్డ్రన్ స్టూడెంట్స్
1: ప్రైమరీ స్కూలు
0: ప్రైమరీ స్కూల్,
1: కాలేజీ,
0: కాలేజ్,
1: హైయర్ సెకండరీ స్కూల్,
0: హైయర్ సెకండరీ స్కూల్,
1: వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
0: ఆల్ దిస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
1: నన్ను వదిలి వారిపోరు, వారిని వదిలి నేను ఉండలేను.
0: దే డోంట్ లీవ్ స్వామి, స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
1: కనుకనే నా ప్రేమంతా కూడా ప్రజలే.
0: అండ్ స్వామిస్ లవ్,
1: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
0: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
1: కనుక నేను నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లడి చేయాలని
0: భగవాన్ వాంటెడ్ టు డిక్లేర్ హిజ్ నేచర్.
1: అక్టోబర్ సోమవారం 20వ తేదీ
0: అండ్
1: ఈ రావడానికి కారణం ఇది.
0: దిస్ ఈస్ ది రీజన్ ఫర్ ది డిసెంట్ ఆఫ్ భగవాన్.
1: ఈ విధమైనటువంటి నేను ఎప్పుడు జన్మదినోత్సవాలు ఎప్పుడు నేను చేసుకోను.
0: This has not been observed nor celebrated.
1: కాని ఈ భక్తులు నన్ను ఊరికే ఉండనివ్వరు.
0: But devotees won't leave him at that stage.
1: స్వామి ఇది బర్త్డే, ఇది బర్త్డే, ఇది చేయాలి, అది చేయాలంట నాకు ఏది ఇష్టం లేదు.
0: భగవాన్ డస్ నాట్ ప్రిఫర్ నార్ లైక్ బట్ డివోటీస్
1: అందరి ఆనందమే నా బర్త్డే.
0: యువర్ బ్లిస్ ఈస్ ద బర్త్డే ఆఫ్ భగవాన్.
1: నాకు ప్రత్యేకమైనటువంటి బర్త్డే లేవు.
0: దేర్ ఇస్ నో సెపరేట్ బర్త్డే
1: సెలబ్రేషన్. నా బర్త్డే.
0: యువర్ బర్త్డే ఇస్ భగవాన్స్ బర్త్డే.
1: కాబట్టి దేహాలు వేరు వేరే ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి భావాలు ఉండకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ద డ్యూయల్ మైండ్.
1: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీవన్.
0: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీవన్.
1: కనుక నాకు ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
0: దిస్ ఈస్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
1: ఇదంత ప్రేమ చేత లభించేటువంటివి.
0: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
1: ప్రేమ ముదిత మనసు కపో.

పచ్చబలమున పక్షులు ఎగురునట్లు పచ్చబలమున

చెరవలెను గమ్యంబు శీఘ్రముగను.

0: Love and service are the two wings for all of us. Just as you find the birds flying across the sky with all the wings, we should also follow along the same path and reach the destination at the earliest of the time.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: సేవలనగా ఏమిటి అనేటువంటిదాన్ని మీరు తెలుసుకోవటం లేదు.
0: యు డోంట్ సీమ్ టు అండర్స్టాండ్ వాట్ సర్వీస్ మెంట్.
1: మానవుడు నిస్వార్థ సేవ నిమిత్తమై జన్మించినాడు కాని స్వార్థం కోసం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ బోర్న్ టు డెమోన్స్ట్రేట్ దిస్ సెల్ఫ్లెస్నెస్ అండ్ నాట్ సెల్ఫిష్నెస్.
1: ఈ నిస్వార్థ సేవనే మానవ ఏకత్వాన్ని నిరూపిస్తుంది.
0: ద యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ క్యాన్ బి అచీవ్డ్ త్రూ దిస్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: ఇట్టి ఏకత్వం ద్వారానే మానవత్వము దివ్యత్వాన్ని పొందుతుంది.
0: త్రూ దిస్ యూనిటీ ఓన్లీ ద హ్యూమానిటీ కెన్ అటైన్ డివినిటీ.
1: కనుక మానవ ఏకత్వాన్ని గుర్తించడానికి ఈ సేవలు అత్యవసరమైనటువంటివి.
0: Hence, service is most essential to achieve this unity.
1: సేవలనగా ఎవరికో దిక్కులేని వారికి, శక్తి లేని వారికి, బలహీనులకు చేసేటువంటిది సేవ అని భావిస్తున్నారు.
0: We consider service is the one rendered to forlorn, weak, and those that have left with nothing to fall back.
1: Kaadu, kaadu.
0: No.
1: Idi manam evariko chestunnattuga bhavinchukovatam kodanu pedda porapatu.
0: It's a big mistake if you consider that service is rendered to someone else.
1: Tanaku taanu chesukunnatvanti oka ee divyamainatvanti sevanu paruku chesinattuga bhavinchukovatam pedda porapatu.
0: It's a very big mistake if you consider that the service is rendered to someone else. In fact, it is service unto yourself.
1: Manavudu janmanattatama niswartha seva nimittamai.
0: Human birth is gifted to render selfless service.
1: Ee selfless anaga emiti? Swartharahitamana?
0: Selfless, what does it mean? Beyond self?
1: అది సెల్ఫ్ అంటే ఏమిటి?
0: What is meant by self?
1: సెల్ఫ్ అంటే కేవలం తాను.
0: Self is this one's own identity, I-ness.
1: తన నిమిత్తమే తాను చేసుకునేటువంటి సేవలకు ఏదో ఎవరికో చేస్తున్నామని భావించుకోవటం పెద్ద పొరపాటు.
0: While you are helping, serving yourself, it's a big mistake to think that you are serving others.
1: అందరి యందు ఉన్నటువంటిది ఏకాత్మ భావం.
0: It's only the spirit of oneness that prevails.
1: అందరి యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
0: The same principle of love is in everyone.
1: ప్రత్యేకించినటువంటి భేదములు ఏ మాత్రం ఇందులో కానరావు.
0: There are no differences in this aspect.
1: భేదములు మన భావముల యందు ఆవిర్భవిస్తున్నాయి కానీ వ్యక్తులు యందు ఏ మాత్రం భేదం కనిపించటం లేదు.
0: The differences bedha lie in our bhava, the feeling.
1: Kanuka mana bhavamulu marchukoni andariyandu unnatundi daivattamu divyattamu okkate anetundi satyanni gurtinchi tana sevanu taan cheskovataniki tagara upayamulu vetakali.
0: Therefore we have to find out the devices to change our feelings, to recognize and experience the divinity, the principle of divinity, which is the truth present in everyone.
1: Kanuka manavuni yokka parivartana yande sarvamu imidi untunnadi.
0: In fact, it is in this divinity where lies everything.
1: Naitikanga, dharmikanga, aadhyatmikanga, laukikanga, karmareetiga annintiyandu oke shakti kaligi untunnadi.
0: In moral, ethical, spiritual aspects, we find the same oneness.
1: చేతులతో పని చేసినా, నోటితో మాట్లాడినా, తనతో వ్యచారం చేసినా, ఇవన్నీ కూడా ఒకే భావంతో కూడుకుంటాయి.
0: The work that we do with our hands and the words that we speak with our mouth.
1: చేతులు వేరు, కాళ్ళు వేరు, తల వేరుగా ఉండవచ్చును.
0: will have the same principle. The limbs may be different.
1: అన్నింటి యందు ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
0: The divine power is one and the same in all.
1: అట్టి భావాన్ని మీరు గుర్తించినప్పుడే దివ్యమైన సేవగా రూపొందుతుంది.
0: When we really understand, experience this feeling, it could be a divine service.
1: ఏదో నేను గొప్ప సేవ చేస్తున్నానని భావించి అహంకారపడుతుంటారు.
0: We are egoistic because of high service, great service.
1: సేవ అనేటువంటిది మొట్టమొదట అహంకారాన్ని చంపివేస్తుంది.
0: Service, first of all, kills this ego.
1: ఏ మాత్రం కూడాను మానవుని యందు అహంకారం ఉండినా అది సేవ అనిపించుకోదు.
0: When there is a trace of ego, you cannot call it a service.
1: కనుక మనము అహంకారమును మొట్టమొదట అణచివేసుకోవాలి.
0: Therefore, we have to subdue our ego.
1: ఈ అహంకారం అనేటువంటి దానికి కారణం ఏమిటి?
0: What is the reason behind ego?
1: దేహాభిమానం అధికంగా ఉండినటువంటి వాడే అహంకారాన్ని పెంచుకుంటాడు.
0: The one with body attachment will be egoistic.
1: దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకున్నప్పుడు అహంకారం దాని చుట్టుపట్ల కూడా తిరగడానికి వీలుండదు.
0: When once you reduce this body attachment, ego will run away.
1: కనుక మానవులకు మొట్టమొదట అహంకారం నిర్మూలం చేయాలి.
0: Therefore, man must kill this ego.
1: అప్పుడే మానవుని యందు ఏకాత్మ భావము సంభవిస్తుంది.
0: Then only there arises this oneness.
1: మనం ఎవరికి చేసినా కూడాను తన ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతునికి సేవ చేస్తున్నాననే భావం కలిగి ఉండాలి.
0: You may serve anybody. Consider that it is service rendered to the spirit, which is one and the same in all.
1: ఈ అంగములు వేరు వేరైనప్పటికీ ఆత్మతత్వం ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: The different parts, the limbs of the body may be different, but yet the spirit is one.
1: దేహములో అంగములు వేరు వేరుగా ఉన్నవి.
0: We have got the different limbs to our
1: body. ఇవి చేతులు, ఇవి కన్నులు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది అన్ని విధాలు కూడా భాగములుగా కనిపిస్తుంది.
0: The body shows the legs, the nose, the hands and the different parts.
1: ఈ భాగము అన్ని కూడా దేహములోని భాగములే.
0: These are all parts of the human body.
1: ఇది వ్యక్తిగతమైనటువంటి యొక్క భేదములు.
0: They are only individual.
1: కాని ఈ భేదములైనటువంటి భావములు ఏదాని నుండి ఏకమవుతాయి?
0: Where do you find this unification, though there are differences?
1: మానవుని యందు ఏకమవుతాయి.
0: They get unified in humanity.
1: ఈ మానవత్వమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
0: In fact, the very humanness is the true ideal.
1: ఈ మానవత్వమునందు ఒక వ్యక్తిత్వం అనేటువంటిది కూడా ఆవిర్భవిస్తుంది.
0: It is in this human quality you find the individuality.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది?
0: Where from you get this individuality?
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సమాజంలో ఒక అంగము.
0: This individual is a part of the society.
1: సమాజము దేనికి అంగము?
0: The society is a part of.
1: ఈ సమాజం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వానికి అంగము.
0: Is a part of the vast humanity.
1: మానవత్వం దేనికి అంగము?
0: The humanity is a part of.
1: ప్రకృతికి అంగము.
0: Nature.
1: ప్రకృతి దేనికి అంగము?
0: Nature is a part of.
1: ప్రకృతికి పరమాత్మక అంగము.
0: Of the divine God himself.
1: కనుకనే ఈ ప్రకృతి అంతా కూడాను భగవంతుని యొక్క అంగమే.
0: Therefore, the entire nature is just a part of God.
1: కనుక ఈ ప్రపంచం అనేటువంటి దాన్ని విశాలమైనటువంటి దృశ్యాన్ని చూచి మీరు విపరీతమైన భావమును పెంచుకోకూడదు.
0: Don't have too much of feeling towards this world which is so vast.
1: కనుక అన్నింటి యందు ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని తీసుకోవాలి.
0: We have to understand the fundamental truth that the divinity is one and the same.
1: బల్బులు వేరు వేరుగా ఉంటుంటాయి.
0: Bulbs are different.
1: కానీ రంగులు వేరు వేరుగా ఉండొచ్చు.
0: Colors may vary.
1: కానీ దానికి ఉన్నటువంటి కెపాసిటీ వేరు వేరుగా ఉండొచ్చు.
0: It they might differ in their voltage.
1: ఈ వోల్టేజ్ వేరు వేరుగా ఉన్నంత మాత్రమే, రంగులు వేరు వేరుగా ఉన్నంత మాత్రమే, బల్బులు వేరు వేరుగా ఉన్నంత మాత్రమే అది ప్రత్యేకంగా మనం భావించరాదు.
0: Basing on the voltage, the color and the bulbs, we cannot consider them separate.
1: అన్నింటి యందు ఉన్నటువంటి కరెంట్ ఒక్కటే.
0: The current is one and the same in all.
1: అదే విధంగానే వ్యక్తులు అనేక రూపములుగా ఉండవచ్చును.
0: Individuals may be of different forms.
1: అనేక భావములుగా ఉండవచ్చును.
0: With different thoughts.
1: అనేక నేమ్లు కలిగి ఉండవచ్చును.
0: With different names.
1: కానీ అందరి యందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The spirit, the principle of spirit, Atma, is one and the same.
1: Atma bhavan pettukoni manavudu samajamlo kaaludali.
0: With this atmic feeling of the spirit, one should step into society.
1: Appude nijamaina sevaga roopam pondutundi.
0: Then that could be a true service.
1: నా దేహం వేరు, చేయించుకునే వారి దేహం వేరు అనేటువంటి భేదాభిప్రాయం పెట్టుకోకూడదు.
0: యు షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ యాజ్ ఇఫ్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద రిసీవర్ ఆర్ ద రెసిపియంట్ ఆఫ్ సర్వీస్.
1: ఇది వేరు వేరు భావములుగా మనము ఆచరించడం చేతనే ఈ భేదములు, ద్వేషములు, అసూయలు ఇలాంటి పిచ్చి పిద్దులంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: This kind of dualistic feeling gives scope for the hatred, jealousy, envy, pride and so on.
1: కనుక ఈ కామక్రోధ లోపములను ఆవిర్భవించడానికి ఈ భేదములే మూల కారణము.
0: For all the evil tendencies like the desire, the anger,
1: అరిషట్ వర్గములన్నీ కూడా మానవుని యొక్క దీని నుండి ఆవిర్భవించేటువంటివి.
0: In fact, they all arise from within the man.
1: ఇది దేహముతో మనము అనుభవించేటువంటివి.
0: We experience with our body.
1: కానీ ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇలాంటివంతా కూడా మానసికంగా మనకు లభించేటువంటి.
0: Whereas the qualities like love, compassion, sympathy, forbearance, they just arise from our heart.
1: ఈ పవిత్రమైన భావముల నిమిత్తమై మనం అనేక సాధనలు చేయనక్కర్లేదు.
0: To obtain these sacred qualities, you don't need to take to practice, rigorous practice.
1: తల అనేది ఏకత్వాన్ని పోతుంది.
0: The head will point out the unity, oneness.
1: హృదయం అనేటువంటిది భిన్నత్వాన్ని నిరూపిస్తుంది.
0: Whereas the heart proves the diversity.
1: ఇది భిన్నత్వాన్ని నిరూపించినప్పుడు అనేకత్వంలోని ఏకత్వాన్ని పురికొల్పుతుంది తల.
0: ఇట్ ఈస్ ది హెడ్ దట్ ప్రవోక్స్ దిస్ ఐడియా ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే తల నివృత్తి, హృదయము ప్రవృత్తి.
0: Therefore, the head and heart stand for the outward and the inward trends of thought.
1: ఈ ప్రవృత్తి మార్గము చేతనే మనం అనేక విధమైనటువంటి ప్రవర్తనలు మారిపోతూ వస్తున్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్ that decides our behavior as we find.
1: నీవు ఈ సమాజమునకు సేవ చేయకపోతే ఏదో నిలిచిపోయిందిగా భావిస్తున్నావు.
0: You feel as though the society would come to a standstill if you don't serve.
1: నీవు ఈ సమాజం నిలిచినటువంటిది కాదు.
0: The society is not sustained by you.
1: నీవు చేయకపోతే ఇంకొకరు చేస్తారు.
0: If you don't do, someone else will undertake.
1: అంతా కూడా భగవంతుని యొక్క సృష్టియే.
0: The whole thing is God's creation.
1: ఈ సృష్టి యందు ఉన్నటువంటి ఒక భేదములను నీవే నీవు భావించుకొని అభివృద్ధి పరచుకొని అనేక విధములుగా కూడా ఊహిస్తున్నావు.
0: All that is present in this universe, you identify yourself at the individual level and consider them as your own.
1: కనుక మొట్టమొదట సేవ అనేటువంటి ఒక భేదమునకు అర్థాన్ని గుర్తించాలి.
0: So in the first instance, we should know the meaning of this word service.
1: ఇది ఏ విధంగా గుర్తించాలి?
0: How to know that?
1: మొట్టమొదట నేను మానవుడను.
0: I am a human being.
1: నేను మానవ సమాజంలో తిరుగుతున్నాను.
0: I move about in human society.
1: మానవ సమాజంలో జీవిస్తున్నాను.
0: I live in society.
1: కాబట్టి మానవ జీవితంలో జీవిస్తూ మానవుడని భావించుకుంటూ మానవ సమాజం లోపల పరగాడుతూ కట్టగలిపటికి నీవెవరు మానవుడని పెంచుతున్నావు.
0: Born as a human being with the feeling of a human being, we live in society and we should prove worthy of it.
1: మానవుడు అంటే ఏమి?
0: What is the meaning of this word manavudu, human being?
1: Manava aneetundi padamunaku chakkani arthanni teeskunnappudu ee bhedamulku ye maatram avakasam undadu.
0: When once we know the true meaning of this word manava, human, there will be no difference.
1: Manava anaga,
0: manava meant
1: aakashaadi panchabhootamulanni kudunu aavirbhavinchinatvanti yokka aatma sneha manavattam.
0: Manavattam, the humanness, is the personification, the manifestation of the five basic
1: manavudiga ee shariram sambandham kaadu.
0: Not simply a form.
1: Aatmake manava ani peru.
0: The spirit atma is called manava, human.
1: Manavudiga aakashaadi panchabhootamulakanta kudunu poolinatvantidi ee manavattam.
0: In fact, it is in the human life we find all the basic five elements.
1: Aithe ee panchabhootamulanu vasamu gaavinchukovatam chetane idi master ga tayarayindi.
0: As he has full control over the five elements, he has become a master.
1: Kani adi prachina kalamu nundi kudanu dinni vasam chesukoni aneka vidhamuga shanti baddhatanu anubhavincharu prachina purushudu.
0: The ancient sages experienced all the safety and security having full control over the five elements.
1: Kani ee naati manavudu ee panchabhootamulaku vasam kavatam cheta
0: as man has become a slave today.
1: అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాడు.
0: హస్ బీన్ సఫరింగ్ ఎ లాట్.
1: ఇది కేవలము ఇది భిన్నంగా భావించరాదు.
0: వి షుడ్ నాట్ కన్సిడర్ సంథింగ్ డిఫరెంట్.
1: పంచభూతములు మానవుని యొక్క ఆధీనంలో ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ అండర్ యూర్ కంట్రోల్.
1: ఆ విధమైనటువంటి ఆధీనం చేసుకున్నప్పుడే మానవుడు ఆత్మస్వరూపుడిగా రూపొందుతాడు.
0: When once you understand this mastery over the nature, you can know your spirit.
1: ఈ మానవత్వం లోపలనే
0: in this human life
1: నాలుగు విధములైనటువంటి యొక్క మార్పులు ఉంటున్నాయి.
0: There are four kinds of changes.
1: అనగా ఏమిటి?
0: What are they?
1: మొట్టమొదటిది
0: the first
1: ఇది కేవలము సూపర్ మైండ్ అంటారు.
0: The first level, super mind.
1: రెండవది higher mind అంటారు.
0: The second, higher mind.
1: మూడవది ఒక విధమైనటువంటి యొక్క కరెంట్ తో సంబంధించినటువంటిది.
0: The third one is related to the current.
1: అనగా
0: meaning
1: ఇది కేవలం ఒక విధమైన శక్తివంతమైనటువంటిది.
0: It is highly powerful.
1: నాలుగవది ఓవర్ మైండ్ అంటారు.
0: The fourth one, ఓవర్ మైండ్.
1: ఈ ఓవర్ మైండ్ స్థితికి వచ్చినప్పుడే మానవత్వం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతుంది.
0: When once one reaches this state of ఓవర్ మైండ్, we reach that state of totality.
1: ఈ యొక్క ఓవర్ మైండ్ కు పురము
0: prior to this ఓవర్ మైండ్
1: ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: ఇట్ ఇస్ కాల్డ్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది ఇది కరెంట్ తో సంబంధమైనటువంటి.
0: ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ రిలేటెడ్ టు ది కరెంట్.
1: మానవ దేహం అంతా కూడా కరెంట్ గానే ఉంటుండాలి.
0: ద హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ కరెంట్.
1: కానీ ఈ దేహమే ఒక పెద్ద జనరేటర్.
0: ద బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ జనరేటర్.
1: కనుక ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ అనేటువంటిది.
0: దేర్ఫోర్ దిస్ ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ పూర్వము హయ్యర్ మైండ్ అంటారు.
0: ప్రయర్ టు దాట్ వీ హ్యావ్ హయ్యర్ మైండ్.
1: హయ్యర్ మైండ్ అంటే ఏదో ఎత్తుగా ఉన్నటువంటిది కాదు.
0: హయ్యర్ మైండ్ డస్ నాట్ మీన్ హై.
1: మానవుని యొక్క పంచభూతములకు అతీతమై ఉంటుంటాడు.
0: మీనింగ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: అతీతమైన స్థితికి రావాలంటే మొట్టమొదటి సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
0: టు రీచ్ ద ట్రాన్సెండెంటల్ స్టేట్ వన్ షుడ్ రీచ్ ది సూపర్ మైండ్.
1: సూపర్ మైండ్ అంటే ఏమిటి అనుకుంటున్నారు మీరు?
0: వాట్ డు యు థింక్ ఆఫ్ ది సూపర్ మైండ్?
1: సూపర్ మైండ్ అనేటువంటిది
0: సూపర్ మైండ్
1: బాడీ కాన్షియస్నెస్.
0: ఈస్ ద బాడీ కాన్షియస్నెస్.
1: ఈ బాడీ కాన్షియస్నెస్ ను దీన్ని ఎందుకు కాన్షియస్నెస్ అన్నారు?
0: వై షుడ్ యు కాల్ ఇట్ బాడీ కాన్షియస్నెస్? కాన్షియస్
1: ఈ దేహమునందు ఉన్నటువంటి ఆత్మతత్వమే కాన్షియస్నెస్.
0: ద స్పిరిట్ ఆత్మ ఇన్ ద బాడీ ఇస్ కాన్షియస్నెస్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది దేహంలో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక ఇది బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
0: This is called body consciousness.
1: Tarvata kramakramina adi higher mind ki poyetappudiki
0: later as it reaches higher mind
1: ee yokka body consciousness anetundi
0: the body consciousness
1: kevalam thoughts consciousness antaru
0: reaches to the thought consciousness.
1: Body evarina daggara unnappudu rendu kottachunu.
0: When the physical body is near you can be
1: adi personal connection ga untuntadi.
0: It is at the personal level.
1: Kani thoughts consciousness anetundi ఎంత దూరమైనప్పుడు ప్రయాణం చేస్తుంది.
0: ద థాట్ కాన్షియస్నెస్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: కనుకనే ఈ థాట్ కాన్షియస్నెస్ అనేటువంటిది హయ్యర్ మైండ్ గా పెట్టారు.
0: ది థాట్ కాన్షియస్నెస్ ఈస్ రిలేటెడ్ టు ద హయ్యర్ మైండ్.
1: తర్వాత ఇల్యూమినేషన్ మైండ్.
0: దెన్ కమ్స్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ అనేటువంటి కాలి గోర్ల లోపల తల వెంట్రుకల లోపల కూడా కరెంట్ ఉంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ద నెయిల్ టు ద హెయిర్ యు ఫైండ్ ద కరెంట్.
1: ఒక్కొక్క పర్యాయము కాలి గోర్లు మనం తీసుకున్నప్పుడు చాలా షాక్ మాదిరి వస్తుంది.
0: When once you try to remove your nails, you feel the current shock.
1: అయితే ప్రాకృతమైనటువంటి భావంలో ఇమిడినటువంటి వారికి ఈ నెయిల్స్ వల్ల ఏమి బాధ కలగదు.
0: Though one who are just in this world are not hurt in any way.
1: కనుకనే
0: therefore
1: ప్రాచీన ఋషులు నెయిల్స్ అంతా బాగా పెంచుకుంటూ వచ్చారు.
0: For this reason, the sages had long nails.
1: ఆధునిక యువకులు దీనికి అనేక అర్థాలు పెడుతున్నారు.
0: The modern youth take different meanings.
1: ఆ నెయిల్ తీసుకోవడానికి నెయిల్ కట్టింగ్స్ లేకపోవటం చేతనే వాళ్ళు ఆ విధంగా పెంచుకున్నారు అనుకుంటారు.
0: They think that the ancients didn't have nail cutter, so they had long nails.
1: కాదు కాదు.
0: No, no.
1: దాన్ని గోరుతోనైనా తీసివేయచ్చు.
0: You can remove it another.
1: కానీ
0: but
1: అందులో కరెంట్ అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
0: But there lies the current there.
1: ఇల్యూమినేషన్ అనేటువంటిది ముట్టితే షాక్ పోతుంది.
0: ఇల్యూమినేషన్ will make you feel the shock the moment you touch.
1: వారి హృదయములంతా కూడా పవిత్రమైన థాట్స్ లోపల అభివృద్ధి అవుతూ వస్తుండాలి.
0: In fact, sacred thoughts have been ever on the rise within the human heart.
1: చింతించేది కూడాను భగవత్ చింతనే.
0: Our thoughts are divine.
1: వారు భావించేది కూడాను భగవత్ భావమే.
0: దేర్ ఫీలింగ్స్ ఆర్ డివైన్.
1: వారు చేసే సర్వ కార్యములు కూడాను భగవత్ కర్మలే.
0: ఆల్ యాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు గాడ్.
1: కనుక ఇదంతా కూడాను టూ ఫేజ్ త్రీ ఫేజ్ మాదిరి కరెంట్ గా బయలుదేరుతుంది.
0: ఇట్ ఆల్ సంథింగ్ లైక్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ కరెంట్.
1: అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంటది.
0: ఇట్స్ హైలీ పవర్ఫుల్.
1: అలాంటి వారికి వెంట్రుకలు ఎందుకు కూడాను కరెంట్ ఉంటుంటది.
0: సచ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ద కరెంట్ దేర్ ఇన్ ద హెయిర్ టూ.
1: ఆ వెంట్రుకలు ముట్టితే కూడాను షాక్ కొడుతుంది.
0: ద మూమెంట్ యు టచ్ ది హెయిర్ యు ఫీల్ ద షాక్.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను, సామాన్యమైన మానవుని ఎందుకు కూడాను దేహంలో సర్వత్రా ఈ యొక్క కరెంట్ తత్వం ఉంటుండాలి.
0: విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కరెంట్.
1: దీన్ని విద్యుత్ శక్తి అన్నారు.
0: దిస్ వీ కాల్ ఎలక్ట్రిసిటీ.
1: ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది లోపల ఉండి దీనికి హార్ట్ అనేటువంటిది పంప్ కొడుతూ పంప్ కొడుతూ పంప్ కొడుతూ ఉండటం చేతనే ఇదంతా కరెంట్ ప్రాకుతూ ఉంటుండాలి.
0: ది ఎలక్ట్రిసిటీ ప్రెసెంట్ విత్ఇన్ గోస్ అరౌండ్ ఆల్ ఓవర్ ద బాడీ బికాస్ ఆఫ్ ది పంపింగ్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ హార్ట్ కు లంగ్స్ ఉంటుండాలి.
0: వీ హ్యావ్ ద లంగ్స్ టు.
1: ఈ లంగ్స్ ఏ థాట్స్ కంత ప్రధానమైనటువంటి పంపు.
0: లంగ్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద థాట్స్.
1: దీనిని డాక్టర్స్ అంతా కూడా మరొక రీతిగా భావిస్తుంటారు.
0: డాక్టర్స్ కన్సిడర్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
1: దేహం సర్వత్రా సంచరించేటువంటి రక్తాన్ని ఆ యొక్క ఊపిరితిత్తుల లోపల చేర్చుకుని అక్కడ తిరిగి ఆక్సిజన్ తో క్లీన్ చేసి తర్వాత హార్ట్ పంప్ చేస్తుంది అంటారు.
0: డాక్టర్స్ సే దట్ ద బ్లడ్ గెట్స్ ప్యూరిఫైడ్ ఆన్ రిసీవింగ్ ఆక్సిజన్ దేర్ ఇన్ ద లంగ్స్. దేర్ ఆట్ ఫర్ సప్లై టు ఆల్ ఓవర్ ద బాడీ బికాస్ ద బీటింగ్ ఆఫ్ ద హార్ట్.
1: అది కాదు.
0: ఇట్స్ నాట్ సో.
1: ఈ లంగ్స్ నందు ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తి,
0: ద లైఫ్ ఫోర్స్ ఇన్ ద లంగ్స్,
1: ఈ ప్రాణశక్తి ఒక విధమైనటువంటి వైబ్రేషన్ ద్వారా,
0: త్రూ వైబ్రేషన్,
1: ఆ యొక్క సంకల్పం చేత అది క్రమక్రమేణ కరెంట్ గా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ఇట్స్ లేటెంట్ పవర్ ఇట్ బికమ్స్ కరెంట్.
1: ఆ కరెంట్ అనేటువంటిది ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేస్తుంది.
0: దిస్ కరెంట్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: ఇక్కడ జనరేటర్ పెట్టి ఏదో ఒక 100 మైళ్ళ దూరం లోపల బల్బ్ పెట్టేస్తే అది కూడా మండుతుంది.
0: హావింగ్ జనరేటర్ హియర్ యూ కెన్ ఇల్యూమినేట్ బల్బ్స్.
1: అదే విధంగానే హృదయమునందు అనగా గుండెయందు లేక ఊపిరితిత్తులందు ఆ పవిత్రమైన భావములు ఒక కరెంట్ మాదిరి జనరేటర్ గా స్టార్ట్ అయితే,
0: లైక్ వైజ్ ఇఫ్ ది సీక్రెట్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద హార్ట్ ఇన్ ద లంగ్స్ లైక్ ద జనరేటర్,
1: ఆ లంగ్స్ పంప్ కొట్టినటువంటిది గుండెకి చేరుతుంది.
0: నేచురల్లీ ఇట్ గోస్ టు ద హార్ట్.
1: ఈ హార్ట్ ఒక్కొక్కతూరి పంప్ కొట్టినప్పుడంతా కూడాను,
0: యాజ్ ది హార్ట్ పంప్స్ ఈచ్ టైమ్,
1: ఈ రక్తం అనేటువంటిది,
0: ద బ్లడ్,
1: 12,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది.
0: ట్రావెల్స్ టు 12,000 మైల్స్.
1: చూచారా, ఒక్కతూరి ఈ లంగ్స్ నుంచి పంప్ కొట్టేటప్పటికే ఆ పంప్ ఒక్కతూరి 12,000 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
0: ద మూమెంట్ ద హార్ట్ బీట్స్ వన్స్ ఇట్ వుడ్ బి ది బ్లడ్ వుడ్ బి ఏబుల్ టు ట్రావెల్ 12,000 మైల్స్.
1: ఎట్ట కొలత వేశారు?
0: హూ మెజర్డ్ ఇట్?
1: మన దేహంలో ఉన్నటువంటి చిన్న నరములు పెద్ద నరములు అన్ని ఒకదానికొకటి జాయింట్ చేస్తుంటే పోతే ఇదంతా 12,000 మైళ్ళ దూరం అవుతుంది.
0: ఆల్ ది వెసల్స్ ఇన్ అవర్ బాడీ ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ జాయింట్ టుగెదర్ ఇట్ విల్ రన్ 12,000 మైల్స్.
1: స్మాల్ అండ్ బిగ్. ఈ విధంగా చేరినప్పుడే 12,000 మైళ్ళ దూరం ఉంటుంటుంది.
0: స్మాల్ అండ్ బిగ్ కాన్స్టిట్యూట్ 12,000 మైల్స్.
1: ఈ పంపు కొట్టినప్పుడు కూడా ఆ రక్తము ఈ 12,000 మైళ్ళ దూరం కూడా ప్రయాణం చేస్తుంది.
0: బికాస్ ది పంపింగ్ ఆఫ్ ద హార్ట్ ద బ్లడ్ వుడ్ గో అరౌండ్ ఆల్ ది 12,000 మైల్స్.
1: కనుకనే ఈ విధమైనటువంటి కరెంట్ తో సమానమైనటువంటిది ఈ యొక్క హృదయము.
0: దేర్ఫోర్ హార్ట్ హాస్ గాట్ ది కరెంట్.
1: దీని వల్లనే దీన్ని ఇల్యూమినేషన్ మైండ్ అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్స్ కాల్డ్ ఇల్యూమినేషన్ మైండ్.
1: దీనిలో ఉన్నటువంటి ఆత్మ శక్తి ఒక విధమైనటువంటి దివ్య శక్తిగా మారుతుండాలి.
0: ది ఆత్మిక్ పవర్ ఓవర్ దేర్ ఇస్ ద డివైన్ పవర్.
1: దేహము అన్నమయ ప్రాణము.
0: ద బాడీ ఈజ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
1: మనసు, ప్రాణము, బుద్ధి ఇవన్నీ కూడా కేవలము సూక్ష్మమయ ప్రాణము.
0: ద మైండ్, ద లైఫ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ సటిల్.
1: ఈ సూక్ష్మమయమే సర్వము కష్టములు సుఖములు అన్నింటినీ అనుభవించేది. అది
0: ఇట్ ఈస్ ది సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: ఈ బాడీ అనేటువంటి కేవలము ఒక జడమైనటువంటిది.
0: ఇన్ఫాక్ట్ ది బాడీ ఈజ్ ఇనర్ట్.
1: కానీ
0: బట్
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే మైండ్ అంతా మారిపోతుంది.
0: ద మూమెంట్ ఇట్ కమ్స్ క్లోజ్ టు ఇల్యూమినేషన్ మైండ్ ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఇది సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణము అన్నారు.
0: దిస్ ఇస్ సటిల్ లైఫ్ ఫోర్స్.
1: ఈ సూక్ష్మమైనటువంటి ప్రాణంలో మూడు ఉంటున్నాయి. ప్రాణశక్తి,
0: ద లైఫ్ ఫోర్స్,
1: మనోశక్తి,
0: ద మెంటల్,
1: తర్వాత ఆత్మశక్తి,
0: అండ్ దట్ ఆఫ్
1: విజ్ఞాన శక్తి,
0: ద స్పిరిట్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ఈ విజ్ఞానం అనేటువంటిది మనస్సును కేవలం ప్రాణంగా మార్చేసేస్తుంది.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ద మైండ్ వుడ్ బి ఏబుల్ టు కన్వర్ట్.
1: ఏ డాక్టర్ కానీ ఏ ఇంజనీర్ కానీ ఏ యొక్క విధి కూడాను అర్థం కాదు.
0: దిస్ కెనాట్ బి అండర్స్టూడ్ బై ఎనీ డాక్టర్ ఆర్ అన్ ఇంజనీర్ ఆర్ సైన్స్.
1: ఈ దేహంలో ఏ భాగమునికైనా రెస్ట్ మనం ఇవ్వచ్చును.
0: In fact, you can try to know any part of the body. But who can protect this heart?
1: Rest.
0: Who can give rest to the heart?
1: దీనికి రెస్టే లేదు.
0: హార్ట్ హ్యాస్ నో రెస్ట్.
1: నువ్వు నడుచుతూ పో, నిద్రపోతూ ఉంటుండు, ఏ విధమైన పని చేస్తున్నా అది కొడుతూనే ఉంటుంటాడు.
0: యు మే వాక్ ఆర్ రెస్ట్ ఆర్ స్లీప్ బట్ ద హార్ట్ వర్క్స్ స్టిల్.
1: ఏ డాక్టర్ కనిపెట్టాడు, ఏ సైంటిస్ట్ కనిపెట్టాడు, ఏ ఇంజనీర్ కనిపెట్టాడు?
0: హూ ఇస్ ది ఇంజనీర్ దట్ డిస్కవర్డ్ దిస్? విచ్ డాక్టర్ డిస్కవర్డ్ దిస్?
1: ఇంతే కాదు, మన కన్నులు ఎందు కూడాను
0: ఇన్ అవర్ ఐ
1: 13 లక్షల నరములు ఉంటున్నాయి.
0: 13 lakhs of nerves are there.
1: ఇన్ని నరములు ఈ కంటిలో ఉండడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ దిస్ 13 lakhs?
1: ఎవరు చేర్చారు?
0: హూ కంబైన్డ్ దేర్?
1: ఇంత భగవంతుని యొక్క సృష్టి.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ క్రియేషన్.
1: భగవంతుని యొక్క సృష్టి లోపల చిత్ర విచిత్రములైనటువంటివన్నీ ఉన్నాయి.
0: గాడ్స్ మిస్టరీ ఇస్ ఫుల్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ. పెక్యూలియర్
1: చిత్రంబులు,
0: పెక్యూలియర్
1: త్రైలోక్య పవిత్రములు,
0: సీక్రెట్ ఆఫ్ ద 3 వరల్డ్స్,
1: విత్తంబులు,
0: సన్మిత్రంబులు, సో క్లోజ్,
1: ముని జన వన పౌత్రంబులు,
0: అండ్ దట్ సో డియర్ టు ది ఏజెస్ చరిత్రంబులు. దట్ ఈస్ ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: కనుకనే సర్వం కూడాను మానవుని యందే ఇమిడి ఉంటున్నది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విద్ ఇన్ మ్యాన్.
1: కన్నులు తెరిచినప్పుడు ఇన్ని వేల మంది కనిపిస్తారు.
0: వెన్ వన్స్ యూ ఓపెన్ యువర్ ఐ యూ ఫీల్ సీ థౌసండ్స్ ఆఫ్
1: పీపుల్. కానీ కన్నుల యొక్క దృష్టిని లోపల అంతర్దృష్టిగా మార్చుకున్నప్పుడు అంత శూన్యమైపోతుంది.
0: వెన్ వన్స్ యూ టర్న్ యువర్ విజన్ ఇన్ వర్డ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
1: కనుక కన్నుల యందు ఉండినటువంటిదంతా కూడాను అంతర్దృష్టి కోసం పెట్టారు కానీ బహిర్దృష్టి కోసం కాదు.
0: సో ద పవర్ ఈస్ ఆఫ్ ది ఇన్సైడ్, నాట్ నియర్లీ ఎక్స్టర్నల్ విజన్.
1: నీవేదో దేవాలయానికి పోవాలని పోతున్నావు.
0: You want to go to a temple.
1: దేవుని దర్శనం చేసుకోవాలని ఆశిస్తున్నావు.
0: You want to see God.
1: కానీ దేవాలయం వరకు పోతావు.
0: You reach up to the temple.
1: దేవుని దగ్గరికి పోతానే కళ్ళు మూసుకుంటావు.
0: There when you stand in front of the deity, you close your eye.
1: ఈ కళ్ళు మూసుకోవడానికి దేవాలయానికి ఎందుకు పోవాలి?
0: Why did you go to the temple to close your eyes after all?
1: బయట నుంచి దేవాలయానికి పోవాలని వచ్చావు.
0: In fact, you are gone there with intention.
1: దేవునికి విగ్రహానికి ఫ్రంట్ లో నిల్చుకున్నప్పుడు కన్నులు మూసుకుంటావు.
0: Then once you stand before the idol, you close your eye.
1: What is the
0: inner significance?
1: అనగా భగవంతుని చర్మ చచ్చులతో కాదు చూడవలసింది.
0: You cannot see God with your physical naked eye.
1: జ్ఞాన చచ్చువులు.
0: You have got the wisdom eye.
1: కర్మ సచ్యం క్లోజ్ చేయి, జ్ఞాన సచ్యం అభివృద్ధి అవుతుంది.
0: క్లోజ్ ది ఫిజికల్ నేకెడ్ ఐ, ద విజ్డమ్ ఐ విల్ ఓపెన్.
1: భజన టైం ఎందుకు కానీ, ధ్యాన సమయం ఎందుకు కానీ కన్నులు మూసుకుని ధ్యానం చేస్తారు.
0: దట్స్ ది రీజన్ వై వి మెడిటేట్ విత్ అవర్ ఐస్ క్లోజ్.
1: ఆ రూపమును లోపల నీవు భద్రపరచుకోవాలి.
0: వి హావ్ టు ప్రిజర్వ్ పిక్చర్ ఐస్ ద ఫామ్ విత్ ఇన్.
1: బయట చిత్రం అంతా కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
0: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఆర్ డ్యూ టు రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: ఈ రిఫ్లెక్షన్ తో కనిపించేటువంటి దాన్ని ఆశిస్తున్నాం మనం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గో బై దిస్ రిఫ్లెక్షన్.
1: రియల్ దాన్ని మనం చూడటం లేదు.
0: యు ఆర్ నాట్ గోయింగ్ బై ద రియల్ రియాలిటీ.
1: కనుక ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది ఒక కరెంట్ తో సమానమైనటువంటిది.
0: సో ఇల్యూమినేషన్ ఇస్ ఈక్వల్ టు ఎ కరెంట్.
1: అది ఏ జ్ఞాన శక్తి.
0: దట్ ఈస్ ది జ్ఞాన శక్తి.
1: అనగా దేహం అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటిది, అన్నమయ ప్రాణము,
0: ద ఫిజికల్ ఆఫ్ ద ఫుడ్,
1: ఇంకా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ మూడు చేరినప్పుడు అది సూక్ష్మమయ ప్రాణంగా మారుతుంది.
0: అండ్ యు ఫైండ్ ది సటిలర్ అబ్జర్వ్ పిక్చర్ ఐస్ ద ఫామ్ విత్ ఇన్.
1: బయట చిత్రం అంతా కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
0: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఆర్ డ్యూ టు రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: ఈ రిఫ్లెక్షన్ తో కనిపించేటువంటి దాన్ని

0: ప్రాణంగా మారుతుంది.
1: అండ్ యు ఫైండ్ ది సటలర్ ఆస్పెక్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మైండ్
0: ఇంటెలిజెన్స్. నిజమైనటువంటి యొక్క ఇల్యుమినేషన్ మైండ్.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ది ట్రూత్ హ్యూమన్ బాడీ ద స్టాండ్స్ ఫర్ ఇల్యుమినేషన్ మైండ్.
0: ఇది కారణ దేహం అంటారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ద కాన్సల్ బాడీ.
0: కారణ దేహం నందు ఏ రూపం కాని ఏ నామం కాని ఏ అవస్థలు కాని ఒక్కటి మనకు తెలియదు.
1: ఇన్ ది కాజల్ మైండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ నేమ్ ఆర్ ఫార్మ్ ఎనీ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఇది ఎట్లనగా
1: హౌ ఇస్ ఇట్
0: రాత్రి మనం పండుకునేంత వరకు అన్ని చూస్తాము.
1: యు సీ ఆల్ అంటిల్ యూ రిటైర్స్
0: అన్ని పనులు చేస్తాము.
1: యూ డూ ఎవ్రీ యాక్ట్
0: కానీ నిద్ర వచ్చేటప్పటికి ఏ పనులు చేయలేము, ఏ దీన్ని మనం చూడలేము.
1: వెన్ వన్స్ యూ ఫీల్ స్లీపీ యూ కెనాట్ సీ యూ కెనాట్ డూ ఎనీథింగ్
0: అప్పుడు ఈ మనసు ఎక్కడ ఉంది?
1: దెన్ వేర్ వాట్ హ్యాపన్స్ టు మైండ్
0: అప్పుడే ఇల్యుమినేషన్ మైండ్ అంటారు.
1: Then it is called illumination mind.
0: అది అన్నిటిని సృష్టిస్తుంది.
1: It creates everything.
0: అన్ని చారంలో పరిదేరుతుంది.
1: It travels anywhere.
0: అన్ని పనులు చేస్తుంది.
1: It does everything.
0: ఎట్ట చేస్తుందది?
1: How is it so?
0: మనం కలలో స్వప్నాలు పడుతుంటాము.
1: We have dreams.
0: మీరు ప్రశాంతంలో ఉన్నారు.
1: You are in Prashantanali.
0: కానీ కలలో నీవు అమెరికాలో ఉన్నట్టుగా కనిపిస్తుంది.
1: But in your dream you go to United States.
0: ఈ అమెరికాకు పోయింది ఎవరు?
1: Who has gone to US?
0: నీ దేహం ఇక్కడే ఉంది కదా.
1: Your body is very much here.
0: కాదు కాదు. అది ఈ భావం అనేటువంటి ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
1: ఇట్ దిస్ ఫీలింగ్ ఇస్ ఇల్యూమినేషన్ మైండ్.
0: ఈ ఇల్యూమినేషన్ మైండ్ ప్రపంచమంతా చుడుతుంది.
1: ఇల్యూమినేషన్ మైండ్ విల్ గో రౌండ్ ద వరల్డ్.
0: దీనికి ఒక రూపము నామము లేదు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్.
0: అన్ని పనులు చేస్తుంది.
1: ఇట్ డస్ ఎవ్రీ యాక్ట్.
0: కానీ ప్రాకృతమైనటువంటి బుద్ధులు దానికి లేవు.
1: ఇట్ హాస్ నో ఫిజికల్ నేచర్.
0: అనగా కామక్రోధ లోభ మోహం ఈ అషట్ వర్గం ఏమాత్రం అందులో కనిపించవు.
1: ఇట్ మీన్స్ ది ఇల్యూమినేషన్ మైండ్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ ద లస్ట్ గ్రీడ్ యాంగర్ అవరెస్.
0: కనుక ఈ ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది కేవలము థాట్స్ మైండ్ నుంచి మనం ప్రయాణం చేయాలి.
1: సో ఇల్యూమినేషన్ మైండ్ వీ షుడ్ బిగిన్ టు ట్రావెల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్
0: థాట్. ఈ ప్రాకృతమైనటువంటి థాట్స్ మనం అరికట్టుకున్నప్పుడే ఇల్యూమినేషన్ మైండ్ కను తెరుస్తుంది.
1: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ వరల్డ్లీ థాట్స్ ద ఇల్యూమినేషన్ మైండ్ స్టార్ట్స్ వర్కింగ్.
0: ఈ యొక్క థాట్స్ అనేటువంటి దీన్ని మనం అరికట్టాలనుకుంటే
1: if you want to check your thoughts
0: super mind lo manam praveshinchali
1: you should get into that state of super mind.
0: Super mind.
1: Super mind.
0: Super mind ante emti?
1: What is super mind?
0: Superior mind.
1: It is superior mind.
0: Ee oka manasuku atheetamainatundi.
1: It is transcendental.
0: Chudandi idi ippudu cloth antunnam.
1: This is a cloth.
0: Neka oka book pettukunnamu.
1: Or you have a book.
0: Aa book nu manam chadutunnamu.
1: You go through the book.
0: Kaani chadivinappudu adi em kanipistundi? Vishayalanta lopala cherthundi.
1: As you go through the book you'll get all the matter.
0: Kaani
1: but
0: kaagithalu manaku akkarledu.
1: You don't need paper then.
0: Kaagithamlo chadivinatundi anni kudunu nee yokka manasulo cheripothundadu.
1: All that is red is there in your mind now.
0: Kanukani idi oka aakaram lenatundi ee yokka super mind.
1: Super mind is formless.
0: Deeniki oka form ledu.
1: It has no definite form.
0: Aithe
1: however
0: ilanti manam cheyalante em deeniki mottamota aadharam.
1: What
0: fundamentally empty.
1: What is it that we have got to do then?
0: Fundamental thing to do is super love.
1: What fundamental thing that we have to do is to develop super love.
0: Anaga yetti vaanchalu lenatundi oka prema ne deeniki pradhanamainatundi.
1: Love which is independent of all desires.
0: Kanukunedi love is God live in love annaru.
1: Therefore Bhagavan says love is God.
0: Manavudu bratukutunnadu.
1: Man is living in this world.
0: Ellavaru lechinappudu nunchi ratri parunnante varaku premathone jeevisthunnadu.
1: In fact man has been continuing to live.
0: Karuna nenu puramanta chinna pillalanta cheppetunte vaanni.
1: Bhagavan used to say earlier,
0: start the day with love.
1: Start the day with love.
0: Spend the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: Fill the day with love. End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: Mottamota
1: first
0: manamu ఈ ప్రేమను కొంతవరకు దేహం రీతితో అనుభవించాలి.
1: We have to experience to begin with this love without physical body.
0: Start the day with love.
1: Start the day with love.
0: తెల్లవారు లేచిన తక్షణమే
1: the moment you get up in the morning.
0: ఈ పని ఆ పని ఈ చింతన చేయకుండా
1: don't think of activity.
0: నిర్మలమైన ప్రేమతో లేయి.
1: Get up with all pure love.
0: కానీ ఈనాడు అట్టి నిర్మలమైన ప్రేమతో ఎవరు లేయటం లేదు.
1: No one is getting up in the morning with that pure love.
0: నేను కారణం ఏమని చెప్పాను నిన్నటి దినము తల్లి యొక్క భావం లే దీనికి మూల కారణం అన్నా.
1: Bhagavan said yesterday the thoughts of the mother are responsible.
0: తల్లిదండ్రులు కొట్లాడుతూ బ్రతుకుతుంటే తెల్లవారు లేచిన తక్షణమే ఈ పిల్లలు పోట్లాడుతూ బ్రతుకుతారు.
1: When once the parents start getting up fighting with each other, children also get up and start fighting.
0: లేచేటప్పటికి తల్లిదండ్రులు తిట్టుకుంటూ ఉంటుంటే
1: as the children notice parents accusing each other,
0: లేచేటప్పటికి పిల్లలు కొట్టుకుంటూ బయలుదేరుతారు.
1: As they see accusing each other, the parents, children start fighting.

0: కనుక ఈ దృశ్యములు కూడాను దానికి ముఖ్యమైనటువంటివి.
1: All they see is also important.
0: కనుకనే మొట్టమొదటి తల్లి గర్భం నుండి మనం లేచినప్పుడు చాలా పవిత్రమైన భావంతో వస్తున్నాం.
1: So in fact at the time of birth we have got sacred thoughts.
0: పుట్టిన బిడ్డకి ఎట్టి తలంపులు ఉండవు.
1: Newborn child
0: ఎట్టి వాంఛలు ఉండవు.
1: No desire.
0: ఎట్టి ఆశలు ఉండవు.
1: No ambition.
0: కానీ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఈ కోరికలు అభివృద్ధి అవుతుంది.
1: As the child grows older and older, desires also. అయ్యే
0: కొలది మానవుడు బంధంలో పడిపోతున్నాడు.
1: And desire binds man.
0: కనుక మన మైండ్ అనేటువంటిది భగవత్ ప్రేమతో ప్రారంభం కావాలి.
1: సో అవర్ మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ లవ్.
0: ఏ చింతనూ లేకుండా,
1: విదౌట్ ఎనీ థాట్.
0: అన్ని చింతలు మర్చిపోయి,
1: ఫర్గెటింగ్ ది రిమైనింగ్ థాట్,
0: క్రమక్రమేణా దీనికి ప్రాక్టీస్ చేయాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్.
0: శ్రేయోహి జ్ఞాన అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ ఫలత్యాగం త్యాగే నైకే అమృతత్వ మానసో.
1: We get everything in this life only out of practice. It is only the sacrifice that confers immortality. Everything requires
0: walking
1: practice.
0: Practice.
1: Walking.
0: Talking practice.
1: Talking.
0: Eating practice.
1: Eating.
0: Anni practice. Writing practice. Reading
1: writing.
0: Practice.
1: Writing, reading, you know how to practice.
0: Anni practice. Kanukani ee aadhyatmikarigani premato manam start cheyali.
1: Therefore we have to begin the spiritual path with love.
0: అది సరి అయినటువంటి యొక్క ప్రాక్టీస్.
1: దాట్ ఈస్ ద కరెక్ట్.
0: ఆ ప్రేమను దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ఇంక్రీజ్ దిస్ లవ్ డే బై డే.
0: ఈనాడు 10 మందిని నేను ప్రేమిస్తున్నాను అంటే రేపటి దినం ఇంకా 20 మందిని ప్రేమించు.
1: ఐ లవ్ 10 టుడే, టుమారో ఐ విల్ బి ఏబుల్ టు లవ్
0: 20. ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఏకాత్మ భావం ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దిస్ వే లవింగ్ ఎవ్రీబడి, యూ హావ్ దిస్ వన్నెస్.
0: వసుదైక కుటుంబంగా మారిపోతుంది.
1: దిస్ విల్ బి వన్ ఫ్యామిలీ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుకనే ఈ దీని నుంచి మనం ప్రారంభం చేసుకుని తర్వాత ఈ థాట్స్ మైండ్ పోవాలి.
1: అండ్ దెన్ వీ షుడ్ రీచ్ దట్ థాట్ మైండ్.
0: ఈ థాట్స్ ఏ విధంగా ఉంది, బహిర్ముఖంగా చేసేటువంటివన్నీ నిలబెట్టుకుని థాట్స్ తో దాన్ని అభివృద్ధి పరచుకో.
1: ది ఎక్స్టర్నల్ థాట్స్ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ వన్ షుడ్ టర్న్ ఇన్వర్డ్ టు ద సోర్స్.
0: ఈ థాట్స్ మైండ్ నుంచి క్రమక్రమేణా
1: from this level of the thoughts mind,
0: illumination mind go.
1: Then reach that illumination mind.
0: అందులో పోయేటప్పటికి థాట్స్ కూడా ఉండవు.
1: When by the
0: action ఉండదు, ఏది ఉండదు.
1: By the time you reach that illumination mind, there will be no thoughts, no action.
0: ఇనుమును కూడాను ముద్ద చేస్తుంది.
1: The fire would make the iron also into a mass.
0: Current.
1: The current.
0: ఆ విధంగానే మంచి చెడ్డ అన్నిటి కూడా భస్మం చేస్తుంది ఆ ఇల్యూమినేషన్ మైండ్.
1: This illumination would burn the good and bad equally.
0: దానిని ఆధ్యాత్మిక భావం లోపల సమాధి స్థితి అన్నారు.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సమాధి స్టేట్.
0: సమాధి అనగా సమాధి, అదే సమాధి. మనం
1: సమాధి హ్యాస్ టు కంపోనెంట్స్ హియర్. సమాధి
0: మంచి చెడ్డ రెండింటి కూడా ఏకం చేస్తుంది.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ కెప్ట్ ఈక్వల్.
0: ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరుస్తుంది.
1: ఇట్ డెవలప్స్ వన్నెస్, ఈక్వానిమిటీ.
0: కనుకనే మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటి, ప్రేమతో అందరికి సేవ చేయండి.
1: సో వాట్ వీ షుడ్ డూ నౌ ఈస్ టు సర్వ్ ఎవ్రీబడి విత్ లవ్.
0: ఎవరికి చేసినా కానీ భగవంతుని చేసినట్టుగా భావించండి.
1: యు మే సర్వ్ ఎనీబడి, కన్సిడర్ దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్.
0: నేను పెద్దవాడిని, వారు చిన్నవారే, నేను ఎట్లా సేవ చేసేది అనే భేదభావంకు చోటు ఇవ్వకండి.
1: డోంట్ హావ్ డిఫరెన్సెస్ లైక్ దిస్ దట్ యు ఆర్ ఎల్డర్ టు అదర్ పర్సన్ దట్ యు కెనాట్ సర్వ్ ఎన్ యంగ్స్టర్.
0: నేను రిచ్ మ్యాన్, వాడు పూర్ మనిషి.
1: నెవర్ ఫీల్ దట్ ఐ యామ్ రిచ్, అదర్ మ్యాన్ ఇస్ పూర్.
0: ఎవర్ రిచ్, ఎవర్ పూర్.
1: హూ ఇస్ రిచ్, హూ ఇస్ పూర్?
0: హీ హూ హాస్ మచ్ డిజైర్స్ ఈజ్ ది పూరెస్ట్ మ్యాన్.
1: హీ హూ హాస్ మచ్ డిజైర్స్ ఈజ్ ది పూరెస్ట్ మ్యాన్.
0: He who has much satisfaction is the richest man.
1: He who has much satisfaction is the richest man.
0: Ever rich, ever poor. తృప్తిగా ఉన్నటువంటి వాడు రిచ్ మ్యాన్.
1: హూ ఇస్ రిచ్, హూ ఇస్ పూర్? ద కంటెంటెడ్ మ్యాన్. వాంచ
0: పెంచుకుంటూ పోయేటువంటి వాడు పూరెస్ట్ మ్యాన్.
1: ద వన్ విత్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్.
0: కనుక అక్కడ నుంచి క్రమక్రమేణా ఈ వాంఛను తగ్గించుకుంటూ పోండి.
1: అండ్ వీ హావ్ టు కట్ షార్ట్ అవర్ డిజైర్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: మన ఈ జీవితమైనటువంటి యొక్క దివ్య భావమైన ప్రయాణం లోపల మనం లగేజ్ అంతా తగ్గించుకోవాలి.
1: ఇన్ దిస్ లాంగ్ డివైన్ లైఫ్ జర్నీ వీ షుడ్ హావ్ లెస్ లగేజ్.
0: కనుక దీనికి ఒక విధమైనటువంటి సమధి అని పేరు వచ్చేసింది.
1: Therefore it's called samadhi.
0: కోరికలు ఎంత తగ్గుతుందో
1: as the desires are lessened,
0: మనోశక్తి అంత అభివృద్ధి అవుతుంది.
1: The psychological power increases.
0: అన్నింటికీ చావు ఉన్నది కానీ
1: everything has death.
0: కానీ మైండ్ కు చావు లేదు.
1: Mind has no death.
0: No death.
1: No death.
0: అన్నింటికీ అదే మూల కారణము.
1: That mind is responsible for everything.
0: ఇలాంటి మనసును మనం ఎందుంచుకొని
1: having that mind within,
0: ఆ మనసే కేవలం ఆత్మగా మారిపోతుండాలి.
1: The very mind transforms into
0: ఈ లౌకికమైన వాంఛలతో చేరినటువంటి మైండ్ మైండ్ కాదది.
1: యూ కెనాట్ కాల్ ఇట్ ఎ మైండ్ ఇఫ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ డిజైర్స్.
0: దానిని సరైనటువంటి రూపకంగా చెప్పించుకోవటం లేదు.
1: అండ్ యూ ఆర్ నాట్ టేకింగ్ ఇట్ అప్ ఇన్ ఎ ప్రాపర్ ఫార్మ్.
0: ఇట్ క్రమక్రమేణా ఈ మనసును అభివృద్ధి పరచుకొని ఉత్తమమైనటువంటి యొక్క భావం చేత పెంచుకోవాలి.
1: ద మైండ్ షుడ్ డెవలప్ నోబుల్ థాట్స్ డే బై డే.
0: అంత పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
1: యూ షుడ్ ఫాస్టర్ సీక్రెట్ థాట్.
0: నిర్మలమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ప్యూర్ థాట్.
0: నిస్వార్థమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
1: ఎంటర్టైన్ సెల్ఫ్లెస్ థాట్స్.
0: అప్పుడే మనము ఇల్యూమినేషన్ మైండ్ గా వచ్చేస్తాం.
1: దెన్ యూ కెన్ డెవలప్ ఇల్యూమినేషన్ మైండ్.
0: ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే అక్కడ మరి తిరిగి ఓవర్ మైండ్ అయిపోతుంది.
1: By the time you reach illumination mind, you reach that
0: over mind. మనోతీతం అని అంటున్నారు.
1: ఇట్స్ బియాండ్ ద మైండ్.
0: దీనిని అమనస్కము అని పేరు పెట్టారు వేదాంతములు.
1: ఇన్ వేదిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ అమనస్క ఆర్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్.
0: అమనస్కం అనగా మనస్సు లేనటువంటిది అమనస్కం.
1: అమనస్క మీన్స్ విత్డ్రావల్ ఆర్ ఎనిహిలేషన్.
0: ఇలాంటి మనసు లేనటువంటి ఒక స్థితికి మనం చేరాలి.
1: దిస్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్ స్టేట్ ఈస్ టు బి
0: అటైన్డ్. ఈ మనసు లేనటువంటి స్థితి లోపల ఏది మనకు ఉంటుంది? ఒక్క ఆత్మ మాత్రమే కనిపిస్తుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఈస్ విత్డ్రాన్ ద స్పిరిట్ ప్రివైల్స్.
0: ఆత్మగా ఏమిటి? కాన్షియస్నెస్.
1: వాట్ ఈస్ దిస్ ఆత్మ? ఇట్ ఈస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ కూడా ఎలాంటి కాన్షియస్నెస్?
1: వాట్ సార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ ఇట్?
0: సూపర్ కాన్షియస్నెస్.
1: ఇట్ ఈస్ సూపర్ కాన్షియస్నెస్.
0: నాట్ డివైన్ కాన్షియస్నెస్.
1: ఇస్ నాట్ డివైన్ కాన్షియస్నెస్.
0: డివైన్ కాన్షియస్నెస్ సాధనలో ఉండేటప్పుడు వస్తుంది.
1: Divine consciousness can be attained when you take to practice.
0: కాని ఓవర్ మైండ్ అనేటువంటిది సూపర్ కాన్షియస్నెస్.
1: బట్ ఓవర్ మైండ్ ఈస్ సూపర్ కాన్షియస్నెస్.
0: దానికి కూడా అతీతమైనటువంటిది.
1: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ లిమిటేషన్.
0: కనుక మనము ఎంత స్థాయికైనా మనం చేరవచ్చు.
1: యూ కెన్ రీచ్ ఎనీ హై.
0: ఆ శక్తి మానవుని యందు ఉంటున్నది.
1: దట్ స్ట్రెంగ్త్ ఇస్ ప్రెసెంట్.
0: సాధన చేస్తే దేనైనా సాధించవచ్చును.
1: త్రూ ప్రాక్టీస్ యూ కెన్ రీచ్ ఎనీ.
0: సాధనమైన పనులు సమకూరుధరలో ఉన్నాయి.
1: ఆల్ టాస్క్స్ కెన్ బి అటైన్డ్ బై త్రూ ప్రాక్టీస్.
0: ఒక చిన్న చీమ
1: A small ant.
0: నడుస్తూ నడుస్తూ ఉంటే ఎంత దూరమైనా గానీ ప్రయాణం చేస్తుంది.
1: A small ant when it starts walking.
0: పెద్ద రెక్కలున్నటువంటి ఒక గరుడ.
1: A big bird with wings.
0: తనకి ఇష్టమే లేకపోతే ఉన్న దగ్గరనే ఉంటుంది. ఒక అడుగైనా ముందుకు పోదు.
1: A bird with big wings, if it doesn't want to fly, cannot move even an inch.
0: ఈ రెక్కలే లేకపోతే ఆ పక్షి కూడా నడవలేదు.
1: Without wings, the bird cannot fly.
0: కనుకని ప్రేమ సేవలు రెండు రెక్కలను మనకు.
1: And hence, love and service are the two wings to all of us.
0: ఈ రెండు రెక్కలను మనం భద్రంగా తీసుకుంటే ఎంత దూరమైన కూడా ప్లేన్ లో పోయినట్టుగా వెళ్ళిపోవచ్చు.
1: With these two wings you can fly high like an aeroplane.
0: ఎంత హై స్థాయికైనా పోవచ్చు.
1: You can reach an exalted height.
0: ఉన్నత స్థాయికైనా పోవచ్చు.
1: You can reach heights.
0: ఆ రెండును మనం భద్రంగా చేసుకుని నిస్వార్థమైన సేవలు చేసి నిరహంకారమైనటువంటి ప్రేమను పెంచుకున్నప్పుడు ఎంతైనా మనం సుప్రీం స్టేజ్ కి వెళ్తాం.
1: With these two wings, well, with the spirit of selflessness, egolessness, you can reach that super mind state.
0: ఎంతమంది మహనీయులు ఇలాంటి ప్రాచీనము నుంచి ఇలాంటి సేవలు చేస్తూ వచ్చి దివ్యమైన స్థితిని పొందారు.
1: Many noble souls have resorted to this kind of practice and reached their destination.
0: ఈనాడు మనము కొన్ని నిమిషాలు కూడా కూర్చోలేము.
1: Now we are not able to sit for a couple of minutes now.
0: వాడు కూర్చుంటే ఎన్ని దినములైనా కూడా కదిలేటువంటిది కాదు దేహము.
1: Ancients could sit like that for a prolonged period of time.
0: ఈనాడు మన బ్లడ్ వల్ల ఈ దేహం కదులుతుండాలి, నర్వస్ వల్ల ఈ దేహం కదులుతుండాలి అని మనం భావిస్తున్నాము.
1: We think that this movement is because of nerves and blood.
0: ఆ illumination mind దగ్గరికి వచ్చేటప్పటికి బ్లడ్ కూడా స్టాప్ అయిపోతుంది.
1: When once you come to that illumination mind state, even blood also
0: blood
1: stops.
0: Stop అయిపోయినప్పుడు దేహం అంతా పాడైపోతుంది అనుకుంటారు.
1: When you think that blood circulation stops, leads Kani to total ruin of the body.
0: Super blood వచ్చేస్తుంది. Super blood.
1: But then comes the super blood.
0: అదే దీన్నంతా కదిలిస్తుంది. దీంతో కదిలేటువంటి అంతా కూడా సుపీరియర్ గానే ఉంటుంటాయి.
1: That which comes out of the super blood is superior in quality.
0: కనుక దీనిని పురస్కరించుకుని వేదమందు రసో వై సహా అన్నారు.
1: That's Veda that says, raso vai saha.
0: Upanishadranta kudunu raso vai saha annaru.
1: So also said Upanishads.
0: Raso vai saha. Rasam nunchi rasame ustundi kaani neerasam raadu.
1: Out of rasa, the essence, you cannot get neerasa, the weakness.
0: Yehi chesina, yehi chuchina, yehi anubhavinchina, anta kudunu rasa swarupame.
1: Whatever that is seen, whatever that is heard, whatever that is experienced, is full of rasa experience.
0: Parakamlo panchadara vetiketunte vaadu evadaina unnada murkudu? పానకలో పంచదార.
1: ఇస్ దేర్ ఎనీవన్ హూ విల్ టచ్ ఫర్ ద షుగర్ ఇన్ ఎ సిరప్?
0: ఆ సిరప్ చేరిందంతా షుగర్ తోనే.
1: ది ఎంటైర్ సిరప్ ఇస్ అవుట్ ఆఫ్
0: షుగర్. లేకపోతే సిరపే కాదు.
1: వితౌట్ షుగర్ ఇట్ కెనాట్ బి సిరప్.
0: కాబట్టి ఈ సిరప్ అనేటువంటి దాంట్లో షుగర్ అనేటువంటి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ది సిరప్ హస్
0: అది దివ్య శక్తి.
1: దట్ ఈస్ ద డివైన్ పవర్.
0: ఆ సూపర్ పవర్ ఉండటం చేతనే సర్వత్రా దివ్య శక్తిగా మారిపోతుంది.
1: సూపర్ పవర్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
0: కనుక మానవుని యందు ఏ శక్తి లేని బలహీనుడిగా భావిస్తున్నాము.
1: Man, we think that is weak.
0: తెలియనటువంటి మానవుడు ఈ విధంగా బలహీనుడిగా భావిస్తాడు.
1: He is only ignorant person who considers himself weak.
0: సర్వమునందే ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎంతైనా ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: But if you know the, all the truth, fundamental truth, you'll be blissful.
0: ఈనాడు మీరు పెద్ద పెద్ద గ్రంథాలంతా చదువుతున్నారు.
1: Today you read all books.
0: ఈ గ్రంథములోనటువంటి అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
1: Letters, where from you get them?
0: కేవలము గ్రంథం ద్వారా మనం నేర్చుకున్నాం అనుకుంటారు.
1: యు థింక్ దట్ యు హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ రీడింగ్.
0: నో, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: దట్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
1: ఇస్ ద రియాక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
1: ఇస్ ద సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
0: అంతా ఇన్నర్ బీయింగ్ చేస్తారు.
1: ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నీవు లోపల తలచినప్పుడే కదా నేను మాటలంతా మాట్లాడగలుగుతున్నాను.
1: బికాజ్ యు హావ్ థాట్ ఓవర్ విత్ ఇన్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
0: మాటలు రీసౌండ్.
1: వర్డ్స్ ఆర్ రీసౌండ్.
0: హృదయము రియల్ సౌండ్.
1: ద హార్ట్ ఇస్ ద రియల్ సౌండ్.
0: ఈ రియల్ సౌండ్ నుంచి రీసౌండ్ వస్తుండాలి.
1: ఇట్ ఇస్ ద రియల్ సౌండ్ దట్ లీడ్స్ టు రీసౌండ్.
0: ఆధ్యాత్మిక మార్గంలో చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ దర్ మెనీ మెనీ సటిల్ పాయింట్స్.
0: ఎంతో కాలం వ్యర్థం చేస్తున్నాము.
1: వి ఆర్ వేస్టింగ్ లాట్
0: ఆఫ్ టైం. ఎంతో సాధన మనం చేస్తున్నాము.
1: వి అండర్టేక్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఈ సాధన చేయనక్కర్లేదు.
1: యు డోంట్ హావ్ టు డు దట్.
0: అయితే కొంతకాలం ప్రాక్టీస్ కావాలి.
1: యు నీడ్ టు
0: ప్రాక్టీస్ కోసం మనం కూర్చోవటము ధ్యానం చేయటము ఇవన్నీ చేయాలి. కానీ
1: in fact you need to practice to
0: satyanni gurtinchukunte ye dhyanamu akkarledu.
1: Then once you know the
0: ye japamu akkarledu, ye yogamu akkarledu, ye tapamu akkarledu.
1: Then once you know the truth, you don't need to do any penance. You don't need any meditation.
0: Nati thanam na shastrana japanahi samsara sagarottare sadyanam sevanam vina. ఆ సేవలో ఉంటున్నారు.
1: నో విజిట్ టు ఎనీ పిల్గ్రిమ్ సెంటర్, నో పెనెన్స్, నో యోగిక్ ప్రాక్టీస్ వుడ్ ఎవర్ టేక్ యూ టు ఎనీ హైట్ అదర్ దాన్ ద సర్వీస్.
0: కనుక నీవు జనులకు సాధన చేయి.
1: Therefore, serve everybody.
0: ఆ చేయించుకునేటువంటి వారి యొక్క పవర్ కూడా నీలో వచ్చేసేస్తుంది.
1: As you serve, you will receive the power from the recipient.
0: అది ఏ విధంగా వస్తుంది?
1: How do you get it?
0: అది ఒక అట్రాక్షన్ శక్తి ఉంటుంది అది మానవుని యందు.
1: This
0: అయస్కాంతం.
1: This is due to magnetic power of attraction.
0: ఈ అట్రాక్షన్ పవర్ వల్ల అతని యొక్క శక్తిని కూడా దీనికి లాగుతుంది.
1: Because this magnetic power, you will be able to draw the power from the other person.
0: ఒక పవిత్రంగా మారిపోతుంటాదు, క్లీన్ అవుతుంటాదో, అంత అట్రాక్షన్ పవర్ అధికమవుతుంది.
1: ద మోర్ యు ఆర్ పర్ఫెక్ట్, ద మోర్ యు ఆర్ సేక్రెడ్ అండ్ క్లీన్ అండ్ ప్యూర్, యు విల్ హావ్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
0: భూమిలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడాను ఒక మానవుని యొక్క దేహం నందే ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద పవర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఇస్ ఇన్ మ్యాన్.
0: పవర్ ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్ యూ.
0: ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది, అయస్కాంత పవర్ ఉంటుంది,
1: మ్యాగ్నెటిక్ పవర్.
0: ఇంతే కాదు, లేజర్ పవర్ కూడా ఉంటుంది.
1: అండ్ యు హావ్ గాట్ ది
0: లేజర్.
1: Laser power
0: ఉంటుంది. ఈ అన్ని పవర్ కూడా మానవుని ఎందే ఉంటుంది.
1: The entire power is latent in
0: man. అలాంటి శక్తి కలిగినటువంటి మానవుడు ఎందుకు నిశక్తుడిగా భావిస్తున్నాడు?
1: Man being so powerful, why should he consider himself weak?
0: స్వామి, నేను ధ్యానం చేయలేకపోతున్నాను.
1: Swami, I am not able to meditate.
0: ఒక క్షణమైనా కూడా మనసు నిలిచలేకపోతుండాలి.
1: Mind is not able to concentrate for a moment.
0: మనసు నిలిచడానికి ధ్యానం కాదు నీకు కావాల్సింది.
1: It's not the meditation that's important.
0: దేహాన్ని కట్టివేస్తున్నావే కానీ,
1: in fact you are controlling the body.
0: మనసును కట్టివేస్తున్నావా?
1: You are not able to control the mind.
0: మొట్టమొదట మనసును కంట్రోల్ చేయాలి.
1: First control your mind.
0: ఇది ఎట్ల కంట్రోల్ అవుతుంది?
1: How can you control?
0: ప్రేమ ద్వారా కంట్రోల్ అవుతుంది.
1: You can control your mind through love only.
0: ప్రేమ ఉండినప్పుడు నీకు ఏ క్రోధము రాదు.
1: When one there is love, there is no anger.
0: ఏ ద్వేషము రాదు.
1: Nothing whatsoever.
0: ఏ డౌట్స్ రాదు.
1: No doubts at all.
0: ప్రేమ ఉన్నటువంటి వాడు నీ ద్వేషాన్ని కూడాను ప్రేమిస్తావు.
1: When once you have got love, you will be able to love your enemy too.
0: అక్కడ ఎనిమీ నవ్వాలనేటువంటి రెండు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లవ్ లైక్ ఎనిమీ ఆర్ ఫ్రెండ్. ఓన్లీ వన్.
0: ఒక్కడే అయ్యుతాడు.
1: ఇస్ ఓన్లీ వన్.
0: కనుకనే అది ఆనందమయ జీవితం అన్నారు.
1: దాట్ ఈస్ బ్లిస్ఫుల్ లైఫ్.
0: బ్లిస్ఫుల్ లైఫ్. ఈ బ్లిస్ఫుల్ లైఫ్ ఐదు కోసం లోపల కట్ట కనబడతాయి.
1: ద బ్లిస్ఫుల్ లైఫ్ ఈస్ ది ఫిఫ్త్.
0: అన్నమయ కోసము,
1: ద ఫుడ్ షీట్.
0: మనోమయ కోసము,
1: మైండ్ షీట్.
0: ప్రాణమయ కోసము,
1: లైఫ్ షీట్.
0: విజ్ఞానమయ కోసము,
1: విజ్డమ్ షీట్.
0: ఆనందమయ కోసము,
1: అండ్ ద బ్లిస్ఫుల్ స్టేట్.
0: కానీ ఈనాటి మానవుడు,
1: బట్ మ్యాన్ టుడే,
0: అన్నమయ కోసం నుంచి,
1: ఫ్రమ్ ది షీట్
0: ప్రాణం ఉంటుండాలి ఎప్పుడు, మనోమయ కోసం వరకు ప్రయాణం చేస్తున్నాడు.
1: ట్రావెల్స్ అప్ ద పాయింట్ ఆఫ్ ద షీట్ ఆఫ్ ద మైండ్.
0: దాని తర్వాత ఇతనికి టికెట్ లేదు, ప్రయాణం చేయడానికి ఏ రథము లేదు.
1: Thereafter, he doesn't find any chariot nor need to buy a ticket to travel.
0: కారణం ఏమిటి?
1: వాయ్
0: అని తెలియదు.
1: హీ డజన్ నో.
0: అంతవరకు ఇంకా రోడ్డు తెలుసు.
1: హీ నోస్ ద పాత్ టిల్ దేర్.
0: అంతవరకు ఇంకా పర్మిషన్ తెలుసు.
1: హీ హస్ నో పర్మిషన్ టిల్ దేర్.
0: కానీ అక్కడ నుంచి, మనోమయం నుంచి విజ్ఞానమయం కోసం పోవడానికి కష్టం.
1: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ of this mind, he should go to the state of wisdom.
0: ఈనాటి సైన్స్ అనుకుంటున్నారు వీళ్ళు.
1: You think wisdom is science?
0: సైన్స్ కు విజ్ఞానంకు చాలా డిఫరెన్స్.
1: There's wide gulf of difference between wisdom and science.
0: ఈ సైన్స్ అనేది కేవలము మనోశక్తి చేతను, యంత్రముల శక్తి చేతను ఇది అభివృద్ధి అవుతుండాలి.
1: The science improves because of the mental power, psychological strength.
0: కానీ విజ్ఞానం అనగా
1: but the wisdom
0: అన్నిటికీ అతీతమైనటువంటిది.
1: It is beyond all.
0: ఈ విజ్ఞానం అనేటువంటిది కేవలము
1: this wisdom
0: ఒక విధమైన ఆత్మశక్తి నుంచి ఆవిర్భవించే
1: is born out of the power of atma.
0: కనుకనే విజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: Therefore it is said wisdom is divine.
0: ఆ డివైన్ అనేటువంటిది అక్కడికి వచ్చి చేరిపోతుంది.
1: The divine comes into the picture there at the level of wisdom.
0: అన్నింటికీ మూల కారణము సేవ.
1: For everything service is important.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: రాజసూయ యాగం చేస్తున్నారు పాండవులు.
1: Pandavas were performing rajasuya yaga.
0: అలాంటి సమయం లోపల వచ్చి కృష్ణుడు వచ్చాడు.
1: At that time Lord Krishna came.
0: ఏం బావా అన్ని ఏర్పాట్లంతా జరిగినాయా అన్నాడు.
1: He said all arrangements over.
0: అన్ని అరేంజ్మెంట్ చేశాను.
1: He said I made all arrangements.
0: ఎవరెవరు ఏ పని చేయాలో వారికంతా కూడా కాలం నియమించాను.
1: I distributed work to all.
0: అయితే నాకే సేవ అన్నాడు.
1: Then Krishna asked what duty you assigned to me.
0: Not duty, సేవ.
1: What service you would assign to me?
0: డ్యూటీ అనేటువంటిది రెండింటితో చేరినటువంటి.
1: డ్యూటీ ఈజ్ డ్యూయల్.
0: ఎందుకనగా ఇది డ్యూయల్ మైండ్.
1: ఇట్స్ ఎ డ్యూయల్ మైండ్.
0: సేవ అనేటువంటిది ఏకాత్మ మైండ్.
1: సర్వీస్ ఇస్ నాన్ డ్యూయల్.
0: కనుకనే నాకే సేవ కావాలి.
1: సో వాట్ సర్వీస్ వుడ్ యూ గివ్ మీ?
0: స్వామి
1: స్వామి
0: మీకు ఏ సేవ ఇచ్చేది? మీరు కూర్చోండి, మా సేవ తీసుకోండి అన్నారు.
1: స్వామి వాట్ సర్వీస్ కెన్ ఐ అసైన్ టు యూ? యూ సిట్ దేర్ అండ్ రిసీవ్ అవర్ సర్వీసెస్.
0: పర్వంతో నేను సేవ చేయించుకునేటువంటి అవకాశం నాకు కాదు.
1: God said, I don't need to be served by anybody.
0: ఇతరుల సేవ నాకు అక్కర్లేదు.
1: I don't want anybody
0: served. నేనే సర్వులకు సేవ చేయాలి.
1: I will serve everyone now.
0: అనగా దైవమే ఈ దేహంలో చేరి సర్వ విధమైన కర్మలు ఆచరించడం చేతనే మానవుడు నిలిచగలుగుతున్నాడు.
1: God in human form serves everybody. That sustains the entire humanity.
0: I am servant, not master.
1: God says, I am servant, not master.
0: ఆ సత్యాన్ని మీరు దిన్నము గుర్తించండి.
1: Understand this fundamental truth.
0: మీరు ఎక్కడ కూర్చున్నా మీ దగ్గరికి నేను నడుచుకుని వస్తున్నానే కానీ నా దగ్గరికి మీరు రాండి రాండి అని నేను పిలవటం లేదు.
1: You may be seated anywhere, but Bhagavan comes to you. He will never ask you to come to him.
0: Servant. ఇంతే కాదు, పూజరుగురు ద్వారం దగ్గర నేను నిలుచుకొని ఉంటాడట భగవంతు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ విల్ బి స్టాండింగ్ ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ యువర్ పూజా రూమ్.
0: వాడు ఏం అడుగుతాడో దాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు.
1: గాడ్ ఈజ్ రెడీ టు కన్ఫర్ ఎనీథింగ్ దట్ ద డివోటీ ఆస్క్స్ ఫార్.
0: కనుక భక్తుల యొక్క అభీష్టం నెరవేర్చే నిమిత్తమై భగవంతుడు నిరంతరము వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాడు.
1: టు ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ ఎ డివోటీ గాడ్ హస్ బీన్ వెయిటింగ్ ఈజ్ ఇన్ యు అబౌ యు బిలో యు అరౌండ్ యు
0: ఇన్ యు అరౌండ్ యు
1: గాడ్ ఈజ్ బిలో యు అబౌ యు ఇన్ యు అరౌండ్ యు.
0: కనుకనే దైవము సేవను కూడా ఆశిస్తూ వచ్చాడు.
1: గాడ్ వాంట్స్ యు టు సర్వ్.
0: ఆ సేవ దేనికోసము?
1: వై?
0: వీళ్ళని సేవలు చేయించే నిమిత్తమై ప్రాక్టీస్.
1: ఓన్లీ టు మేక్ యూ టు డెవలప్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ సర్వీస్.
0: నేను చేస్తున్నాను చూడండి.
1: భగవాన్ డస్ ఇట్.
0: ఏం సేవ కావాలి అన్నాడు ధర్మరాజు కడపటికి.
1: అండ్ ధర్మజ ఆస్క్డ్ వాట్ సర్వీస్ యూ వాంట్.
0: ధర్మజ అందరూ భుజించి లేచిన తర్వాత ఆకులంతా ఎత్తేసేటువంటి పని నాకు ఇవ్వండి అన్నాడు.
1: Krishna said, Dharmaja, after all finish eating, he assigned me the duty to lift this, all these leaves which are empty or which food is served.
0: Tinna aakulu etteseetunte vaadu evaru potadu?
1: Who will undertake that service?
0: Adhe vidhamgane ee dehamto nenu anubhavinchinatti sukamulu santoshamulu kashtamulu dukhamulu anninti kudanu teepukaram vanti teepu.
1: All our experiences, good and bad, are like sweet and hot.
0: ఇలాంటి ఆకును అంతా తినివేసిన తర్వాత ఎత్తి పారవేస్తున్నారు.
1: సచ్ లీఫ్ విచ్ ఇస్ ఎంప్టీడ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఫుడ్ ఇస్ ఈటెన్
0: అది ఎవరు ఒప్పుకోరు.
1: నోబడీ విల్ టేక్ దట్ జాబ్.
0: భగవంతుడి యొక్క తత్వము
1: గాడ్స్ నేచర్
0: తన యందే ఉంటుండాలి.
1: ఇస్ విత్ ఇన్ హిమ్.
0: ప్రతి మానవుని యందు కూడాను యవ్వనం లోపల క్రమక్రమేణా పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికి
1: యాజ్ మ్యాన్ గ్రోస్ ఓల్డర్
0: మధురమైనటువంటి వంటలు వండుకుంటాడు.
1: And he loves many other preparations.
0: Jilebi, gulab jamu, barfi, palko, ilantavanta vondukuntadu.
1: He likes so many sweets, jilebi and other sweets.
0: Vondukoni oka leta aritakulo pettukuntadu.
1: And all these sweets, delicious items, are served on the plantain.
0: Brahma arpanam, brahma havi, brahma agnu, brahmana hrutam, brahmaiva deva gantavyam. అని ప్రార్థిస్తాడు.
1: బిఫోర్
0: భగవంతుడికి ప్రార్థిస్తున్నాను, భగవంతుడికి అర్పితం చేస్తున్నాను.
1: బిఫోర్ స్టార్ట్ ఈటింగ్ హి ఆఫర్స్ ఆల్ ద ఫుడ్ సర్వ్ టు గాడ్ ఫస్ట్.
0: ఆఫర్ చేసేటప్పుడు భగవంతుడు కూడా జవాబిస్తున్నాడు.
1: గాడ్ ఆల్సో రిప్లైస్.
0: కానీ ఆ జవాబు తాను వినటం లేదు.
1: బట్ హీస్ నాట్ లిసనింగ్.
0: కొరే పిచ్చివాడా,
1: అహం
0: వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్యం చతుర్భుజం.
1: God responds to our prayer telling, I am in the form of Vaishvanara. I consume all the food that you have eaten and I just supply
0: this.
1: Whether you say or not, it is I that eat food.
0: కానీ ఈనాటి మానవులు
1: బట్ మ్యాన్ టుడే
0: ఆ విధంగా చేయటం లేదు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ ఆఫరింగ్ ప్రేయర్.
0: మంచి మధురమైనటువంటి పదార్థములు తట్టలో ఆకులో పెట్టుకుని
1: ఆల్ ది డెలిషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్ ఆన్ ది ప్లాంటన్ లీఫ్.
0: మొట్టమొదటి రాక్షసులకు అంతా నైవేద్యం చేస్తున్నారు.
1: ఫస్ట్ హీ ఆఫర్స్ ఆల్ దిస్ ప్రెషస్ ఫుడ్ టు డెమన్స్.
0: ఎవరా డెమన్స్?
1: హూఆర్ ది డెమన్స్?
0: కామ క్రోధ లోభ మోహ మత్సర్యములు అంతా కూడా అర్పితం చేస్తున్నారు.
1: ద ఫుడ్ ఈస్ ఆఫర్డ్ టు ద డెమన్స్ ఆఫ్ యాంగర్ ద లస్ట్ అండ్ ది గ్రీడ్ అండ్ సో ఆన్.
0: వాళ్ళంతా తిని మిగిలిపోయినటువంటి పాడైపోయినటువంటి ఆకును కొండపోయి దేవుడికి అర్పితం చేస్తారు.
1: అండ్ డెమన్స్ స్టార్ట్ ఈటింగ్ ఆల్ దిస్ ఫుడ్ ఆఫర్డ్ టు దెమ్ అండ్ ఓన్లీ రెమనెంట్స్ రెసిడ్యూ ఈస్ ఆఫర్డ్ టు గాడ్.
0: దైవానికి అర్పితం చేయాలి.
1: ఫస్ట్ యు షుడ్ ఆఫర్ టు గాడ్.
0: అదే ఆ దైవం ఎవరు?
1: హూ ఇస్ గాడ్ నౌ?
0: అహం వైశ్వానరో భూత్వ తన యందున్నటువంటి ఒక తత్వమే తనకు అర్పితం చేయాలి.
1: గాడ్ ఈస్ విత్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాడు.
1: హీ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: వైశ్వానర. కనుక మనం ఏ సాధన చేసినప్పటికీ, ఏ సేవ చేసినప్పటికీ పరులకు సేవ చేస్తున్నామనే భావన మర్చిపోండి.
1: సో వాట్ అవర్ ప్రాక్టీస్ వీ మే టేక్ టు, వీ మే సర్వ్
0: ఎనీబడీ. నా ఇష్ట దైవానికి సేవ చేస్తున్నానని భావించండి.
1: కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ హోమ్ హార్ట్.
0: ఈ ప్రేమకు రూపం లేదు.
1: అండ్ దిస్ హస్ నో ఫామ్.
0: ప్రేమకు ఒక నామం మాత్రమే ఉంటుంది.
1: అండ్ లవ్ హస్ ఓన్లీ ద నేమ్ దట్.
0: కనుక ఈ నామమే సర్వమును కూడా అభివృద్ధి పరుస్తుంది.
1: అండ్ దిస్ విల్ ఇంప్రూవ్ బై ఇట్ సెల్ఫ్.
0: బంగారు కాసుకు ఏ రూపం ఉండదు, కాసు మాదిరి ఉంటుంది.
1: And gold is something like a coin.
0: Kaani kramakramena manu korinappudu deenni karagavetti oka ring oka chain oka medalu edo okati chesukuntuntam.
1: But this gold coin can be melted, it can be made into a chain or a ring,
0: whatever you want.
1: And it, who gave it to that?
0: Manaku maname roopanu kalpinchukuntunnam.
1: And we have given it a form.
0: కనుక దీనికి రూపమే లేదు.
1: ఇన్ఫాక్ట్ ఒరిజినల్లీ ఇట్ హస్ నో ఫామ్.
0: అలాంటి రూపరహితమైన యొక్క తత్వానికి మనమే రూపమును కల్పించుకుని ఒక ఇమాజినేషన్ పడుతున్నాం.
1: ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఈస్ గివెన్ ఎ ఫార్మ్ బికాస్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్.
0: ఎట్టి భావము లేదు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో
0: ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హస్ నో ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: గాడ్ ఈస్ ఇమోర్టల్, ప్యూర్, అన్పొల్యూటెడ్, ఫార్మ్లెస్, అట్రిబ్యూట్లెస్.
0: కానీ నీ తృప్తి నిమిత్తమై ఒక ఆకారం కావాలి.
1: ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ యూ నీడ్ ఎ ఫార్మ్.
0: అది ఏ అవతారం వచ్చి ఆ విధంగా బోధిస్తూ వస్తుంటాయి.
1: అండ్ హియర్ యూ ఫైండ్ ద రోల్ ఆఫ్ ఇన్కార్నేషన్ దట్ హస్ కమ్ డౌన్ ఇన్ యువర్ ఫార్మ్.
0: తానే రక్షించేది, తానే శిక్షించేది, తానే.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ ద ప్రొటెక్టర్, హీ ఈస్ ద రిడీమర్, హీ ఈస్ ద వన్ హూ పనిషెస్ యూ.
0: కానీ మనము పుట్టుకొక మినిస్టరు, తావుకొక మినిస్టరు, పోషణకు ఒక మినిస్టర్ పెట్టుకుంటున్నాం.
1: బట్ వీ హావ్ సో మెనీ మినిస్టర్స్ ఇన్ చార్జెస్ ఆఫ్ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్.
0: కానీ భగవంతుడికి ఇవన్నీ కూడా అధీనమై ఉంటుంటాయి.
1: బట్ గాడ్ హ్యాస్ ఆల్ దీస్ పోర్ట్ఫోలియోస్ అండర్ హిమ్.
0: కనుక భగవంతునికి అర్పితం చేసినప్పుడు సర్వదేవతలకు అర్పితమైనట్టుగా అవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఆఫర్ టు గాడ్ ఇట్ అమౌంట్స్ ఆఫరింగ్ టు ఆల్.
0: నీవు చేసే సేవలంతా కూడా భగవంతునికి చేస్తున్నాననుకో, అదే భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
1: కన్సిడర్ the service that you render to others is service to God.
0: Seva chesina kani bhagavanta seva anko.
1: Whosoever you may serve, consider that you are serving God.
0: Endukati ishvara sarva bhutanam anni bhutamulu yendu untunnadu devudu.
1: Because God is present in all of the beings.
0: Neevu kanipinchinatundi devudu ga nee unte,
1: if God is of your making,
0: ee kanipinchi devudu ga eduruga vastadu.
1: Well, how do you expect him to appear in the way you want?
0: Pratyakshamo adi parochamo.
1: One is direct, other is indirect.
0: Bimbamo adi pratibimbamo.
1: One is object, other is
0: reaction. Actiono adi reactiono.
1: One is action, other is reaction.
0: Anniki endukunu aa vidhanga vastuntadi.
1: That there lies the relationship.
0: Ee rendu lene levu.
1: In fact, there is nothing dualism here.
0: కాని కనిపించేది మాత్రం కనిపిస్తుంటాయి.
1: However you see the apparent one.
0: ఒక సినిమాను మనం చూస్తుంటే స్క్రీన్ ఉంటది.
1: There in a theater you have the screen.
0: ఆ స్క్రీన్ లోపల పెద్ద పర్వతాలంతా మండిపోయినట్టుగా, భూకంపం వచ్చినట్టుగా కనిపిస్తుంది.
1: దేర్ ఆన్ ద స్క్రీన్ యూ ఫైండ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎర్త్ క్వేక్ అండ్ బోన్ ఫైర్.
0: కానీ ఆ స్క్రీన్ ఏమైనా కించిత్ ఏమైనా కాలుతుందా?
1: బట్ ది స్క్రీన్ ఇస్ నాట్ బర్న్ట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
0: లేదు.
1: నో.
0: కానీ పర్వతాలంతా మండిపోయినట్టుగా కనిపిస్తున్నారు.
1: బట్ యూ ఫైండ్ ద ఫైర్ ఆల్ ఓవర్ ద మౌంటైన్.
0: ఆ స్క్రీన్ లోపలే పెద్ద పెద్ద నదులంతా ప్రవహిస్తూ వస్తుంటాయి.
1: అండ్ యు ఆల్సో ఫైండ్ ద ఫ్లో ఆఫ్ రివర్
0: అలాంటి కొట్టుకుంటూ కూడా ప్రవహిస్తుంటాయి.
1: అండ్ యు ఫైండ్ ద హెవీ ఫ్లడ్స్ టూ.
0: కానీ ఆ తెరను చూస్తే ఏమైనా చింతితేనే కూడా వెట్టుంటాదే.
1: బట్ నాట్ ఈవెన్ ఇంచ్ ఆఫ్ ద కర్టెన్.
0: అదే విధంగా మనకు బాహ్య దృష్టికి అన్ని కనిపిస్తున్నాయి కానీ
1: ఫర్ ది ఎక్స్టర్నల్ విజన్ యూ ఫైండ్ మల్టిప్లిసిటీ.
0: కానీ ఇల్యూమినేషన్ మైండ్ కి అది కనిపించదు.
1: బట్ ఇల్యూమినేషన్ మైండ్ డస్ నాట్ విజువలైజ్ దట్.
0: ఆ ఇల్యూమినేషన్ మైండ్ లోపల అన్ని కనిపిస్తుంటాయి నీకు, కారినట్టు తడిచినట్టుగా కనిపిస్తుంటాయి.
1: బట్ వేర్ ఇస్ ది అదర్ స్టేజ్ యూ ఫైండ్ ఆల్ దిస్ ఎర్త్ క్వేక్ అండ్ ది ఫైర్. ఇదే
0: దివ్య శక్తిని
1: అల్టిమేట్లీ యూ విల్ నోట్ ఇట్ ఇస్ డివైన్ పవర్.
0: ఆ దివ్య శక్తి సర్వలయందు ఉంటుండాలి.
1: ది డివైన్ పవర్ ఇస్ ఇన్ ఎవరీవన్.
0: ఇది లేనటువంటి వ్యక్తి మనకు కనిపించడు.
1: దేర్ ఆర్ నన్ వితౌట్ ది డివైన్ పవర్.
0: అందరి యందు ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్.
0: కానీ ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోవడం చేత ఎక్కడెక్కడో వెతుకుతున్నారు మీరు.
1: సిన్స్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
0: ఇది కొంతకాలం ప్రేమ చేతనే మనం ప్రాక్టీస్ చేయాలి.
1: ప్రాక్టీస్ టు నో దట్ త్రూ లవ్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: అప్పుడు అందరూ నీవే.
1: ఇన్ ఫ్యాక్ట్
0: నీవే అందరుగా మారిపోతున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ద వరల్డ్ యువర్
0: ఏకత్వంలో అనేకత్వము, అనేకత్వంలో ఏకత్వము కనిపిస్తుంది.
1: యూ ఫైండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ ప్లూరాలిటీ ఇన్ దిస్ యూనిటీ టు.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్.
0: మీ యందు ఉన్నదంతా ప్రేమనే.
1: యూఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అందరి యందు ఉన్నటువంటి ప్రేమనే భగవత్ యొక్క ప్రేమ.
1: అండ్ దిస్ టోటల్ లవ్ ఇస్ ద డివైన్ లవ్.
0: క్రమక్రమేణ అన్ని మమయ మాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు.
1: మ్యాన్ ఈస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్. గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్.
0: అంశంగా వచ్చేసేస్తుంది.
1: యు ఆర్ హియర్ ఎస్ ఎ స్పార్క్.
0: కారణం ఏమిటి? బాడీ వేరుగా ఉండటం చేత.
1: బికాస్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: కనుక ఇదంతా చేరి ఒక్కటిగానే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఓన్లీ వన్ ఆల్ పుట్ టుగెదర్.
0: కనుక మీరు నేటి నుండి
1: ఫ్రమ్ దిస్ డే
0: ఎవరికి సేవ చేసినా
1: యు మస్ట్ సర్వ్ ఎనీవన్.
0: దైవ సేవగా భావించుకొని
1: కన్సిడర్
0: ఎలాంటి పనైనా మీరు చేయడానికి ప్రయత్నించాలి.
1: Be ready to do any work, any service.
0: దేహాన్ని మనం విచారం చేయకూడదు.
1: Don't go by the body.
0: వాడి పరిస్థితిని మనం విచారం చేయకూడదు.
1: Not circumstances.
0: అందరిని మనం ఏకంగా చూసుకోవాలి.
1: You should consider everybody equal.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క నా శక్తియే.
1: It's only divine power in everybody.
0: నా శక్తిని ఈ విధంగా నేను చూడగలుగుతున్నాను.
1: And my power is
0: ఇదంతా నా ప్రతిబింబమే.
1: In fact, it's all the reflection of my own.
0: నా రియాక్షన్.
1: It's only reaction.
0: నా రీసౌండ్.
1: It's all the resound of my own.
0: భావాన్ని మనం పెంచుకోవాలి.
1: You should have that feeling more and more.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క ఇల్యూమినేషన్ మైండ్ మీరు చేరగలరు.
1: Then you will be able to reach that state of illumination.
0: కనుక మొట్టమొదట మీరు సూపర్ మైండ్ లో ప్రయాణం చేయండి.
1: So first let's begin with the super mind.
0: నేను వేరు, ఇతను వేరుగా ఉన్నాడు.
1: At this level, you are separate from others.
0: ఇది dualism లో ప్రారంభించింది.
1: And you begin with the state of dualism.
0: ఆ dualism కూడా సత్యం కాదు.
1: Dualism is never true.
0: A man with dual mind is half blind.
1: A man with dual mind is half blind.
0: ఆ half blind గా నువ్వు పోతున్నావు.
1: You are proceeding in half blinded nature.
0: అప్పుడు నువ్వు దాంతో నువ్వు ప్రారంభం చేయి.
1: And you begin with it
0: correctly. క్రమక్రమేణ అది higher mind కి పోతుంది.
1: Gradually goes up to the higher mind.
0: ఈ higher mind కి పోయిన తర్వాత
1: after having gone there
0: నీ తత్వం నీకు రుచింప చేస్తుంది.
1: యూ విల్ నో యువర్ ఓన్ ట్రూ నేచర్.
0: ఆ రుచింప చేసిన తర్వాత ఆ రుచిని మరిగినటువంటి నీవు
1: ద మోర్ యూ రిలీజ్ ద టేస్ట్ ఆఫ్ ది ట్రూ నేచర్
0: క్రమక్రమేణ ఇల్యూమినేషన్ మైండ్ కి వస్తుంది.
1: స్లోలీ యూ కమ్ టు ఇల్యూమినేషన్ మైండ్.
0: ఈ ఇల్యూమినేషన్ పూర్తి ఏకత్వాన్ని గుర్తించిన తర్వాత ఓవర్ మైండ్ లో చేరిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ యూనిటీ వన్నెస్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ గోస్ అప్ టు ద ఓవర్ మైండ్.
0: అదియే నీ గమ్యము.
1: That is your goal.
0: అది ఏ నీ యొక్క సర్వము.
1: That is everything for
0: దానిని చేరడానికి నీవు చేసేటువంటి సాధనంతా నీకు.
1: All the efforts only to reach that goal.
0: సాధనలు దేహంతో చేసిన సాధనలు కాదు ప్రధానము.
1: Not the practices that you do with the body that are important.
0: కేవలం కసరత్తు.
1: It is only exercise.
0: ఆ పిల్లలంతా చేశారు చూడండి మొన్న పంజాబ్ పిల్లలు ఎంత కసరత్తుగా చేశారు.
1: You must have seen Punjab children doing lot of exercise.
0: దానికి బాడీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు తప్ప
1: యూ కెన్ ఇంప్రూవ్ యువర్ బాడీ
0: మైండ్ ఇంప్రూవ్మెంట్ కాదు.
1: అండ్ నాట్ ద మైండ్ ఎనీ.
0: కానీ మీకు ఇప్పుడు కావాల్సింది మైండ్ ఇంప్రూవ్మెంట్ కావాలి.
1: వాట్ యూ నీడ్ నౌ
0: మైండ్
1: ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద మైండ్ నాట్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద బాడీ.
0: మైండ్ ప్యూరిటీ కావాలి.
1: మైండ్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: మైండ్ లోపల ఇల్యూమినేషన్ మైండ్ కావాలి.
1: అండ్ దెన్ యూ కెన్ రీచ్ ది ఇల్యూమినేషన్ మైండ్.
0: కనుక మీరు ఈ సేవనంతా ఏదో ప్రాపంచికంగా మనం చేస్తున్నాము, ప్రాపంచికమైనటువంటి వ్యక్తులకు చేస్తున్నాము అని మీరు ఏమాత్రం ఈ భావన పెట్టుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ ఆల్ వరల్డ్లీ సర్వీస్ రెండు.
0: ఎప్పుడు నీవు సేవకు వెళ్ళినప్పటికీ స్వామి చెప్పిన మాటలు నీవు తలుచుకుంటూ
1: వెనెవర్ యూ స్టార్ట్ డూయింగ్ సర్వీస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ భగవాన్ టీచింగ్.
0: అతనిలో ఉన్నది కూడా నువ్వు భగవంతుడే.
1: ద మ్యాన్ హూ రిసీవ్ సర్వీస్ ఆల్సో యాక్ట్
0: చేస్తున్నాడు.
1: అండ్ యూ జస్ట్ యాక్టింగ్ దట్ వే.
0: ఆ యాక్ట్ లోపల కూడా మనం ఒక పార్ట్ గా ఉండాలి.
1: ఇన్ దిస్ యాక్టింగ్ యూ షుడ్ బి ఎ పార్ట్.
0: కనుక
1: సో
0: మనం ధ్యానం చేసినా జపం చేసినా
1: ఆర్
0: సేవలు చేసినా అన్నింటి ఎందుకు ఒకే ఏకత్వం వస్తుంది అది.
1: We may meditate or chant or do penance, we
0: should have oneness. Nata pamsi nati thanam.
1: So Upanishad said, no pilgrimage and no penance would help you.
0: Na shastra na japa nahi.
1: Nor take textual information.
0: ఇది మనం చేయవలసింది. ఈ ప్రాక్టీస్ లో మనం జపం చేస్తుంటుంటే ఎవరితో మాట్లాడుతున్నా గానీ చేతులు తిరుగుతూనే ఉంటాయి.
1: ఇఫ్ యూ స్టార్ట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ హోల్డింగ్ టాలిస్మన్ ఆన్ హ్యాండ్ సింప్లీ ది బీడ్స్
0: అయితే మొట్టమొదట అలాంటి ప్రాక్టీస్ కావాలి.
1: ఫస్ట్ హౌఎవర్ యూ నీడ్ టు ప్రాక్టీస్ టు బిగిన్ విత్
0: సజ్జనం సేవనం వినా
1: యూ షుడ్ సర్వ్ ఎవ్రీబడి.
0: సర్వీస్
1: సర్వీస్ సర్వీస్ ఇంపార్టెంట్.
0: పోనీ నీవు చేతులతోనే చేయనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ విత్ యువర్ హ్యాండ్.
0: నీరు ఏదో ప్రపంచంలో ప్రవేశించి దాంట్లో ఇతరులు సేవ చేయనక్కర్లేదు.
1: నాట్ దట్ యూ డోంట్ గో టు ఫార్ ఆఫ్ ప్లేసెస్ టు సర్వ్.
0: ఒక మనిషి ఏమైనా వస్తే నీవు మాటలతో కూడా అతను తృప్తిపరచు.
1: యూ కెన్ సాటిస్ఫై అదర్స్ విత్ యువర్ వర్డ్స్.
0: ఈ వర్డ్స్ తో కూడా తృప్తి చేయడం కూడా సేవనే.
1: Satisfying others with your good words is service.
0: ఒకరికి నీవు అన్నం పెట్టి ఆదరించు అది కూడా సేవనే.
1: సర్వ్ ఫుడ్ టు అదర్స్ ఇట్ ఇస్ సర్వీస్.
0: ఒక మంచి మాటలు చెప్పి అతన్ని సంతోషపెట్టు.
1: మేక్ అదర్స్ హ్యాపీ బై టాకింగ్ గుడ్ వర్డ్స్.
0: ఆ మాటలు కూడా మృదుమధురంగా చెప్పు.
1: టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అప్పుడే మన సేవ.
1: దాట్ ఇస్ ట్రూ సర్వ్.
0: చాలా మంది కొంతమంది శ్రీమంతులుగా ఉండేటువంటి వాళ్ళు అయ్యో మేము బయటికి పోయి ఎట్లా సేవ చేసేది, మేము ఏ విధంగా సేవ చేసేది, మాకు అవకాశం లేదు అని బాధపడుతుంటారు.
1: మెనీ రిచ్ పీపుల్ థింక్ దట్ వీ డోంట్ హ్యావ్ ఛాన్స్ టు సర్వ్ అదర్స్. How can you move about? How can you
0: సమాజంలో పోయి సేవ చేయనక్కర్లేదు.
1: You don't need to go to society.
0: నీవు సంతోషంతో మాటలతో సేవ చేయి.
1: You talk well with all the smile.
0: చేతనైనప్పుడు నీవు ఎవరికైనా కాసు ఇచ్చి వాడిని ఉద్ధారపరచేయి.
1: You can also contribute and make others happy.
0: ఆ విధంగా ఉద్ధారం చేస్తే అది కూడా సేవనే.
1: If you help others, it is true service.
0: కనుక మనం సర్వీస్ చేయడానికి సమాజంలో ప్రవేశించి రోడ్లు తూడ్చడం, పేషెంట్ చూసుకోవటం, సొంత వారిని ఎత్తు ఇవి చేయనక్కర్లేదు. అది చేసే అవకాశం ఉన్న వాళ్ళు చేయవచ్చును.
1: సర్వీస్ డస్ నాట్ మీన్ క్లీనింగ్ ది స్ట్రీట్స్ ఆర్ ట్రీటింగ్ పేషెంట్స్. దోస్ దట్ హావ్ స్కోప్ అ ఛాన్స్ దే కెన్ సర్టన్లీ డూ ఇట్.
0: ఇది వాళ్ళ చేతనైనటువంటి సేవ చేసుకోవచ్చు.
1: దే కెన్ డూ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఒక అనంతపురం కాలేజీ గర్ల్స్ వచ్చారు.
1: అదర్ డే అనంతపురం గర్ల్స్
0: స్వామి బాయ్స్ అంతా కూడా పల్లె పల్లెకు వెళ్లి వారి ఇంటికి అంతా కూడా అన్నం అందిస్తున్నారు.
1: ప్రేయర్ టు స్వామి దే సెడ్ భగవాన్ బాయ్స్ దాని
0: అంత బండ్లు మాదిరి కట్టాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ప్యాకింగ్ ఫుడ్.
0: కానీ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మాకు ఏ పని లేదు.
1: ద మూమెంట్ బాయ్స్ లీవ్ దిస్ ప్లేస్
0: కొంత పనులు చేస్తామన్నారు.
1: హౌఎవర్ వి వాంట్ టు డూ నౌ సంథింగ్ మోర్.
0: వెళ్ళండి.
1: భగవాన్ సెడ్ గో బై ఆల్ మీన్స్.
0: ఈ పల్లె లోపల దేవాలయంలో చాలా ప్రాచీనమైన దేవాలయాలు ఎంత ఉన్నాయి.
1: యూ ఫైండ్ టెంపుల్స్ బిల్ట్ ఇన్ ద ఓల్డ్
0: టెంపుల్స్ అంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి దుర్ప్రవర్తనతో చెడిపోతూ ఉంటున్నాయి.
1: అండ్ ఆల్ ది టెంపుల్స్ ఆర్ ఇన్ డైలాపిటేటెడ్ కండిషన్.
0: ఆ టెంపుల్ అంతా క్లీన్ చేయండి.
1: యూ క్లీన్ దోస్ టెంపుల్స్.
0: వాటికి వైట్ వాష్ వేయండి.
1: వైట్ వాష్ దెమ్.
0: క్లీనింగ్ చేసుకోండి.
1: క్లీన్ దెమ్.
0: ఈ విధమైన పనులు మీరు చేయండి.
1: డూ దట్ వర్క్.
0: అప్పుడు బాగుపడుతుంది. దేవుని యొక్క మందిరమే మన దేహము.
1: Body is the temple of God.
0: Deho devalaya prakto jeevo deva sanatana.
1: Body is the temple of God, the indweller is God himself.
0: Devalaya paint vestunnavani anukovaddu. Nee dehaniki nu paint vesko.
1: Don't think that you are painting the temple outside. No, no, no.
0: Daniki sunnamto paint vesti dinki premato paint vey.
1: You paint the outer temple with lime, you paint your own body with love. The temple of God.
0: Adhe chal.
1: That's enough.
0: అదే సేవ.
1: దాట్ ఈస్ టు సర్వ్.
0: నీ మాటలు కూడా మృదుమధురంగా మాట్లాడండి.
1: టాక్ స్వీట్లీ.
0: దీనికి రఫ్ గా మనం మాట్లాడుకో.
1: నెవర్ బి హార్ష్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: మృదుమధురంగా మాట్లాడు.
1: టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అమ్మా ఏం చేస్తున్నారు అని ఎవరైనా వచ్చి చాలా మృదుమధురంగా మాట్లాడితే నీకెది పో అనేది వాడు
1: గదిలించేయకూడదు. If anyone asks you, what are you doing? You say, how are you concerned? You should not say that.
0: అది సేవ కాదు, హర్ట్ అవుతుంది.
1: It's not service, it's hurting.
0: కనుకని అది అంటే మాటలు మాట్లాడకూడదు.
1: Never be harsh to others.
0: ఎవరిని కఠినమైనటువంటి పదంతో హృదయాన్ని గాయం చేయకూడదు.
1: Never hurt anybody by using harsh.
0: దేవునికి ఎక్కడైనా గాయం అయిపోతే దానికి బ్యాండేజ్ కట్టచ్చును, దాన్ని మాపుకోవడానికి మందులు వేయచ్చును.
1: For any wound, you can put some medicine, put some bandage.
0: కానీ మాటతో దెబ్బతిన్నటువంటి హృదయానికి బ్యాండేజ్ కట్టడానికి.
1: బట్ ద వుండ్ బికాజ్ ఆఫ్ ద వర్డ్స్ కెన్ నెవర్ బి హీల్డ్.
0: నేను అందుకోసం ఎంత కోపం వచ్చినా ప్రేమ ప్రేమ ప్రేమ. ఏ అబ్బాయి ఎట్టున్నావు?
1: స్వామి ఆల్వేస్ సేస్ అబ్బాయ్ హౌ ఆర్ యు.
0: అంతా ప్రేమనే.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్ స్వామి.
0: ప్రేమతో మాట్లాడు.
1: టాక్ విత్ లవ్.
0: కానీ ఆ ప్రేమ మనం అభివృద్ధి చేసుకుంటే వస్తుంది.
1: Yes, you can develop love on your own.
0: ప్రకృతి భావంతో మనం ప్రేమను పెంచుకోవాలి.
1: You start with the feeling of the nature.
0: తర్వాత అదే డివైన్ ప్రేమగా మారుతుంది.
1: Then that gets transformed into the divine
0: love. గా తయారవుతుంది.
1: That becomes divine love.
0: డివైన్ లవ్ వచ్చినప్పుడే
1: with this advent of divine
0: person ga maripothavu,
1: you become divine person.
0: Prapanchamanta unnadi okkate.
1: In fact, the whole of the world, there is only one thing that exists.
0: Alanti ekatvaniki manam uttey,
1: that one we should attain.
0: Seva ante edo uriki chestu chesetundi pannu sevaga bhavistunnaru.
1: Service is not merely the one that done with physical hands.
0: Chesulu chesetundi seva kadu.
1: It's not really so.
0: Matanto cheyavachunu.
1: You can serve by good word.
0: Manasto cheyavachunu.
1: With the mind.
0: Bhavamto cheyavachunu.
1: With your feelings.
0: Kani ee vidhanga sharira manasika adhyatmika tattuto ee sevanu manam cheyali.
1: So at the physical level, mental level also you can serve.
0: కనుక చేతులతో కూడా సేవ చేయొచ్చు.
1: యు కెన్ సర్వ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
0: ఎవరైనా నీకు బిడ్డను ఎత్తుకొని వచ్చేస్తాను ఏడుస్తుంటే వాడను నువ్వు కూడా జోకొట్టు.
1: ఇఫ్ యు ఫైండ్ ద చిల్డ్రన్ క్రైయింగ్ యు కెన్ జస్ట్ హెల్ప్ దెం ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దెం.
0: చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ ఆ పిల్లలకి ఇచ్చేసేయి.
1: ఇఫ్ యు గాట్ చాక్లెట్ విత్ యు కెన్ గివ్ ఇట్ టు ద చైల్డ్ హు ఇస్ క్రైయింగ్.
0: అది గొప్ప సేవ.
1: ఇట్స్ ఎ బిగ్ సర్వీస్.
0: అది ఏదో చిన్న హెల్ప్ అనుకుంటాం మేము.
1: బేబీ సిట్టింగ్ ఇస్ ఎ బిగ్ సర్వీస్. ఇట్ ఇస్ సర్వీస్.
0: ప్రమాణంలో చిన్నదిగా కనిపించవచ్చు కానీ అది హెల్ప్ లో చాలా పెద్దది.
1: ఇట్ మైట్ బి స్మాల్ ఇన్ మెజర్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుక సేవలు చేసేటువంటి వాడు సేవా దళము అంటున్నారు మీరు.
1: యు సే సేవాదళ్.
0: సేవాదళ్.
1: సేవాదళ్.
0: ఈ దళం లోపల కొన్ని కొన్ని రెక్కలంతా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ మెనీ పెటల్స్.
0: ఈ పెటల్స్ అంతా ఉంటుంటాయి.
1: Yes, you have many
0: petals. క్రమక్రమేణ అవి వాడిపోయి రాలిపోతుంటాయి.
1: And the petals fade out and drop.
0: ఆ రాలిపోయిన తర్వాత మిగిలేది ఒక్కటే మాత్రం ఫండమెంటల్.
1: Fundamental thing remains after all the petals fall down.
0: అందులోనే విత్తనములు బయలు చేస్తాయి.
1: And therefrom starts seeds.
0: అవి పునర్జన్మకు పునాది అయిపోతాయి.
1: And that's become the foundation for the future.
0: కనుక ఈ లోక వాంఛనటువంటి పెటల్స్ అంతా కూడా రాలిపోవాలి.
1: So the petals of worldly desires should drop.
0: అవంతా పోయినప్పటికీ ఇందులో సత్సంకల్పం అనేటువంటి యొక్క బీజములు అభివృద్ధి అవుతాయి.
1: When once the desires, the petals drop down, the will develops.
0: కనుక సత్సంకల్పాలను మనం పెంచుకోవాలి.
1: We have to develop good thoughts.
0: సత్సంకల్పాలను మనం పెంచుకున్నప్పుడే సదాచారంలో ప్రవేశిస్తాము.
1: Good thoughts lead to good action.
0: సదాచారంలో ప్రవేశించినప్పుడే సత్సంగంగా చేరిపోతుంది.
1: Good action takes you to satsang, good company.
0: సత్కర్మలు మనం చేస్తాము.
1: We do everything.
0: ఆ సత్కర్మలు కూడా ప్రేమ ద్వారా చేయాలి.
1: Let us do all good actions with love.
0: With love, with love.
1: With love, with love.
0: Only love, love, love, love.
1: Everything should be based on love and love, love alone.
0: మానవుడు జీవించేదంతా ప్రేమతోనే.
1: Because human life is sustained.
0: పుట్టిందే ప్రేమతోనే.
1: And you are born with love.
0: చచ్చేది ప్రేమతోనే.
1: You end your life with love.
0: కనుకనే ఇవన్నీ కూడాను ప్రేమమయంగా మారుతుందని.
1: So everything should be full of love for that matter.
0: ప్రేమమయమే జీవితము.
1: The human life.
0: ప్రేమాధారమే జీవితము.
1: And is love is the foundation.
0: ప్రేమ ప్రవర్తనే జీవితము.
1: The human conduct is love.
0: ప్రేమ ప్రవర్తనే.
1: And it is the love principle that governs life.
0: నిజమైనటువంటి ప్రేమను మీరు మర్చిపోతున్నారు.
1: యు ఆర్ ఫర్గెటింగ్ ది ఎసెన్స్ ఆఫ్
0: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి యొక్క ప్రేమను అభివృద్ధి పరచుకుంటున్నారు.
1: యు ఆర్ డెవలపింగ్ ఎన్ ఓన్లీ వరల్డ్లీ ఫిజికల్ లవ్.
0: ఇది కాదు నిజమైనటువంటి ప్రేమ.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ లవ్.
0: ఈ విధంగా మీరు చేస్తూ ఉంటుంటే
1: వెన్ యు యాక్ట్ లైక్ దిస్
0: ఇంకా మున్ముందంతా ఉంటుండాలి. రేపు మొన్నాడు అప్పుడు దీన్ని అంతా వివరించి చక్కగా బోధిస్తాను.
1: There we have still two more days. Tomorrow and day after, Bhagavan will explain you very clearly.
0: ప్రేమ ముదిత మనసే.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 25th discourse on Gita Bhagavan delivered on 6th September 1984. In this discourse, Bhagavan sweetly explains how a spiritual aspirant can overpower two of his common enemies, namely jealousy and hatred. Sai Bhagavan Uvacha.
1: సర్వభూతములు యందు సర్వత్ర వ్యాపించినటువంటిది దేహి.
2: ద ఇన్వెలర్ హ్యాస్ పర్వేడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్ హీఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: దేహము అనిత్యము అశాశ్వతము, దేహి నిత్యము సత్యము.
2: బాడీ is impermanent, transient. The indweller is permanent entity.
1: కేవలం దేహమునందు మాత్రమే ఉండటం దేహి అనిపించదు.
2: The fact that he is merely dwelling inside the body cannot qualify him to be called indweller.
1: విరాట స్వరూపం కూడాను దేహమే.
2: The cosmic person also may be described as the indweller.
1: విశ్వమనేటువంటి దేహమునందు దేహి అనేటువంటి ఆత్మ స్థిరమై ఉంటున్నది.
2: ఇన్ ద వరల్డ్ విచ్ మే బి కంపేర్డ్ టు ఎ బాడీ, ది కాస్మిక్ పర్సన్ ఈజ్ ద ఇన్డ్వెలర్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, సనాతనమై నిత్యమై సత్యమై ఉండినటువంటి ఆత్మతత్వమే కై దేహి అని పేరు.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ విచ్ ఈస్ పర్మనెంట్ ఎవర్ లాస్టింగ్, that may be described as dehi.
1: Itti dehini gurtinchutakai shastramulu pramanamulu.
2: To recognize this dehi, the scriptures provide a basis.
1: Shastra pramanam maatrame chaladu.
2: The scriptural truths themselves may not be sufficient to prove that.
1: Shastram valane idi manaku labhyam kaadu.
2: We would not be able to attain this through scriptures alone.
1: Shastra pramanamunu aadharamuga teesukoni swaprayatnamato swasaktito sadhinchutakai prayatninchali.
2: On the basis of the declarations of the scriptures, we will have to make efforts to attain that.
1: Shastramulu upanishattulu vedamulu itihasamulu puranamulu ivanni kudanu kevalamu మార్గదర్శకమైనటువంటివి.
2: స్క్రిప్చర్స్, ఉపనిషత్స్, వేదాస్, పురాణాస్, ఆల్ దీస్ ఓన్లీ షో ది పాత్.
1: ఇవి కేవలము ఒక గైడ్ పోస్ట్ వంటివి.
2: దే మే బి కంపేర్డ్ టు గైడ్ పోస్ట్స్.
1: ఇది దిక్కులను చూపగలదు కానీ నడిపించుటకు ప్రయత్నించదు.
2: దీస్ థింగ్స్ కెన్ ఓన్లీ షో యూ ది డైరెక్షన్, but you will have to walk all by yourself.
1: Gamyamunu cheragorinatvanti vyaktulu deenini aadharamugoni tama prayanamu taame saginchali.
2: People who are desirous of reaching the goal on the basis of the direction given by the shastras, they will have to travel, take the journey and reach the goal.
1: Bhagavad Gita samastamunu bodhinchinadi.
2: Bhagavad Gita has taught everything.
1: Idi second adhyayam lopala.
2: In the second chapter,
1: నోచ్యోచహాని నవే సోచహాని 11వ శ్లోకంతో ప్రారంభమవుతుంది గీత.
2: గీత కమెన్సస్ ఇన్ దిస్ చాప్టర్ ఫ్రమ్ శ్లోక నంబర్ 11.
1: నోచ్య కాని ఇది ఎక్కడికి అంత్యమవుతుంది?
2: బట్ వేర్ డస్ దిస్ ఎండ్?
1: ఇది క్రమక్రమేణ దుఃఖ నివృత్తి మాత్రమే కలిగింపచేస్తుంది.
2: This only leads you to avoiding of grief.
1: ఈ దుఃఖ నివృత్తికి మార్గం ఏమిటి?
2: What is the way for prevention of grief?
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క దీనికి నీవు దుఃఖించడం మంచిది కాదు అన్నాడు.
2: He has declared that there is no use in your grieving over things which are impermanent and transient.
1: దుఃఖించదగినటువంటి దానికై నీవు దుఃఖిస్తున్నావు అర్జున.
2: ఓ అర్జున, యు ఆర్ గ్రీవింగ్ ఓవర్ ఎ మ్యాటర్ ఓవర్ విచ్ యు షుడ్ నాట్ రియలీ గ్రీవ్.
1: ఇందులో ప్రతి పదార్థం నందు కూడాను అస్థి భాతి ప్రియం రూపం నామం ఈ ఐదు యొక్క తత్వములతో కూడి ఉంటుండాలి.
2: ఎవ్రీ ఆర్టికల్ హ్యాస్ ఫైవ్ క్యారెక్టరిస్టిక్స్, అస్థి భాతి ప్రియం రూపం నామం.
1: ఈ అస్థి భాతి ప్రియముకే సంస్కృత పదములందు సత్ చిత్ ఆనందము అన్నారు.
2: ది సంస్కృత్ ఈక్వలెంట్స్ ఫర్ అస్థి భాతి ప్రియం ఆర్ సత్ చిత్ ఆనందం.
1: ఈ సత్ చిత్ ఆనందము మొదటి మూడు సత్యమైనటువంటివి.
2: సత్ చిత్ ఆనంద దీస్ త్రీ ఆర్ వెరీ
1: ఇవి నిత్యమైనటువంటివి.
2: దే ఆర్ పర్మనెంట్ వన్స్.
1: ఇది దైవత్వంతో కూడినటువంటివి.
2: దే ఆర్ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: దీనికి పుట్టుక చావులు లేవు.
2: దేర్ ఇస్ నో బర్త్ అండ్ డెత్ ఫర్ దీస్ త్రీ.
1: కనుక ఇవి దైవత్వములకు తగినటువంటి చిహ్నములు.
2: దేర్ ఫోర్ దీస్ త్రీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
1: రూప నామములు కల్పనలు.
2: ది నేమ్ అండ్ ఫారం ఆర్ ఓన్లీ ఇమాజినేషన్.
1: ఈ కల్పనతో కూడినటువంటి పదార్థములు వచ్చుటకు ఎంత స్వతంత్రం ఉన్నదో పోటుకు కూడా ఆ స్వతంత్రం ఉంటుంటాయి.
2: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ అండ్ విచ్ ఆర్ క్రియేటెడ్ దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు కమ్ యాజ్ వెల్ యాజ్ టు గో, బర్త్ అండ్ డెత్.
1: ఇవి కేవలము బంధువుల వంటివి.
2: దీస్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
1: బంధువులు వచ్చి పోయేటువంటి వారే కానీ స్థిరంగా ఇంట్లో నిలిచేటువంటి వారు కాదు.
2: రిలేటివ్స్ కమ్ ఫర్ ఎ వైల్ అండ్ స్టే అండ్ గెట్ బ్యాక్. దే ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ ద హౌస్ పర్మనెంట్లీ.
1: అదే విధంగానే సుఖములు దుఃఖములు కూడాను బంధువులతో చేరినటువంటివి.
2: ఇన్ ద సేమ్ వే హ్యాపీనెస్ అండ్ గ్రీఫ్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
1: కనుక ఇట్టి బంధుత్వంతో కూడినటువంటి యొక్క రూపనామములను సత్యముగా భావించి నిత్యముగా విశ్వసించి దీనిని మనము ఇందులో ప్రవేశపెట్టకూడదు.
2: Such entities like name and form, which are transient and temporary, should not be understood as permanent in the context of understanding spirituality.
1: ఇది ఏ నాటికైనా కూడాను వెళ్ళునవే.
2: These things any day will be leaving.
1: మార్పు చెందునవే.
2: They undergo change.
1: నశ్వరమైనవే.
2: They are impermanent.
1: అలాంటి స్థితికై నీవు శోకించటం ఇది సరి అయినటువంటి తత్వం కాదన్నాడు.
2: For such things which are impermanent, grieving over them is not correct.
1: అయితే ఇట్టి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క తత్వమును గుర్తించుకున్నటకై ఏ ధ్యాన్ని మనం ఆశ్రయించాలి?
2: దెన్ ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ దీస్ పర్టికులర్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్, వాట్ షుడ్ బి ది బేసిస్ ఆఫ్ అండర్స్టాండింగ్?
1: కొన్ని సద్గుణములను మనం ఆశ్రయించాలి.
2: వీల్ హావ్ టు టేక్ షెల్టర్ ఇన్ సర్టన్ వర్చ్యూస్.
1: ఇవి ఏనాటికైనా కూడా వెళ్ళునవే.
2: దీస్ థింగ్స్ ఎనీ డే విల్ బి లీవింగ్.
1: మార్పు చెందునవే.
2: దే అండర్గో చేంజ్.
1: నశ్వరమైనవే.
2: దే ఆర్ ఇంపర్మనెంట్.
1: అలాంటి స్థితికై

0: భక్తి యోగములో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు అని. మామే ప్రియో నరః, ఇట్టి వాడే నాకు ప్రియుడు అని కూడాను కృష్ణుడు చెప్పాడు.
1: As has been explained in Bhakti Yoga, as has been declared by Krishna, the one who has 26 qualities described in them are dear to the Lord.
0: ఈ 26 గుణములు కూడాను మనకు ఉండనక్కరలేదు.
1: There is no need to have all the 26 qualities.
0: అగ్గిపెట్టె లోపల అనేక పుల్లలు ఉంటుంటాయి.
1: There will be a number of match sticks in a match box.
0: అగ్ని కావాలంటే అన్ని పుల్లలను మనం గీయనక్కర్లేదు.
1: If you want to fire, there is no need for striking all of them.
0: ఒక్క పుల్లని గీసి కావాల్సినంత అగ్నిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
1: One match stick can be struck and you can develop fire in the way that you want.
0: ప్రధానమైనటువంటి యొక్క సద్గుణములను కొన్నింటినైనా కూడా మనం ఆధారం చేసి పెట్టుకున్నా ఇది ఎంతైనా కూడాను ఆత్మ మార్గమునకు అన్వేషణ జరపవచ్చు.
1: If you want to inquire into the principle of Atman with the help of certain important attributes and qualities, you will be able to undertake that.
0: నిన్నటి దినము ఓర్పుని గురించి మనం తెలుసుకున్నాం.
1: Yesterday we have understood about forbearance and patience.
0: ఈనాడు అసూయ ద్వేషము.
1: Today we will take up jealousy and hatred.
0: ఈ అసూయ ద్వేషములు అనేటువంటివి తోడు దొంగలు.
1: Jealousy and hatred are twin thieves.
0: ఇది ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేరు.
1: One would not be able to live without the company of the other.
0: ఇవి ఒకదానికొకటి అన్యోన్య ఆశ్రయం కలిగినటువంటివి.
1: They take mutual shelter.
0: కొన్ని విషయంలో అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
1: In certain respects there is an inextricable relationship between them.
0: ఇవి ఒకటి అసూయ అనేటువంటిది వేరు పురుగు వంటిది.
1: Hatred may be compared to a pest.
0: ద్వేషము అనేటువంటిది చీడ పురుగు వంటిది.
1: Jealousy,
0: ద్వేషం,
1: hatred may be compared to another type of pest.
0: ఒకటి వేరు పురుగు, రెండవది చీడ పురుగు.
1: Jealousy and hatred are two types of pests.
0: ఇవి రెండు కూడాను వృక్షమును నాశనం చేయనటువంటివి.
1: Together both of them can destroy the tree.
0: నవనవలాడుతు
1: ట్రీ విచ్ ఈస్ వెరీ గ్రీన్,
0: పువ్వులు పూచి,
1: విచ్ ఈస్ ఫ్లవరింగ్,
0: కాయలు కాచి,
1: విచ్ ఈస్ గివింగ్ ఫ్రూట్,
0: చూచుటకు అందముగా,
1: ఎ ట్రీ విచ్ ఈస్
0: ఆకర్షణీయంగా ఉండినటువంటి చెట్టు లోపల,
1: ఎ ట్రీ విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్ టు లుక్ అట్,
0: చేరి వేరులో చేరి వేరు పురుగు కొట్టినప్పుడు రెండవ క్షణమునంది ఇది వాడిపోతుంది వృక్షం.
1: When pests enter into the very roots of this tree, the tree becomes dry within the very next moment.
0: ఈ వేరు పురుగు వృక్షం యొక్క వేరులో చేరుతుంది.
1: This particular pest goes to the very root of the tree.
0: ఒక వృక్షం యొక్క కుదురులో కూర్చుంటుంది.
1: It goes to the bottom of the tree.
0: చీడ పురుగు పైభాగములో సంచరిస్తుంది.
1: The other type of pest, చీడ, it goes to the branches and the
0: వేరును కొట్టడం వేరు పురుగు.
1: One type of pest strikes at the very root.
0: అనగా ప్రాణమును తీవటమే వేరు పురుగు.
1: One type of pest tries to destroy the very life.
0: అలంకారమును వినాశము చేయటమే చీడ పురుగు.
1: The other type of pest spoils the very beauty.
0: ఇవి రెండు కూడాను ఒకదానికొకటి అనుసరిస్తూనే ఉంటుంటాయి.
1: Both of them accompany each other.
0: ఎక్కడ అసూయ లేదో అక్కడ ద్వేషం కూడా ఉండదు.
1: Where there is no jealousy, there is no hatred.
0: ఎక్కడ మనకు కనిపించేటువంటి ద్వేషం మనకు ఉంటుంటాదో అక్కడ కనిపించినటువంటి అసూయ కూడా లోపల ఉంటుంటాడు.
1: Where hatred is visible, there could be invisible jealousy.
0: అసూయకు రూపం లేదు.
1: For jealousy, there is no form.
0: ద్వేషం ప్రవర్తన రూపంలో మనకు కనిపిస్తుంది.
1: Hatred can be seen in a particular form.
0: కనుకనే ఈ అసూయ ద్వేషములు అనేటువంటిది కేవలము ఒక అంతర్భూతములో చేరినటువంటివి.
1: Jealousy and hatred therefore will be inherent and hidden.
0: ఈ అసూయ లేని మానవుడు జగత్తునందు కనరాడని చెప్పవచ్చు.
1: It may be said that in the world there is no person who does not suffer from
0: ఏదో ఒక చిన్న విషయం నందైనా కూడాను ఈ అసూయకు అవకాశం కలిగించుంటుంది.
1: There will be room for even at least a small way for this jealousy in every person.
0: కనుకనే ఇట్టి అసూయ ద్వేషములు మనలో ప్రవేశించకుండా ఉండే నిమిత్తమై మనము ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దీస్ జెలసీ అండ్ హేట్రెడ్ డూ నాట్ మేక్ ఎనీ ఎంట్రీ ఇన్ అవర్ సిస్టమ్, వీ హావ్ టు డెవలప్ లవ్.
0: ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ అసూయ ద్వేషములు ప్రవేశించవు.
1: వేర్ దేర్ ఇస్ లవ్,

0: not be entry for jealousy and hatred.
1: ఎప్పుడు అసూయ ద్వేషములు ప్రవేశించవో అప్పుడు ఆనందం మన యొక్క స్వరూపమే.
0: If jealousy and hatred do not enter, then you are the very form of bliss.
1: ఈ ఆనందమునకు అంతమనేటువంటిది దీని స్వభావం.
0: Beauty is a form of bliss.
1: ఇక్కడ ఎక్కడ అందముగా ఉంటున్నదో అక్కడ ఆనందం కూడాను మనకు లభిస్తుంది.
0: Wherever there is beauty, there is joy also.
1: A thing of beauty is a joy forever.
0: A thing of beauty is joy forever.
1: ఏ పదార్థమునందు అందం ఉంటుంటాదో అక్కడ ఆనందం మనలో ఉప్పొంగిపోతుంది.
0: In whichever article and object you have,
1: ఈ అందము ఏమిటి?
0: What is this beauty?
1: జగత్త అందము.
0: Is it the world which imports
1: పదార్థమ అందము?
0: Is it the object which is?
1: ఇవన్నీ మార్పు చెందినవే కదా.
0: All these things undergo a change.
1: మార్పు చెందినది ఎంత కాలం అందము?
0: Things which undergo change, for how long can they be beautiful?
1: కనుక శాశ్వతమైన ఏదియో అదే అందం.
0: Only that which is permanent can be beautiful.
1: కనుకనే శాశ్వతమైన ఉంటాడు భగవంతుడు.
0: The permanent entity is God.
1: భగవంతుడే సౌందర్యవంతుడు.
0: God alone is beautiful.
1: కనుకనే భగవంతుని కంటే అందమైనటువంటిది ఈ జగత్తులో కానరాదు.
0: There is nothing in the world which is more beautiful than God.
1: ఆ అందమును కలిగేటువంటి ఒక మకరందం అనేటువంటి ఆనందమును కోరటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: The most important duty of a devotee is to drink the nectar of bliss which emanates from that beauty.
1: ఇట్టి ఆనందమయుడైనటువంటి ఒక దైవత్వాన్ని కోరడానికి సద్గుణములు ఆధారం.
0: For aspiring for divinity which is full of this beauty, there is need for virtues.
1: ఈ సద్గుణములను మనం పెంపొందించుకొనుటకై దుర్గుణములను మనం నాశనం చేసుకోవాలి.
0: In order to develop virtues, we'll have to destroy weaknesses and shortcomings.
1: దైవత్వమునందు కూడాను ప్రవేశిస్తుంది ఈ అసూయ అనేటువంటిది.
0: Jealousy tries to enter even into divinity itself.
1: అర్జునుడు రథములో కూర్చున్నాడు.
0: Arjuna was seated in the chariot.
1: కృష్ణుడు రథమును నడుపుతున్నాడు.
0: Krishna was driving the chariot.
1: కేవలము భగవంతుడు అనేటువంటి విషయము సంపూర్ణంగా అర్థము చేసుకునలేకపోయినప్పటికీ ఇతను గొప్పవాడు అనేటువంటి విశ్వాసం అర్జును యందు ఉంటున్నది.
0: Arjuna was probably not able to understand the full divinity of the Lord, but he was feeling Krishna was a great
1: ani Krishnudu cheptunnatundi prathi vishayamunu kudanu vintunnade kaani tintam ledu anaga aacharanalo pettutaku prayatninchatam ledu.
0: Arjuna was able to hear all the things explained and expounded by Krishna, but he was not prepared to practice them.
1: Ee vishayamulandu oka chinna aadarshamu.
0: There is an example for this.
1: ఒక ఉపమానము.
0: There is a simile.
1: యుద్ధము జరుగుతున్నది.
0: War was going on.
1: మధ్యలో చాలా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఇతనిపైన ప్రయోగిస్తున్నారు.
0: In the midst of the war, very dreadful weapons were employed.
1: ఆనాడు భీష్ముడితో యుద్ధం జరుగుతాం.
0: On that particular day, he was waging war with Bhishma.
1: భీష్ముడు క్రింద కూలిపోయాడు.
0: Bhishma fell down.
1: ఆనాడు మహా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఆ రథములో ప్రవేశించాయి.
0: Most dreadful weapons entered into that chariot.
1: ఈ అర్జునుడికి ఏమాత్రం కూడాను ఒక విధమైనటువంటి యొక్క భగవత్ విశ్వాసం ఉండినప్పటికీ ఆ యుద్ధమునందు సాధించినదంతా కూడాను నేనే అనేటువంటి అహంకారం ప్రవేశించింది.
0: Arjuna had faith in divinity, but he was feeling arrogant that he was only responsible for all the success in the war.
1: Suryastama jarigindi, rathamato paatu intiki vachi cheraru.
0: After the sunset they came in the chariot and reached home.
1: Krishnudu kevalam rathamunu nadupunnade kaani yuddhamulo vijayanni sadhinchetuvantanta nenu aneetundi ahankaramu praveshinchindi arjunulo.
0: Arjuna felt arrogant and egoistic that he was only responsible for the victory in the war. Krishna was only driving the chariot.
1: తమ యొక్క బసకు వచ్చి చేరిన తక్షణమే అర్జున నీవు క్రిందికి దిగి లోపల వెళ్ళమన్నాడు కృష్ణుడు.
0: As soon as the chariot reached their tent, Krishna asked Arjuna, Arjuna, you please get down from the chariot and you can go into the house.
1: ఈ అహంకారంతో ఉండినటువంటి అర్జునుకు నేను యజమానుడను, కృష్ణుడు డ్రైవర్, కనుక మొదలు డ్రైవర్ దిగి నా తలుపులు తెరిచినప్పుడే యజమానుడు దిగాలి. ఇది సరి అయినటువంటి పద్ధతి.
0: అర్జున, హూ వాస్ పఫ్డ్ అప్ విత్ ఈగోయిజం, వాస్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్, కృష్ణ వాజ్ ఓన్లీ ఏ చారియటియర్, హీ హాస్ టు గెట్ డౌన్ ఫస్ట్ అండ్ దెన్ ఓపెన్ ద డోర్, దెన్ ఓన్లీ యాజ్ ద మాస్టర్ ఐ హావ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
1: బావా, నీవు ముందు దిగిపో అన్నాడు అర్జునుడు కృష్ణుణ్ణి.
0: అర్జున టోల్ కృష్ణ, బ్రదర్ ఇన్ లా, యూ ప్లీజ్ గెట్ డౌన్ ఫస్ట్.
1: లేదు లేదు అర్జున, నీవు ముందు దిగి వెళ్ళమన్నాడు.
0: కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యూ ప్లీజ్ గెట్ డౌన్.
1: ఈ విధంగా వాదోపవాదములు జరుపుతూ వచ్చాయి.
0: దిస్ వే ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూడ్.
1: కొంత కృష్ణుడిపైన అసూయ కూడాను వచ్చింది.
0: అర్జున డెవలప్ ఏ సార్ట్ ఆఫ్
1: గొప్పవాడు గొప్పవాడు అనుకోవటం వల్ల కదా నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, నాకంటే నా గొప్పవాడు అని కొంత వచ్చింది ఇక్కడ.
0: అర్జున ఆల్సో ఫెల్ట్ జెలస్ ఆఫ్ కృష్ణ, థింకింగ్ ద హ్యావ్ బీన్ థింకింగ్ ద కృష్ణ ఈజ్ గ్రేట్ అండ్ దేర్ ఫోర్ హీఈస్ అస్యూమింగ్ ఆల్ దీస్ థింగ్స్. వెల్ ఇట్ ఈస్ మై ఓన్ మిస్టేక్.
1: సరే ఇంకా యుద్ధం జరగవలసి ఉంటుండాలి, మొదలే కృష్ణుడితో ద్వేషం చేసుకుంటే రేపటి దినం ఏమైపోతుందో అని కొంచెం భయపడి అర్జునుడు దిగాడు.
0: అర్జున థాట్ ద స్టిల్ వార్ హ్యాస్ టు బి ఫాట్ అండ్ ఐ డు నాట్ వాంట్ టు డెవలప్ ఎన్మిటీ విత్ కృష్ణ, ఇట్ మే నాట్ బి మై ఓన్ ఇంట్రెస్ట్. దేర్ఫోర్ అర్జున గాట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
1: నిలిచాడు ఆ రథం దగ్గర అర్జునుడు.
0: అర్జున గాట్ డౌన్ అండ్ స్టూడ్ నియర్ ది చారియట్.
1: కృష్ణుడు మరింత ఒత్తిడి పెడుతూ వచ్చాడు, నీ వెళ్ళు లోపలికి వెళ్ళు అన్నాడు.
0: కృష్ణ బిగాన్ ప్రెషరైజింగ్ అర్జున, యూ ప్లీజ్ గెట్ ఇన్ టు ది హౌస్.
1: చేయలేక వెళ్ళలేక లోపల
0: లెఫ్ట్ విత్ నో ఆల్టర్నేటివ్ అర్జున ఎంటర్డ్ ద హౌస్.
1: తక్షణమే కృష్ణుడు కుప్పించి ఎగసి ఆ రథం నుంచి బయటకు దుమికాడు కృష్ణుడు.
0: కృష్ణ జంప్ డౌన్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ దట్ చారియట్ ఏ లాంగ్ డిస్టెన్స్.
1: తక్షణమే రథం వశం అయిపోయింది.
0: ద మోమెంట్ కృష్ణ కేమ్ అవుట్ ది ఎంటైర్ చారియట్ వాజ్ డిస్ట్రాయిడ్ టు యాషెస్.
1: ఇది చూచినటువంటి ధర్మజుడు అర్జునుడు ఆశ్చర్యపోతూ దీనికి కారణం ఏమిటని అడిగారు.
0: ధర్మజ అండ్ అర్జున హూఆర్ జస్ట్ సీయింగ్ దిస్ దే ఆస్క్ కృష్ణ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ సీన్.
1: అర్జున దైవతత్వం గాని దైవ లీలలు కాని దైవత్వం ఎవరు కూడా అర్థం చేసుకునిలేరు.
0: డివినిటీ ద యాక్ట్స్ ఆఫ్ డివినిటీ నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఓ అర్జున.
1: దైవమునకు స్వార్థం లేదు.
0: ఫర్ డివినిటీ దర్ ఇస్ నో సెల్ఫిష్నెస్.
1: భక్త రక్షణ అనే అతని యొక్క ప్రతిజ్ఞ.
0: ప్రొటెక్షన్ ఆఫ్ ది డివోటీస్ ఈజ్ హిస్ ఓన్లీ వర్వ్.
1: భక్తోద్ధారమే అతని కర్తవ్యం.
0: టు ఎన్కరేజ్ అండ్ సేవ్ ది డివోటీస్ ఈజ్ ఓన్లీ
1: భీష్ముడు వేసినటువంటి అంబులన్నీ కూడాను నా కాలి కింద తొక్కుని అణగదొక్కున్నాను.
0: ఆల్ ద వెపన్స్ విచ్ ఆర్ ఎంప్లాయిడ్ బై భీష్మ ఐ కెప్ట్ ఇట్ అండర్ మై.
1: కనుకనే ఆ అస్త్రములు నీపైన ఏమాత్రం కూడా పని చేయలేకపోయాయి.
0: As I held them under my foot, they were not able to exercise their power over you.
1: నేనే మొదలు దిగి ఉంటే ఈ అస్త్రములన్నీ కూడా భస్మం చేసి ఉండేది.
0: If only I had got down on the chariot first, these weapons would have destroyed you and also the chariot.
1: ఈ స్థితిలో నీవు కూడా భస్మం అయి ఉండేటువంటి వాడు.
0: Under those circumstances, would have also been reduced to ashes.
1: ఈ సత్యాన్ని గుర్తించుకొని లేక నన్ను ముందు దిగమని ఒత్తిడి పెట్టావు.
0: Not recognizing this truth, you are asking me to get down first.
1: ఆ మాటలు విన్నంతనే అర్జునుడు తన యొక్క అహంకారమును చంపుకున్నాడు.
0: ద మోమెంట్ అర్జున హర్డ్ దీస్ వర్డ్స్ ఆఫ్ కృష్ణ హీ
1: దైవమునందు కూడాను దోషములు కనిపెట్టడం కూడాను ఒక అసూయకు ఒక ప్రధానమైన గుణం అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ ఫైండింగ్ ఫాల్స్ ఇన్ డివినిటీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ జెలసీ.
1: ఈ అసూయకు ప్రధానమైనటువంటి గుణములు కొన్ని ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ సైన్స్ ఆఫ్ జెలసీ.
1: తమకంటే అధిక కీర్తిని సంపాదించేటువంటి వారిపైన అసూయ కలుగుతుంది.
0: Jealousy is developed against persons who earn greater fame than themselves.
1: Tanakante adhika sampada kaliginatundi vaani paina asuya kalugutundi.
0: Ane person who is having more wealth than himself, there will be jealousy.
1: Atanakante kontha andamuga undinatundi vaani paina asuya kalugutundi.
0: Jealousy is developed against a person who is more beautiful.
1: Atanakante adhika markulu teesukunetundi vidyarthi paina asuya kalugutundi.
0: Ane student who scores a higher mark also jealousy is developed.
1: Idhe vidhamgane tanakante ఏ విషయం నందైనా కూడాను అందం నందు కాని అధికారం నందు కాని ఇంకే విధమైన సంపదలు ఎందుకు కాని గౌరవం నందు కాని ప్రతిష్టలు ఎందుకు కాని అధికంగా ఉంటుండేటువంటి వారిపైన అసూయ కలగటం ఇది మానవుల యొక్క బలహీనత.
0: ఇట్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ టు డెవలప్ జెలసీ అగెన్స్ట్ పీపుల్ హూ ఎక్సెల్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యూటీ.
1: ఈ అసూయ అనేటువంటిది మానవుని లోపల ప్రవేశించగానే
0: ద మోమెంట్ జెలసీ ఎంటర్స్ ఇన్ టు ఎనీ పర్సన్
1: ఎంతో కాలం నుండి సాధించి సంపాదించుకున్నటువంటి సద్గుణములు కూడా భస్మమైపోతాయి.
0: ఆల్ దోస్ వర్చ్యూస్ విచ్ పీపుల్ వుడ్ హావ్ కల్టివేటెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఎర్న్డ్ వుడ్ బి డిస్ట్రాయిడ్.
1: ఈ అసూయ ఊరికి వదిలేటువంటిది కాదు.
0: జెలసీ ఇస్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ జస్ట్ లైక్ దాట్.
1: మానవుని ఎందున్నటువంటి సమస్త సద్గుణములు కూడాను నాశనం చేస్తుంది.
0: ఇట్ వుడ్ డిస్ట్రాయ్ ఆల్ ది గ్రేట్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ విచ్ ఆర్
1: రాక్షసత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది.
0: ఇట్ డెవలప్స్ డెమానిక్ నేచర్
1: మానవత్వాన్ని మాయం చేస్తుంది.
0: ఇట్ డిస్ట్రాయ్స్ హ్యూమన్ నేచర్
1: పశుత్వాన్ని బలపరుస్తుంది.
0: ఇట్ స్ట్రెంగ్థన్స్ యానిమల్ నేచర్.
1: ముందు వెనుక యోచన చేయదు.
0: ఇట్ డజంట్ లుక్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్.
1: కనుక మొట్టమొదట అసూయ అనేటువంటిది మానవుని యందు ఉండకుండా చూసుకోవాలి.
0: Therefore, in the very first place, everyone has to try to see that jealousy doesn't enter into him.
1: ఇతరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
0: You should enjoy at the sight of other people.
1: ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి నీవు ఆనందించు.
0: You should enjoy at the progress of others.
1: ఇతరుల యొక్క మేలును చూచి నీవు ఆనందించు.
0: You should enjoy at the welfare of others.
1: ఇది నిజమైనటువంటి సద్గుణము.
0: This is a true virtue.
1: ఇట్టి పరోపకారార్థం నిదం శరీరం. పరుల యొక్క మంచిని చూచి మంచిని కోరటమే సరైనటువంటి సద్గుణం అని కూడాను భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
0: భగవద్గీత హెస్ ఆల్సో టాట్ డిజైరింగ్ ది వెల్ఫేర్ అండ్ గుడ్ ఆఫ్ అదర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఎ గుడ్ క్వాలిటీ.
1: మానవుడు అనుభవించేటువంటి సమస్త దుఃఖములకు మూల కారణం అసూయని.
0: ఫర్ ఆల్ ది సఫరింగ్స్ అండ్ గ్రీఫ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్
1: తొమ్మిదవ అధ్యాయమునందు భగవద్గీత యందు అర్జున నీవు అనసూయుడు కమ్ము అసూయుడు కాదు అనసూయుడు.
0: ఈ కృష్ణ ఆస్క్ అర్జున, అర్జున యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ జలస్, యూ షుడ్ బి అనసూయ, యూ షుడ్ నాట్ బి జలస్.
1: అనసూయ అనగా అసూయ లేనటువంటి వాడు.
0: అనసూయ మీన్ ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ జలసీ.
1: అనసూయ అనేటువంటి తత్వము దైవత్వాన్ని పసిపాపలుగా కూడా చేసుకుంది.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ జలస్లెస్నెస్ కెన్ కన్వర్ట్ ఈవెన్ డివినిటీ ఇన్ టు స్మాల్ చైల్డ్.
1: ఆమె అనసూయ.
0: షీ వాజ్ అనసూయ.
1: ఈ అనసూయను పరీక్షించుటకై వచ్చినటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను పసిపాపలుగా చేసుకుంది.
0: షీ వాజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హూ కేమ్ టు టెస్ట్ హర్ ఇన్ టు చిల్డ్రన్.
1: అనగా మన యొక్క గుణములను కూడాను మనం వశము చేసుకోవచ్చును. సత్వరజోతమ గుణములు కూడాను మనం జయించవచ్చును.
0: We'll be able to control and conquer the guna, sattva, rajas and tamas if we are free from jealousy.
1: ee anusuya valla entaina manam sadhinchadaniki vilavutundi.
0: With the help of this particular quality of lack of jealousy you'll be able to conquer
1: anusuya,
0: lack of jealousy. Without that jealousy you'll be able to conquer anything.
1: Kanuka asuyane unte mana samastamunu kudanu nashanam chestundi.
0: If you have jealousy, it is going to destroy all your
1: good qualities. Idi naasanam cheyatame kaadu, tananu kuda taanu naasanam chestundi.
0: It would not merely destroy others, it would be destroying the person who is having jealousy also.
1: Asuya parunaku sukhamuga nidra kuda untundadu.
0: A jealous person will not have good sleep.
1: Kanti ninduku nidra, kadupu ninduku tindi kuda tinadu.
0: He would not be able to sleep well or he would not be able to eat to be.
1: Ee asuya ee vidhamaina rogam lekapoyinappudiki manishini cheenimpa chestundi.
0: Even if a person does not have any physical ailment or disease, this jealousy will
1: be antar chaya ante kuda deeniki oka peru.
0: This is an inner tuberculosis.
1: Chaya rogam aneetundi dehaanni kramakramena kalipinche reethiga taggistundi.
0: Tuberculosis will weaken a person and
1: kaani ఈ అసూయ అనేటువంటిది లోపల చేరి అనేక విధములుగా కూడాను అతన్ని భస్మం చేస్తుంది.
0: జలసి వన్స్ ఇట్ ఎంటర్స్ ఇంటు ఎ పర్టిక్యులర్ పర్సన్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: ఇది మహా ఘోరమైనటువంటి వ్యాధి అని కూడా చెప్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఎ డిసీజ్ విచ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ అట్ ఆల్.
1: మనం తక్కువ స్థాయిలో ఉండినా ఎక్కువ స్థాయిలో ఉండినటువంటి వారిని చూచి ఆనందపడితే దైవము మన యొక్క దీని కూడాను అనుగ్రహిస్తాడు.
0: God will bless us with his grace if only, even though if we are in a smaller position, we should enjoy at the glory.
1: Tanaku ledani unna varini chuchi manam asuya padte tana yokka sthiti marinta digijari potundi.
0: If a person just feels bad just because other people are having greater things which he does not
1: have. Ee naadu kali yugamulo sarvatra vyapinchi untundadi asuya.
0: Jealousy is all pervasive these days of kali age.
1: Yogi endu భోగి ఎందు, జోగి ఎందు, విరాగి ఎందు, బైరాగి ఎందు, సర్వులు ఎందు కూడాను ఈ అసూయ అనేటువంటి వ్యాధి వ్యాపించి ఉంటుండాలి.
0: జలసీ ఈజ్ ప్రివలెంట్ ఇన్ ఆల్ పీపుల్ బీయిం యోగి, జోగి, భోగి, రాగి, విరోగి.
1: కనుక ఈ అసూయ చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ జలసీ పీపుల్ ఆర్ లూజింగ్ పీస్ ఆఫ్ మైండ్.
1: ఒకనొక సమయం లోపల బుద్ధుడు విచారణమై బయలుదేరి వెళ్తున్నాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ బుద్ధా వాస్ గోయింగ్ బెగింగ్ ఫర్ ఆల్మ్స్.
1: తాను చేరవలసినటువంటి గ్రామం సమీపిస్తుండాలి.
0: హి వాస్ అబౌట్ టు రీచ్ ద విలేజ్ విచ్ హి వాస్ అటెంప్టింగ్.
1: ఆ గ్రామం లోపల అందరూ కూడాను బుద్ధుని పైన అమితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు.
0: ఆల్ దోస్ పీపుల్ ఇన్ ద విలేజ్ వర్ హావింగ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ బుద్ధా.
1: అయితే గ్రామం సమీపిస్తూ ఉండగానే కొంతమంది ఈ రౌడీస్ దుర్మార్గులు చేరి ఇతని అడ్డగించి అనేక విధములుగా అతన్ని దూషిస్తూ వచ్చారు.
0: But before, as soon as they reached that particular village in the outskirts, some undesirable elements there began criticizing him.
1: కానీ ఈ బుద్ధుడు ప్రయాణం చేయకుండా ఒక రాతి పైన కూర్చున్నాడు.
0: He stopped there and he just sat down on a stone.
1: నాయన, మీరు నన్ను దూషించటంలో ఉండినటువంటి ఆనందం మీకేమిటి అని ప్రశ్నించాడు.
0: He asked them, well gentlemen, what is the pleasure that you get in criticizing me?
1: దీనికి కారణాలు వారు చెప్పకుండా మరింత హేయంగా అతన్ని దూషించడానికి ప్రారంభించారు.
0: Without giving any reasons for that, they increased their criticism against Buddha.
1: సరే, ఎంతసేపు మీకు ఇష్టంగా ఉంటుందో దూషించమని తాను కూర్చున్నాడు.
0: Buddha said, go on as long as you want.
1: సరే, వారు తిట్టి తిట్టి నోరు నొప్పి వచ్చేసింది. వారు ఇంకా వెళ్లిపోవటం సిద్ధంగా ఉంటున్నారు.
0: They criticized to a point of tiredness. They were tired of it and they were about to go.
1: అప్పుడు వారికి వెళ్లిపోయే ముందుగా బుద్ధుడు చెప్తున్నాడు, నాయన, రాబోయేటువంటి గ్రామము లోపల నాపైన అమితంగా ప్రీతి కలిగినటువంటి వారు అందరు. నేను ఆ గ్రామంలో చేరిన తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారు. కనుక మీ ప్రమాదమును తప్పించే నిమిత్తమై మీరు ఎంతవరకు నన్ను దూషించాలని ఇష్టం ఉంటుందో అంతవరకు దూషించడానికి మీకు అవకాశం ఇచ్చే కోసం ఇంతసేపు నేను ఇక్కడ కూర్చున్నాను.
0: When they were about to go, Buddha addressed them, children, I want to tell you one truth. In the village where I am going, all those people love me so much that if only you criticize like that, they will cut you to pieces. And in order to save you from that danger, I allowed you to revile and to criticize me here itself. I have given you enough time.
1: సంతోష పెట్టాలంటే మనం ఎన్నో విధములుగా శ్రమ పడాలి, ధనం వ్యయం చేయాలి.
0: If you want to give joy to people, you have to spend a lot of money and make number of
1: kanuka nenu ee naadu ee naya paisa kharchu kaakunda kharchu cheyakunda ee vidhamaina shrama padakunda neeku inta mandiki inta aanandanni nenu andisthunnanu enta haayi naaku ee naadu annadu.
0: Buddha said, without spending a pie, without making any effort, I have been able to give you so much of joy by allowing you to criticize me. How happy I am.
1: Nannu dooshinchadam meeku aanandanga undalante aa aanandaniki nene kada kaaranam.
0: If you are deriving some joy by criticizing me, then I am responsible for your joy.
1: Yedo biliki vidhamuga neeku trupti kaliginchanu kabatti ee trupti kaliginchatam cheta naaku chaala aanandam anukunnadu.
0: Somehow or the other, I have been able to give you some kind of satisfaction and joy. By giving you satisfaction, I am deriving satisfaction.
1: Parulu santrupti pette kosamani aneka mandi chatralu kattistaru.
0: For giving joy and satisfaction, number of chavalu
1: trugistaru.
0: Well served that.
1: ఇంకా అనేక విధమైనటువంటి యొక్క ఉపకారమైన కర్మలు ఆచరిస్తారు.
0: ఏ నంబర్ ఆఫ్ యూస్ఫుల్ యాక్టివిటీస్ ఆర్ అండర్టేకన్.
1: కానీ ఇంత శ్రమ లేకుండా ఈ విధంగా ఈ దుర్మార్గులను సంతోష పెట్టినానంటే నేను ఎంతో గొప్ప పని చేసినటువంటి వాడిని అన్నాడు.
0: Without undertaking any such activities, if I have been able to give so much of satisfaction for these wicked people, I think I must be happy.
1: Mari inka oka vishayam entundi dinini variki chakkaga hrudayaniki hattukunetattu bodhinchadu.
0: One more important thing was explained to them in such a way that it made indelible impression on their hearts.
1: Nee intiki oka bichchagaadu vachadu.
0: Say, suppose a beggar comes to your house.
1: Bhavati bichchandehi ani adigadu.
0: He asked for alms. Bhavati bichchandehi.
1: నీవు బిచ్చం తీసుకుని వచ్చావు.
0: యూ బ్రింగ్ ఆర్మ్స్.
1: కానీ నేను అడిగిన బిచ్చం కాలేదు, మరొక బిచ్చం తెచ్చావు.
0: యూ హావ్ బ్రాట్ ద వన్ విచ్ ఐ హావ్ నాట్ ఆస్క్డ్ ఫర్.
1: అప్పుడు నేను ఆ బిచ్చం తీసుకోకపోతే నీవు ఆ బిచ్చాన్ని ఏం చేస్తావు అన్నాడు.
0: సపోజ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ది ఆర్మ్స్ విచ్ యు ఆర్ గివింగ్, వాట్ విల్ యూ డూ?
1: నీవు తీసుకోకపోతే నేను వెనుకు తీసుకుని పోతాను, ఆ బిచ్చం నాకే చెందుతుంది అన్నాడు.
0: హి సెడ్, వెల్ ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్, దట్ విల్ బి బిలాంగింగ్ టు మీ ఓన్లీ.
1: అదే విధంగానే నన్ను నీవు దూషణ అనేటువంటి బిచ్చం తెచ్చి నాకు ఇవ్వడానికి ప్రయత్నించావు, దాన్ని నేను తీసుకోలేదు.
0: సిమిలర్లీ యు ఆర్ గెటింగ్ దిస్ క్రిటిసిజం అండ్ యు ఆర్ జస్ట్ గివింగ్ దట్ యాజ్ ఆర్మ్స్ టు మీ, ఐ హావ్ నాట్ యాక్సెప్టెడ్ దట్.
1: అప్పుడు ఈ బిచ్చం ఎవరికి చేరుతుంది?
0: టు హూ వుడ్ దిస్ గో దేర్?
1: రీడైరెక్ట్, నీకే చేరుతుంది.
0: ఇట్ గెట్స్ రీడైరెక్టెడ్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు యూ.
1: కనుక నిన్ను నీవే దూషించుకుంటున్నావు కానీ నన్ను కాదు.
0: That way you are criticizing yourself and you are not criticizing.
1: Manam oka register cover kin rasi oka mitruniki post lo veste,
0: if you send a registered post, a letter by registered post to a friend,
1: aa friend aa register cover nu teesukokunda pote,
0: if the friend does not accept that registered
1: postal
0: post,
1: department lo em avutunda cover?
0: What would the postal department do with that cover?
1: Adi redirect evaru pampicharo vaadiki chertundi.
0: It will be redirected back to the person who has sent it.
1: అదే విధంగానే నీవు ఒకరిని దూషిస్తూ వచ్చావంటే లేక ఒకరిని విమర్శిస్తూ వచ్చావంటే వారు దానిని లక్ష్యం చేయకపోతే ఆ విమర్శ నీకే రీడైరెక్ట్ అయిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ క్రిటిసైజింగ్ ఆర్ రివైలింగ్ ఎనీ పర్సన్, ఇఫ్ దే డు నాట్ యాక్సెప్ట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
1: కనుక ద్వేషం అనేటువంటిది, అసూయ అనేటువంటిది తమను తాము బాధించుకోవటమే తప్ప అన్యులను బాధిస్తున్నామనుకోవటం కేవలం అల్పతృప్తి.
0: It is only a mean type of satisfaction to think that with jealousy and hatred we have been giving trouble to others. We are not giving trouble to others, we are troubling ourselves.
1: Kanuka ee asuya anetundi manavunni aneka vidhamulaga tanantane himsistundi.
0: Jealousy gives a lot of trouble to a person who is having it in a number of ways.
1: Oka maharishi,
0: a particular maharishi,
1: aneka palapushmalato kodinatundi okka vanamunu penchukuntu unnadu.
0: He was bringing up a garden with full of flowers and fruits.
1: Kani atani endukudano oka vidhamainatundi okka ahankaram bayalderindi.
0: Even that maharishi developed a sort of egoism in him.
1: Ahankaram bayalderinappudike asuya kuda praveshinchindi.
0: The moment he developed egoism, jealousy also entered into
1: ahankara asuyalu rendu cheriteppudike desham aneetundi akada attend ayindi. Cheripoyindi.
0: When egoism and jealousy developed, hatred automatically joined there.
1: ఒకానొక సమయం లోపల భగవంతుడు ఇతను ఋషిగా ఉంటున్నాడు, సన్యాస వస్త్రము ధరించాడు, వేషము చూస్తే కాషాయము, హృదయం చూస్తే కషాయము, ఇది ఏదైనా మార్చాలి అని ఉద్దేశంతో ఒక ముసలి బ్రాహ్మణ వేషంతో ఆ తోటలో ప్రవేశించాడు భగవంతుడు.
0: God saw this particular person, he wears the robes of a sannyasin, but his heart is full of poison. I should teach him certain things. He disguised himself as a old brahmin and came to that garden.
1: Oka chettu daggariki poyadu ee musili brahmanudu. Aha, ee vruksham enta abhivruddhi ayipoyindi, ee phalapushpalu enta aanandanga untunnayi chudadaniki, దృశ్యంలో ఎంతైనా ఆకర్షణీయంగా ఉంటుండాలి, ఈ తోటను పెంచిన వారు ఎవరు అని ఈ ముసలివాడు ఆ సన్యాసిని ప్రశ్నించాడు.
0: దిస్ ఓల్డ్ బ్రాహ్మిన్ వెంట్ టు ఎ పర్టికులర్ ట్రీ, అప్రిషియేటెడ్ ది ట్రీ యాజ్ ఎ వెరీ నైస్ ట్రీ విచ్ హెస్ డెవలప్డ్ అండ్ దెన్ సెడ్, హూ ఈస్ ది పర్సన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ టు డెవలప్ సచ్ ఎ ఫైన్ ట్రీ.
1: సన్యాసి వచ్చి, అయ్యా బ్రాహ్మణోత్తమ, రాత్రింబవులు బిడ్డలను పెంచినట్టు పెంచినాను, కంటిరెప్పవలే కాపాడుతూ వచ్చాను, ఈ మొక్కను నాటింది నేను, ఇది అభివృద్ధి పరిచింది నేను, నేను చీడ పడితే తీసేసింది నేను, వేరు పురుగు పడితే కొట్టేసింది నేను, ఈ రోగ్గు వేసింది నేను, ఈ అలంకారం చేసింది నేను, కటింగ్స్ చేసింది అన్ని నేను నేను నేను అనుకుంటూ వచ్చాడు పాప.
0: దిస్ సన్యాసిన్ కేమ్ అవుట్వర్డ్ అండ్ జస్ట్ సెడ్, ఓ బ్రాహ్మిన్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ అప్ దిస్ ఎంటైర్ గార్డెన్, I am responsible for developing this particular tree. I have developed the roads. I have made this entire thing beautiful by my own effort.
1: ఈ తోటనే నా ప్రాణంగా చూసుకుంటున్నాను.
0: I am looking after this garden as
1: ఒక్క తోటమాలి లేడు.
0: There is no gardener.
1: నీరు తోడటం నేనే.
0: I draw water.
1: ఎరువు వేయటం నేనే.
0: I put manure.
1: రోడ్ అంతా క్లీన్ చేయటం నేనే.
0: I clean the roads.
1: ఈ పలపుష్పాలను పరుల కోసమే నేను పెంచుతున్నాను అన్నాడు.
0: I am developing these flowers and fruits for the sake of others.
1: సరే, కొంతసేపు అయినప్పటికీ ఆ యొక్క బ్రాహ్మణుడు బయట వెళ్లిపోయాడు.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ బ్రాహ్మిన్ వెంట్ అవుట్ ఆఫ్ ద గార్డెన్.
1: కొంతసేపట్లో ఒక గోవు వచ్చింది.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ వన్ కౌ ఎంటర్డ్ దేర్.
1: ఆ గోవు వచ్చి ఈ పుష్పములుగా విచ్చినటువంటి దీన్నంతా తాను తొక్కి అన్ని విధాలా చిన్న భిన్నం చేస్తుంటుండాలి.
0: ఇట్ ఎంటర్డ్ ది గార్డెన్ అండ్ ఇట్ వాజ్ అబౌట్ ఆల్మోస్ట్ స్పాయిల్ అండ్ డిస్ట్రాయ్ ది గార్డెన్ అండ్ ఫ్యూ ప్లాంట్స్ దేర్.
1: ఈ పుష్పగుచ్చులనంతా కూడా నువ్వు చిన్న భిన్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి సన్యాసి దూరం నుంచి కోపంతో ఒక కర్ర విసిరాడు.
0: ది సన్యాసిన్ హూ అబ్జర్వ్డ్ దిస్ కౌ స్పాయిలింగ్ ది గార్డెన్ త్రూ టుక్ ఎ స్టిక్ అండ్ త్రూ ఫ్రమ్ దేర్.
1: ఆ కర్ర తగిలినో లేదో ఆ గోవు క్రింద పడి మరణించింది.
0: ద మూమెంట్ దిస్ స్టిక్ టచ్డ్ దట్ పర్టికులర్ కౌ, ది కౌ డైడ్.
1: సరే, గోహత్యా పాపం ఈ సన్యాసి చుట్టుకుంటుందేమో అని లోపల భయపడుతున్నాడు.
0: దిస్ సన్యాసిన్ థాట్ దట్ ఐ మే బి షేర్ ది సిన్ ఆఫ్ దిస్ కిల్లింగ్ ది కౌ.
1: మరి కొంతసేపటికి ఈ ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు.
0: ఇమ్మీడియట్లీ విత్ ఇన్ షార్ట్ వైల్ ది సేమ్ ఓల్డ్ బ్రాహ్మిన్
1: అదే దారి నడుచుకుంటూ వచ్చి, అయ్యో పాపం, గోవును చంపినటువంటి వారు ఎవరో ఏమిటో అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: ఓల్డ్ బ్రాహ్మిన్ కేమ్ ఇన్ దట్ పర్టికులర్ రోడ్, సా ద కౌ అండ్ జస్ట్ సెడ్, హూ ఇస్ దట్ పర్సన్ హూ హాస్ కిల్డ్ దిస్ పర్టికులర్ కౌ.
1: అప్పుడు ఈ సన్యాసి దగ్గరకు వచ్చి, ఎవరయ్యా ఈ గోవును చంపినారే ఎవరిది అని చెప్పి ప్రశ్నించాడు.
0: హీ వెంట్ టు ద సన్యాసి అండ్ ఆస్క్డ్ హిమ్, సార్ హూ ఈజ్ ఇట్ హూ హాస్ జస్ట్ కిల్డ్ దిస్ పర్టికులర్ కౌ?
1: అంత దైవేచ్ఛ.
0: ది సన్యాసి సెడ్ దట్ ఇట్ ఇస్ ది విల్ ఆఫ్ ద లార్డ్ విల్ ఆఫ్ గాడ్.
1: దైవేచ్ఛ లేకపోతే ఒకరు చంపితే ఈ ప్రాణం పోతుందా?
0: Without the will of God, even if it is killed, can it be killed like that?
1: ఆ మాట విన్న తక్షణమే ఈ చెప్పాడు, తోటను పెంచింది నువ్వు, పువ్వును విప్పించి చేసిందేది నీవు, గోవును చంపిండేది మాత్రం దైవం.
0: ది మోమెంట్ దిస్ బ్రాహ్మిన్ హర్డ్ దిస్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది సన్యాసిన్, దిస్ బ్రాహ్మిన్ టోల్డ్ ది సన్యాసిన్, వెల్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ దిస్ గార్డెన్, ఫర్ ఆల్ దీస్ ప్లాంట్స్, ఫర్ పుట్టింగ్ ద రోడ్స్, బట్ ఫర్ కిల్లింగ్.
1: మంచివంతా నేను నేను అని అహంకారంతో చెప్పుకుంటున్నావు, చెడ్డను మాత్రం దైవం పైన వేస్తున్నావు.
0: యు ఆర్ టేకింగ్ క్రెడిట్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్ దట్ హ్యాపెన్, బట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ బ్యాడ్ యు ఆర్ జస్ట్ పుట్టింగ్ ది బ్లేమ్ ఆన్ గాడ్.
1: ఈ అహంకారం కూడాను కేవలం అసూయ యొక్క ప్రథమ భాగం అన్నాడు.
0: హీ సెడ్ దట్ దిస్ ఈగోయిజం అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ జెలసీ.
1: అప్పుడే చెప్పాడు, అయ్యా నేను ఒక బ్రాహ్మణుడు కాదు, నీ అహంకారం హతమార్చే నిమిత్తమై నేను ఈ వేషంతో వచ్చాను, నేను భగవంతుణ్ణి అని అతనికి తెలుపుకున్నాడు.
0: ద ఓల్డ్ బ్రాహ్మిన్ రివీల్డ్ హిస్ ఐడెంటిటీ. హి జస్ట్ సెడ్ ఐ యామ్ గాడ్ హింసెల్ఫ్, ఐ హావ్ కమ్ డౌన్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగోయిజం.
1: కనుక ఏ సమయంలో ఎక్కడ అసూయ అహంకారం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఏ రూపంలో దైవం వచ్చి ఇతనికి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడో చెప్పుటకు సాధ్యం కాదు.
0: In what form God appears to and tries to correct a person who is having jealousy and egoism, it is difficult to say.
1: కనుక మొట్టమొదటిని మనం అసూయ ద్వేషము అహంకారములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
0: Therefore, in the very first place, we'll have to take care to see that we do not develop egoism, hatred and jealousy.
1: ఈ అసూయ అనేటువంటిది కేవలం గ్రంథపఠనం చేత లభించేటువంటిది కాదు, నాశనం చేసుకోవటానికి.
0: It is not possible to destroy jealousy by merely reading scriptures.
1: ఈ స్వప్రయత్నముతో
0: with self effort
1: sadhanalu salipi
0: by doing spiritual exercises
1: hrudayamunandu parivartanalu gavinchukoni
0: by transforming one's own
1: paripurnamainatundi premanu penchukoni
0: by developing complete love
1: daivarpitamainatundi buddhito ee asuyanu hatamarchukovali.
0: We can destroy this jealousy by offering all the things at the lotus feet.
1: అసూయ మనయందు ఉండినంత కాలం కూడాను మనం ఏమాత్రం కూడాను రాణింప చేయదు.
0: So long as we have jealousy, we can never shine.
1: మనలో సమస్త సద్గుణములు కూడాను అది హతమార్చి వేస్తుంది.
0: All the great virtues in us will be destroyed by that.
1: కాన మానవుని యందు అసూయ లేకుండా చేసుకోవటము ఇది ప్రధానమైనటువంటి సద్గుణము అని బోధించింది భగవద్గీత.
0: భగవద్గీత has therefore taught that is the primary thing for every person to see.
1: నిత్య జీవితం లోపల
0: in daily life
1: ఆదర్శవంతమైనటువంటి గుణములతో
0: with ideal virtues
1: అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకొని
0: favorable circumstances will have to be created for oneself.
1: ఆనంద జీవితాన్ని గడిపినప్పుడే
0: when one lives a happy life
1: ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: One would be able to understand the principle of ఆత్మన్.
1: మన నిత్య జీవితంలో ఇలాంటి సద్గుణములనే మనం పోషించుకునకుండినా మనం అగమ్యము అగోచరమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేము.
0: ఇఫ్ యూ డు నాట్ డెవలప్ దీస్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ ఇన్ డైలీ లైఫ్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: యొక్క ప్రకాశం సర్వత్రా ఉంటుండాలి.
0: ద ఎఫల్జెన్స్ ఆఫ్ ఆత్మ ఈస్ ఎవ్రీవేర్.
1: ఇది కేవలం వ్యక్తిత్వంతో కూడినటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎ పర్సన్.
1: ఇది ప్రకాశంగా ఈ హాల్ అంతా కూడా వెలుతురుగా ఉంటుండాలి.
0: యాజ్ ఎ క్వాలిటీ యాజ్ ఎ షైనింగ్ ఇట్ విల్ బి ఇన్ ది ఎంటైర్ హాల్. యాజ్
1: ఈ వెలుతురుకు కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ లైట్?
1: ఎక్కడో ఒక జ్యోతి ఉండటం వల్లనే వెలుతురు మనకు కనిపిస్తుంటాది.
0: వీ గెట్ లైట్ అండ్ వుడ్ బి ఏబుల్ టు సీ లైట్ ఓన్లీ వెన్ దెర్ ఈస్.
1: జ్యోతికి ఆకారం ఉన్నది కానీ వెలుతురుకు ఆకారం లేదు.
0: ఫర్ లైట్ దెర్ ఈస్ ఫార్మ్, బట్ ఫార్ ది ఎఫల్జెన్స్ దెర్ ఇస్ నో ఫార్మ్.
1: కనుకనే ఆత్మ అనేటువంటిది ప్రకాశం వంటిది.
0: ఆత్మ మే బి కంపేర్ టు ఎఫల్జెన్స్.
1: ఈ ప్రకాశమునకు ఒక రూపము ఒక నామము లేదు.
0: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దెర్ ఇస్ నో ఫార్మ్.
1: ఏ రూపమైనా ఏ నామైనా ధరించవచ్చు.
0: ఇట్ మే టేక్ ఎనీ ఫార్మ్ అండ్ ఎనీ నేమ్.
1: ఉపాధిని ఆధారం చేసుకునేది రూపనామములు దాన్ని పోషిస్తూ వస్తున్నాయి.
0: టేకింగ్ ఎ వెస్చర్ యాజ్ ద బేసిస్ ఇట్ టేక్స్ ఎ పర్టికులర్ ఫార్మ్.
1: అండి బల్బ్ లో లైట్ వస్తుండాలి.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఈస్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద
1: ఫ్యాన్. లో గాలి వస్తుండాలి.
0: ఫ్రమ్ ద ఫ్యాన్ యూ గెట్ బ్రీజ్.
1: స్టవ్ లో వంట చేస్తుండాలి.
0: You'll be able to cook food.
1: Machine lo pani chestundali.
0: in the machine you'll be able to just produce.
1: Machine chese paniki fan chese paniki viruddhanga untundali.
0: The work which is done by a machine and fan are different and opposite.
1: Light ichchetundi bulb ichchetundi light kunu stove chese vantaku vyathasam untundali.
0: There is difference in the light which is emanating from bulb and food which is cooked on a stove.
1: Ee machine lu yokka idi vyathasam veru veriga untundali.
0: In the machinery there is difference.
1: Ee yantramulu veru veriga untundali.
0: These machines are different.
1: Yantramulu yokka phalitam veru veriga untundali.
0: The effects are different.
1: కానీ కరెంట్ ఒక్కటిగానే ఉంటుంది.
0: బట్ ది కరెంట్ ఈజ్ వన్.
1: అదే విధముగానే భిన్న భిన్న ఉపాధులు ఎందు భిన్న భిన్న రూపము ధరించి ఈ ఆత్మతత్వము అనేక విత్వాన్ని నిరూపించేస్తుంటుండాలి. అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని కూడా బోధిస్తుంటుండాలి.
0: ఇన్ ద సేమ్ వే ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇన్ డిఫరెంట్ బాడీస్ ఇట్ ఇస్ మేనిఫెస్టింగ్ డిఫరెంట్లీ బట్ ప్రూవింగ్ ది సేమ్ యూనిటీ.
1: బల్బు ఇది చాలా ఇదిగా కనిపిస్తుంటుండాలి. ట్యూబ్ లైట్ ఇంకొక రీతిగా కనిపిస్తుంటుంది.
0: Bulb has a particular form. Tube light has a different form.
1: Dining room bulb అనేటువంటిది చాలా బ్రైట్ గా ఉంటుంది.
0: The dining room bulb may be very bright.
1: Bedroom bulb చాలా డిమ్ గా ఉంటుంది.
0: The bulb in the bedroom may be dim.
1: కానీ అంతా ఒకే కరెంట్ అయితే అక్కడ డిమ్ ఏమిటి ఇక్కడ బ్రైట్ ఏమిటి ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలని మన అజ్ఞానంతో వాదిస్తాం.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వి ఆర్గ్యూ ఇఫ్ ఇట్ ఇస్ ది సేమ్ కరెంట్ బోత్ ఇన్ ద బెడ్రూమ్ బల్బ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది డైనింగ్ రూమ్ బల్బ్ వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ ఇన్ లైట్.
1: బల్బ్ లో వ్యత్యాసం ఉంటుంది కానీ కరెంట్ లో వ్యత్యాసం లేదు.
0: దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద కరెంట్ బట్ ది డిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ ద బల్బ్స్.
1: నీ యొక్క హృదయం యొక్క ప్రేమతత్వం అనేటువంటి యొక్క కెపాసిటీ డిఫరెన్స్ ఉంటుండాలి.
0: దెర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ది లవ్ ఆఫ్ యువర్ హార్ట్.
1: పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది ప్రకాశవంతమైనటువంటిగా రూపొందుతుంది.
0: ఇఫ్ యువర్ లవ్ ఇస్ హోల్సమ్ ఫుల్ అండ్ కంప్లీట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ ఫుల్
1: సంపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది బెడ్రూమ్ బల్బ్ మాదిరి డిమ్ గా ఉంటుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ అ నారో లవ్ దట్ విచ్ యు ఆర్ హావింగ్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ బెడ్రూమ్ బల్బ్ విత్
1: లిమిటెడ్ కరెంట్. బల్బ్స్ మార్చుకో కానీ కరెంట్ ను మార్చడానికి వీలు కాదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ది కరెంట్ యూ చేంజ్ ది బల్బ్స్ టు గెట్ గ్రేటర్ లైట్.
1: కనుకనే అసూయ అనేటువంటిది పెట్టుకుంటే ఇక్కడ చాలా డిమ్గా ఉంటుంటాయి.
0: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ జెలసీ ది పవర్ ఆఫ్ ద లైట్ విల్ బి
1: ప్రేమతత్వం అనేటువంటి ప్రకాశం ఉంటే థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్ ఈజీగా ఉంటుంటుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ లవ్ దెన్ ది పవర్ వుడ్ బి సంథింగ్ లైక్ థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్
1: వోల్టేజ్. కనుక నీవు ప్రేమతత్వాన్ని పెంచుకో.
0: Therefore, develop love.
1: ఈ ప్రేమ చేతనే దైవత్వాన్ని నువ్వు గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇట్ ఇస్ పాసిబుల్ టు రికగ్నైజ్ డివినిటీ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
1: పుట్టిన చంద్రుని నీవు చూడాలంటే ఒక టార్చ్ లైటో పెట్టమాక్స్ లైటో అరికెన్ ల్యాంటర్న్ తీసుకుని రానక్కర్లేదు.
0: In order to recognize and see moon, there is no need for getting a torch light to look at
1: chandruni yokka velturu dwarane chandruni chudali.
0: Through the light of moon itself you can see the moon.
1: Kaluku prema swarupunni nu chudalanukunte prema dwarane prema swarupunni chudali.
0: If you want to see and perceive God who is love, you through his love only you'll be able to see.
1: Dveshamuto prema swarupunni chudataniki veelu kaadu.
0: It is impossible to see him with hatred because he is the very
1: opposite. Elantante blindness oka kannu leni gruddivani vantidi.
0: Hatred is something like blindness. It makes
1: gruddivani eduruga enta powerful aina light pettinappudiki viliki cheekate gaani velthuru kaadu.
0: Whatever powerful light is kept before a blind man, he would not be able to see light at all.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణములు ఉండినంత వరకు కూడాను సమీపమునందున్నటువంటి దైవత్వాన్ని కూడాను తాను గుర్తించలేడు.
0: So long as one has these bad qualities, divinity which may be very near also will not be recognized.
1: ఎవడు సత్యముతో ప్రేమతో అనసూయతో నిరహంకారంతో జీవిస్తున్నాడో అలాంటి వాడు ఆ పదార్థం పైన ఎతకడానికి కూడా ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా దానిని పట్టేస్తాడు.
0: Any person who is free from jealousy, who is free from egoism, who is free from hatred, he will be able to directly
1: perceive divinity. A
0: person who has opened the eye of wisdom
1: will be able to see. A
0: person who has closed his eye with ignorance would not be able to perceive
1: God.
0: By closing the eyes, you will have to search for a towel which may be here.
1: కన్ను తెరుచుకుంటే డైరెక్ట్ గా దాన్ని తీసుకుంటాను.
0: ఇఫ్ యూ ఓపెన్ ది ఐ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ ది
1: కనుక జ్ఞాని డైరెక్ట్ గా దైవం చేరుతాడు.
0: దేర్ఫోర్ జ్ఞాని ఏ వైజ్ పర్సన్ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ రీచ్ గాడ్.
1: ఇదే సద్గుణములు కలిగినటువంటి వాడు.
0: జ్ఞాని ఇస్ వన్ హూ ఇస్ హావింగ్ ఫుల్ ఆఫ్
1: దుర్గుణములతో
0: విత్ బ్యాడ్ క్వాలిటీ
1: సంశయాలతో
0: డౌట్స్
1: అనుమానాలతో
0: విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సస్పెక్షన్
1: అలమటించేటువంటి మానవునకు ఏమాత్రం కూడా ఒక్కటి కూడా కనిపించదు.
0: ఏ పర్సన్ హూ ఈస్ సాచురేటెడ్ విత్ దీస్ థింగ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: కనుకనే డెత్ ఈజ్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ డెత్ ఈజ్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: మనము ఆ విధమైనటువంటి అజ్ఞానంలో ప్రవేశించరాదు.
0: వి షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానం అనేటువంటి దానిని అభివృద్ధి పరిచేటువంటిది అసూయ.
0: జెలసీ ఇస్ వన్ విచ్ డెవలప్స్ దట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుక విద్యార్థులైనటువంటి మీరు, లేత హృదయులైనటువంటి మీరు, ముందుకు ఎంతనో అభివృద్ధి కావాల్సినటువంటి మీరు ఈ అసూయకు ఏమాత్రం కూడా లోపల అవకాశం ఇవ్వకుండా చూసుకోండి.
0: Therefore, students who are having tender heart, who have a lot of progress to make,
1: ఎవరైనా మీ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినారంటే వాడిని చూచి మీరు చుప్పనాతి బుద్ధిని పెంచుకోకండి.
0: You should not have jealousy at all. If you come across a person,
1: నా క్లాస్ లో ఎవరో ఒక నా సోదరుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని నీవు ఆనందపడు. సంవత్సరం నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.
0: ఇఫ్ ఎనీ పర్సన్ ఇన్ యువర్ క్లాస్ గెట్స్ ఎ ఫస్ట్ ర్యాంక్, షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ. ఇఫ్ యూ
1: ఎంజాయ్, నేను కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి నా సోదరుతో పాటని నీవు కష్టపడి చదువు.
0: యూ కెన్ ఆల్సో మేక్ ఎఫర్ట్ టు గెట్ ది ఫస్ట్ ర్యాంక్.
1: నీవు చదవకుండా చదివిన వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడంటే వాడిపైన అసూయ పట్టము. చదవకుండా పోవటం ఒక తప్పు, అసూయ పట్టడం రెండవ తప్పు.
0: Without studying, when you do not get first rank, if you feel jealousy, there are two mistakes. You have not studied in the first place, and on the other
1: hand, raledi ani yachadam moodo tappu.
0: And crying over you are not getting it is the third mistake.
1: Kanuka vachina varini baagunna varini sukapadeetunte varini aanandanga unni kutumbalanu pachaga avruthi ayetunte oka kutumbalanu chinna bhinnam cheseetunte ee durgunalu maatramu manalo unchukoraadu.
0: We should not have these qualities which are likely to cause a lot of trouble and destroy families which are happy, whoever is enjoying all the pleasures of life.
1: Adhe vidhangane Duryodhanudu oka gunalu gurinchi Arjunudu cheptuntu కృష్ణుడు పచ్చని రాజవంశమును పాండవులనింప జనించినారు. ఎంతో పచ్చగా పెరుగుతున్నటువంటి యొక్క పాండవుల యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కౌరవులు.
0: వైల్ డిస్క్రైబింగ్ ది సేమ్ థింగ్ టు అర్జున, హి జస్ట్ సెడ్ దీస్ చిల్డ్రన్ ఆఫ్ ధృతరాష్ట్ర, దే ఆర్ బోర్న్ 101, హూ వాంట్ టు డిస్ట్రాయ్ పాండవాస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: పాండవులనింప జనించినారు, కార్చిచ్చే రేడు సూతసూతు స్నేహము దానికి తోడు. ఈ కౌరవులకు తగినట్టుగా వాడు కర్ణుడు ఒక సహాయం.
0: ఇన్ ట్యూన్ విత్ దీస్ పీపుల్స్ బ్యాడ్ క్వాలిటీస్ దేర్ ఇస్ కర్ణ హూ ఎన్కరేజెస్ దెమ్.
1: ఈ అసూయ పరులకు దుర్మార్గులు తోడునీడు అవుతారు.
0: ఫర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ జెలస్, బ్యాడ్ పీపుల్ విల్ గెట్ గివ్ కంపెనీ.
1: దానిపై కచ్చిలు రేపే ఆ శకునిగాడు.
0: ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ దేర్ వాజ్ శకుని హూ ఈస్ ఎన్కరేజింగ్ ఎన్మిటీ.
1: వాడు కూడా అసూయ పరుడే.
0: హీ వాజ్ ఆల్సో ఏ పర్సన్ ఫుల్ ఆఫ్ జెలసీ.
1: గుడ్డివాళ్ళు అందరూ చేరి గుంతలో పడిపోయారు.
0: ఆల్ దీస్ బ్లైండ్ పర్సన్స్ జాయిన్ టుగెదర్ అండ్ ఫెల్ ఇన్ ది.
1: ఈ పాండవులకు కలిగిన నష్టం ఏమిటి?
0: వాట్ లాస్
1: ఎవరి అసూయ వారిని హతమార్చింది.
0: ది జెలసీ ఆఫ్ దోస్ పర్సన్స్,
1: ఎవరి దుర్గుణమును వారిని అన్ని విధాలు క్షీణింపజేసింది.
0: ది వికెడ్నెస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ది పర్సన్ విల్ డిస్ట్రాయ్ దెమ్.
1: కనుక మొట్టమొదట మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే సద్గుణాలను కూడా మనం పెంచుకోండి.
0: If we really want to understand Bhagavad Gita, in the very first place we'll have to develop good virtues.
1: Sadgunamulu manam penchukunnappude Bhagavad Gita salakshanamga manaku artham avutundi.
0: If we want, only when we develop good qualities and virtues we'll be able to understand.
1: Lekapothe okka shlokamaina kuda manam artham chesukolemu.
0: Correct understanding of Bhagavad Gita is possible only.
1: Idi anantamaina arthalato kurchinatvantidi ee Bhagavad Gita.
0: Bhagavad Gita is full.
1: Idi kalparuchyamto samanamainatvantidi Bhagavad Gita.
0: Bhagavad Gita is a wish fulfilling.
1: Evaru korina arthanni variki andistu vastundi.
0: It gives the meaning according to their desire.
1: Kaani ee naadu manam anarthalu teeskoni యథార్థాన్ని కప్పివేస్తున్నాం.
0: బట్ టుడే వీఆర్ ఓన్లీ టేకింగ్ రాంగ్ మీనింగ్స్ బట్ వీఆర్ నాట్
1: ఓన్లీ అనర్థాన్ని ఒకటి తీసుకున్నా పర్వాలేదు, అనర్థానికి నానార్థాలు పెంచుతున్నాము.
0: ఫర్ ది రాంగ్ మీనింగ్ వీఆర్ గివింగ్ నంబర్ ఆఫ్ అదర్ మీనింగ్స్ ఆల్సో.
1: కనుక నీ భగవద్గీత వ్యర్థం అయిపోతుండాలి.
0: దేర్ ఫార్ భగవద్గీత ఇస్ బికమింగ్ ఎ వేస్ట్.
1: కనుక అర్థం చేసుకోవాలంటే సద్గుణాన్ని పెంచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ రియలీ అండర్స్టాండ్ యూ మస్ట్ డెవలప్ వర్చ్యూస్.

ಜನರ ಸದಾ ಬಸತ ಏಕರಾ.

ಜನರ ಜೀವನ ಘನ ಏಕ ರಾಮನ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 23rd discourse on Gita Bhagavan delivered on 4th September 1984. In this beautiful discourse, Bhagavan talks about one of the most important qualities a devotee should possess, which is contentment. Bhagavan also throws light on something which is more important for a devotee than his love of God. You might be wondering what could be more important for a devotee than his own love of God. Well, listen and find out for yourself. Sai Bhagavan Uvacha.
1: Na jayate mriyate idi సాంఖ్య యోగంలోని ప్రాణము ప్రధానము ప్రమాణము.
2: దిస్ ఈజ్ ద వెరీ ప్రూఫ్ బేసిస్ అండ్ అల్టిమేట్ ఎక్స్పోజిషన్ ఇన్ సాంఖ్య.
0: థ్రోస్ లైట్ ఆన్ సంథింగ్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అ డెవటీ దాన్ హిస్ లవ్ ఆఫ్ గాడ్. యు మైట్ బి వండరింగ్ వాట్ కుడ్ బి మోర్ ఇంపార్టెంట్ ఫర్ అ డెవటీ దాన్ హిస్ ఓన్ లవ్ ఆఫ్ గాడ్.

0: and ultimate exposition in Sankhya Yoga.
1: Najayati. Jananam unnadarpanidanike maranam kuda untuntadi.
0: That which has birth alone has death.
1: Janana maranamulu unnatuvanti vatike madhya koorpabadinatuvanti ee shadvikaramulu.
0: That which has birth and death has also the six types of changes in between.
1: Najayati. జననమే లేనటువంటినప్పుడు ఈ షడ్వికారముల యొక్క స్వభావములు మనకు అక్కరలేదు.
0: ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ బర్త్ అలూన్ దెన్ ది క్వశ్చన్ ఆఫ్ హ్యావింగ్ సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజ్ వుడ్ నాట్ అరైజ్.
1: దేనికి జననము లేదు? ఆత్మకు.
0: వాట్ డస్ నాట్ హ్యావ్ బర్త్? ఆత్మ డస్ నాట్ హ్యావ్ ఇట్.
1: ఆత్మ నిర్వికారం.
0: ఆత్మ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్.
1: కారణము నజాయతి. దీనికి జననం లేదు కనుక ఇది నిర్వికారం.
0: ది రీజన్ ఫార్ నాట్ గోయింగ్ అండర్గోయింగ్ ఎనీ మోడిఫికేషన్ ఈస్ ఇట్ డజంట్ హ్యావ్ బర్త్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇదే ఆత్మ యొక్క తత్వం.
0: ది రియల్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఈస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్.
1: జాయతి. దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
0: ఓన్లీ బాడీ హ్యాస్ బర్త్, బాడీ హ్యాస్ సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్, బాడీ హ్యాస్ డెత్.
1: కనుకనే ఇది దేహి ఆత్మతత్వం.
0: దేర్ఫోర్ ద ఇన్డ్వెల్లర్ ఆఫ్ ది బాడీ హ్యాస్ టు బి టేకన్ యాజ్ ఆత్మన్.
1: దేహి నిరామయుండు.
0: The indweller is Niramaya himself.
1: Ilanti atma tattvamunu gurtinchukunnappudu anniyu manaku nascharamulugane telustundi.
0: Once we recognize this principle and doctrine of atman, we would understand everything else as impermanent.
1: Kanukane atmanu gurtinchutakai prati vyakti kudanu మొదలు ప్రయత్నించాలి.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ట్రై టు రికగ్నైజ్ ఆత్మన్.
1: నకాంచో ఏనకేనచిత్. అనగా ఆశను పెంచుకునరాదు. లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహా సద్గుణం.
0: వన్ షుడ్ నాట్ డెవలప్ ద గ్రోత్ ఆఫ్ డిజైర్స్. వన్ షుడ్ బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ గెట్స్.
1: భక్తి యోగములో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు. మా మే ప్రియో నరః, ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి నకాంక్ష ఈ వాంఛ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
0: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ as expounded in the chapter of Bhakti Yoga that there are 26 qualities which a devotee should have to be liked and loved by the Lord, and of that contentment stands out to be one very important characteristic of a devotee.
1: Enta undinappatikini, enni bhogamulu anubhavinchinappatikini, enta sampadinchinappatikini inka chaladu ledu aneetunte yokka aavedana సాధకుని యందు ఉండరాదు.
0: ఏ సాధక షుడ్ నాట్ హ్యావ్ ద డిజైర్ టు ఎంజాయ్ థింగ్స్ ఆఫ్టర్ సీయింగ్ అండ్ ఆఫ్టర్ ఎంజాయింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ లగ్జరీ, సో మెనీ టైప్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్, సో మెనీ టైప్స్ ఆఫ్ థింగ్స్.
1: ఉన్నదానికి తృప్తి నుంది ఇదే సర్వస్వంగా భావించి సంతోషించినప్పుడే అతనికి శాంతి చేకూరుతుంది.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ పీస్ వెన్ వన్ ఈస్ కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ హ్యాస్ and thinks that which he has is everything.
1: Santushti leinatunti vaani hrudayamu kevalam eduru dabbalato allabadinatunti gampato neeru todinattuga untuntadi.
0: The heart of one who does not have contentment may be compared to a basket which has a number of holes with the help of which
1: bamboo
0: basket with the help of which the water

0: ఈస్ ట్రైడ్ టు టేకన్ అవుట్.
1: బావి నుండి ఈ గంపతో నీరు తోడినప్పుడు పైకి వచ్చేటప్పటికి అంత నీరు కారిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ డ్రాయింగ్ వాటర్ త్రూ దిస్ బ్యాంబూ బాస్కెట్ ఫ్రమ్ ఎ వెల్, బై ది టైమ్ ది బాస్కెట్ కమ్స్ అప్ ఆల్ ది వాటర్ వుడ్ హావ్ లీక్డ్ అవుట్ అండ్ గాన్.
1: చుక్క నీరైనా కూడాను ఆ గంపలో నిలవదు.
0: దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ దట్ బాస్కెట్.
1: అదే విధముగానే ఆశలకు గురి అయినటువంటి యొక్క మానవుని యొక్క హృదయం కూడాను క్రమక్రమేణ అసంతృప్తితో ఈ తృప్తి అనేటువంటిది కేవలము జారిపోయి అసంతృప్తితో కాలమును గడపవలసి వస్తుందని దీని యొక్క అంతరార్థం.
0: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ది బాస్కెట్ ద ఎనీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిజైర్స్ అండ్ గ్రీడ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ కంటెంట్మెంట్ ఆల్ ది కంటెంట్మెంట్ గోస్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ డిస్కంటెంట్మెంట్ విల్ బి లెఫ్ట్ విత్ హిమ్.
1: ఏమీ లేని మానవుడు ఏదో ఒక 100 రూపాయలన్నా చిక్కితే ఆనందాన్ని అనుభవిస్తానని ఆశిస్తాడు.
0: A person who does not have anything at all may feel happy, contented, if he gets 100 rupees.
1: 100 రూపాయలు లభించినా అయ్యో 1000 రూపాయలు లభిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అని మరొక ఆశను అభివృద్ధిపరచుకుంటాడు.
0: The same person, when he gets 100 rupees, he would think, how nice it would be if I can get 1000 rupees.
1: ఈ 1000 రూపాయలు లభించినా 100000 రూపాయలు కావాలి అని ఆశిస్తాడు.
0: If he gets by chance 1000 rupees, he desires to have 1 lakh of rupees.
1: ఈ 100000 రూపాయలతో తాను తృప్తి పొందడు, నేను జమీందారు కావాలనుకుంటాడు.
0: He would not be content with obtaining 1 lakh of rupees. He would be aspiring to become a landlord.
1: ఈ జమీందారు నుంచి తిరిగి మహారాజు కావాలని ఆశిస్తాడు.
0: From landlordship, he wants to become a king, a ruler.
1: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు.
0: From that particular state of kingship, he would like to obtain the state of madhavatva.
1: అయితే మాధవత్వం అనేటువంటిది ఈ ధనమూలంతో లభించేటువంటిది కాదు.
0: బట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ మాధవత్వ విత్ ద హెల్ప్ ఆఫ్ మనీ అండ్ వెల్త్.
1: ఈ విధంగా మానవుని యొక్క ఆశలు మితిమీరిపోవటం చేతనే మతి కేవలం అశాంతికి గురి అవుతుంది.
0: యాజ్ ది డిజైర్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్ హీఈస్ బికమింగ్ ఎ లాట్ ఆఫ్ డిస్కంటెంట్.
1: లభించిన సంపత్తితో, లభించిన సుఖముతో, లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
0: An individual has to recognize the method of obtaining contentment with whatever one has, with whatever wealth one possesses, with whatever wealth one gets.
1: దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకునుటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
0: The responsibility of every individual is to secure whatever he has got by the grace of God.
1: దైవము గొప్పవాడి అని అందరూ చెప్పగలరు.
0: All people can say that God is great.
1: కానీ ఇది ప్రధానం కాదు.
0: But this is not important.
1: దైవము నీవు గొప్పవాడు నాయన అని అతని నోటి నుంచి రావాలి.
0: God has to say, tell the devotee that you are great.
1: దైవము దైవమును అందరూ కూడాను ప్రేమిస్తారు.
0: All people love God.
1: ఇందులో ఏమీ ప్రయోజనం లేదు.
0: But there is no use in this particular problem.
1: దైవము అందరినీ ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
0: One has to put a question to oneself whether God is loving all.
1: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
0: We say God is eternal truth.
1: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
0: We believe that God is ours.
1: కానీ దైవమే నీవు నావాడు నాయన అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
0: But the most important thing is God has to say that you are mine.
1: మనం ఒక రిజిస్టర్ కవర్ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది.
0: When we send a registered post to any person, once you get an acknowledgement from that particular person that he has received it, then only sending of the registered letter finds fulfillment.
1: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రం చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్ పోస్ట్ వేసినట్టు.
0: By merely telling that God is great, it may be compared to
1: తిరిగి నాయనా నీవు గొప్పవాడు అని అటువంటి అక్నాలెజ్మెంట్ అతని నుంచి రావాలి.
0: బట్ ఫ్రమ్ గాడ్ విల్ హావ్ టు గెట్ ది అక్నాలెజ్మెంట్ దట్ ఓ చైల్డ్ యు ఆర్ ఆల్సో గ్రేట్.
1: మీ ప్రియో నరహ, నీవు నావాడు నాయన, నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి.
0: ఫ్రమ్ హిమ్ ఎ వర్డ్ హ్యాస్ టు కమ్ దట్ యు ఆర్ మై డియర్, యు ఆర్ డియర్ టు మీ.
1: అది ఏ శాశ్వతమైనటువంటి,
0: దిస్ ఈస్ పర్మనెంట్ ఎంటిటీ.
1: ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి.
0: టు ఒబ్టెయిన్ దిస్ రిజల్ట్ ఎవ్రీ సాధక హ్యాస్ టు అండర్టేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధన.
1: అట్టి ఫలితమునే అనుభవించుకోనకపోయినా, అట్టి ఫలితమునే మనం అందుకొనకపోయినా, మన సాధనలన్నీకుడును వ్యర్థమే.
0: ఇఫ్ వీ కెనాట్ అటైన్ అండ్ ఒబ్టెయిన్ దట్ రిజల్ట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ అండ్ సాధన వుడ్ బి ఎ వేస్ట్.
1: కనుక ఇన్ని సాధనల యొక్క ఫలితం ఏమిటంటే, నీవు నావాడు, నీవు నాకు ప్రియుడవు అనేటువంటి యొక్క జవాబు దైవం నుండి మనం అందుకోవాలి.
0: ది హోప్ అండ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది సాధన వుడ్ బి టు గెట్ ఫ్రమ్ ది లార్డ్ దట్ ఓ చైల్డ్ యు ఆర్ మైన్.
1: అట్టి అర్హతను పొందినటువంటి వాడే అర్జునుడు.
0: అర్జున వాజ్ వన్ హూ గాట్ దట్ ఎలిజిబిలిటీ అండ్ దట్ క్వాలిఫికేషన్.
1: అతనికి ఆశలు ఎన్నియో ఉండవచ్చు.
0: He might have had a number of desires.
1: కాని అన్ని కూడాను త్యజించి కేవలము నీవే తప్ప ఇతపరం వెరుగా, నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదని కట్టగడప్పుడు శరణాగతుడయ్యాడు.
0: He renounced all his wants, desires, etc. and surrendered to the Lord and said, Swami, you are my all.
1: నిజముగా మనకు కావలసినటువంటిది, మనము సాధించవలసినటువంటిది, మన గమ్యము, మన పుణ్యము సర్వము అతని యొక్క ప్రేమతత్వమే.
0: All that we have to attain, the goal, the object, the purpose is only to earn His grace.
1: ఎవరైనా ఒకరు స్వదేశం నుండి విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్లాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును, శ్రీమంతుడు కావచ్చును, అధికారి కావచ్చును, కానీ పాస్పోర్ట్ లేనిది అతన్ని పంపడానికి వీలు కాదు.
0: When any person is going abroad, be he a highly educated person, a man occupying very high position in life, a man who is very wealthy, but he must have a passport to go abroad.
1: నేను గొప్ప పండితుడను, నేను గొప్ప విద్యావంతుడను, నేను శ్రీమంతుడను, నేను జమీందారును, నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
0: If a person just says that I am highly educated person, I am highly wealthy person, I am a jamindar, I would like to just have passport merely by telling like that.
1: నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును, కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
0: All these things might be personal accomplishments and attainments. But if you want to go abroad, there is a particular procedure which will have to be followed.
1: దానియందు విద్యాధికారి అని, విద్యాహీనుడని, కూటి పేదని, కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
0: ఇన్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్, ఎన్ అన్ఎడ్యుకేటెడ్ వన్, ఎ వెల్తీ వన్ అండ్ ఎ పూర్ వన్.
1: ఏదో ఒక బస్సులో, ఒక ట్రైన్లో, ఒక ప్లేన్లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారు ఎవరో చూడరు, టికెట్ చూస్తారు ముందు.
0: ఈవెన్ ఇన్ ఎ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్, గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్, నో వన్ వుడ్ లైక్ టు జస్ట్ సీ కేర్ ఫర్ యువర్ పొజిషన్ ఎట్సెట్రా.
1: టికెట్ నీ చేతిలో ఉన్నదా, నీ యొక్క అధికారము, నీ చదువులు, నీ యొక్క శీర్షంపదలు వారు ఏమాత్రము పాటించరు, టికెట్ చూస్తారు, ఓ గెట్ అవుట్.
0: ఇఫ్ యూ హ్యావ్ ఎ టికెట్ విత్ యూ, దే డు నాట్ care to find out whether you are a wealthy person, educated person and all that. They would be happy if you are having a ticket with you.
1: Lekundina medabatti bayatiki nettutaru.
0: If you do not have the ticket, you will be necked out.
1: Adhe vidhamugane mocha samrajyamlo praveshinchataku ikkada daivanugraham aneetundi danni pondi neevu naavaadu nayana aneetundi passport ni manam andukovali.
0: In the same way, if you want to enter into the kingdom of liberation, you should have the grace of God, then only you would get entry into it.
1: ఈ పాస్పోర్ట్ ఉండినంత మాత్రం కూడాను మరి కొంతవరకు అభ్యంతరం జరుగుతుంది. దీనికి వీసా కూడా రావాలి.
0: If you have merely passport, there may be some objections, some problems. You should have visa also.
1: దీనికే ఆత్మానుగ్రహము అనేటువంటిది కూడా ఒకటి అవసరం. ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు ఇచ్చినప్పటికీ దాన్ని అందుకునేటువంటి వాడి చేతులు కూడాను సిద్ధంగా ఉంటున్నప్పుడే ఈ ఇచ్చే పదార్థం తానుకు చెందడానికి వీలవుతుంది.
0: ఇన్ అడిషన్ టు గ్రేస్ ఆఫ్ గాడ్, యు షుడ్ హావ్ గ్రేస్ ఆఫ్ ఆత్మన్ ఆల్సో. ది గివర్ మే బి రెడీ టు గివ్, బట్ ది పర్సన్ హూ ఈస్ రిసీవింగ్ షుడ్ హావ్ ది కెపాసిటీ అండ్ విల్లింగ్నెస్ టు రిసీవ్ ఇట్.
1: దైవ ప్రేమ, సాధకుని యొక్క సద్గుణము ఈ రెండింటి యొక్క సంబంధమే మనము మోక్షంలో ప్రవేశించడానికి మూల కారణం.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ యూ షుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ద సాధన ఆఫ్ ద సాధక. వెన్ దీస్ టు గో టుగెదర్ దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు.
1: కనుకనే సాధకునకు 26 సద్గుణములు అత్యవసరమని, ఈ 26 సద్గుణములో ఏ ఒక్కటైనా కూడాను ఉండినప్పటికీ తన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అర్హులమవుతామని కూడాను బోధించింది భగవద్గీత.
0: భగవద్గీత దట్ ఇస్ వై హ్యాస్ టాట్ దట్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ అండ్ మోక్ష హీ షుడ్ హ్యావ్ 26 క్వాలిటీస్ వర్చ్యూస్. ఈవెన్ ఇఫ్ హీ హాస్ వన్ హీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ క్వాలిఫైడ్ టు గెట్ ఇన్ టు ద.
1: ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది.
0: Of all of them, the most important thing is contentment.
1: Asantrupto jijo nashtahani. Santrupti lenetunti vaniki ye vidhamainatunti oka sukshantulu undavu.
0: The one who does not have contentment cannot have joy, happiness and peace.
1: Atane goppavadu.
0: The one who has contentment alone is great.
1: Atane oka vidhamainatunti adhikari.
0: He alone has position and qualification.
1: Nenu appudappudu cheptuntanu. Who is the greatest man in this world? He who has much satisfaction is the greatest man.
0: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
1: Kanuka manalo santrupti aneetundi danini abhirudhi chesukovali.
0: Therefore, we have to develop satisfaction and contentment in our
1: jagattulo nashwaramaina yokka sukhashantulaku భోగభాగ్యములకు అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
0: వీ షుడ్ నాట్ గెట్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆస్పైరింగ్ ఫార్ ఇంపర్మనెంట్ జాయ్స్, ఇంపర్మనెంట్ వెల్త్, ఇంపర్మనెంట్ పొజిషన్, లగ్జరీస్.
1: ఉండినంత వరకు మన సుఖ సంతోషములు అనుభవించవలసింది.
0: సో లాంగ్ యాజ్ వీ ఆర్ అలైవ్ వీ విల్ హావ్ టు ఎంజాయ్ ది జాయ్స్ విచ్ ఆర్ ఇన్ సి.
1: దేహాభిమానం ఉండినంత వరకును ఈ దేశాభిమానం కూడాను ఉండవలసింది.
0: సో లాంగ్ యాజ్ యూ హావ్ బాడీ అటాచ్మెంట్ యూ మే హావ్ అటాచ్మెంట్ టు ద ప్లేస్ ఇన్ ద కంట్రీ.
1: ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడాను ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవలసింది.
0: సో లాంగ్ యాజ్ యూ హావ్ అసోసియేషన్ ఆఫ్ ది ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: దీని ఎందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు.
0: బట్
1: లక్ష్యమును మాత్రం దృష్టి ఎందుంచుకోవాలి.
0: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
1: Oka chinna udaharanam.
0: One small example.
1: Goppa srimantu undetunti vaadu.
0: There was a great wealthy man.
1: Atanu prapanchamanta chuttadu.
0: He traveled the world over.
1: Prapanchamulo lenatvantidi taanu choodanatvantidi evaru vinanatvantidi oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
0: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
1: Not heard, not seen, not even.
0: Yes, it was not heard, not seen, and not even dreamt of.
1: Aithe dinni ye vidhanga cheyali enni kota rupayalaina kodana sariye vyayam chesi shashvatamainatunte okka bhavanam nirminchalani sankalpinchukunnadu.
0: He resolved to construct a permanent house even if it costs crores of rupees.
1: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ పిలిపించారు.
0: A number of engineers and architects were called from various countries for this purpose.
1: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
0: Ultimately, he constructed a beautiful mansion.
1: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
0: He constructed a house which satisfies people from all points of view externally.
1: Sari kotlaku prajalu vacharu dinni chustunnaru.
0: Crores of people came and took a look at it.
1: Deeniki prarambhotsam cheyadaniki goppa erpatlu gavinchadu ee shrimantudu.
0: This wealthy man made all arrangements for inauguration of this
1: particular. Aithe ee prarambhinchataku poorame aneka mandi vastu shastragnulu ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
0: బిఫోర్ ఇనాగ్రేషన్ హీ కాల్డ్ ఎ నంబర్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ అండ్ ఆస్క్డ్ దెమ్ డూ యూ ఫైండ్ ఎనీ డిఫెక్ట్.
1: జోగులు, భోగులు, విరాగులు, బైరాగులు సర్వులను కూడా ఆహ్వానించాడు.
0: హీ ఇన్వైటెడ్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ వెల్తీ.
1: గొప్ప గొప్ప ఋషులందరూ కూడా ఆశీర్వాదం అందుకోవాలని పిలిపించుకున్నాడు.
0: హీ ఇన్వైటెడ్ గ్రేట్ రిషీస్ టు గెట్ దర్ బ్లెస్సింగ్స్.
1: ఇందులో స్థితప్రజ్ఞులు కూడా చేరిపోయారు.
0: Among the invitees there were స్థితప్రజ్ఞాస్ ఆల్సో.
1: గొప్ప వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాటు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి మీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
0: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దాట్. ఆఫ్టర్ దే అసెంబ్ల్డ్ హీ ప్రేడ్ టు దెమ్, ఐ వుడ్ హంబ్లీ జస్ట్ ఆస్క్ యూ టు లెట్ మీ నో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డిఫెక్ట్స్ ఇన్ ది
1: చేర్ని. ఇంజనీర్లు గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ భవనములో లోపములు చూపించేటువంటి అధికారం ఎవరికి? ఎట్టి లోపం లేదు మహారాజా, ఇది చాలా గొప్పగా ఉంటుండాలి, దివ్యంగా ఉంటుండాలి, భవ్యంగా ఉంటుండాలి, నవ్యంగా ఉంటుండాలి అన్నారు.
0: ఇంజనీర్స్ హావ్ అసెంబ్ల్డ్ దేర్ డిక్లర్డ్ దట్ హూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ జస్ట్ పాయింట్ అవుట్ ఎనీ ఫ్లా ఇన్ దిస్. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్లాలెస్, ఇట్ ఇస్ వెరీ గ్రాండ్, వెరీ న్యూ అండ్ ఎక్స్ట్రీమ్లీ నోవెల్ అండ్ యునిక్.
1: ఏదో ఒక మూల నిలుచుకున్నటువంటి ఒక యోగి సమీపించి, రాజా ఈ భవనంలో రెండు దోషములు ఉంటున్నాయన్నాడు ధైర్యంగా.
0: One yogi who was standing in a corner came forward and pointed out, "O king, there are two flaws in this particular building."
1: ఈ మాట వినేటప్పటికి సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏంటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
0: All those people who had assembled there were surprised a lot and they were very curious to know what these defects were.
1: ఈ శ్రీమంతుడు చేతులుగా జోడించి, మహానుభావ ఆ దోషములేవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు.
0: దిస్ వెల్తీ మ్యాన్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ టోల్డ్ దట్ పర్టికులర్ జెంటిల్మన్, ఓ స్వామి, యూ కెన్ జస్ట్ లెట్ అస్ నో వాట్ దోస్ డిఫెక్ట్స్ ఆర్, ఐ విల్ రెక్టిఫై.
1: శ్రీమంతుడా, ఈ దోషమును నీ చేత సర్దిద్దుకోవటానికి చేత కాదన్నాడు.
0: దట్ యోగిన్ సెడ్, ఓ వెల్తీ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ యువర్ రీచ్ టు కరెక్ట్ దోస్ డిఫెక్ట్స్.
1: ఈ మొదటి దోషము, ఈ భవనము కాలాంతరంలో ఎప్పుడో శిథిలమైపోతుంది, ఇది మాత్రం తప్పింది కాదు, ఇదొక దోషం అన్నాడు.
0: వన్ డిఫెక్ట్ ఈస్ దట్ ఇన్ ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్ దిస్ బిల్డింగ్ విల్ కమ్ టు డిస్ట్రక్షన్. దిస్ ఈస్ వన్ విచ్ కెనాట్ బి చేంజ్.
1: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
0: ద సెకండ్ డిఫెక్ట్ ఈస్ దట్ ద పర్సన్ హూ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ దిస్ పర్టికులర్ హౌస్ ఈస్ గోయింగ్ టు డై, దిస్ కెనాట్ బి ఎస్కేప్ ఈవెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
0: నాట్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ ట్రూత్ యూఆర్ థింకింగ్ దట్ యు ఆర్ రియలీ వెరీ గ్రేట్.
1: మృత్యువును మరచి భోగ వస్తువులనే సత్యముగా భావించేటువంటి వ్యక్తి యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు.
0: This would be the state of affairs of people who forget death and who think that they are going to be permanent.
1: నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం అందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడన్నారు.
0: Only that person who keeps in view the permanent entity of Atman will be having contentment and joy and happiness.
1: ఇట్టి ఆత్మాను సౌధమే అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకంలో మరొకటి లేవన్నాడు.
0: He also said, such a mansion is the mansion of Atman itself and there is nothing which can be compared to the mansion of Atman.
1: Kanuka ee laukika jagattunandu nasaramainkunti yokka ee prapanchamunandu manam anubhavinchetu anni kudanu ivi nasaram leneetunte oka satyanni gurtinchi satyam aneetunte oka atma tattvam paina lakshyam nunchi manam gaavinchavalsinatunte sadharanalu vicharanalu manam salapukovali.
0: Therefore we'll have to recognize this particular truth that in the world, that mundane world, everything is impermanent. Keep our sight and concentration on the permanent Atman and do sadhanas to achieve that.
1: దీనిని ఆధారంగా చేసుకునే అర్జునుకు, అర్జున, నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారిని నువ్వు భావిస్తున్నావు, ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మ భావం.
0: On the basis of this, Krishna told Arjuna, Arjuna, you are thinking that you are going to kill people. This is a wrong feeling.
1: నీవు శాశ్వతుడవు,
0: యు ఆర్ ఎ పర్మనెంట్ ఎంటిటీ,
1: నీ యొక్క తత్వము మరణం కూడినటువంటిది కాదు.
0: ద ప్రిన్సిపల్ అండ్ ది డాక్టర్ విచ్ యు ఎంబాడీ ఇస్ నాట్ అసోసియేటెడ్
1: అదే విధముగానే ఇతరుల యొక్క ఆత్మతత్వం కూడా సత్యమైనటువంటిది.
0: ఇన్ ద సేమ్ వే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ అసోసియేటెడ్
1: ఇది నజాయతే, ఇది పుట్టేటువంటిది కాదు.
0: దిస్ ఈజ్ నాట్ బీయింగ్ బోర్న్.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్యయోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడా సందేహించుట అవకాశం లేదన్నాడు.
0: ఇఫ్ యూ కెన్ రికగ్నైజ్ దిస్ ట్రూత్, యూ విల్ నాట్ బి గెటింగ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ సాంఖ్యయోగ.
1: కనుక నీవు చచ్చేటివాడు కాని చంపేటివాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు, ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
0: Therefore, you are not the one who is going to die. You are not the one who is going to kill. Similarly, other people involved, they are neither dying nor going to kill. This has to be recognized.
1: కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించడం అత్యవసరం అన్నాడు.
0: Then Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
1: అప్పుడే అతను చెప్పాడు, నకాంచు, ఈ విధమైనటువంటి నాకు ఆసన, ఈ విధ స్వర్గమైనా సరే నాకు ఏ విధమైనటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
0: Arjuna then just told, well, I don't have any desire at all. I am not even interested in heaven.
1: Aithe idi satyam neriki neevu cheptunnava leka piriki bandavai neevu aadutunna matala ivi annadu.
0: Then Krishna told Arjuna, are you telling this particular thing recognizing the truth behind, or as a timid coward are you telling this?
1: Ikkada atma tattvanni gurtinchi palikeetunti matalu veru.
0: Recognizing the entity, the permanent nature of Atman, if you talk it would be
1: balahinudai తమ బంధువులపై ఉన్నటువంటి యొక్క మమత్వం చేతను, అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు వేరు.
0: వర్డ్స్ విచ్ ఆర్ అట్టర్డ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద రిలేటివ్స్ విత్ ఎ ఫీలింగ్ దట్ యూ వుడ్ బి కిల్లింగ్ దెమ్, దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్.
1: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు.
0: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: నీవు ఆత్మసత్యాన్ని, ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
0: ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్, నో డిఫెక్ట్, నో.
1: కనుక భగవద్గీత ఎందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి.
0: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
1: నీవు చంపేటువంటి వాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
0: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going
1: to. అంటే వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు.
0: బట్ whether if you ask whether you are going to practice these things, they are not practicing them.
1: Oka hunter leka oka durmargudu aneka jeevulanu kontha himsinchadu.
0: A hunter or some bad or wicked person killed a number of
1: ee kramakramina kudanu manushula varaku vyapinchipoyindi.
0: It spread right up to the mankind.
1: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడా సంహరించడము, వారి దగ్గర ఉండేటువంటి దండ కనుక వస్తు అనాథులు అపహరించడము.
0: హీ బిగాన్ మర్డరింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ బై ద వే అండ్ హీ బిగాన్ స్టీలింగ్ ఆల్ దోస్ థింగ్స్ విత్ దేవర్ క్యారీయింగ్ విత్ దెమ్.
1: ఇతనికి కట్టకడపటకు సుప్రీం కోర్టులో ఇతనికి ఉరి శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి.
0: జడ్జ్ గేవ్ ది పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ for this particular person for committing that
1: sin. ఇప్పుడు ఇదరం జడ్జిమెంట్ జరుగుతుందని వీడికి కూడా బాగా తెలుసును.
0: He came to know that judgment would be given the next day.
1: అప్పుడు భగవద్గీత ఒక జోబిలో పెట్టుకొని సుప్రీం కోర్టుకు వెళ్ళాడు.
0: This person carried భగవద్గీత in his packet and he went to Supreme Court.
1: జడ్జి చెప్పాడు, నాయన, రేపటి దినం 7 గంటలకు నీకు ఊరు శిక్ష అని నిర్ణయం చేసుకున్నాను అన్నాడు.
0: Judge declared that by 7 o'clock tomorrow morning you will be hanged.
1: కారణం ఎందు ఏమిటి అని అడిగాడు ఇతను.
0: దిస్ పర్సన్ క్వశ్చన్, వాట్ ఇస్ ది రీజన్?
1: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
0: బికాస్ యూ హావ్ మర్డర్డ్ సచ్ అండ్ సచ్ పీపుల్ దిస్ పనిష్మెంట్ హస్ బీన్ అవార్డెడ్ టు యూ.
1: జోబి నుంచి భగవద్గీత తీశాడు.
0: హీ టుక్ అవుట్ భగవద్గీత ఫ్రమ్ హిస్ ప్యాకెట్.
1: సార్ జడ్జి, నేను చంపిన వాడు కాదు, వారు చచ్చిన వాడు కాదు, భగవద్గీతనే దీనికి ప్రమాణం అన్నాడు.
0: హీ షోడ్ భగవద్గీత అండ్ సెడ్, వెల్ సార్, I am neither the killer of those people nor have they been killed.
1: Sakshat bhagavantude cheppinatundi maata nee vetta dikkaristavu annadu.
0: He asked the judge, how do you deny those statements made by God himself?
1: Judgeelu kudunu chaala takkuvainatundi vaaru kaadu, vaaru anni vidala aaritheerina vaaru.
0: Judges are also match for such people, they are in no way inferior to them.
1: Nijame nayana nijame, neevu చంపిన వాడు కాదు, వారు చచ్చిన వారు కాదు. ఇప్పుడు నా జడ్జిమెంట్ కూడా, నేను చంపిన వాడిని కాదు, నువ్వు చచ్చేవాడు కూడా కాదు, రేపటి దినం సిద్ధంగానే వెళ్ళు అన్నాడు.
0: జడ్జ్ సెడ్, వెల్, యూ హావ్ నాట్ కిల్డ్ దెమ్ నార్ వర్ దే కిల్డ్. సిమిలర్లీ ఇన్ మై జడ్జ్మెంట్ ఆల్సో ఐఎమ్ నాట్ కిల్లింగ్ యూ, వెల్, యూ విల్ నాట్ బి కిల్డ్ ఆల్సో, బట్ బి రెడీ ఫార్ ది పనిష్మెంట్ టుమారో, హి సెడ్.
1: కనుక మనము అవసరాన్ని పట్టుకుని ఈ భగవద్గీతను ఆధారంగా తీసుకోవటము మంచిది కాదు.
0: వీ కెనాట్ యూజ్ భగవద్గీత టు సూట్ టు ది సర్కమ్స్టాన్సెస్ ఫర్ అవర్
1: ఆత్మతత్వాన్ని ఎరిగి మన ప్రవర్తన గుర్తించి ఈ సత్యాన్ని మనము అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
0: వీ హావ్ టు టేక్ దిస్ ది ట్రూత్ ఇన్ ది స్టేట్మెంట్స్ మేడ్ ఇన్ భగవద్గీత ఆఫ్టర్ రియలైజింగ్ ది ఇన్నర్.
1: ఈ భగవద్గీత కేవలం అర్జునుడికి మాత్రమే బోధించినటువంటిది కాదు.
0: దిస్ భగవద్గీత హాస్ నాట్ బీన్ టాట్ ఓన్లీ టు అర్జున.
1: పార్థులు పృథ్వీపుత్రులైనటువంటి వారందరికీ బోధించినటువంటి ఒక ధర్మం ఇది.
0: దిస్ పర్టికులర్ ధర్మ హాస్ బీన్ టాట్ టు ఆల్ ది పీపుల్ బోర్న్ ఆన్ అర్త్.
1: అర్జునుడు నిమిత్త మాత్రంగా పెట్టుకుని జగత్తుకంతా అందించాడు ఈ గీతను.
0: దిస్ గీత హాస్ బీన్ గివెన్ టు ది ఎంటైర్ వరల్డ్ కీపింగ్ అర్జున యాజ్ ఓన్లీ ఎనిమీ.
1: అయితే అర్జునుడు ప్రజాప్రతినిధి.
0: అర్జున స్టాండ్స్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ హ్యుమానిటీ.
1: కనుక ఈ ప్రజాప్రతినిధికి బోధించినటువంటి విషయములు అన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటివి.
0: Therefore, all those things which have been taught to the representative of humanity are applicable to humanity itself.
1: కనుక మొట్టమొదట మనము ఈ వాంఛను క్రమక్రమేణా తగ్గించుకుని ఆత్మతత్వాన్ని కొంతవరకు విచారణ ద్వారా తెలుసుకుని మనము నిశ్చింతులమై ఉండడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we'll have to gradually reduce our desires and wants, understand the principle of Atman and reach the state of content.
1: సామాన్యమైనటువంటి మానవులు సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
0: Ordinary people and sadhakas will have to just find out what are the things which will have to be practiced in daily life.
1: ఎట్టి గుణములు కలిగినప్పుడు ఎట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి సాధ్యమవుతుంది అనేటువంటి విధానాన్ని మనం వెతకాలి.
0: We have to find out what truths will be revealed under what circumstances.
1: భగవద్గీతలోని 700 శ్లోకాలు మనం కంఠస్థం చేసినంత మాత్రం మనకు భగవద్గీత సారము అనుభవించలేము.
0: By memorizing 700 శ్లోకాస్ ఆఫ్ భగవద్గీత, we will not be able to experience the truths behind them.
1: సామాన్యమైనటువంటి జీవితం లోపల నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి ఒక సత్యం లోపల మనము అందుకోవాల్సిన గుణాలను తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
0: We have to recognize the qualities which will have to be understood clearly to be practiced in daily life while discharging our daily duties.
1: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి సద్గుణములు ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకుని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి ధన్యులు కావడానికి ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We'll have to recognize what these 26 qualities are. We'll have to take up one by one and understand how these are going to help us in reaching the goal and sanctifying our own.
1: కనుక ఈనాడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది దురాశ, కాంక్ష, ఇచ్చ ఈ విధమైనటువంటి ఆశలు క్రమక్రమేణ అదుపులో పెట్టుకుంటూ ప్రయత్నం చేయాలి.
0: టుడే వీ హావ్ టు రికగ్నైజ్ దట్ వీ హావ్ టు కీప్ అండర్ కంట్రోల్ డిజైర్ అండ్ గ్రీడ్ అండ్ దస్ రీచ్ ఎ స్టేట్ ఆఫ్ కంటెంట్.
1: దైవం యొక్క ప్రేమతత్వాన్ని దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ to earn the love of God and to get his grace.
1: నీవు ప్రేమించినంతా మాత్రమే ప్రయోజనం లేదు.
0: There is no use
1: తన ప్రేమను నీపైన ప్రసరించేటట్టుగా చూచుకోవాలి.
0: There is no use merely loving the Lord by yourself. You have to just know the method of getting his love for you.
1: నీవు దేవుడా నావాడు అని చెప్పి నీవు కేవలం కేకలు వేసినంతా మాత్రమే ప్రయోజనం లేదు. దైవమే అబ్బాయి నీవు నావాడు నాయన అని అతని నోటి నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దమును మనం వినాలి.
0: There is no use in your shouting, saying that God is yours. You will have to aspire to hear from God, declaring that you are His.
1: Manam adhe sadhinchavalsinatundi.
0: That is what we will have to attain and we will have to achieve.
1: Atti sadhanaku taginatundi gunamulanu manam abhruthi parchukovali.
0: We have to develop qualities which will be in tune with that.
1: Avi ye gunamulu anetundi repati nunchi manamu maatladukundam.
0: We will discuss and understand what those qualities are from tomorrow onwards.

సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబుసున్న ఈ సనాతన ధర్మహర్మ్యంబు నిలువా గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప గుణములివి నాలుగు పునాది గోడలప్ప

0: without satya, dharma, and shanti, and prema, the value of education that one might acquire is around zero. Without satya, dharma, shanti, and prema, truth, righteousness, peace, and love, satya, dharma, shanti, prema, the sanctity of having performed charitable acts, the sanctity of upholding righteousness is again around zero. Without satya, dharma, shanti, prema, again, the fruits of one's actions, however noble and ideal they could be, is once again a big zero. Without satya, dharma, shanti, and prema, once again, the fruits and the results of whatever good one might perform is around zero. In order to uphold the Sanatana Dharma, the ancient culture and tradition and heritage, these four cardinal principles of truth, righteousness, peace, and love are verily the four foundation cornerstones. What else could I possibly communicate to you other than this? O pious, O virtuous, and worthy members of this august assembly.
1: చెంతజేచ్చినటంచు సంతసించుదమన్నా చెంతజేచ్చినటంచు సంతసించుటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు చెంతచేచ్చినటంచు సంతసింతురటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు ఏడిపించుటే సాయి వేడుకయందురా ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపిబ్బ నవ్వించు నడుమ నడుమ పొగడుచున్నాడని పొంగిపోయదరేమో పొగడుచున్నాడని పొంగిపోయదరేమో తప్పకప్పుడే ఎగతాళి చేయు అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా భక్తులెందరో చేరి బ్రాతుచుండు అభయమిచ్చెనుగాన హాయి నుండెదమన్నా బాధలెన్నియో పెట్టి పలుకకుండు వెనుక పోనీడు ముందుకు చననీడు

0: సుని గట్టితనము ఎవరెరుంగు చేరుదురు ఎవరు ఎరుంగ చేయుదురు ఇలను భువిని.
1: He has brought us closer, so we are a picture of joy and happiness. But before you know what's happening, you have been cast far away, and there is this element of separation between you and him. So you are plunged into grief. To tease and to play pranks with you is verily what gives great delight to Sai in a matter of speaking. But this in turn is a matter of great delight and laughter and merriment for him. Because he is praising us, we are carried away, we are overjoyed. But little do we know, comes the knock from the top, which will again put us down, deflate us. Then we feel, oh, he has given us his Abhaya Hasta, the hand of benediction and protection. Let's all rejoice in this. But do not forget that trouble is shadowing you. Difficulties are around the corner for you. This Sai would not allow you to go forward, would not allow you to retrace your steps. He catches you in a state of torment and in a state of doubt. Thus, such is the nature of the resident and the lord of Parthi. Who can possibly unravel this mystery that he enchants you with, that he plays with you? There is no one on this earth who can unravel this mystery of the lord of Parthi.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: మానవుని శరీరం నందు మరుమూలన దాగి ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించేటువంటిది అత్యవసరము.
1: In order that one casts away the feeling pertaining to the body and thereby understand the latent divinity within, it is necessary that a human being strives forward.
0: మానవుని హృదయములో దహరాకాశమున నీడతో కూడిన ఎండవలే జీవితో కూడి పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు.
1: ఇన్ ద స్కై ఆఫ్ మ్యాన్స్ హార్ట్ యు హ్యావ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ టు బి ఫౌండ్ విద్ ఇన్ యూ.
0: ఎండ నీడలు జంట పక్షులు,
1: లైక్ యు హ్యావ్ ది లైట్ అండ్ షాడో విచ్ గో టుగెదర్ ద ట్విన్ బర్డ్స్.
0: ఎండ వలననే నీరు నీడ ఏర్పడుతున్నది.
1: Because of sunlight, you have shadow.
0: నీడ యందు కూడాను కాంతి ఉన్నది.
1: But within the shadow, you could find light.
0: దీనికి కారణము ప్రక్కలో ఎండ ఉండటం చేతనే.
1: The reason for this is, there is light by the side of shadow.
0: ఎండ నీడలు అవినాభావ సంబంధములు.
1: This light and shadow are inseparably linked.
0: అదే విధముగానే జీవ బ్రహ్మలు అవినాభావ సంబంధ స్వరూపములు.
1: In the same manner, Jiva and Brahma are inseparably linked together.
0: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడ వలె వెంటాడుతూ ఉంటుంటారు.
1: ఈవెన్ ఇన్ దిస్ జీవి దేర్ ఈస్ దిస్ గాడ్లీనెస్ విచ్ ఈస్ షాడోయింగ్ హిమ్.
0: ఇలాంటి దివ్యత్వమును ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ పర్సన్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, దిస్ డివైన్ ట్రూత్.
0: అయితే నీడలు అనేకము.
1: But then there are shadows of different descriptions.
0: Enda okkate.
1: But the light as such is one.
0: Anekatvamainatundi jeevarasulu yendu ekatvamainatundi divyattam anetundi sachibhutamai atma swaroopanni dharistundi.
1: In the many forms that you have around you, there is one eternal witness which is a common denominator for all these human beings.
0: Atma nityam.
1: Atma is permanent.
0: Ade satyam.
1: That is truth.
0: Nitya satya sandhutamainatundi yokka atma tattvanni.
1: This Atma which is permanent and lasting in truth proper.
0: Charma, asti, sarupamu kappapaditam cheta, ee avaranamunande anandamunadani bhramistunnadu manavudu.
1: Because these are covered by these two, charma and asti, man tends to forget his own nature.
0: ఆవరణమును అధిగమించి ఆవరణ ఉన్న ఆనందాన్ని ఆత్మగతము చేసుకోవటమే, ఇదియే జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎ జీవ ఈజ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఫర్ హిమ్సెల్ఫ్ దిస్ బ్లిస్ దట్ ఈస్ దేర్ ఫర్ హిమ్ టు ట్యాప్ అండ్ మేక్ ఇట్ హిజ్ ఓన్.
0: ఇలాంటి ఏకత్వమునకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనను సల్పాలి.
1: ఈచ్ ఇండివిజువల్ షుడ్ లాంచ్ అపాన్ ఎ సాధన వేర్ ఇన్ హీ కుడ్ ట్రై అండ్ గెట్ దిస్ వన్నెస్ ఆఫ్ పర్పస్ దిస్ యూనిటీ కెన్ బి హిస్.
0: ఇట్టి దివ్య సత్వాన్ని ఈ వృత్తాన్ని మానవుడు ఒక విధమైనటువంటి అనుభూతికి తేవలనన్నా అనేక విధములైనటువంటి సాధనలు సల్పవలసి వస్తుంది.
1: మ్యాన్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ రియాలిటీ దిస్ ట్రూత్ ప్రాపర్ హిజ్ ఓన్ అండర్స్టాండింగ్ హీ హాస్ టు సెక్యూర్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ గోయింగ్ అబౌట్ హిస్ టాస్క్.
0: సాధన అనగా ఆశించిన వస్తువును అందుకునే నిమిత్తమై పదే పదే ఆచరించేటువంటి కర్మలే సాధనలు.
1: వాట్ ఈస్ సాధన? ఇట్ ఈస్ దాట్ వేర్ ఇన్ యూ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ సో దట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు మేక్ యువర్ ఓన్ యూ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ డూయింగ్ సో.
0: ఆత్మను సన్నిహితత్వము గావించుకునేటువంటిదే సాధన.
1: Sadhana, therefore, is a process wherein this Atma Tattva, the nature of the Atma, is realized by you.
0: Jeevuni yandu divyattamainatvanti Atma Tattvamu prakashinchutunnanaatvanti satyanni prati vyakti kudanu gurtinchali.
1: Every person should understand that in every jeevi, this Atma is there in an effulgent form.
0: Dehamunaku marpu.
1: The body tends to change.
0: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ.
1: బట్ ద ఆత్మ ఇస్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాస్ నో చేంజ్.
0: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము.
1: సచ్ ఎన్ ఆత్మ విచ్ ఇస్ లాస్టింగ్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ యూ వాంట్ టు ట్రై టు సీక్ ఇట్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ యూ.
0: నీ హృదయమునందే నీ యొక్క అంతరాత్మ యందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: Right within your heart, deep within your own self, there is this Atma which is radiant in its form and splendor.
0: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞ యాగాది కృతువులను ఆచరిస్తూ ఉన్నారు.
1: In order to secure this Atma, many perform yajnas and yagas.
0: జప తప యాగములను ఆచరిస్తూ ఉన్నారు.
1: They also perform penance, they also do japa and other forms of worship.
0: అయితే దీనిని పొందలేకపోతున్నారు.
1: బట్ దెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సెక్యూర్ దిస్ ఆత్మ.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: సత్య ధర్మము లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటిది గారు నిరూపిస్తూ వస్తుంది.
1: బికాస్ వితౌట్ దిస్ సత్య ధర్మ శాంతి ప్రేమ ఎనీ సాధన విల్ బి ఫ్రూట్లెస్.
0: కనుకనే సత్య ధర్మములు మానవునికి ప్రధానమైనటువంటి నేత్రములు.
1: సో సత్య అండ్ ధర్మ టు బిగిన్ విత్ ఆర్ లైక్ ద టూ ఐస్ టు ఎ మ్యాన్.
0: మానవుడు తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము అసత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ టు లుక్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ టు ట్యాప్ దిస్ రిసోర్సెస్ ఆఫ్ హిస్ ఇన్నర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆత్మ. ఇన్స్టెడ్ హీ లుక్స్ టు ద అవుట్సైడ్ వరల్డ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ వాట్ ఈస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: దేహం ఒక రథం వంటిది.
1: ది బాడీ ఇస్ లైక్ ఎ చారియట్.
0: దీనిలో సారథి బుద్ధి.
1: అండ్ ద చారిటీర్ ఇస్
0: బుద్ధి,
1: ద ఇంటెలెక్ట్.
0: ఇందులో గుర్రములే ఇందులో ఉండేటువంటి ఇంద్రియములు.
1: అండ్ ద హార్సెస్ ఆర్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
0: అనగా శబ్ద స్పర్శ రూపరసగంధాదులు.
1: There is these five senses of
0: ఇవి నిరంతరము కూడా విషయం వైపునే మరల్చుతూ ఉంటున్నాయి.
1: These five try and turn you towards a material existence.
0: విషయం వైపునే పరిగెత్తుతూ ఉంటాయి.
1: They keep running after this material world.
0: ఈ గుర్రములు పట్టినటువంటిదే ఈ పగ్గమే ఒక మనసు.
1: And it is the mind which is the reins which checks the run of these horses.
0: బుద్ధి స్థిరత్వమే లేకుండినా ఈ గుర్రములు విషయం వైపున పరిగెత్తి సారథికి కూడాను ప్రమాదం కలిగిస్తుంటాయి.
1: ఇఫ్ ద ఇంటెలెక్ట్ వర్ నాట్ టు బి స్టడీ దీస్ హార్సెస్ వుడ్ రన్ ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ అండ్ ద చారిటీర్ హిమ్సెల్ఫ్ కుడ్ కమ్ టు గ్రీఫ్ ఇన్ ద ప్రాసెస్. కనుకనే
0: బుద్ధి పవిత్రమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను బలమైనటువంటిది గాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: సో ఆర్ ఇంటెలెక్ట్ షుడ్ బి మేడ్ ప్యూర్ సేక్రెడ్ అండ్ స్ట్రాంగ్.
0: దీనికి సాధన ఏమిటి?
1: వాట్ ఇస్ ద సాధన ఫర్ దిస్?
0: ఇంద్రియములలో ప్రధానమైనటువంటిది వాక్కు.
1: In these five senses, it is the word, the tongue that is most important.
0: ఇది మాటలు ఆహారం చేత కూడినటువంటిది.
1: This has two purposes of uttering words.
0: కనుకనే ఉపనిషత్తులు ఆహార వ్యాహారం అనేది కూడా దీనికి పేరు పెట్టారు.
1: And of eating. That's why Upanishads say the tongue it is determines your word as well as your deed.
0: ఈ వాక్కును మనం అదుపులో పెట్టినప్పుడే సర్వేంద్రియములు కూడా మనం సహజంగా కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చు.
1: If you are able to curb the word, you would verily curb all the other sensory perceptions.
0: కనుక వాక్కును అదుపులో పెట్టుకునే నిమిత్తమై సాధనలు మనం సల్పాలి.
1: In order to curb this word, then we have to do sadhana.
0: ఈ వాక్కును బయట ప్రపంచ విషయములందు ఏమాత్రం కూడా ప్రవేశింపచేయక అంతర్ముఖమైనటువంటి దివ్యత్వమైనటువంటి దైవత్వం లోపల దీనిని కొంతవరకు ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
1: This word should not be turned to the outside world. Rather, it should be turned within, so that which is within you, this ఆత్మతత్వం, will be known to you.
0: అశుద్ధమైనటువంటి విషయాలు యందు,
1: like trying to indulge in impure words or deeds and hurting others, or making others come to grief, you should not use the word for such purposes. In your word there should be sweetness and an element of peace. And the reality proper should be communicated in your words also.
0: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటలు ఎందైనా కూడా పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వీ మే నాట్ బి దట్ ప్యూర్ అండ్ సేక్రెడ్, బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
1: ఇట్స్ బీన్ సెడ్ దేర్ఫోర్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
1: This word now should be taken to the point of the mind.
0: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
1: Then the mind would begin to talk.
0: మనసును అదుపులో తెచ్చుకొని ఈ విషయ వాసనలు యందు ప్రవేశింపచేయక సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా గురికాక ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
1: This mind then should not be made to go after these material things, should not give place to thoughts and dissolution of thoughts, rather it should go onward to the place of the intellect.
0: Vaakku manasulo manasu buddhi tho chechinappudu idi kontha varaku nu prashanti yerpadutundi.
1: The word with the mind with the intellect, that is going to secure peace for you.
0: Kramakramena buddhiki kuda nu buddhi cheppi aatma vipana maralchadaniki prayatninchali.
1: Then gradually you should also try and tame your intellect so that it is turned towards the atma.
0: Kanuka vaakku manasulo మనస్సు బుద్ధిలో బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
1: సో యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్ వెన్ యువర్ వర్డ్ బికమ్స్ వన్ విత్ ద మైండ్ ఇన్ టర్న్ విత్ ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇంటెలెక్ట్ ఇన్ టర్న్ విత్ ద ఆత్మ.
0: ఆత్మ అనంతం.
1: ఆత్మ ఈజ్ లిమిట్లెస్, బౌండ్లెస్.
0: సత్యమును నిరూపించేటువంటిదే ఆత్మ.
1: ఆత్మ ఈజ్ దాట్ విచ్ ఎస్టాబ్లిషెస్ ద ట్రూత్.
0: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
1: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఈస్ బియాండ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్.
0: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
1: ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
1: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
0: జ్ఞానమునకు సత్యము కూడా ఎట్టి సారతమ్యం కూడా కనిపించదు.
1: లైక్ వైజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాన అండ్ ట్రూత్.
0: ఈ మూడు కూడా అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి.
1: దీస్ త్రీ ఆర్ అగైన్ ఇన్సెపరబుల్ లింక్ విత్ వన్ అనదర్. యూ కెనాట్ డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక వాక్కు, జ్ఞానము, ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ ద కమింగ్ టుగెదర్నెస్ ఆఫ్
0: ఇదే ఆత్మ.
1: ఆత్మ ఇస్ దాట్ విచ్ ఎస్టాబ్లిషెస్ ద ట్రూత్.
0: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
1: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఈస్ బియాండ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్.

0: ఆత్మ, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Therefore man should strive to experience the coming togetherness of his word, జ్ఞాన and ఆత్మా.
0: దేవుడు ఎక్కడ ఉండున్నాడని మనం దేవలాడనక్కర్లేదు.
1: We need not go around asking where is God.
0: దేవుడు నీవే.
1: You verily are God.
0: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
1: Your heart is the temple of God.
0: ఇతను సర్వాంతర్యామి.
1: He is omnipresent.
0: ఈశావాస్యం ఇదం సర్వం.
1: He is present in all beings.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: And he is present all around you.
0: ఇలాంటి సత్యాన్ని మనము గట్టిగా విశ్వసించాలి.
1: Try to have conviction in this truth.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు.
1: God is not one who could be found elsewhere.
0: దేవుడనగా తన దేహమందే.
1: God is verily within one's own body.
0: పాపమనగా వేరు పరదేశమును లేదు.
1: There is nothing like a sin around you.
0: తాను చేయు పనులు తగిలియుండు.
1: Whatever he does, that is what establishes what.
0: కనుక మన పనులు ఎంది పాప పుణ్యములు అనేటువంటి ఇమిడి ఉంటున్నాయి.
1: So in your actions you have sin or your fruits of good actions.
0: మంచి మనసుతో,
1: with a good mind,
0: మంచి మంచి కర్మలు చేసి,
1: do good things,
0: మంచిని అనుభవించి,
1: experience good,
0: మాధవుణ్ణి చెందాలి.
1: Reach out to God.
0: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: How can we really understand the divinity contained within man?
0: మనలో అవ్యక్తమైనటువంటి ఒక దివ్య శక్తి ఇమిడి ఉంటుండాలి.
1: There is this divinity which is not present, it's latent.
0: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేరదు.
1: So long as it is latent, we cannot grasp it.
0: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
1: It is through the medium of sadhana that we can understand it.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example for this.
0: ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్.
0: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
1: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
0: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
1: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
0: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు,
1: బట్ దెన్ యూ స్ట్రైక్ ఎ స్టిక్ అగెయిన్స్ట్ ద మ్యాచ్,
0: ఇందులో ఉండినటువంటి అగ్ని వ్యక్తమవుతుంది.
1: ద ఫైర్ విథిన్ ఈస్ షోన్ అవుట్.
0: ఈ వ్యక్తమైనటువంటి అగ్ని ఎన్ని విధములైన కూడా బాధలకు కాని ఉపకారములకు కాని ఉపయోగించుకోవచ్చును.
1: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూజ్డ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
0: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
1: అండ్ దిస్ ఫైర్ కెన్ ఇన్ టర్న్ బి యూజ్ ఫర్ గుడ్ పర్పసెస్, కెన్ బి ఎ మోడల్ ఐడియల్.
0: మన దేహమే ఒక అగ్గి పెట్టె వంటిది.
1: నౌ ద బాడీ ఈజ్ లైక్ అ మ్యాచ్ బాక్స్.
0: సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి.
1: దేర్ ఆర్ దీస్ మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ.
0: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇమిడి ఉంటుండాలి.
1: విథిన్ దీస్ ఈజ్ దిస్ ఆత్మతత్వ లేటెంట్ ఇన్ దెమ్.
0: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
1: వెన్ ద డివైన్ బికమ్స్ వన్ విత్ ద జీవ వైస్ వర్సా, దెన్ దేర్ ఈస్ దిస్ పార్క్ ఆఫ్ జ్ఞాన.
0: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం.
1: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్.
0: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన.
0: ఎవరిని కూడా మనము ద్వేషించరాదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: ఎవరిని పరిహసించరాదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్
0: రిజెక్ట్. ఎవరిని పరాభవం చెందరాదు.
1: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్.
0: ఎవరిని బాధించరాదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
0: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమతత్వం సర్వలు ఎందు కూడా ఉంటున్నది.
1: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈస్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ.
0: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు.
1: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీలీ హర్టింగ్ హిమ్. అండ్
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: యూ డూ నమస్కార్, యూ పే యువర్ ఒబిసాన్స్ టు ఆల్.
0: ఎవరికి చేసిన నమస్కారమైన కూడాను దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము.
1: You are paying your obeisance to all. Verily you are paying obeisance to God.
0: అదే విధముగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నీవు తిరస్కరించినప్పటికీ కేశవునికే చెందుతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ, యు ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆర్ గాడ్ హింసెల్ఫ్.
0: కానీ మంచిది కానీ చెడ్డది కానీ ఈ రెండు కూడా నువ్వు దైవానికి అర్పితమయ్యేటువంటివి.
1: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ ఆఫర్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్.
0: కనుక దైవమునకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన పవిత్రమైన శుద్ధమైన నిత్యమైన సత్యమైనటువంటి ఒక భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్, ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్, విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ట్రూత్, విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్. అండ్ దేర్ఇన్ లైస్ యువర్ సాంక్టిటీ.
0: దీనిని ఆత్మతృప్తి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కన్సెంట్మెంట్.
0: నీ అంతరాత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నందుతుంది.
1: యు హావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ, యు ఆర్ సాటిస్ఫైయింగ్ యువర్.
0: తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తిపరచగలరు?
1: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హి సాటిస్ఫై అదర్స్?
0: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: సో అట్ ద బిగినింగ్ కమ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఆత్మతృప్తి అత్యవసరము.
1: మీనింగ్ ద ఆత్మ ఈ సాటిస్ఫైడ్, దట్స్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మ త్యాగం కూడా కలుగుతుంది, సాక్రిఫైస్ అయిపోతుంది.
1: వన్స్ యూ హ్యావ్

0: self-satisfaction in terms of the atma being satisfied, you come out with self-sacrifice.
1: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది.
0: Once you have come out with this sacrifice on your part, then therein comes moksha or liberation for you.
1: అయితే,
0: you have this vision of the Lord before you, but
1: నీవు మొట్టమొదట,
0: but at the very beginning,
1: తృప్తిగా ఉంటుండాలి.
0: You should be contented.
1: త్యాగము చేయాలి.
0: You should do sacrifice.
1: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు.
0: Only then will you come face to face with the vision.
1: తృప్తికి త్యాగమునకు సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకము.
0: So that which is at the basis of this satisfaction, this sacrifice.
1: ఈ నమ్మకమే లేకుండినా తృప్తియే కలుగదు.
0: Sacrifice and సాక్షాత్కార is faith. Without faith you don't have satisfaction.
1: ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం.
0: టుడే వీ హావ్ ఎరెక్టెడ్ ఎ మ్యాన్షన్.
1: భవనమునకు గోడలు కనిపిస్తున్నాయి, మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుండాలి.
0: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ యూఆర్ ఏబుల్ టు సైట్ ద వాల్స్ అండ్ ద సీలింగ్.
1: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి.
0: బట్ దాట్ విచ్ హాస్ గివెన్ రైజ్ టు ద మ్యాన్షన్ ద సపోర్ట్ ద బేసిస్ ఈజ్ నాట్ దట్ ఈస్ అట్ ద బేసిస్ ఆఫ్ ఇట్.
1: ఆ ఆధారమే నమ్మకము.
0: That foundation proper is your faith.
1: భవనము నిర్మించుకోరినటువంటి వాడు మొట్టమొదట పునాదులు భద్రతను.
0: One who wants to erect a mansion should try and make his foundation strong and secure.
1: Self confidence అదే పునాది.
0: Self confidence, that is the foundation stone.
1: Self satisfaction అదే గోడ.
0: Self satisfaction is like the walls.
1: Self sacrifice అదే roof.
0: Self sacrifice is like the roof.
1: Self realization అదే life.
0: And self realization that is your life.
1: Kanuka mana self realization atma sakshatkaram anetindi mana hastamlonde untundadi.
0: So this process of self realization is within your grasp.
1: Etti tindo atti trepu.
0: The type of food you eat determines the belch that you get.
1: Etti pindo atti rotte.
0: The type of flour that you have determines
1: etti bhavamo atti phalatamu.
0: Determine the taste of the bread.
1: Etti cheriyalo atti sthanamu.
0: The thought determines the action.
1: కనుక మంచి చర్యలు నిండు మనం పాల్గొనడానికి ప్రయత్నించాలి.
0: సో ట్రై టు డూ గుడ్.
1: మానవునికి ప్రధానమైనటువంటిది కర్మ.
0: ఫర్ మ్యాన్ ద ప్రైమరీ థింగ్ ఈజ్ యాక్షన్.
1: ఈ కర్మాచరణ ద్వారానే ఉపాసన మనకు కలుగుతుంది.
0: త్రూ కర్మ యు హావ్ ఉపాసన.
1: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
0: అండ్ త్రూ ఉపాసన యు గెట్ జ్ఞాన.
1: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా వస్తుంది.
0: దిస్ జ్ఞాన విల్ టేక్ యూ ఆన్ టు గాడ్.
1: కనుక కర్మలు ఎందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి సమత్వంతో కూడినటువంటి యోగత్వంతో కూడినటువంటి త్యాగభావంతో ఉన్నటువంటి చర్యలలో మనం పాల్గొనాలి.
0: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. దే షుడ్ బి ఈక్వల్ మైండెడ్ పర్పస్ ఫ్రమ్ యువర్ సైడ్. దే షుడ్ బి వెరీ యోగ.
1: మన ఆశలను అదుపులో పెట్టుకోవాలి.
0: అట్ ద వెరీ బిగినింగ్ అగైన్ వి షుడ్ ట్రై అండ్ కర్బ్ అవర్ డిజైర్స్.
1: ఆశలు కలిగినటువంటి వానికి ఎవ్వడు కూడా ఏనాటికి తృప్తి చేయలేదు.
0: వన్ హూ ఇస్ క్యారీడ్ అవే బై డిజైర్స్ కెన్ నెవర్ బి సాటిస్ఫైడ్.
1: త్యాగికి ఏ విధమైనటువంటి ఆశలు ఉండవు.
0: బట్ ఎ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ హాస్ నో ఆస్పిరేషన్స్ ఆర్ డిజైర్స్.
1: ఒకానొక సమయంలో,
0: వన్స్ అపాన్ ఎ టైమ్,
1: ఒక భక్తుడు,
0: వన్ డివోటీ,
1: బ్రహ్మను దర్శించి
0: సో హ్యాడ్ ద విజన్ ఆఫ్ బ్రహ్మ.
1: మహానుభావ, నీవు మేరు పర్వతాన్ని పుట్టించావు,
0: అనగా
1: బంగారు కొండను పుట్టించావు.
0: Oh Lord, you have given rise to this Meru, the mountain Meru, and thereby gold.
1: Yavari kosam puttinchao.
0: But for whose sake have you given rise to this mountain of Meru of gold?
1: Tyagi ki daritho pani ledu.
0: A man of sacrifice has no place for it.
1: Aasa kaliginatundi vaniki inlanti parvathalu inka veyi srushtinchina vaniki aasa theeradu.
0: And one who has an eye on this, any number of such mountains would not satisfy him.
1: కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్న.
0: So what's the use of having any number of these mountains of Meru?
1: అనగా ఈనాడు ఆశలనేటువంటిది ఈ విధంగా మితిమీరి పోతున్నది.
0: What it means is today's desires and wishes are on the increase.
1: ఆశలు అదుపులో పెట్టుకున్నప్పుడే మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
0: Only when you curb your desires can you have peace and
1: ప్రేమ ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
0: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
1: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
0: రాదర్ లవ్ ఈజ్ నాట్ మియర్లీ ద రూట్ ఆఫ్ వన్స్ లైఫ్ బట్ ఇట్ ఈస్ వెరీలీ ద రూట్ ఇట్ సెల్ఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
1: ఇట్టి ప్రేమనే లేకుండినా జీవితమే వ్యర్థము.
0: వితౌట్ సచ్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
1: కష్టములు ఎందు మనము ఈ కష్టములను ధరించడానికి భరించడానికి దైవాన్ని ప్రేమించాలి.
0: In times of difficulties, in order to shoulder such difficulties,
1: mana badalu
0: We should pray
1: మన దుఃఖములు,
0: our difficulties,
1: మన విచారములు,
0: our worries
1: తీరవాలంటే ఈ ప్రేమ ద్వారానే మనం తీర్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: If we have to free ourselves from these, love is a medium for that.
1: దైవ ప్రేమను మనం అందుకున్నటువంటి సమయమునందే ఎట్టి బాధలు కూడా మనం బాధించవు.
0: When we secure the love of God, no difficulty can possibly trouble us.
1: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
0: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
1: ఈ ప్రేమనే లేకుండా
0: వితౌట్ దిస్ లవ్
1: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
0: నౌ వి ఆర్ లవింగ్ అవర్ ఫాదర్ అండ్ మదర్.
1: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం.
0: అవర్ బ్రదర్స్.
1: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాం.
0: అండ్ అవర్ రిలేటివ్స్ అండ్ అదర్స్.
1: వస్తువులను ప్రేమిస్తున్నాము.
0: అవర్ మెటీరియల్ థింగ్స్.
1: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ లవ్ దట్ వి ఆర్ ఏబుల్ టు హ్యావ్ దిస్ బ్రిడ్జ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
1: ప్రేమనే లేకపోతే అమ్మా నాన్నలు అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
0: బిట్వీన్ అవర్ సెల్స్ అండ్ అదర్స్, వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్, దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్.
1: ప్రేమనే లేకుండా అన్నతమ్ముల అనేటువంటి సంబంధం కూడా లేదు.
0: అండ్ వితౌట్ లవ్ అగైన్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: ప్రేమనే లేకుండా తన దేహాన్ని కూడా తాను ఆశించడు.
0: వితౌట్ లవ్ అగైన్ వన్ డస్ నాట్ లుక్ టు వన్స్ బాడీ.
1: కనుక సర్వ సంబంధ బాంధవ్యములకు కూడాను మూలాధారమైనటువంటిది ప్రేమ.
0: సో ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఈజ్ లవ్.
1: కనుక ప్రేమతో జీవించాలి.
0: సో లివ్ విత్ లవ్.
1: ప్రేమతో చర్యలు చేయాలి.
0: డూ ఎవ్రీథింగ్ పర్మియేటెడ్ బై లవ్.
1: ప్రేమతోనే దైవాన్ని పొందాలి.
0: అండ్ త్రూ ద మీనింగ్ ఆఫ్ లవ్ బికమ్ వన్ విత్ గాడ్.
1: కనుక సత్య ధర్మ ప్రేమ.
0: దట్ ఈస్ వై సత్య ధర్మ ప్రేమ.
1: ఈ శాంతి అనేటువంటిది మనము సహజ రీతిగా సాధించాలి.
0: And peace. We should try and secure these in a natural way.
1: శాంతి అనగా ఏమిటి?
0: What is this peace?
1: ఇంద్రియములను అదుపులో ఉంచుకోవటమే నిజమైన శాంతి.
0: Trying to put the senses under control is true shanti.
1: శాంతి అనగా కేవలము ఒక ఓపిక అని మనం భావిస్తున్నాము.
0: Now the common understanding of the word peace is patience.
1: ఇది కాదు నిజమైన శాంతి.
0: This is not the meaning of peace.
1: సమత్వమును వహించినప్పుడే శాంతికి సరి అయిన విలువ.
0: వెన్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్,
1: సుఖ దుఃఖములు యందు,
0: ఐదర్ ఇన్ డిఫికల్టీ
1: లాభ నష్టములు యందు,
0: జాయ్ ఆర్ సారో లాస్ ఆఫ్
1: గెయిన్ స్తుతులు యందు,
0: ఆర్ ఇన్ వెల్త్ అండ్ పార్టీ,
1: క్షమను వహించటమే శాంతి.
0: వేర్ యూ హ్యావ్ ఫోర్బేరెన్స్ దట్ ఈస్ ట్రూ శాంతి.
1: ఓర్పును వహించటమే శాంతి.
0: To being, having fortitude, that is peace.
1: సమత్వమును పొందటమే శాంతి.
0: Being, having equanimity is peace.
1: కనుక సమత్వం యోగం ఉచ్యతే అన్నారు.
0: దిస్ ఈక్వానిమిటీ ఇస్ వెరీ యోగా.
1: ఈ సమత్వం చేతనే మనం యోగమును త్యాగమును సాధించవచ్చు.
0: త్రూ దిస్ ఈక్వానిమిటీ యూ హ్యావ్ యోగా, యూ హ్యావ్ పీస్.
1: కనుక మానవునకు ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలే.
0: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దీస్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధమైనటువంటి సాత్విక మార్గంలో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్ అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
1: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
0: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
1: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
1: దీనులను మనం సేవించాలి.
0: ట్రై అండ్ సర్వ్ the poor and the downtrodden.
1: దిక్కులేని వారిని ప్రేమించాలి.
0: దోస్ హూ ద హోప్లెస్ కేసెస్ షుడ్ బి లుక్డ్ ఆఫ్టర్ బై us.
1: అక్కడ కూడా దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
0: దే ఆల్సో ట్రై టు బిలీవ్ దట్ లార్డ్ రిసైడ్స్ ఇన్ దెమ్.
1: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి యందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటాది ఆత్మతత్వం.
0: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇట్టి ఆత్మక పుట్టుక చావుక ఎప్పుడు కూడా లేదు.
0: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: దట్ ఈస్ వన్ విచ్ హాస్ నో బర్త్ నో డెత్.
1: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
0: విచ్ హాస్ నో బిగినింగ్ నో ఎండ్.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: హీ కెనాట్ బి కిల్, హీ డస్ నాట్ కిల్ అండ్ నథింగ్ కెన్ ఎక్స్టర్మినేట్ ఇట్.
1: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
0: హీఈస్ వెరీలీ ఆత్మ.
1: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
0: బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
1: మరినపు కొంప.
0: బాడీ ఈజ్ ఎ ప్లేస్.
1: రోగముల మ్రగ్గడు సేవక గంప.
0: వే యూ హ్యావ్ ఫిల్త్ అండ్ వే యూ హ్యావ్ డిజీజ్.
1: జాత సంచలనము పొందు దుంప.
0: గివెన్ టు యాంగ్జైటీస్ అండ్ ఎజిటేషన్.
1: భవసాగర మీదకి లేని కంప.
0: కెనాట్ ట్రావెల్ త్రూ దిస్ ఓషన్ ఆఫ్
1: అంబుల పదలమ్ము మన మెప్పు దలంప.
0: ఇట్ ఈస్ ఎ షీట్ వేరింగ్ ప్రైజ్ అండ్ కాలమ్.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించండి.
0: ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దిస్ బాడీ, లుక్ ఆఫ్టర్.
1: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు.
0: Try and seek shelter at the lotus feet of Hari, O mind. Do not trust that the body is permanent.
1: కాలమే పరమాత్మ స్వరూపము. కాలమే పరమాత్మ స్వరూపము.
0: Time is verily God.
1: కాలమే సర్వస్వము.
0: God is, time is everything.
1: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు.
0: So we should not waste time.
1: కనుకనే ఉపాసన స్థానమునందు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలద ప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః, అంత కాలమే ప్రధానము.
0: That's why it's been said that God is time, God transcends the limitations of time, God is beyond past, present and future.
1: కాలమును సార్థకము చేసినటువంటి కాయమే నిజమైనటువంటి ధన్యము.
0: That body which sanctifies time is really sanctifying its existence.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: This body is given for the sake of serving others.
1: ఈ విధమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది.
0: దిస్ బాడీ హెస్ బీన్ గివెన్ సో దట్ యు కుడ్ డూ సర్వీస్.
1: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ దట్ యు హావ్ దిస్ డిఫికల్టీస్.
1: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖదుఃఖ సంకష్టాత్మక మహత్తాల తరంగమైన సాగరము.
0: దిస్ వరల్డ్, దిస్ ఓషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సచ్ opposites, pairs of opposites.
1: Sukhamu dukkhamu pratyekanga undetundi kaadu.
0: There is no distinction between joy and sorrow.
1: Ivi rendu kudanu needala vantivi.
0: They are like shadows within one.
1: Enna needala vale kudanu ventaadutuntai.
0: They are like light and shadow.
1: Ivi rendinti endu kudanu avinabhava sambandham undi.
0: They two are linked up in such a way you cannot separate them.
1: Bahya jagattuku,
0: the world outside,
1: antar prapanchamunaku,
0: and the world within,
1: ekattvam aneetundi untundadi.
0: There is a link between these.
1: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు.
0: We can understand this in one aspect.
1: ఆహారాన్ని ఆస్వాదించేది,
0: the process of eating food,
1: ఇంద్రియాలతో ఆనందించేది,
0: what you experience through your senses,
1: మన యొక్క వాసన చేత విజృంభించేటి,
0: and whatever is given to play in terms of your sensory perceptions.
1: ఇది దేహమా ఆత్మన?
0: Is it the body or the ఆత్మా?
1: కాదు కాదు.
0: No, no.
1: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే.
0: It is the ఆత్మ proper.
1: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మన దేహమా?
0: ఫ్రాగ్రెన్స్ విచ్ థ్రోస్ యూ ఇంటూ డిలైట్, ఇస్ ఇట్ ఆత్మా ఆర్ ద బాడీ?
1: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కానీ,
0: ది నోస్ ఇస్ మియర్లీ ఎ సెన్సరీ పార్ట్.
1: అనుభవించేదంతా అంతఃకరణమే.
0: బట్ ద వన్ విచ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ దట్ విథిన్ ఇట్.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక పనిముట్లు వంటివి.
0: దీస్ ఆర్ ఆల్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఇవి కరణములు.
0: These are merely organs.
1: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడా నువ్వు ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
0: యూ కెనాట్ రియలీ tap that which is permanent through
1: you. కనుకనే మనయేమ మనుష్యానాం కారణం బంధమోచయో.
0: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
1: మనసే లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడాను పనిచేయలేవు.
0: Without the mind the senses cannot perform.
1: ఈ మనసే ఇంద్రుడు.
0: The mind is Indra.
1: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కాబట్టి ఇంద్రుడు అని పేరు.
0: This Indra is the lord of these senses, so it's called Indra.
1: కనుక ఈ అధిపతి అయినటువంటి మనస్సు యొక్క సంకల్పం లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా కదలవు.
0: సో వితౌట్ ద మాస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్ ద సెన్సరీ ఆర్గన్స్ హావ్ నో రోల్.
1: కనుక మనసును సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధనల యొక్క ప్రారంభం.
0: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన.
1: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్
1: కంట్రోల్. మనసుకు తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించరాదు.
0: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్.
1: మనసు ఒక పిచ్చికోతి వంటిది.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
0: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్.
1: దేహాన్ని కానీ మనసును కానీ మనం ఏమాత్రం కూడా అనుసరించరాదు.
0: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ.
1: హృదయాన్ని అనుసరించాలి.
0: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: దీనిని అనేక విధములుగా కూడాను హృదయ సాక్షి అన్నారు.
0: దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ద విట్నెస్ విథిన్ యు.
1: ఈ హృదయాన్ని పుట్టించడానికి, అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానము.
0: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్.
1: కనుక బుద్ధిని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్.
1: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు, సబ్కు సన్మతి దే భగవాన్ అన్నాడు.
0: దట్స్ వై గాంధీ ఆల్సో యూస్ టు సే, ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఎ నోబుల్ మైండ్.
1: సరి అయిన బుద్ధి ఉంటే తాను సరి అయిన జీవితాన్ని అనుభవిస్తాడు.
0: వన్ హూ హాస్ ఎ గుడ్ మైండ్ విల్ ఫాలో ఎ గుడ్ లైఫ్.
1: ఎప్పుడు కూడా పరుల తప్పులు మనం ఏనాడు కూడా పట్టరాదు.
0: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్.
1: పరుల తప్పులు వెతకరాదు.
0: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్.
1: పరుల దోషములు ఏమాత్రం కూడా చూడరాదు.
0: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్.
1: తనలో ఉన్నటువంటి దోషములను,
0: try to rectify the mistakes
1: తనలో ఉన్న తప్పులను,
0: and the shortcomings within you,
1: దీన్ని తాను చూచుకొని సక్కదిద్దుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: Try to look at them and try to rectify them.
1: తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరైన మార్గంలో ప్రవేశిస్తాడు.
0: వన్ హూ కెన్ రెక్టిఫై హిస్ ఓన్ షార్ట్ కమింగ్స్ కెన్ ఫాలో ద
1: నిరంతరము పరదోషములనే మనం పాటిస్తూ పోవటం చేత మన హృదయం కూడా నువ్వు దోషమయమైపోతుంది.
0: కెన్ ఫాలో ద గుడ్ పాత్. వన్ హూ లుక్స్ ఫర్ ద షార్ట్ కమింగ్స్ ఇన్ అదర్స్ యూఆర్ ఫిల్లింగ్ యువర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ విత్ బ్యాడ్ థింగ్స్.
1: కనుక ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు.
0: సో వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి ఎల్స్.
1: పరులు తప్పులు వెతికేటువంటిది ఎవరు?
0: హూ ఇస్ ఇట్ దట్ లుక్స్ ఫర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్?
1: కేవలము దుష్టుడే.
0: వన్ హూ ఇస్ ఈవిల్ మైండెడ్.
1: సజ్జన మార్గంలో ప్రవేశించినటువంటి వాడు పరదోషమును ఏమాత్రం కూడాను వెతకడు.
0: వన్ హూ హాస్ టేకెన్ ద నోబుల్ పాత్ విల్ నెవర్ సీక్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్. కనుకనే
1: ఆంధ్రప్రదేశంలో అప్పుడప్పుడు చెప్తుంటారు,
0: దట్స్ వై
1: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని.
0: దట్స్ వై ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ ఇస్ ఎ సేయింగ్ విచ్ గోస్, ద డాగ్ ఈస్ ఆఫ్టర్ చప్పల్స్ అండ్ శాండల్స్ అండ్ ఫుట్ వేర్, and the evil minded is after mistakes and shortcomings.
1: కనుక మనం నిరంతరము ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే మనం కేవలం దుష్టులమనే చెప్పొచ్చు.
0: సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ షార్ట్ కమింగ్స్ ఇన్ అదర్స్ యు ఆర్ ఎన్ ఈవిల్ మైండెడ్ పర్సన్.
1: తప్పులు లేనిటువంటి మానవుడు లోకంలో ఉండడు.
0: దేర్ ఇస్ నోబడీ హూస్ బియాండ్
1: ఏదో కొంత తప్పులు ఉంటుంటాయి.
0: సర్టెన్లీ దేర్ ఆర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మిస్టేక్స్.
1: కానీ వాటి యందు మనం దృష్టిని ప్రసరించరాదు.
0: బట్ వి షుడ్ నాట్ గో బై దెమ్.
1: అందరినీ చూచి ప్రేమించడానికి ప్రయత్నించాలి.
0: యు ట్రై అండ్ లవ్ ఆల్ ద అదర్స్ అరౌండ్ యూ.
1: తప్పులు ఎన్ను వాడు తమ తప్పులు ఎరుగరు.
0: నౌ వన్ హూ లుక్స్ ఫర్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్ కెనాట్ ఫైండ్ హిస్ ఓన్ ఫాల్ట్స్.
1: అందరి ఎందు సోదరత్వమును,
0: దిస్ బ్రదర్హుడ్ ఇన్ ఎవ్రీ వన్,
1: అందరి ఎందు కూడా దివ్యత్వాన్ని మనము అనుభవించినప్పుడే,
0: అండ్ సీక్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద డివినిటీ ఇన్ ఆల్,
1: దైవ ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
0: యూ విల్ బికమ్ డిజర్వింగ్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: ఎవరు దైవానికి పాత్రుడు, ఎవరు దైవానికి సన్నిహితులు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, సర్వులను ప్రేమించినటువంటి వాడే దైవానికి సన్నిహితుడు.
0: Who is close to God, who has secured the grace of God, that person who has loved all beings is
1: close to God. Once
0: you have pleased God, you have pleased everybody, everything around you.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: కేవలం దేహమునకు పుట్టిన దినమని,
0: that this body has a birthday.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క కార్యములు యందు మనం జీవితాన్ని వ్యర్థం గావించుకోరాదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ అవే అవర్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్లీ థింగ్స్.
1: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారో, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
0: దట్ డే వేర్ సెరీన్ థాట్స్ పర్వేడ్ యువర్ మైండ్, where steadiness of purpose comes into being, where you are at peace with yourself in terms of your experiences, that is the day where you should regard it as the dawn of a new day.
1: సాధకులు కాబోయేటువంటి వారు,
0: దోస్ హూ ఆస్పైర్ టు బికమ్ సాధక,
1: సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందదలిచినటువంటి వారు,
0: హూ వాంట్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్,
1: పల్లెల్లో ప్రవేశించి,
0: షుడ్ గో టు ద విలేజెస్.
1: ఈ బాధలతో కృంగిపోయేటువంటి వారికి,
0: వన్ హూ ఆర్ వెయిట్ డౌన్ విత్ దీస్ సారోస్,
1: తగిన సేవలు చేసి,
0: పెర్ఫార్మింగ్ సేవాస్ టు సచ్ పీపుల్,
1: ఆ జీవులను ఆనందపరచడానికి ప్రయత్నించాలి.
0: బై బ్రింగింగ్ రిలీఫ్ అండ్ జాయ్ టు సచ్ పీపుల్,
1: సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన.
0: ఇట్ ఈస్ ది సర్వీస్ అండ్ సర్వీస్ ఈస్ ద ట్రూ సాధన.
1: ఈ సేవ అనేటువంటి దాన్ని వదిలి ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
0: లీవ్ అవుట్ సేవ, యు డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాధన, ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, ఈ సేవ అనేటువంటిది చాలా విష్ణుత్వానికి సమీపత్వాన్ని చేకూరుస్తుంది.
0: వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్, ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్.
1: కనుక ఇప్పుడు ప్రకృతి వైచిత్యం చేతను, కొన్ని విధములైనటువంటి వికల్పం చేతను అనేక ప్రాంతములలో ఈ యొక్క అతివృష్టి, అనావృష్టి అనేటువంటిది ప్రారంభించి తద్వారా అనేక మంది బాధలు పడుతున్నారు.
0: ఇన్ టర్మ్స్ ఆఫ్ నెల్లూరు జిల్లాలో
1: అధిక వృష్టి ప్రారంభమై అనేక విధమైనటువంటి నష్ట కష్టములకు గురి అయిపోయారు.
0: ఓన్లీ రీసెంట్లీ దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ది సైక్లోనిక్ స్టార్మ్.
1: సాధ్యమైనంత వరకు,
0: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్,
1: మన ఖర్చులను కూడా తగ్గించుకుని,
0: బై ట్రైంగ్ టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్,
1: అట్టి బాధలలో గురి అయినటువంటి వారికి,
0: దోస్ హూ హావ్ బీన్ ఎఫ్లిక్టెడ్ దాస్,
1: అట్టి కష్టములకు చిక్కులుకున్నటువంటి వారిని,
0: దోస్ హూ ఆర్ సబ్జెక్టెడ్ టు సచ్ అన్టోల్డ్ మిజరీ,
1: తగినటువంటి సేవలో మీరు పాల్గొనాలి.
0: Trying to bring relief to such people, do some service.
1: నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి సేవాదళ సభ్యులంతా కూడాను ఈ కార్యంలో రేపటి నుంచినే ప్రవేశించి తగినటువంటి సాయం చేయాలి.
0: Now those సేవాదళ members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
1: ఇంతే కాకుండా పరిసర ప్రాంతముల వారైనటువంటి గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి వీరందరూ కూడా అందులో పాల్గొని ఈ సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: నాట్ ఓన్లీ దాట్ ద నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుంటూరు కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ దే ఆల్సో షుడ్ జాయిన్ దిస్ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ సాంక్టిఫై
1: యువర్సెల్ఫ్. సోదరి సోదరి మండలి అంతా కూడా బాధలు పడుతుంటే మనము ఈ విధమైనటువంటి చూస్తూ నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు.
0: వెన్ యువర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సఫరింగ్ వీ షుడ్ నాట్ బి మియర్ ప్యాసివ్ స్పెక్టేటర్స్ ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ అవర్ పార్ట్.
1: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడా కలగవచ్చు.
0: సర్టన్లీ సఫరింగ్ వుడ్ కమ్ టు ఎవ్రీ పర్సన్.
1: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు.
0: వెన్ యూ గో టు ద హెల్ప్ ఆఫ్ ద సఫరింగ్ వన్స్ నౌ టుమారో అదర్స్ విల్ కమ్ టు యువర్ మూమెంట్ ఇన్ యువర్ మూమెంట్ ఆఫ్ డిస్ట్రెస్.
1: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడా మనం సేవలు చేయరాదు.
0: And again, we should not go for the sake of winning praise and acclaim.
1: Nirapekshato.
0: Without having any.
1: Nishkama karmalu acharinchali.
0: Indulging in selfless service.
1: Bhagavad Gita lo pradhanamainatuvanti yokka sukti adiye.
0: This is the first principle in the Bhagavad Gita.
1: Nishkama karma.
0: This selfless service.
1: Idhe sthitaprajna lakshanam.
0: This is the hallmark of any.
1: Kanuka.
0: Person who has equanimity of purpose. Therefore.
1: Inadu pradhanamainatuvanti aadeshamu.
0: Today, the primary injunction being given to you is
1: sarva jeevanunu preminchi
0: love all living forms and beings
1: daiva anugrahamunu pondutakai
0: in order to secure the grace of God
1: nitya prarthanalayandu
0: in your daily worship
1: loka samasta sukhino bhavantu
0: may all wherever they are enjoy peace prosperity
1: sarvulu
0: kudanu
1: chemanga untundali
0: let all beings be safe
1: sarva deshamulu kudanu chemanga untundali
0: let all countries enjoy peace and prosperity
1: okka bharat desham anetvanti okka sankuchitamaina bhavamu unchukoraadu
0: you should not have this narrow feeling that only india should prosper or benefit
1: vichara bhavamuto
0: have this broad mind broad thoughts
1: meeru sevalu cheyataniki prayatninchali
0: do your service in the form of a broad vision
1: vichara hrudayame lekundina
0: without this broad mindedness
1: sarva sadhanalu kudanu kevalamu oka vyaktam aipothayi
0: all your service would become useless and fruitless
1: kanaka neti nundi
0: therefore from today
1: raboye 60th birthday 60th samvatsaramulo birthday ani meeru anukuntunnaru
0: and what is coming now around the corner is the 60th birthday or that's how you look at
1: ee lopala meeru sankalpinchukunnatundi 6000 gramamulu kudanu sampurna truptito meeru sevalu cheyali.
0: And before this deadline of the 60th birthday, the 6,000 villages which have been taken up by you, you must try and achieve the targets.
1: Okkokka pallaku kudanu vidyanu andinchali.
0: Achieve the targets laid down.
1: Vidya samasthanu sthapinchali.
0: In every village, have an education institution.
1: Vaidyamunu prayatnapurvakanga sadinchali.
0: Bring the health care to these villages.
1: Jalamunu variki andinchali.
0: Give them drinking water.
1: Roadlanu veyyali.
0: Lay down roads.
1: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
0: దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ యువర్ సాధన.
1: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము ఇది కేవలం సరి అయినటువంటి యొక్క దత్తత కానేరదు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ బై సేయింగ్ దట్ వీ హావ్ అడాప్టెడ్ ఎ విలేజ్ వీ ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ నథింగ్ అట్ ఆల్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
1: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడా కొరత పడనక్కర్లేదు.
0: And in order to execute these tasks, you need not bother about the finances. Sadhyamainanta
1: varaku idi dhanamuto emaatram sambandham lekunda hrudayamuto dehamuto cheyavalsinattuvi cheyali.
0: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap. Let your mind be involved in it.
1: Meeru seva cheyataniki konchi dhanamunu progu cheskovali.
0: Certainly, in order to do it, you need a little amount of money.
1: Kanukane ceiling on desires ani nalugu rakamainatuvanti margalu bodhincham.
0: So therefore, we have this ceiling on desires, a fourfold way.
1: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ ద ఫుడ్ దట్ వి ఈట్.
1: దుర్వినియోగం చేయరాదు.
0: షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్.
1: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
0: ఈట్ వాట్ యు రియల్లీ నీడ్.
1: దానితో కొంతవరకును ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
0: సో దేబా యు మస్ట్ సేవ్ అప్ సమ్ మనీ.
1: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
0: అండ్ ఇన్ అడిషన్ టు దిస్ ఫుడ్ వీ ఆల్సో షుడ్ నాట్ వేస్ట్ అవే ద ఫెసిలిటీస్ అవైలబుల్ టు అస్.
1: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ దట్ వీ మైట్ మేక్ సమ్ సేవింగ్స్ ఆఫ్ మనీ ట్రై టు కర్బ్ అవర్ ఎక్స్పెన్సెస్.
1: అనేక మంది శ్రీమంతులు పెండిండ్ల నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
0: దేర్ ఆర్ మెనీ వెల్దీ పీపుల్ హూ ఆన్ ఒకేషన్స్ లైక్ మ్యారేజ్ అండ్ సో ఆన్ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్.
1: ఈ ఉన్నవారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడటం కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డూ దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్స్ ఆర్ వెల్దీ. Rather than do it, give to those who do not have money to go by, and thereby bring some relief.
1: Misuse of money is evil, annaru.
0: Misuse of money is evil, it's been said.
1: Kanuka, manam don't waste food.
0: Therefore, don't waste food.
1: Don't waste time.
0: Don't waste time.
1: Don't waste money.
0: Don't waste money.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Ee naligintu dwara manam entaina sevalu cheyochu.
0: And once you have accomplished these, you can do any amount of seva.
1: Kanuka ee naadu ఈ పల్లెల సేవలు చేసే నిమిత్తమై సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని కొన్ని రకములైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
0: సో టుడే ద సత్సాయి ట్రస్ట్ ఇన్ ఆర్డర్ దట్ యూ మైట్ ఎగ్జిక్యూట్ దీస్ టాస్క్ అహెడ్ ఆఫ్ యూ ఇన్ ద విలేజెస్ అండ్ ఫర్ యువర్ ఓన్ కన్వీనియన్స్.
1: అనేక మంది వర్కర్స్ కు అనగా సేవకులకు సేవ చేయాలనే ఆశ ఉంటుంది, కానీ ఈ ప్రయాణములు తెలపడానికి చేతిలో కాసు ఉంటుండదు.
0: ది సొసైటీ ట్రస్ట్ ఈ సెట్టింగ్ అసైడ్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ టుడే. దేర్ ఆర్ మెనీ సేవర్స్ హూ వాంట్ టు డూ బట్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ.
1: మీరు వచ్చిపోయేటువంటి ఖర్చుల కోసము
0: ఫర్ వాంట్ ఆఫ్ మనీ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ సో.
1: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే, కానీ
0: దిస్ మనీ ఈస్ గివెన్ నౌ ఫర్ యూ టు అండర్టేక్
1: అనవసరమైనటువంటి వాటికంతా ఈ ధనమును వినియోగించరాదు.
0: ఫర్ అండర్టేకింగ్ జర్నీస్ ఫర్ యువర్ స్పాట్స్ ఆఫ్ సర్వీస్.
1: ఒక్కొక్క జిల్లా కూడాను ఇంటింట ధనమును మీకు అందిస్తున్నాము.
0: ఇట్ షుడ్ నాట్ బి వేస్టెడ్. దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ విలేజ్ వి ఆర్ గివింగ్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ నౌ.
1: ఇది నిజమైనటువంటి యొక్క పుట్టిన పండుగగా మీరు భావించుకుని ప్రేమతత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
0: యు మస్ట్ రిగార్డ్ దిస్ యాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టుడే సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే. దట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమపూర్వకంగా
0: అండ్ హావింగ్ రిసీవ్ దిస్ లవ్
1: ప్రయా ప్రేమల హృదయంతో
0: plunge into service activities.
1: 10 lakhs rupayalu meeku andistunnanu.
0: Today I born out of with this feeling of love and compassion, I am giving you a sum of 10 lakh rupees.
1: Dr. Subbarao, Andhra Pradesh. Gogai, Assam. Gupta, Bihar. Mathur.
2: Next one is Bhardwaj from Delhi. Mr. R.S. Prasad from Haryana.
1: Gujarat?
3: Yes.
1: Mathur.
2: Himachal Pradesh, Mr.
1: Haryana,
2: Verma.
1: Haryana.
3: Yes.
2: Then Karnataka, Mr. A. Mohan Rao. Kerala, K.S. Menon. Madhya Pradesh, Mr. Hingorani. Maharashtra, Shrikant Savant.
1: Madhya Pradesh.
2: Orissa, Mr. Pani.
1: Come on.
2: Madhya Pradesh.
1: Orissa.
2: Punjab, Mr. B.K. Soni. Rajasthan, K.S. Goyal. Tamil Nadu, Dr. Poonam. Uttar Pradesh, Kamla Mal. West Bengal, Nitin Majmudar. These are all state Sevadal conveners. As you know, the Education and Human Values program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted a sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the said trust. Shri Manima, take it.
4: ప్రేమ ముదిత మనసే కర్.

ఆచరించి చెప్పు, ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా అతడే

0: ఆచరించి చూపు ఆదర్శముల నెల్ల అతడే యూతు ఆమె యువతి కాదే ఇట్టివారు ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్ నాకు
1: ఇన్ గుడ్నెస్ ఇన్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ మొరాలిటీ ఇన్ టోటల్ ట్రూత్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ ప్రీచెస్ ది ఆల్ ది ఐడియల్స్ హీఈస్ ది ట్రూ యూత్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ అండ్ ఎన్ యంగ్స్టర్ యంగ్ ఉమెన్ అండ్ సచ్ పీపుల్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ సచ్ వన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ టూ
0: ప్రేమ స్వరూపులారు
1: embodiments of love
0: manchitanamunandu manavatvamunandu yemki manchitan
1: what is goodness
0: good behavior good manners good discipline good character
1: goodness meant good behavior good manners good discipline
0: manavatvamunandu satya dharma shanti prema ahimsa ee aidu ప్రతి మానవునికి పంచ ప్రాణములు
1: ద హ్యూమన్నెస్ హ్యూమన్ క్వాలిటీ కంప్రైజింగ్ ద ఫైవ్ ప్రిన్సిపల్స్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ లవ్ అండ్ నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆఫ్ హ్యుమానిటీ
0: మానవుని ప్రయాణము అతి సూక్ష్మమైనటువంటిది అతని యొక్క జీవితం యొక్క గమ్యం కూడాను అత్యంత సమీపమైనటువంటిది
1: The life sojourn of a human being is so subtle and the goal is very near.
0: Itti samipamaina prayanamunu manavudu gamyam cheratanki aneka janmalu aneka samvatsaramulu kalam teeskuntunnadu.
1: In this life journey to reach the destination man takes very long time and in fact even many lives.
0: ఎందుకు ఇంతకాలం
1: వై దట్ లాంగ్
0: ఎందుకు ఈ శ్రమలు
1: వై ఎగ్జర్షన్
0: చాలా సమీపమైన ప్రయాణం ఇది
1: ఇట్ ఈస్ సో క్లోజ్ టు యు
0: ఫ్రమ్ ఐ టు వి ఇదే ప్రయాణం
1: ఇట్స్ ఆల్ ద ట్రావెల్ ఫ్రమ్ ఐ టు వి
0: నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనే స్థానానికి చేరటమే మానవుని యొక్క జన్మము గమ్యము
1: ద హ్యూమన్ లైఫ్ సీక్రెట్ అండ్ ద డెస్టినేషన్ లైస్ in travelling from the position of I to the position of we.
0: ఈ నాటి యువతి యువకులు యావత్ ప్రపంచం నందున్నటువంటి యొక్క విషయం నన్నీ కూడాను తెలుసుకున్నట్టు గుర్తిస్తున్నారు ప్రయత్నిస్తున్నారు
1: Youngsters today are making every attempt to know what all that has been happening all over the world.
0: కానీ ఒక్క ప్రధానమైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు
1: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్ ఫండమెంటల్ ట్రూత్
0: యావత్ ప్రపంచం నందు గల సమస్త విషయమును కూడా గుర్తించినంత మాత్రమున మనకు వచ్చే ఫలితం ఏమాత్రమూ లేదు
1: యు ఆర్ నాట్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ అట్ ఆల్ బై కమింగ్ టు నో వాట్ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్
0: ఎన్ని శక్తులు సాధించకూడను ప్రయోజనం లేదు
1: ఇట్స్ ఆల్ యూస్లెస్ ఆల్ కెపాసిటీస్
0: లోకములో వేలాది మంది మేధావులు ఉన్నారు
1: దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఇన్ ద వరల్డ్
0: లోకములో వేదాల మంది అనేక మంది పండితులు ఉన్నారు
1: దేర్ ఆర్ మెనీ స్కాలర్స్ టు
0: కానీ విద్యావంతులు ఉన్నారు.
1: They're educated people.
0: గొప్ప తెలివితేటలు గలవారు ఉన్నారు.
1: Highly intelligent are present.
0: కానీ
1: బట్
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all these people? Why?
0: మొట్టమొదట తనను తాను తెలుసుకోవాలి.
1: First one has to know who he is, to know one's own self.
0: తనను తాను తెలుసుకొనక ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: Know thyself. All the rest will be useless if you do not know that.
0: ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటి పనులే. నిరుపయోగమైనటువంటి విద్యలే.
1: All the rest will be in vain, useless knowledge.
0: కనుకనే మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man has to know his innate true nature, first of all.
0: మానవుడు ధనమును కోల్పోతున్నాడు.
1: Man is losing his wealth.
0: కానీ దీన్ని ఏదో శ్రమపడి తిరిగి దీన్ని సంపాదించుకునవచ్చు.
1: Having lost wealth, by straining himself, he can get it back.
0: అనేక మంది మిత్రులను కోల్పోతున్నారు.
1: We are losing our friends.

0: യാവത് സർവം പുനർലഭ്യം. ഏതത് സർവം പുനർലഭ്യം ന ശരീരം പുനഃ. దేనినిపోయినా తిరిగి మనం సాధించుకోనవచ్చు, కానీ మానవతాదిలోనే పోయినా తిరిగి మనం సంపాదించుకోనలేము.
1: ఇఫ్ యూ లూజ్ ఎనీథింగ్ యూ కెన్ గెట్ దెమ్ బ్యాక్ బట్ హ్యూమన్ వాల్యూస్ వెన్ వన్స్ దే ఆర్ లాస్ట్ దే కెనాట్ బి అక్వైర్డ్.
0: ఈనాటి మానవుడు అన్నింటినీ సాధించాడు, కానీ ఈ మానవతా విలువలు మాత్రము పోగొట్టుకున్నాడు.
1: మ్యాన్ హెస్ అకంప్లిష్డ్ ఎవ్రీథింగ్ టుడే బట్ హీ హెస్ లాస్ట్ హిస్ హ్యూమన్ వాల్యూ.
0: ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాణం వంటిది.
1: Each one is a life breath.
0: Manam nundi satyame manu velubilina satyam poyinatundi prani avutavadu vidu.
1: If truth is gone, he is a creature without life of truth.
0: Dharmame aacharinchakundana taanu rendo pranam pogottukunna vaadu avutadu.
1: If righteousness dharma is gone, he will be losing second life breath.
0: Rendu emti, moodu emti, naalugu emti, aidu pranamanu kudunu pogottukunnadu inaadu manavudu.
1: Man has lost all the five life principles.
0: Ee naati manavudu kevalam prapanchamu lopala kutrimainatundi jeevithani gaduputhunnadu.
1: Man today is leading an artificial life.
0: Sahaja jeevithani gadapatam ledu.
1: He is not leading a natural life.
0: Sahaja gunamulu tandeyindu levu.
1: He has no natural quality.
0: Kevalamu డ్రామాల వేషం వేసినట్టుగా మానవ వేషమును ధరించి జీవితాన్ని డెడ్ బాడీ మాదిరి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
1: హీ ఈజ్ జస్ట్ లివింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎన్ యాక్టెడ్ ఇన్ ఎ డ్రామా బట్ ఇన్ రియాలిటీ ఇట్స్ ఎ డెడ్ లైఫ్.
0: మానవునికి దైవం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్.
0: హూ ఇస్ గాడ్?
1: హూ ఇస్ గాడ్?
0: వేర్ ఇస్ గాడ్?
1: వేర్ ఇస్ గాడ్?
0: క్వశ్చన్ వేసుకుంటే ట్రూత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్.
1: If you put a question, who is God, where is God, you will understand truth is God, love is God.
0: Truth, Bharatiya truth, American truth, Japan truth, German truth, Pakistan truth, ane bhedam ledu. Truth andariki okate.
1: Truth is one and the same. Be that be Japan or Germany or America or Pakistan, truth is one and same.
0: Prapanchamunaku annintikini truth ade daivamu.
1: Truth is God for the entire world.
0: Desha bhashalu, ప్రవర్తనలు, సిద్ధాంతములు వేరువేరు ఉండవచ్చును, కాని సత్యం ఒక్కటే.
1: లాంగ్వేజెస్, ద ట్రెడిషన్స్ అండ్ ఐడియాలజీస్ మే డిఫర్ బట్ ద ట్రూత్ ఈజ్ వన్.
0: ఇట్టి సత్యం నాస్తి ప్రియో ధర్మ, ప్రియమైనటువంటి ఒక సత్యాన్ని మనం పోగొట్టుకున్నాం.
1: అండ్ దట్ ఫండమెంటల్ ట్రూత్ ఈజ్ లాస్ట్ టుడే.
0: ప్రేమ మానవుని యొక్క ప్రాణ సమానము.
1: లవ్ ఈజ్ అవర్ లైఫ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Love is God. Live in love.
0: ఆ ప్రేమని ఈనాడు మనము కోల్పోయినాం.
1: We have lost that love today.
0: ఈ ప్రేమ కూడాను కృత్రిమమైన ప్రేమగా నటిస్తున్నాము.
1: Even that love has become artificial today.
0: ఈ ప్రేమ అట్టిది కాదు, heart to heart, love to love.
1: But the divine love is heart to heart, love to love.
0: Not body to body.
1: It's not body to body.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఆ హృదయ స్థానమును అభివృద్ధి పరచుకున్నప్పుడే ఈ సత్యం మనకు గోచరిస్తుంది.
1: When once you observe that which comes out of the heart, you will experience this truth.
0: యువకులారా,
1: youngsters,
0: యూతులారా,
1: men and women,
0: మీ జీవితం చాలా దీర్ఘ ప్రయాణం చేయవలసినటువంటిది.
1: యువర్ లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
0: ఇలాంటి ప్రయాణం లోపల లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ప్లెజర్.
1: ఫాలో ద ప్రిన్సిపల్ లెస్ లగేజ్.
0: ఈ కోరికలు అనేటువంటివి ఈ లగేజ్ గా ఉంటున్నాయి.
1: యువర్ డిజైర్స్ కాన్స్టిట్యూట్ ద లగేజ్.
0: వీటిని క్రమక్రమేణా మీరు తగ్గించుకోండి.
1: యూ హావ్ టు లెసన్ ద బర్డెన్ ఆఫ్ డిజైర్స్.
0: ఎంతకాలం ఈ కోరికలు?
1: హౌ లాంగ్?
0: ఈ కోరికల వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దెమ్?
0: ఏమీ కలగటండి.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: కానీ
1: బట్
0: మానవత్వంలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద లైఫ్.
0: ఏ దేశంలో పుట్టినటువంటి వారైనా ఆ దేశం యొక్క బిడ్డలే.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ ఓన్ కంట్రీ.
0: మనకు బర్త్ ఎందుకోసం వచ్చింది?
1: వై ఆర్ వీ బోర్న్?
0: కేవలం తినటం కోసం, త్రాగటం కోసం, నిద్రించడం కోసం, సుఖించడం కోసం వచ్చింది ఆ జీవితం.
1: ద లైఫ్ బర్త్ ఈజ్ నాట్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, ఫర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. నౌ
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: మనం అందరినీ ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ సేవించాలి.
1: వి షుడ్ సర్వ్ ఆల్.
0: సేవే మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: సర్వీస్ ఇస్ అవర్ డ్యూటీ.
0: కానీ ఈ డ్యూటీ ఆ డ్యూటీని గవర్నమెంట్ డ్యూటీస్ కాదు. మనకు
1: ఇస్ నాట్ అఫీషియల్ డ్యూటీ ఆర్ గవర్నమెంట్ డ్యూటీ.
0: తోటి మానవులను సేవించి
1: వి షుడ్ సర్వ్,
0: తోటి మానవులను ఆనందపరిచి
1: వి షుడ్ మేక్ బ్రదర్ హ్యాపీ.
0: తోటి మానవులను సుఖపెట్టడమే మన కర్తవ్యము.
1: అవర్ డ్యూటీ లైస్ ఇన్ మేకింగ్ అవర్ బ్రదర్ హ్యాపీ.
0: కనుకనే మొట్టమొదట మనము సర్వీస్ లో ప్రయాణం కావాలి.
1: ఫస్ట్ వీ షుడ్ టేక్ ద పాత్ ఆఫ్ సర్వీస్.
0: ఈ సర్వీస్ లో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుంది.
1: వెన్ వన్స్ వీ టేక్ దిస్ జర్నీ ఆఫ్ సర్వీస్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: హైయెస్ట్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ టు లవ్ ఇన్ టు సర్వీస్.
1: ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ ఇన్ టు సర్వీస్.
0: ఈ సర్వీస్ అనేటువంటిది దేని వల్ల ప్రయత్నిస్తుంది?
1: హౌ డు యూ గెట్
0: ఫ్రమ్ సర్వీస్ టు డివోషన్?
1: అండ్ ద సర్వీస్ విల్ టేక్ యూ టు డివోషన్.
0: అది ఏ నిజమైనటువంటి డివోషన్?
1: దాట్ ఈస్ ద ట్రూ డివోషన్.
0: ఈ సర్వీస్ లో ఉండేటువంటి మహత్తరము మరొక చోట లేదు.
1: ద మిస్టరీ బిహైండ్ ది సర్వీస్ ఈజ్ నాట్ నోటిస్ ఎనీవేర్.
0: ఆ రోగములు దేహానికి వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ సఫర్స్ ఫ్రమ్ ఎయిల్మెంట్.
0: అనేక విధమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
1: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ డిజీజెస్.
0: కానీ డాక్టర్స్ దానికి తగినటువంటి ప్రయత్నం చేస్తారు.
1: Doctors also give treatment.
0: కేవలం డాక్టరే కాదు,
1: నాట్ ఓన్లీ డాక్టర్,
0: దైవానుగ్రహం మొట్టమొదటిగా ఉండాలి.
1: గాడ్స్ గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
0: దైవానుగ్రహమే లేకపోతే ఎన్ని మంది రాజులంతా పోయి దేహాలను కోల్పోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ గ్రేస్ ఈజ్ మోస్ట్ నెసెసరీ. హ్యావ్ యూ నాట్ నోటీస్ మెనీ పీపుల్ డైయింగ్.
0: కనుక మనం దేహములు కాపాడుకోవటం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ ఇన్ సేఫ్ గార్డింగ్ అవర్ బాడీ.
0: మంచి నీతిని కాపాడుకోవాలి.
1: నిజాయితీని
0: కాపాడుకోవాలి.
1: ఇంటెగ్రిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: సత్య జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ లీడ్ ఎ ట్రూ
0: ప్రేమతత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ ఈనాటి యూతులు యందు ప్రేమ ఉన్నది. ఎట్టి ప్రేమ ఉంటుండాలి? ఆర్టిఫిషియల్ ప్రేమ.
1: దేర్ ఈస్ లవ్ అమంగ్ యంగ్స్టర్స్. వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్?
0: హలో హలో, లోపలంతా హాలో.
1: Is only hollow, hollow, with hollow inside.
0: ఎక్కడ ఉంది ఈ విధమైనటువంటి జీవితాలు? ఎంతకాలం గడిపినప్పటికీ ఇదంతా ఒక పిక్చర్ జీవితాలుగా తయారవుతున్నాయి.
1: We may lead life like that for so long a time, but it's all just a film or a movie.
0: నడుమంచి పని చేసి ఆ సేవలో మనం దిగాలి.
1: Bend your body and serve.
0: ఈ విధమైనటువంటి సేవ ఎందే మానవత్వాన్ని మనము దైవత్వంగా రూపొందింప చేసుకుని ఈ దైవత్వాన్ని దివ్యత్వంగా మనం మార్చుకోవచ్చు.
1: ఇన్ ది పాత్ ఆఫ్ సర్వీస్ ద హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
0: ఈనాటి మానవుడు లోపలంతా హాలో.
1: ఇట్స్ ఓన్లీ హలో హలో విత్ హాలో ఇన్సైడ్.
0: ఎక్కడ ఉంది ఈ విధమైనటువంటి జీవితాలు? ఎంతకాలం గడిపినప్పటికీ

0: A human can rise to the level of the divine.
1: ఈనాటి మానవుడు దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: Man today has no trace of understanding of the divine.
1: అసలు మానవత్వం అంటే ఏమిటో వాడికి అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో దివ్యత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: When a human being does not know the human quality, how do you expect him to know the divinity?
1: మొట్టమొదటి నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
0: First know yourself.
1: మానవత్వం చాలా సార్థకమైనటువంటిది.
0: Human life is noble.
1: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటిది.
0: Human life has got the divinity latent. దివ్యత్వమే
1: దైవత్వంగా రూపొందేటువంటిది.
0: And this will take you to divinity.
1: మానవత్వం వేరు, దైవత్వం వేరు కాదు.
0: The humanness and the divinity are not separate.
1: అంతా ఒక్కటే.
0: Both are one in the same.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
0: Truth is one. Scholars may refer it in a varied way.
1: కనుకనే ఈ సత్యతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు సులభంగా మన జీవితాన్ని సార్థకం గావించుకోవచ్చు.
0: Then once we know the principle of truth, we can work for our liberation.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము మరి ఏ యొక్క శక్తి ఎందుకు కారరాదు.
0: In fact, the divinity latent in man is not noticed in any other creature.
1: మానవుని ఎందున్నటువంటి దివ్యమైన తత్వము ఏ పదార్థమునందు కాని ఏ శక్తి ఎందుకు కారరాదు.
0: The divinity which is immanent in mankind is not noticed in any other creature.
1: ప్రపంచమంతా కూడా కేవలము హైయెస్ట్ మ్యాగ్నెట్ పవర్.
0: The whole world is full of highest magnetic power.
1: ఆ ప్రకృతి నుంచి ఆవిర్భవించినటువంటి మానవులు కాబట్టి ప్రతి పదార్థం కూడాను మ్యాగ్నెట్ పవర్.
0: Therefore, having been out of this nature, every material will have this magnetic power.
1: ఒక చిన్న వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
0: Every little object
1: ఒక వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
0: A clock being is also magnetic
1: power. కనుకనే ఈ విధంగా కూడాను ప్రయాణం చేస్తుంటే మనలో ఉన్నటువంటి దివ్యశక్తులు ఎక్కడ కూడాను కారరావు.
0: In fact, the divine power latent is in man is nowhere else.
1: మానవుని పాదం నుండి తల వరకు కూడాను దివ్యమైన శక్తియే ప్రసరిస్తుంది.
0: In fact, there's divine power from top to toe in every.
1: కానీ ఈ దివ్యతత్వాన్ని మానవుడు గుర్తించగలలేక జపములు, తపములు, యోగములు ఈ పిచ్చి పిచ్చి మార్గంలో ప్రవేశించి తన దివ్యత్వాన్ని భంగపరుచుకుంటున్నాడు.
0: In fact, we are not able to experience the divinity within. We follow other rituals like meditation, chanting the name and so on.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
0: లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది ప్రయోజనం లేనటువంటిది.
0: ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ బిరెక్ట్ ఆఫ్ లవ్ ఇస్ యూస్లెస్.
1: ప్రేమతో నీవు ఏ మాట అయినా చెప్పు అది సత్యమే అవుతుంది.
0: విత్ లవ్ వాట్ ఎవర్ యు మే యుటర్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
1: ప్రేమతో ఏ పని అయినా చేయి అది ధర్మం అవుతుంది.
0: ఎనీ వర్క్ యు మే అండర్టేక్ విత్ లవ్ ఇట్ ఇస్ ధర్మ.
1: కనుకనే సత్య ధర్మంలో ప్రత్యేకంగా మన ఎందు లేవు.
0: సో
1: ప్రేమ ఎందు లీనమై ఉంటున్నవి.
0: సో ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ ఇన్గ్రైన్డ్ ఇన్ లవ్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్.
1: కనుక మనం మొట్టమొదట ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ద్వేషము, అసూయ, దంభము ఇత్యాది కర్మలన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
0: Therefore, the hatred, the envy, jealousy, the pomp and show are animal qualities.
1: మానవుడు భుజించే ఆహారం చేతనే కామ, క్రోధ, లోభ, మోహములు మాత్సర్యములు ఏర్పడిపోతున్నాయి.
0: In fact, the food that is responsible for all anger, the lust, avarice, greed and so on and so forth.
1: ఈ ఆరు కూడాను దుర్గుణములంతా కూడాను కేవలము మానవుడు కల్పించుకున్నవే.
0: All the six bad qualities are of our own making.
1: ఈ యొక్క చెడ్డ క్వాలిటీస్ లోపల ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము దివ్యమైనటువంటి తత్వాన్ని కూడా విస్మరిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ క్వాలిటీస్ వీ హావ్ ఫర్గాటన్ అవర్ హ్యూమన్ క్వాలిటీ, లీవ్ అలోన్ డివినిటీ.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను దివ్యమైనటువంటి గుణములను పెంచుకోవాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ కల్టివేట్ డివైన్ క్వాలిటీ.
1: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క మతి, గతి, స్థితి, సంపత్తి ఈ నాలుగు గుణములు కూడాను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ హ్యాస్ టు డెవలప్ దీస్ ఫోర్. ద మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, స్థితి ద సిచ్యువేషన్, ద సంపత్తి ద వెల్త్.
1: ఈ వెల్త్ అంటే ప్రాకృతమైనటువంటి ధనం కాదు వెల్త్.
0: దిస్ వెల్త్ ఈజ్ నాట్ ఓన్లీ వెల్త్.
1: ఇంద్రియ శక్తి యొక్క వెల్త్ నిజమైన వెల్త్.
0: దిస్ వెల్త్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్.
1: ఈ శక్తిని మనం గట్టిగా పోషించుకోవాలి.
0: ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ మస్ట్ బి వెల్ ప్రొటెక్టెడ్.
1: ఇంద్రియ శక్తిని కోల్పోయిన తర్వాత మనం సర్వమును కోల్పోయిన వారం అవుతాం.
0: When the power of the senses is lost, everything is gone.
1: Natapamsi natithanam na shastrana japanahi.

0: not sacred text, not chanting his holy name.
1: Samsara sagarottare sajjanam sevanam vina.
0: To cross this ocean of family life, there's
1: seva, no seva, seva.
0: Service is the only way.
1: Seva rendu padamulato kudinatuvanti padamu.
0: Seva service is a two-lettered one.
1: Kani deeni yokka ananta shaktini enni terms lo manam cheppalemu.
0: The infinite power is immeasurable.
1: దాన్ని కొలతవేయడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ మెజర్ ఇట్ ఎస్టిమేట్ ఇట్.
1: అలాంటి ప్రేమతత్వాన్ని మనము వదిలిపెట్టి అల్పమైన స్వల్పమైన యొక్క ఈ లౌకిక విషయంలో మనం ప్రవేశించి
0: యూ హ్యావ్ లెఫ్ట్ దట్ గ్రేట్ నోబ్లెస్ లవ్ అండ్ యు ఆర్ అడాప్టింగ్ ది లో
1: విలువైనటువంటి బలమైనటువంటి మన మానవత్వాన్ని కోల్పోతున్నాం.
0: వీ హ్యావ్ లాస్ట్ దట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మొట్టమొదట మీ దివ్యతత్వాన్ని మీరు గుర్తించండి.
0: రికగ్నైజ్ ది డివినిటీ విదిన్.
1: నేనెవరు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించు.
0: ఫస్ట్ నో థై సెల్ఫ్.
1: తనను తాను గుర్తించుకున్నటువంటి వాడు సర్వం నువ్వు గుర్తించుకోగలడు.
0: ద వన్ హూ నోస్ హూ హీ ఈజ్ కెన్ అండర్స్టాండ్ ద వే.
1: అందరూ కొత్త పిల్లలుగా ఉన్నారు.
0: సిన్స్ మెనీ ఆర్ న్యూ హియర్,
1: మీరందరూ కూడా చిన్న చిన్న విషయాలతో మీరు గుర్తించుకోవచ్చును.
0: యూ హావ్ టు అండర్స్టాండ్ సింపుల్ థింగ్స్ టు బిగిన్ విత్.
1: ఇది ఏమిటి?
2: నా బట్ట.
0: దిస్ మై క్లాత్.
1: ఇది నా తట్ట.
0: దిస్ మై ప్లేట్.
1: ఇది నా దేహము.
0: మై బాడీ.
1: ఇది నా మనసు.
0: మై మైండ్.
1: ఇది నా బుద్ధి.
0: మై ఇంటెలెక్ట్.
1: బట్ హూ యామ్ ఐ?
0: దెన్ హూ యామ్ ఐ?
1: నా దేహము.
0: మై బాడీ.
1: నా మనసు. నా బుద్ధి. నా చిత్తము. నా ఇంద్రియము. నా అంతఃకరణ. బట్ హూ యామ్ ఐ?
0: మై బాడీ. మై మైండ్. మై ఇంటెలెక్ట్. దెన్ హూ యామ్ ఐ?
1: నా బాడీ అనుకుంటే నీ బాడీ వేరు, నీ వేరు.
0: వెన్ ఐ సే మై బాడీ, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్, సెపరేట్ ఫ్రమ్ ద బాడీ.
1: నీవెవరు?
0: Then who are you?
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to know this truth.
1: ఈ బాడీ మైండ్ ఇవంతా కూడాను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఈ పనిముట్లు మనం పట్టుకుని పనిముట్లే నేను ప్రేమించుకోవటం ఎంత వెర్రితనం.
0: We go by these instruments and identify ourselves with instruments.
1: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణం అన్ని కూడాను పనిముట్లే.
0: Therefore the body, mind, intellect, senses and inner instrument are all instruments.
1: You are the master.
0: You are the master of all.
1: Master the mind, be a master mind.
0: Master the mind and be a master mind.
1: నీవు మాస్టర్ గా ఉండాలి.
0: You be a master.
1: నీవి దేహానికి, మనసుకు, బుద్ధికి బానిస కాకూడదు.
0: You should never be a slave to your body, mind and intellect.
1: ఈనాటి మానవుడు దేహమునకు, బుద్ధికి, మనసుకు బానిస కావటం చేతనే సర్వమునకు బానిస అయిపోయినాడు.
0: Man has become a slave to his body, the senses, mind and intellect. Therefore has become a slave to everybody.
1: దేహం మన స్వాధీనంలో పెట్టుకోవాలి కాని, మనసు మన స్వాధీనంలో పెట్టుకోవాలి కాని, దాని స్వాధీనంలో మనం కాకూడదు.
0: In fact, body and mind should be under your control. You should not be controlled by them.
1: ఒక అమ్మాయి చెప్పింది.
0: A girl has said.
1: స్వామి ఇంతకు పూర్వమంతా కూడా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: అండ్ భగవాన్ సేడ్, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: కానీ ఇప్పుడు చెప్తున్నాడు, యువర్ లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్.
0: నౌ దే సే యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: నాట్ యువర్ మెసేజ్.
0: నాట్ యువర్ మెసేజ్.
1: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్. యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: మీ తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: నో యువర్ నేచర్.
1: నువ్వు పిచ్చి పిచ్చి మార్గంలో ప్రవేశిస్తే,
0: ఇఫ్ యూఆర్ ఇన్ ద రాంగ్ పాత్,
1: తప్పు మార్గంలో నీవు ప్రవేశించి,
0: ఇన్ ది రాంగ్ వే,
1: చేయరాని పనులు చేసి,
0: డూ ఆల్ రాంగ్ ఫుల్,
1: ఇదంతా కూడా నువ్వు దైవం యొక్క రూపమే అనుకుంటే అది తప్పదు.
0: నెవర్ కన్సిడర్ దెమ్ గాడ్లీ. యువర్ మిస్టేక్.
1: అదంతా కూడా యువర్ మెసేజ్ ఇస్ నాట్ మై మెసేజ్.
0: అండ్ దట్స్ ఆల్ యువర్ మెసేజ్, నథింగ్ టు డూ విత్ స్వామీస్ మెసేజ్.
1: కనుకనే మనం చేసినప్పుడు, దైవత్వంగా ఉన్నప్పుడు అంత దైవ కార్యంగా చేయాలి.
0: ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ గాడ్ ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్
1: సత్య మార్గంలో ప్రవేశించాలి.
0: దే షుడ్ బి ట్రూత్ఫుల్.
1: ధర్మమైనటువంటి రూపాన్ని ధరించాలి.
0: దే షుడ్ బి రైట్.
1: శాంతి హృదయాన్ని పొందాలి.
0: అండ్ పీస్ షుడ్ బి ఇన్స్టాల్డ్ in your heart.
1: అహింసలో ప్రవేశించాలి.
0: And you should take the
1: wrong mind. ఎక్కడ పోయినా హింస, హింస, హింస.
0: Everywhere there's violence.
1: ఎక్కడికి హింసలు?
0: Wherefore you get
1: it? ప్రతి ఒక్కటి తన నుండి ఆవిర్భవించినటువంటి.
0: Everything comes out
1: of one reflection of the inner being.
0: Everything is a reflection of the inner
1: being. హింస అవుట్సైడ్ లేదు, నీయందే ఉంటున్నది.
0: Violence is in you.
1: చెడ్డ అవుట్ సైడ్ లేదు, నీ అందే ఉంటుంది.
0: దాట్ ఈస్ నాట్ అవుట్ సైడ్.
1: నీ చెడ్డని నీవు అభివృద్ధి చేసుకుంటున్నావు.
0: అండ్ యూ ఇంప్రూవింగ్.
1: మొట్టమొదటి నీ చెడ్డని నీవు నిర్మూలన చేయించుకో.
0: కిల్ ఆల్ ద బ్యాడ్ ఇన్ యూ.
1: నీవు ఎక్కడ చూసినా కానీ మంచే కనిపిస్తుంది.
0: అండ్ దెన్ యూ విల్ సే గుడ్ ఎవ్రీవేర్.
1: వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు అని నీవు నిర్ణయించుకునే అధికారం నీకు లేదు.
0: యూ హ్యావ్ నో అథారిటీ టు డిసైడ్ ఆర్ జడ్జ్ ఎనీబడి గుడ్ అండ్ బ్యాడ్.
1: ఆ మంచి చెడ్డ నీకు నీవే కానీ ఇతరులు కాదు.
0: గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్ టు యూ.
1: నక్కల మొట్టమొదటి చెడ్డ వచ్చినప్పుడు, ఇది నా చెడ్డనే అని మొట్టమొదటి దాన్ని నిర్మూలన చేసి,
0: వన్స్ యూ ఐడెంటిఫై ద బ్యాడ్ క్వాలిటీ, నో దట్ ఇట్ ఇస్ ఇన్ యూ.
1: మంచి చూసినప్పుడు, ఇది నా మంచి.
0: When you find good, yes, it belongs.
1: నువ్వు ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే జగత్ అంతా అలాంటి కలర్ గా కనిపిస్తుంది.
0: As the color of the glasses you put on, so is the color of the vision.
1: అది జగత్ యొక్క దోషమా? కాదు.
0: Nothing wrong with the creation.
1: నీ వేసుకున్నటువంటి గ్లాసెస్ యొక్క దోషమా?
0: The mistake lies with the color of the glasses.
1: కనుకనే మొట్టమొదట ఏది చూసినప్పటికీ భగవంతుని యొక్క తత్వం నా హృదయం నుంచి వచ్చేటువంటివి.
0: Therefore the God's nature, divinity is within you.
1: ప్రతి మానవుని యొక్క సంకల్పం కూడా హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
0: ఆల్ థాట్స్ ఒరిజినేట్ ఫ్రమ్ యు.
1: కాబట్టి హృదయం అనేటువంటిది భగవస్థానము.
0: హార్ట్ ఇస్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్.
1: అక్కడ నుంచి అన్ని పవిత్రమైనటువంటివి రావాలి.
0: ఆల్ సీక్రెట్ థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: మన నడతలన్నీ కూడా పవిత్రమైన నడతలుగా ఉండాలి.
0: అవర్ కాండక్ట్ షుడ్ బి సీక్రెట్.
1: కానీ ఈనాటి యువకుల యొక్క నడతలు చాలా వికారమైనట్టుగా కనిపిస్తున్నాయి.
0: టుడే ది బిహేవియర్ ఆఫ్ ది యూత్ ఇస్ రియల్లీ పర్వర్టెడ్.
1: కానీ ఆ నడత యువతునికి సరైనటువంటి యొక్క కీర్తిని తేనివ్వదు.
0: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ పర్వర్షన్ విల్ నెవర్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
1: మంచితనమును,
0: గుడ్నెస్,
1: మంచితనం అనేటువంటిది ఉన్నప్పుడే ఇది యువకుడి తత్వానికి గుర్తు వస్తుంది.
0: గుడ్నెస్ ఇస్ ద ట్రూ క్వాలిటీ ఆఫ్ యూత్.
1: యువకుడు అనుకుని ఇష్ట ప్రకారం అంతా కూడా సంచరిస్తే వీడు యువకుడు కాదు.
0: Being an youngster, if you act in a wayward nature, you cannot qualify
1: as a
0: human.
1: You are not a
0: human being. It's
1: like that of an animal. Dogs kani man kadu.
0: The one with a wayward nature acting as per whims and fancies
1: is dog. If you
0: say you are a human being, act in a human way.
1: Kama, krodha, lobha, moha, mamatyamla nikudunu animal qualities kani human qualities kadu.
0: The lust, greed and avarice and the hatred are animal qualities.
1: Okka chanamlo neeku krodham vastundi.
0: At one moment of time you are furious.
1: Take time.
0: Take time.
1: Am I dog or man? Am I dog or man? Am I dog or man? I am not dog. I am man. I am man. Answer this question.
0: When you are angry, put a question to yourself like this. Am I a dog or am I a man? Am I a dog or am I a man?
1: Lega aneka vidhamaina chinchalatvam prarambhamavutundi.
0: And there starts the real thing.
1: That time, take time.
0: Take
1: Don't
0: time.
1: Don't haste.
0: Don't haste.
1: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Don't haste.
1: పిచ్చి భావాలు వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ మంకీ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ మంకీ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ మంకీ ఐఎమ్ మ్యాన్ ఆ రకంగా చింతించు, నీవు మంకీ థాట్స్ పోతుంది.
0: వెన్ ఆల్ సిల్లీ థాట్స్ ఫైండ్ దేర్ వే ఇన్ యువర్ మైండ్, పుట్ ఎ క్వశ్చన్ లైక్ దిస్.
1: మానవుని యందు ఆవిర్భవించేటువంటి ప్రతి దుర్గుణములకు అనే రోగానికి కూడాను తన యందే ఉంటున్నది దివ్య ఔషధాలు.
0: In fact, very good drugs, medicines are in you, curative for all the sicknesses, ailments.
1: కనుకని ఈ దుర్గుణములకు తగినటువంటి మందులు నీ యందే ఉంటున్నవి.
0: And all the bad qualities will go by taking the medicine.
1: ఈ సద్గుణములను అభివృద్ధి పరచుకుంటే దుర్గుణములు దూరం అయిపోతాయి.
0: Then once you develop good qualities,
1: ఈ దుర్గుణములు రోగానికి ఏ మాత్రము బానిస కావు.
0: Never submit your succumb your
1: ఈనాడు ప్రపంచం అంతా కూడా దుర్గుణము, దురాలోచన, దుష్టంగము ఇలాంటి దీంతోనే బాధపడుతుండాలి.
0: The whole world is fully sunk in bad thinking, bad company, maneuvering, wicked thoughts.
1: ఈనాడు ఈ యొక్క దుర్గుణములను, ఈ అశాంతిని మనం రూపు మాపాలంటే యువతి యువకులే దీనికి తగినటువంటి సార్థకులు.
0: ఇన్ ఫ్యాక్ట్ యంగ్ మెన్ అండ్ విమెన్ షుడ్ డిటర్మిన్ టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ టు రిమూవ్ రెస్ట్లెస్నెస్.
1: గుణవంతులైనటువంటి యువతి యువకులు ఇద్దరు మాత్రం డెవలప్ చేసుకుంటే జగత్తులో ఉన్నటువంటి సర్వ చింతలు నిర్మూలమైపోతాయి.
0: వెన్ వన్స్ వీ హావ్ వర్చువస్ యంగ్స్టర్స్ ఆల్ ద బ్యాడ్ ఇన్ ద వరల్డ్ కెన్ బి కిల్డ్.
1: ఈనాడు మానవుని యొక్క పవిత్రమైన గుణములను పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: మ్యాన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్.
1: ఆ క్వాలిటీస్ మనం పెంచుకోవాలి. కానీ
0: వీ హావ్ టు డెవలప్ దోస్ క్వాలిటీస్.
1: కానీ పిచ్చి కోరికలపైన క్వాంటిటీ క్వాంటిటీ క్వాంటిటీ క్వాంటిటీ దానిపై సవాల్ చేస్తున్నాం.
0: బట్ వీఆర్ మ్యాడ్ ఆఫ్టర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ బర్డన్ అవర్ సెల్ఫ్.
1: ఈ కోరికలు తగ్గించుకోవాలి.
0: లెట్ అస్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
1: ఎంతనో అంత మానవ జీవితానికి తగినంత లిమిట్ లోపల మనం జీవించాలి.
0: వీ మస్ట్ హావ్ ఎ చెక్ ఆన్ అవర్ డిజైర్స్.
1: ఈనాటి మానవునికి సర్వ దుఃఖములకు మూల కారణము కోరికలే.
0: ఫర్ ఆల్ ద పెయిన్ అండ్ సఫరింగ్ డిజైర్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: అందులో యువకులు ఎందు మరింత కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
0: డిజైర్స్ ఆర్ రాంపెంట్ అమంగ్ యంగ్స్టర్స్.
1: ఈ కోరికలు చాలా వరకు తగ్గించుకోవాలి.
0: కట్ షార్ట్ యువర్ డిజైర్స్ టు ద మాక్సిమం.
1: నీవు ఒక విద్యార్థిగా ఉన్నావు, విద్యను అభ్యసించు.
0: యువర్ యాజ్ అ స్టూడెంట్ స్టడీ వెల్.
1: ఇది చక్కగా మంచి మార్క్స్ తో పాస్ చేయి.
0: secure high percentage.
1: తర్వాత ఉద్యోగంలో ప్రవేశించు.
0: నీ
1: తల్లిదండ్రులను గౌరవించు.
0: Respect your parents.
1: వారిని సేవించు.
0: Serve your parents.
1: పెద్దలను సేవించు.
0: Serve elders.
1: దేశానికి తగినటువంటి సేవలు చేయి.
0: Serve your country.
1: నీ సమాజంలో నీ జీవితాన్ని అభివృద్ధి పరచుకో.
0: Lead a sacred life in the
1: society. సమాజంలో ఒక గుడ్ నేమ్ తీసుకొని రావాలి.
0: And get a good name in the society.
1: అప్పుడే నీ చదువుకు తగినటువంటి విద్య వస్తుంది.
0: Then only the aim of education is fulfilled.
1: ఒక సమయం లోపల నేను గొప్ప విద్యావంతుడని నీవు గర్వించవచ్చు.
0: At one time you may pride yourself because of education.
1: నీ విద్య అంత ప్రయోజనం ఏమిటి?
0: What is the use of your study?
1: నీవు చదివినటువంటి చదువంతా సమాజం నుంచే తీసుకున్నావు.
0: In fact you have drawn the education of
1: సమాజం నుంచి అర్పించినటువంటి చదువులంతా సమాజానికే అర్పితం చేయాలి.
0: You have to surrender, dedicate your knowledge to society.
1: సమాజం నుంచి సంపాదించుకున్నటువంటి ఈ సద్గుణముల యొక్క విద్యను నీవు సమాజమునికి అర్పితం కాకుండా చేసుకుంటే నీవు చదివిన పుస్తకాల ప్రయోజనం లేదు. అవంతా ఒక మంటిలో పోయి.
0: ఇఫ్ ఆల్ ద లెర్నింగ్ ఇస్ నాట్ డెడికేటెడ్ టు సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్, బెటర్ యు బర్న్ ఇట్.
1: కనుక నీవు చదివిన చదువులు సొసైటీకి యూజ్ చేయాలి.
0: సో లెట్ యువర్ నాలెడ్జ్ బి దేర్ టు సర్వ్ ద సొసైటీ.
1: అది నిజమైనటువంటి ఒక విద్య.
0: దాట్ ఈస్ టు ఎడ్యుకేషన్.
1: నేను చదువుకోవటము, నేను డిగ్రీ తీసుకోవటము, ఉద్యోగాలు చేసుకోవటం, డబ్బులు సంపాదించు, ఈ డబ్బులు ఏమిటిది?
0: ఐ గెట్ ద డిగ్రీ, ఐ టేక్ ద జాబ్ అండ్ ఎర్న్ మనీ, వాట్ ఫార్?
1: మొరాలిటీ చాలా ఇంపార్టెంట్.
0: మొరాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: మొరాలిటీ ఉన్నప్పుడే ఈ విద్యలన్నీ కూడా పనికొస్తాయి.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ మొరాలిటీ, ఆల్ ద నాలెడ్జ్ ఇస్ యూస్ఫుల్.
1: ఈ డబ్బుతో మనం కొంతవరకు జీవితం ఉంటాయి.
0: మనీ ఇస్ నెసరీ టు లీడ్ యువర్ లైఫ్.
1: కానీ ఎంతనో అంతవరకు.
0: అండర్ సర్టన్ లిమిట్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
1: మొరాలిటీ కమ్స్ అండ్ గోస్.
0: మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: గ్రోస్. ఈ గ్రోస్ అయ్యేటువంటి మొరాలిటీని పెంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ డెవలప్ దిస్ మొరాలిటీ దట్ గ్రోస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: యువతులారా,
0: వెమెన్,
1: మొట్టమొదట మానవత్వాన్ని అనేటువంటి దాన్ని అర్థం తీసుకోవాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
1: మానవత్వం అనగా చాలా పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వమే.
0: హ్యూమన్నెస్ ఇస్ నథింగ్ బట్ సీక్రెట్.
1: భగవంతుడు వేరు కానీ నీవు వేరు కానీ కాదు.
0: అండ్ యూ అండ్ గాడ్ ఆర్ నాట్ సెపరేట్.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించేంత వరకు నీవు మానవుడిగా ప్రవర్తిస్తావు.
0: Until you recognize, experience the truth, you conduct yourself as a human being.
1: కానీ నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే నీవే దేవుడైపోతావు.
0: And once you know the truth, you know that you are God.
1: అనేక తత్వములు యందు దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించాలి.
0: And you have to recognize the divinity in other fields.
1: ప్రతి మానవుడు కూడా నువ్వు దైవ స్వరూపుడే.
0: ఎవ్రీ వన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్.
1: ఆ దివ్యత్వమైన ఆత్మనే లేకుండా మానవత్వం అనే రాణించదు.
0: Without the divine principle, the human being can never shine.
1: కనుక మనము మొట్టమొదట సేవా కార్యక్రమంలో ప్రవేశించాలి.
0: ఫస్ట్ వీ షుడ్ టేక్ టు సర్వీస్.
1: ఎట్టి సేవలు చేయాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్?
1: ఏదో ఒక అలంకారం కోసమని, ఒక పేరు ప్రతిష్టల కోసం మనం సేవ చేయకూడదు.
0: నాట్ ఫర్ పబ్లిసిటీ, నాట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొపగాండా.
1: హృదయ తృప్తి కోసం నీవు సేవ చేయాలి.
0: యూ షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: ఆ యొక్క ఆనందాన్ని నీవు అనుభవించాలి.
0: దట్ బ్లిస్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: నీవు అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచాలి.
0: ది బ్లిస్ యూ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ షేర్ విత్ అదర్స్.
1: కానీ చాలా మంది సేవలకు పోతున్నాము, గ్రామ సేవలు చేస్తున్నాము, వీధి సేవలు చేస్తున్నాము అనుకుంటారు. ఏమిటి ఆ సేవలు?
0: మెనీ సే దట్ దే ఆర్ రెండరింగ్ సర్వీసెస్ ఇన్ విలేజెస్. వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్?
1: సేవలు చేయడానికి మీరు పోవడానికి పూర్వము మీ మనసును సర్చించుకోవాలి.
0: బిఫోర్ యూ టేక్ టు సర్వీస్,
1: విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: ఎక్స్పాన్షన్ లవ్.
0: ఎక్స్పాన్షన్ లవ్,
1: కంట్రాక్షన్ లవ్.
0: నాట్ కంట్రాక్షన్ లవ్.
1: నేను నేను నేను అనేటువంటి దీంట్లోనే జీవితం అంతా గడిపోతే ఇంకా మనం అనేది ఎప్పుడు చేరే.
0: సో లాంగ్ యూ గో బై దిస్ ఐనెస్.
1: ప్రేమకు ప్రేమనిచ్చి పెంచుకున్నప్పుడే మనము అనేటువంటి సులభంగా ఏర్పడుతుంది.
0: విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ విల్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ టుగెదర్నెస్.
1: జగత్తంతా కూడా ఒక విశ్వ కుటుంబంగా మనం విశ్వసించాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ యూనివర్స్ ఇస్ వన్ ఫ్యామిలీ.
1: అలాంటి స్థితికి ఈనాడు మనం తెప్పించాలి.
0: వీ షుడ్ రీచ్ దట్ స్టేట్.
1: నాకు అదే కావాల్సింది.
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
1: ఈ దేహం పుట్టినప్పటి నుంచి కూడాను
0: రైట్ ఫ్రమ్ బర్త్
1: సేవ సేవ సేవ.
0: భగవాన్ రెండర్డ్ సర్వీస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: సేవ లోపలే ఈ జీవితాన్ని అంతా అర్థం చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ సర్వింగ్.
1: మై మెసేజ్,
0: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్.
1: కనుక నేను చేసి మీకు చూపిస్తున్నా.
0: భగవాన్
1: సర్వం ప్రేమించి మిమ్మల్ని ప్రేమించమంటున్నాను.
0: హి లవ్స్ అండ్ వాంట్స్.
1: కానీ ఈ ప్రేమతత్వాన్ని మీరు యువకులు సరైనటువంటి అర్థంగా తీసుకోవటం లేదు.
0: యంగ్స్టర్స్ డు నాట్ టేక్ ఇట్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: మీ భావాలను పురస్కరించుకుని ఈ ప్రేమ యొక్క తత్వాన్ని మీరు దురస్థం చేసుకుంటున్నారు.
0: బేసింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ యూ అండర్స్టాండ్ ద లవ్ ఇన్ యువర్ ఓన్ వే.
1: దిస్ ఇస్ నాట్ మై మిస్టేక్, యువర్ మిస్టేక్.
0: దిస్ ఇస్ నాట్ భగవాన్స్ మిస్టేక్.
1: మీ అండర్స్టాండింగ్ లో చాలా తప్పుగా ఉంటుండాలి.
0: లాట్ ఆఫ్ మిస్టేక్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్.
1: కనుక మొట్టమొదటి ఏ పని చేయాల్సిందే కానీ అండర్స్టాండింగ్ చేసుకోవాలి.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్ హావ్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్.
1: చేసుకుంటే అర్థం చాలా సులభంగా ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ ఇస్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్,
1: అడ్జస్ట్మెంట్ కూడా అయిపోతుంది.
0: అండ్ ఇట్ కెన్ బి వెల్ డన్.
1: కానీ మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఉండదు.
0: వెన్ దేర్ ఇస్ మిస్అండర్స్టాండింగ్ దేర్ విల్ బి నో అడ్జస్ట్మెంట్.
1: ఈ అడ్జస్ట్మెంట్ లేనప్పుడు ఎప్పుడు చూసినా గానీ ఇంకా పోట్లాటలే జరుగుతుంది.
0: వెన్ దేర్ ఇస్ నో అడ్జస్ట్మెంట్ దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్, ఫైట్.
1: మొట్టమొదటి దైవ ప్రేమను అర్థం చేసుకోవాలి.
0: ఫస్ట్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివైన్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు పుట్టినప్పటి నుంచి మీ వెంట జంట ఇంట ఒకటా వచ్చింది ప్రేమ ఒక్కటే.
0: ఇస్ ఓన్లీ లవ్ దట్ హాస్ బీన్ విత్ యూ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్. Is with you in your
1: bandhulu kuda nee venta raledu.
0: No relatives followed you.
1: ఏ యొక్క మిత్రులు నీ వెంట రాలేదు.
0: నో ఫ్రెండ్స్ ఈదర్.
1: నీ వెంట వచ్చింది ఒక్క ప్రేమ మాత్రమే.
0: ఇస్ ఓన్లీ లవ్ దట్ ఫాలోడ్ యు సిన్స్ బర్త్.
1: ఆ ప్రేమనే నిజమైన దైవము.
0: అండ్ దట్ లవ్ ఇస్ గాడ్.
1: అతనే నీ వెంట వచ్చాడు.
0: అండ్ హీస్ విత్ యూ.
1: ఆ ప్రేమ చేతనే నీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకో.
0: అండ్ ఎండ్ యువర్ లైఫ్ విత్
1: 10 మందికి ఈ ప్రేమని పంచు.
0: షేర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
1: ఈ ప్రేమ చేతనే నీవు ఆనందాన్ని అనుభవించు.
0: అండ్ ఎంజాయ్ బ్లెస్ విత్ దిస్ లవ్.
1: ఈ జగత్తులో ఆనందం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ప్రేమ కోల్పోవటమే.
0: బికాజ్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్. వై? బికాజ్ అబ్సెన్స్ ఆఫ్ ప్రేమ
1: లేదు. ప్రేమ లేదు.
0: There is no love in this world.
1: ఏమిటి చూపించేటువంటి ప్రేమలంతా?
0: What is all that you see?
1: ఇవంతా కూడా కృత్రిమైనటువంటి ప్రేమలే.
0: All that is merely artificial.
1: నయా పైసా కూడా పనికిరాదు.
0: They are useless.
1: ఇలాంటి దాన్ని మనం పెంచుకునే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్? వై షుడ్ డెవలప్ దట్?
1: మనం బ్రతికినా చచ్చినా కూడా జగత్తులో శాశ్వతంగా నిలిచేది ప్రేమని.
0: Whether we are alive or dead, that which is permanent is love.
1: అట్టి శాశ్వతమైనటువంటి ప్రేమను మనం పెంచుకోండి.
0: అండ్ వీ షుడ్ డెవలప్ దట్ పర్మనెంట్ లవ్.
1: శాశ్వతమైన సత్యాన్ని మనం అనుభవించండి.
0: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్మనెంట్ ట్రూత్.
1: అది ఏ ఋతం ఋతం ఋతం అన్నారు వేదములు.
0: దిస్ పర్మనెంట్ ట్రూత్ ఇన్ వేద ఇస్ కాల్డ్ ఋతం.
1: సత్యమనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ట్రూత్?
1: ఏదో జరిగింది జరిగినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
0: నాట్ నరేటింగ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్.
1: చూసినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
0: నాట్ ద టెల్లింగ్ వాట్
1: చేసింది చేసినట్టు చెప్పుకోవటం సత్యం.
0: నాట్ డిస్క్రైబింగ్ వాట్ ఇస్ డన్.
1: త్రికాలం ఎందుకు శాశ్వతంగా నిలిచినటువంటి సత్యం.
0: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
1: నువ్వు దినం కూడా డ్రెస్సులు మార్చుకోవచ్చు.
0: యు మే చేంజ్ యువర్ డ్రెస్.
1: ఈనాడు ఒక కలర్ వేసుకోవచ్చు, రేపు ఇంకో కలర్ వేసుకోవచ్చు.
0: యు మే వేర్ వన్ కలర్.
1: ఈ కలర్స్ అంతా మారిపోతుంటాయి. ఇవంత డ్రెస్
0: ది డ్రెస్ యు మే చేంజ్.
1: కానీ నీ దేహం ఒక్కటే కదా.
0: బట్ యువర్ బాడీ ఇస్ వన్.
1: కాబట్టి ఈ డెత్ అనేటువంటి దానికోసం మనం ఏమాత్రం వెలవకూడదు.
0: లెట్స్ నాట్ ఫియర్ డెత్.
1: మనం దిన్నము డ్రెస్సులు మార్చినట్టుగా డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: జస్ట్ యాజ్ వీ చేంజ్ డ్రెస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ద డెత్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: మనం డ్రెస్సులు మార్చినట్టుగా పోతుంటాయి ఇవంతా.
0: Just lives come and go as we change our dresses.
1: పుట్టడానికి ఏమి కారణము? చావడానికి అదే కారణం.
0: Why are you born? To die anyway.
1: ఇది వస్తుంది పోతుంది. Everything is passing cloud.
0: And everything is a passing cloud.
1: ఏది కూడా permanent clouds కాదు.
0: There's not even single permanent
1: cloud. ఉన్నంత వరకు ఈ దేహం గట్టిగా ఉన్నంత వరకు 10 మందికి సేవ చేసి మనం చావాలి.
0: So long you are alive, serve people and die.
1: అంత్యం ప్రాణం విద్యప్తి వరకు కూడా మనం సేవ చేయాలి.
0: And in fact, so long we are alive, every moment we should serve.
1: జీవ సేవలు చేయాలి.
0: We should serve the fellow man.
1: దేవ సేవలు అవసరం లేదు.
0: In fact, you don't need to serve God.
1: జీవుడే దేవుడు.
0: In fact, individual is God.
1: కనుక జీవ సేవలు చేస్తే దేవుని సేవ చేసినట్టే.
0: If you serve the mankind, it amounts to service to God.
1: కనుక నేను మొట్టమొదట మీ సేవలో ప్రారంభించండి.
0: Start your life with service.
1: మొట్టమొదట నడుమొంచి పని చేయండి.
0: Bend your body and work.
1: ఇంద్రియాలను అరికట్టుకోండి.
0: హ్యావ్ కంట్రోల్ ఆన్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియాలు అరికట్టుకోకుండా పోతే సేవలు ఎన్ని చేసి కూడా ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ హావ్ నో సెన్స్ కంట్రోల్ ఆల్ ద సర్వీస్ ఇస్ యూస్లెస్.
1: కనుకనే మొట్టమొదటి ఇంద్రియాలను అరికట్టుకోవాలి.
0: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్స్.
1: మానవుని సర్వ విధంగా దుర్మార్గునిగా చేసేది రాక్షసునిగా చేసేది మన ఇంద్రియములే.
0: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెమోనిక్ ఎనిమల్ మెంటాలిటీ ఇస్ ద లాస్ ఆఫ్ ఇంద్రియములు.
1: ప్రేమమయంగా మార్చుకుంటే
0: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్
1: లవ్ సర్వము ప్రేమమయంగానే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ వుడ్ అపియర్ లవ్.
1: ఇప్పుడు మిమ్మల్ని ఇంతమంది వచ్చారు ఇక్కడికి.
0: సో మెనీ అసెంబ్ల్ హియర్.
1: ఎవరికి ఆహ్వానం చేశాం?
0: హూ ఆర్ ఇన్వైటెడ్?
1: ఎవరికి ఇన్వైట్ చేశాం?
0: హూ ఆర్ ఇన్వైటెడ్ హియర్?
1: కానీ మా ఇద్దరికి ఉండేటువంటి ప్రేమనే దీన్ని ఇన్వైట్
0: చేశాం. ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆఫ్ లవ్ బిట్వీన్ భగవాన్ అండ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
1: మీకు నా పైన నాకు మీ పైన ఉండేటువంటి ప్రేమనే మన సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచింది.
0: ఇట్ ఇస్ భగవాన్స్ లవ్ టువర్డ్స్ యూ అండ్ ఇన్ టర్న్ యువర్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యూ హియర్.
1: కనుక మనకు ప్రేమనే ఇంత సన్ని సంబంధ బాంధవ్యానికి వస్తున్నారు కానీ ఏ విధమైనటువంటి ఆహ్వానము లేదు.
0: ది ఇంటిమేట్ రిలేషన్షిప్ ఈజ్ ద కనెక్షన్ కాంటాక్ట్ బిట్వీన్ లవ్ టు లవ్.
1: ఈ ప్రేమముని చోటు ఏ విధమైన బాధలు కూడా మనకు గుర్తించడానికి వీలుండదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ సార్ట్.
1: ఈనాడు ఈ ప్రేమ ఎంతవరకు పోతుండాలి? కుటుంబము బంధువులు మిత్రులు అంతవరకు ఇది ప్రయాణం అవుతుంది.
0: అండ్ లవ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ టుడే.
1: ఏ దేశం నందైనా కూడాను
0: ఇన్ ఎనీ కంట్రీ
1: మొట్ట విద్యావంతులు తగినటువంటి యొక్క గౌరవాన్ని అందించాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ మస్ట్ బి రెస్పెక్టెడ్ ఫస్ట్.
1: తల్లిదండ్రులు దానికి తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహాలు చేకూర్చాలి.
0: పేరెంట్స్ ఆల్సో షుడ్ ఎంకరేజ్ ద యంగ్స్టర్స్.
1: కానీ ఆ తల్లిదండ్రులు కూడా ఆదర్శాన్ని చూపించేటువంటి తల్లిదండ్రులు ఈనాడు కానరాదు.
0: టుడే వి డోంట్ హావ్ ఐడియల్ పేరెంట్స్.
1: ఆదర్శాన్ని నిరూపించేటువంటి గురువులు కూడా కానరాదు.
0: దే ఆర్ నో ఐడియల్ టీచర్స్ ఈదర్.
1: ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఫ్రెండ్స్ కూడా లేరు.
0: వి డోంట్ హావ్ ఐడియల్ ఫ్రెండ్స్.
1: కాబట్టి పిల్లల్ని దోషంగా ఉండకుండా పోవడానికి ఎట్లా వీలు అవుతుంది?
0: హౌ కెన్ ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ యంగ్స్టర్స్?
1: మొట్టమొదటి ఇంటిలో తల్లిదండ్రులు దీనికి ప్రారంభం చేయాలి.
0: ఫస్ట్ ద పేరెంట్స్ షుడ్ be good.
1: స్కూల్స్ లోపల టీచర్స్ ప్రారంభించాలి.
0: టీచర్స్ షుడ్ టేక్ అప్ దిస్ జాబ్.
1: ఫ్రెండ్స్ అంతా కూడా దీనికి చేరి సన్న సంబంధ బాంధవ్యాన్ని పెంచాలి.
0: అండ్ ఫ్రెండ్స్ ఆల్సో షుడ్ ఎస్టాబ్లిష్
1: సత్సంగం. సత్సంగం,
0: గుడ్ కంపెనీ ఇస్ ఇంపార్టెంట్.
1: మంచి కంపెనీతో చేరినప్పుడు మనం మంచి వారేమే అవుతాం.
0: వెన్ యూ ఆర్ ఇన్ గుడ్ కంపెనీ విల్ బి గుడ్.
1: చెడ్డ కంపెనీతో చేరినప్పుడు మనం చెడ్డవారేమే అవుతాం.
0: వెన్ యూ ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్ బ్యాడ్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నీవు ఎలాంటి కంపెనీ చేస్తున్నావు అలాంటి వాడిగా నీవు తయారవుతున్నావు.
0: As is the company, so you become.
1: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండినంత వరకు దుస్సంగం దుస్సంగం దుస్సంగమే.
0: From dawn to dusk you are in bad company.
1: ఈ విధంగా ఉండే మనం దుష్టులు కాకుండా ఎక్కడ పోతాం?
0: Well, you can't be otherwise.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ కూడా చాలా గుణవంతులే.
0: In fact, you're all virtuous.
1: చాలా మంచివారే.
0: Very good.
1: కానీ ఆ మంచితనాన్ని పెంచుకోవడానికి తగిన కృషి చేయండి.
0: You should make every effort to improve the good quality.
1: ఇక్కడ ఉండేటువంటి ఈ మూడు దినముల లోపల ఎంతైనా మంచితనాన్ని పెంచుకోవచ్చు.
0: Within this span of 3 days, you can develop this goodness in you.
1: ఈ దుష్టంగములను దూరం చేసి,
0: give a bad company.
1: దుష్ప్రవర్తనను దూరం చేసి,
0: give a bad
1: behavior. దురాలోచనలు దూరం చేసి,
0: bad thinking.
1: సద్భావాలను పెంచుకోండి.
0: And develop good thoughts.
1: అది ఎలాంటిది?
0: వాట్ సార్ట్?
1: అందరూ నా బ్రదర్స్.
0: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
1: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
0: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
1: ఆ విధంగా తీసుకో. వీడు మాత్రం నా బ్రదర్, వీడు నా బ్రదర్ ఇంట్లో అనేటువంటి భేదం పెట్టుకోకండి.
0: డోంట్ హావ్ ది ఫీలింగ్ హీ ఇస్ మై బ్రదర్ అండ్ సో మై బ్రదర్.
1: బాడీకి సంబంధమే కానీ మనకు ఆత్మకు అందరూ బ్రదర్స్. మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశమే అన్నాడు భగవంతుడు.
0: సో ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ రిలేషన్షిప్ ఫ్రమ్ ది ఆత్మిక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద స్పిరిట్. All are brothers. All are the sparks of the divine.
1: ఒక్క సూర్యుడు అనేక దీవ్యాలు అనేక రూపాలుగా కనిపిస్తుంటాడు.
0: There is only one sun and his reflections are many.
1: కనుక ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ కు మనం లొంగకూడదు.
0: We should not submit ourselves to this reality.
1: రియాలిటీని మనం సంపాదించాలి.
0: Go by this reality.
1: ఎందుకు ఈ రిఫ్లెక్షన్?
0: Why this?
1: ఎందుకు ఈ రియాక్షన్?
0: Why
1: ఈ రీసౌండ్?
0: Why this sound?
1: ఇదే మనం పంచుకుంటున్నాము.
0: And this way.
1: అంతా మనం మాట్లాడేదంతా రీసౌండ్.
0: What all we speak is resound.
1: మనం చేసేదంతా రిఫ్లెక్షన్.
0: ఆల్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్షన్.
1: ఇంకా ఎట్లా మనకు రియాలిటీ మనకు పెడుతుంది?
0: దెన్ హౌ డు యూ నో ద రియాలిటీ?
1: మన రియాలిటీని మనం చూడాలంటే మనలో నుండి ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది రియాలిటీ, అండర్స్టాండ్ ది దివ్యత్వం.
1: ఒక్కటే ఒక్కటే ఉంటుండాలి.
0: ఓన్లీ వన్ ఇస్.
1: అదియే నిజమైనటువంటి దివ్యత్వం.
0: దట్ ఈస్ ది ట్రూ డివినిటీ.
1: అది కదిలేది కాదు, మెదిలేది కాదు.
0: ఇట్ డస్ నాట్ మూవ్, ఇట్ డస్ నాట్ షాకర్. అది
1: ఎప్పుడూ శాశ్వతంగానే ఉంటుంది.
0: ఇట్స్ పర్మనెంట్.
1: ఆత్మభావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ ది స్పిరిట్.
1: ఈ రూపనామాలను మనం పెంచుకుని పెంచుకుని పెంచుకుని కళాదురికి మన రూపాన్ని కూడా పాడు చేసుకుంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ గో బై ద నేమ్ అండ్ ఫామ్, యూ లూజ్ యువర్ ఓన్ ఫామ్.
1: రూపనామాన్ని త్యజించండి.
0: గివ్ అప్ దిస్ నేమ్ అండ్ ఫామ్.
1: దివ్యమైన భావాన్ని వరించండి.
0: డెవలప్ ద డివైన్ థాట్స్.
1: ఆ వరించినటువంటి భావాన్ని మీరు తరింపజేసుకోండి.
0: అండ్ దిస్ డివైన్ ఫీలింగ్ విల్ గివ్ లిబరేషన్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మీరు ఈ మూడు దినాల్లో చక్కగా చూడగలరు.
0: యు కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ విత్ ఇన్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 3 డేస్.
1: ప్రతి మానవుని ఎందు ఉంటున్నది.
0: ఇట్ ఇస్ దేర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ వారు ప్రయత్నించడం లేదు.
0: బట్ దే డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో.
1: అంతా ప్రపంచం ప్రపంచం ప్రపంచం. ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో మీరు ప్రవేశిస్తున్నారు.
0: దే హావ్ గాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్లుక్.
1: ఇవంతా కూడా కదిలిపోయే మేఘముల వంటివి.
0: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం నీవు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్ ద డివైన్.
1: అలాంటి రియాలిటీ నీవు చూడు.
0: ఎక్స్పీరియన్స్ దట్ రియాలిటీ.
1: ఈ ప్రాపంచమైన ఏది కూడా రియాలిటీ కాదు.
0: హ్యావ్ దిస్ ట్రూత్ ఇన్ యువర్ హార్ట్.
1: కానీ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. తల్లిదండ్రులను గౌరవించు.
0: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులను ప్రేమించు.
0: లవ్ యువర్ పేరెంట్స్.
1: పెద్దలను సేవించు.
0: సర్వ్ యువర్ ఎల్డర్స్.
1: ఎల్డర్స్ అంతా కూడా తగినటువంటి సహాయం చేసి వాళ్ళకి తగినటువంటి తోడ్పాటు చేయి.
0: హెల్ప్ ఎల్డర్స్, సర్వ్ దెమ్ వెల్.
1: ఈ విధమైనటువంటి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఈ రెండింటిని మీరు గుర్తించుకుంటే ఎంతైనా మీరు సాధించవచ్చు.
0: ఇఫ్ యు ప్రాక్టీస్ దిస్ టూ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: ఈ రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: help ever, hurt never are the two principles, essence of
1: 18th century.
0: The essence of the holy text Veda is contained in these.
1: Sarva Vedanta saramu ee rendu padamullone untundi.
0: The essence of the entire
1: Sarva Bible saramu ee rendu akshamallone untundi.
0: The essence of all holy texts.
1: Sarva Quran lopala kuda undinattundi ee rendu akshamallone
0: untundi. And in fact all epics speak
1: of the Bible, Quran, Grantharajyamu, Bhagavad Gita, Vyakaranam anniki endukunu satyam okkate.
0: In fact all holy texts like Bible, Quran, Grantha speak of the single truth.
1: అంతా ఒక్కటే.
0: ఎవ్రీథింగ్ ఇస్ వన్.
1: మతములు వేరు వేరుగా భావిస్తున్నారు కానీ అది చాలా పొరపాటు.
0: యు థింక్ దట్ రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ ఇస్ ఎ మిస్టేక్.
1: మతములు వేరు లేదు.
0: రిలీజియన్స్
1: మతములే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్.
1: మన అందరికీ చేరి ఒకే మతమే.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్.
1: అదే మానవ మతము.
0: దట్ ఇస్ ద రిలీజియన్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఆ హ్యుమానిటీ రిలీజియన్ ఆఫ్ లవ్.
0: రిలీజియన్ ఆఫ్ లవ్.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: దీన్ని మీరు పెట్టుకోండి.
0: హ్యావ్ దిస్ in your view.
1: ఈ విధంగా మీరు జీవించడానికి పోయినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
0: If you lead your life along these three principles, you can achieve anything.
1: కనుక మొట్టమొదటి సేవలో మీరు ప్రారంభించి నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు చేరండి.
0: We should start our journey from the point of
1: ఆ అది ఎట్లా చేరేదని నేను చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ అస్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం.
1: కనుక మొట్టమొదటి మీకు ఈ ప్రాప్తి చిక్కింది.
0: లోకంలో
1: ఎంతో మంది ఉంటున్నారు, ఎన్నో లక్షల మంది ఉంటున్నారు, కానీ ఆ ప్రాప్తి మీకు మాత్రమే లభించింది.
0: There are countless number of people outside world. You are really fortunate to be here.
1: ఈ లభించినటువంటి యొక్క అవకాశమును సద్వినియోగపరచుకోండి.
0: Make use of this fortune, good luck conferred.
1: దానిని మీరు 10 మందికి కూడా పంచండి.
0: And share this joy with everybody.
1: జగత్తుని సేవించండి.
0: Serve the whole world.
1: మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము, కానీ ఆయన అధికారం కోసం పుట్టలేదు.
0: We are born in this world to serve, not for authority.
1: ఈ అథారిటీ ఏమిటి? అథారిటీ,
0: వాట్ ఇస్ దిస్ అథారిటీ?
1: మనం సేవించడం కోసమే పుట్టాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
1: భగవంతుని పుట్టించిందేదంతా కూడా సేవ కోసమే పుట్టించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ క్రియేషన్ ఇస్ ఫర్ సర్వీస్.
1: కనుక సర్వీస్ కోసమే మనం పుట్టామనే సత్యాన్ని గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
1: సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస, ఈ సర్వీస్ కాదు.
0: ఇట్స్ నాట్ గవర్నమెంట్ సర్వీస్.
1: సర్వీస్ ఏమైనా మీరు చేసుకోండి.
0: యూ కెన్ సర్వ్ దట్ వే.
1: విశ్వ సర్వీస్, మానవ సర్వీస్ ఏ మన సర్వీస్.
0: అండ్ ది రియల్ సర్వీస్ ఇస్ సర్వింగ్ ది హ్యుమానిటీ, హ్యూమన్ సర్వీస్.
1: బీదలను ఆదుకోండి.
0: అండ్ హెల్ప్ ద పోవర్ అండ్ ఫోర్.
1: రోగులను మీరు ఎంతైనా ఉపకారం చేయండి.
0: అండ్ హెల్ప్ ద సిక్.
1: శక్తిహీనులైనటువంటి వారికి శక్తిని అందించండి.
0: అండ్ హెల్ప్ దోస్ హూ ఆర్ వీక్.
1: ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవటం కోసం కాదు. బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కొత్త మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: అండర్స్టాండ్ దర్ మెనీ పోర్ అండ్ నీడీ పీపుల్ అవుట్ సైడ్.
1: ఎన్ని బాధల పడుతుంటారు.
0: దర్ మెనీ సఫరింగ్ పీపుల్.
1: అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన
0: గో టు ది రెస్క్యూ.
1: అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం.
0: ఆధ్యాత్మికం,
1: ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికం అంటే ఏమిటి? అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు.
0: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఎ స్పెషల్ ఫీల్డ్.
1: నిత్య జీవితం లోపల అది మనకు వే ఆఫ్ లైఫ్.
0: స్పిరిచువాలిటీ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్.
1: మనం ప్రత్యేకించినటువంటిది కాదు.
0: ఇట్ నాట్ సపరేట్ ఫ్రమ్ అవర్ లైఫ్.
1: మనం ఒక డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ టు గెట్ ఎ డిగ్రీ యు షుడ్
1: కానీ దీనికి ఏ సబ్జెక్ట్ లేదు.
0: బట్ దేర్ ఇస్ నో సబ్జెక్ట్.
1: సబ్జెక్ట్ ఒకటే ఒకటి, లవ్ ఈజ్ బెస్ట్ సబ్జెక్ట్.
0: ఇన్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్, ద సబ్జెక్ట్ ఆఫ్ లవ్.
1: ఈ లవ్ ను మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టులు దాంట్లో లీనమైపోతాయి.
0: దెన్ వన్స్ యూ డెవలప్ లవ్, ఆల్ అదర్ సబ్జెక్ట్స్ విల్ ఫాలో.
1: కనుక ప్రేమ స్వరూపులైన మీరు ప్రేమను పెంచుకోండి.
0: యువర్ ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: సర్వీస్ ని పెంచుకోండి.
0: సర్వ్ పీపుల్.
1: అప్పుడే అన్ని విధాలా మీరు సార్థకమవుతుంది.
0: దెన్ యూ విల్ బి సక్సెస్.
1: ఇంకా ముందు మీ యొక్క కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి పిల్లలకు, సహజమే.
0: యంగ్స్టర్స్ విల్ హ్యావ్ మెనీ డౌట్స్.
1: ఆ డౌట్స్ కంతా నేను రిప్లై ఇస్తాను.
0: భగవాన్ విల్ గివ్ ఆన్సర్స్ టు యువర్ డౌట్స్.
1: మీరు ప్రేమను అధికంగా పెంచుకోండి.
0: ఎవరితోన
1: ద్వేషం కానీ, ఎవరితో అసూయ కానీ ఇలాంటి మీరు చేయకండి. ఆడంబరాలు మీరు పనికిరావు.
0: డోంట్ హేట్ ఎనీబడి.
1: ఈనాడు మానవుడు ఆడంబరం, ఆడంబరం, ఆడంబరం.
0: దేర్ ఇస్ మోర్ ఆఫ్ పాంప్ అండ్ షో టుడే, మోర్ అండ్ మోర్.
1: అది మనకు పనికిరాదు.
0: నౌ ఇట్స్ యూస్లెస్.
1: హంబుల్ డివోటీస్ గా ఉండాలి.
0: బి హంబుల్ డివోటీ.
1: సర్వీస్ గా ఉండాలి.
0: అండ్ యు షుడ్ వెరీ హంబుల్
1: సర్వీస్ మనం చేయాలి.
0: అండ్ యు షుడ్ సర్వ్.
1: అదే నిజమైనటువంటిది.
0: దాట్ ఈస్ ది ట్రూ వన్.

0: నటపాంసి తపస్సు వల్ల మనకు ప్రాప్తించదు.
1: యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ పెనెన్స్
0: నా తీర్థానా
1: నో పిల్గ్రిమేజ్
0: నా

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 11th discourse on Gita Bhagavan delivered on 13th August 1984. This is an intense and inspiring lesson of Vairagya or detachment. Bhagavan clarifies whatever doubts and questions you may have about the true essence of detachment. Sri Bhagavan Uvacha.
1: Pradrusyate vastuni tatra doshah. Vastu yokka doshamunu gurtinchinatuvanti vyakti తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు.
2: ద వన్ హూ రికగ్నైజెస్ ద వీక్నెస్ అండ్ ది డిఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వుడ్ నాట్ అగైన్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
2: For a person who wants to reach the Lord and who wants to have a vision of the Lord, the most important and primary requisite is vairagyam, renunciation.
1: Ee vairagyamu manasunu madinchi tirigi aa manasunu bahirdrishti nundi maralchi అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
2: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిజ్ విజన్, టు హ్యావ్ హిజ్ మైండ్ ఇంట్రోవర్టెడ్ అండ్ లుకింగ్ టు ద ఇన్నర్ బ్యూటీస్.
1: మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది.
2: Mind is very strong, fickle and very determined in its approach.
1: Kanukane Arjunudu chanchalanki manakrishna pramadhi valavadrudam mani prarthinchadu. Nayana idi drudamainatundani pramadamainatundani chanchalamainatundani nakunu telusunu. కాని అంత మాత్రమే నీవు భయపడనక్కరలేదు, దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములున్నవని బోధించాడు కృష్ణుడు.
2: అర్జున ప్రేయర్ టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ ఫికల్ అట్ ద సేమ్ టైమ్. దెన్ లార్డ్ రిప్లైడ్, అర్జున డోంట్ బి వరీ, ఇఫ్ యూ కెన్ రిసార్ట్ టు ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్ యూ బి ఏబుల్ టు కంట్రోల్ ద మైండ్.
1: గజము చాలా బలమైనటువంటిది.
2: ఎలిఫెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్.
1: చాలా క్రూరమైనటువంటిది కూడాను.
2: ఇట్ కెన్ బి వెరీ క్రూయల్ ఆల్సో.
1: ఇలాంటి గజమును స్వాధీనపరచుకున్నటకు అంకుశము ఎంతైనా కూడాను ఒక సహాయకారిగా ఉంటుంది.
2: టు bring such an elephant under control, it is possible with the help of the ankusha.
1: Gurramu chala chanchalamainatundi.
2: Horse is very fickle, unsteady, wavering.
1: Eppudu idi edo oka bhagamunu kadalinchutune untundi.
2: It would be always indulging in shaking one of its limbs.
1: Moodi tappite toka, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుకునే ఉంటుంది.
2: ఇట్ కుడ్ బి ఇట్స్ హెడ్, ఇట్స్ టెయిల్ ఆర్ ఇట్స్ ఇయర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ ద లెగ్స్. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ స్టడీ.
1: అనుకునే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఇట్ హెస్ బీన్ గివన్ ద నేమ్ అశ్వం.
1: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
2: అశ్వం మీన్స్ దట్ the one which indulges in continuous wavering of the mind.
1: Asatya vrikshamu untaru. రావి చెట్టు చూచినప్పుడు గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాడు. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది.
2: యూ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ. ఇట్ విల్ బి వెదర్ దేర్ ఇస్ విండ్ ఆర్ నాట్ ది ఇట్ విల్ బి ఆల్ ది లీవ్స్ విల్ ఆల్వేస్ బి షేకింగ్ దే విల్ నాట్ బి స్టడీ.
1: అశ్వమేధ యాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చలించేటువంటి కనుక ఈ చలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దాన్ని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు.
2: అనదర్ సాక్రిఫైస్ కాల్డ్ అశ్వమేధ యాగం ఇన్ విచ్ ది అటెంప్ట్ ఈస్ మేడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అండర్ కంట్రోల్ ద మైండ్ విచ్ ఇస్ వెరీ అన్స్టడీ విచ్ బి కంపేర్డ్ టు ఏ హార్స్.
1: ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి.
2: అనదర్ ఎగ్జాంపుల్ కుడ్ బి మంకీ విచ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్ అన్స్టడీ అండ్ ఫికల్.
1: ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము?
2: జస్ట్ యాజ్ ఫర్ కంట్రోలింగ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ విచ్ ఇస్ వెరీ క్రూయల్.
1: కదిలేటువంటి గుర్రమునకు కళ్ళం ఏ విధముగా ఆధారము?
2: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ పుట్ టు కంట్రోల్ ఏ హార్స్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము?
2: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్.
1: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసుకు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్ ఫిటిల్ అండ్ వెరీ డేంజరస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
1: ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువులపైన మనసును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు.
2: డిటాచ్మెంట్ యాక్చువల్లీ రెఫర్స్ టు రియలైజింగ్ ద టెంపరీనెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ నాట్ అలవింగ్ ది మైండ్ టు గెట్ అటాచ్డ్ టు సచ్ ట్రాన్సియెంట్ ఆర్టికల్స్.
1: అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువుపైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు.
2: ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డిటెస్టెడ్ దేర్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ షుడ్ నాట్ బి మెంటల్ అటాచ్మెంట్ టు ద ఆర్టికల్, దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము ఇది సాధ్యము కాదు.
2: గివింగ్ అప్ ఆర్టికల్స్ అండ్ గివింగ్ అప్ ప్రాపర్టీ ఈస్ ప్రాబ్లీ నాట్ పాసిబుల్.
1: మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
2: వన్ హ్యాస్ టు గివ్ అప్ ది మైండ్నెస్ దట్ పొసెసివ్నెస్ అండ్ హీ కెన్ ఎంజాయ్ ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ప్రతి విషయము మార్పు చెందినది.
2: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అండర్గోస్ ఎ చేంజ్.
1: ఇది కేవలం షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్.
1: పుట్టుట పెరుగుట ఉండుట అనుభవించుట క్షీణించుట నశించుట.
2: బర్త్ గ్రోత్ ఎగ్జిస్టెన్స్ అండ్ డికేయింగ్ అండ్ దెన్ గెటింగ్ టు రూయిన్ దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ టు బి కమింగ్ ఓవర్ ద ఆర్టికల్స్.
1: ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
2: ఇట్ హస్ టాట్ దట్ ది థింకింగ్ దట్ దిస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరీ వరల్డ్ యాజ్ పర్మనెంట్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఈజ్ ది రాంగ్ వే. దిస్ ఇస్ వాట్ ఈస్ టాట్ బై గీత.
1: విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయములో హనుమంతుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు.
2: In the temple of Vishnu, you will have the Garuda. And in the temple of Shiva, you will have the bull Nandi. And in the temple of Rama, you will be having Hanuman. This you will have to just see and recognize the truth.
1: Anaga, దుష్యకల్పితమైనటువంటి ఈ జగత్తు నందు విముఖతను దైవత్వము నందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు.
2: దీస్ పిక్చర్స్ షో అండ్ డెమోన్స్ట్రేట్ ద టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద లార్డ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ డిటాచ్మెంట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపై మరల్చినాయి కాని జగత్తు వైపున మరల్చలేదు.
2: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద విజన్ ఆఫ్ బీట్ నంది, బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
1: తమ లక్ష్యమును తమ ప్రభుపైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
2: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ యు కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియంట్ వరల్డ్, వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఈనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనము దానిని ఆశించాం.
2: వన్స్ యూ రికగ్నైజ్ ద డిఫెక్ట్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద ప్లేస్ వేర్ ఎవర్ బి అండ్ లేటర్ ఆన్ యూ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: తన కనుక వస్తు వాహనాలతో తురుతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది, శాంతి అనేటువంటిది ఈ యొక్క దుష్టికల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవ చింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: There are number of stories which demonstrate that there are emperors who commanded a lot of wealth at their disposal, property and everything of luxury, but they did not give them satisfaction, happiness and joy and peace of mind. To get these things they went to the forest and did penance and ultimately got that.
1: Kevalam vastu yokka doshamunu gurtinchinanta matramuna vairagyam kaaneradu manchini sweekarinchali kuda.
2: Detachment does not mean merely recognizing the weakness and the defect of the objects, but you will have to take the best out of it.
1: Dukkhamunu gurtinchinanta matramna prayojanam ledu aanandamunuku tainatundi krushi cheyali.
2: Recognizing the sorrow doesn't solve the problem, it doesn't confer joy. You have to just know how to get joy also.
1: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాకులాడేటువంటి యొక్క తత్వమునకి వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
2: గివింగ్ అప్ సారో అండ్ హ్యాంకరింగ్ ఫర్ ది జాయ్ అండ్ ద బ్లిస్ దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ డిటాచ్మెంట్.
1: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
2: గివింగ్ అప్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ దిస్ ఇస్ నాట్ వైరాగ్యం.
1: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి.
2: యు హావ్ టు రికగ్నైజ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెప్ట్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
2: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
2: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes you develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
1: Elanti ganaga oka manishi maraninchinadu.
2: This may be understood with an example. Let us just take, there is one person who is
1: ee dehanni smashanamunaku teeskelli deeni nippulo petti bhasmam chesaru.
2: This body was taken to the cremation ground and it was cremated.
1: Leka guntalo petti mattini kapparu.
2: ఇట్ వాస్ వెరీ
1: ఈ దృశ్యం చూసే సమయంలో చీచి ఎట్టి దేహమైన కట్టకడపటి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
2: When you have a look at this particular situation, you develop a sort of detachment, stating that this body has to come to an end sometime or the other. This is one type of detachment.
1: ఈ వైరాగ్యము వైరాగ్యమని చెప్పించుకోదు, తాత్కాలికమైనటువంటి ఒక మార్పు.
2: This cannot be considered a real vairagyam. It is only a temporary phenomena, a temporary feeling.
1: Oka gruhini prasava vedana samayam lopala abba inka ee biddale naaku akkaraledu ani aneka vidhamulaga kodanu taanu oka vidhamainatundi vairagyanni poonuvutundi.
2: A hasif during the
1: aa vyaktilo aavirbhavistundi.
2: When you have a look at this particular situation, you develop a sort of detachment, stating that this

0: fluently.
1: A husband during delivery time, not being able to bear the trouble, may say that I do not want this life at all. This is not a
0: తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలి అని ఆశిస్తుంది.
1: This is a temporary feeling and temporary feeling of detachment. Once, unfortunately by chance, at that particular time, if she gets a female child, then she would like to have a male child next time.
0: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
1: The first type of detachment is detachment which arises in cremation ground when he sees the sights there, and the second one is the prasuti vairagyam, the vairagyam which comes during delivery time. These are things which occur any number in the day to day life of people. This is not real.
0: Konni manavuniki tama adishtamulu viruddhamainappudu kudanu jeevitham paina oka vidhamaina visugu putti idi kudanu oka vairagyanga bhavistuntadu.
1: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
0: Kani ivanni kodunu oka tatkalikamainatundi vairagyamle.
1: All these things may be described as temporary and not permanent type of vairagyam.
0: Idi vairagyamu rendu vidhamuluga untunnadi.
1: Detachment may be described and classified as two types.
0: తీవ్ర వైరాగ్యమని మంద వైరాగ్యము అని.
1: ఇంటెన్స్ డిటాచ్మెంట్ అండ్ వెరీ డల్ డిటాచ్మెంట్, నాట్ సో ఇంటెన్స్.
0: ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
1: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, హీ టెండ్స్ టు పోస్ట్పోన్ ఫర్ the next day of 2 days later and all that.
0: ee manda vairagyam kudanu manchi karyamulake ee vidhanga kalamunu vyaktham chestaru.
1: This kind of attitude comes only in case of doing good things and good deeds.
0: Badriki veludama, Kedarnath ki veludama, inka Kashi ki veludama anukunte vache nela chuddam, vache nela chuddam, vache nela chuddam ani ee vidhanga kalanni vyaktham chestaru.
1: If it is a decision relating to going to Badri, Kedarnath or Kasi, the tendency is to postpone it. From next month we will go.
0: Inkemaina chedda paniye cheyalanukunte rependuku ippude chedam ippude chedani ilanti durmargamainatunti vaatiki oka vidhamainatunti drohamunu kalipetteyatunti vaatiki chedda karyamulaku ee yokka vairagyamu chaala mundugane untuntadi.
1: On the other hand, if it is bad activities, the with treacherous activities, then there will not be postponement. One would like to just do it immediately.
0: ee kaalamunu vyaktham gaavinchi manchi karyamuni yandu taanu saarthakam ayyetunte okka vishayanni poorukotam idi evaru kudanu anta prayatninchar.
1: To do good acts and good activities immediately, people do not make such great efforts.
0: Idi manda vairagyamani kaalamunu vyaktham gaavistu velutuntaru.
1: This is a type of slow vairagyam which tends to postpone the happening of things and the implementation of things.
0: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరి విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
1: Intense vairagyam is essential for a man if he comes to know and decides that a particular thing is good, a particular thing is sacred, a particular thing is permanent. He should not postpone, he should immediately implement and see that that particular thing is achieved.
0: Idi buddhudu nirupinchinatvanti oka raja bata.
1: This is a right royal path which was laid down for all by Buddha.
0: Okka turi idi sariyainatvanti kaadu, dehamu nasinchetvantidi, మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి ఆరు బిడ్డలను త్యజించి రాజ్యమును కూడా విసర్జించి తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
1: గౌతమ బుద్ధ వన్స్ హి రియలైజ్డ్ the body is not permanent, things are not going to last, and it is a truth which has to be sought. He gave up his family, his kingdom, everything. He went to forest, he did penance to realize the truth.

0: మహాచక్రవర్తి అయినటువంటి హరిశ్చంద్రుడు కూడాను దురదృష్టవశాత్తు శ్మశానములో కాటికాపరిగా నిలిచాడు.
1: సత్యహరిశ్చంద్ర ఆల్సో దో హీ వాజ్ ఏ గ్రేట్ ఎంపరర్ బై అన్ఫార్చునేట్ ఈవెంట్స్ హీ హ్యాడ్ టు జస్ట్ బికమ్ కాటికాపరి ఇన్ ది క్రిమేషన్ గ్రౌండ్.
0: అతను మొదటి నుంచి కూడాను తీవ్ర వైరాగ్యం అయినప్పటికీ ఈ విధమైనటువంటి వృత్తులన్నీ కూడాను ప్రతి క్షణ క్షణం కూడాను తాను తీవ్ర వైరాగ్యం వైపునే ప్రయాణం చేస్తూ వెళ్లాడు.
1: ఆల్దో షీ వాజ్ ఎంపరర్ షీ హ్యాడ్ ఇంటెన్స్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డిటాచ్మెంట్ అండ్ ఈవెన్ ఎర్లియర్ షీ హాడ్ ప్రాక్టీస్ దీస్ థింగ్స్.
0: ఒకనాటి సాయంకాలం శ్రీమంతుని యొక్క దేహమును వేలాది మంది తమ బంధువులు మిత్రులు చేరి శ్మశానమునకు తీసుకుని వచ్చారు.
1: When he was in the cremation ground doing performing his duties on a particular day, the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
0: Vacharu kaasnam paina pettaru nippu pettaru evaru paatiki varu indaku vellaru.
1: They brought the body, kept it on the fire, and afterwards they coolly went back to their homes.
0: దేహం యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నెముకకు వేడి తగిలేటప్పటికీ దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదనే రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు.
1: When it is put on the fire, they usually just put a little weight on the body because when the spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
0: Bandhulu mitru evvaru leru akkada, okka Harishchandra maatrame unnadu.
1: On that particular day, Harishchandra witnessed a particular thing. There were no relatives, no friends to watch him in this particular
0: thing. Kattelanta vestunnadu paapam.
1: He was putting a little fuel.
0: Okka chanam lopala ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది.
1: సడన్లీ హీ జస్ట్ సా దట్ బాడీ లిఫ్టెడ్ ఇట్సెల్ఫ్ అప్.
0: హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఏమి ప్రాణం వచ్చిందా? మరి దగ్గరికి చూస్తే తిరిగి మరి పడిపోయింది.
1: హరిశ్చంద్ర వాజ్ సర్ప్రైజ్. హీ వెంట్ హియర్ టు టేక్ ఎ క్లోజ్ లుక్ అండ్ హీ జస్ట్ సా దట్ పర్టిక్యులర్ బాడీ అగైన్ కేమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పోస్చర్.
0: అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని భావించి సంభావించి.
1: Then he just said that I thought that this world which is unreal to be real.
0: Mohambuto naillalani nakumarudani ento alladina ee deham ee kattelen kaluchu illalun raadu putrudun todai raadu chintimpagan ani chaala baadha paddadu. Inta maharaju ga untundi inni vidhamle entundi eka chakradhipatyam niyali anni mandi bandhulu mitrulato kudinatundi ee deham ఈ కట్టెంతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్లాడు.
1: సత్యహరిశ్చంద్ర లామెంటెడ్ దట్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ ది హూస్ కార్ప్స్ వాస్ బ్రాట్ దేర్ హీ షోడ్ దట్ వాట్ ఎవర్ బి ది రిచ్నెస్ ఆఫ్ ఎ పర్సన్ వెదర్ బి ఇట్ ద వైఫ్ ఆర్ ద చిల్డ్రన్ నో వన్ విల్ బి కమింగ్ అండ్ నో వన్ విల్ బి జస్ట్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ దిస్ పర్టికులర్ సైట్ హరిశ్చంద్ర డెవలప్డ్ మచ్ మోర్ ఇంటెన్స్ డిటాచ్మెంట్ టువర్డ్స్ థింగ్స్ అండ్
0: వ్యక్తుల యందు వస్తువుల యందు ఉండినటువంటి దోషములు.
1: దిస్ ఈస్ ద డిఫెక్ట్ which is inherent in the person and also
0: yenatikaina eppatikaina ee deham anetundi kaani vastuvulu anetundi kaani vishayamulu anetundi kaani marakunda undavu.
1: Any day, any time, over a period of time at least, there will certainly be changes in all the things.
0: Ee marpu anetundi kalpitamulu kaavu.
1: The changes are not artificial and they are not imagined.
0: Muhajanitamulu kaavu.
1: They are not imaginary either.
0: Sahaja siddhamai deeniki swayam swabhoopamainatuvi ee marpulu.
1: These changes which come about in the articles are very natural and very inherent in the articles themselves.
0: Kanuka itti marpulu kaliginatuvanti ee jagattu ani deeni doshamulu gurtinchin tarvata tirigi ee jagattu paina mamakaram povatamu ee maatramu veelundadu.
1: Once you recognize that the world is such where changes are natural and inherent, you would not develop any sort of
0: paamunu vishamundadani gurtinchinatundi vyakti paamunu emaatramu samipinchadu.
1: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near to it.
0: Telulo vishamundadani gurtinchinatundi vyakti telupaina kaalu pettadu.
1: A person who recognizes that poison is in a scorpion, she would not trample on it.
0: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
1: ఓన్లీ ఎ స్మాల్ చైల్డ్ హూ మైట్ నాట్ రికగ్నైజ్ దిస్ ఆర్ ఎన్ ఇన్సేన్ పర్సన్ మైట్ గో నియర్ టు ఇట్ గెట్ స్టంగ్ అండ్ దెన్ హి మైట్ డై.
0: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడా దుఃఖమును అనుభవిస్తూ ఇది అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
1: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్ గోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ డెవలపింగ్ అటాచ్మెంట్ అండ్ దెన్ గెటింగ్ డిసిల్యూజన్ వన్స్ థింగ్స్ హ్యాపన్ ఇట్ ఈస్ బెటర్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వీ డెవలప్ డిటాచ్మెంట్ టువర్డ్స్ ద థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద
0: వరల్డ్. మానవుడు సత్యాన్ని గుర్తించుకునలేక ఏమేమో చేయాలని అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటాడు.
1: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ఇన్హెరెంట్ ట్రూత్ విల్ బి ప్లానింగ్ సో మెనీ థింగ్స్ టు డూ.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నో చేతులు అంచు ఊహలు వల్లి అలసిపోకు.
1: డోంట్ గెట్ ఎగ్జాస్టెడ్ థింకింగ్ దాట్ యూ షుడ్ డూ దిస్ అండ్ యూ విల్ డూ దాట్ అండ్ యుల్ డూ మెనీ మోర్ థింగ్స్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
1: వాట్ ఎవర్ సీడ్స్ యు హావ్ సోన్ అండ్ వేర్ ఎవర్ యు ఆర్ యు విల్ బి గెటింగ్ బ్యాక్ ది కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫుల్నెస్.
0: విత్తనం ఒకటైనా ఏదైనా ఫలములు ఫలించుట ఎట్టు సాధ్యమగును?
1: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
0: Enni chesina manchi ainanu chedugaina tunchakunda brahma meekichi pampunu baruvu mala annadu.
1: Whatever acts you indulge in, the appropriate fruits there are will be given by brahma to you in the form of a garland which will be very weighty.
0: Talli garbhamundi జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: వైల్ బీయింగ్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్ దేర్ విల్ నాట్ బి ఎనీ గార్లెండ్ విచ్ కెన్ బి సీన్.
0: మంచి ముత్యపు సరు మచ్చునకును లేవు.
1: గార్లెండ్స్ ఆఫ్ పర్ల్స్ విల్ నాట్ బి దేర్ ఈవెన్ ఫర్ శాంపుల్.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: గోల్డెన్ గార్లెండ్స్ ఆల్సో విల్ నాట్ బి దేర్ రౌండ్ ద నెక్.
0: రత్నాల హారము రంజింపగాలేదు.
1: The pearls and gems will not be also
0: there. Pachala potakaledu.
1: The other types of precious stones, garlands also will not be there.
0: Kaladu. Kaladokka mala mee kanthamandu.
1: But then there is one garland, one definitely one garland around your neck.
0: Janma janmala karmalu pogu jesi.
1: The activities and the deeds which you have done over a number of births.
0: కర్మలన్నీ చూచిన కంఠమాల.
1: ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ వుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లెండ్ రౌండ్ యువర్
0: నెక్. బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
1: దిస్ వెయిటీ గార్లెండ్ ఈస్ గివెన్ టు యూ బై బ్రహ్మ.
0: కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి.
1: ఇట్ మే నాట్ బి సీన్ బై ది ఫిజికల్ ఐ but the garland of the fruits of action is round your neck all the time.
0: He satyanni gurtinchinatundi vyakti sakkarmala aacharistu padarthamunandu oka vidhamainatundi doshamunu gurtinchi gunamunu swikarinchadaniki tagina krushi cheyatame vairagyam ani sadhakunku pratyekamainatundi sadhanaga nirupinchabadindi.
1: Persons who recognize the truth that there will be consequences for actions, will take up only good activity, good deeds, and they will indulge in only these things. This has been taught as a special exercise and special sadhana for the devotees by Gita.
0: Brahmajnanam anetunte perulo Mahapraveenata Janaka Maharaja.
1: Janaka, King Janaka has acquired extraordinary proficiency in Brahmajnana.
0: Itanu Vaidehi అనగా విదేహ మహారాజు. దేహముకు ఏ సంబంధము లేదని ఆత్మజ్ఞానమును పఠించినటువంటి వాడు.
1: దిస్ పర్టికులర్ కింగ్ హ్యాస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కింగ్ ఆఫ్ విదేహ విచ్ మీన్స్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
0: ఒకనాటి రాత్రి భుజించిన తర్వాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: On a particular night, after dinner, He was just discussing certain things with the ministers and the near ones.
0: కొంత ఆలస్యంగా పడక గదికి వెళ్ళాడు.
1: He went to the bedroom a little late.
0: దాసదాసీలు పాదసేవ చేస్తూ వింజామర్లు వీస్తూ మహారాణి కూడా ప్రక్కన ఉంటున్నారు.
1: The maid servants were doing seva and service to the princess.
0: రాజులకు నిద్ర వచ్చింది.
1: జనక got asleep.
0: ఈ యొక్క సమయాన్ని పరిష్కరించుకుని రాణిగారు దాసిదాసులను బయట వెళ్ళమన్నారు.
1: In this particular context, the queen asked the servants to quit the room.
0: మహారాజు చాలా అలసిపోయి ఉన్నాడని అతనికి ఏమాత్రం కూడా శ్రమనివ్వకుండా అతని నిద్రకు భంగం కానివ్వకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
1: The queen has taken all the care to see that king, who is extremely tired, should not be disturbed in his sleep.
0: కొంతసేపటికి జనక మహారాజు లేచాడు. లేచి పిచ్చి పిచ్చిగా అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని కేకలు వేస్తూ వచ్చాడు.
1: Suddenly after some time, King Janaka got up from his sleep and began in a very peculiar way asking the question, is that the truth? Is this the truth? Is this the truth? Is that the truth?
0: మహారాణికి చాలా కంగారు వేసింది. ఈ మహారాజుని అనేక విధములుగా ప్రశ్నించినప్పటికీ ఆమె ప్రశ్నలకు ఏమాత్రము జవాబు లేదు. ప్రతిదానికి అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు.
1: Queen was quite a bit frightened. She began to find out what exactly is the reason, what he is asking about, but he was not prepared to answer. He began putting the questions, is that the truth? Is that a fact? Is this a fact?
0: పరిచారకులను పిలిచింది, మంత్రులను రప్పించింది మహారాణి.
1: She brought the ministers and the other important people over there.
0: అందరూ వచ్చి, మహారాజా మహారాజా ఏమిటి మీ సందేహము, ఎందుకోసం నిలుస్తున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
1: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్లీ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా, మహారాజా వాట్ ఈస్ యువర్ డౌట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్. బట్ మహారాజా వాస్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. హీ బిగాన్
0: ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుల్ని పిలిపించారు.
1: All these ministers got Vasishtha to the court.
0: వశిష్ఠులు కూడా వచ్చి, మహారాజా ఏమి జరిగినది అని అనేక విధంగా ప్రశ్నించేటప్పటికీ వశిష్ఠులు గారు వారి తాత కాదు, అందరికీ అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా ఈ ప్రశ్ననే వేసుకుంటూ వచ్చారు.
1: మహర్షి వశిష్ఠ ఆల్సో క్వశ్చన్ మహారాజా ది కింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్, వాట్ ఈస్ యువర్ డౌట్, మే ఐ క్లారిఫై, అండ్ వాట్ ఎవర్ క్వశ్చన్ యూ ఆస్కింగ్, కింగ్ బిగాన్ రిపీటింగ్ ఈజ్ దట్ ట్రూత్, ఈజ్ దిస్ ట్రూత్, ఈజ్ దిస్ అ ఫ్యాక్ట్, ఈజ్ దట్ అ ఫ్యాక్ట్.
0: వశిష్ఠుల వారు కొంత కన్ను మూసి తెలోక జ్ఞాని కనుక దీనికి కారణం ఏమిటని యోచించాడు.
1: మహర్షి వశిష్ఠ బీయింగ్ ఎన్ ఆమ్నిషియంట్ హీ క్లోజ్ హిస్ ఐస్ ఫర్ ఎ వైల్ అండ్ బిగాన్ జస్ట్ లుకింగ్ ఇన్ టు ది ట్రూత్ బిహైండ్ ది కింగ్స్ బిహేవియర్.
0: దీనికి కారణం ఏమిటంటే జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు
1: ది కింగ్ జనక ఇన్ హిస్ డ్రీమ్ సా దట్ హి హాడ్ ఫర్ఫీటెడ్ హిస్ కింగ్డమ్ అండ్ హీ వాజ్ వాండరింగ్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు
1: అండ్ హీ ఆల్సో సా హిమ్సెల్ఫ్ బీయింగ్ ఇన్ ఎ వెరీ హంగ్రీ.
0: ఆకలి ఆకలి ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యములో తిరుగుతూ ఉండినట్టు
1: హీ వాజ్ క్రైయింగ్ అండ్ షౌటింగ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ హీ వాజ్ వాండరింగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తున్న సమయంలో తాను కూడా ఆకలి ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు
1: అండ్ హీ ఆల్సో జస్ట్ సా ఎ సైట్ వేర్ దే వర్ ఎ ఫ్యూ డకాయిట్స్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ దే వర్ ఈటింగ్ సంథింగ్ ఇన్ ద లీవ్స్.
0: అయ్యో ఎవరో మహారాజుటువంటి వాడు వచ్చినాడే అని వారు ఏదో ఇంత వారు తినేటువంటి అన్నం తనకు అందించడానికి పోయినప్పుడు ఒక గ్రద్ద వచ్చి ఆ అన్నమును కూడా కొట్టుకుని పోయినట్టు కల వచ్చింది.
1: Taking a pity upon this king Janaka, those dacoits were offering a portion of what they were eating. Meanwhile, a kite came and took away all that particular food also. All this was dreamt by King Janaka.
0: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినానే అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట మెలకు వచ్చింది.
1: He realized that he was not able to get that particular food given by the dacoits also. Then suddenly he began shouting, oh, what has happened? I am hungry.
0: తిరిగి లేచి చూసేటప్పటికీ తన అంతఃపురము హంసతూలిక పానుపు మహారాణి ఇదంతా చూచాడు. చూచాడు నేను కలలో చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అలమతించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడు అన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూసేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, అంతుతూలిగా పాంపు పైన ఉంటున్నాను. కాబట్టి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
1: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen, and then he began questioning whether the dream was true or this particular life, the fact that he was living in forest was true.
0: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు, మహారాజా అది నిజము కాదు ఇది నిజము కాదు నీవు నిజము అన్నాడు.
1: Maharshi Vasishtha, who recognized this particular thing, the reason for this question which was being put by King Janaka, he said, King Janaka, neither that is a fact or truth, nor this is truth, but the truth is yourself. You are the truth.
0: Swapnamalo jagrata ledu. Jagratalo swapnam ledu.
1: There is no dream in the waking state, and there is no wakefulness in the dream state.
0: Swapnamlona nee unnavu. జాగ్రత్తలోనా నీ ఉన్నావు.
1: బోత్ ఇన్ డ్రీమ్ అండ్ ఇన్ వేక్ఫుల్ స్టేట్ యు ఆర్ ఎగ్జిస్టింగ్, యు ఆర్ ఎ రియాలిటీ.
0: కనుక ఏ రెండింటి యందు నీవు కలవో అదే అని నీ ఓమ్నీ ప్రెజెంట్, అదే సత్యమైనటువంటిది అన్నాడు.
1: యాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ స్టేట్స్, డ్రీమ్ స్టేట్ అండ్ ఇన్ వేక్ఫుల్ స్టేట్, యు ఆర్ రియాలిటీ, యు ఆర్ ఎగ్జిస్టింగ్.
0: కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కళ, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములే.
1: The life in the broad daylight, it is day dream, and in the life in the night, it is a night dream.
0: Kanaku jagrat swapnamulu anni kudanu oka vidhamaina pinti yokka bhrantule ani kudanu dinni nirupistu vachayi.
1: Both wakeful state and dream state, both of them are an illusion.
0: Itti doshamulu kalinatunti yokka jagattu kanaka idi doshamunu manam gurtinchadaniki prayatninchadame nijamaina vairagyam ani kudanu గీతాచార్యుడు చెప్పాడు.
1: As this world consists of all these defects, that illusions, the Gitacharya has declared that you have to recognize this particular truth, that the world is changing and the world
0: is changing. కేవలము అన్నింటిని త్యజించి సన్యాసత్వమును స్వీకరించి ఎక్కడో కాలడవులకు పోయి కఠినమైనటువంటి ఒక తపస్సులు ఆచరించడం కాదు.
1: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
0: Tapasanaga emiti talakinda vetti kaaru paiku pettadama kaadu idu oka vidhamaina kasrat ani cheppochu.
1: Penance or tapas doesn't refer to going in a topsy-turvy posture. That is not it. It could be
0: adiniki sirasasanamu gurinchi cheptuntaru.
1: It could be an exercise, it is an asana, sirshasana.
0: Idi oka aarogya nimittame aacharinchekunte aasanalu maatrame.
1: This is only an exercise for acquiring some health.
0: Tapasthanaga daivamlo kuchi taapamu, aa taapame tapas.
1: Tapas refers to the extreme anguish which one experiences for God.
0: Sarvakala sarvavasthali endukudanu atani edabaatunu sahinchukolenitunte tapasse pedda tapas. Taapame oka tapas.
1: That anguish which arises on account of separation from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
0: Ilanti tapas samayamunandu moodu gunamulu undavu.
1: During this particular period of anguish and aspiration for reaching the God,
0: tamassu kani rajassu kani sattvikam kani moodu pratyekanga manaku kalpinchavu.
1: Then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamo.
0: Itti tapamu yokka sthiti yandu moodu nu ekamai potayi.
1: During this particular period of tapas, all these three gunas will become one.
0: Trigunamu yokka ekatvame tapasani kuda nu cheppavachu.
1: The unity or union of all these three gunas can be described as tapas.
0: Kanukani ee moodinti yokka ekatvamto anubhavinchetundi yokka aanandame tapas phalamu ani.
1: The joy or the bliss which one experiences on account of the emergence of all these three gunas may be truly described as tapas.
0: Manam nitya jeevithamlo current varala manam anubhavistunnam.
1: In every day to day life we enjoy the benefits of electricity.
0: Fan untundadi.
1: There is a fan.
0: Daniki moodu blades untunnayi.
1: There are three blades for the fan.
0: Ee moodu bladeslu moodu vaipulu chustu unte manaku gaali em maatramo ledu.
1: These three blades and are in three directions. You will not be able to get any breeze.
0: Moodu blade cheri okka reethiga round tirigindattante chakkani gaali vachesestundi.
1: When the circle as if it is only one blade all around, then you get beautiful and plenty of breeze.
0: Kaabatti బ్లిస్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్ల యొక్క ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లెస్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
1: బ్రీజ్ ఇస్ కమ్ వెన్ దీస్ త్రీ ప్లేట్స్ బికమ్ వన్ యాజ్ ఇట్ వర్ అండ్ దెన్ గోన్ సర్క్లింగ్ అండ్ గివింగ్ ది జాబ్. సేమ్ వే వెన్ దీస్ త్రీ గుణాస్ బికమ్ వన్ అండ్ మర్జ్ దెమ్సెల్వ్స్ ఇంటూ వన్ యు గెట్ ది రియల్ బ్లిస్.
0: మన హృదయమే ఒక గది.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఏ రూమ్.
0: మూడు గుణములే సత్తరజోతమో గుణములే మూడు బ్లేడ్ల ఫ్యాన్.
1: దీస్ త్రీ గుణస్ ఆర్ అట్రిబ్యూట్స్ విల్ బి కంపేర్డ్ టు త్రీ బ్లేడ్స్ ఆఫ్ ఎ ఫ్యాన్.
0: మన బుద్ధియే స్విచ్.
1: అవర్ ఇంటెలిజెన్స్ విల్ బి కంపేర్డ్ టు స్విచ్.
0: మన యొక్క ఆత్మశక్తియే కరెంట్.
1: అవర్ ఆత్మిక్ పవర్ మే బి కంపేర్డ్ టు ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్.
0: మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్.
1: అవర్ సాధన ఇస్ మే బి ఇట్ మే బి కంపేర్డ్ టు పుట్టింగ్ ఆఫ్ ది స్విచ్ ఆన్.
0: ఆ తాపమే ఈ యొక్క ఆనందము.
1: That anguish itself becomes bliss.
0: కలుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు.
1: Who can convert our entire life power itself into tapas?
0: కానీ ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకోనలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
1: But today's man is encouraging tamoguna instead of tapoguna.
0: తమస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని అమర్చినప్పుడే మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది.
1: When you let go your vision on this temporary and transient world, it becomes tamas.
0: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
1: When you concentrate your look and your vision on the permanent God, then it becomes tapas.
0: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానము లోపలనే ఉంటుండాలి సర్వశక్తులు.
1: All the powers rest and vested in the capacity to convert our mind and transfer our mind and put it into different direction.
0: Aneka paryayamulu pillalaku cheptuntanu oka talapunaku taalam vesi untaru.
1: A number of times Swami has told this particular thing. A particular door is locked
0: kaani andulo key petti edam vaipun trippite terchukuntundi kudu vaipun trippite moosukuntundi.
1: If you insert the key and turn towards the right it opens and turns to the left it closes.
0: ఒకే తాళం, ఒకే తాళం చెవి.
1: సేమ్ లాక్ అండ్ ది సేమ్ కీ.
0: తిప్పటం వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఓన్లీ ఏ స్లైట్ డిఫరెన్స్ ఇన్ టర్నింగ్ ది సైడ్స్.
0: అదే విధంగా మన హృదయమే తాళం.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఏ లాక్.
0: మన మనసే కీ.
1: అవర్ మైండ్ మే బి కంపేర్డ్ టు
0: దైవం వైపున తిప్పితమే మోక్షము.
1: ఇవి
0: ప్రకృతి వైపున తిప్పితమే బంధన.
1: If you turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
0: Kanukane manayeva manushyanam karanam bandhamochyo.
1: Therefore it is said that it is the mind which is responsible for either for bondage or for liberation.
0: Kanuka ee manasunu nasharamaina jagat paina prasarimpakunda shashtamaina entundi daivattam paina dinni lagnam gavinchukuneetundi sadhana cheyatame nijamaina vairagyam.
1: True vairagya may be described as turning our mind towards God who is a permanent entity and taking our mind away from the world.
0: Ee vairagya teevramainatundi vairagyanga manam abhivruddhi parchukovali.
1: This detachment or sacrifice must be developed into very intense type of one.
0: Next ani pokoddu manam.
1: We should not go on postponing to next day, next day, next day.
0: Oka pendike emaina manu vellalanukuntunte ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాం. రెండు పంచలు, రెండు చీరలు, రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాం.
1: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్, వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్ పర్పస్.
0: ఒక సినిమాకైనా వెళ్ళాలంటే 5 రూపాయల టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం.
1: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఎ ఫిల్మ్.
0: ఒక వాకింగ్ కైనా వెళ్ళాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ going on a walk, even for that we get ready.
0: Kanuka mana jeevitham aneetundi next aneetundi ee reethiga manam cheppagalam.
1: How can we go on postponing as if we are having a assured span of life?
0: Appudu teevra vairagyamto samsiddhulamai untundali.
1: Always and ever ready, we must be completely ready to accept what comes our way.
0: Kaalam evari kosamu agadu.
1: Time waits for none.
0: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కాని కాలం మానవుల్ని అనుసరించదు.
1: మ్యాన్ హ్యాస్ టు ఇంప్లిసిట్లీ ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ మ్యాన్.
0: కాలము ప్రవాహికమైనటువంటిది.
1: టైమ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
0: కనుక నీవు తీవ్రమైనటువంటి దీంట్లో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వం మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీత ప్రబోధ.
1: గీత హెస్ బీన్ టీచింగ్ యూ షుడ్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్. యూ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్స్ బట్ వైల్ ఎంజాయింగ్ షుడ్ నాట్ గెట్ అటాచ్డ్ టు దెమ్. దిస్ ఈస్ ది ఎసెన్షియల్ ఆస్పెక్ట్ విచ్ హెస్ బీన్ టాట్ బై గీత.
2: That was the 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of Vairagya or detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: యజ్ఞ వాటిని పాటింప ఏమి చేయు. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. క్షమయే ఈశ్వరునకు శాంతియగును. ఉన్న మాటను తెలుపుచున్న మాట, ఉన్న మాటను తెలుపుచున్న మాట.
1: What is the flower that God likes? What is to be offered there at the altar of this yajna in the sacrificial fire? It is the sensual pleasure that has got to be sacrificed. It is the forbearance which is the peace. This is the word of truth declared.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Krutayuga tretayugam nandu ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి మార్గములు యందు యజ్ఞములు కావిస్తూ వచ్చారు.
1: వే బ్యాక్ ఇన్ కృతయుగ అండ్ త్రేతాయుగ ద సేజెస్ అండ్ ద సీయర్స్ పర్ఫార్మ్డ్ సేక్రెడ్ రిచువల్స్.
0: ద్వాపర యుగమునందు కూడాను విశ్వామిత్రుడు యజ్ఞము సల్పాడు.
1: వి ఆల్సో హర్డ్ ఆఫ్ విశ్వామిత్ర పర్ఫార్మింగ్ యజ్ఞ ఇన్ ద్వాపర ఏజ్.
0: బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి రాక్షసులను దునుమాడి యజ్ఞము సమాప్తి గావించాడు.
1: ద యజ్ఞ కేమ్ టు ఏ కన్క్లూజన్ ఆఫ్టర్ ఎన్హిలేటింగ్ ద వికెడ్నెస్ అండ్ ద క్రూయల్టీ అండ్ ద డెమోనిక్ నేచర్.
0: దుష్టగుణములను, దుష్టభావములను, దుష్ట స్వరూపములను దునుము చేసి తదుపరియే శాంతి శాంతి శాంతి అని యజ్ఞమును పరిపూర్ణము గావించాడు.
1: The yajna came to conclusion by repeating this word shanti thrice. Only after annihilating the wicked qualities, the wild nature in man.
0: Samapti nedu yajnam samapti.
1: Today is the concluding day of yajna.
0: Saptasate yajnamulo ee naati samapti yokka antarathamanu gurtinchadaniki prayatninchali.
1: We have to make an attempt to know the inner significance of the concluding day of yajna.
0: Prati manamuni yendu kodanu ee yokka indriyamulu yokka pattudamu, indriyamulu yokka durmargamu, indriyamulu yokka aavedana aneka vidhamuluga manam chustune unnam.
1: We find in every man the sensual pleasure, the agitations and the desires of all the senses
0: pervading. ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటివి.
1: హౌఎవర్ దే ఆర్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: బాహ్యమైనటువంటిది,
1: దే ఆర్ ఎక్స్టర్నల్.
0: ప్రాకృతమైనటువంటివి,
1: దే ఆర్ వరల్డ్లీ.
0: ఇవి కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఎఫీమరల్ వరల్డ్.
0: అయితే ఈ యజ్ఞం యొక్క అంతరార్థం ఏమిటి?
1: హౌఎవర్ వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యజ్ఞ?
0: భగవంతుడు ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమును ప్రబోధిస్తూ ఉంటాడు.
1: గాడ్ టీచెస్ అస్ ది అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ప్రాసెసెస్.
0: ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు, దురాచారములు, దుర్భావములు.
1: ది అవుట్వర్డ్ నేచర్, ది ట్రెండ్ రిప్రజెంట్స్ ది వికెడ్, ది క్రూయల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: నివృత్తి యొక్క లక్షణములు హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సత్యము, ప్రేమ, సహనము, సానుభూతి.
1: All those that come out of the inward path are the truth, love, the forbearance and sacrifice.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు నిరంతరం కూడా శాశ్వతమై ఉంటాయి.
1: Those qualities that come out of the heart are permanent.
0: ప్రవృత్తి అయిన హెడ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తుంటాయి.
1: The qualities of the external path are temporary and make you suffer.
0: దీన్ని ఎవరికి అర్పితం గావించాలి?
1: To whom are they to be offered?
0: భగవంతుడు అన్నారు.
1: They are to be offered to God.
0: భగవంతుడు అనగా ఏంటి? భగవాన్ అంటే ఏం? దీని అర్థము
1: What is the meaning of this word Bhagavantudu, Bhagavan?
0: Bhagavan.
1: Bhagavan.
0: Ba anaga kantini, kantini prasarimpajesetuvanti vadu.
1: Bha means the one who sheds light.
0: Prakashamunu andinchetuvanti vadu.
1: The one who passes on the light.
0: Tejasunu kaliginchetuvanti vadu.
1: He is very illumination.
0: Velugunu abhivruddhi parichetuvanti vadu.
1: He increases the radiance.
0: Idi ee bhakaram yokka antarathamu.
1: All this is contained within this word, letter
0: ga.
1: Ga.
0: గానగ దీనిని వ్యాప్తి గావించేటువంటి ఒక తత్వము.
1: గా మీన్స్ దిస్ ఎక్స్పాన్సివ్ నేచర్.
0: దేనిని వ్యాప్తి గావించటము?
1: వాట్ ఈస్ టు బి ఎక్స్పాండెడ్?
0: కాంతిని, ప్రకాశాన్ని, తేజస్సును వ్యాప్తి గావించటమే.
1: ఇట్ ఈస్ ద షెడ్, ఇట్ ఈస్ ద లైట్, ద ఇల్యూమినేషన్ దట్ హెస్ గాట్ టు బి స్ప్రెడ్.
0: వాన్
1: వాన్.
0: దీనికి సమర్థుడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ అథారిటీ, ద రైట్ వన్ టు స్ప్రెడ్.
0: భగవాన్ అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి సమర్థుడు భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము.
1: గాడ్ ఈజ్ ద రైట్ వన్ టు స్ప్రెడ్ దిస్ ఇల్యూమినేషన్, బ్రిలియన్స్ ఆర్ లైట్.
0: కనుక మన యందుండేటువంటి యొక్క కాంతి చాలా తేజవంతమైనటువంటిది.
1: ద లైట్ విదిన్ ఈజ్ సో బ్రిలియంట్.
0: దీన్ని తమసోమా జ్యోతిర్గమయ అన్నారు.
1: దిస్ ఈజ్ వాట్ ఈజ్ సెడ్.
0: కప్పబడినటువంటి యొక్క చీకటిని వేరు చేసి పారద్రోలి ప్రకాశమును, ప్రశాంతిని ప్రబోధించి ప్రకాశింపచేయటం.
1: ద ఇగ్నోరెన్స్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్ అండ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ స్ప్రెడ్.
0: ఇలాంటి ప్రకాశతత్వము ప్రతి మానవుని ఎందుకు అత్యవసరము.
1: దిస్ కైండ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
0: ఈ విధమైనటువంటి ప్రవృత్తి తత్వం అన్ని కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క సెన్స్ అనగా ఇంద్రియముల ద్వారానే మనకు ప్రారంభమవుతున్నాయి.
1: ది ఎక్స్టర్నల్ పార్ట్ రిక్వైర్స్ ది ఇండల్జెన్స్ ఆఫ్ ద సెన్సెస్.
0: కానీ ఇంద్రియములకును, ఇంద్రియ భూతములకును వ్యత్యాసం ఉన్నది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్సెస్ అండ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ భూతములు అనేటువంటిది దైవంతో సమానము.
1: ది ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుకనే పంచభూతములు అన్నారు.
1: సో ఇట్ ఇస్ సెడ్ పంచభూత, ఫైవ్ ఎలిమెంట్.
0: పంచభూతములు అనగా భూమి, పృథ్వీ,
1: మీనింగ్ ద
0: మొదటిది. దీనినే భూదేవి అని పిలిచారు.
1: దిస్ ఆల్సో కాల్డ్ మదర్ ఎర్త్.
0: రెండవది జలము.
1: సెకండ్ వాటర్.
0: దీనిని గంగాదేవి అని పిలిచారు.
1: వాటర్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గంగాదేవి.
0: మూడవది అగ్ని.
1: థర్డ్ ఫైర్.
0: అగ్నిదేవుడు అని పిలిచారు.
1: ఫైర్ ఇస్ రిప్రజెంటెడ్ యాజ్ ఫైర్ గాడ్.
0: నాలుగవది వాయువు.
1: ఫోర్ విన్.
0: దీనికి వాయుదేవుడు అని పిలిచారు.
1: విన్ గాడ్ ఇస్ నోన్ యాజ్ విన్ గాడ్.
0: ఐదవది ఆకాశము.
1: ఫిఫ్త్ వన్ స్పేస్.
0: ఆకాశమే శబ్ద బ్రహ్మము అన్నారు.
1: ద స్పేస్ రిప్రజెంట్ ద సౌండ్.
0: కాబట్టి ఈ పంచభూతములకు పరమాత్మ పేరునే ఆవిర్భవింపచేసి పరమాత్మ పేరుతోనే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: Therefore these five elements are basically divine and worshiped as divine.
0: దేవుడనగా ఎవరనగా పంచభూతములే.
1: Who is God? Is represented by five elements.
0: ఈ పంచభూతములు సర్వలు యందు కూడా ఉంటున్నది.
1: The five elements are in everyone.
0: సమస్త స్థలములు యందు కూడాను వ్యాపించినటువంటిది.
1: They are located in every place.
0: సర్వ ప్రదేశములు యందు కూడాను సంచరించేటువంటిది.
1: They move about all over.
0: సర్వ దేశస్థులకు కూడాను ఇది సమానమైనటువంటిది.
1: They are equal to people of all nations.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. దీనికి దేశకాల పాత్రలు ఏమాత్రము భేదము లేదు.
1: ఇట్ హాస్ నో డిఫరెన్సెస్ ఆర్ కన్సిడరేషన్స్ యాజ్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశముల యందు ఈ పంచభూతములు ప్రకరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఏ వ్యక్తి కానీ ఏ దేశము కానీ ఈ పంచభూతములు కాదని చెప్పడానికి వీలు కాదు.
1: నో నేషన్, నో ఇండివిజువల్ కెన్ డినై ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ సైంటిస్ట్ కూడాను దీన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: నో సైంటిస్ట్ కెన్ సెపరేట్ దీస్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు ప్రాణ సమానము.
1: The five elements constitute life.
0: ప్రతి వ్యక్తి ఎందుకును ఇది పంచభూత ప్రాణములతో సమానంగా ఉంటుండాలి.
1: In every individual the five elements are present in basic life.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పేరుతో ప్రార్థిస్తూ వచ్చారు.
1: These are prayed as five life breaths, the life principles of man.
0: కనుకనే ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఆకారములే.
1: దే ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కానీ అట్టి ఆకారములు గుర్తించడము సామాన్యమైన వాళ్ళకు సరైనటువంటిగా కనిపించదని ఉద్దేశంతో భగవంతుని కొన్ని రూపములుగా నిర్మించుకుని తద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందుతూ వచ్చారు.
1: యాజ్ ఇట్ ఇస్ పాసిబుల్, యాజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ఆర్డినరీ వన్ టు ఇమాజిన్ ద గాడ్ అండ్ హిస్ ఫార్మ్, దే హావ్ అస్యూమ్డ్ ద ఫార్మ్స్ ఆఫ్ దేర్ ఓన్ చాయిస్ అండ్ స్టార్టెడ్ వర్షిపింగ్.
0: ఎట్టి దోషములు లేవు.
1: In fact, there are no mistakes at all, basically.
0: పంచభూతముల యొక్క ప్రవృత్తులు యందు మాత్రమే ఈ దోషములన్నీ కనిపిస్తున్నాయి.
1: It is only the expression of the five elements where you find certain mistakes.
0: ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: There are all the nature of the external power.
0: తన నుంచి పుట్టేటువంటి విద్యలన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: మనం నేర్చినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: ఆచరించినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge is external.
0: కంటితో చూచినవి, చెవులతో విన్నవి, మనసుతో అనుభవించినవి కూడాను పంచభూతముల యొక్క సొంతములే.
1: All that you listen to, all that you watch, all that you think of, all the elements, they are all the nature of the external power.
0: కానీ నివృత్తి యొక్క లక్షణమే చాలా నిర్గుణంగా నిరాకారంగా ఉంటుంటాయి.
1: But the qualities of the inner path are formless, attributeless, permanent and pure.
0: దీనిని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: The inward path has been described as pure, unsullied, eternal, nectarine, immortal,
0: ఇది శాశ్వతమైనగా ఉండేటువంటివి.
1: It is permanent all over.
0: ఇది శాశ్వతమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి చేసుకుని
1: we have to develop these permanent qualities.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి, సాత్కాలికమైనటువంటి ప్రవృత్తి లక్షణాలను మనం దూరం గావించి,
1: in fact we have to distance ourselves from these temporary ephemeral momentary qualities.
0: శాంతిని పొందాలి.
1: And we should earn mental peace.
0: మానవుడనగా ఎవరు?
1: Who is, what is bliss?
0: శరీర, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: Man is the combination of the body, mind and the spirit.
0: బాడీ పనులు చేస్తుంది.
1: Body acts.
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటుంది.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ఎస్ ద విట్నెస్.
0: ప్రతి కర్మకు కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు ఫర్ ఎవరీ యాక్టివిటీ బాడీ ఇస్ ఎసెన్షియల్.
0: కర్మలు ఆచరించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ యాక్ట్స్.
0: మంచి చెడ్డలు నిర్ణయించేటువంటిది మనసే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ డిసైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దీనిని పురస్కరించుకుని ఆత్మ దీనికి సాక్షిభూతంగా ఉంటుంది.
1: ఫర్ ఆల్ దిస్ ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ఎస్ ద విట్నెస్.
0: శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మనే.
1: ది స్పిరిట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ సల్పనది మనసే.
1: It is the mind that distinguishes. And then it is the body
0: that behaves.
1: Man is the combination of these three.
0: కనుకని ఈ మానవుడు,
1: this man,
0: శరీరమును,
1: the body,
0: మనస్సును,
1: the mind,
0: ఆత్మతో కలిసి ఉండినప్పుడు,
1: and when he is in the company of the self,
0: ఇతనే పరిపూర్ణ మానవుడు అంటారు.
1: And he, that makes the total manhood.
0: కానీ మనస్సును, ఆత్మను త్యజించి,
1: but if he gives up mind and ఆత్మ,
0: కేవలం శరీరమును మాత్రమే అనుభవించే సమయం లోపల,
1: if he just experiences with this body,
0: దీన్ని పశుత్వము అన్నారు.
1: He comes down to the level of animality.
0: ఈ శరీరము, మనసు రెండు చేరి ఆత్మను విసర్జించినప్పుడు,
1: therefore when the body and the mind together give up the
0: ఇది దానవత్వము అన్నారు.
1: And this is called the demonic nature.
0: శరీరమును, మనసును త్యజించి,
1: if body and mind are given up,
0: ఆత్మసత్వంలో మాత్రమే జీవించేటువంటి దాన్ని దైవత్వము అన్నారు.
1: ఇఫ్ ది లైఫ్ ప్రొసీడ్స్ అలాంగ్ ది లైన్ ఆఫ్ ది స్పిరిట్ ఇట్ ఇస్
0: డివినిటీ. దైవత్వముగా కేవలం ఆత్మతో మనం సంబంధం కల్పించుకోవటమే.
1: ది డివైన్ పాత్ వాంట్స్ యు టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ ఆత్మ.
0: ఆత్మాభిమానమును మాత్రమే మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వాంట్స్ యు హావ్ అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: ఈ దేహాభిమానమునే అభివృద్ధి గావించుకోవటం వల్ల అది పశుత్వంగా మారిపోతుంటారు.
1: ది బాడీ అటాచ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బీస్టియల్ నేచర్.
0: దేహంతో పాటు మనసును కూడా చేర్చడం చేతనే దానవత్వంగా రూపొందుతుంది.
1: యాజ్ ద మైండ్ follows the body, it makes you a demon.
0: ఈ రెండింటిని త్యజించి ఆత్మ యొక్క సంబంధమునే కలిగించుకోవటము ఆత్మాభిమానం అన్నారు.
1: One has to sacrifice both these two and develop attachment to the self.
0: ఈ ఆత్మాభిమానమే నిజమైనటువంటి యొక్క తేజో సంబంధమైనటువంటిది.
1: Attachment to the self is really brilliant and effulgent.
0: కనుకనే,
1: so
0: మానవుడు ఇచ్చినటువంటి ఈ మూడింటిని,
1: the three that are gifted,
0: సద్వినియోగపరిచి,
1: must be properly used,
0: సదాచారంలో ప్రవేశపెట్టి,
1: take to right path,
0: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని,
1: based on the circumstances and the time,
0: సమయస్ఫూర్తిగా వీటిని వినియోగించుకోవాలి.
1: we have to make use of them in the appropriate right way.
0: ఏదో మనసున్నది కదా అని ఇష్టప్రకారం దానిని ప్రసరింప చేయకూడదు.
1: just as the mind is given, you cannot think as you like.
0: పరిమితములు ఉంటున్నాయి.
1: the thinking must be under certain limits.
0: ఏది చేయవచ్చును, ఏది చేయకూడదు.
1: what is to be done, what is not to be
0: done. ఏది మంచి, ఏది చెడ్డ.
1: what is good, what
0: అది విచారణ శక్తి మనసుకు ఉంటుండాలి.
1: One must inquire with the mind.
0: ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
1: On inquiry that you find good must be practiced, adopted.
0: తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటము,
1: being not able to practice having known,
0: దీనినే దానవత్వము అన్నారు,
1: is demonic temperament.
0: కానీ ఇట్టి మనసు యొక్క తత్వాన్ని ఏమాత్రము లెక్క చేయక,
1: is not mindful of the nature of the mind.
0: దేహమునే లక్ష్యంలో ఉంచుకొని
1: keeps always the body in view.
0: దేహాభిమానం చేతనే జీవిస్తూ
1: and carries on the life దేహమునకు
0: సంబంధించినటువంటి ప్రవృత్తులన్నీ కూడాను అనుభవిస్తూ ఉండటం
1: and experiences with the body are in every way.
0: దీనికి ఏమాత్రము తారతమ్యం లేదు.
1: The body has no differences.
0: హెచ్చుపల్లములు లేదు.
1: No differences ups and downs.
0: భేదములు ఏమాత్రము పాటించదు.
1: It doesn't follow any norms.
0: కనుకనే దేహమునకు సంబంధించినటువంటి ఇచ్ఛలను అనుభవించగోటమే ఇది ఏ పశుత్వము అన్నారు.
1: The animal enjoys with the body, go by its desire.
0: లోకంలో కూడా అనేక మంది పెద్దలు చెప్పేటువంటి వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏం రా నువ్వేం పశువా అంటారు.
1: Easily in a free way they call, they ask you, are you animal?
0: కేవలం మనసును మాత్రమే అనుభవించుకుంటూ ఉండేటువంటి కేవలం అతనికి రాక్షసుడు అంటుంటారు.
1: If it's only at the mental levels, it's a demonic quality.
0: ఈ రాక్షసత్వం అనేటువంటిది దేని నుంచి ప్రారంభమైంది?
1: Where from has it started?
0: శరీరమును త్యజించి
1: giving up the body,
0: ఆత్మను విసర్జించి
1: giving, forgetting our spirit,
0: మనసు యొక్క తత్వమునే ప్రాటిస్తూ ఉంటాము.
1: And then he proceeds along the psychological path.
0: కనుకనే మనస్సుకు ఏమాత్రం కూడాను మంచి చెడ్డలు బోధించుకోదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మైండ్ డస్ నాట్ గో బేసికలీ
0: అది శరీరంతో సంబంధమైనప్పుడే మంచి చెడ్డలు కొంతవరకు విచారణ చేస్తుంది.
1: యాజ్ ద మైండ్ ఫాలోస్ ద బాడీ ఇట్ డిస్టింగ్విషెస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుకనే దీని దేనితోనూ సంబంధం లేకుండా కల్పించుకోవటమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: దేర్ఫోర్ ద మైండ్ కెన్ థింక్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్.
0: ఈ మనస్సు శరీరమును త్యజించి
1: and giving up the body and
0: ఆత్మాభిమానంతో సంచరించేటువంటి వాడే దైవత్వము.
1: గివింగ్ అప్ ద మైండ్ ఇఫ్ వన్ ఫాలోస్ ద సెల్ఫ్ హి అటైన్స్ డివినిటీ.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని పొందేటానికి ఈ మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు రీచ్ డివైన్.
0: మనసు ఉండవచ్చును,
1: మైండ్ ఎగ్జిస్ట్,
0: శరీరం ఉండవచ్చును,
1: బాడీ ఇస్ దేర్,
0: కానీ ఇది శరీరం పనిచేసే నిమిత్తము.
1: బట్ బాడీ ఇస్ దేర్ టు ఫంక్షన్.
0: మనసు విచారణ చేయాలి,
1: మైండ్ షుడ్ ఎంక్వైర్,
0: మంచి చెడ్డలను తర్కించాలి,
1: మైండ్ షుడ్ డిస్క్రిమినేట్,
0: తర్కించి మంచి అని తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి.
1: హావింగ్ డిసైడెడ్ వాట్ ఈస్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: కనుకనే మానవత్వంలో ఇంతటి సూక్ష్మమైనటువంటి యొక్క క్రియలన్నీ ఇప్పుడు నిలిచి ఉన్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఆర్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: దైవత్వము కాంతిని చూపేటువంటి వాడు.
1: గాడ్ షోస్ లైట్.
0: ప్రకాశాన్ని అందించేటువంటి వాడు.
1: హి గివ్స్ యు ఆల్ ది బ్రిలియన్స్.
0: మనస విచారణ చేసి
1: mind investigates.
0: ఆత్మాభిమానాన్ని పెంచుకునేటువంటిది.
1: And wants you to develop attachment
0: to yourself. ఆత్మాభిమానం అనేటువంటిది ఈనాడు మర్చిపోయినారు.
1: Today we don't find attachment
0: to the spirit. గడుపుతున్నారు.
1: The life is carried today being attached to the body.
0: ఏమిటి?
1: What is this body?
0: ఇది పాంచభౌతికమైన దేహమే.
1: It is made up of the elements.
0: కానీ ఇది అనిత్యమైనటువంటిది.
1: But it is temporary.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: monkey.
1: Don't
0: follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience. అదే ఆత్మను అనుసరించు.
1: Follow the conscience, the self.
0: అప్పుడే నీకు సరైన మార్గం కనిపిస్తుంది.
1: Then you will find the right path.
0: కానీ కొంతవరకు మూడింటిని కూడా అనుభవించుకోవటంలో తప్పు లేదు.
1: There is nothing wrong in experiencing all the three, body, mind and the self.
0: కాంతి చేత,
1: విత్ ది లైట్ ఆఫ్ ది సెల్ఫ్,
0: మనసు యొక్క ప్రబోధన చేత,
1: విత్ ది టీచింగ్ ఆఫ్ ది మైండ్,
0: శరీరం చేత కర్మలు అనుభవించవచ్చు.
1: వన్ కెన్ యాక్ట్ విత్ ది బాడీ.
0: వీటినే ప్రాకృతమైన ధర్మములు అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఫిజికల్ కాండక్ట్.
0: ఇది ధర్మములు అనేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి యొక్క అర్థములు కూడా ఉంటున్నాయి.
1: ధర్మ హ్యాస్ గాట్ సటిల్ మీనింగ్స్.
0: ఏది హృదయ ధర్మము?
1: వాట్ ఈస్ దట్ రిలేటెడ్
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: That dharma of the heart is constant integrated awareness.
0: కాని శారీరక సంబంధమైనటువంటిది, మానసిక సంబంధమైనటువంటి ధర్మములంతా కూడాను ప్రాకృతమైనటువంటి ప్రవృత్తులు.
1: The physical and the mental dharma are external.
0: ఇవన్నీ ప్రవృత్తులే.
1: They all represent the external way.
0: కానీ నివృత్తికి ఏమాత్రము సంబంధం లేదు.
1: It has no relationship with the inward journey.
0: కానీ ఈ యొక్క మూడింటి యొక్క చేరిక చేతనే ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి తత్వాన్ని మనం అనుభవించవచ్చు.
1: We can experience at the same time the combination of ప్రవృత్తి external and నివృత్తి internal.
0: ప్రేమ స్వరూపులారా,
1: మొట్టమొదట
0: మానవునికి ఉండినటువంటి ఈ మూడు ఇంద్రియములను కూడాను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Man should proceed in the right direction with these three.
0: శరీరంతో కర్మలు ఆచరించాలి.
1: Do all activity with this body.
0: ఎట్టి కర్మలు ఆచరించాలి?
1: What kind of action?
0: ఎప్పుడు ఆచరించాలి?
1: When?
0: దేనికోసం ఆచరించాలి?
1: What for?
0: దీని యొక్క ఫలితం ఏమిటి?
1: What is the result?
0: అని అన్నిటికీ అర్థం తెలుసుకుని
1: one has to understand all aspects.
0: ఎప్పుడు, ఎక్కడ, ఎచ్చట, ఏమి, ఎందుకు?
1: One has to answer all these questions where, when, why,
0: how.
1: With all the five senses we should take to action.
0: అప్పుడే ఇది తప్పు మార్గంలో ప్రవేశించదు.
1: Then it will never go along the wrong path.
0: కనుకనే ఈ శరీరం ఇచ్చిండేటువంటిదంతా కూడాను కేవలం శరీర ధర్మం ప్రవృత్తి లక్షణం.
1: Body is gifted to undertake activity.
0: శరీర మాధ్యం కను ధర్మ సాధకం.
1: Body is there to do all right action.
0: ఎట్టి ధర్మము లోక సంధర్మము.
1: What kind of dharma?
0: ప్రవృత్తి అయినటువంటి ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: The body is given by God to do right
0: action. శరీర మాధ్యం కను ధర్మ సాధకం.
1: Body is given to do all right activity.
0: మనసు ఇచ్చినటువంటి దేని కోసం?
1: Why mind is given?
0: మనసు ఇచ్చినటువంటి నిత్యానిత్య పరిశీలన చేసే కోసమని.
1: Mind is there to inquire what is right and what is
0: permanent.
1: And to discriminate what is good and bad.
0: కనుక ఈ పరిశీలన గావించి
1: one should inquire.
0: ఈ పరిశీలన దేని వల్ల గావించడానికి వీలవుతుంది?
1: And how is it possible to inquire?
0: ఆత్మ యొక్క ప్రబోధన చేతనే ఈ మనసు పరిశీలన చేస్తుంది.
1: The inquiry is possible basing on the light of the
0: spirit. మనసు మధ్యలో ఉంటుండాలి.
1: The mind is in between.
0: ఇటువైపున ఆత్మ, ఇటువైపున శరీరము.
1: On one side there is the body, the other side the self.
0: ఈ మనసు అనేటువంటిది ఆత్మను అనుసరించి
1: the mind should follow the spirit.
0: శరీర కర్మను ఆచరించడం.
1: And should undertake activity with the body.
0: ఇది మార్గమే.
1: This is the proper path.
0: కానీ ఇప్పుడు ఆత్మ ధర్మాన్ని విసర్జిస్తున్నారు.
1: Today one has given up the nature of the self.
0: శరీరాన్ని friend గా చేసుకుని శరీర ధర్మమే ప్రవృత్తిగా భావిస్తున్నారు.
1: And they go by the body in the external path.
0: కనుకొని శరీర మనసులు రెండు చేరిపోవటం చేతనే రాక్షసుడిగా రూపొందుతున్నాడు.
1: As there is a combination of the body and the mind, man has become a demon.
0: ఈనాడు లోకము లోపల జరిగేటువంటివన్నీ కూడాను ఈ రాక్షస కర్మలే జరుగుతున్నాయి.
1: Today we find in this world all devilish demonic activity.
0: విచార శక్తి ఏమాత్రము లేదు.
1: There is no discrimination at all.
0: జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: How do you hope to acquire
0: wisdom? ఆత్మాభిమానము సంభవించినప్పుడే జ్ఞానం మనకు లభ్యమవుతుంది.
1: When you are attached to the self, it is possible to be wise. That is non-dualism is jnana.
0: కేవలం ఆత్మను మాత్రమే అనుసరించాలి.
1: And that is only the knowledge of the
0: self. శరీర మనసును ఏ మాత్రం కూడాను టచ్ చేయకూడదు.
1: And you should not never go by the body and the mind.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధర్మం లోపల
1: in the worldly context,
0: శరీర మనసు ఆత్మల మూడింటి యొక్క ఏకత్వం చేతనే మనం కర్మలు అనుసరించాలి.
1: In fact, we can carry on life surgeon by combining all these three, body, mind and the self.
0: కనుకనే కర్మణ్యేవ అధికారస్తి అని భగవద్గీత చెప్పింది.
1: భగవద్గీత
0: నీవు కర్మాధికారిగా నీవు కావాలి.
1: You have got the right on action.
0: ఎట్టి కర్మలు?
1: What sort of action?
0: ప్రవృత్తివి కాదు,
1: నాట్ ఎక్స్టర్నల్.
0: నివృత్తి కర్మలు ఆచరించాలి.
1: ఆల్ దట్ ఇన్వర్డ్.
0: ప్రవృత్తి కూడాను ఆత్మాభిమానంతో అనుసరించాలి.
1: దెర్ఫోర్ ఈవెన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ కెన్ బి డన్ బై అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: నీ కొన్ని నీ కొన్ని కర్తవ్యాలు ఉంటున్నాయి.
1: యువర్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ.
0: ఈ కర్తవ్యాలు నీవు అనుసరించాలంటే అప్పుడు కేవలం ఆత్మాభిమానంతో పోతే ప్రయోజనం లేదు.
1: యాజ్ యు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, it is not enough if you are simply attached to self.
0: మానసిక ధర్మమును ఆత్మ యొక్క హెల్ప్ చేత మనం ఆచరించాలి.
1: The physical activity and the mental activity could be taken by attaching
0: the spirit. శరీర ధర్మమునే నీవు ఆచరిస్తూ సక్రమంగా నీవు నడుస్తుంటే మనసు కూడా ప్రసన్నమైపోతుంది.
1: Therefore if and once you do the right activity, mind will enjoy peace.
0: మనసు కూడా ప్రసన్నమైనప్పుడు ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
1: When once the mind is at rest in peace, one can visualize the
0: self. ఈ మూడు కూడాను ఒకే శరీరమునందే మనం సంచరిస్తున్నాయి.
1: All the three are present in one and the same man.
0: వేరు వేరు మార్గంలో లేదు.
1: They are not diversified.
0: ఈనాడు మానవుడు ఆచరించవలసినటువంటిది
1: what man has to do today.
0: ఏ శరీర ధర్మములు మనం చేసినప్పటికీ ఇది మంచియా చెడ్డనా?
1: Whatever action might be done, whether it is good or bad.
0: నా గౌరవాన్ని నిలబెడుతుందా లేదా?
1: Whether it upholds the prestige of
0: family. నా మానవత్వాన్ని గౌరవిస్తుందా లేదా?
1: Well, it will represent the manhood, the human quality.
0: ఈ సమాజంలో పిలుస్తారా లేదా?
1: Will people call me a human being or not?
0: సమాజం కూడా ఒకవైపు ఉంటుండాలి.
1: There is society on one hand.
0: వ్యక్తి పరిణామము, సమాజ పరిణామము, ఆత్మ పరిణామము మూడింటి యొక్క తత్వమును మనం విచారించాలి.
1: Therefore, we have to investigate the individual change, the societal change and the transformation of the spiritual.
0: కనుకని మొట్టమొదట మనము ఇండివిజువల్ చేంజ్.
1: సో వీ షుడ్ థింక్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్ టు బి.
0: ఇందులో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు, దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
1: వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ టెంపరమెంట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: వీటిని దూరం చేయాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ దెం టోటలీ.
0: అప్పుడే దీని కొన్ని విధమైనటువంటి మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
0: అసత్యం ఆడటం,
1: ఫాల్స్హుడ్,
0: అధర్మములో ప్రవేశించటం,
1: అన్‌రైచస్నెస్,
0: దొంగతనము చేయటము,
1: స్టీలింగ్,
0: ఈ విధమైనటువంటి దీంట్లో ఈ యొక్క శరీరము అనేక రకముగా ప్రవర్తిస్తుంది.
1: బై రిజార్టింగ్ టు దీస్ పార్ట్స్ ద బాడీ గెట్స్ ఇట్ ఆన్ సీక్రెట్ వే.
0: మరొక జీవిని కూడాను బాధిస్తుంది.
1: అండ్ ద బాడీ సమ్ టైమ్స్ ఈవెన్ హర్ట్స్ అదర్స్.
0: ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి ఇట్టి కర్మలు ఆచరిస్తుంటాది.
1: అండ్ దిస్ ఈస్ ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే దీనిని మనము పూర్తి మార్పు గావించుకోవాలి. ఇంట్లో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
1: We have to find out all the bad qualities, bad temperaments and sentiments.
0: దూరం చేయాలి.
1: We have to give up them totally.

0: కనుక దీనిని మనము పూర్తి మార్పు గావించుకోవాలి.
1: వీ హావ్ టు బ్రింగ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫిజికల్ లెవెల్. సమాజ
0: ధర్మం మనం పాటించాలి.
1: అండ్ వీ హావ్ టు అబ్జర్వ్ ద సోషల్ నార్మ్స్.
0: సమాజంలో ఏమిటిది?
1: వాట్ ఈస్ సొసైటీ?
0: త్రాగటము, తినటము, ప్రవర్తించటము, సంసార సంబంధమైనటువంటి దీంట్లో అమితమైనటువంటి వాంఛలు పెంచుకోవటము, ఇలాంటిదంతా కూడాను కేవలము ప్రాపంచిక సంబంధమైన ప్రవృత్తులు.
1: ఈటింగ్, డ్రింకింగ్, ఫుడ్, రేమెంట్, షెల్టర్, లిమిట్లెస్ డిజైర్,
0: జూదం కూడాను ఈ యొక్క మానసిక ప్రవృత్తి యొక్క లక్షణమే.
1: గ్యాంబ్లింగ్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్టర్నల్ ట్రేడ్.
0: కనుక దీని వల్లనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అపమార్గం పడుతుంటుంది.
1: దట్ లీడ్స్ టు మెంటల్ పొల్యూషన్.
0: ఇండివిజువల్ చేంజ్ కలిగిన తర్వాత
1: ఆఫ్టర్ ఇండివిజువల్ చేంజ్
0: సామాజిక చేంజ్ అనేటువంటిది మనం సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు.
1: అండ్ దెన్ యూ కెన్ ఫాలో ద సోషల్ నార్మ్ వెల్.
0: సామాజిక సంబంధమైనటువంటి చేంజ్ కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చక్కగా జరిగిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ ఎ చేంజ్, సోషల్ చేంజ్, దెర్ విల్ బి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇండివిజువల్ అనేటువంటిది కేవలం ఒక ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది.
1: ఇండివిజువల్ జర్నీ కమెన్స్ ఆల్ అలోన్.
0: సామాజికమైనటువంటిది కేవలం కొంత పవిత్రమైనటువంటిగా ఉంటుంటుంది.
1: సోషల్ చేంజ్
0: ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తి పవిత్రంగా ఉంటుంటుంది.
1: ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టోటల్లీ సీక్రెట్.
0: కనుకనే దీనినే ఎస్ఏఐ అన్నారు.
1: దిస్ ఇస్ సెడ్ ఇన్ దిస్ వర్డ్ ఎస్ఏఐ.
0: ఎస్ అనేటువంటిది ఏమిటి?
1: What is yes?
0: అది ఏ స్పిరిచువల్ పరివర్తన.
1: That is spiritual transformation.
0: సామాజిక పరివర్తన అనేటువంటిది ఏ అంటే ఏమిటిది?
1: What is A?
0: Association పరివర్తన.
1: Changing association.
0: అది సామాజిక పరివర్తన.
1: This is societal change.
0: ఐ అనేటువంటిది ఇండివిజువల్ పరివర్తన.
1: ఐ ఇస్ ఇండివిజువల్ చేంజ్.
0: కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాయిలోనే ఈనమై ఉంటున్నాయి.
1: All these three are there only in Sai.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తన ప్రతి మానవుని కూడా అత్యవసరమైనటువంటిది.
1: స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్.
0: ఈ స్పిరిచువల్ ప్రవర్తన మనలో మార్పు చెందిందంటే అసోసియేషన్ లో సులభంగా మనము ప్రవేశించవచ్చు.
1: వెన్ వన్స్ దేర్ స్పిరిచువల్ చేంజ్ ఇట్ ఇస్ ఈజీ టు గెట్ ఇంటు సొసైటీ.
0: అసోసియేషన్ లో మనము పరివర్తన మార్చడం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద సొసైటీ.
0: ఈనాడు అసోసియేషన్ అనేటువంటిది చాలా దిక్కుమొక్కు లేకుండా ఉంటుండాలి.
1: టుడే ది సొసైటీ హస్ నో ప్రాపర్ డైరెక్షన్.
0: దానికి ఒక విధమైనటువంటి ఒక పింతమే లేదు.
1: It has no boundaries nor limitations.
0: ఇష్టం వచ్చినట్టు సంచరిస్తుంటుంది.
1: It goes about in a wayward way.
0: ఏది మంచి చెడ్డ అనేటువంటి విచారణ శక్తియే లేదు.
1: It does not discriminate good and bad.
0: ఇలాంటి పరిస్థితుల లోపల మనం సామాజిక దీనిని అనుసరించడం చాలా కష్టం.
1: Under these circumstances it is difficult to follow the mind. కొన్ని
0: సామాజిక ధర్మములని తనే అనేక మంది సామాజిక ధర్మాన్ని అనుసరిస్తున్నారు.
1: We follow the social norms.
0: ఈ సామాజిక ధర్మంలో తప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి.
1: There are many reasons for the misconduct in society.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తనలో మొట్టమొదటి పవిత్రులైపోతే తర్వాత సామాజికంలో కూడా సహజంగానే సరిపోతుంది.
1: When one there is a spiritual transformation, there will be change in the society automatically in a simple way.
0: స్వరూపులారా,
1: embodiments of
0: law. ఈనాడు దేశము ఇన్ని రకములైనటువంటి ఒక అవస్థలకు గురి కావటము,
1: the country is facing so many problems.
0: అగ్నిగుండంగా కూడా మారిపోతుందాది ఈ ప్రపంచము.
1: The whole world has become a bonfire in flames.
0: ఎక్కడ పోయినా భయమే.
1: Everywhere there is fear.
0: ఏం చేసినా భయమే.
1: Whatever you do.
0: ఏం చెప్పినా భయమే.
1: Whatever is said.
0: సత్యానికి కూడా భయపడుతున్నారు.
1: We are afraid even to speak truth.
0: కనుకనే ఇలాంటి పరిస్థితుల లోపల మొట్టమొదట ఆధ్యాత్మికత చాలా అవసరమైనటువంటిది.
1: Under these circumstances spiritual change is necessary.
0: ఈ ఆత్మవిశ్వాసం కోల్పోవడం చేతనే
1: as the self confidence is lost.
0: ఇంత అస్తవ్యస్తమైనటువంటి మార్గములంతా కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: There are so many distortions, perversions and
0: ఎంత గొప్పవాడైనప్పటికీ,
1: he may be great man,
0: ఎంత విద్యావంతుడైనప్పటికీ,
1: however wise he is,
0: ఎంత శ్రీమంతుడైనప్పటికీ,
1: wealthy person,
0: కానీ మార్గము తప్పి ప్రవర్తిస్తున్నాడు.
1: But he is proceeding in the wrong way.
0: పేరు పెద్దది,
1: he has got a big name,
0: కానీ ప్రవర్తన చాలా అల్పమైనటువంటి.
1: But his conduct is so mean and low.
0: ప్రవర్తన చేతనే పేరు మనకు సంపాదించాలి.
1: You have a good name by following the right conduct.
0: ప్రవర్తనకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There is no other beyond the righteous conduct.
0: అన్ని విధాలా వర్తింప చేసేటువంటిది ప్రవర్తన మాత్రమే.
1: Therefore it is the conduct that decides your nature.
0: కానీ ఈ ప్రవృత్తిని మీరు వదిలిపెట్టనక్కర్లేదు.
1: It's not necessary to give up external path.
0: సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: To the extent possible proceed in the right direction.
0: నీ ఆత్మతృప్తికి నీకు సంబంధించినట్టుగా చేయి.
1: Work for your the satisfaction of your conscience.
0: నీ ఆత్మతృప్తియే లేకుండినా ఎట్టి కార్యములు ఎందుకు కూడాను నీకు సరైన విజయాన్ని చేకూరదు.
1: When your conscience is not satisfied, you'll never win, you'll never be successful.
0: ఏదో ప్రకృతి కాలం లోపల, ప్రవృత్తి లక్షణం లోపల,
1: in the external nature,
0: ఇది త్రేతాయుగ ద్వాపర యుగములందు,
1: in earlier ages of
0: కృతయుగములందు వేళతో ఎంచేకు మాత్రమే సాధ్యమవుతుండేది.
1: It was possible only for a couple of the people in those days.
0: కానీ కలియుగం లోపల
1: ఈ
0: పాపం

0: పరిమితమే లేదు.
1: ద సిన్స్ హావ్ నో లిమిట్స్ అట్ ఆల్.
0: ఇది ఎంచుట వీలు కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ ఎయిదర్.
0: ప్రతి క్షణం కూడాను పాపమే.
1: ఎవ్రీ మూమెంట్ సిన్.
0: ప్రతి క్షణం కూడాను పాపమే.
1: ఎవ్రీ మూమెంట్ ఇస్ ఫుల్ ఆఫ్.
0: ప్రతి అణువు కూడాను పాపమే.
1: అండ్ ఎవ్రీ సెల్ ఇస్ ఫుల్ ఆఫ్ సిన్.
0: ఈ విధంగా పాపంతో కూడినటువంటి ఒక తత్వాన్ని మనం ఏ రీతిగా సంహరించాలి?
1: వెన్ ది సిన్ఫుల్ నేచర్ ఇస్ సో ప్రిడామినెంట్ హౌ టు కాంకర్ ఇట్.
0: కనుకనే
1: సో
0: కృష్ణుడు కూడా చెప్పాడు.
1: కృష్ణ ఆల్సో సేడ్
0: అర్జున,
1: అర్జున
0: నీవు యుద్ధానికి పోతున్నావు.
1: You are going to the battlefield.
0: కాని యుద్ధం సామాన్యమైన పెట్టిది కాదు.
1: It's not ordinary battle.
0: అన్ని విధాలా కూడా చాలా అభివృద్ధి గాంచుతుండాలి.
1: And you find all kinds of weapons there.
0: కాని ఈ యుద్ధంతో నీవు సాధించేటువంటి విజయము సరైనటువంటి విజయం కాదు.
1: The victory you are going to get is not the right one.
0: నెమ్ము ధనం చేయ.
1: Get up, Arjuna.
0: విధి బలీయము.
1: The fate is certain.
0: న్యాయము గెలుచు.
1: Justice will be triumphant.
0: స్వార్థము.
1: Sacrifice the self
0: will be you.
1: And this is going to be the norm.
0: నన్ను నీవు అనుసరిస్తే కనుగొమ్మిక.
1: అండర్స్టాండ్ దిస్.
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా,
1: ద ఫాదర్ విత్ 100 సన్స్,
0: అంత్యమున పిండమేయుడు ఎక్కువగలగడా ప్రారంభమదేమిటో.
1: ద ఫాదర్ విత్ 100 సన్స్ విల్ నాట్ బి లెఫ్ట్ బిహైండ్ ఈవెన్ ఇఫ్ వన్ టు డు ఆబిచ్యూరీ రైట్స్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా శరవర్షము తప్పదు విశ్వశాంతి కింద.
1: దేర్ ఇస్ బౌండ్ టు బి ది రెయిన్ ఆఫ్ ఆరోస్ ఫర్ వరల్డ్ పీస్.
0: కేవలం నీవు అంబుల చేత నీవు సంపాదించి అంబుల చేత నీవు పోట్లాడితే ప్రయోజనం కాదు. శరవర్షము తప్పదు.
1: ఇట్ ఇస్ నాట్ సింప్లీ ఎనఫ్ టు ఫైట్ విత్ ఆన్ ఆరో.
0: వర్షమే కూర్చాలి.
1: దేర్ షుడ్ బి ది రెయిన్ ఆఫ్ ఆరోస్.
0: రగులుకొనే మంట మింట వివచ్చు నీ ఇంట.
1: అండ్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఆల్ ఓవర్ హియర్ అండ్ దేర్.
0: ఒకవైపున శకుని,
1: and there is Shakuni
0: and Karna
1: on one side.
0: ఈ ఇద్దరు కూడాను దుర్మార్గమైన మార్గాన్ని అవలంబిస్తున్నారు.
1: They are following the wrong wicked path.
0: సత్యము తెలిసి కూడాను కర్ణుడు దీన్ని ప్రవేశించడం లేదు.
1: And Bhishma has not gone into the right way.
0: సత్య ధర్మమును పూర్తి తెలుసు కర్ణునికి.
1: అండ్ కర్ణా నో సత్య అండ్ ధర్మ.
0: ఎంత సత్యమున్నా ఎంత ధర్మమున్నా ఈయన గుణము మానలేడు.
1: Though with all this righteousness and the truth he has not given up his mean mentality.
0: కర్ణుడంతటి వాడు
1: కర్ణ
0: కడపటికి ఏమయ్యే.
1: వాట్ హ్యాపెండ్ టు హిమ్ ఎట్ ది ఎండ్.
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: ద సన్ ఆఫ్ భారత్, అండర్స్టాండ్ దిస్.
0: కర్ణుడు ఎలాంటి దాన కర్ణుడు అని పేరు పొందినటువంటి వాడు.
1: యు నో ద కర్ణ స్టాండ్స్ ఫర్
0: చారిటీ. కర్ణుడు కూడాను కట్ట కడపటికి ఏమనిపించాడు.
1: వాట్ హ్యాపెండ్ టు కర్ణ ఎట్ ది ఎండ్.
0: కనుకనే భగవంతుని అండదండలు పొట్టి పొందినారు పాండవులు.
1: Pandavas were the recipients of God's grace.
0: తన ఆజ్ఞ తప్ప మరొక దానిని అనుసరించడం లేదు.
1: They never disobeyed God's command.
0: యుద్ధముకు రాయబారానికి వెళ్ళాడు.
1: When emissary was sent,
0: కానీ తిరిగి వచ్చినప్పుడు,
1: when he returned,
0: నకుల సహదేవులు ఇద్దరు కూడాను పాదాల పెనబడ్డారు.
1: నకుల సహదేవ fell at the feet of Krishna.
0: కృష్ణుడు అంటే చాలా ప్రీతి.
1: They love Krishna intensely.
0: బిడ్డల వలె వారు ఆశించేటువంటి వారు.
1: And in fact he treated them as his children.
0: కృష్ణ ఏమి జరిగింది నీ సంభాషణలో?
1: Krishna, what happened there?
0: నాయన వారు యుద్ధమునకు అంగీకరించారు అన్నాడు.
1: He said they accepted to fight.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he says,
0: సంభాషణకు పోయినటువంటి కృష్ణుడు,
1: హావింగ్ గాన్ దేర్ ఫర్ కాంప్రమైజ్,
0: తిరిగి సుక్షేమంగా వెనుకకు వచ్చే,
1: యు హావ్ రిటర్న్డ్ సేఫ్ ఎనఫ్,
0: ఇది ఏ 10,000 నేటికి,
1: దిస్ ఈజ్ ఎనఫ్ అండ్ ఎనఫ్ ఆల్ ద వెల్త్ ఫర్ దిస్ డే.
0: మార్గం మా కృష్ణుడు ఏం చేస్తారు అని భయపడ్డాను.
1: వి ఆర్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్.
0: కానీ మా కృష్ణుడు క్షేమంగా ఇంటికి వచ్చాడు.
1: యు రిటర్న్డ్ సేఫ్,
0: ఇది మాకు 10,000 అన్నారు.
1: దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ లైఫ్.
0: ఇంతటి ఆనందాన్ని పొందారు వాళ్ళు.
1: దే వర్ సో హ్యాపీ ఎట్ దట్ మోమెంట్.
0: ఇంతే కాకుండా,
1: నాట్ ఓన్లీ దిస్,
0: అర్జున్లో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి.
1: అర్జున కమిటెడ్ సర్టన్ మిస్టేక్స్.
0: దీనికి పురం రాయబారానికి పోయినప్పుడు,
1: ఎర్లియర్ యాజ్ వెన్ హి వెంట్ టు ది అంబాసిడర్,
0: మనకు అక్కర్లేదు.
1: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ కాంప్రమైజ్,
0: సిద్ధమని చెప్పు.
1: యు షుడ్ నెసెసర్లీ ఫైట్ వాట్ హి సెడ్.
0: కానీ యుద్ధంలో ప్రవేశించారు.
1: వెల్ వార్ స్టార్టెడ్.
0: ప్రవేశించేటప్పటికి అందరి బంధుమిత్రులను, గురువులను, శిష్యులను అందరినీ చూచాడు.
1: హి కుడ్ వాచ్ ఆల్ హిస్ రిలేషన్షిప్స్, ప్రిసెప్టర్స్ అండ్ అసోసియేట్స్.
0: అభిమానం మారిపోయింది.
1: అండ్ దెన్ దేర్
0: ఇస్ దేహాభిమానము.
1: దట్ ఇస్
0: అక్కడ దేహాభిమానంతో ఇంత అర్జునుడు పాల్గొన్నాడు.
1: అండ్ అర్జున కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ బాడీ అటాచ్మెంట్.
0: ఇందరి బంధుమిత్రులు, గురుపుత్రులను చంపి భరించుటెట్టుడు.
1: How is it to kill all these relationships and so many people relations?
0: Na kannulu virugutunnavika kalam gadupukaka kadalam intikinnannadu.
1: My head is reeling, I am not able to stand here, let me go back.
0: Krishnaku kopam vachindi.
1: Krishna was angry.
0: Nenu urukunnatvanti vaadu nannu purukolpavu.
1: In fact you provoked me.
0: Yuddhamu siddhamani cheppavu.
1: You said that I should be ready to fight.
0: Rammika yuddhamu siddhamalaka kalahrana meekayela.
1: And you said why waste of time,
0: Gopala,
1: be ready.
0: ఈ కాలహరణమే చేయొద్దు.
1: యూ సెడ్ డోంట్ వేస్ట్ టైం,
0: యుద్ధం సిద్ధమని చెప్పు.
1: బీ రెడీ టు ఫైట్
0: చెప్పినటువంటి ఈ అర్జునుడు,
1: అర్జున
0: కాలహరణం చేయక కదలం ఇంటికి అన్నాడు.
1: అండ్ హీ సెడ్ డోంట్ వెయిట్, లెట్ మీ గో బ్యాక్, హీ సేస్ నౌ.
0: కానీ కౌరవులు ఎలాంటి వారు?
1: బట్ వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ కర్ణ ఈజ్?
0: కేవలము చాలా విషపురుగులు.
1: and they're like the almost poisonous.
0: అమృతంతో కలిపినటువంటి యొక్క విషములు.
1: And they're fully highly poisonous.
0: అలాంటి వారితో నీవు సందేహం చేసుకోవటం ఎంత వెర్రితనము.
1: To think in this line is foolishness.
0: మీ నిమిత్తమే నేను ఇవంతకుడను రాయబారానికి వెళ్ళాను, కానీ లేకపోతే నాకు రాయబారమే ఇష్టం లేదు.
1: ఫర్ యువర్ సేక్ ఓన్లీ ఐ యాక్టెడ్ యాజ్ ఎన్ అంబాసిడర్ యాజ్ యువర్ ఎమిసరీ.
0: కాలకూటమున అమృతము సృజింప వీలా.
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ ద పాయిజన్ ఇంటూ నెక్టర్?
0: బై ద దావాగ్నిలో మళ్ళీ పూల వెజదల్లు లీలా.
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు త్రో ద ఫ్లవర్స్ ఇంటూ ద ఫైర్?
0: ముష్కరుని మ్రోలా.
1: అండ్ ఇస్ ఇట్ పాసిబుల్
0: హితోక్తులు మేలా గుణజాల ఏలయ్యకి ఈ సంధి మాటలు?
1: Will wicked people listen to all good words? Is the path of right way?
0: కాలకూటమున అమృతము సృజింపవీల, ఈ కాలకూటములో అమృతం పుడుతుందా?
1: In this poison, is it possible to have nectar?
0: దావాగ్నిలో మళ్ళీ పూల వెజదల్లు లీలా.
1: Would you throw the jasmine flowers into the flames?
0: ముష్కరుని మ్రోలా.
1: In front of the all bad people?
0: హితోక్తులు మేలా.
1: Will they pay heed to good words?
0: బోధిస్తే గానీ ఇవి సరిపోయేటువంటివి కాదు.
1: They don't listen to good teachings at all.
0: ఇక సర్వర్షము తప్పది విశ్వశాంతికి నన్న.
1: Therefore for the world peace, rain of arrows is bound to happen.
0: ఎందుకోసము?
1: What for?
0: అన్ని వైపులా అగ్ని మండుతున్న సమయం లోపల
1: when there are flames all over,
0: ఫైర్ వ్యాన్ అంతా తీసుకుని పోయి
1: and they went in their fire van,
0: కానీ కొంతవరకు చల్లార్చవచ్చు.
1: దే కుడ్ ఎక్స్టింగ్విష్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఎక్కడ చూసినా అగ్ని మండుతుండే సమయం లోపల
1: when the fire is all everywhere,
0: దీనికి ఏ యొక్క ఇంజిన్లు ప్రయోజనం లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎక్స్టింగ్విష్ ద ఫైర్. ఏ
0: ప్రయత్నంలో దీనికి సాధ్యం కాదు.
1: నో ఎఫర్ట్ విల్ బి సక్సెస్ఫుల్.
0: శరవర్షము తప్పది విశ్వశాంతికి. కృష్ణ, ఇంకా దీనికి శరవర్షమే తప్పదు.
1: The rain of arrows should happen.
0: ఇప్పుడు దేని కోసం? విశ్వశాంతికి.
1: What for? For the world peace.
0: ఈ విశ్వశాంతికి కూడా యుద్ధం చేయాలి.
1: Even for world peace one has to fight.
0: అంతేకాని విశ్వశాంతి విశ్వశాంతి అని యుద్ధం చేయకుండా పోవటం కాదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ పీస్ యూ కెనాట్ విత్డ్రా ఫ్రమ్ వార్.
0: ఎందుకోసం అంటే దుర్మార్గం పెరిగిపోయింది.
1: బికాస్ వికెడ్నెస్ ఈస్ రైజింగ్.
0: దుష్టత్వం అభివృద్ధి అయిపోయింది.
1: ద బ్యాడ్ టెంపర్మెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్.
0: మంచితనం మడుగుపడిపోయింది.
1: గుడ్నెస్ ఈస్ సబ్డ్యూడ్.
0: ఎక్కడ చూసినా మంచి కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో గుడ్నెస్ ఎట్ ఆల్ ఎనీవేర్.
0: నేడు మంచివాడే రేపు చెడ్డవాడిగా మారిపోతున్నాడు.
1: ఏ గుడ్ మ్యాన్ టుడే బికమ్స్ బ్యాడ్ టుమారో.
0: ఈనాడు మిత్రుడే రేపు శత్రుడిగా మారిపోతున్నాడు.
1: ఏ ఫ్రెండ్ బికమ్స్ ఎన్ ఎనిమీ టుమారో.
0: ఇలాంటి పరిస్థితి లోపల దీనికి శరవర్షము తప్పది విశ్వశాంతి.
1: Therefore, under these circumstances, for the world peace, the rain of arrows should happen.
0: కనుకనే ఈనాడు
1: today
0: పవిత్రమైనటువంటి దేశములు అన్ని కూడాను సుక్షేమంగా ఉండాలని ఆశించాలి.
1: We should pray for the peace of the whole world.
0: కొన్ని వైపులు శరవర్షం దప్పుతూ
1: on one side you find the rain of arrows,
0: కొన్ని వైపులు దుర్మార్గం మితిమీరిపోయింది.
1: There is wickedness on one side.
0: ఈ దుష్టతనం అనేటువంటిది చాలా పెరిగిపోయింది.
1: The cruelty is rising on the other way.
0: ధర్మ న్యాయములే నశించిపోయినాయి.
1: There is no righteousness in justice.
0: ఎవరు సత్యములో ప్రవేశిస్తున్నారో వాళ్ళకంతా కూడా కష్టమే కలుగుతున్నాయి.
1: The one who is proceeding along the path of the truth face all problems.
0: అలాంటి పరిస్థితిలో శరవర్షమే తప్పదు అన్న.
1: In these circumstances the rain of arrows will happen.
0: అట్టి పరిస్థితి లోపల
1: then
0: అర్జున్ని పంపుతుండాలి.
1: And Arjuna was sent.
0: అర్జున్ యుద్ధానికి పంపినప్పుడు దానికి పూర్వము అభిమన్యుడిని పంపించింది.
1: And in fact Abhimanyu was sent prior to Arjuna.
0: సుభద్ర.
1: సుభద్ర sent him.
0: అయ్యో, నా అక్కగారైనటువంటి ద్రౌపదికి పంచము ఉత్తమైనటువంటి పిల్లలు కూడాను నశించిపోయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సిస్టర్ ద్రౌపది లాస్ట్
0: పాండవులందరూ కూడాను గొంతులు కోసరి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే వర్ బిహేడెడ్.
0: ఉన్నది ఒక్కడే అభిమన్యుడు.
1: ఓన్లీ అభిమన్యు ఇస్ రిమైనింగ్.
0: ఈ అభిమన్యుని మాత్రము నేను ఎట్ట రక్షించుకోవటము?
1: హౌ టు ప్రొటెక్ట్ హిమ్, హౌ టు హ్యావ్ హిమ్.
0: అప్పుడు చెప్పాడు అభిమన్యుడు.
1: దెన్ అభిమన్యు సేస్,
0: అమ్మా, నా తండ్రి లేడు.
1: My father is not here.
0: మా తండ్రియు మామయ్యు లేరిచ్చట.
1: And my father uncle are not here.
0: మానవు నీ తలపింక మంచి.
1: Don't entertain this kind of a thought, mother.
0: యుద్ధమునకు సిద్ధమని చెప్పు.
1: Tell me to be prepared to fight.
0: ధర్మజ ఒక్కడే మాత్రమే ఉన్నాడు ఇంటి లోపల.
1: ధర్మజ was only one at home.
0: నాయన, నిన్ను నేను ఏ విధంగా పంపించేది?
1: He says, my dear son, how can I send you?
0: అందులో ఆ పద్మవ్యూహం పనినటువంటి వాడు చాలా క్రూరుడు.
1: The 12th one among that group is very bad.
0: దుష్టుడు.
1: And wicked man.
0: దుర్మార్గుడు.
1: And is very bad, dangerous.
0: పద్మవ్యూహం పన్నాడు.
1: అండ్ హీ హాస్ గాట్ ద డివైస్ ద పద్మవ్యూహ.
0: ఈ పద్మవ్యూహం లోపల జయం అనేటువంటిది చెప్పటం చాలా కష్టము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: వద్దు వద్దు అన్నాడు.
1: సో డోంట్ గో, హీ సెడ్.
0: అప్పుడు అభిమన్యుడి కోపం వచ్చింది.
1: దెన్ యూ సో యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నా మామ అయినటువంటి కృష్ణుడు, నా తండ్రి అయినటువంటి అర్జునుడే గిన వచ్చేస్తే, వారు యుద్ధానికి పిలిచినప్పుడు నేను పోలేదని చెప్తే నా తండ్రి నా గొంతు తీస్తాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ after the return of my father Arjuna, uncle Krishna,
0: if they find
1: me at home, they will kill me.
0: కొడుకై పుట్టినందుకు కులములకు కీర్తి తేవాలి.
1: బీయింగ్ బోర్న్ ఏ సన్ ఐ షుడ్ బ్రింగ్ ద రెప్యూట్ గుడ్ నేమ్ టు ద ఫ్యామిలీ.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి.
1: దే షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేనటువంటి కుమారుడు పుట్టి ప్రయోజనం ఏమిటని గొంతుకు వస్తాడు నా తల్లి.
1: అండ్ దేర్ఫోర్ ఇఫ్ హి ఫైండ్స్ దట్ ఐ యామ్ బ్రింగింగ్ ఎ బ్యాడ్ నేమ్ హి విల్ కిల్ మీ.
0: కనుక నేను ఇంకా ఉండను.
1: దేర్ఫోర్ ఐ వోంట్ స్టే బ్యాక్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సేస్
0: నేను ఇంకా ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్? వై షుడ్ ఐ స్టే?
0: ఇక్కడ ప్రాణం ఇచ్చే బదులు యుద్ధంతోనే ప్రాణం ఇచ్చి నేను వీర స్వర్గాన్ని పొందుతాను.
1: ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ హియర్ బెటర్ ఐ ఫైట్ దేర్ అండ్ డై అండ్ రీచ్ హెవెన్.
0: అప్పుడు సుభద్ర ఈ మాటలు వినలేకుండా పోయి అప్పుడు ఆశీర్వాదం చేస్తుండాలి.
1: దెన్ సుభద్ర కుడ్ నాట్ హియర్ ఎనీ లాంగర్ స్టార్టెడ్ బ్లెస్సింగ్. మై డియర్ సన్,
0: నీవు చాలా గొప్పవాడు.
1: యు ఆర్ వెరీ గ్రేట్.
0: నాకున్నది ఒకే కుమారుడు.
1: ఐ హావ్ ఓన్లీ సన్.
0: కానీ పరిస్థితి సరైనటువంటి కాదు.
1: అండ్ ది సిచ్యువేషన్ ఇస్ నీ
0: మాయము మామయ్య తండ్రి నేరిచట.
1: అండ్ దెన్ యువర్ అంకుల్ ఆల్సో వాజ్
0: గర్భవతి.
1: యువర్ వైఫ్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ.
0: కాలమేటను చెప్పలేము.
1: అండ్ వి కెనాట్ సే.
0: మానము నీ తన పింక పుత్రక.
1: బట్ యు గివ్ అప్ దిస్ ఐడియా సన్.
0: చెప్తే అప్పుడు ఆయన వినలేకుండా కట్టకపెట్టి ఆశీర్వాదం చేస్తున్నది.
1: అండ్ ఎట్ ది ఎండ్ షి బ్లెస్డ్ హిమ్.
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్ర గర్భ భంజనోద్దామ బలుండు కుంభజుడు దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమిటుండు చెప్పలేము మీ మామయ్య తండ్రి లేచిట మానుము నీ తలపింక పుత్రక.
1: అండ్ సెడ్ మై డియర్ సన్ గివ్ అప్ దిస్ ఐడియా బికాజ్ ది ఎంటైర్ పద్మ వ్యూహ ఇస్ ద డిజైన్ ఆఫ్ ద్రోణాచార్య అండ్ యువర్ ఫాదర్ ఇస్ నాట్ ఎట్ హోమ్ ద అంకుల్ ఇస్ నాట్ ఎట్ హోమ్ అండ్ ద గ్రేట్ ఫైటర్ కర్ణ ఇస్ ఓవర్ దేర్ గివ్ అప్ దిస్ ఐడియా.
0: అప్పుడు తనకి ఆశీర్వాదం చేస్తుండాలి తల్లి సుభద్ర.
1: అండ్ సుభద్ర మదర్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ హిమ్ అల్టిమేట్లీ.
0: తారకాఖ్యాసుర దోర్దర్ప మడచు వేళ గౌరీ తనకు కిడ్డ మీర రచ్చ.
1: ద బ్లెస్సింగ్ కన్ఫర్డ్ బై గౌరీ టు హర్ సన్ వైల్ స్లేయింగ్ తారకాసుర.
0: శంభరాసుర వీర చంపగాచను వేళ భార్గవ సుత కిడ్డ భవ్య రచ్చ.
1: While killing Shambharasura, the blessing given by Bhargava.
0: Matrudasitambu manpan aruguveda vinata putruna kidda vimala raksham.
1: The kind of blessing given by Vinata to her son.
0: Atti.
1: That blessing.
0: Ganaraksha.
1: The mighty blessing.
0: Sri Raksha. Yanga Raksha. Rakshalandunu divyamamu Sri Rama Raksha. Todu nidai ninnu kapadugaka.
1: That kind of sacred blessing, the divine blessing and the benediction be with you forever and ever and protect you.
0: Parayanam rasi inta talli yokka premaku paatrudayyadu.
1: And then he was so totally blessed.
0: Alanti kumarudu ee jagatlo ekkada unnaru?
1: Where do you find such a son today?
0: Andaru apakirtini nicheetundi kumarudi.
1: And most of the people bring back ee
0: kalikalam lopala chustamante
1: in this kali age
0: ee chaduvulu kosam ani cheppi videshalanta pamputunnaru.
1: And in fact for education we go
0: videshalalo kukkal kante heenanga bratiki vastunnaru.
1: And there we lead the life much worse than that of a dog.
0: Pashuvulu kante heenanga pravartichu vastunnaru.
1: And we behave much worse than animals.
0: Ilanti tallidandru angikaristunnaru.
1: And parents also endorse this idea.
0: Ee manchi varani pugurtunnaru.
1: And they praise their
0: ఈ తల్లిదండ్రులే పిల్లలను గొంతులకు వస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ కిల్లింగ్ దేర్ ఓన్ వార్డ్స్.
0: ఈ విధమైన తల్లి లోపల ఈ పవిత్ర యొక్క భారతదేశం నందు మంచి సార్థక నామాన్ని తీసుకుని రావాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే షుడ్ బ్రింగ్ ఎ బిఫిటింగ్ నేమ్ టు దిస్ కంట్రీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా ఎంతో గొప్పవారు.
1: యు ఆర్ రియల్లీ గ్రేట్.
0: స్వామి యొక్క సన్నిధి లోపల అనేక సద్గుణాలు మీరు పోషించుకున్నారు.
1: అండ్ యూ హావ్ డెవలప్డ్ గుడ్ క్వాలిటీస్ ఇన్.
0: కానీ ఈ పోషించుకున్నటువంటి విద్యను మీరు దాన్ని ప్రవృత్తి చేయించుకోవాలి.
1: ఆల్ ద వర్చ్యూస్ దట్ యు కల్టివేటెడ్ డెవలప్ దెమ్ మోర్
0: అండ్ మోర్. ఆచరణలో పెట్టాలి.
1: అండ్ యు ప్రాక్టీస్ దెమ్.
0: ఆచరణలో పెట్టాలి, సమాజానికి అందించాలి.
1: హావింగ్ ప్రాక్టీస్ టు ప్రొపగేట్ అండ్ షేర్.
0: ఎవరైనా అన్యాయం చేస్తుంటే నీ కంటికి కనిపెట్టే వాడికి పోయి బుద్ధి చెప్పాలి.
1: వెన్ యు ఫైండ్ ఇన్జస్టిస్ టీచ్ హిమ్ ఎ లెసన్.
0: నాయన ఇది మంచిది కాదు.
1: టెల్ హిమ్ ఇట్స్ నాట్ గుడ్.
0: మనం మానవుడై పుట్టాము. మనం రాక్షసులు కాదు, మనం పశువులు కాదు, మనం మానవులు.
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ నాట్ అనిమల్. యు ఆర్ నాట్ డెమన్. బిహేవ్ ప్రాపర్లీ.
0: నోరెత్తితే అబద్ధము.
1: అండ్ యు ఫైండ్
0: పాలు పెడితే అధర్మము.
1: అండ్ వి ఆర్ అన్రైచ్యూస్.
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గము.
1: అండ్ వికెడ్నెస్, క్రూయల్టీ.
0: ఇలాంటి దృష్టి, ఇలాంటి యొక్క భావములు, ఇలాంటి యొక్క మాటలు ప్రపంచంలో చాలా దుర్లభమైపోయినాయి.
1: అండ్ ఇట్ హెస్ బికమ్ మోస్ట్ కామన్ ది క్రూయల్టీ అండ్ ది వికెడ్నెస్ ఆల్ ఓవర్ బోత్ ఇన్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ అండ్ థాట్స్.
0: కనుకనే మొట్టమొదట మీరందరూ మంచి వారైనప్పుడే దేశం మంచిది అవుతుంది.
1: ఫస్ట్ ఇఫ్ యు ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ వుడ్ బి గుడ్.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడా విద్యార్థుల యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుండాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ది కంట్రీ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్.
0: విద్యార్థుల యొక్క భావములు మంచివైనప్పుడే
1: ఇన్ ద ఫీలింగ్స్ ఆఫ్ టూ స్టూడెంట్స్ ప్రవర్తనలు
0: మంచివైతాయి.
1: దేర్ కండక్ట్ విల్ బి గుడ్.
0: ప్రవర్తనలు మంచిదైనప్పుడే
1: వెన్ ది బిహేవియర్ ఇస్ గుడ్
0: మానసిక శాంతి లభిస్తుంది.
1: దేర్ విల్ బి మెంటల్ పీస్.
0: కనుక మొట్టమొదట మీరు థాట్స్ సంకల్పాలను పవిత్రంగా చేసుకోండి.
1: దేర్ఫోర్ మేక్ యువర్ థాట్స్ ప్యూర్.
0: సత్య సంకల్పాలను పెంచుకోండి.
1: డెవలప్ ప్యూర్ థాట్స్.
0: సత్య భావాల్లో మీరు ప్రవేశించండి.
1: గెట్ ఇన్ టు ట్రూత్ఫుల్ వే.
0: సత్యమైనటువంటి మార్గాన్ని అనుసరించండి.
1: ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల సత్యం వల్ల మనకు కొన్ని బాధలు కలగవచ్చు.
1: యు మే ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ వెన్ యు ఫాలో ట్రూత్.
0: కానీ వాటిని తప్పించుకోవడానికి తగినటువంటి ఒక యుక్తిని కూడా నువ్వు పెంచుకుంటే ఆ యుక్తి కూడా ఒక యోగమే.
1: యు హావ్ ఆల్సో సర్టన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పాసిబుల్ డేంజర్.
0: యుక్తి కూడా నువ్వు దుర్మార్గంలో పోకూడదు.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి క్రూయల్ ఎనీవే.
0: మానసిక తృప్తిగా నీవు నచ్చవాల.
1: యు షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: తగినటువంటి యొక్క దీంట్లో మొట్టమొదట మన దుర్గుణాన్ని దూరం చేయాలి.
1: Therefore we should give up all bad qualities.
0: అది ఈ యజ్ఞం యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: That is the chief purpose of yajna.
0: రాక్షస గుణములను దూరం చేయాలి.
1: Demonic nature should be given up.
0: రామలక్ష్మణులు వెళ్ళారు విశ్వామిత్రుని యొక్క యాగమునకు.
1: రామలక్ష్మణ followed విశ్వామిత్ర.
0: రాక్షసులు కనిపించారు.
1: There are demons all over.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
1: విశ్వామిత్ర says,
0: నాయన ఇంకా మీ పని మీరు ప్రారంభించండి అన్నాడు.
1: Now your task begins, he said.
0: అనగా ఏమిటి?
1: What is it?
0: ఆ రాక్షసత్వాన్ని దునుమాటమే వీడి యొక్క పని.
1: Meaning what? Annihilating the demonic temperament.
0: అప్పుడే నా యజ్ఞం పరిపూర్ణమైంది.
1: Then that will be totality.
0: ఈ పరిపూర్ణమైన తర్వాత రామ నీకు కళ్యాణం జరుగుగాక అని ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు.
1: When the total task is realized, Viswamitra blessed him.
0: జనకరాజు నుంచి కూడా ఒక వార్త వచ్చింది.
1: Then message is received from Janaka.
0: సీత యొక్క స్వయంవరం కోసమని.
1: It was the time of the wedding of Sita.
0: శివధనస్సును పరీక్షించేటువంటి వీరుడు రావాలి అని చెప్పాడు.
1: And the one who would withstand the test of lifting the శివధనుస్సు should participate.
0: ఆ యొక్క వార్తను ఈ యొక్క రామకృష్ణుడికి రామ బలరామకృష్ణుడికి చెప్పారు. కాదు
1: and this message is conveyed to them.
0: అప్పుడు రామలక్ష్మణుడికి ఏమిటి? పెండి పైన కాదు ఇష్టము.
1: అండ్ ఇస్ నాట్ ద వెడ్డింగ్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: శివధనస్సు అంటే ఏమిటి?
1: అండ్ వాట్ ఇస్ ది శివధనస్సు?
0: ఇది చూడాలి.
1: వన్ హాస్ టు సీ.
0: ఇది ఎట్ట ప్రవేశపెట్టాలి, ఎట్ట ప్రయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో శివధనస్సును చూచే నిమిత్తమై వాడు కూడా సిద్ధమయ్యారు.
1: రామలక్ష్మణ వర్ ప్రిపేర్డ్ టు సీ ద శివధనస్సు, హౌ టు లిఫ్ట్ ఇట్, హౌ టు బ్రేక్ ఇట్.
0: రాముడు కొంతవరకు సిద్ధం కాలేదు.
1: And Rama was not initially prepared.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
1: విశ్వామిత్ర సెడ్,
0: నాయన ఇది చాలా అవసరమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శివధనస్సును నీవు చూడవలసినటువంటిది.
1: యూ మస్ట్
0: చూడదగినటువంటిది.
1: యూ షుడ్ నెసెసరీ సీ దిస్ శివధనస్.
0: కానీ చెప్పాడు అప్పుడు రాముడు.
1: దెన్ రామా సేస్,
0: నా తండ్రి విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం పంపించాడు, కానీ మిథిలాపురం పోయి ఈ యొక్క రాజు యొక్క సింహాసనం చూచి అక్కడ శివధనస్సును చుట్టూ కోసం నన్ను పంపలేదు.
1: రామా సేస్, మై ఫాదర్ సెంట్ మీ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ దేర్, నాట్ టు గో టు మిథిలా.
0: జనకునికి నీ దగ్గరికి నేను ఎందుకు పోవాలి?
1: వై షుడ్ ఐ గో టు జనక?
0: కేవలం విశ్వామిత్రుని దగ్గరికి నేను వచ్చాను.
1: ఐఎమ్ ఫాలోయింగ్ యూ.
0: నేను ఇంకొక గ్రామానికి నేను వెళ్ళాను.
1: ఐ డోంట్ గో టు ఎనీ అదర్ ప్లేస్.
0: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
1: దెన్ విశ్వామిత్ర సేస్,
0: నాయన కేవలం యాగ సంరక్షణే కాదు, విశ్వామిత్రుని ఆజ్ఞను శిరసా వహించు అన్నాడు.
1: యువర్ ఫాదర్ సింప్లీ వాంట్ సెంట్ మీ.
0: మొత్తం పైన తాను పర్మిషన్ ఇచ్చాడు.
1: యువర్ ఫాదర్ గేవ్ పర్మిషన్ దట్ యు షుడ్ ఫాలో మై కమాండ్.
0: కామన్ పర్మిషన్ ఇచ్చాడు.
1: ఇట్ ఇస్ ఎ కామన్ పర్మిషన్.
0: అప్పుడు ఇంకేం చేయగలరు? ఒప్పుకొనక తప్పదు.
1: సో హి మస్ట్ నెసెసరీ కన్సీడ్.
0: బండల్లో బయలుదేరారు, పోతున్నారు.
1: అండ్ దే ఆర్ ఫాలోయింగ్ హిమ్ వెన్ దే ప్రొసీడెడ్.
0: పోయిన తర్వాత అక్కడ శివధనస్సును తెచ్చారు.
1: దేర్ దే సా ద శివధనస్.
0: ఆ శివధనస్సును చూసే కోసమని రామలక్ష్మణులు చాలా కుతూహల పడుతున్నారు.
1: రామలక్ష్మణ వెరీ వెరీ యాంగ్షియస్ టు సీ శివధనస్.
0: ఆ తెచ్చి అక్కడ పెట్టారు.
1: ఇట్ వాస్ బ్రాట్ అండ్ కెప్ట్ దేర్.
0: ఇద్దరు ఎక్కడ చూడటం లేదు.
1: దే వర్ నాట్ లుకింగ్ ఎనీవే.
0: దృష్టి అంతా కూడా దానిపైన ఉంటుండాలి.
1: దే కాన్సన్ట్రేటెడ్ ఆన్
0: దిస్. ఏ పని కోసం పోయినామో దానిపైన మనం లక్ష్యం పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ ద టాస్క్ గివెన్.
0: నేను పోయినటువంటిది శివధనస్సును చూసే కోసమని.
1: దే హావ్ గాన్ దేర్ టు సీ ది శివధనస్.
0: కాబట్టి మా దృష్టి ఇంకా దేనిపైన లేదు.
1: సో వి డోంట్ లుక్ ఎనీవే.
0: ఊరికి కను రెప్పని వేయకుండా ఆ యొక్క శివధనస్సును చూస్తున్నారు.
1: దే వెంట్ ఆన్ స్టేరింగ్ ఇట్ కంటిన్యూస్లీ.
0: కానీ వచ్చిన జనమంతా కూడా ఈ పిల్లల్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: యువకులు,
1: దే ఆర్ యంగ్స్టర్స్.
0: వీరు చాలా ముద్దు బిడ్డలు.
1: అండ్ దట్ సో హ్యాండ్సమ్.
0: రాజకుమారులో వీరు.
1: అండ్ యు ఆర్ ప్రిన్సెస్.
0: వీరి యొక్క దృష్టి అంతా కూడా శివధనస్సు పైన ఉండాలి.
1: అండ్ దే ఆర్ కాన్సంట్రేటింగ్ దేర్ లుక్స్ ఆన్
0: శివధనస్సు.
1: అండ్ దే డోంట్ హావ్ ఎనీ అదర్ లుక్స్.
0: చూచారు ఎంత గొప్ప పేరు తెచ్చారు.
1: వాట్ ఎ గుడ్ నేమ్ దే బ్రాట్.
0: ఈనాడు
1: టుడే
0: మన వారు చదువుకోవడానికని అమెరికాకు పంపిస్తే,
1: when our people are sent to America for studies,
0: aka study vishayam marchipotaru,
1: they forget studies,
0: ఇంకా అనేక విషయాల్లో వీళ్ళు దృష్టిని ప్రదర్శించేస్తారు.
1: దే గెట్ ఇన్ టు డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీ.
0: ఇలాంటి వాళ్ళు కట్టగలబడికి ఎంత కాలమైనా ఇంకా చదువుతూనే ఉంటుంటారు.
1: హీ గోస్ ఆన్ స్టడీయింగ్ లైఫ్ లాంగ్.
0: పాస్ చేస్తే కదా,
1: హీ విల్ నెవర్ పాస్.
0: తల్లిదండ్రులకు మాత్రం పాస్ అయింది అని రాస్తుంటారు.
1: బట్ హీ రిపోర్ట్స్ టు దేర్ పేరెంట్స్ దట్ హీ సెక్యూర్.
0: ఆ యూనివర్సిటీ పోయి విచారించే వాళ్ళు ఎవరు ఉన్నారు?
1: బట్ హూ విల్ గో టు దట్ యూనివర్సిటీ ఇన్వెస్టిగేట్? నో వన్ విల్ గో దేర్.
0: ఈ విధంగా ఆనాడు చేసేటువంటిది వీలు కాదు.
1: బట్ దిస్ వాస్ నాట్
0: దేర్. రామలక్ష్మణుడు దృష్టిని ఒకే శివధనస్సు పేరు పెట్టారు.
1: రామ లక్ష్మణ హాస్ గాట్ వన్ పాయింటెడ్ కాన్సంట్రేషన్.
0: ఇవంతా చూస్తూ ఉండగానే రావణుడు బయలుదేరి వచ్చాడు.
1: అండ్ దెన్ రావణ స్టార్టెడ్ ప్రొసీడింగ్ టువర్డ్ శివధనస్సు.
0: అతను చాలా గట్టిగా భద్రమైనటువంటి ఒక శరీరంతో ఆ శివధనుసును ఎడం చేత్తో ఎత్తడానికి ప్రయత్నం
1: చేశాడు. మైటీ హెఫ్టీ పర్సనాలిటీ ట్రై టు లిఫ్ట్.
0: కానీ సాధ్యం కాలేదు.
1: ఇట్ వాస్ నాట్ పాసిబుల్.
0: తిరిగి రెండు చేతులు పట్టాడు గట్టిగా.
1: అండ్ విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్
0: టు. బలమంతా వినియోగించాడు.
1: హి యూజ్డ్ ఆల్ ద స్ట్రెంగ్త్.
0: కరెక్ట్ గా కింద పడిపోయాడు. ఆ శివధనుసు తలపైన పడిపోయింది.
1: హి ఫెల్ డౌన్ అండ్ శివధనుసు ఫెల్ అపాన్ హిమ్.
0: కానీ ఎత్తడానికి కూడా ఎవరు లేరు.
1: అండ్ నోబడీ టు లిఫ్ట్ ఇట్ అప్.
0: ఈ సమయం చూస్తున్నాడు రాముడు.
1: Rama watched the situation.
0: నేను పోయి అతనికి కష్టం లేకుండా అతనికి సహాయం చేయాలన్నాడు.
1: He wanted to go and release him.
0: అప్పుడు విశ్వామిత్రుడు ఇదే సమయం అనుకుని,
1: విశ్వామిత్ర నోటీస్ ద టైం,
0: నాయన పోయి నీ పని నువ్వు చెయ్యి అన్నాడు.
1: బెటర్ యూ గో అండ్ మేక్ యువర్ అటెంప్ట్.
0: అతను శివధనుసును పెంచడానికి పోలేదు.
1: హి హస్ నాట్ గాన్ దేర్ టు బ్రేక్ శివధనుసు.
0: పడినటువంటి దాన్ని ఎత్తి రావణునికి బాధ తీర్చాలి అని.
1: బికాస్ రావణ షుడ్ బి రిలీజ్ బికాస్ శివధనుసు ఫెల్ ఆన్ హిమ్.
0: నెవర్ హర్ట్, నెవర్
1: హెల్ప్, ఎవర్ హర్ట్, నెవర్.
0: ఈ రావణంతా నువ్వు హెల్ప్ చేయడానికి అని పోయినాడు.
1: అండ్ రామ వెంట్ దేర్ టు హెల్ప్ రావణ.
0: దాన్ని తీశాడు.
1: అండ్ హి జస్ట్ కెప్ట్ ఇట్ ఆన్
0: పెట్టెలో పెట్టాడు.
1: అండ్ హి kept it on one side.
0: ఈ ఎత్తేటప్పటికి అందరూ ఆశ్చర్యపడ్డారు.
1: When Shivadanus was lifted, all were astonished.
0: దీని ఎత్తేటువంటి వాడే లేడు లోకంలో.
1: No one can lift it up.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: 100% to
1: 100%.
0: ఇదని ఎందు ఆ శక్తి ఉంటుందా? దివ్య శక్తి.
1: He has got the divine power that made him lift up
0: that Shivadanus. ఆ దివ్య పర్ని ఏమన్నారు?
1: What did they say?
0: అది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అన్నారు.
1: దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ పూర్తి 100% ఉంటుంది రాముల లోపల.
1: కాస్మిక్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్ దేర్ 100%.
0: అయస్కాంతము అని దాని పేరు.
1: దట్ ఈస్ మ్యాగ్నెట్.
0: దాన్ని ఎత్తేటప్పటికి ప్రజలంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: పీపుల్ ఆర్ వెరీ మచ్ అస్టానిష్డ్ అండ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: అప్పుడు జనకుడు వచ్చాడు.
1: దెన్ దేర్ కేమ్
0: జనక. ఎత్తినటువంటి వాడు దాన్ని విరచడానికి కూడా ప్రయత్నం చేయమన్నాడు.
1: ద వన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ శివధనుస్ కెన్ ఆల్సో బ్రేక్ ఇట్.
0: అప్పుడు విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ.
1: And Vishwamitra command is
0: necessary.
1: One has to follow the command.
0: గురువు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
1: And my
0: అతని ఆజ్ఞ లేకుండా నేను దాన్ని వంచడానికి వీలు కాదు.
1: My guru brought me here, I cannot disobey him.
0: అని విశ్వామిత్రుని వైపు చూచారు.
1: And he watched.
0: విశ్వామిత్రుని సైగ చేశాడు, చేయమన్నాడు.
1: And Vishwamitra gave him signal to proceed.
0: ఎడమ చేతి దాన్ని పట్టి ఇట్లా వంచాడు, పక్కన విరిగిపోయింది.
1: And then he was trying to bend the bow, it broke.
0: జయధ్వనులంతా కూడా ప్రజ్వరిల్లుతున్నాయి.
1: There was applause and cheers.
0: శ్రీరామచంద్రునకు జై జై జై అని
1: people started praising Sri Ramachandra, జై.
0: కానీ ఇంకా కళ్యాణము.
1: And then wedding.
0: వచ్చాడు జనక మహారాజు.
1: జనక కింగ్.
0: నేను ప్రతిజ్ఞ చేసినటువంటిది నా కుమార్తెను మీకు ఇచ్చి పెళ్లి చేయాలని.
1: My vow is to get my daughter married to that person.
0: ఇదం సీత అన్నాడు.
1: Here lies Sita.
0: అంటే ఏమి? ఇదిగో సీత అన్నాడు.
1: He means here is Sita.
0: రాముడు చూడలేదు.
1: రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: తరిగి మరి ఇటువంటి వైపు కూర్చోబెట్టి ఇదం సీత మమ పుత్రి అన్నాడు.
1: అండ్ హి మేడ్ హర్ సీత ఆన్ ద అదర్ సైడ్.
0: కానీ రాముడు ఇటువైపు తిరిగాడు, చూడలేదు.
1: అండ్ రామ అటర్డ్ ద అదర్ సైడ్ అండ్ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: ఏ జవాబు ఇవ్వలేదు.
1: అండ్ హి డిడ్ నాట్ గివ్ రిప్లై.
0: అప్పుడు కేవలము విశ్వామిత్రునికి చెప్పాడు జనకుడు.
1: Then Vishwamitra told Janaka.
0: అప్పుడు రాముడు చెప్పాడు.
1: Then Rama replied.
0: నేను తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా,
1: without permission of my parents,
0: నేను యువకుడైనటువంటి వాడు,
1: being an young man,
0: ఏ కార్యములకు నేను ముందు పోను.
1: I don't proceed.
0: నీ యజ్ఞ సంరక్షణ కోసం నేను పంపించాను, వచ్చాను.
1: I followed you to protect your sacred ritual.
0: నీ ఆజ్ఞ ప్రకారం దీన్ని శివధనుసును చూడటానికని వచ్చాను.
1: Following your command, I saw the శివధనుసు. That's all. Task is over.
0: కానీ కళ్యాణమునకు నేను ఏమాత్రము ఇష్టం లేదు.
1: But I am not prepared to get married.
0: నేను అంగీకరించను.
1: I don't accept.
0: బిడ్డనైనా చూడండి అన్నారు.
1: And he said, at least look at her.
0: వివాహం కాకపురము పరస్త్రీని చూడటం మహాపాపము అన్నాడు.
1: It is worst of the sins to look at a woman before marriage.
0: ఆ మాట అనేటప్పటికీ,
1: when that is said,
0: జనకుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: జనక వాజ్ వెరీ సర్ప్రైజ్.
0: ఇలాంటి సత్యశీలుడు కూడా నువ్వు లోకంలో ఉన్నారా?
1: ఆర్ దేర్ పీపుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్?
0: కానీ దేనికి నీ అంగీకరించలేదు.
1: Well, Rama did not concede.
0: సైన్యాన్ని పంపించాడు రథాల తోపల అయోధ్యకు.
1: అండ్ ది ఆర్మీ వాజ్ సెంట్.
0: తిరిగి వారు రావడం కోసం 4 దినములు పట్టింది.
1: ఇట్ టుక్ 4 డేస్ టైం టు గెట్ ద రిప్లై.
0: ఈ 4 దినములు కూడా వాళ్ళు వచ్చేటప్పటికి,
1: By time they returned,
0: ఎక్కడా పోలేదు, ఎవరిని చూడలేదు.
1: రామలక్ష్మణ డిడ్ నాట్ స్టర్ అవుట్.
0: జనక మహారాజు ఇంటికి విందుకు కూడా పోలేదు.
1: దే డిడ్ నాట్ గో అండ్ ఎంజాయ్ ద బ్యాంక్వెట్. నో,
0: ఈ సంబంధమే నాకు అక్కర్లేదు అన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీ రిలేషన్షిప్.
0: అలాంటి దీక్షను పోయినటువంటి వాడు రాముడు.
1: రామ హ్యాడ్ దట్ డిటర్మినేషన్.
0: తల్లిదండ్రులు వచ్చారని తెలిసేటప్పటికి,
1: అండ్ హావింగ్ కమ్ టు నో పేరెంట్స్,
0: రామలక్ష్మణ భరత శత్రులు ముగ్గురు కూడాను నలుగురు కూడాను వెళ్లి వారికి నమస్కరించారు.
1: రామలక్ష్మణ భరత శత్రుకు నా పేరు
0: రోగసాన్. అప్పుడు విశ్వామిత్రుడు ఈ కథలంతా కూడా చక్కగా వర్ణించాడు.
1: అండ్ విశ్వామిత్ర narrated the whole lot.
0: జరిగింది.
1: And it happened.
0: నలుగురు పీటలపైన కూర్చున్నారు.
1: All the four took their places.
0: నలుగురు మాలలు పట్టుకున్నారు.
1: And they're holding garlands.
0: మాలలు పట్టుకొని వారి కంఠం నందు ధరించడానికి సిద్ధమైపోయారు.
1: They're about to garland they were ready.
0: ఎందుకోసం ఇదంతా చెప్తున్నానంటే, ఆనాటి యువకుల యొక్క గుణములు, ఆనాటి యువకుల యొక్క సత్యశీలములు ఎలాంటివి అనేటువంటిది మీకు గుర్తింపజేయడానికి.
1: భగవాన్ ఈస్ టెల్లింగ్ ఆల్ దిస్ టు మేక్ us know the conduct and the virtue and the truthful nature of youngsters of those days.
0: సీత కూడాను హారం తీసుకుని వచ్చింది.
1: సీత ఆల్సో ప్రొసీడింగ్ ద గార్లండ్.
0: ప్రథమంలో ఆమె యొక్క స్వయంవరమే ముఖ్యమైనటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: స్వయంవరం వల్లే వీరు నలుగురు అన్నదమ్ములు అంటే వల్ల నలుగురు బిడ్డలు కూడా తనతో సోదరుని బిడ్డలు తీసుకొచ్చారు.
1: అండ్ సిన్స్ అదర్ బ్రదర్స్ హ్యాపెన్ టు బి దేర్ ద బ్రైడ్స్ ఆల్సో వర్ బ్రాట్ దేర్.
0: అప్పుడు ఆమె మాల పట్టుకొని నిల్చుకుంది.
1: అండ్ సీత వాస్ హోల్డింగ్ ద గార్లెండ్.
0: కానీ రాముడు ఆమె వైపునే చూడలేదు.
1: అండ్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: తల కిందికి ఉంచుకొని ఉన్నాడు.
1: అండ్ హీ బెంట్ డౌన్ హిస్ హెడ్.
0: తర్వాత అందరు కూడా విశ్వామిత్రుడు కూడాను, కొంచెం రామ నీవు ఆజానుబాహుడు, కొంచెం వంగు అన్నాడు.
1: అండ్ విశ్వామిత్ర సెడ్ రామ ఇస్ సో టాల్, జస్ట్ బెంట్ లిటిల్ ఎక్స్టెంట్.
0: గురుజీ నేను రాజకుమారుడు,
1: అండ్ ది ప్రిన్స్,
0: నేను పురుషరత్నాన్ని, నేను సత్యశీలము కలవాడు, నేను స్త్రీలకు తల వంచను.
1: ఐ విల్ నెవర్ బౌ డౌన్ బిఫోర్ ఎ వుమన్.
0: నేను వంచను.
1: నో, ఐ డోంట్ బెండ్.
0: ఎవరు ఆ స్త్రీ?
1: హూ ఇస్ దట్ వుమన్?
0: ఆమె నాకేమి సంబంధం లేదు. అలాంటి ఆమెకు నేను తిరస్ ఎందుకు ఉంచాలి?
1: దెన్ వై షుడ్ ఐ బెండ్ బిఫోర్ హర్?
0: పెండి అయిన తర్వాత కావచ్చును భార్య.
1: ఆఫ్టర్ వెడ్డింగ్
0: కానీ పెండి కాదు, ఆమె వేరు నేను వేరు.
1: ప్రయర్ టు దట్ వి ఆర్ సెపరేట్.
0: నేను వంచను అన్నా.
1: ఐ డోంట్ బెండ్, హి సెడ్.
0: ఈ దీక్షను గుర్తించినటువంటి లక్ష్మణుడు,
1: లక్ష్మణ వాచింగ్ దిస్,
0: కృష్ణుడితో సైగలు చేస్తున్నాడు రాములతో.
1: అండ్ హి వాస్ జస్ట్ గివింగ్ సిగ్నల్స్.
0: రామలక్ష్మణులకు సరైనటువంటి ఒక సంబంధము.
1: రామ లక్ష్మణ ఇస్ ద రైట్ కాంబినేషన్.
0: రాముని యొక్క సైజు లక్ష్మణుడికి గుర్తించాడు, గుర్తుని లక్ష్మణ్ యొక్క సైజు రాముని గుర్తిస్తాడు.
1: అండ్ రామ కుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సిగ్నల్స్ ఆఫ్ లక్ష్మణ అండ్ వైస్ వర్సా.
0: అప్పుడు రాముని చెప్పాడు.
1: అండ్ రామ సెడ్,
0: లక్ష్మణ కొంచెం నీవు ఆదిశేషుడు కదా, ఈ భూమిని కొంచెం అట్టు ఎత్తు అన్నాడు.
1: యు ఆర్ ఆదిశేష, లిఫ్ట్ అప్ దట్ పోర్షన్, రైజ్ ఇట్.
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు.
1: లక్ష్మణ
0: అన్న, సీత ఉన్నటువంటి ఒక స్థానంలో మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఎత్తితే భూమంతా ఎత్తాలి.
1: It is not possible to raise that part where Sita is standing. The whole earth must be raised.
0: అప్పుడు నీవు కూడా నువ్వు పెద్దవాడైపోతావు.
1: Then you will also be raised.
0: కాబట్టి ఇది సాధ్యం కాదు అన్నాడు.
1: It is not possible, he said.
0: అయితే దీనికి తగినటువంటి ఉపాయం చేయమన్నాడు.
1: Then there should be some device to solve the problem.
0: ప్రజలందరూ కూడా చాలా విసుగుపడిపోతున్నారు.
1: All people are watching and waiting.
0: ఈ రెండు ఇద్దరి యొక్క కళ్యాణం చూడాలని కన్నుక ఆనందంతో కుతలవుస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే వెంట్ దేర్ టు వాచ్ దిస్ హోలీ వెడ్డింగ్.
0: ఈ కుతూహలంతో చదువు ఎవరు పట్టలేనటువంటి ఆనందమును ఉప్పొంగిపోతున్నారు.
1: అండ్ దే హావ్ గాట్ ద లిమిట్లెస్ జాయ్ అండ్ ద బ్లిస్.
0: చచ్చనే ఉన్నట్టుండి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
1: ఇమీడియట్లీ లక్ష్మణ ర్యాన్ ఆల్ ద వే అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: రాముని పాదాల పైన పడినటువంటి వాడు లేగలేదు.
1: అండ్ హి డిడ్ నాట్ గెట్ అప్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: అప్పుడు రాములు, లక్ష్మణ లెమ్ము అని వంగి అతని లక్ష్మణ్ లేపడానికి అని వంగినాడు. అప్పుడు సీత కనుక్కొని తక్షణమే మాల వేసింది.
1: Then Rama just bent down to lift up Lakshmana who fell at his feet. Immediately Sita
0: garlanded him.
1: And that was the wedding time.
0: Appude Vishwamitra cheppadu.
1: Then Vishwamitra said,
0: Nayana nenu puttinadi deeni kosamani.
1: And in fact I am
0: here. Na tapasanta deeni kosamani.
1: And all this
0: na shaktanta deeni kosamani. నా తపస్సంతా శక్తి, ఈ శక్తినంతా కూడా నీకే అర్పితం చేస్తున్నానని ఆ విశ్వామిత్రుడు సంపాదించిన సమస్త అస్త్రములు కూడాను రాముడికి అర్పించాడు.
1: విశ్వామిత్ర దెన్ సెడ్, ఆల్ మై పెనెన్స్ అండ్ మైటీ పవర్ ఇస్ ఫర్ దిస్ టాస్క్, ఫర్ దిస్ చీఫ్ పర్పస్ ఓన్లీ. అండ్ దెన్ హి గేవ్ ఆల్ హిస్ వెపన్స్ విత్ హిమ్.
0: అప్పుడు మాత్రమే మమ సీత అని చెప్పినప్పుడు ఇతను దశరథ జనక మహారాజు అప్పుడు ఆమె వైపును చూచాడు రాముడు.
1: And then when Janaka said, here is my daughter Sita, then Rama
0: looked at her.
1: And till, not till then.
0: ఈ నాటి కాల పిల్లలు ఇట్లా కాదు.
1: But students today are
0: not. జరిగిపోయి పిల్లలు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటుంటారు.
1: And they get married after begetting children.
0: ఏమిటి ఈ కర్మలో ఏమిటో, ఏమిటి ఈ పాపమో ఏమిటో.
1: Why this sin? What is the plight?
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్ దిస్,
0: ఇంకా అనేక రకమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తున్నారు.
1: దేర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
0: మన విద్యార్థులు ఆ విధమైనటువంటి దీంట్లో బ్యాడ్ లీడ్ ఎప్పుడూ చేయకూడదు.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ద
0: రాంగ్ పాత్. తల్లిదండ్రులను సంతోషపెట్టండి,
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: తల్లిదండ్రులకు ప్రసన్నులు చేయండి,
1: అండ్ మేక్ ప్లీజ్ యువర్ పేరెంట్స్.
0: నీకేదైనా ఇష్టం లేకపోతే వాళ్ళని తగిన రీతి లోపల వాళ్లకు మాటలు చెప్పి వాళ్ళు సంతృప్తి పరచండి.
1: If they don't agree with you, explain them sweetly, softly.
0: విరుద్ధమైన మార్గంలో మీరు ఎప్పుడు ప్రవేశించకండి.
1: Never act against their interests.
0: ఈ రామచంద్రుని యొక్క తత్వమే జగత్కంత వ్యాప్తి అయిపోయింది.
1: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ రామా దట్ ఇస్ వైడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ రామచంద్రుని యొక్క చరిత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా నూతనంగా జరిగినట్టుగా కనిపిస్తుంది.
1: థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ హావ్ పాస్డ్, స్టిల్ రామాస్ గ్లోరీ అండ్ యెస్టర్డే ఆర్ సన్.
0: మానవుడు పుట్టే కొన్ని కోట్ల సంవత్సరాలైంది.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ was born crores of years ago.
0: కోట్ల సంవత్సరాల పూర్వమే రామచంద్రుని యొక్క ఇది.
1: అండ్ రామా స్టోరీ ఆల్సో బిలాంగ్ టు ది యోర్.
0: అట్టి రామచరిత్రను ఈనాటి కూడాను గొప్ప చరిత్రగా పవిత్రిస్తున్నారు.
1: ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ రామా ఇస్ సో మైటీ అండ్ నోబుల్.
0: అలాంటి సత్యశీలుడు కావాలి.
1: సో వన్ షుడ్ బి వన్ ట్రూ.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు కావాలి.
1: అండ్ వన్ షుడ్ హ్యావ్ సచ్ డిజర్వింగ్ సేక్రెడ్ హార్ట్.
0: కానీ దేనియందు లేకపోయినప్పటికీ,
1: ఇట్ మే బి దేర్ నాట్ బి దేర్
0: ఇన్ అదర్ విషయమునందు మాత్రము ఏమాత్రం కూడా మనసు చరించి చేయకూడదు.
1: అండ్ సీ దట్ యువర్ మైండ్ విల్ నెవర్ వేవర్.
0: లాంగ్ లైఫ్, యు
1: హావ్ గాట్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
0: ఈనాడు అట్ట కాదు, ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటున్నారు, మరి మూడవది నేను విడాకులకు బయలుదేరుతున్నారు.
1: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్, దే గెట్ మ్యారీడ్ యాస్ పర్ దేర్ ప్రిఫరెన్స్ అండ్ చాయిస్. అండ్ దట్ లీడ్స్ టు డైవర్స్.
0: యోచన చేయకుండా చేయటం వల్ల ఈ పెద్దల యొక్క ఆశీర్వాదం లేకుండా, పెద్దల యొక్క అనుగ్రహం లేకుండా సంతోషంగా ఇది చేయటం వల్ల ఈ విధమైన పరిస్థితికి వస్తున్నారు.
1: ద రీజన్ ఇస్ దట్ దే హావ్ నాట్ సాట్ ద పర్మిషన్, ద బ్లెస్సింగ్ ఆఫ్ దేర్ ఎల్డర్స్.
0: నా ఇష్టం అంటారు.
1: దే సెడ్ ఇట్స్ మై విష్.
0: నీ ఇష్టము, ఇష్టం వచ్చినట్టుగా నీవు సంచరించటమేనా?
1: యూ కెనాట్ యాక్ట్ యాస్ పర్ యువర్ విష్.
0: ఇష్టం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Wherefore you got this wish?
0: Conscious and it is atma nunchi raavali.
1: It should come out of your
0: kevalam pichi drushti nunchi kuda vachindi.
1: It is out of your bad looks, bad temperament.
0: Kaga nee bad look, bad thoughts valla neeku vachindi.
1: Your wish is based on the bad looks and bad thoughts.
0: Nee maatalu em manchi satyamainatuntiva?
1: Are your words
0: kaadu kaadu asatya sambandhamainatunti maatalu?
1: They are utterly false.
0: Durgunamainatunti choopulu,
1: all bad looks,
0: duracharamainatunti charyalu,
1: all bad practices.
0: Ini valla neeku ee durgunalu bayal deertunnayi.
1: And that's the cause for all bad qualities.
0: Kaani alanti దుర్గుణాలకు విద్యార్థులు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఈవిల్
0: టెండెన్సీస్. తల్లిదండ్రులకు తగినటువంటి రీతిగా చెప్పి వారిని సంతృప్తి పరచండి.
1: యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యువర్ పేరెంట్స్ అండ్ ప్లీజ్ దెం.
0: వారిని ప్రసన్నులు గావించండి,
1: మేక్ దెం హ్యాపీ.
0: తల్లిదండ్రులు ప్రసన్నులు కాకుండా నీవు ఏమి చేసినా కానీ అది నీకు ఫలించదు.
1: వితౌట్ యువర్ పర్మిషన్ బ్లెస్సింగ్ వాట్ ఎవర్ యూ డూ యూ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక నీ దుర్గుణాలను మనం ఈనాడు త్యాగం చేయాలంటే ఈ విధమైనటువంటి త్యాగం చేయాలి.
1: దిస్ ఈస్ ది ట్రూ సాక్రిఫైస్ టుడే.
0: యజ్ఞ యాగాదులు చేసినటువంటి దుర్గుణాలను త్యాగం చేయడం కోసమని,
1: సీక్రెట్ రిచువల్స్ యజ్ఞ యాగాలు కండక్టెడ్ టు సాక్రిఫైస్,
0: త్యాగం చేయడం కోసమని,
1: బ్యాడ్ ప్రాక్టీసెస్
0: సత్కర్మను సదాచారంలో అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే.
1: యూ హావ్ టు డెవలప్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్ కండక్ట్.
0: అప్పుడే నీవు సత్యశీలుడు అవుతావు.
1: దెన్ యూ విల్ బి వన్ ఆఫ్
0: ట్రూత్. ఈ జగత్తులో ఈనాడు సత్యశీలుడు లేకపోవడం చేతనే అనేక రకమైనటువంటి అల్లకల్లోలములు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఆర్ నో మెన్ ఆఫ్ ట్రూత్ టుడే, దేర్ఫోర్ ఎడ్యుకేషన్
0: ఎక్కడ చూసినా కానీ దుఃఖములే,
1: ఎవ్రీవేర్
0: ఎక్కడ చూసినా కానీ విచారములే.
1: యూ ఫైండ్ యాంగ్జైటీ సింబల్స్
0: ఎత్తితే చాలు dead bodies too.
1: The moment you see the newspaper killing and violence,
0: ee vaartalu vinatamu kaadu kaadu.
1: And we find everywhere the agitation.
0: Eppudu nunchi cheptunnanu, mottamota indriyalu arikattinappudu మనకి ఏ విధమైన దుర్మార్గ భావాలు రావు.
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ సెన్సెస్ దేర్ విల్ బి నో బ్యాడ్ ఐడియాస్.
0: అప్పుడు ఎవరిపైనా ద్వేషం రాదు.
1: దెన్ యూ విల్ నాట్ హేట్ ఎనీబడీ.
0: తిట్టిన వాడు నా ఎందే ఉన్నాడు, నేను కూడా తిట్టిన వాడి ఎందే ఉంటున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ అక్యూజ్డ్ మీ ఇస్ ఇన్ మీ అండ్ ఐ
0: తిట్టిన వాడు నేను,
1: and we are not different.
0: అదని యందు ఉన్నది ఒకే ఆత్మ, నా యందు ఉన్నది ఒకే ఆత్మ.
1: The same self is present in both of us.
0: ఏకాత్మ భావాన్ని మీరు గుర్తించుకోవాల్సుకుంటే ఎవరిపైనా ద్వేషం రాదు నీకు.
1: And when once we have this one pointed spirit of the self,
0: అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు.
1: And both of us will be happy.
0: ఎవరే సంభవించవు.
1: And there will be no problems
0: at all. విచారములే సంభవించవు.
1: No anxieties.
0: ఈ యొక్క ఏ విధమైనటువంటి ద్వేషములే మనకు రావు.
1: There will be no hatred at all.
0: అట్టి ప్రేమను మనం పెంపొందించుకోవాలంటే ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop that love, we should have single point.
0: ఇందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in both of us.
0: అందున ఇందున ఎక్కడ చూసినా ఒందే ఆత్మలో మకువై ఉన్నాడు.
1: The same ఆత్మ is present. present in you and in me and everywhere.
0: కనుకనే మనకి ఈ దుర్గుణాలు పోవాలంటే ఏకాత్మ భావాన్ని అనుసరించండి.
1: To get rid of bad qualities we should have this thing in
0: direction.
1: Bodies may be different.
0: మనసులు భిన్నంగా ఉండవచ్చును.
1: Minds may vary.
0: కానీ ఆత్మ మాత్రం ఒక్కటే.
1: But atma the self is same.
0: కనుక ఇంతమంది ఇక్కడ కూర్చున్నప్పటికీ దేహాలు వివిధంగా ఉంటున్నాయి.
1: So many have assembled.
0: అందరి యందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
1: Same spirit of the self
0: is same. ఉదాహరణగా మీరు తీసుకోండి ఎన్ని బల్బులు ఇక్కడ వెలుగుతున్నాయి.
1: As an example you find so many bulbs.
0: చిన్న చిన్న బల్బులు ఉన్నాయి. ఇక్కడ విడివిడి బల్బులు ఉన్నాయి. ఇక్కడ గుత్తి బల్బులు ఉన్నాయి. ఎన్ని బల్బులు ఉన్నప్పటికీ కరెంటు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకుంటే ఈ బల్బులతో మనం ఏమాత్రం భేదం పెట్టుకోము.
1: You find the bulbs over there and the chandeliers here, but you find the same current.
0: మన దేహాలంతా కూడా కేవలం బల్బులు వంటివే.
1: The bodies are like bulbs.
0: దీనికి అనేక రకములు అనేక రంగులు అనేక పేర్లు ఉంటున్నాయి.
1: ఇట్ హస్ గాట్ ద బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ కాంప్లెక్షన్.
0: ఎందు ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది కరెంట్ ఒక్కటే.
1: బట్ ద కరెంట్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: కనుకని ఈ ఆత్మభావాన్ని పెంచుకొని
1: develop the ఆత్మిక్ ఫీలింగ్.
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకొని
1: get attached to the
0: దేహాభిమానం క్రమక్రమేణా తన్నగించుకు చేసుకోండి.
1: And cut short your body attachment.
0: అతి శీఘ్ర కాలంలోందే
1: very soon
0: ఈ ఏకాత్మవాదం వల్ల
1: with this
0: లోకములో యుద్ధములు కాని అశాంతి కాని అక్రమలు కాని అనాచారములు కాని సంభవించకుండా ఉండాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థించండి. స్వామి కూడా ఆశీర్వదిస్తాడు.
1: యు ప్రే ఫర్ ది వరల్డ్ పీస్ బికాస్ దేర్ విల్ నాట్ బి ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ వార్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ వరల్డ్ when you are when we have one point in this all the self which is present in all. Don't hate anybody.
0: లోక సమస్త సుఖినో భవంతు. ఈ దేశమే ఆదేశమని మీరు భేదం పెట్టుకోకండి.
1: భగవాన్ విల్ బ్లెస్ అవర్ ప్రేయర్స్.
0: పాకిస్తాన్ అమెరికా రష్యా ఇండియా అనేటువంటి భేదం ఏమాత్రం పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీస్.
0: విశ్వ కుటుంబీకులమే మనము.
1: వి బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: మానవులందరూ ఒక కుటుంబీకులే.
1: ది ఎంటైర్ హ్యూమన్ రేస్
0: మానవ జాతి అంతా ఒక మానవ జాతి.
1: ద హ్యూమన్ సొసైటీ
0: ఇస్ ఎ కమ్యూనిటీ. తండ్రి భగవంతుడే.
1: అండ్ గాడ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ రేస్.
0: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man and fatherhood of God.
0: ఈ రెండింటిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: Develop these two ideas.
0: అప్పుడే లోక సమస్త సుఖినో భవంతు అని ఉచ్చరించినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి.
1: So all that has been prayed for and said that the world should be happy.
0: అతి శీఘ్ర కాలంలో
1: very soon
0: ఈ జగత్తునందు
1: in this world
0: అన్ని దేశముల వారికును క్షేమంగా ఉండాలి.
1: All people should be happy.
0: అన్ని దేశముల వారికును ఆనందంగా ఉండాలి.
1: People of all nations should be joyful.
0: ప్రార్థన మీరు చేసి
1: pray like that.
0: దీనివల్ల మీరు ఈ సుఖాన్ని ఆనందాన్ని కూడా అనుభవించి
1: and experience the joy and
0: peace. జగత్తుకును దీని చాటాలి అని నేను ఆశిస్తున్నాను.
1: Propagate and publicize the need to be joyful, happy and peaceful.
0: ఇదియే మనం చేయవలసినటువంటి పని.
1: This is the job that we should do.

బ్రహ్మసృష్టి చేయు బ్రహ్మాండముల్లయు విష్ణువిన్ని పెంచి వృద్ధి చేయు. బ్రహ్మసృష్టి చేయు

0: పరమశివుడు త్రుంచు పాపిష్టి జీవుల ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: బ్రహ్మన్ ద క్రియేటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ దిస్ కాస్మస్ ఆర్ యూనివర్స్. ఇట్ ఈస్ విష్ణు ద సస్టైనర్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సస్టెనెన్స్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద హోల్ క్రియేషన్. And it's Lord Shiva, the annihilator, who is responsible for the destruction of all of the beings that are wicked. This is the truth declared by Bhagavan.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Ee vishala prapanchamunandu anantamaina vishayamulandu అగాధమైన చింతలయందు అసంతృప్తి పొందుతున్నటువంటి మానవుడు దేనిని వెతుకుతున్నారు? దేనికోసమై వారు తపిస్తున్నారు?
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫినిట్ మెటీరియల్ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్యాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ థాట్ అండ్ వరీస్ ద మ్యాన్ బీయింగ్ టోటలీ వరీడ్ and totally lost for himself. What is that he is in search of? What is that he really wants?
0: Kondaru praaptamainatvanti chintala nimittamai mari kondaru apraaptam nimittamainatvanti oka chintalu salaputu kaalamu vyaktham chavistunnaru.
1: Some are wasting their time thinking of the world, while some are struggling hard to earn that they do not deserve and waste their time.
0: Kani aadhyatmika margamunandu aneka mandi daivanni darshinchalani daivanni smarinchalani daivanto sambhashinchalani chintinchutunnaru.
1: But in the spiritual field, many of the aspirants, they want to enjoy the proximity to the divine. They want to converse with him. They want to be with him and near him.
0: Brahma Vishnu Maheshwarlani manavulu chintistunnaru kaani ee Brahma Vishnu Maheshwarlu aakara manavulu kaadu.
1: Man worships the triune God in the form of Brahma Vishnu Maheshwara in a human form, but not so.
0: Veeriki aakaramulu levu.
1: They have no forms.
0: ఆధారములు లేవు.
1: There nothing whatsoever.
0: దీని వల్ల లభించేటువంటి ఒక ఆనందము లేదు.
1: And there's no bliss out of such form of worship.
0: అయితే ఈ మూవరు కూడాను ఏ ఆకారంతో ఉన్నారు అని విచారణ చేస్తే ఉపాధులు లేనటువంటి ఒక గుణాకారులై ఉన్నారు.
1: If you want to know the real form, you will understand, though they do not have any vesture whatsoever, they have certain attributes at the functional level.
0: ఏమిటి ఈ యొక్క ఆకారములు?
1: What is the vesture, the form they have put on?
0: ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: It is said God dwells in all of the creatures.
0: ఈశ్వరుడు అన్ని భూతములు యందు ఉంటున్నాడు.
1: God is present in all of the beings.
0: కాని ఏ ఆకారంతో ఉంటున్నాడు?
1: Yet in what form is he present?
0: ఈ ఆకారం తెలియనటువంటి ఒక రూపమును చింతించి ఏమి ప్రయోజనము?
1: What is that you derive by contemplating on that which has no form?
0: కనుక ఈశ్వరత్వం అనగా కేవలం మానవుని యందు కనిపించేటువంటి వినిపించేటువంటి తలపించేటువంటి మరి మరిపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క శ్వాసనే.
1: Therefore the divinity is that which is present in everyone in a non-apparent way, that which cannot be heard nor felt, that will make you live in this world in the form of very breath.
0: Kani ee shabdamu ye vidhanga manaku gocharistundadi?
1: The sound, how do you able to listen to it?
0: Ee shabdamu raakaranga anubhavinchalante em cheyali?
1: What is to be done to experience sound in the form, in a particular form?
0: దీనిని ఉపనిషత్తులు బ్రహ్మ అన్నారు.
1: కాల్ ఇట్ బ్రహ్మ.
0: ఆత్మ అన్నారు.
1: ఆల్సో కాల్ ఇట్ ఆత్మ.
0: ఇలాంటి ఆకారరహితమైనటువంటి పదములు ఎన్ని చెప్పినప్పటికీ మానవునికి అర్థం కాదు.
1: Man cannot understand by listening to these terms that have no specific forms.
0: అయితే ఈ శబ్దములకు ఆకారం ఏమిటి?
1: Yet what is the form behind this sound?
0: ఇట్టి శబ్దబ్రహ్మమైనటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని ఏ ఆకారంగా మనం చింతించాలి?
1: In what form can we think of the divinity that is present in the form of the primordial sound?
0: దీనిని ఈశ్వరత్వము అన్నారు.
1: This is the divinity.
0: ఈశ్వరత్వమనగా అర్థం ఏమిటి?
1: What is the meaning of ఈశ్వరత్వ?
0: మంగళకరమైనటువంటి యొక్క శ్వాస అని అర్థం.
1: That only means the breath which is auspicious.
0: ఇట్టి మంగళకరమైనటువంటి శ్వాస ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుండాలి?
1: How do you get this auspicious breath?
0: ఈ ఈశ్వరత్వము మానవుని యొక్క శ్వాస నుండి సోహం సోహం సోహం అనేటువంటి శబ్దంతో మనకు గోచరిస్తుండాలి.
1: The divinity is present in the very breath of man in the form of soham.
0: అనగా ఆ సో అనేటువంటి దీన్ని నా యొక్క ఆకారం అన్నారు.
1: It is said that very syllable so is my form.
0: అది నా ఆకారం అన్నారు.
1: That is my form.
0: అయితే ఇట్టి ఆకారం మనము గుర్తించడానికి వీలవుతుందా?
1: Is it possible to recognize that form?
0: తనను తాను గుర్తించుకోవటమే ఈ యొక్క శ్వాస యొక్క ఆకారం.
1: To know one's own self, to recognize one's own self, amounts to recognition of the breath.
0: ఇలాంటి ఈశ్వరత్వాన్ని మనం ఎంత చింతించినప్పటికీ ఆనందం లభించదు.
1: In spite of prolonged period of contemplation of the divinity, you can never attain bliss.
0: కనుకనే మానవత్వమునందు ఉన్నటువంటి యొక్క ఈ శబ్దము ఈశ్వరత్వాన్ని నిరూపిస్తూ ఉంటున్నది.
1: This primordial principle of the sound in every man demonstrates, proves the existence of the divinity.
0: మనం శబ్దమును గుర్తించుకొనక కేవలం ఆకారము నుండి మాత్రమే లక్ష్యం ఉంచుకుని ఈ శబ్దం యొక్క అర్థం ఏమిటి అని విచారణ చేస్తే మనకి ఏమాత్రము గోచరం కాదు.
1: Without thinking of the primal sound, we go by the form only, and so we are not able to know the divinity in reality.
0: కనుక దీనికి ఒక ఆకారం నిర్ణయించాలి.
1: సో సమ్ ఫార్మ్ హ్యాస్ టు బి అస్యూమ్డ్ ఆర్ డిసైడెడ్
0: ఇది గుణాకారమే దీనికి యొక్క సరైన ఆకారం.
1: ది గుణ ఆర్ ద అట్రిబ్యూట్ ఈస్ ద ప్రాపర్ ఫార్మ్
0: అనగా ఇది సాత్వికమైనటువంటి గుణము సోహం.
1: సోహం represents the sattvic quality, the piousness.
0: ఈ సాత్వికమైనటువంటి యొక్క గుణము నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వం.
1: The very pious quality is the sign of divinity.
0: అయితే ఈ శ్వాస నుండి మరొకటి కూడాను ఆవిర్భవిస్తుండాలి.
1: Out of breath emanates some other thing.
0: అది ఏ విష్ణుత్వము అని.
1: That is sustenance, విష్ణుత్వం.
0: అనగా ఈ విష్ణుత్వమునకు ఆకారం ఏమిటి?
1: What is the form of this principle of sustenance?
0: అనగా మనసు యొక్క భావమే.
1: It is at the level of the psyche domain or thought.
0: ఇది సోహం అనేటువంటి శబ్దం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క మనోతత్వమే.
1: It is the psychology or the mental frame that comes out of this soham, the primal sound.
0: ఈ సోహం అనేటువంటి దీని నుండి అన్ని రకమైనటువంటి శబ్దములు కూడాను ఆరంభమవుతున్నాయి.
1: In fact, soham sound, primal sound, is the very origin for the rest of the sounds.
0: ఈ శబ్దము మనసు యొక్క ఆకారంగా నిరూపిస్తూ ఉండాలి.
1: And this very sound represents the form of the mind.
0: ఇదనే విష్ణువు అన్నారు.
1: And he is Vishnu or sustainer.
0: మనసే విష్ణువు అని.
1: Mind is Vishnu.
0: ఈ విష్ణువు అనేటువంటి నాభి నుండి కూడాను మరొక ఆకారం ఆవిర్భవిస్తుండాలి.
1: Out of the navel of the sustainer Vishnu arises some other form.
0: అది ఏ బ్రహ్మ అని.
1: That is Brahma.
0: కనుకనే ఈశ్వరత్వము విష్ణుత్వము బ్రహ్మత్వము అనేటువంటిది సోహం తత్వం నుండి విష్ణుత్వం ఈశ్వరత్వం ప్రారంభిస్తే.
1: Therefore, the three aspects, the creation, the substance, annihilation, begin with the soham principle to begin with.
0: మనసు యొక్క తత్వమే విష్ణుత్వాన్ని నిరూపిస్తుండాలి.
1: Therefore, the principle of sustenance speaks of the nature of the mind.
0: ఈ శ్వాస నుండి వచ్చేటువంటి యొక్క ఈశ్వరత్వం అనగా దైవత్వము బ్రహ్మత్వంగా వచ్చింది.
1: Therefore, the divinity out of this breath speaks of the creation aspect. This has taken the form of the speech faculty. All that words that we utter, they represent the
0: Brahmatva.
1: So every word that we speak represents the
0: creativity.
1: Every thought is out of the principle of Vishnutva. And every aspect is Ishwaratva.
0: ఈ శ్వాస నుండి వచ్చేటువంటి యొక్క ఈశ్వరత్వం అనగా దైవత్వము బ్రహ్మత్వంగా వచ్చింది.
1: Therefore, the divinity out of this

0: స్వభావము ఇది ఈశ్వరత్వమే.
1: అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈజ్ ఈశ్వరత్వ డివినిటీ.
0: కనుకనే ఈశ్వరత్వమే శ్వాస.
1: దేర్ఫోర్ ఈశ్వరత్వ ఇస్ బ్రెత్.
0: ఇంకా మనస్సు.
1: దెన్ ద మైండ్.
0: మనస్సు అనేటువంటిది ఇది విష్ణుత్వము.
1: దిస్ మైండ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్. విష్ణు
0: ఈ విష్ణు నుండి ఆవిర్భవించినటువంటి యొక్క బ్రహ్మతత్వమే నిజమైనటువంటి ఒక వాక్కు.
1: Therefore, the words that we utter represent that aspect that comes out of the navel of Vishnu.
0: Kanukane daivattam anaga mana yokka swasa nundi aavirbhavinchetvanti yokka soham tattvame daivattam.
1: Therefore, the divinity represents the principle of soham or the primal sound out
0: of the epatikini ye natikaina kuda nu manalni vadalipettabodu.
1: It will never leave you at any point of time.
0: Manam dehamato undinanta varaku kuda nu aa yokka శ్వాస మనకు ఆవిర్భవిస్తూనే ఉంటుంటుంది.
1: సో లాంగ్ వి ఆర్ అలైవ్ ఇన్ దిస్ బాడీ దిస్ బ్రెత్ కంటిన్యూస్.
0: మనస్సు ఇదే సంకల్ప వికల్పంతో కూడినటువంటిది.
1: మైండ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఇదే విష్ణుత్వము అనేటువంటిది.
1: దిస్ ఇస్ విష్ణుత్వ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్.
0: ఆ విష్ణుత్వం నుంచి కూడా వచ్చిన నాభి నుండి వచ్చినటువంటి యొక్క శబ్దమే వాక్తత్వము.
1: దేర్ఫోర్ the kind of sound that comes out of the navel of the Vishnutva is the word.
0: అది ఏ బ్రహ్మత్వము అని.
1: That is brahmatva or creativity.
0: ఈ బ్రహ్మత్వమునకు మూల కారణం ఏమిటి?
1: What is responsible for this creativity?
0: శబ్దమును ఆకర్షించినటువంటిది ఈ బ్రహ్మత్వము.
1: And this brahmatva creativity is after the sound.
0: శబ్ద బ్రహ్మమయి చరాచరమయి అని అంది.
1: And one is of sound, the other one is of motility.
0: ఈ శబ్దం అనేటువంటి వాక్కు ద్వారా
1: the sound that comes out by word
0: saraswatini aakarshinchadu
1: and is drawn by saraswati.
0: Kargal saraswati durga lakshmi ee muguru kulanu ee mooditi oka aakaramale.
1: Therefore saraswati durga lakshmi the triune aspect of the divinity represent these three principles.
0: Kanuka aakaramlo manam aaradham chesi లభించేటువంటి యొక్క ఆనందం ఏమాత్రము కనిపించదు.
1: దేర్ఫోర్ ద రియల్ బ్లిస్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ బై మియర్లీ వర్షిపింగ్ ద ఫామ్.
0: ప్రతి మానవుని ఎందుకు శ్వాస ఆడే సమయం లోపల సోహం సోహం ఇది లేకుండా మాత్రము మన శ్వాసనే మాత్రము మనం బంధించలేము.
1: యూ కెనాట్ అరెస్ట్ యువర్ బ్రెత్ విదౌట్ క్యారీయింగ్ దిస్ సోహం ప్రిన్సిపల్.
0: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా ఈ మాట అనేటువంటిది రాదు.
1: విదౌట్ థాట్ యూ కెనాట్ స్పీక్.
0: కనుకనే మన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటి యొక్క వాక్కు
1: సో ద వర్డ్ కమ్ అవుట్ ఆఫ్ బ్రెత్
0: వాక్కు నుంచి వచ్చినటువంటి అంతరాత్మము
1: అండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది వర్డ్స్
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే
1: ది యూనిటీ ఆఫ్ ది త్రీ
0: అవినాభావ సంబంధము అన్యోన్య ఆశ్రయము
1: రిప్రజెంట్ ది ఇంటర్ రిలేషన్షిప్ అండ్ ఇంటర్ డిపెండెన్స్.
0: ఇటువంటి తత్వాన్ని మనము గుర్తించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము.
1: We are making many, many efforts to know the nature.
0: సాధనల వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: యూ కాన్ గెట్ ఇట్ బై ఫాలోయింగ్ స్పిరిచువల్ పర్సూట్స్.
0: విచారణ వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: యూ కెనాట్ నో బై ఎంక్వైరీ.
0: పరిశోధనల వల్ల మనం లభించేటువంటిది ఇది.
1: అండ్ యూ హావ్ గాట్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్వెస్టిగేట్.
0: కనుక పరిశోధనలు చదివినప్పుడే
1: పరతత్వం
0: మనకు అర్థమవుతుంది.
1: వెన్ యూ ఇన్వెస్టిగేట్ యూ కెన్ అండర్స్టాండ్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్.
0: ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని
1: ద ట్రూత్ విచ్ ఇస్ ద స్టాండర్డ్
0: సత్య స్వరూపమైనటువంటి నిత్యాన్ని
1: దాట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్
0: ఆనందపరమైనటువంటి సత్యాన్ని
1: అండ్ దాట్ బ్లిస్ విచ్ ఇస్ ది అల్టిమేట్
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని
1: ది హార్మనీ ఆఫ్ ది త్రీ
0: మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్.
0: కనుకనే
1: సో
0: మానవుడు ఈనాడు
1: మ్యాన్ టుడే
0: ఉపనిషత్తులు ఎన్నియో చదువుతున్నాడు.
1: ఈ గోస్ త్రూ మెనీ ఆఫ్ ది ఉపనిషత్స్.
0: ఉపనిషత్తుల యొక్క సారం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఉపనిషత్తుల యొక్క సారము నీ యొక్క తత్వాన్ని బోధించడమే.
1: ఉపనిషత్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ teaches you your reality.
0: Anekatvamlo unnatundi ekatvanni nirupinchadame.
1: It clearly proves the unity in diversity.
0: Deham abhyasinchunnamu
1: and you have the body.
0: Kani dehanni poshistunnamu
1: and you maintain your body.
0: కానీ దేని నిమిత్తమై పోషిస్తున్నాము?
1: వై డూ యూ వాంట్ టు మెయింటైన్ యువర్ బాడీ?
0: ఈ పోషించడం వల్ల లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ బై దిస్ మెయింటెనెన్స్?
0: ఏమాత్రము లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: దేహం ఉన్నంత వరకు భుజించాలి.
1: సో లాంగ్ ద బాడీ లాస్ట్ యూ షుడ్ పార్ట్
0: భుజించినంత వరకు నిద్రించాలి.
1: యూ గాట్ టు స్లీప్.
0: నిద్రించినంత వరకు ఆనందాన్ని పొందాలి.
1: అండ్ యూ కెన్ బి హ్యాపీ యాజ్ యూ స్లీప్.
0: తదుపరి లేచిన తర్వాత ఈ ఆనందం ఎక్కడిది?
1: ద మూమెంట్ యూ గెట్ అప్ వాట్ హ్యాపెన్ టు దిస్ హ్యాపీనెస్.
0: కనుకనే ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం విస్మరించి
1: we have forgotten the essence of upanishads.
0: వికృతమైనటువంటి ఒక అంతరార్థాన్ని మనం ఆశ్రయించి
1: we are after the perverted interpretation.
0: నామ విషయమైనటువంటి ఒక స్వరూపాన్ని విశ్వసించాలి.
1: we just go by

0: the name and form only.
1: కనుకనే నామమే ప్రధానమైనటువంటిది.
0: సో గాడ్స్ నేమ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: భగవంతునకు ఎట్టి పేర్లు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్.
1: అన్ని పేర్లు తనవే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: అన్ని పేర్లు యందు తానే ఉన్నాడు.
0: హీఈస్ ఇన్ ఎవ్రీ నేమ్.
1: తనది కానటువంటిది
0: There is nothing which he is not.
1: తాను లేనటువంటిది ఎక్కడగా మనకు కనిపించదు.
0: There is no place where he is not present.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ముఖ్యంగా భగవంతుని యొక్క తత్వము ప్రేమనే.
0: In fact, the God's nature is this love.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని మనము ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది నేచర్ ఆఫ్ లవ్.
1: ఇవన్నీ కూడా ఈ దేహం నుండి మనకు లభిస్తూ ఉంటున్నాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ దిస్ బాడీ.
1: దేహంలో ఎన్నో రకములైనటువంటి యంత్రములు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ బాడీ దిస్ లాట్ ఆఫ్ మిషనరీ.
1: ఈ మిషనరీని మనం ఎన్ని విధాల పరిశోధన చేసినా దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేము.
0: ద మిషనరీ ఇన్ ద బాడీ ఇట్ సిగ్నిఫికెన్స్ కెనాట్ బి నోన్ బై ఎనీ ఇన్వెస్టిగేషన్.
1: అన్నింటికి మెయిన్ స్విచ్ ఒకటి ఉంటుండాలి.
0: దేర్ లైస్ ద మెయిన్ స్విచ్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద మిషనరీ.
1: కన్నులు చూస్తున్నాయి.
0: ఐస్ వాచ్.
1: అనేక కాంతులు మనకు కనిపిస్తున్నాయి.
0: వీ సీ మెనీ లైట్ రేస్.
1: నాలుక పదార్థాన్ని భుజిస్తున్నాయి.
0: ద టంగ్ ఈట్స్.
1: అనేక రకమైనటువంటి ఒక టెస్ట్ బడ్స్ అనగా టెస్ట్ మనం రుచిస్తున్నాయి.
0: వీ టెస్ట్ మెనీ డిషెస్ మెనీ ఐటమ్స్.
1: కానీ చెవులు ఉంటున్నవి.
0: వీ హావ్ ఇయర్స్.
1: అనేక రకమైనటువంటి శబ్దములు వినిపిస్తుండాలి.
0: వీ లిసన్ టు మెనీ సౌండ్స్.
1: ఈ అన్నింటికి మూలాధారం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్?
1: ఇది ఏదో ఒకటి ఆధారమైనటువంటి ఒకటి ఉంటుంది. చేతనే
0: బికాస్ ఆఫ్ ది సమ్ ఫౌండేషన్ బిహైండ్ ఆల్ దిస్.
1: దీనిని ఫండమెంటల్ అని అన్నారు.
0: ఇట్స్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ fundamental principle.
1: అన్నిటికీ ఒక ఆధారమైనటువంటి ఒకటి ఉండాలి.
0: దేర్ ఇస్ వన్ ఫౌండేషన్ ఆర్ ఫండమెంటల్ బిహైండ్.
1: ఆ ఫండమెంటలే దీనికి తగినటువంటి ఒక ఆధారము.
0: దిస్ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ ది ఫౌండేషన్ బేసిస్.
1: దానిని మనం ఆత్మ అన్నాము.
0: దిస్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఈజ్ ఆత్మ.
1: ఈ ఆత్మతత్వం చేతనే
0: బికాస్ ఆఫ్ ది కాస్మిక్ ప్రిన్సిపల్
1: మన హృదయం నుండి అనేక రకమైనటువంటి ఒక భావములు ఆవిర్భవిస్తున్నాయి.
0: సో మెనీ థాట్స్ అరైజ్ అవుట్ ఆఫ్
1: ఈ సంకల్పములకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్ థాట్ ప్రాసెస్?
1: ముఖ్యంగా ఈ సంకల్పములు మన హృదయం నుంచి వచ్చేటువంటి
0: హార్ట్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ హృదయం అనేటువంటిది వేదము.
0: దిస్ హృదయ ఈజ్ వేద.
1: ఈ సంకల్పములే అనేక రకమైనటువంటి శృతులు.
0: ద థాట్స్ ఆర్ శృతీస్.
1: ఈ శృతుల నుంచి వచ్చేటువంటి ఒక అంతరార్థములే వేదాంతములు.
0: The meaning of these srutis, is Vedanta, philosophy.
1: కనుకనే వేదములు ఎక్కడో ఉన్నాయని మనం భావించుకోవటం కాదు.
0: Never consider Vedas are far away from you.
1: సర్వత్రా ఉండేటువంటి ఈ శబ్దములు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
0: The sounds which are present, sound waves everywhere are with you, in you.
1: కనుక మన హృదయం అనేటువంటి యొక్క వేదము నుంచి
0: out of the heart of the Veda
1: మనము ఈ శబ్దములు అనేటువంటిది కొన్ని నామములు అనేటువంటిది మనం గుర్తించుకుంటూ పోవాలి.
0: వీ హావ్ గాట్ టు రికగ్నైజ్ ద నేమ్స్ బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్.
1: ఇట్టి పదములను మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ దట్ వీ అట్టర్.
1: ఈ పదముల యొక్క అంతరార్థములే వేదార్థములు.
0: ద సిగ్నిఫికెన్స్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ స్పెల్ట్ అవుట్ ఈజ్ ది వెరీ ఫిలాసఫీ.
1: సర్వత పాణిపాదం అన్నది.
0: It is said sarvata panipadam.
1: Tat sarvatokshi shiromukham annadi.
0: Tat sarvatokshi shiromukham it declares.
1: ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే
0: if we know the meaning clearly
1: అప్పుడే మనకు ఈ వేదార్థములు మనకు గుర్తుంటాయి.
0: Then you will be expert in philosophy.
1: తెల్లవారినప్పుడు మన యొక్క పౌర్ణచంద్ర ఆడిటోరియం లోపల వేదమును అనేక రకంగా ఉచ్చరిస్తూ ఉంటారు.
0: In the morning times there in the Purnachandra auditorium you find the chanting of Veda.
1: కానీ ఆ శబ్దం వింటుంటేనే ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది.
0: As you listen to Vedic sounds you will experience bliss.
1: కానీ పదములు వింటేంత మాత్రమే ఆనందం కలుగుతుంది. కానీ పదార్థములు మనకు ఏమాత్రం అర్థం కాదు.
0: You don't understand their meaning but yet you experience the bliss.
1: ఈ మీనింగ్ తీసుకునే ప్రయోజనం ఏమిటి?
0: What is the use in knowing the meaning?
1: పదముల యొక్క శబ్దాన్ని మాత్రమే మనం గుర్తించాలి.
0: Know the power of the sound in the utterance of
1: any recommendation meaning lo untuntai.
0: There are lots and lots of meanings for these terms.
1: Kani nanarthamullo undu
0: in different meanings
1: anarthamulu teeskoni
0: and you go by the wrong interpretation.
1: Edatani visvasistunnamu
0: and you have forgotten the reality.
1: Edatani visvarinchadam chetane manaku satyatattvam gurtinchadaniki veellayinattu undi.
0: Because the reality is just forgotten and therefore you are not able to know the
1: prema swarupulara
0: embodiments of love.
1: Vidyarthulara
0: students
1: పదమును మనకు అర్థం కాలేదని దీన్ని వదలకూడదు.
0: నెవర్ గివ్ అప్ దీస్ వర్డ్స్ ఫర్ ద సింపుల్ రీజన్
1: అనేక రకమైన అర్థం ఉంటున్నాయి.
0: Every word has many meanings.
1: ఎవరెవరికి తగినటువంటి అర్థాన్ని వారు తీసుకోవాలి.
0: Each one should take his own interpretation.
1: అట్టి సొంత అర్థాన్ని తీసుకున్నప్పుడే
0: when you go by your own path,
1: నిజమైనటువంటి యొక్క పారార్థం మనకు అర్థమవుతుంది.
0: You can understand the true spiritual pursuit.
1: ఈ స్పిరిచువల్ పర్సన్ మనం తీసుకోవాలంటే
0: if you want to follow the spiritual pursuit,
1: నిజమైనటువంటి యొక్క మౌనం వహించాలి.
0: You should observe true silence.
1: అర్థం తెలుసుకునేటువంటి విచారంలో ప్రవేశించకూడదు.
0: Don't try to investigate to know the meaning.
1: లేక విమర్శించేటువంటి దీంట్లో మనం ప్రవేశించకూడదు.
0: Nor would you try to interpret.
1: విచారణలో మనం ప్రవేశించాలి.
0: You should proceed on the path of inquiry.
1: అట్టి విచారణ అనేటువంటిది
0: that inquiry
1: కేవలం మన అభిష్టమును పురస్కరించుకుని ఉంటుంటాయి.
0: Is based on your will to know.
1: మన ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుంటుందో
0: just as love is in you,
1: దానికి తగినటువంటి ఒక విచారణగా మనకు నిరూపిస్తుంది.
0: That will prompt you, take you, lead you to inquiry.
1: కనుక
0: so
1: మనం విచారణ చేయాలంటే
0: if you want to inquire,
1: మన భావముల యొక్క పురస్కారాన్ని మనం ప్రవేశించుకోవాలి.
0: We should see that the thought process would be steady.
1: నిన్న దినం చెప్పాను.
0: భగవాన్ said the other day,
1: ఏ పదార్థం ఎందుకని దాని మధురమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వస్తుండాలి.
0: The sweetness that you find in all these sweets, how do you get it?
1: అది కేవలం ఒక మానవుడు ఉచ్చరించినటువంటిది కాదు, మానవుడు ఉద్భవింప చేసినటువంటిది కాదు.
0: ద స్వీట్నెస్ ఇస్ నాట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఎనీ మ్యాన్.
1: కానీ ఇది స్వతసిద్ధంగానే ఆవిర్భవించినటువంటిది.
0: ఇట్ ఈస్ ఎ న్యాచురల్ క్వాలిటీ.
1: చెరకు లోపల తీపి ఎక్కడి నుంచి వచ్చింది?
0: హౌ డు యూ గెట్ ద స్వీట్నెస్ ఇన్ షుగర్?
1: వేప లోపలి కారం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వై ది చిల్లీస్ ఆర్ హాట్?
1: వేపలోని చేదు ఎక్కడి నుంచి వచ్చింది?
0: అండ్ వై ది నీమ్ ఇస్ బిటర్?
1: మల్లెలోని ఒక వాసన ఎక్కడి నుంచి వచ్చింది?
0: అండ్ వై ది జాస్మిన్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రాగ్రెంట్?
1: ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క తత్వంలో అనుకుంటారు.
0: We think we consider it as a natural quality.
1: ప్రకృతి యొక్క తత్వం మనకు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం?
0: హౌ కెన్ యూ నో ద నేచర్?
1: కాదు కాదు, పరమాత్మ యొక్క తత్వమే ఈ ప్రకృతి స్వరూపంగా కనిపిస్తుండాలి.
0: ఇట్ ఈస్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ దట్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ నేచర్.
1: కనుకనే ఈ నేచర్ యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: సో వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్ క్లియర్లీ.
1: నేచర్ లోపల అనేక రకమైనటువంటి భావాలు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ నేచర్ దేర్ సో మెనీ సెంటిమెంట్స్.
1: అనేక రకమైనటువంటి భేదములు కూడా ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ వెరైటీ ఆఫ్
1: అనేక రకమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
0: దేర్ సో మెనీ మీనింగ్స్ టూ.
1: ఇలాంటి పరమాత్మ తత్వమైనటువంటి ప్రకృతిని మనం అర్థం చేసుకోవటం ఇది అసాధ్యము.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు కాంప్రహెండ్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్.
1: కనుక పరమాత్మని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే
0: టు నో గాడ్ ఇన్ ఫుల్,
1: పరతత్వంలో మన మనసును ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిట్.
1: ఈ మైండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్ ద మైండ్ హస్ కమ్?
1: నీ సంకల్ప వికల్పం నుంచే వచ్చినాయి.
0: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: నీ శ్వాస నుంచే వచ్చాయి.
0: అండ్ ఇట్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ బ్రెత్.
1: కానీ ఇందు నుంచి వచ్చినటువంటి యొక్క స్వరములు ఏ విధంగా వస్తున్నాయి?
0: అండ్ సౌండ్స్ హౌ డు దే కమ్?
1: దాని తర్వాత
0: లేటర్
1: మనం ఒక విధమైనటువంటి యొక్క శబ్దమును విచారించాలి.
0: అండ్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ దిస్ సౌండ్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము?
0: అండ్ దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ, బ్రహ్మత్వ.
1: ఆ బ్రహ్మతత్వంలో ఉన్నటువంటి సోహం తత్వమే మనకు నిజమైనటువంటి ఆత్మతత్వం.
0: అండ్ ది బ్రీతింగ్ ప్రిన్సిపల్ సోహం ఈజ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్.
1: కనుక ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ శ్వాస తత్వాన్ని మనం ఉచ్చరించుకోవాలి.
0: సో టు నో ది ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ నో ది సోహం ప్రిన్సిపల్.
1: సోహ నిమిత్తమే మనం జీవిస్తున్నామే కానీ సోహమే లేకపోతే ఈ జీవితమే అక్కర్లేదు.
0: వితౌట్ బ్రీతింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం యూ కెన్ నాట్ లివ్ ఎనీ లాంగర్.
1: ఏ రకమైనటువంటి శబ్దం వచ్చినప్పటికీ సోహం అనేటువంటి శబ్దం ఒకటి ఉంటుండాలి.
0: ఆల్ సౌండ్స్ హావ్ గాట్ దిస్ సోహం యాజ్ ద బేసిస్.
1: ఈ శబ్దాన్ని పురస్కరించుకుని మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నాము.
0: వీ జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ దిస్ సౌండ్.
1: ఈ సోహం అనే శబ్దమే లేకపోతే మనకు జీవితమే అర్థం కాదు.
0: వితౌట్ దిస్ సోహం ద ప్రైమల్ సౌండ్ యూ కెనాట్ నో యువర్ లైఫ్.
1: కనుకనే మనము జీవించే దేని నిమిత్తమై?
0: Why should we live? What's purpose?
1: Soham yokka tattvanni artham gaavinchukovatam kosamani.
0: The purpose of life is to know the meaning of soham.
1: Kaani deeni artham e vidhanga untuntadi?
0: How is its meaning?
1: Soham.
0: Soham.
1: Idi hamsa gayatri ani chepparu.
0: This soham is also called hamsa gayatri.
1: So ante adi.
0: So that.
1: Ham anaga nenu.
0: Ham I.
1: Adi nene.
0: I am that.
1: Idi adi nene ante edi?
0: I am that means what is that here?
1: అక్కడ ఏది ఉన్నది అది నేనే అనడానికి?
0: What is present there?
1: అక్కడ మనస్సు ఉన్నది.
0: There lies the mind.
1: ఈ మనస్సే నేను అనుకుంటే,
0: and if you think that you are the mind,
1: ఈ సాధనకు మనస్సంతా అడ్డు తగులుతుంటది.
0: And this mind is an obstacle in spiritual path.
1: కాబట్టి మనసే నేను అనుకుంటే ఇది మనసుకు ఏమాత్రమో అర్థం లేదు.
0: If you identify with the mind has no meaning at all.
1: మనసు కేవలం ఒక పిచ్చి కోతి వంటిది అంటారు.
0: Mind is a mad monkey.
1: అలాంటి మనసును నమ్ముకొని నువ్వు ఏ మార్గంలో పోగలవు?
0: And what is that you can derive out of it?
1: కాదు కాదు, మనసును మనసుగా భావించకూడదు.
0: డోంట్ కన్సిడర్ సింప్లీ యాజ్ మైండ్.
1: మనసును దైవంగా మనం విశ్వసించాలి.
0: కన్సిడర్ మైండ్ యాజ్ డివైన్.
1: ఈ మనసే విష్ణు స్వరూపము.
0: దిస్ మైండ్ ఇస్ రిప్రజెంట్ సస్టైనర్, విష్ణుత్వం.
1: ఆ మనసే లేకపోతే శ్వాసనే లేదు.
0: విదౌట్ ద మైండ్ దేర్ ఇస్ నో శ్వాస ఆర్ ద బ్రెత్.
1: శ్వాస ఆడటం చేతనే మైండ్ ఆవిర్భవిస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ద మైండ్ ఈజ్ ఫంక్షనల్.
1: ఈ శబ్దం రావటం చేతనే బ్రహ్మసత్వం మనకు ప్రాప్తిస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ సౌండ్, ప్రైమల్ సౌండ్, యూ విల్ అండర్స్టాండ్ క్రియేటివిటీ.
1: ఈ విధమైనటువంటి అంతరార్థాలు గుర్తించడానికి పోవాలంటే మనకు ఉపనిషత్తులు ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: We cannot understand the Upanishad principles in depth.
1: ఈ ఉపనిషత్తుల లోపల ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థములు ఎన్నో కలిసి ఉంటున్నాయి.
0: There are many many sacred noble interpretations in Upanishads.
1: కానీ ఇలాంటి అర్థమే మనకు గోచరించడానికి మనం ఏం చేయాలి?
0: What is that we should know, do now to know the meaning?
1: విచారం చేయాలి.
0: We should inquire.
1: కూర్చున్నావు.
0: You are seated.
1: కూర్చున్నప్పుడు సోహం వస్తుండాలి.
0: You just find this soham
1: going. దీన్ని వాచ్ చేయాలి.
0: Watch this soham.
1: ఏది సో, ఏది హం?
0: What is so? What is hum?
1: ఏ యొక్క నాద్రం నుంచి సో అని వస్తుండాలి.
0: And what is the origin, the beginning place?
1: ఏ ద్వారం నుంచి హమ్ అనేటువంటి దిగుతుండాలి.
0: And what is the nostril through which hum comes up?
1: ఒకటి పోవటము, ఒకటి రావటము.
0: One is inhalation, other is exhalation.
1: కనుకనే ఈ వచ్చిపోయేటువంటి శబ్దం మాత్రమే గుర్తించుకుంటూ పోతే సోహం.
0: And if you watch this inhalation and exhalation process, it is
1: okati lopara pothundadi.
0: One goes in breathing,
1: adi so.
0: Breathing in is so.
1: Hum,
0: hum,
1: ide ahankaramu.
0: That is
1: అదే బయట పోయేటువంటిది.
0: దట్ ఇస్ అహంకార, ఈగో. బ్రీద్ అవుట్.
1: కాబట్టి బయట పోయేటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
0: ఆల్ దట్ ఇస్ బ్రీద్డ్ అవుట్ మస్ట్ బి లెఫ్ట్ అవుట్.
1: లోపల పోయి ప్రాణాన్ని అందించేటువంటి దానిని మనం గట్టిగా పట్టుకోవాలి.
0: వీ హావ్ టు హోల్డ్ ఆన్ టు ద లైఫ్ ఆక్సిజన్ దట్ ఇస్ బ్రీద్డ్ ఇన్.
1: కనుకనే సో అనేటువంటి తత్వాన్ని మనం గట్టిగా కుంభకం చేయాలి.
0: సో వీ షుడ్ రిటైన్ ద ఆక్సిజన్ దట్ హెస్ బిన్ టేకెన్ ఇన్.
1: కనుకనే అనేక మంది సాధన చేసేటువంటి వారు రేచక పూరక కుంభకం అని అంటున్నారు.
0: మెనీ ఆఫ్ ది సీకర్స్ ఇన్ స్పిరిచువల్ పాత్ థింక్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
1: సో అని ఒక నుంచి ముక్కు నుంచి తీసుకోవాలి.
0: బ్రీదింగ్ త్రూ వన్ నాస్ట్రల్.
1: రెండవ ముక్కు నుంచి హమ్ అనేటువంటిది వదిలిపెట్టాలి.
0: త్రూ ది అనదర్ నాస్ట్రల్ యూ బ్రీద్ అవుట్ హమ్.
1: ఈ రెండింటికి మధ్య లోపల కుంభకము కొంతసేపు నిలుపుకోవాలి.
0: ఇన్ బిట్వీన్ ది టూ దేర్ ఇస్ మిడిల్ స్టేజ్ కుంభక, రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
1: ఈ మూడింటి యొక్క తత్వము కాలం ఆధారం చేసుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు గో బై ద టైమ్ ఇంటర్వల్ ప్రాసెస్.
1: కాలం యొక్క ప్రమాణం మనం గుర్తించుకోకుండా కేవలం ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ఇది ప్రాణాయామం కాదు, ప్రాణానికి అపాయమే.
0: And if we don't go by the timing interval process and think of the maintenance of the time, it is not simply pranayama, breathing process, it is prana apaya, least the danger of your life.
1: కనుకనే సో అనేటువంటిది ఎంత కాలం నీవు తీసుకుంటున్నావో,
0: the time you take it to breathe in,
1: అంతకాలము దాన్ని కుంభకం చేయాలి, నిలపాలి,
0: must equal for its retention kumbhaka.
1: ఎంతకాలం నీవు నిలిపినావో అంతకాలం దానిని వదలాలి.
0: The time that you take to retain the breath must equal the time that you breathe out.
1: కనుకని కాలస్వరూపాయ నమః అన్నాడు బ్రహ్మను.
0: సో బ్రహ్మ, గాడ్ ఈజ్ టైమ్.
1: సోహం అనేటువంటిది బ్రహ్మతత్వమే.
0: సోహం ఈజ్ బ్రహ్మత్వ క్రియేటెడ్.
1: కనుకనే కాలస్వరూపుడైనటువంటి బ్రహ్మతత్వాన్ని కాలానుగుణ్యంగా మనం నడుచుకోవాలి.
0: దేర్ఫోర్ యాజ్ గాడ్ ఈజ్ టైమ్ వీ షుడ్ ప్రొసీడ్ కేర్ఫుల్లీ.
1: ఈ కాలానుగుణ్యంగా నడుచుకోవటం లోపల
0: when we act appropriately,
1: kartavyanni gurtinchukuntu ravali.
0: We have to recognize our duty.
1: Ee kartavyam ante emiti?
0: What is this kartavya?
1: Adi manasu yokka sankalpame.
0: It is just the thought.
1: కాబట్టి మనసు ఎట్టి సంకల్పాలు చెందుతుంది?
0: వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్?
1: పవిత్రమైన సంకల్పాలు వచ్చుకుంటారు ఇప్పుడే, అప్పుడు దీని కర్తవ్యం అవుతుంది.
0: అండ్ దెన్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్ ఈజ్ యువర్ డ్యూటీ.
1: కనుకనే విష్ణువును సాత్వికుడు అన్నారు.
0: సో విష్ణు రిప్రజెంట్స్ పాయస్నెస్.
1: కనుక సంకల్పములంతా కూడా సాత్వికమైనటువంటివి.
0: ఆల్ థాట్స్ మస్ట్ బి పాయస్.
1: కనుకనే మన సంకల్పములు సాత్వికమైనటువంటి సంకల్పములు రావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సీ టు ఇట్ దట్ యు హావ్ పాయస్ థాట్స్.
1: ఈ సాత్వికమైన సంకల్పములు మనం ఆవిర్భవించాలంటే
0: ఇన్ ఆర్డర్ టు ఎంటర్టైన్ సచ్ థాట్స్,
1: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములు పవిత్రమైన రీతిలో నడచాలి.
0: ద బ్రీతింగ్ ప్రాసెస్ షుడ్ బి అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
1: కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు కూడాను అన్యోన్య ఆశ్రమము అవినాభావ సంబంధములు.
0: ద ట్రయూన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటర్
1: ఇవి కేవలం పేర్లతో వచ్చినటువంటివి కాదు.
0: దట్ దస్ నాట్ మియర్లీ
1: ప్రవర్తనతో లభించేటువంటివి.
0: ఇట్స్ నాట్ మియర్లీ నామెన్క్లేచర్
1: ప్రవర్తనతో వచ్చేటువంటివి కాదు.
0: ఇట్ గోస్ బై ఇట్స్ యాక్షన్
1: పవిత్రతతో చేరేటువంటివి.
0: ఇట్స్ రిప్రజెంట్ సాంక్టిటీ
1: పవిత్రతతో చేరేటువంటివి కాదు.
0: ఇట్స్ నాట్ సింప్లీ సో
1: ఏకత్వంతో లీనమయ్యేటువంటివి.
0: వి ఫైండ్ ద హార్మనీ ఇన్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ.
1: కనుకని ఇలాంటి ఏకత్వాన్ని గురించినటువంటి ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: సో వి షుడ్ మేక్ ఎవరి attempt to comprehend the harmony and the unity of the Trinity.
1: ఈ ఉపనిషత్తులు ఎన్ని రకములుగా ఈ విధంగా వల్లిస్తూ ఉంటుంటాయి.
0: Upanishads go on extolling and narrating these truths.
1: కానీ ఈ వల్లించినటువంటి ఉపనిషత్తు యొక్క అంతరార్థాన్ని ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు కాగ్నైజ్ ద రియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్.
1: ఒక్కొక్క శ్లోకము దాన్ని వర్ణించాలంటే,
0: if you want to describe every shloka,
1: ఒక్కొక్క శ్లోకము దాని అంతరార్థం బోధించాలంటే,
0: in order to teach the depth of every
1: shloka, కనీసం ఒక్క శ్లోకమునకు ఒక నెలైన అర్థం తీసుకుంటుంది.
0: యూ రిక్వైర్ వన్ ఫుల్ మంత్ టు నో ది మీనింగ్ ఇన్ డెప్త్ ఆఫ్ ఎవ్రీ శ్లోక.
1: అనగా ఏమిటి, అనేక అర్థములతో కూడినటువంటి
0: మీనింగ్. ఇట్ హాస్ గాట్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్.
1: కానీ మన సమయ సందర్భానుసారంగా ఆ సమయానికి తగిన అర్థాన్ని తీసుకోవాలి.
0: బట్ ద మీనింగ్ విచ్ దట్ సూట్స్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ మస్ట్ బి అక్సెప్టెడ్.
1: ఏది చెప్పినా కానీ అది అంతరార్థంగానే ఉంటుంది.
0: ఎనీథింగ్ కెన్ బి సెడ్ దట్ రిప్రజెంట్స్ చిన్న
1: పిల్లవాడు ఉంటుంటాడు.
0: హియర్ ఇస్ ద బాయ్.
1: వాడికి మాటలు రావు.
0: And he cannot speak
1: properly. అలాంటి పరిస్థితి లోపల
0: at that moment
1: వయ ప్రమాణాన్ని పురస్కరించుకొని రామా అని నీవు చెప్పిస్తే,
0: బేసింగ్ ఆన్ హిస్ ఏజ్ ఇఫ్ యు వాంట్ హిమ్ టు రిపీట్ రామా,
1: అప్పుడు ఆ పిల్లవాడు లామా అంటాడు.
0: దట్ బాయ్ విల్ సే లామా.
1: అనగా అది కూడా అర్థమే.
0: ఈవెన్ దట్ ఆల్సో హస్ ఎ మీనింగ్.
1: ఆ వయస్సుకు తగినటువంటిది అదే సరి అయిన అర్థం.
0: ఓ ఇట్ ఇస్ ద ప్రాపర్ వే ఆఫ్ స్పెల్లింగ్ స్పీకింగ్ ద వర్డ్.
1: వాడు కూడా చిన్నగా రామా అనుకుంటే అది అర్థం కాదు.
0: అండ్ హీ కెనాట్ సే రామా అట్ దట్ ఏజ్.
1: ఆ వయస్సుకు ఆ సమయానికి ఆ లామా అనేటువంటిది సరి అయిన అర్థం.
0: అట్ దట్ మూమెంట్ అట్ ద టెండర్ డెలికేట్ ఏజ్ బీయింగ్ సో యంగ్ లామా రిప్రజెంట్ ద కరెక్ట్ మీనింగ్.
1: కానీ మన దృష్టి లోపల ఆ లామా అనేటువంటిది తప్పు అంటాము.
0: బట్ ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్ ద లామా ఈజ్ రాంగ్.
1: కానీ ఆ వయస్సుకు ఆ శబ్దమునకు ఆ ప్రకృతికి ఇది లామా అనేది రైట్.
0: ఫర్ సచ్ ఎ యంగ్ చైల్డ్ టు సే లామా ఇస్ క్వైట్ కరెక్ట్ అండ్ అప్రోప్రియేట్.
1: ఇదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఆ వయ ప్రమాణము,
0: ద ఏజ్,
1: దేహ ప్రమాణము,
0: ద బాడీ,
1: సమయ ప్రమాణము,
0: అండ్ ద మూమెంట్,
1: పద ప్రమాణము,
0: అండ్ ద సర్కమ్స్టాన్సెస్,
1: అన్ని ప్రమాణమును మనం ఉద్దంగా తీసుకున్నప్పుడే ఇది రైటా తప్ప అనేటువంటిది నిర్ణయం అవుతుంది.
0: షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ యాజ్ వీ డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్స్ రాంగ్.
1: ఇప్పుడు అనేక మంది ఉంటున్నారు.
0: హియర్ మెనీ పీపుల్ హియర్.
1: చాలా మంది ఎడ్యుకేటెడ్ బాయ్స్ కూడా ఉంటున్నారు.
0: దర్ మెనీ ఎడ్యుకేటెడ్ బాయ్స్.
1: చాప అని చెప్పమంటే చెప్పలేరు.
0: And if you want to say, all of you to say, chapa, many can't say.
1: Chapa, ani cheppante chapa antaru.
0: If I want you to say chapa, you say chapa, the fish.
1: Cha, sa, sa. ఈ మూడింటి యొక్క అర్థం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: వన్ షుడ్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ చా సా సా.
1: కనుకనే మనం కొన్ని విధములు ఎంతనో ప్రయత్నం చేయండి, మీలో మీరు యోచన చేసుకోండి. చాప అన్నాడు. చాప అనడానికి నాలుకే ముఖ్యము.
0: వెల్ టు సే స్పెల్ అవుట్ దిస్ వర్డ్ చాప, ద టంగ్ ఇస్ ఇంపార్టెంట్.
1: కానీ అక్కడ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ చాప అని వస్తుంది, కానీ చాప అని రాదు.
0: చాప ద మ్యాట్, బట్ యు సే చాప ద ఫిష్.
1: చా చా సా సాహ
0: షా షా సాహ.
1: ఈ అర్థంలో ఉన్నటువంటి పదములు ఎన్నియో కఠినమైనటువంటివిగా ఉన్నాయి.
0: అండ్ దేర్ వెరైటీ ఆఫ్ మీనింగ్స్ బేసింగ్ ఆన్ దిస్.
1: మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు చెప్పండి చూస్తాము. చాప అన్నాడు, నేను చాప అనగలను అనండి.
0: బెటర్ యూ గో హోమ్ అండ్ ట్రై నౌ. చాప, కెన్ యూ సే దాట్
1: అనలేరు.
0: యూ కెనాట్.
1: కానీ చాప యొక్క తత్వం గుర్తించినటువంటి వాడే ఇది చాప అన్నట్టు.
0: బట్ ద వన్ హూ నోస్ ద మ్యాట్ చాప కెన్ సే ఇట్ ఈస్ చాప మ్యాట్.
1: చాప అర్థం తెలియనటువంటి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది చాప అని అనలేడు.
0: ద వన్ హూ డస్ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ చాప ద మ్యాట్ హీ విల్ బి సేయింగ్ ఓన్లీ చాప.
1: అదే విధంగానే మహాభారత యుద్ధ సమయం నందు,
0: అట్ ద టైమ్ ఆఫ్ మహాభారత వార్,
1: అనేక విధములుగా కూడా కలహములు జరుగుతున్నాయి.
0: దేర్ వాస్ లాట్ ఆఫ్ ఫైటింగ్ దేర్.
1: కానీ గజరాజును రక్షించడానికని విష్ణు బయలుదేరుతున్నాడు.
0: అండ్ విష్ణు స్టార్టెడ్ ఓవర్ దేర్ టు ప్రొటెక్ట్ దిస్ గజరాజ.
1: గజ గజ నిల్చు నిల్చు, నేను వస్తున్నాను అన్నాడు.
0: హి సెడ్ స్టాండ్ హోల్డ్ ఆన్, ఐఎమ్ కమింగ్.
1: అనగా పరిగెత్తిపోతున్నాడు విష్ణువు.
0: అండ్ విష్ణు వాస్ జస్ట్ రన్నింగ్ ద వే.
1: లక్ష్మి ప్రక్కన ఉంటుంది, అతన్ని ఎక్కడ పోతున్నావు అని అడగడానికి కూడా టైం లేదు.
0: And Lakshmi didn't find time to ask him where he is proceeding.
1: అప్పుడు ఆమెను వర్ణించడానికి ప్రయత్నం చేశాడు.
0: And then he started describing the moment.
1: అడిగితే నన్ను కడివడిజను. అడిగేదన్నీ కడి ఒడిజను.
0: షీఈస్ గోయింగ్ వెరీ ఫాస్ట్ టు నో ద రీజన్.
1: అడిగిన తన మనట నుడి నడిచి నుడుకుని వేడ వేడ చిడిముడి తట్టబడ్డ నడుగుడి నడుగుడి చదివి నడుగుడి అనేది అన్నాడు. అడిగేతనని కడి ఒడిజను.
0: షీఈస్ గోయింగ్ వెరీ ఫాస్ట్ టు నో ద రీజన్.
1: అడిగిన తన మగడు నుడుక నడిచి తను చెప్తాడో చెప్పలేడో.
0: ద హస్బెండ్ వుడ్ రెస్పాండ్ ఆర్ నాట్.
1: వేడ వేడ చిడిముడి తట్టబడ పరిగెత్తిపోవడానికి పోతుంటే ముడి కూడా జారిపోతుండాలి.
0: అండ్ ఐ వాస్ రన్నింగ్ ఇన్ ది ప్లాట్ఫామ్ దేర్ ఇస్ డ్రాప్ డౌన్.
1: నడిగిడి నడిగిడి జరిమి నడిగిడి అన్నాడు. అడుగు పెట్టడానికి లేదు, అడుగు తీవడానికి లేదు.
0: యూ కెన్ నాట్ ప్రొసీడ్ నాట్ రిట్రీట్.
1: ఇది చాలా సరైన సమయం కాదు.
0: దిస్ నాట్ ద రైట్ టైం.
1: పదములు సమయం కానటువంటి సమయంలో వివేచం చేతని ఇది అంతరాత్మంగా పోకుండా వికారమైనటువంటి అంతరాత్మంగా పోతున్నాయి.
0: బికాజ్ ద వర్డ్స్ ఆర్ నాట్ యూస్డ్ ఎట్ ద రైట్ టైం వీ ఫైండ్ ఆల్ డిస్టార్షన్స్.
1: ఒక్కొక్క దేశం ఒక్కొక్క ప్రాంతం యొక్క భాషలు కూడా ఆ రకంగా ఉంటుంటాయి.
0: అండ్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద వెర్నాక్యులర్ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ ద రీజియన్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని గుర్తించాలనుకుంటే కేవలం ఉపనిషత్తులు తెలిసినటువంటి ఒక మహనీయుల చదివికే వెళ్ళి దాని అంతరార్థాన్ని గుర్తించుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు నో ద మీనింగ్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్ యూ షుడ్ అప్రోచ్ ద స్కాలర్స్ అండ్ ట్రై టు లెర్న్.
1: ఈ సర్వోపనిషత్తు సారమైనటువంటిది బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటివి.
0: అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మ.
1: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది వాక్ స్వరూపమే.
0: అండ్ దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ వెరీ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: మనోతత్వం అనేటువంటిది విష్ణు తత్వము.
0: ద మైండ్ రిప్రజెంట్స్ విష్ణు.
1: విష్ణు తత్వం అనేటువంటిది మంచి భావంతో కూడినటువంటిది.
0: అండ్ ద మైండ్ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
1: మంచి భావమే ఉండినప్పుడు మంచి పదములే వస్తుంటాయి.
0: వెన్ వన్స్ యు హావ్ గుడ్ థాట్స్ యు స్పీక్ గుడ్ వర్డ్స్.
1: మంచి పదములే వచ్చినప్పుడు మంచి అర్థములే ఇస్తుంటాయి.
0: ద గుడ్ వర్డ్స్ కన్వే గుడ్ మీనింగ్.
1: కనుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ముగ్గురు ప్రత్యేకం కాదు.
0: సో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్.
1: బ్రహ్మ శ్వాసము.
0: బ్రహ్మ ఇస్ బ్రెత్.
1: విష్ణువు మనస్సు.
0: విష్ణు ఇస్ మైండ్.
1: ఇంకా మహేశ్వరుడు.
0: మహేశ్వర
1: అది ఏ వాక్కు.
0: అండ్ దట్ ఈస్ ద టాకింగ్.
1: కనుక ఆత్మ మనసు వాక్కు మూడింటి యొక్క ఏకత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరత్వం.
0: దేర్ఫోర్ ద హార్మనీ ద యూనిటీ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ద మనసు ద మైండ్ అండ్ ద వాక్ ద టాక్.
1: కనుక ఆత్మకు ఏ రీతిగా నీ అర్థాన్ని చెప్పగలవు?
0: అండ్ హౌ కెన్ యూ డిక్లేర్ ఇట్స్ మీనింగ్.
1: వాక్కు ఏ రీతిగా అర్థం చెప్పగలవు?
0: హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్?
1: వాక్కు నీకు అర్థం చెప్పాలంటే వాక్ రూపంగానే చెప్పాలి.
0: ద వర్డ్ మీనింగ్ కుడ్ బి సెడ్ బై వర్డ్ ఓన్లీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ విధంగా మీకు చెప్తూ పోతుంటే మీకు తలనొప్పిగా వస్తుంటారు.
0: యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఫుల్ ఇఫ్ ఇట్స్ థింగ్స్ ఆర్ స్టేటెడ్.
1: కారణమేమనగా అర్థంకు తెలియనటువంటి వారు, ఉపనిషత్తులు చూడనటువంటి వారు, ఉపనిషత్తుల యొక్క సారాన్ని గుర్తించలేనటువంటి వారు దీనికి అనేక అనంతాలు చేసుకుంటారు.
0: నాచురలీ దోస్ పీపుల్ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఉపనిషత్స్ నార్ మీనింగ్ ఆఫ్ ఉపనిషత్స్ దే కెనాట్ అండర్స్టాండ్.
1: ఉపనిషత్తు అనేటువంటిది చాలా శాంతంగా,
0: you should know it peacefully,
1: సమయ స్ఫూర్తిగా,
0: at right time,
1: ప్రవర్తన పవిత్రంగా,
0: making the conduct right,
1: వాక్ శుద్ధిగా,
0: and good words,
1: అప్పుడే శ్వాస శుద్ధిగా మనం చెప్పాలి.
0: And then you can have the purity.
1: మన శ్వాస కూడా పరిశుద్ధం కావాలి.
0: And the breath should be purified.
1: కనుకనే దీనికి ఉపనిషత్తు లోపల ఒక విధమైనటువంటి మంత్రం చెప్పారు.
0: ఈ ఉపనిషత్ ఏ మంత్ర ఇస్తే
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక శ్వాసతత్వంలోనే మంత్రం చెప్పారు.
0: అండ్ దిస్ ఈస్ కంటైన్డ్ విత్ ఇన్ ది బ్రీతింగ్ ప్రాసెస్.
1: అనగా దీనివల్ల, ఈ శ్వాస వల్ల, ఈ మంత్రస్వరం వల్ల అనేక రకమైన రోగములు కూడా నివారణ అవుతున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ కంట్రోల్ విల్ బి క్యూరేటివ్ ఫర్ సెవరల్ ది ఎయిల్మెంట్స్.
1: దీనివల్ల ఏమవుతుంది? మొట్టమొదట మన శ్వాస పవిత్రమవుతుంది.
0: దెన్ యు విల్ బి శాంక్టిఫైయింగ్ ద బ్రెత్.
1: పవిత్రం కావటమే కాకుండా,
0: నాట్ ఓన్లీ దాట్,
1: కొలెస్ట్రాల్ అనేటువంటిది అనగా హార్ట్ కు ప్రవహించేటువంటి యొక్క రక్తం యొక్క ప్రసరము కొంచెం థిక్ అయింది.
0: అండ్ బ్లడ్ ఇస్ సో థిక్ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్.
1: ఆ మంత్రం చెప్పడం చేత ఆ బ్లడ్ కొంచెం థిన్ గా మారిపోతుంది.
0: యాజ్ యూ రిపీట్ దీస్ మంత్రాస్ ద బ్లడ్ బికమ్స్ రాదర్ థిన్.
1: కన్నులకు వచ్చినటువంటి ఒక కేటరాక్ట్ కూడా నివారణ అవుతుంది.
0: అండ్ ఇట్ ఆల్సో క్యూర్స్ ది కేటరాక్ట్ ప్రాబ్లమ్స్.
1: గొంతులో వచ్చినటువంటి యొక్క శబ్దం యొక్క స్వరూపం కూడా పవిత్రమైపోతుంది.
0: అండ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ యువర్ థ్రోట్ ఆల్సో ఈస్ గోయింగ్ టు బి సీక్రెట్.
1: కనుకనే మనము ఈ శబ్దములు కొంచెం సరైన రీతిగా తీసుకోవాలి.
0: సో విష్ణు ది సౌండ్స్ ఇన్ ఎ ప్రాపర్ సెన్స్.
1: ఈ సరైన రీతిగా తీసుకున్నప్పుడే మనకు సరైన అంతరార్థాలు వస్తుంటాయి.
0: ఇఫ్ యు నో ద రైట్ మీనింగ్ యూ నో ఇట్స్ రైట్ అప్లికేషన్.
1: ఒక ఉపనిషత్తుల యొక్క సారాన్ని మాత్రమే మనం తీసుకుంటే దేహం యొక్క తత్వాన్ని అంతా కూడా గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇఫ్ యూ నో ది ఎసెన్స్ ఆఫ్ వన్ ఉపనిషత్ యూ విల్ బి నోయింగ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ యువర్ హోల్ బాడీ.
1: నాలుక ఏ విధంగా టేస్ట్ చిక్కుతుండాలి?
0: ద టంగ్ హౌ డస్ ఇట్ టేస్ట్?
1: ఏ రకమైనటువంటి పదార్థాన్ని వేసుకుంటే ఆ యొక్క రుచి మనకు గోచరమవుతుంది.
0: అండ్ విల్ టేస్ట్ అకార్డింగ్ టు ద ఫుడ్ స్టఫ్ దట్ వీ పార్టేక్.
1: కానీ ఈ టంగ్ బర్డ్స్ అనేవి ఎంత ఎన్ని ఉన్నాయి?
0: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ ఆర్ దేర్?
1: అనగా 51,000 టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
0: 51,000 టేస్ట్ బర్డ్స్ ఆర్ దేర్.
1: ఇంకా శ్రవణ బర్డ్స్ అంతా ఎంత ఉన్నాయంటే,
0: అండ్ ద లిసనింగ్ ప్రాసెస్,
1: 36,000 శ్రవణం అనేటువంటిది వింటుంది.
0: అండ్ 36,000
1: 51,000 ఇవన్నీ కాకుండా దృష్టి ప్రకాశం యొక్క శక్తి
0: అండ్ ద లైట్ విజన్
1: 51 కోట్లు ఉంటున్నాయి.
0: 51 crores
1: అలాంటి ఇన్ని కోట్ల యొక్క దీనిని దృష్టిని ఏ రీతిగా మనం చూడగలము?
0: హౌ వుడ్ బి ఏబుల్ టు విజువలైజ్ దాట్?
1: కాబట్టి ఇన్ని రకమైనటువంటి దృష్టిగా ఉంటున్నప్పుడు మనం ఏ దృష్టి సరైనటువంటిది అనుకుంటాం?
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ myriad vision, what is it that is proper?
1: కనుకని నీవు సమయ సందర్భానుసారంగా నీవు వాడుకోవాలి.
0: సో యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అప్రోప్రియేట్లీ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్.
1: అనేక రకమైనటువంటి రోగంలో నివారణ కాకుండా
0: నాట్ ఓన్లీ క్యూర్ ఫర్ ది
1: సరైన అర్థాలు గుర్తించినప్పుడు
0: వెన్ వీ నో ది ట్రూ మీనింగ్
1: ప్రవర్తన కూడా మారిపోతుంది.
0: అవర్ కండక్ట్ ఆల్సో చేంజెస్.
1: ఈ ప్రవర్తన మారినప్పుడు
0: వెన్ అవర్ బిహేవియర్ చేంజెస్
1: మన వర్తన కూడా మారిపోతుంది.
0: అండ్ ఆల్ అవర్ మెంటాలిటీ
1: మన వర్తన మారిపోయినప్పుడు
0: when the whole thing changes
1: sariyainatundi oka bhavam manlo avirbhavistundi.
0: You will have proper thoughts.
1: Kalukane proper thought manlo vachinappude idi sariyainatundi oka padam ga roopistundi.
0: When once there is a proper thought, you will have proper words,
1: prema sarupulara,
0: embodiments of love.
1: Lokam lopala
0: in this world
1: inniyo vidhamainatundi padamulu untunnavi.
0: There are so many words,
1: inniyo vidhamainatundi arthamulu untunnavi,
0: many meanings.
1: కానీ అర్థములకును ఈ పదములకును ఈ యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చాలి.
0: బట్ వీ షుడ్ నో ద రైట్ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్డ్.
1: ఆధ్యాత్మిక తత్వం లోపల ఈ అర్థాలు తీసుకోవటం ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువాలిటీ యూ కెనాట్ సింప్లీ గో బై ఇట్స్ మీనింగ్.
1: దాని అర్థం తీసుకోకుండా దాని యొక్క స్వరాన్ని మాత్రమే మనం ఉచ్చరిస్తూ పోండి.
0: యు గో ఆన్ రిపీటింగ్ ఇట్స్ సౌండ్.
1: ఇప్పుడు చూడండి, చాలా మందికి నేను అక్కడ చెప్తుంటాం, ఓంకారం అనేటువంటిది ఒక స్పెల్లింగ్ మాదిరి చూడాలి.
0: ఓంకారం, జస్ట్ టేక్ ఇట్ స్పెల్లింగ్.
1: ఓం అంటారు.
0: మెనీ సే ఓం.
1: ఇది ఓం అనేటువంటి స్పెల్లింగ్ కాదు.
0: ఇట్స్ నాట్ స్పెల్లింగ్ దట్.
1: ఇది ఒక పదము.
0: ఇట్స్ ఎ వర్డ్.
1: ఈ పదమైనప్పుడు దీనికి స్పెల్లింగ్ ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ఇట్ స్పెల్లింగ్?
1: ఈ స్పెల్లింగ్ చూడాలంటే ఆ ఊం ఈ మూడు చేస్తే ఓం అనే పదం వచ్చింది.
0: అండ్ ఇఫ్ యు వాంట్ టు నో స్పెల్లింగ్, ఏ యుఎం ఆ ఊ ఉం.
1: ఈ పదం చెప్పాలంటే అనేటువంటిది గొంతు నుంచి వస్తుంది.
0: ఆ కమ్స్ అవుట్ ఆఫ్ ది థ్రోట్.
1: ఊ అనేటువంటిది నోలకు నుంచి వస్తుంది.
0: ఊ కమ్స్ అవుట్ ఆఫ్ ది టంగ్.
1: అనేటువంటిది పదవుల నుంచి వస్తుంది.
0: కమ్స్ అవుట్ ఆఫ్ ది లిప్స్.
1: ఈ మూడు చేరినటువంటి ఓంకారం నాభి నుంచి వస్తుంది.
0: సో ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నారల్.
1: కనుకని హృదయ నాళం నుంచి వచ్చేటువంటి ఒక సౌండ్ ఏ నిజమైనటువంటి సౌండ్.
0: సో ది సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఈస్ ద ట్రూ సౌండ్.
1: చాలా మందికి ఆ ఊం అని చెప్పమంటే స్పెల్లింగ్ లే చెప్పుకుంటూ కూర్చుంటారు.
0: అండ్ వెన్ దిస్ ఈస్ టు బి సెడ్ దే గో బై ది స్పెల్లింగ్ ఓన్లీ.
1: తెల్లవారుజామున ఓంకారంలో చెప్పాలంటే ఆ ఊం అంటారు.
0: ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ ద ఓంకార ఈస్ సెడ్ ఇన్ ఎ రాంగ్ వే.
1: మూడింటి యొక్క సేవం ఏంటి? స్వరూపం అనేది సమకాలంలో దాన్ని ఉచ్చరించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు సే అటర్ ఓంకార ఇన్ ద కరెక్ట్ వే.
1: ఎక్కడి నుంచినో ప్లెయిన్ వస్తుంటుంది.
0: The plane is dashing forward.
1: ఆ శబ్దం ఎక్కడి నుంచినో లభించినట్టుగా తెలుస్తుంది.
0: And you will be able to know its sound.
1: కానీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్దదిగా వినిపిస్తుంది.
0: And you listen.
1: తర్వాత తిరిగి అది ఎక్కడికో పోతున్నట్టుగా కనిపిస్తుంది.
0: And you will also hear the sound from distance.
1: అది నిజమైనటువంటి ఒక ఓంకార శబ్దం.
0: That is Omkara principle.
1: ఆ లోకం నుంచి ఎక్కడి నుంచినో రావాలి.
0: And it should come from within.
1: ఆ నాభి నుంచి రావాలి.
0: It should come out of the nose.
1: కంఠం నుంచి వచ్చినప్పుడు అది శబ్దం ఎక్కువ వినిపిస్తుంది.
0: And when once it comes out of the throat,
1: కానీ తిరిగి అది వెళ్ళిపోయే సమయం లోపల తగ్గిపోతూ వస్తుంది.
0: And then at the final stage, it declines.
1: కనుకనే ఈ శబ్దం అంతా కూడా సక్రమమైనటువంటి తీసుకున్నప్పుడే మనకు సరైనటువంటి భావన కుదురుతుంది.
0: సో వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ అండ్ నో ఇట్స్ మీనింగ్.
1: అనేక మంది ఈ యొక్క ప్రపంచంలో ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటుంటారు.
0: మెనీ పీపుల్ చాంట్ రిపీట్ ఓంకార.
1: ఎన్ని సంవత్సరంలో చరిస్తుంటారు.
0: దే డూ ఇట్ ఫర్ మెనీ ఇయర్స్.
1: స్వామి, ఇన్ని సంవత్సరం నుంచి నేను ఓంకార నాదం చేస్తున్నాను, నాకు ఏమాత్రం భక్తి కుదరటం లేదు.
0: మెనీ కమెంట్స్ స్వామి, ఐ హావ్ బీన్ రిపీటింగ్ ఓంకార బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హావ్ స్టెడీ డివోషన్.
1: కుదురుతుంది.
0: How is it possible?
1: సరైనటువంటి అర్థంతో నువ్వు చేస్తుంటే కదా,
0: యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ మీనింగ్
1: సరైన స్థితిలో నువ్వు పెట్టుకుంటే కదా,
0: యు డోంట్ సే ఇట్ ప్రాపర్
1: స్థితిలో రాగ తాళములు ఊడుకొని నువ్వు ఏకం కావాలి.
0: అండ్ దేర్ షుడ్ బి ఏ కైండ్ ఆఫ్ ప్రాపర్ రిథమ్ అండ్ ద బీట్
1: కనుక నీ శృతి కూడా ఉంటుండాలి.
0: అండ్ ద ట్యూన్ ఇస్ నెసరీ
1: ఈ స్థుతి లయము కూడా ఉండాలి.
0: అండ్ దేర్ షుడ్ బి ప్రాపర్ రిథమ్
1: ఈ కాలము కూడా ఉంటుండాలి.
0: అండ్ ద టైం
1: కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుని ప్రవర్తించాలి.
0: సో ద బీట్ అండ్ ద రిథమ్ అండ్ ద టైం ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హావ్ గాట్ టు బి టేకెన్ ఇన్ కన్సిడరేషన్
1: అనేటువంటిది ఎంతనో కఠినమైనట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి.
0: వీ ఫైండ్ దట్ వీ థింక్ ద ఉపనిషత్స్ ఆర్ వెరీ టఫ్
1: కానీ దాని అర్థం కింద తెలుసుకుంటే అంతకంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
0: బట్ ఇఫ్ యు నో ఇట్స్ మీనింగ్ దేర్ ఇస్ నథింగ్ దట్ కుడ్ బి సింప్లర్ దాన్ దాట్
1: కనుక నీ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి.
0: సో డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్తుల
1: యొక్క అర్థాన్ని గుర్తించుకుని వర్తించండి.
0: నో ఇట్స్ మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ
1: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో మన ఉపనిషత్తుల సారాన్ని చక్కగా మనం ఉచ్చరించుకుంటూ రావాలి.
0: సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వీ షుడ్ రిపీట్ చాంట్ ఉపనిషత్స్.
1: అనేక మందికి ఈ పండు లేకపోవడం చేత శబ్దం కూడా మార్పు పొందుతుంటారు.
0: సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ టీత్ దేర్ ఫోర్ వీ ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్
1: బయట ఉచ్చరించలేదు. బయట ఉచ్చరించనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు రిపీట్
1: మీ లోపలనే నీవు ఉచ్చరించుకుంటున్నావు.
0: యూ కెన్ రిపీట్ ఫ్రమ్ విదిన్.
1: కొంతమంది మీకు తెలుసును,
0: యు నో సమ్
1: ఈ సంగీతంలో ఉన్నటువంటి యొక్క దోషము ఇలాంటిదే.
0: హియర్ లైస్ ది మిస్టేక్ ఇన్ మ్యూజిక్.
1: కొంతమంది స్వరం పెట్టుకుంటారు.
0: దే గో బై దిస్ వాయిస్
1: కానీ ఆ స్వరానికి తగినట్టుగా తన గొంతును మార్చుకోవాలి.
0: అండ్ దే హావ్ టు చేంజ్ దేర్ మాడ్యులేషన్
1: ఆ గొంతును మార్చుకునే సమయం లోపల ఆకారాన్ని కూడా మార్చుకోవాలి.
0: అండ్ దెన్ యూ హావ్ టు చేంజ్ ది పాశ్చర్
1: ఈ ఆకారాన్ని మార్చుకునే సమయం లోపల
0: చేంజ్ యువర్ పాశ్చర్
1: ఆనందం అనేటువంటి కూడా ఆవిర్భవించుకుంటూ రావాలి.
0: దేర్ లైస్ ది ప్లేస్
1: కానీ ఆకారం మారినప్పుడు
0: వెన్ ది పాశ్చర్ చేంజెస్
1: శబ్దం మారినప్పుడు
0: వెన్ ది మాడ్యులేషన్ చేంజెస్
1: ఆకారంలో అనంతం అనేటువంటి వికారమే కలుగుతుంది.
0: అండ్ యూ డోంట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ అట్ ఆల్.
1: చాలా మంది మీకు తెలుసును,
0: మెనీ ఆఫ్ యూ నో
1: సంగీతం ప్రారంభించినప్పుడు
0: వెన్ వన్ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్
1: చాలా మంది అంటారు
0: దే జస్ట్ మేక్ ఏ బిగినింగ్
1: కానీ అది ప్రారంభించినప్పుడు ఆ శృతికి తగినట్టుగా ఉందా లేదా.
0: అండ్ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు శృతి.
1: ఆ శృతికి తగినట్టుగా లేకపోతేప్పుడు దానికి అపస్వరంగా వస్తుంది.
0: అండ్ ఇఫ్ నాట్ అకార్డింగ్ టు శృతి ఇట్ విల్ బి ఏ రాంగ్ వెదర్.
1: దీనికి దేహమును కూడా కంట్రోల్ చేస్తూ రావాలి.
0: అండ్ యూ హావ్ టు కంట్రోల్ యువర్ బాడీ.
1: చాలా మంది మీరు భజనలో కూడా మీరు చూస్తుంటారు,
0: యు మస్ట్ బి వాచింగ్ ఇన్ భజన్స్
1: గట్టిగా పైనప్పుడు వీళ్ళ గొంతు ఇంత ఒక దూరం గజం దూరం వస్తుంది.
0: అండ్ వెన్ దే జస్ట్ sing at high pitch they will be at a distance from the mic.
1: Gontu marakoddu
0: and you should not change your tone.
1: Inta dooram raakoddani
0: and you should not be so
1: in control lo pettukovali.
0: You should be on your
1: kontha mandi kannulu musukuntaru.
0: Some close their eyes.
1: Kannulu konnu okka kannu paiki okka kannu kindiki vastundi idi.
0: And one eye upward direction another eye downward.
1: Ee vikaramulu kodunu chaala tana yokka swaroopanni maapu chestundi.
0: And these postures also change your form.
1: Anduvalle harmony vaayinche samayam lopala
0: as you play your harmony
1: harmony paina oka addam pettaru.
0: And they keep a mirror there.
1: ఈ అద్దం ఎందుకోసం పెట్టారని తెలుసు?
0: Why mirror there?
1: దాని పాట పాడే సమయం లోపల ఆ అద్దంలో చూసుకుని తన కన్నులు తన నోరు తన యొక్క గొంతు ఏ విధంగా మారుతుందో గుర్తించుకుంటూ రావాలి.
0: As you play the harmonium, you should just look at the mirror and see your past, your postures and modulation.
1: అక్కడ సరైనటువంటి గొంతే లేకుండా పోతే స్వరమే లేకుండా పోతే తన ముఖమే తనకు వికారంగా కనిపిస్తుంది.
0: ఇఫ్ ది టోన్ ఈజ్ నాట్ ప్రాపర్ యూ విల్ ఫైండ్ అగ్లీ ఫేస్ దేర్.
1: అలాంటి వాడు ఎంత మంచిగా పాడినప్పటికీ తన యొక్క వికారమైనటువంటి స్వరూపాన్ని అందరూ అసహించుకుంటారు.
0: వెల్ వన్ మే సింగ్ వెల్ బట్ హీ లుక్స్ వెరీ అగ్లీ బికాస్
1: ఆఫ్ దట్. ఆకారం సకారంగా ఉండాలి.
0: సో హీ షుడ్ బి ప్రాపర్.
1: ఆకారం చక్కగా లేకుండా పోతే అంతా వికారమే అయిపోతుంది.
0: అండ్ ఆకార ఫార్మ్ ఇస్ నాట్ గుడ్ ఇట్ విల్ బి వికార.
1: అలాంటి వాడు పాటలు పాడకపోయినా కూడా మంచిది.
0: బెటర్ యూ డోంట్ సింగ్ సచ్ సాంగ్స్.
1: కనుక ఇతరులకు ఆకారాన్ని వల్ల అనేక విధమైన అశాంతిని కలిగించకూడదు.
0: అండ్ దిస్ అగ్లీనెస్ విల్ డిస్టర్బ్ ద పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్
1: అదర్స్. ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం కూడా
0: ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
1: ఈ ఉపనిషత్తుల లోపల చక్కని సరైనటువంటి భావాన్ని తెచ్చుకోవాలి.
0: అండ్ యూ షుడ్ నో ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్.
1: మనము కొన్ని పనులు మనం చేస్తుంటాం.
0: వీ డూ సర్టన్ యాక్షన్స్.
1: ఆ పనులు కూడాను సక్రమమైనట్టుగా ఉండాలి.
0: అండ్ వీ షుడ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ కరెక్ట్.
1: ఆ సమయస్ఫూర్తిగా చేస్తూ రావాలి.
0: రైట్ అప్రోప్రియేట్ టు ది సిచ్యువేషన్.
1: మనం కొన్ని పాలు త్రాగుతూ
0: యాజ్ యు డ్రింక్ ది మిల్క్
1: మనం ఏదో మాట్లాడుకుంటూ వస్తే ఆ పాలంతా కిందికి పడిపోతాయి.
0: అండ్ యాజ్ యు డ్రింక్ మిల్క్ అండ్ స్టార్ట్ కన్వర్సింగ్ విత్
1: అదర్స్ అంతేకాకుండా గొంతు కూడాను పాడైపోతుంది.
0: అండ్ ద థ్రోట్ ఆల్సో విల్ బి స్పాయిల్డ్.
1: మనం ఏదైనా తినే సమయంలో తాగే సమయంలో మాట్లాడకూడదు.
0: వైల్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ యూ షుడ్ నాట్ కన్వర్స్.
1: ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మానవీయులందరూ కూడాను
0: ఆల్ ఏన్షియంట్ గుడ్ పీపుల్
1: భోజనం చేసేటప్పుడు ఏమీ మాట్లాడకూడదు.
0: అండ్ నో వన్ దే సెడ్ నో వన్ షుడ్ స్పీక్ యాజ్ దే డైడ్.
1: బ్రహ్మావిత్ బ్రహ్మాగ్ను బ్రహ్మనాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈ రెండు చెప్పేంత వరకు కూడాను నువ్వు ఏమాత్రము ఎవరితోనో మాట్లాడవద్దు.
0: యూ షుడ్ నాట్ స్పీక్ టు ఎనీవన్ వితౌట్ సేయింగ్ యువర్ ప్రేయర్స్.
1: భోజనం పూర్తి అయ్యేంత వరకు కూడాను మాట్లాడుతూ మనం భోంచేయకూడదు.
0: యూ షుడ్ నాట్ టాక్ యాజ్ యూ టేక్ యువర్ ఫుడ్.
1: అప్పుడే నీకు జీర్ణం కోసం చచ్చిపోతుంది.
0: అండ్ ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్ ద డైజెషన్ విల్ స్పాయిల్.
1: అప్పుడు అది పాడైపోయినప్పుడు ఇంకా ఎన్ని రకమైనటువంటి జబ్బులు వస్తాయి.
0: అండ్ దట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్.
1: ప్రశాంతంగా కన్నులు మూసుకుని ప్రార్థించి భోంచేసేయి.
0: అండ్ దెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే దెన్ స్టార్ట్ టు
1: ఈట్. చాలా మందికి ఇది తెలియాలి.
0: మెనీ పీపుల్ డోంట్ నో దిస్.
1: ప్రశాంతంగా భోంచేయాలి.
0: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్
1: నవ్వుకుంటూ భోంచేయకూడదు. నవ్వుకుంటూ భోంచేయకూడదు.
0: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్ నాట్ లాఫ్.
1: లేక ఏడ్చుకుంటూ భోంచేయకూడదు.
0: నార్ షుడ్ యు క్రై.
1: ఎండు లేకుండా ప్రశాంతమైనటువంటి గుణంతో భోంచేసేయాలి.
0: ఈట్ పీస్ఫుల్లీ.
1: ఏ పదమునకు దీనికి అర్థమో దానికి తగినటువంటి రీతిగానే భుజించాలి.
0: అండ్ యూ షుడ్ ఈట్ ప్రాపర్లీ నోయింగ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
1: భోజనంకు ముందుగా కూడా ఏ చింతను కూడా తెచ్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ బిఫోర్ డైనింగ్.
1: నిత్య జీవితంలో మనం సత్య జీవితాన్ని గడపాలనుకుంటే ఈ విధమైనటువంటి కొన్ని అనుకూలాలు మనం చేర్చుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ ఎటర్నల్ లైఫ్ యూ షుడ్ నో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: దీని యొక్క తత్వాన్ని,
0: దిస్ నేచర్,
1: దీనికి విష్ణుతత్వాన్ని,
0: విష్ణుత్వాన్ని,
1: ఆత్మతత్వాన్ని, ఆత్మ వాక్ మనసు,
0: ది త్రీ ప్రిన్సిపల్స్, ఆత్మ ద సెల్ఫ్ ద మైండ్ మనస్ అండ్ ద వాక్ ద టాక్.
1: కనుకనే ఇంక ఈ విధమైనటువంటి కలతలు లేకుండా,
0: వితౌట్ ఎనీ డిఫరెన్సెస్,
1: ఈ అశాంతి లేకుండా,
0: వితౌట్ రెస్ట్లెస్నెస్,
1: ఒక దినం ఆత్మ, ఒక దినం మనసు, ఒక దినం వాక్.
0: అండ్ వన్ డే ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్, వన్ డే ద మైండ్ అండ్ ద టాక్.
1: కేవలము వాక్ ను మాత్రమే గురించి మాట్లాడదాం.
0: భగవాన్ విల్ స్పీక్ టు అస్ టుమారో ఆన్ వాక్
1: అది రామతత్వము.
0: దట్ ఈస్ రామా ప్రిన్సిపల్.
1: అనగా సాత్వికమైనటువంటి ఒక తత్వము.
0: దట్ రిప్రజెంట్స్ పైయస్ క్వాలిటీ.
1: అది మూడవదైనప్పుడు బ్రహ్మతత్వం వచ్చినప్పుడు మాటలు ప్రారంభమవుతాయి.
0: అండ్ దెన్ విన్ కమ్స్ ది బ్రహ్మత్వ ది క్రియేటివిటీ ఆస్పెక్ట్.
1: అక్కడ కొన్ని రకమైనటువంటి యొక్క అశాంతి గురి అవుతుంటుంది.
0: అండ్ దేర్ యూ ఫేస్ రెస్ట్లెస్నెస్.
1: మొట్టమొదట మనం బ్రహ్మతత్వాన్ని కాకుండా విష్ణుతత్వాన్ని తీసుకోవాలి.
0: సో లెట్ అస్ థింక్ ఆఫ్ విష్ణుత్వ సస్టెనెన్స్.
1: విష్ణుత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
0: ది సస్టెనెన్స్ ఆస్పెక్ట్ ఇస్ సో సీక్రెట్ నో.
1: కనుకనే విష్ణు క్రాంత, జయ క్రాంత, శివ క్రాంత అనే క్రాంతలంతా వస్తుంటాయి.
0: యు ఫైండ్ సో మెనీ క్రాంత.
1: ఈ క్రాంతలంతా తీసుకుని కొన్ని రకమైనటువంటి పవిత్రతను మనం పొందడానికి ప్రయత్నించండి.
0: వీ షుడ్ కన్సిడర్ దీస్ క్రాంతాస్ ఆర్ చేంజెస్ అండ్ రీచ్ దట్ సీక్రెట్ స్టేట్.
1: కేవలం శ్లోకాలను మంత్రం తీసుకుని ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ టు థింక్ ఆఫ్ శ్లోకాస్ ఓన్లీ.
1: దాని శ్లోకాన్ని ఆచరిస్తూ
0: యూ ప్రాక్టీస్ శ్లోక,
1: దాన్ని సరైనటువంటి అంతరాత్మతో దాన్ని అనుభవిస్తూ రావాలి.
0: అండ్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: సాధన సాధన సాధన అనుకుంటారు కానీ సాధన అంత సులభమైనటువంటిది కాదు.
0: వీ స్పీక్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
1: మార్గం లోపల శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాసనం, స్నేహం, ఆత్మ నివేదనం, ఇది చాలా చెప్పడం సులభమే.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు రిపీట్ ద 9 స్టెప్స్ ఆఫ్ డివోషన్.
1: ఎప్పుడది ఆత్మ నివేదన అవుతుంది?
0: Surrender, the final. How do you reach it?
1: స్నేహము ఏర్పడిన తర్వాత సరెండర్ వస్తుంది.
0: When there is friendship, there will be surrender.
1: స్నేహము కాక పూర్వము ఫ్రెండ్షిప్ అనేటువంటి ఎప్పుడు రావడానికి?
0: Prior to friendship, it's not possible to have surrender.
1: స్నేహం అనేటువంటిది ఫ్రెండ్షిప్.
0: This sneha is friendship.
1: అది వచ్చేంత వరకు మాత్రం నువ్వు ఎన్ని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు.
0: Until you reach that sneha,
1: ఆత్మ నివేదన కానే కాదు,
0: it will never lead you to surrender. ఆత్మ నివేదన,
1: స్నేహం అయిన తర్వాతనే ఆత్మ నివేదన వస్తుంది.
0: It's only after sneha, friendship, then నివేదన, surrender.
1: స్నేహం అంటే ఏమో తెలియదు.
0: But people do not know what sneha, friendship.
1: స్నేహం అంటే హలో హలో హలో హలో హలో హలో.
0: We think friendship meant హలో హలో.
1: ఏమిటిది హలో?
0: Is it హలో? It is హలో.
1: ఏమీ అర్థం ఉండదు ఇక్కడ.
0: నో మీనింగ్ ఎట్ ఆల్.
1: అది కాదు స్నేహం అంటే.
0: ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
1: ఇద్దరు రెండు ప్రాణం లోపల, రెండు దేహం లోపల ఒక్క ప్రాణంగా ఉండాలి.
0: ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్ దో దేర్ ఆర్ టూ బాడీస్.
1: అది నిజమైనటువంటి స్నేహం.
0: దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: కానీ రెండు దేహములకు రెండు భావం ప్రత్యేకంగా వచ్చినప్పుడు అది స్నేహమే కాదు.
0: వెన్ దిస్ డైవర్సిటీ, వెన్ దిస్ డ్యువాలిటీ, టూ బాడీస్ టూ థాట్స్, ఇట్ కెనాట్ బి ఫ్రెండ్షిప్.
1: ఎప్పటికీ టూ థాట్స్ ఉండకూడదు.
0: దేర్ షుడ్ నెవర్ బి టూ థాట్స్.
1: ఏ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. అండ్
0: మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: కనుక నీవు రెండు థాట్స్ ఏముంటుంటే అది డ్యువలీ మైండ్ అవుతుంది.
0: సో ద డ్యువల్ థాట్ రిప్రజెంట్స్ ద డ్యువల్ మైండ్.
1: డ్యువల్ మైండ్ అయినప్పుడు ఇంకా పరమాత్మ చింతన ఈ రీతిగా నువ్వు చేయగలవు.
0: విత్ ద డ్యువల్ మైండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ డివినిటీ.
1: కనుక పిల్లలు చాలా సాధన చేయాలని ఆశిస్తున్నారు.
0: సో మెనీ ఆఫ్ బాయ్స్ వాంట్ టు డూ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
1: కనుక వారిపైన ఇంత శ్రద్ధ కలిగి నాకు ఇన్ని విధంగా చెప్పాలని ఆశిస్తున్నాను.
0: యువర్ ఇంట్రెస్ట్ ప్రాంప్టెడ్ భగవాన్ టు స్పీక్ లైక్ దిస్.
1: మీరు మార్గమును తప్పకుండా ప్రవర్తించండి.
0: యు జస్ట్ ఫాలో ద పాత్ కరెక్ట్.
1: పవిత్రమైనటువంటి ఒక మార్గమును మీరు వదలకుండా ఉన్నప్పుడే మీకు పవిత్రమైనటువంటి జీవితం కలుగుతుంది.
0: ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ ది సీక్రెట్ పాత్ యూ విల్ సర్టన్లీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: తప్పక మీరు సాధించగలరు.
0: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్.
1: ఇదంతా కేవలం క్షణాల్లో మనకు లభించేటువంటిది.
0: విత్ ఇన్ ఎ మోమెంట్ యూ కెన్ అచీవ్.
1: దీనికి కాలమే వ్యర్థం చేయొద్దండి.
0: టైమ్ ఇస్ నాట్ నెసెసరీ.
1: మీరు తెలియకుండా పోవడం చేత కాలాన్ని చాలా వ్యర్థం చేస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూ ఆర్ వేస్టింగ్ యువర్ టైం.
1: కానీ మనం ఎక్కువ కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
1: కాలమే మన యొక్క జీవితము.
0: అండ్ ద టైమ్ ఈజ్ అవర్ లైఫ్.
1: కాలాయన మహా కాల కాలాయన మహా కాల తప్పమాయన మహా కాలాతీతాయన మహా కాల స్వరూపాయన మహా కాల నియమితాయన అంత కాలమే.
0: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్.
1: కనుకనే ఇట్టి కాలాన్ని మనం అపవిత్రం చేసుకుంటే మనకి ఏ రీతిగా కాలం మనకు చిక్కుతుంది.
0: అండ్ ఇఫ్ వి మేక్ దిస్ టైమ్ అన్హోలీ, హౌ వి ఎక్స్పెక్ట్
1: టైం శాస్త్రం భావించుకునే నిమిత్తమై కాలాన్ని మనకు నియమించాడు భగవంతుడు.
0: గాడ్ హాస్ గివెన్ దిస్ కాలా ద టైమ్ టు మెయింటైన్ దిస్ కాయా.
1: కాలాన్ని మనం సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలంటే
0: టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ కాలా టైం.
1: కర్మను కూడా సక్రమైనట్టుగా ఉండాలి.
0: వీ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
1: కాల కర్మ కారణ కర్తవ్యాలు అంత ఏకం కావాలి.
0: దేర్ ఫర్ ఆల్ ది త్రీ, ది కాయా ద బాడీ, కాలా ద టైం,
1: దేహం ఏమిటి, వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: పోతే పోతుంది.
0: అండ్ ఇట్ మే బబుల్ మే జస్ట్ వాన్.
1: ఏం ఏనాటికైనా పోయేటువంటిది.
0: బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
1: నేడు కాకపోయినా రేపైనా పోతుంది.
0: ఇట్ ఇస్ టుడే ఆర్ టుమారో.
1: ఈ పోయేటువంటి దానికి మనం విచారించకూడదు.
0: యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్.
1: వచ్చింది పోక తప్పదు.
0: దట్ విచ్ ఇస్ బౌండ్
1: పోయింది రాక తప్పదు.
0: దట్ విచ్ ఇస్ గాన్ విల్ కమ్ బ్యాక్.
1: కనుకనే ఈ పోక రాకలతో మనం కేవలం విచారం చేయనక్కర్లేదు.
0: డోంట్ బి వరీడ్ అబౌట్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
1: ఈ రెండూ లేనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలి.
0: నో దట్ విచ్ ఇస్ బియాండ్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
1: ఏది పవిత్రము ఏది అపవిత్రము అని.
0: వాట్ ఈస్ సీక్రెట్ వాట్ ఇస్ అన్సీక్రెట్.
1: కానీ కొంతమంది నాకు పవిత్రమే మంచిది అంటారు.
0: బట్ సమ్ కన్సిడర్ ది సీక్రెట్.
1: కొంతమంది నాకు అపవిత్రమే మంచిది అంటారు.
0: సమ్ కన్సిడర్ ది రివర్స్ వే.
1: కానీ నా ఉద్దేశం లోపల మంచి కంటే అపవిత్రమే చాలా మంచిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాట్ యు కన్సిడర్ సీక్రెట్ మోర్ దాన్ దట్
1: కష్టమే మనకి చాలా సుఖాన్ని అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్ ది డిఫికల్టీ దట్ గివ్స్
1: సుఖం. కావాలి సుఖం కావాలని కోరుకోవడం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ డిజైర్ ఓన్లీ హ్యాపీనెస్.
1: కష్టంనే ఆశిస్తూ రావాలి.
0: అండ్ థింక్ ఆఫ్ డిఫికల్టీస్.
1: కష్టంలో వచ్చినటువంటి జ్ఞానము సుఖంలో మనకు లభించదు.
0: ద విజ్డమ్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ట్రబుల్స్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్.
1: ఏ జ్ఞానులైనా కూడా ఏ పవిత్రమైనటువంటి ఋషులైనా మీరు పోయి ప్రశ్నించండి.
0: యు ఆస్క్ ఎనీ సేజ్ ఆర్ ఎనీ సేజ్.
1: అయ్యా ఇంతటి జ్ఞానాన్ని నీవు ఏ విధంగా సంపాదించావు.
0: హౌ కుడ్ యు అక్వైర్ దిస్ విజ్డమ్.
1: అయ్యా నేను పడిన బాధలు ఇట్లాంటివి కాదు, ఎంతో కష్టాలు పడ్డాను, ఆ కష్టముల చేతనే నాకు ఈ సుఖం చిక్కింది.
0: అండ్ యు విల్ రెస్పాండ్ బై టెలింగ్ యు దట్ I suffered, I passed through the countless problems.
1: నాకు ఇంతటి జ్ఞాని కావడానికి ఆ కష్టమే దీనికి మూల కారణము.
0: I could be a wise man because of the difficulties I passed through.
1: కష్టే ఫలి.
0: Only difficulty gives you joy.
1: కనుకని అట్టి కష్టాన్ని మనం అనుభవించినప్పుడే ఫలితం సరైనట్టుగా చిక్కుతుంది.
0: When you go through these crucible of difficulties, you will have bliss.
1: కనుక కష్టంలో ఉన్నటువంటి ఆనందము మనకు దాంతో మనకు లభించదు.
0: సో ద ట్రూ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డిఫికల్టీస్ ఆర్ ట్రబుల్.
1: కానీ ఈనాటి పిల్లలు కష్టం ఏం పడకూడదు.
0: బట్ మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ వాంట్ ఎనీ
1: కాస్ట్. ఖర్చు కాకూడదు.
0: దే డోంట్ వాంట్ టు స్పెండ్ మనీ.
1: కడుపు దాటకూడదు.
0: అండ్ దే డోంట్ వాంట్ స్టెప్
1: కైవల్యం ఊట్టి ఒళ్ళో పడాలి.
0: దే వాంట్ టు హ్యావ్ ది హెవెన్లీ మన్నా రైట్ ఆన్ దేర్ ల్యాప్.
1: ఎట్ట పడుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఇది అసాధ్యము.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: కనుకనే మనం నడుమొంచి పని చేయాలి.
0: యు హావ్ టు బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
1: చెమటాచి మనం పని చేయాలి.
0: అండ్ యు షుడ్ స్వెట్.
1: కేవలం కూర్చొని సుఖాన్ని అనుభవిస్తుంటుంటే కష్టమైనటువంటిది నీకు మరింత బాధ కలుగుతుంది.
0: యూ కెనాట్ బి సీటెడ్ కంఫర్టబుల్లీ అండ్ యూ కెనాట్ బి హ్యాపీ బై దట్ వే.
1: కష్టాన్ని పడినంత నీవు ఆనందాన్ని అనుభవించాలి.
0: ద మోర్ పెయిన్ యూ సఫర్ ద మోర్ హ్యాపీనెస్ యూ హ్యావ్.
1: ఒకానొక సమయంలో కుంతి చెప్పింది.
0: కుంతి ఆల్సో సెడ్ ఇట్ వన్ టైం.
1: కృష్ణుడు వచ్చాడు.
0: కృష్ణ కేమ్.
1: నాయన ఎప్పుడొచ్చావు నాయన, మన యుద్ధ వారంతా ఎట్ట ఉన్నారు, ఇప్పుడు యుద్ధం చక్కగా జరుగుతుండాలా అని ప్రశ్నించింది.
0: అండ్ షీ వెంట్ ఆన్ ఎంక్వైరింగ్ హౌ ఇస్ ద వార్ ఫేర్ గోయింగ్ ఆన్ దేర్, ఆర్ పీపుల్ సేఫ్ దేర్.
1: అత్త ఈ యుద్ధ సమయమైనటువంటిది మంచి చెడ్డలు ఇద్దరికి జరిగేటువంటివి.
0: అండ్ గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ టు బోత్ ది పార్టీ.
1: పుట్టు సావుకులు అందరికీ జరిగేటువంటివి.
0: ద బర్త్ అండ్ డెత్ ఆర్ క్వైట్ నేచురల్.
1: దీని విషయంలో నీవు ఏమాత్రం విచారించవద్దు.
0: అండ్ డోంట్ థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ నౌ.
1: కనుక నీవు ఈ చింతను నువ్వు మానేసి.
0: సో గివ్ అప్ దిస్ వరీ.
1: మరి ఏం కావాలమ్మా అన్నాడు.
0: దెన్ వాట్ డు యు వాంట్?
1: నాకు ఏమి వద్దు నాయన.
0: షీ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: నేను ప్రాణం విడిచేంత వరకు కూడా నువ్వు నీ పాదాలపైన పడేంత వరకు నాకు కష్టమే అందించు అని.
0: షీ ప్రేడ్ టు కృష్ణ దిస్ వే, అంటిల్ ఐ డై, అంటిల్ ఐ ఫాల్ అట్ యువర్ ఫీట్, కన్ఫర్ ఓన్లీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: అమ్మా ఇంతకాలం నువ్వు అనుభవించిండే చాలదా,
0: Is it not enough of troubles you had so long?
1: రాజు ఉండినప్పటి నుంచి కూడా నీ కష్టంలే అనిపిస్తున్నావు.
0: Right from the beginning
1: of కష్టం ఎందుకు కావాలి?
0: You have been experiencing difficulties. Why more of difficulties you want?
1: కృష్ణ, ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము నీకు తెలియదు, నాకు తెలుసు.
0: She said, Krishna, you don't know the kind of joy I have in pain.
1: కనుక ఈ కష్టాన్ని నేను అనుభవించడం చేతనే నాకు ఇంత సుఖం కలుగుతుంది.
0: Because the difficulties I experience,
1: ఏమి సుఖం నీకు?
0: What kind of happiness?
1: నీ సన్నిధిని పొందటమే నాకు సుఖము.
0: To enjoy the proximity of God.
1: నా పుత్రులందరూ కూడా నీ అనుగ్రహానికి పాత్రులైనారు.
0: And all my children are the recipients of your grace.
1: నా గర్భంలో పుట్టినటువంటి కుమారులందరూ కూడా కృష్ణునికి పాత్రులుగా ఉన్నారు.
0: All my sons are your devotees.
1: అదే నాకు ఆనందము.
0: That gives me bliss, happiness.
1: అలాంటి ఆనందం లేకపోతే ఎంతమంది పుత్రులు పుట్టి ప్రయోజనం?
0: Well, without that happiness, what for the
1: children? కొలుకులు పుట్టే కౌరవేంద్రుని కనేకులు ఏగతిని పడిచిరి.
0: There are 100 Kauravas there. What happened to them?
1: కొడుకులు పుట్టిన కౌరవేంద్రులకు అనేకులు వారి ఏపతిని పెట్టింది.
0: అండ్ ద కింగ్ బ్లైండ్ కింగ్ హ్యాడ్ 100
1: పుత్రులు. ఆ శుకుని కొన్ని పొందనేక దుర్గతులు.
0: అండ్ దెన్ డోంట్ యు ఫైండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బ్లైండ్ కింగ్ టువర్డ్ ద ఎండ్?
1: కనుకనే పుత్రులు పుట్టడం చేత కలిగే ఆనందము లేదు, పుత్రులు లేకపోవడం చేత కలిగే నష్టము లేదు.
0: ఆఫ్టర్ ఆల్ బై బిగెటింగ్ ఎ సన్ యు విల్ నాట్ డిరైవ్ హ్యాపీనెస్ నార్
1: పుత్రులు పుట్టినందుకు సత్కీర్తిని తేవాలి.
0: అండ్ ద సన్ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
1: సత్ప్రవర్తనలో జీవించాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: సత్సంగము చేరాలి.
0: హీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: భగవంతుని యొక్క సన్నిధి చేరారు.
0: అండ్ హీ షుడ్ బి క్లోజ్ టు
1: గాడ్. నా కుమారులు అందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి 12 వరకు కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చారు.
0: ఆల్ మై సన్స్ ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్. దే రిపీట్ గాడ్స్
1: నేమ్.
0: దట్ మేక్స్ మీ హ్యాపీ.
1: కనుక అట్టి ఆనందాన్ని నాకు ప్రాప్తించమని చెప్పింది.
0: అండ్ గ్రాంట్ మీ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కానీ ఈనాటి తల్లులు అట్ట కోరుతారా? కోరరు.
0: బట్ మోడర్న్ మదర్స్ డోంట్ డిజైర్ దట్ వే.
1: కొడుకు బాగానే ఉండాల్సిందే.
0: గుడ్ సన్ షుడ్ బి గుడ్.
1: కానీ దైవ సన్నిధికి చేరాలనేటువంటి దాన్ని ఆశించరు.
0: బట్ ద మదర్ డజన్ వాంట్ సన్ టు బి క్లోజ్ టు గాడ్.
1: దైవ సన్నిధి పోతే నా కొడుకు ఏమవుతాడో ఏమో అని భయపడతారు.
0: అండ్ ఇఫ్ మై సన్ ఇస్ క్లోజ్ టు గాడ్, వాట్ విల్ హ్యాపెన్ టు మీ?
1: ఏమవుతాం ఏమిటి? అదే కావటము.
0: And in fact, he should be divine.
1: దైవ సన్నిధి చేరటమే కావాలి.
0: And what is to be desired is that proximity only.
1: దాని చేరకుండా ఎక్కడో కూర్చుంటే ఏం ప్రయోజనము?
0: And if that's not attained, what for is the life?
1: కనుక పుట్టినందుకు ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి.
0: And then having been born, we should reach the destination.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టుతివి.
0: Having determined, you should hold on.
1: పట్టు నెక్కిన దాకా అట్టే ఉండు.
0: Until it's fulfilled, hold on.
1: కోరేదేదియో కోరనే కోరితివి.
0: Having desired,
1: కోరిక తీరుడు దాకా పోకుండు.
0: Until the desire is granted,
1: అడిగినదేదియో అడగనే అడిగితివి.
0: Having asked,
1: అడిగిన దిడుగాక విడుకుండు.
0: Until it is given, hold on.
1: తలచింది తలచనే తలచితివి.
0: Having thought over,
1: తలపు తీరుడు దాకా పోవకుండు.
0: Until the thought is fulfilled, don't go.
1: కోరు పడలేక నేనే ప్రభు వలయు.
0: And out of disgust, you should confirm.
1: కనుక నీవైన అడుగవలయు.
0: Or you should ask
1: repeatedly. అంతే కాని ఇంకా నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
0: It is not the quality of a devotee to return until the desire is granted by God.
1: ఈ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు దుఃఖాలు వస్తుంటాయి.
0: In difficult, in this life, you experience and you should not be bothered of them.
1: దైవ సన్నిధిని నేను పెళ్లిగా అనుభవించాలి.
0: అండ్ యూ షుడ్ కన్సిడర్ ప్రాక్సిమిటీ టు ద డివైన్.
1: దాంతో అచేతనమైనటువంటి యొక్క భక్తి పెరగాలి.
0: అండ్ దెన్ ఓన్లీ యూ విల్ గ్రో ఇన్ డివోషన్.
1: కాబట్టి అవిశ్వాసమైనటువంటి యొక్క థాట్స్ రాకుండా ఉండాలి.
0: అండ్ నెవర్ ఎంటర్టైన్ డిస్ బిలీఫ్ ఆర్ ఎనీ
1: సత్యమైనటువంటి ఒక దైవత్వం పైన నిశ్చయమైనటువంటి భక్తి కావాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది ఏ నీకు కావాల్సింది.
0: దాట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్.
1: కనుకని నిశ్చలమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిస్వార్థమైనటువంటి ఒక స్థిరమైన భక్తిని కావాలి.
0: సో స్టడీ, selfless, pure devotion is required.
1: కాని అన్ని కావాలని కోరుతారు ఇప్పుడు.
0: బట్ వీ వాంట్ ఎవ్రీథింగ్.
1: ఇక్కడ ఇది కావాలి, అక్కడ అది కావాలి.
0: వీ వాంట్ దిస్ అండ్ దట్ టు.
1: ఎట్లా లభిస్తుంది?
0: హౌ కెన్ యూ హ్యావ్ గాడ్ అండ్ మ్యామన్ టుగెదర్?
1: ఒక నోరు ఆ నోటి తోపల నేను పాలు తాగాలి, నీళ్లు తాగాలి అంటే పాలు నీళ్లు రెండు కలుపుకుంటే చేరిపోతాయి.
0: ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ గాట్ ఓన్లీ వన్ మౌత్, యూ కెనాట్ హ్యావ్ ద వాటర్ అండ్ ద మిల్క్ టుగెదర్.
1: కాబట్టి ఒక శరీరంలో ఉండేటువంటి దానికి ఒకదాన్నే మనం కోరాలి.
0: సో యూ షుడ్ డిజైర్ ఓన్లీ వన్.
1: అది ఏ దైవత్వాన్ని?
0: అండ్ దట్ ఇస్ గాడ్.
1: దైవత్వాన్ని కోరితే అన్ని తత్వాలు మనకే వస్తాయి.
0: అండ్ వెన్ వన్స్ యూ డిజైర్ గాడ్, ద రెస్ట్ విల్ ఫాలో.
1: దైవమే అన్ని విధాలా చూసుకుంటాడు.
0: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: నిన్న చెప్పారు పాండవుల యొక్క విజయం లోపల.
0: అండ్ వెన్ పాండవస్ వర్ ట్రయంఫెంట్,
1: అందులో ఏది ప్రధానమైనటువంటిది?
0: వాట్ వాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్?
1: ఏది సుఖమైనటువంటిది?
0: వాట్ ఈస్ దట్?
1: ఏది శాశ్వతమైనటువంటిది?
0: వాట్ ఇస్ పర్మనెంట్?
1: ఏది ఆనందం అందించేది?
0: వాట్ ఇస్ బ్లిస్ఫుల్
1: అని అనుకుంటే,
0: ఇఫ్ యూ థింక్స్ వే దట్ వే,
1: ఆనందం అందించేటువంటి భగవంతుని యొక్క సన్నిధి.
0: అండ్ ఇట్స్ ఓన్లీ క్లోజ్నెస్ టు గాడ్ దట్
1: ఆనందం చేకూర్చేది భగవంతుని యొక్క ఆనందమే.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ది బ్లిస్ ఆఫ్ గాడ్ దట్ యు ఎక్స్పీరియన్స్.
1: భగవంతుని దగ్గర దుఃఖం లేదు.
0: దేర్ ఇస్ నో మిజరీ ఇన్ గాడ్.
1: భగవంతుని దగ్గర అశాంతి లేదు.
0: దేర్ ఇస్ నో ఎజిటేషన్ ఇన్ గాడ్.
1: భగవంతుని యొక్క విచారం లేదు.
0: దేర్ ఇస్ నో వరీ.
1: కలుగుని భగవంతుని చేర్చి దుఃఖము ఉండదు, విచారం ఉండదు, ఏ విధమైన బాధలు ఉండవు.
0: When once you are close to God, misery has no chance to be there.
1: ఎవరో ఒకరు వచ్చి, స్వామి నేను పరమాత్మని భక్తుణ్ణి కానీ నాకు నిరంతరము దుఃఖంగానే ఉంటుంది అన్నాడు.
0: But someone comes to Swami and say, Bhagwan, I am a devotee but yet I am suffering.
1: నిజంగా నీవు భక్తుడే కనేపితే ఈ దుఃఖం నీకు ఎందుకు వచ్చింది?
0: If you are really a true devotee, how is that you are miserable?
1: నీవు భగవంతుని నుంచి అందుకునేటువంటి పదార్థము సుఖమైనటువంటిదే కానీ దుఃఖమైనటువంటిది కాదు కదా.
0: Whatever you receive from God is just bliss and joy, nothing less than that.
1: కాబట్టి భగవంతునితో నీవు అనుభవిస్తున్నావంటే భగవంతుడు నీకు దుఃఖాన్ని అందించడు.
0: God will never give you any sadness.
1: There
0: is no sadness
1: whatsoever.
0: Then what is that you receive then?
1: నీవు అందుకొని అనుభవించేది భగవంతుని దుఃఖం కాదు, నువ్వు ఎవరిదో దుఃఖం తీసుకున్నావు.
0: And in fact you are suffering the misery of someone else, not from God.
1: ఎవరి దీన్నో నువ్వు తీసుకొని భగవంతుడు నాకు ఇచ్చాడంటే భగవంతుడు ఎప్పుడు అట్టాడు ఇవ్వదు.
0: You are miserable and sad on some other
1: account. ఎప్పుడు కూడా నువ్వు సుఖాన్ని అందిస్తాడు.
0: God grants happiness.
1: జీవలోకే జీవభూత సనాతన.
0: You are the spark of the divine in eternal.
1: నా అంశంలో ఉండేటువంటి వాడికి నా యొక్క భావములే వస్తాయి.
0: Being the spark of the divine, you will have divine quality.
1: నా యొక్క దీంట్లో ఉన్నటువంటి వాడికి నా ప్రసాదమే మధురమైనటువంటిదిగా వస్తుంది.
0: Being so close to God, you will receive the gifts from God.
1: భగవంతుని నుంచి అందుకునేటువంటి ప్రసాదం చేదు.
0: What all the gifts that you receive from God are bound to be sweet. It can never be bitter.
1: కాని కొంతమంది భావిస్తుంటారట్లా.
0: But అజ్ఞానపరులు, some they feel so.
1: ఒకానొక సమయం లోపల మధ్వాచార్యులు అనేటువంటి వాళ్ళు కన్నడ దేశంలో ఉండేటువంటి వారు.
0: At one time there is Madhvacharya in that region of Kannada.
1: చాలా పవిత్రమైనటువంటి కృష్ణ భక్తుడు.
0: He is an ardent devotee of Krishna.
1: అతని భక్తుడైనటువంటి వాడు ఒక శిష్యుడు.
0: And he has a disciple.
1: ఆ శిష్యుడు మధ్వాచార్యుని స్మరిస్తూ వచ్చాడు.
0: And he went on thinking of his guru Madhvacharya.
1: మధ్వాచార్యులు పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావాన్ని అందిస్తూ వచ్చాడు.
0: Madhvacharya is a great preceptor with all nobility.
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
0: And he always chants, sings the glory of Krishna.
1: కృష్ణుడు ఎప్పుడు కష్టంలో అందించడం.
0: And Krishna never grants.
1: అందించేటువంటి కూడా సుఖమే.
0: And whatever Krishna gives is happiness.
1: సరే, రేపటి దినం భీష్మ ఏకాదశి వస్తుండాలి.
0: Tomorrow is Bhishma Ekadasi.
1: భీష్మ ఏకాదశి అంటే మూడు దినములు.
0: 3 days.
1: మూడు దినములు కూడా నీరు త్రాకుండా దైవాన్ని చింతించాలి అన్నాడు.
0: డ్యూరింగ్ దీస్ 3 day పీరియడ్ యూ షుడ్ నాట్ సిప్ ఈవెన్ వాటర్.
1: ఆ మూడు దినములు కూడా ఎంగిలి కూడా మింగటం లేదు పాప.
0: And he cannot swallow the saliva.
1: ఎంత పిచ్చితనం.
0: And what foolishness it is.
1: అప్పుడు రాత్రి కృష్ణుడు కళ్ళ వచ్చాడు.
0: నైట్ టైం కృష్ణ అపియర్డ్ ఇన్ ది డ్రీమ్.
1: ఇది కాదు సాధన.
0: దిస్ ఇస్ నాట్ సాధన.
1: మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి బిట్టు కెడబేడి కడిగి హిడిబేడి అన్నాడు. అనగా కర్ణంలో చెప్పాడు మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి. ఈ సిద్ధాంతం యొక్క తత్వము నువ్వు ఎప్పుడు వదలవద్దు.
0: నెవర్ గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
1: వదలి తిరిగి కట్టుకోవద్దు.
0: And having given up, don't pick it up again.
1: తిరిగి కట్టుకొని తిరిగి మరి వదలొద్దు.
0: And then when once you pick it up, it will never
1: leave you. వదలటం కట్టుకోవటం ఇదేంటంటే ఇంకెప్పుడు దీనికి సార్థకం
0: చేయాలి? What is the fun of following it and giving it up, dropping later?
1: పట్టితేవా ఇంకా దాన్ని వదలొద్దు.
0: When once you have it,
1: ఏమైనా సరే,
0: let anything happen.
1: కానీ నేను అనుభవించేటువంటిది అది.
0: That's what's my experience.
1: అని ఆ యొక్క మధ్వాచార్యులు చెప్పారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ మధ్వాచార్య.
1: హిందూ మాడిద ఏకాదశి పండుతీ దేవు 40 దోసి. అయ్యా ఏకాశి ఏకాశి ఏకాశి అని బాగా 3 దినాలు పస్తుంటారు. 4వ దినము 40 దోసలకు పిండి కలుపుకుంటారు. ఇదే నా ఏకాశి.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ ఏకాదశి టు ఫాస్ట్ ఫర్ 3 డేస్ దే విల్ మేక్ ప్రిపరేషన్ ఫర్ 40 దోషస్.
1: కనుక 3 దినములు ఉండినప్పటికీ తర్వాత 4వ దినము 40 దోసలు దీన్ని పట్టుతుంది.
0: బట్ దే ఫాస్ట్ ఫర్ 3 డేస్ ఆన్ 4th డే దే ఫిల్ ది బెల్లీ.
1: అది 4th డే చేర్చే దోశ కాదు.
0: ఇట్స్ నాట్ ది దోశ దట్ యు హావ్ టు టేక్.
1: అతని యొక్క ప్రేమను చేర్చాలి.
0: అండ్ యూ షుడ్ జస్ట్ అక్సెప్ట్ రిసీవ్ లవ్.
1: ఆ ప్రేమ మనకు ప్రవేశించినట్టు ఎట్టి ఆకలి కూడా ఉంటుండదు.
0: వెన్ వన్స్ యూఆర్ ఫిల్డ్ విత్ దిస్ లవ్ there will be no appetite.
1: ఆగలి తప్పును మర్చిపోవడం కోసమని ఈ విధమైనటువంటి ఆనందమైనటువంటి సోహం తత్వాన్ని చెప్పారు.
0: The సోహం తత్వ ఫాస్టింగ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ టు ఫర్గెట్ హిస్ అపెటైట్.
1: విశ్వామిత్రుడు తన యజ్ఞ సంరక్షణకై రామలక్ష్మణుని తీసుకుని పోతున్నారు.
0: విశ్వామిత్ర వాస్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ రామలక్ష్మణ టు సేవ్ గాడ్ యజ్ఞ.
1: దశరథ మహారాజ కుమారుడు సరస్సు కుమారుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది సన్స్ ఆఫ్ దశరథ ఆర్ సో టెండర్. They never faced difficulty.
1: ఎలాంటి ఆహారములు కూడా భుజించిన వారు కాదు.
0: అండ్ దే నెవర్ హ్యాడ్ ఆల్ దిస్ ఫుడ్.
1: కనుక వీరందరినీ అరణ్యంలో తీసుకుని పోతే ఏమి పెడతాడో ఏమిటో అని దశరథుడు చాలా బాధపడుతున్నాడు.
0: దశరథ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వుడ్ బి గివెన్ టు హిస్ చిల్డ్రన్.
1: జమునా తీరం పోయేటప్పటికి
0: వెన్ దే వర్ క్లోజ్ టు ది రివర్
1: రామ లక్ష్మణ రండి అన్నారు.
0: అండ్ హి విశ్వామిత్ర కాల్డ్ రామ లక్ష్మణ టు కమ్ క్లోజ్ బై.
1: ఆనంద హృదయంతో వెళ్ళారు.
0: అండ్ దే వర్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
1: వాళ్లకు బల అబల రెండు మంత్రాలు బోధించాడు.
0: అండ్ హి టాట్ దెం టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బల అబల.
1: రాములు అవతార పురుషుడు అని తెలిసి కూడాను వారికి మంత్రోపదేశం ఎందుకు చేయాలి అని చాలా మంది వాదిస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ ఆర్గ్యూ హియర్ రామా ఇస్ గాడ్, దెన్ వేర్ ఇస్ ద నెసెసిటీ టు బి టాట్.
1: కానీ గాడ్ అయినప్పటికీ ఆహార విహారంలో ఉంటున్నాడు కదా దేహం.
0: బట్ దో హీ ఇస్ గాడ్, హి హస్ గాట్ ఎ ఫార్మ్, ద ఫిజికల్ బాడీ.
1: కనుకనే ఆకలి కాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
0: To conquer appetite, one mantra.
1: నిద్ర రాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
0: In order to conquer sleep, another.
1: ఈ ఆహారం నిద్ర రెండు లేకపోతే ఎంత సాధనైనా చేయవచ్చును.
0: In order to sacrifice the food and drink, one has
1: ఎంత యుద్ధమైనా కూడా సాధించవచ్చును.
0: You can also be sleepless.
1: ఎంత రాక్షసులైనా జయించవచ్చును.
0: And you can win over any demon.
1: కనుకని ఆ యమునాతీరము పోయినప్పుడు ఈ బల అబల మంత్రోపదేశం చేశాడు.
0: Along the river shore, these two forms of knowledge were
1: కొంత దూరం పోయిన తర్వాత లక్ష్మణుడు ప్రశ్నించాడు.
0: After some distance, స్వామి ఎందుకు
1: నాకు ఈ మంత్రోపదేశం చేయటము?
0: స్వామి, why did you teach these two?
1: నాయన, మీరు సుకుమార పుత్రులు.
0: You are so tender.
1: ఆకలి దీని జఠరాగ్ని.
0: And then you have appetite.
1: ఆకలి కాకుండా ఉండాలి.
0: In order to see that you will conquer hunger. నువ్వు
1: చూస్తుంటే ఎక్కడ వస్తుందో ఈ పూతన.
0: Because the demon may come any moment.
1: నీవు నిద్రపోతూ ఉంటుంటే ఈ రాక్షసులు ఎక్కడ వస్తారో ఏమిటో.
0: When you are fast asleep, the demon may come.
1: కన్నులంతకును రాక్షసుపైనే పెట్టాలి.
0: So you should watch the situation.
1: నీ యొక్క భావమంతా కూడా ఆనందంతోనే నింపాలి.
0: You should always be vigilant, blissful all the time.
1: బల అబల రెండు కూడా చేయటమిలా నిద్రాహారం రెండు లేకుండా పోయినాయి రామలక్ష్మణులకు.
0: సో బల అబల ఆర్ టాట్ టు యూ ఇన్ ఆర్డర్ టు సాక్రిఫైస్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
1: కారణం నిమిత్తమై మానీయులు మంత్రోపదేశం చేస్తారు.
0: దీస్ టూ
1: నాయన, మీరు సుకుమార పుత్రులు.
0: యు ఆర్ సో టెండర్.
1: ఆకలి దీని జఠరాగ్ని.
0: And then you have appetite.
1: అంటే ఆకలి కాకుండా ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ యు కాంకర్ హంగర్.
1: ఎక్కడ వస్తుందో

0: బానీయులు మంత్రోపదేశం చేస్తుంటారు.
1: సో దీస్ మంత్రాస్ ఆర్ టాట్ బై ది నోబుల్ సోల్స్.
0: కానీ మంత్రోపదేశం చేయటం, నేను కృష్ణుడని తెలిసి రాముడని తెలిసి కూడా నాకెందుకు మంత్రోపదేశం చేశాడు అని వాదన వేయకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ ఆర్గ్యూ వై మంత్రా బై టాట్ టు ఇన్కార్నేషన్.
0: నీకు కేవలం దేవుడిని కాని ఇంకొక మనుషుని కాని మంత్రోపదేశం చేసింది కాదు ఇక్కడ.
1: అండ్ ఇట్స్ నాట్ సింప్లీ ఉపదేశ ద టీచింగ్ దట్
0: మ్యాటర్, ఒక విధమైన సమయ సందర్భానుసారంగా ప్రవర్తించే నిమిత్తమై.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ది వే హౌ టు కండక్ట్ వన్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ సిచ్యువేషన్.
0: కనుకనే ఉపనిషత్తుల యొక్క తత్వం కేవలం ఆత్మ, మనసు, వాక్కు, ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఉపనిషత్తుల యొక్క సారం.
1: ది క్వింటిసెన్స్ ఆఫ్ ఉపనిషత్ సెంటర్స్ అరౌండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
2: భజన బినా సుఖ శాంతి నహీ,
3: భజన బినా సుఖ శాంతి నహీ,
2: భజన బినా సుఖ శాంతి నహీ.

Thank you.

0: न तपांसि न तीर्थानां।
1: ఆలు బిడ్డల వదలి, ఆస్తిపాస్తిని వదలి, బంధుమిత్రులు వదలి, అడవికి ఎగి తపస్సు చేయనంత మాత్రమున తపస్సిద్ధి చేకూరదు.
2: లీవింగ్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ చిల్డ్రన్, ద ప్రాపర్టీస్ అండ్ రిలేషన్స్, గోయింగ్ టు ద ఫారెస్ట్ టు స్పెండ్ టైమ్ ఇన్ డిపెండెన్స్, వన్ విల్ నాట్ బి బెనిఫిటెడ్ బై దాట్.
0: న శాస్త్రాన జపానహి.
1: ఆరు శాస్త్రములు తెలుసుకుని కూడాను, తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును జపం ఆచరిస్తూ ఉండినప్పటికీ ఆ యొక్క సాధన యొక్క తత్ఫలితము మానవునకు దక్కుట లేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద సిక్స్ సీక్రెట్ టెస్ట్ ఆర్ వన్ మే డూ పెనెన్స్ రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ది ఆబ్జెక్టివ్.

0: జనన మరణములకు మూల కారణమైన ఈ సంసారము అను సాగరమును దాటవలనన్న సజ్జనుల సేవలు చెయ్యాలి, సమాజ సేవ చెయ్యాలి, సర్వుల యందు ఉండినటువంటి ఏకాత్మభావాన్ని విశ్వసించాలి.
1: In order to cross this ocean of life, birth and death, one should render service to society with the absolute feeling that God is present in all.
0: ఈనాడు ఈ విశాల ప్రపంచమునందు ఎందరో మేధావులు కలరు.
1: In the present day world, there are many intellectuals.
0: ఎందరో వైజ్ఞానికులు కలరు.
1: There are many scientists.
0: ఎందరో శాస్త్రజ్ఞులు కలరు.
1: There are many scientists.
0: కానీ వీరందరికీ ఏ క్షణమైన శాంతిని అనేటువంటి దాన్ని అనుభవించినారా?
1: Have they experienced peace at least for a moment?
0: శాంతి అనేది ఏమిటో వారు అర్థం చేసుకున్నారా?
1: Have they understood what peace is?
0: ఈ జగత్తులో సుఖము అనేటువంటిది ఏమిటనేది తెలుసుకున్నారా?
1: Have they known what happiness is in this world?
0: ఈ శాంతి సుఖము అనేటువంటిది తెలుసుకోలేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without knowing happiness and peace, what is the fun of doing many other things?
0: ఈ శాంతి అనేటువంటి ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి ఒక ఘట్టం.
1: Peace is the fundamental principle in everyone's life.
0: ఈ శాంతియే లేకుండా మానవ జీవితమే వ్యర్థమైపోతుంది.
1: Human life is in total vain without peace.
0: కనుకనే త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు.
1: Sage Shagaraja also said, without peace there is no happiness in this world.
0: శాంతము కలిగినప్పుడే సౌఖ్యం కూడాను దానితో పాటు చేకూరుతుంది.
1: When once there is peace, there is happiness coupled with it.
0: శాంతి లేని మానవునకు జగత్ అంతయకును అంధకారంగానే గురుస్తుంది.
1: A peaceless person finds the whole world entirely dark.
0: అంధుడైన మానవునకు అంతయు చీకటిగానే ఉంటుంది.
1: A blind person finds everything dark around.
0: నిద్రించేటువంటి పండితుడు ఎంత గొప్పవాడైనప్పటికీ జగత్ అంతయకును శూన్యంగానే ఉంటుంది.
1: A scholar, however great he might be, while he is fast asleep, everything is nothingness.
0: కనుక చర్మచక్షువులు ఉండినంత మాత్రమున మనం అన్నింటినీ చూస్తున్నామని భ్రమించకూడదు.
1: బికాజ్ వీ హావ్ గాట్ ద ఫిజికల్ నేకెడ్ ఐ, లెట్స్ నాట్ థింక్ దట్ వీ సీ ఎవ్రీథింగ్.
0: పశుపక్షి మృగాదులు కూడా చచ్చువులు ఉంటున్నవి.
1: ద బర్డ్స్ అండ్ అనిమల్స్ ఆల్సో హ్యావ్ ఐ.
0: క్రిమికీటి కాదులు కూడా చచ్చువులు ఉంటున్నవి.
1: ఇన్సెక్ట్స్ టు హ్యావ్ దేర్ ఓన్ ఐస్.
0: చచ్చువులు ఉండినంత మాత్రం వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ద రిజల్ట్ ఇన్ హావింగ్ దిస్ ఐ?
0: కనుక ఈ చచ్చువుల ద్వారా చూడవలసినటువంటిది దివ్యమైనటువంటి తేజస్సు.
1: What is supposed to be seen with this eye is that brilliant
0: ee karnamulu dwara vinavalsinatundi divyamainatundi yokka pranamanadamu.
1: What is to be heard, what is to be listened to is this divine primal sound.
0: Ee chantala manasu dwara anubhavinchavalsinatundi divyamaina shanti.
1: With this wavering mind we should be successful to experience peace.
0: Aithe ee shanti ni anubhavinchukunda povadaniki karanam emti?
1: Why is it that we are denied of this peace?
0: Ee shanti anubhavaleka rakunda povadaniki karanam emti?
1: Why it doesn't come to our experience at all?
0: మానవునకు ఐదు విధములైనటువంటి ప్రేషములు పట్టి ఇతన్ని పీడిస్తూ ఉంటుండాలి.
1: Man is afflicted by five types of sufferings.
0: మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is of avidya.
0: రెండవది అస్థిర క్లేశము.
1: The second one is asthira.
0: Asthita.
1: Asthita.
0: మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is avidya klesha.
0: Ee avidya anaga emiti?
1: What do you mean by avidya?
0: Vidyaleka povatam kaadu.
1: Not illiteracy.
0: Vid anaga jnanam.
1: With means wisdom.
0: Ee jnanam leka povatame.
1: Absence of wisdom is avidya.
0: Yetti jnanam leka povatamu.
1: What sort of wisdom?
0: Nene daivamu, nene daivamu, nene daivamu anetundi jnanam leka povatame.
1: The wisdom that make you feel that you are divine.
0: నేను మానవుడను.
1: టు ఫీల్ దట్ ఐఎమ్ ఎ హ్యూమన్.
0: నేను అజ్ఞానిని.
1: ఐఎమ్ ఇగ్నోరెంట్.
0: నేను కేవలం అమాయకుడను.
1: ఐఎమ్ ఇన్నోసెంట్
0: అని ఇలాంటి అవిద్యా క్లేశము మానవుని యందు అమితంగా ఉంటుంది చేతనే వీరికి శాంతి అనేటువంటిది అతి దుర్లభమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ హీ సఫర్స్.
0: ఈ అవిద్యా క్లేశం అనేటువంటిది దివ్య జ్ఞానాన్ని ఏమాత్రం కూడాను అందించేటువంటిది కాదు.
1: The first type of suffering will not help you to acquire divine wisdom.
0: కేవలం దేహమును మనస్సును ప్రకృతిని మాత్రమే ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నాడు.
1: He pulls on, carries on his life basing on the body, mind and the nature.
0: దివ్యత్వం అనేటువంటి దైవత్వం తనయందు ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: He forgets the truth that the divinity is in him latent.
0: కనుకనే ఇదియే పెద్ద అవిద్య.
1: This is avidya.
0: దేహభ్రాంతి అమితంగా ఇతన్ని బాధిస్తూ ఉంటుండాలి.
1: He suffers because of body attachment.
0: ప్రాకృత భ్రాంతి ఇతన్ని అమితంగా బాధిస్తూ ఉంటుండాలి.
1: He is deluded by the world around.
0: కనుకనే ఇదియే పెద్ద అవిద్య.
1: This is avidya, lack of wisdom.
0: ఈ అవిద్య వల్ల కలిగేటువంటి యొక్క బాధలు అమితంగా ఉంటుండాయి.
1: The suffering is limitless because of avidya or absence of wisdom.
0: ఆస్థిత క్లేశము.
1: The second suffering is asthita klesha.
0: Anaga,
1: it means
0: manavudu ee samsaramunaku ee sarva badalakunu moolakaranam emito aneetvanti oka satyanni gurtinchukolekapothundadu.
1: Man is not able to find out the reason for all his suffering and difficulties.
0: Samasta samsaramunakunu moolakaranam aneetvanti ee manasu oka tattvanni manavudu vismaristunnadu.
1: Man forgets the fact that mind is the cause for all the family suffering and the difficulty.
0: Manasattvanni vismarinchatam chetane viniki aneka vidhamlaitunte amayakattvam indulo prabhavistundali.
1: The entire ignorance and innocence is due to the lack of knowledge of the nature of the mind.
0: Manasunna anetunte danni arikattukolekapoyinanduvalla itaniki aneka vidhamlaitunte kleshamulu badhistu untundayi.
1: As he could not control his mind, he has to suffer.
0: సమస్త బాధలకు మనసే మూల కారణము.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ సఫరింగ్ అండ్ డిఫికల్టీ.
0: సమస్త దుఃఖములకు మనసే మూల కారణము.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద మిజరీ.
0: సమస్త నష్టములకు మనసే మూల కారణము.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ లాసెస్.
0: కనుకనే ఇట్టి మూల కారణమైనటువంటి మనస్తత్వాన్ని గుర్తించుకోలేకపోవటమే అస్థిత క్లేశము.
1: అస్థిత క్లేశ ఇస్ ద వన్ విచ్ వీఆర్ పుట్ టు బికాస్ వీ డోంట్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: ఇంకా రాగ క్లేశము.
1: Third one is raga klesha.
0: Ragam anaga emiti?
1: What do you mean by raga?
0: Ragam ante paatalu paadeetunte ragam kaadu.
1: It's not the tune as you sing.
0: Vishayavanchanle ragamu.
1: The sensual pleasure is
0: idi kavali adi kavali idi kavali adi kavali idiye pedda ragamu.
1: Desiring the sensual indulgence is raga.
0: Ee vaanchalu mitimire poyekoladikundanu ee ragame roganga bayaldeertundi.
1: This raga, excessive desire, will become roga, the disease.
0: కనుకని ఈ వాంఛనను అరికట్టుకోలేకపోవటం చేతనే ఇతనికి ఒక విధమైనటువంటి క్లేశము ఆవిర్భవిస్తుండాలి.
1: As he could not control his desire, he naturally suffers.
0: కనుక మొట్టమొదట మన రాగములను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should control our desire.
0: దీనిని less luggage, more comfort అన్నారు.
1: This is what he said, less luggage, more comfort.
0: ఈ అమితమైనటువంటి వాంఛన చేతనే వీని మతి భ్రమించి నిత్య సత్యమును విస్మరించి కేవలం అమాయకంలో మునిగి అజ్ఞానంలో తేలి తాను అన్ని విధములైనటువంటి క్లేశములను అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ ఫర్గెట్స్ ద ఎటర్నల్ ట్రూత్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ దేర్ఫోర్ ఇస్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
0: కనుక మొట్టమొదట వాంఛనను మనం అరికట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి మస్ట్ పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ డిజైర్.
0: ఈ వాంఛలు ఉండినంత వరకును శాంతి మనకు చేకూరదు.
1: So long there is desire, there will be no peace at all.
0: ఉండాలి వాంఛలు, కానీ ఎంతవరకు ఒక పరిమితంలో ఉంటుండాలి.
1: There should be desire, but yet under certain limits.
0: ఇంకా దేశ క్లేశము.
1: The third one is ద్వేష క్లేశ.
0: దేశ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by ద్వేష క్లేశ?
0: ఏదో కష్టములందు, బాధలు ఎందు, నష్టములు ఎందు ఒకరిని ఆశ్రయించి ఆ ఆశ్రయం ద్వారా ఎంతనో ఫలమును పొందగలదని ఆశిస్తుంటాడు.
1: In times of difficulties, losses and suffering, one approaches someone else expecting positive reward and a solution.
0: ఆశ్రయించినటువంటి వాని వల్ల తాను తలంచినటువంటి కోరిక ఫలించకపోవటం చేత అతనిపైన ద్వేషంగా రూపొందుతుంది ఈ ఆశ.
1: Though he approaches expecting a reward, a solution to his problem, because it's not fulfilled, he is frustrated.
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలు కూడాను మానవునికి దుఃఖం అందిస్తున్నాయి.
1: In this world, good and bad will put us in misery.
0: మంచి ఆనందాన్ని అందించటం లేదు.
1: Good is not giving bliss.
0: చెడ్డ మనకు దుఃఖాన్ని అందించటం లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద బ్యాడ్ దట్ పుట్స్ అస్ ఇన్ ద
0: సఫరింగ్. మంచి చెడ్డ రెండు కూడాను మానవుని దుఃఖంలోనే ముంచుతుంది.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎనీవే లీడ్ టు మిజరీ.
0: ఇది ఏ విధంగా,
1: హౌ
0: మంచి ఏ విధంగా దుఃఖంలో ముంచుతుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద గుడ్ లీడింగ్
0: మంచి మానవుని ఏ విధంగా మనసును ఈ దుఃఖంలో ముంచివేస్తుంది?
1: హౌ డు వి సఫర్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ గుడ్?
0: అనగా దీనికి తులసిదాసు ఒక ఆదర్శాన్ని అందించాడు.
1: Tulsidas has set an ideal to explain this principle.
0: Cheddavarin chuchi namaskarinchadu.
1: He paid his respects namaskar looking at the bad people.
0: Manchivarin chuchi namaskarinchadu.
1: He also paid his respects to good people.
0: Manchivaniki cheddavaniki iruviriki ma namaskaram annadu.
1: He respected both good and bad alike.
0: Manchivaniki namaskaram cheyatamlo oka vidhamainatundi yokka artham untundadi.
1: There is some meaning in respecting a good person.
0: చెడ్డవానికి నమస్కారం చేయటంలో అర్థం ఏమిటి?
1: Then why do you do namaskar, pay respects to a bad person?
0: అని తనలో తాను విచారణ చేసుకున్నాడు.
1: He inquired within himself.
0: ఈ చెడ్డవాని సంయోగం నాకు దుఃఖాన్ని అందిస్తుంది.
1: Association with a bad man will put me to suffering.
0: కనుక ఓ చెడ్డవాడ నీ సంయోగం నాకు ఉండకూడదని వానికి నమస్కారం చేస్తున్నాను అన్నాడు.
1: He salutes the bad person saying that let me not have your company and association with you.
0: మంచివానికి ఒక నమస్కారం చేశాడు.
1: హీ సాల్యూట్స్ గుడ్ పర్సన్.
0: ఓ మంచివాడా, నీ వియోగం నాకు సంభవించకూడదు, దానివల్ల నాకు చాలా దుఃఖం వస్తుంది, కనుక నీకు ఒక నమస్కారం అన్నాడు.
1: హీ పేస్ రెస్పెక్ట్ టు గుడ్ మ్యాన్ బికాస్ ఓ గుడ్ మ్యాన్ లెట్ మీ నాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ యూ.
0: చెడ్డవాని సంయోగము మంచివాని వియోగము మానవునికి దుఃఖాన్ని చేకూరుస్తుంది.
1: యూనియన్ విత్ ఎ బ్యాడ్ పర్సన్, సపరేషన్ ఫ్రమ్ ఎ గుడ్ పర్సన్ విల్ పుట్ యూ టు సఫరింగ్.
0: కనుక ఇది ఒక విధమైన వియోగ సంయోగములతో కూడినటువంటి ఒక జీవితంగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: సంయోగ వియోగ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరం ఈ జీవితం ఉన్నారు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎన్ ఓషన్ ఫుల్ ఆఫ్ ది వేవ్స్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: కనుక చెడ్డవారి సంయోగము మనకు దుఃఖాన్ని అందిస్తుంది.
1: యూనియన్ విత్ బ్యాడ్ పీపుల్ విల్ సర్టన్లీ పుట్ అస్ టు మిజరీ.
0: మంచివారి వియోగము కూడా మనకు దుఃఖాన్ని చేకూరుస్తుంది.
1: సో ఆల్సో సెపరేషన్ ఫ్రమ్ పైయస్ పీపుల్.
0: కనుకనే మంచి ఎవరు చెడ్డవారిని నిర్ణయించుకునేటువంటి శక్తి లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు జడ్జ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్.
0: కనుకనే సుఖ దుఃఖే సమే కృత్వా లాభమునా విజయాజయాత్, రెండింటినీ సమసత్వంలో చూచు.
1: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ దీస్ టు విత్ ఈక్వానిమిటీ.
0: ఈనాటి మానవులకు నిజమైనటువంటి శాంతిని చేకూర్చుకోవాలనుకుంటే ఇరువురిని సమభావంలో మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ట్రూ పీస్ హ్యూమన్స్ టు డెవలప్ దిస్
0: ప్రిన్సిపల్ చెడ్డ రెండు నీవు చూడవద్దు.
1: డోంట్ బాదర్ అబౌట్ దర్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఇరువురు ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు చూడు.
1: వాచ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ బోత్ ది కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: ఇరువురి ఎందు కూడా ఏకాత్మ భావమే.
1: ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్
0: అది దివ్యాత్మ భావము.
1: దట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక దేహమును వేరు వేరైనప్పటికీ,
1: the bodies are different,
0: manasu bhavamulu veru verainappudikini,
1: feelings of the mind vary,
0: kaani divya bhavam okkati gaane untundadi,
1: but the divinity is one and the same.
0: Roopanamamulu bhinna bhinnamulu kavachunu,
1: names and forms are different,
0: kaani divyattvam aneetundidi bhinnam kaadu,
1: but the divinity is one.
0: Kanuka ee rakamainatundi oka bhedamulu undinanta varaku kudanu naaku ee shanti chekkuradani tulasidasu ekatvanni vichipettadu.
1: Tulsidas propagated this principle because so long you have got this duality, observe differences, you cannot be free from misery.
0: కనుకని ఏకాత్మ భావాన్ని నేను వరించాలి.
1: So let me have that one pointed principle. దాన్ని
0: దివ్యాత్మం అనేటువంటి దాన్ని నేను వరించాలి.
1: That is the principle of the divinity.
0: ఈ పవిత్ర భావంలోనే నా జీవితం గడపాలి.
1: I should spend the lifetime with this sacred principle.
0: అని దైవత్వాన్ని సర్వభావంతో సర్వ జీవుల యొక్క భావంతో అనుభవిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ హస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ డివినిటీ అమంగ్ ఎవ్రీవన్ అరౌండ్.
0: సర్వజీవాత్మ సర్వజీవాత్మ
1: సర్వజీవాత్మ
0: సర్వదేహాత్మ
1: సర్వదేహాత్మ
0: సర్వం ఆత్మాత్మ. ఇది మూడు రకములైనటువంటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఇన్ త్రీ ఫార్మ్స్.
0: దీనినే అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ,
0: ది వన్ యూ థింక్ యు ఆర్,
1: ది వన్ యూ థింక్ యు ఆర్,
0: అది దేహాత్మ భావం.
1: దట్ ఈస్ దేహాత్మ బాడీ.
0: The one others think you are, the one jivatma bhavam.
1: The one others think you are, jivatma, individual.
0: The one you really are.
1: Third one, the one you really are.
0: Jivatma bhavam.
1: That is the one of the spirit.
0: Ee moodinti yokka tattvamu anni mathamulu yandu kuda ekangane untundali.
1: These three are similar in all of the religions.
0: Christian matham nandu kani, ఇస్లాం మతం నందు కానీ, పర్షియన్ మతం నందు కానీ, జైన మతం నందు కానీ, ఇంకా నానక్ మతం నందు కానీ, అన్ని మతములందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
1: వి ఫైండ్ ది సేమ్ యూనిఫార్మిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై ఆల్ రిలీజియన్స్ అలైక్.
0: అది జీసస్ చెప్పాడు.
1: దట్స్ వాట్ జీసస్ సెడ్.
0: ఫస్ట్ ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: First he said, I am the messenger of God.
0: Second, I am the son of God. Third, I and my father are one. Next comes Holy Ghost. In the Persian language.
1: Vaari grandhamlandu kudanu. In the text.
0: I am in the light. Second, the light is in me. Third, I am the light.
1: There is no weight.
0: కనుక అన్ని మతముల యొక్క సారము ఒక్కటే.
1: సో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: అందరికీ గమ్యం ఒక్కటే.
1: ద గోల్ ఇస్ వన్ ఫర్ ఎవరీవన్.
0: అందరికీ దైవం ఒక్కటే.
1: గాడ్ ఇస్ వన్ ఫర్ ఆల్.
0: కానీ ఇందులో భేదములు ఎందుకు మనకు?
1: దెన్ వై డు యు అబ్జర్వ్?
0: ఇందులో వాదోపవాదములు ఎందుకు?
1: వై డు యు ఆర్గ్యు విత్ ఈచ్ అదర్?
0: ఇందులో కలహములు ఎందుకు?
1: వై షుడ్ దేర్ బి
0: కలహములు ఎందుకు?
1: వై హెసిటేషన్?
0: ఇవన్నీ కూడా కేవలం అజ్ఞానం యొక్క స్వరూపం.
1: దే ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్.
0: దైవత్వం అనేటువంటి అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులకే ఈ విధమైనటువంటి యొక్క కల్లోలంలో ప్రారంభిస్తుంటారు.
1: ఫూలిష్ పీపుల్ హు డు నాట్ అండర్స్టాండ్ డివినిటీ రిసార్ట్ టు సచ్ అజిటేషన్. దేనియందు
0: మనం భేదం పెట్టుకోకూడదు.
1: లెట్స్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
0: ఏ మతమును కూడాను మనం విమర్శించకూడదు.
1: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
0: ఏ సాధనను కూడాను మనం విమర్శించకూడదు.
1: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
0: ఎవరిది వారిది.
1: ఈచ్ వన్ ఫాలోస్.
0: ఎవరి ఆనందం వారిది.
1: ఈచ్ వన్ హ్యాస్ హిస్ ఓన్ పాత్.
0: కనుక ఇట్టి ఆనందంతో మనము వారికి స్వాతంత్రం ఇచ్చినప్పుడే నిజమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం అందుకోగలం.
1: When we welcome everybody, we can attain divinity.
0: తనకే ఒక శాంతి లేనిటువంటి వాడు ఇంకా ఇతరులకు శాంతిని ఏ విధంగా అందించగలడు?
1: ద వన్ హూ హాస్ నో పీస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు కన్ఫర్ పీస్ ఆన్ సమ్ వన్?
0: మొట్టమొదట నీ శాంతిని నీవు పొందు.
1: ఫస్ట్ బీ పీస్ఫుల్. తదుపరి
0: నీ గృహంలో శాంతిని ప్రసరింపచేయి.
1: అండ్ దెన్ సీ ద అదర్ వన్ ఆల్సో విల్ రిసీవ్ పీస్.
0: తదుపరి నీ గ్రామంలో ప్రసరింపచేయి.
1: సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ ఇన్ యువర్ విలేజ్.
0: ఈ విధంగా క్రమక్రమేణ కూడా నీ శాంతిని అంతర్బహిష్టం.
1: Gradually experience peace within and around.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్.
0: అంతేగాని సంకుచితమైన ఏకత్వంలో మాత్రం మునిగిపోవటం కాదు.
1: Not spending life in a narrow mindedness cannot be the spiritual
0: pursuit. ఇతరు చెడ్డ మంచిది అన్నిటిని నీవు ఏమాత్రం ఎదురు చూడవద్దు.
1: Don't bother about the good and bad of outside.
0: నీ మంచిని నీవు పోషించుకో.
1: Think and protect your goodness.
0: సంరక్షించుకో.
1: Protect your own goodness.
0: ఇది నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: దిస్ ఇస్ యువర్ చీఫ్ ఎయిమ్.
0: నిరంతరము ఇతరుల యొక్క చెడ్డనే మనం చూస్తూ ఉంటే
1: థింకింగ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్,
0: ఆ చెడ్డ నీలో ప్రవేశిస్తుంది.
1: ఆల్ దట్ బ్యాడ్ క్వాలిటీ విల్ గెట్ ఇన్ యు.
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎదుటి వ్యక్తిని ఫోటో తీవ్వాలని కెమెరా తీసుకుంటావు.
1: యు హ్యావ్ యువర్ కెమెరా టు టేక్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద పర్సన్.
0: వాళ్ళపైన నీ యొక్క కెమెరా యొక్క లెన్స్ ని మనం తిప్పి పెట్టినంటే,
1: ఇఫ్ ది లెన్స్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ హిమ్,
0: స్విచ్ ఒత్తితే,
1: వెన్ యు పుట్ ఆన్ ది స్విచ్,
0: ఏమవుతుంది?
1: వాట్ విల్ హ్యాపన్?
0: వాడి ఫోటో నీ కెమెరాలో వచ్చి పడిపోతుంది.
1: హిస్ ఫోటో, his picture will be picturized.
0: అదే రీతిగా నీ దృష్టి అనేటువంటిది ఒక లెన్స్.
1: యువర్ లుక్స్ ఇస్ సార్ట్ ఆఫ్ ఎ లెన్స్.
0: పరుల యొక్క చెడ్డ అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు,
1: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద బ్యాడ్ ఆఫ్ అదర్స్,
0: బుద్ధి అనేటువంటి స్విచ్ చేసినప్పుడు,
1: వెన్ యూ పుట్
0: చెడ్డ నీలో వచ్చి చేరిపోతుంది.
1: వెన్ యూ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఇంటెలెక్ట్, ద బ్యాడ్ ఇన్ అదర్స్ విల్ గెట్ ఇన్ టు యూ.
0: అదే విధంగానే మంచి వాడిపైన నీ యొక్క దీన్ని తీసుకో.
1: లైక్ వైజ్ టేక్ ది గుడ్.
0: ఫోటోలు తీవాలంటే ఎక్కడంటే వారు అక్కడ వారు ఫోటో తీయరు.
1: They don't.
0: వారికి ఇష్టమైనటువంటి వారినే ఫోటో తీస్తారు.
1: They'll certainly have the photographs of those they want.
0: కాబట్టి ఇష్టం అంటే ఏమిటి? నీకు మంచి వారి పైన ఇష్టము.
1: It only means they like good people.
0: వారి వైపున నీ యొక్క మనసును మరల్చు.
1: Direct your mind towards good.
0: అప్పుడే నీలో ఉండినటువంటి యొక్క భావము అందులో ఉన్నటువంటి భావము ఏకమైపోతుంది.
1: Then the feeling of the person who is good will get into you.
0: కనుక ఎవరి చెడ్డను కూడా మనం చింతించకూడదు.
1: నెవర్ బి బోదర్డ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఎందుకంటే ఇతరుల చెడ్డను చింతిస్తూ రావడం నీవే చెడ్డవాడైపోతావు.
1: బై థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ యూ టర్న్ బ్యాడ్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్.
0: నేను చింతిస్తూ పోతున్నావో అది నీవుగా మారిపోతావు.
1: యాజ్ యు థింక్ సో యు బికమ్.
0: అదే ఒకనొక సమయంలో
1: దట్ ఎట్ వన్ టైమ్
0: గోపికలను వచ్చి,
1: గోపికస్
0: రాధమ్మను వచ్చి అడుగుతున్నారు.
1: దేవర్ ఆస్కింగ్
0: అమ్మా, నీవు ఎప్పుడు చూసినా గానీ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని చింతిస్తున్నావు.
1: రాధా, యు ఆల్వేస్ చాంట్ ద నేమ్ ఆఫ్ కృష్ణ కంటిన్యూస్లీ.
0: కనుక నీవు చింతించడం చేత కృష్ణుణ్ణి నీవు కృష్ణుడే వెళ్ళిపోతావు.
1: బికాస్ యూ థింక్ ఆఫ్ హిమ్ యూ హ్యావ్ బికమ్ కృష్ణ యువర్ సెల్ఫ్.
0: అప్పుడు నీకేం సుఖము?
1: దెన్ వాట్ వేర్
0: సెల్ఫ్? నీవే కృష్ణుడైపోతావు.
1: యూ బికమ్ కృష్ణ.
0: ఇక్కడ ద్వైతం అనేటువంటి లేదే.
1: దేర్ ఇస్ నో డ్యువలిజం హియర్.
0: రాధనే మాయమైపోతుంది.
1: దేర్ ఇస్ నో రాధ ఎనీమోర్.
0: అప్పుడు నెమ్మదిగా చీలికత్తెలకు చెప్తుంది.
1: దెన్ రాధ స్టార్టెడ్ టెలింగ్ సాఫ్ట్లీ,
0: గోపికలారా,
1: గోపికాస్,
0: నేను నిరంతరము కృష్ణ చింత చేయటం చేత నేను కృష్ణుడు కావచ్చు.
1: By thinking of Krishna continuously, I may become Krishna.
0: నిరంతరము రాధా చింతన చేయటం వల్ల కృష్ణుడు రాధాగా మారిపోతాడు.
1: As Krishna thinks of Radha continuously, Krishna also becomes Radha.
0: కృష్ణుడు ఏకమే కదా.
1: Is it not unity of both Radha and Krishna?
0: కనుక దైవాన్ని మనం చింతించినప్పుడు మనమల్ని కూడా దైవం చింతిస్తాడు.
1: So as you think of God, God also will think of you.
0: ఎందుకనగా నీవు ఒక దైవాన్ని సృష్టించుకుంటున్నావు.
1: Because you are creating God yourself.
0: దైవాన్ని ఎవరు సృష్టించారు?
1: హూ క్రియేటెడ్ దిస్ గాడ్?
0: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
1: ఎన్ ఎస్పరెంట్.
0: దైవం ఎవరిని సృష్టించాడు?
1: హూ హెస్ హీ క్రియేటెడ్? గాడ్.
0: దైవం సాధకుడిని సృష్టించాడు.
1: గాడ్ హెస్ క్రియేటెడ్ ఎన్ ఎస్పరెంట్.
0: దైవము సాధకుడిని సృష్టించాడు.
1: గాడ్ హెస్ క్రియేటెడ్ ఎస్పరెంట్.
0: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
1: ఎస్పరెంట్ హెస్ క్రియేటెడ్ గాడ్.
0: కాబట్టి ఈ రెండింటి యొక్క ఏకత్వం ఏమిటి? సృష్టి ఒక్కటే.
1: సో ది యూనిటీ ఆఫ్ ది టూ లైస్ ఇన్ క్రియేషన్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: మానవుని యందు సృష్టి యొక్క శక్తి ఉంటుంది.
1: సో మ్యాన్ హెస్ గాట్ ద పవర్ ఆఫ్
0: దైవం యందు సృష్టి యొక్క శక్తి ఉంటుంది.
1: గాడ్ హెస్ గాట్ ద పవర్.
0: కాబట్టి ఇరువురి యందు ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: దేర్ఫోర్ ద పవర్ ఇస్ వన్ ఇన్ ద సేమ్ ఇన్ బోత్.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం లోపల మనం దివ్యత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ఈ విధంగా భేదములను విస్మరించి ఏకత్వాన్ని విశ్వసించి మనసును తగినటువంటి యొక్క జాగ్రత్తలో మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫర్గెట్ డిఫరెన్సెస్, మెయింటైన్ ఈక్వాలిటీ, యూనిటీ.
0: ఈ విధమైన దేశములకంతా మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ సఫరింగ్?
0: వాంఛలే మూల కారణము.
1: Physical worldly desires are responsible for misery.
0: తన యొక్క తత్వాన్ని తాను విస్మరించి జగత్తుపై మనసు దృష్టినంతా మరల్చడం చేతనే ఇన్ని విధమైనటువంటి క్లేశములు మనల్ని పీడిస్తున్నాయి.
1: యూ ఫర్గెట్ యువర్ ఓన్ ఇన్నేట్ నేచర్ అండ్ క్వాలిటీ అండ్ యు ఆర్ క్యారీడ్ అవే బై దట్ డిజైర్.
0: ఉన్నదాన్ని అనుభవించు.
1: Experience, enjoy
0: what
1: you have. Why do you think of that what you don't have?
0: దాన్ని మర్చిపో.
1: Forget what you don't have.
0: అది నీ యొక్క నిజమైన సాధన.
1: That is the true spiritual path.
0: ఇప్పుడు ఉన్నదాన్ని విడిచిపెట్టున్నావు.
1: We are giving up what we have.
0: దాన్ని సాధించలేకపోతున్నావు.
1: We are not able to get what we don't have.
0: ప్రాప్తిస్తుంది.
1: Then how do you expect to be happy?
0: కాదు.
1: No.
0: కనుక ఉన్నదాన్ని అనుభవించు.
1: Experience with the lot you have.
0: దానిని సర్వులకును పంచు.
1: Share with everyone.
0: ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: విశాల ప్రపంచంలో విశాల హృదయులైనటువంటి మానవులే ఆవిర్భవించాలి.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ దేర్ షుడ్ బి పీపుల్ విత్ బ్రాడ్ మైండ్.
0: విశాల హృదయమే లేకుండా పోతే వీడు మానవుడే కాదు.
1: వితౌట్ ఎ బ్రాడ్ మైండ్ హీ కెనాట్ బి ఏ హ్యూమన్.
0: అనేక మంది
1: many
0: మాకు విశాల హృదయం కావాలి అంటారు.
1: many pray to swami we want broad mind.
0: హృదయం అంటే ఏంటి? హార్ట్.
1: ది హృదయ ఇస్ హార్ట్.
0: హార్ట్ ఎన్లార్జ్ కావాలి అంటారు.
1: దే సే దట్ ది హార్ట్ బి ఎన్లార్జ్.
0: ఈ హార్ట్ ఎన్లార్జ్ చేయటం వల్ల హార్ట్ పేషెంట్ గా తీసుకుని వానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
1: హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ ఎ హార్ట్ కంప్లైంట్, ఎయిల్మెంట్.
0: ఈ హృదయమునకు హార్ట్ కు చాలా భేదం ఉంటుంది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ హృదయ అండ్ హార్ట్.
0: హార్ట్ అనేటువంటిది గుండె అని అర్థం.
1: ద హార్ట్ ఇస్ ఫిజికల్ హార్ట్.
0: ఇది ఫిజికల్ హార్ట్ అనేటువంటి కేవలము ఈ దేహం అనేటువంటి భవనానికంతా కూడా మెయిన్ స్విచ్ వంటిది.
1: ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్ ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ బాడీ.
0: కానీ ఇది నిజమైనటువంటిది కాదు. మెయిన్ స్విచ్ మాత్రమే.
1: ది ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్.
0: కానీ కరెంట్ కాదు.
1: ఇస్ నాట్ ద కరెంట్.
0: కరెంట్ అనేటువంటిది నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉభాస్వర నీవార సూకవర్తంతేని వేదం నందు నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉద్వాసర. ఈ విద్యుల్లేక ఎక్కడ నుంచి ఉంటుంది?
1: దిస్ కరెంట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైట్నింగ్. వేర్ డూ యూ ఫైండ్?
0: విద్యుల్లేక కేవలము స్పైనల్ కాలం బిట్వీన్ 9 to 12 మధ్యలో ఉంటుంది ఈ యొక్క తేజోమయమైన శక్తి.
1: This lightning is present in the vertebral column between the vertebrae 9 to 12.
0: దీనిని సుషుమ్నా నాడి అన్నారు.
1: This is called సుషుమ్నా నాడి.
0: ఆ కాంతి నుంచినే ఈ యొక్క హార్ట్ అనేటువంటి స్విచ్ లో కరెంట్ ప్రవేశిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది సుషుమ్నా నాడి యూ గెట్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ హార్ట్.
0: మీకు చాలా మందికి తెలియకపోతే కొంతవరకు విచారణ చేసుకోవచ్చు.
1: మెనీ పీపుల్ హూ డోంట్ నో మే నో
0: హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు.
1: యూ ఫైండ్ హార్ట్ సర్జరీ.
0: ఈ హార్ట్ కోసినప్పుడు హార్ట్ లోనే ప్రాణం ఉంటే ఈ ప్రాణం ఎక్కడ పోతుంది?
1: When the heart is operated upon, if you say that there is life in the heart,
0: heart
1: what will happen to the life?
0: Negative ni heart.
1: Heart is negative.
0: కాబట్టి హార్ట్ లంగ్ రెండింటి యొక్క శరీరకి తెలవాలని ఇందులో రెండు కూడా పనిచేస్తుంటాయి.
1: బికాస్ హార్ట్ అండ్ లంగ్ గో టుగెదర్ అండ్ దే వర్క్ టుగెదర్.
0: అందువల్లనే హార్ట్ లంగ్ మిషన్ అనేటువంటిది పెట్టి ఈ హార్ట్ ను లంగ్ ను కూడా కోసేస్తుంటారు.
1: Therefore we have heart lung machine today.
0: కనుక హార్ట్లంగ్ అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై హార్ట్?
0: ఇది ప్రాకృతమైన యొక్క స్థూలమైన హార్ట్ కాదు.
1: It is not the physical heart.
0: హృదయం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: హృదయ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఒక్క స్థానంలో లేదు.
1: ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ ప్లేస్.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఎవ్రీవేర్.
0: నందువల్లనే సర్వతప్పాణి పాదం త సర్వతోచి శిరోముఖమని, పాదం నుంచి శిరస్సు వరకు సంచరిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఇప్పుడు కాలిపైన ఒక చీమ కదులుతుండాలి.
1: సపోజ్ హ్యాండ్ స్టార్ట్స్ మూవింగ్ ఆన్ ద లెగ్.
0: తక్షణం అది కదులుతుండేది నాకు తెలుస్తుండాలి.
1: యూ విల్ సడన్లీ కమ్ టు నో ఆఫ్ ఇట్స్ మూవ్మెంట్.
0: కాబట్టి నీ హృదయం ఎక్కడుండాలి?
1: దెన్ వేర్ ఇస్ యువర్ హార్ట్ నౌ?
0: ఆ స్థానంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ దేర్ నియర్ ద లెగ్.
0: అది లేకపోతే అక్కడ చీమ కదిలేటువంటిది నీకు ఎట్లా తెలుస్తుంది?
1: వితౌట్ విచ్ యూ కెనాట్ నో ద మూవ్మెంట్ ఆఫ్ ఎన్ యాంట్ ఆన్ యువర్ లెగ్.
0: కనుకని సర్వత్రా వ్యాపించినటువంటిది హృదయము.
1: సో హృదయ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
0: కానీ ఒక్క స్థానంలో ఉంటుండి పనిచేసేటువంటిది ఈ గుండె.
1: It is only the physical heart which functions.
0: ఇది కేవలం రక్తాన్ని ప్రసరింపజేస్తుండదే కాని
1: ఇట్ ఓన్లీ సర్క్యులేట్స్ బ్లడ్.
0: ప్రాణాన్ని అందించడం లేదు.
1: ఇట్ డజంట్ గివ్ లైఫ్.
0: ఇది కేవలం ఆక్సిజన్ అనేటువంటి అందిస్తుంటుండాలి.
1: ఇట్ ఓన్లీ సప్లైస్.
0: ఈ ఆక్సిజన్ లో కూడా గాలి అనేటువంటిది లేకపోతే ఈ ఆక్సిజన్ కూడా పనికిరాదు.
1: Without any air, even this oxygen you cannot consume.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క హృదయం.
1: సో ది హృదయ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
0: కాన మన హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ బ్రాడెన్ దిస్
0: ఎలాంటి హృదయము?
1: వాట్ సార్ట్ ఆఫ్ హృదయ?
0: ప్రేమ హృదయము.
1: ఇట్ ఇస్ ద హృదయ ఆఫ్ లవ్.
0: ఆ హృదయం అనేటువంటిది ప్రేమతో నింపుకున్నప్పుడే
1: వెన్ ద హార్ట్ ఇస్ ఫిల్డ్
0: ఈ క్లేశములు ఏమాత్రము మనల్ని బాధించవు.
1: దేర్ బి నో క్లేష ఆర్ సఫరింగ్ ఎనీ మోర్.
0: ఎన్ని కష్టములైనప్పటికీ దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోతావు.
1: యూ విల్ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ఆబ్స్టకల్స్. సో
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎలాంటి సమస్యలు మీలో వచ్చినప్పటికీ
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ మే హావ్
0: దాన్ని శాంతంతో భరించి
1: బేర్ ఇట్ విత్ ఆల్
0: దైవచింతనతో దాన్ని కొంతవరకు అరికట్టుకుని
1: కంట్రోల్ థింకింగ్ ఆఫ్ గాడ్
0: చింతకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సంతోషంగా ఉండాలి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ. బి హ్యాపీ.
0: ఇవన్నీ కేవలం పాసింగ్ క్లౌడ్స్, వస్తుంటాయి పోతుంటాయి.
1: ఆల్ దీస్ యాంగ్జైటీస్ వరీస్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా కూడా జగత్తులో పర్మనెంట్ క్లౌడ్ లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ పర్మనెంట్ క్లౌడ్.
0: కనుక
1: సో
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి
1: నో దిస్ ట్రూత్.
0: మీరు ఈ విచారములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా
1: డోంట్ గెట్ వరీడ్ ఎనీవే.
0: దైవచింతనతో కాలం గడపండి.
1: స్పెండ్ యువర్ టైమ్ థింకింగ్.
0: అలాంటి విచార సమయంలోనే అధికంగా నీవు దైవచింతన చేయాలి.
1: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ థింక్ మోర్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఆల్సో
0: చాలా మంది విచార సమయంలో దైవాన్ని విస్మరిస్తారు, దైవాన్ని దూషిస్తారు, దైవాన్ని తిడుతుంటారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఫర్గెట్ గాడ్, దే అక్యూజ్ గాడ్, దే క్రిటిసైజ్ గాడ్.
0: ఏం దేవుడు నన్ను ఏమాత్రం కన్నులు లేవా, నన్ను చూడలేదా, ఎందుకు చెవులు లేవా, నా విత్తన దుఃఖం వినటం లేదా అని ఈ విధంగా విదూషిస్తుంటారు.
1: యూ గో ఆన్ అక్యూజింగ్ గాడ్. వాట్ హ్యాపెన్ టు యూ గాడ్? డోంట్ యూ హ్యావ్ ఇయర్స్ టు లిసన్ టు మై సఫరింగ్? డోంట్ యూ హ్యావ్ ఐస్ టు సీ మై
0: ప్రాబ్లమ్? దైవాన్ని అమితంగా మనం పూజించాలి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ షుడ్ ప్రే మోర్ అండ్ మోర్.
0: సాధకుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉండినా కానీ ఆ సాధన ఎందే ఉంటుండాలి.
1: Aspirant should spend his lifetime.
0: Patient ఉంటాడు హాస్పిటల్లో ఉండినా ఇంట్లో ఉండినా మందేమో తీసుకోవాల్సిందే.
1: Patient, whether he is inpatient or a patient staying at home, he should continue to take medicine.
0: నేను ఆసుపత్రిలో ఉన్నాను కదా, నాకు అవసరం ఎందుకు అని ఉండడానికి వీల్లేదు.
1: Since I am admitted in the hospital, I don't need a medicine. He can't say that.
0: నీవు ఇంట్లో ఉండినా సరే ఆసుపత్రిలో ఉండినా సరే మందేమో తీసుకోవాలి.
1: Whether you may be at home or in the hospital, you
0: are దుఃఖంలో కానీ సంతోషంలో కానీ రెండింటి ఎందుకు భగవత్ చింతన చేయాలి.
1: Either in times of misery or happiness,
0: చాలా ఔషధంగా మారిపోతుంది.
1: Then it transforms into medicine that is required.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పంచభౌతికమైన శరీరము పంచీకరణముల ద్వారా ఏర్పడినటువంటిది.
1: ది ఫిజికల్ బాడీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ద 5 ఆఫ్ ది ఎలిమెంట్.
0: ఇట్టి పంచభూతములు కూడాను భగవత్ ప్రేరితమైనటువంటిది.
1: దీస్ 5 ఎలిమెంట్స్ ఆర్ ఆఫ్ ది డివైన్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూత తత్వములను ఏమాత్రం కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్.
0: సకల

వచ్చు. అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిలిపి కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడా.
1: వన్ కెన్ బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ స్కాలర్స్, వన్ కెన్ బి కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ది హోల్ ఆఫ్ ది కింగ్డమ్, వన్ కెన్ టేక్ టు యాక్షన్స్ ఆఫ్ చారిటీ, ఆఫరింగ్ ద గోల్డ్ అండ్ ది కౌస్, వన్ కెన్ ఈవెన్ కౌంట్ ది స్టార్స్ ప్రెసెంట్ ఇన్ ది స్కై, వన్ కెన్ ఈవెన్ మెన్షన్ ది నేమ్స్ ఆఫ్ ది డిఫరెంట్ బీయింగ్స్, వన్ కెన్ లర్న్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, వన్ కెన్ రీచ్ మోర్, బట్ యెట్ ఈజ్ దేర్ ఎనీ వన్ హూ కెన్ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ కీప్ ద మైండ్ స్టేడీ అండ్ కాన్సన్ట్రేటెడ్ అండ్ మెయింటైన్ ద స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ?

0: either charity or yajna or penance or wisdom or the practice of ancient dharma or adherence to truth or any discipline, without this control, there cannot be any kind of creation.
1: Divya Atma Sarupa.
0: Embodiments of divine Atma.
1: Bhumilo neeru chala tarigi poyinadi.
0: There is less and less of water on earth today.
1: Karanam enti?
0: What's the reason?
1: Manavuni yandu neeti nirmoolamu vevatam chetane bhumi yandu neeru kudanu imidipothunu.
0: As there is no morality in mankind, there is no water today.
1: Manava jeevitamunaku neetiye pranam.
0: For human life, morality is the very life.
1: Neeti manavattam nunde vikasimpajestundi.
0: The morality blossoms in human life.
1: Atti neetini eenadu manavudu kolipovatam chetane nirulukulanu kolipovadaniki avakasam erpadindi.
0: As man lost his morality, he is losing water also.
1: Eenadu vedantamulu అనేక విధములుగా ప్రచార ప్రబోధన చేస్తున్నారు.
0: Today spirituality is publicized and taught in a varied manner.
1: ఈ వేదాంతం యొక్క ప్రభావం చేత మానవుని యొక్క మనసు వేడెక్కుతున్నది.
0: The brain is heated up because of such teachings of spirituality.
1: ఈ వేదాంతం చేత హృదయం అనేటువంటిది కేవలము చలించిపోతున్నది.
0: Such mere teaching
1: పోవటం చేతనే నిరుణులను కోల్పోవడానికి అవకాశం ఏర్పడింది.
0: As man lost his morality, he is losing water also.

0: దృష్టాంతము చేత హృదయమనేటువంటిది కేవలము చలించిపోతున్నది.
1: సచ్ మియర్ టీచింగ్ విల్ మేక్ అవర్ మైండ్ వేవర్.
0: జీవితమే ఒక సందేహాస్పదముతో ఉండిపోతున్నది.
1: ద లైఫ్ విల్ బి వన్ ఆఫ్ డౌట్.
0: ఈనాడు మానవునికి కావలసినటువంటిది వేదాంతము కాదు.
1: ఇట్స్ నాట్ ద రిలీజన్ దట్ మ్యాన్ నీడ్స్.
0: సిద్ధాంతము కాదు,
1: నాట్ థియరీ,
0: సిద్ధాంతము కావాలి.
1: ఇట్స్ ది సెన్స్ కంట్రోల్ దట్ ఇస్ నీడెడ్.
0: దాంతుడు కాక వేదాంతుడు కాలేడు.
1: Without having any sense control, you cannot be spiritual.
0: Tyagaraja bodhinchadu.
1: It is taught by Tyagaraja.

0: సౌఖ్యము లేదు. వేదాంతం వల్ల మనకు శాంతి లభించటం లేదు.
1: యు కెనాట్ బి ఎట్ పీస్ బై మియర్లీ లర్నింగ్. శాంతం
0: వల్ల మనకు శాంతి లభించటం లేదు.
1: యు కెనాట్ ఎర్న్ పీస్ అవుట్ ఆఫ్ ఎనీ థియరీ.
0: శాంతుడైనటువంటి వాడే శాంతిని పొందగలడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ విల్ బి ఎట్ పీస్.
0: శాంతం అనేటువంటిది పురుషాత్మతో ఏర్పడేటువంటిది.
1: ద సెన్స్ కంట్రోల్ ఈజ్ వన్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
0: ఇట్టి పురుషత్వంతో ఏర్పడేటువంటి యొక్క శాంతం యొక్క తత్వాన్ని ఈనాటి మానవుడు సిద్ధాంతముగా అనుభవించటం లేదు.
1: Man today is not experiencing in practice this principle of sense control.
0: మానవత్వములు ఏదో వెతుకుతూ ఉన్నాడు అని అంతకాలం నుండి.
1: He has been in search of the true human quality.
0: ఏమి వెతుకుతున్నాడో అతనికి తెలియటం లేదు.
1: He does not know what he is searching for.
0: కానీ వెతుకుతున్నాడు.
1: Yet he searches.
0: ఇట్టి వెతికేటువంటి యొక్క విశేషత్వాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు ఈనాడు కోట్లకు కలరు.
1: There are crowds of such seekers who do not know what they are seeking.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రభావములకు మాత్రమే లొంగి తన నిత్య సత్యమైనటువంటి యొక్క స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: Man has submitted himself to the physical worldly aspect, but he has forgotten his eternal truth.
0: ప్రభావం అనేటువంటిది ప్రారంభంతో ఏర్పడేటువంటిది.
1: That he earns out of the past.
0: స్వభావం అనేటువంటి పురుషార్థంతో చేకూరేటువంటిది.
1: ద నేచర్ యు అక్వైర్ టు ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: ఇట్టి పురుషార్థమును విస్మరించి
1: ఫర్గెటింగ్ సచ్ ఎ థింగ్
0: ప్రారంభానికి భోగనై
1: హి సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మానవత్వాన్ని విస్మరించి
1: హి ఫర్గెట్స్ హ్యూమన్ నేచర్
0: మానవత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: అండ్ హి పాసెస్ త్రూ ద డెమోనిక్ క్వాలిటీ.
0: ప్రతి మానవుని ఎందుకూడను స్వార్థమే శ్వాసగా భావిస్తున్నాడు.
1: Every man considers the selfishness as
0: durasane oka pranamuga visheshisthunnadu.
1: The excess of desire is his life.
0: Anninti endu thanake vijayam chekuralani aashisthunnadu.
1: He wants to be successful in all.
0: Ee vidhamainatundi vyaktulu ekkada chusina takku ledu dinadina abhivruddhi pondutunnaru.
1: There are lots and lots of people ever rising today.
0: Prati vyakti endu kudanu ee swarthamu saprayodaname taandavamaadutundadu.
1: But selfishness and self-interest is dancing the human heart.
0: ఇలాంటి వారు ప్రతిభాశాలులు కాగలరా?
1: Can they be one of talent?
0: తెల్లవారు లేచిన తక్షణమే
1: the moment they get up in the morning,
0: దినపత్రికలు వారపత్రికలు మాసపత్రికలు వీడియోలు రేడియోలు సినిమాలు ఇలాంటి జీవితాన్ని గడపడానికి ఉర్రూత నూగుతుంటారు ఈనాటి మానవుడు.
1: Man today is after daily magazines, weekly, monthly magazines, video and radio.
0: ఇంకా గడియ గడియకు కూడాను తన కుల మత భాష ప్రాంతీయ అభిమానం అనేటువంటిది వారి యందు అమితంగా అభివృద్ధి అవుతూ వస్తున్నది.
1: అవట్ ఆల్ వీ ఫైండ్ ఇన్ హిమ్ ద నేరో ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ లాంగ్వేజ్ అండ్ ద రీజియన్.
0: ఇలాంటి వ్యక్తులు ప్రభావంతులుగా అందడానికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎఫెక్టింగ్ అదర్ పీపుల్ విత్ సచ్ influences.
0: Itti manavulu prathibaku pattabhishekam kattagalara?
1: Can ever they be talented? Can they recognize talent?
0: Kaadu kaadu.
1: No.
0: Ee naati manavuni yandu tyagamu seelamu damamu ee moodinti yandu tana yokka jeevithanni ankitam gaavinchadu.
1: Man should dedicate his life for sacrifice character and sense control.
0: Manavudu nityamu aneka manditho parichayam gaavinchukuntunnadu.
1: Man acquaints himself with many people.
0: అయితే ఈ పరిచయం గావించుకున్నటువంటి వ్యక్తులలో కొందరు మిత్రులు మరికొందరు శత్రువులు.

0: called acquaintances, few are friends, the others are enemies.
1: కానీ ఈ మిత్రత్వము శత్రుత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
0: Friendship or enmity, where from have they come?
1: మానవుని యొక్క మనసు నుండి ఆవిర్భవించినటువంటివే ఈ రెండు కూడా.
0: Both of them originated out of the human mind.
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ విధమైనటువంటి శత్రుత్వము మిత్రత్వము దినదినాభివృద్ధి చెందుతున్నది.
0: In every man, such friendship and enmity are increasing.
1: దీనికి కారణం ఏమాత్రం కూడాను కనిపించటం లేదు.
0: You don't find the reason.
1: రాముడు ఏ పాపం చేశాడు?
0: What is the sin committed?
1: ఏ దోషం ఆచరించాడు?
0: What mistake he committed?
1: కానీ రావణునికి మహాద్వేషము.
0: But Ravana has hatred towards him.
1: రావణుని చూస్తే రావణునికి మహాద్వేషము.
0: Ravana has bitter hatred towards him.
1: చూస్తే దంతవక్రుడు శిశుపాలునికి మహాద్వేషము.
0: దంతవక్ర శిశుపాల hated Krishna.
1: ఈ ద్వేషానికి మూల కారణం ఏమిటి?
0: What is the reason for hatred?
1: తాము ఆచరించినటువంటి దోషములే ఈ ద్వేషానికి మూల కారణము.
0: The very mistakes they committed are responsible for hatred.
1: ఇవి ఆ దోషములంతా వారి ఎందే ఉన్నవి కానీ వీరి ఎందు లేవు.
0: Defects are in them, mistakes are in them, not here.
1: ధర్మమూర్తి అనేటువంటి ధర్మరాజు, అజాత శత్రు అని పేరుగాంచినటువంటి ధర్మరాజుని ఎందు కూడాను కౌరవులు శత్రుత్వాన్ని వహిస్తూ వచ్చారు.
0: ధర్మజ స్టాండ్స్ ఫర్ రైట్యస్నెస్, హ్యాడ్ నో ఎనిమీస్ ఎట్ ఆల్, బట్ కౌరవస్ హ్యాడ్ ఎనిమిటీ టువర్డ్స్ హిమ్.
1: కనుకనే ఈనాటి లోకములో శత్రుత్వం లేనటువంటి వ్యక్తులు కనిపించడం లేదు.
0: Therefore, we don't have anyone without enemies today.
1: దీనికి కారణములు మీరు కాదు, ఎవరి భావములు వారికే కారణము.
0: యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే మానవుని యందు తమ తమ దోషములే తమ తమ శత్రుత్వాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి.
0: దేర్ఫోర్ యువర్ ఓన్ మిస్టేక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనిమిటీ.
1: కనుక శత్రుత్వాన్ని గురించి మనం భయపడనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు ఫియర్ ది ఎనిమిటీ.
1: మిత్రత్వాన్ని అభివృద్ధి గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్.
1: ఎవరు ఎన్ని విధములుగా దూషించినప్పటికీ,
0: that anyone accuse you,
1: vimarsinchinappatikini,
0: they criticize you,
1: parihasinchinappatikini,
0: make fun of you,
1: manam e maatram kuda nu lekka cheyakudadu.
0: We don't need to be mindful.
1: Karanam enti?
0: What's the reason?
1: Ee dushanda valla, ee vimarsala valla, ee parihasam cheta evariki nashtam?
0: Who will be put to loss because of such criticism?
1: Nijamuga vyaktulainatunti varu ee satyanni gurtinchadam atyavasaram.
0: The individuals must recognize this truth.
1: Dushinchetunti vyakti, దూషింపబడేటువంటి వ్యక్తి యొక్క పాపమును పరిహసిస్తున్నాడు.
0: ద వన్ హూ క్రిటిసైజెస్ విల్ బి గివింగ్ ఎ రిలీఫ్ టు ద పర్సన్ హూమ్ హీస్ క్రిటిసైజ్.
1: కనుకనే పరిహసింపబడేటువంటి వాని పాపములు పరిహసించేటువంటి వానికి చేరుతున్నాయి.
0: అండ్ దేర్ ఫోర్ ద సిన్స్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ హూమ్ యూ మేక్ ఫన్ ఆఫ్ విల్ గో టు యూ.
1: ఏ వ్యక్తి పొగడుతున్నాడో, ఎవరు పొగడించుకుంటున్నాడో, ఆ పొగడించుకునేటువంటి వాని మంచితనమంతా పొగిడే వానికి చేరిపోతున్నాయి.
0: దేర్ ఫోర్ if you are praised, all your merit will go to the person who praises you.
1: Satyamga manam gurtinchi vyaktinchinappudu manallo dushinchetunti vade manaku mitrudu kani varninchetunti vadu mitrudu kadu.
0: Actually speaking, the one who criticizes you is your true friend, but not the one who flatters you.
1: Manam dushinchetunti vadu mana doshamunu taanu teesukuntunnadu.
0: As he criticizes, he receives your mistakes.
1: ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా చక్కగా గుర్తించాలి.
0: ఎవ్రీ పర్సన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ క్లియర్.
1: కర్మమున పుట్టు జంతువు,
0: మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ యాక్షన్.
1: కర్మమున వృద్ధి పొంది కర్మముని తను,
0: హీ గ్రోస్ ఇన్ రిటర్న్.
1: కర్మమి నరునకు దైవము,
0: ఇట్ ఇస్ వెరీ డివినిటీ.
1: కర్మమే సుఖ దుఃఖములకు కారణమేనో.
0: దిస్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
1: ఈ కర్మ అనేటువంటిది,
0: దిస్ యాక్షన్,
1: మూడు విధములైనటువంటి కర్మలుగా ఉంటున్నాయి.
0: ఈజ్ ఆఫ్ త్రీ టైప్స్.
1: సంకల్పించటము ఒక కర్మ.
0: One, the decision.
1: సంకల్పించినటువంటి దానిని అభివ్యక్తం చేసేటువంటిది మరొక కర్మ.
0: ఎక్స్ప్రెషన్ ఇస్ సెకండ్.
1: అభివ్యక్తం చేసినటువంటి కర్మను ఆచరించడం ఇంకొక కర్మ.
0: హావింగ్ ఎక్స్ప్రెస్డ్, టేకింగ్ టు యాక్షన్ ఇస్ థర్డ్.
1: కనుకనే సంకల్పమే మనస్సు.
0: Therefore, this thinking is the mind.
1: అభివ్యక్తం చేయటమే వాక్కు.
0: Expression is speech.
1: అభివ్యక్తం చేసినటువంటి దాన్ని ఆచరించడమే హస్తము.
0: That which is expressed is taken to action by
1: hand. కనుకనే శరీర మనోవాక్కాయముల యొక్క తత్వమే మానవత్వం అనేటువంటి సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వస్తుంది.
0: దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ, ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పీచ్.
1: ప్రతి మానవుని యొక్క సుఖ దుఃఖములకు ఈ మూడే కారణము.
0: ఫర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ దీస్ త్రీ ఆర్ ద కాజ్.
1: ఈ మూడు లేకుండా మానవుడు నిలచడానికి వీలు కాదు.
0: వితౌట్ దీస్ త్రీ మ్యాన్ కెనాట్ ఎగ్జిస్ట్.
1: కనుక శత్రుత్వము మిత్రత్వం అనేటువంటిది మన మానసిక స్వభావమే.
0: దేర్ఫోర్ ద ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ are the nature of our mind.
1: Yavadu vimarsistado vaade nijamainaatundi mitrudu.
0: The one who criticizes is your true friend.
1: Ee dosham anetundi manayandu ledu.
0: The mistake is not in you.
1: Kanuka manam ee vidhamainaatundi vicharana talipi satyanni gurtinchi mana manavatvanni abhivruddhi gavinchukuntu raavali.
0: Therefore we have to investigate this way and develop.
1: Yavaru chesinaatundi yokka karmalu, yavaru yesinaatundi yokka bhavamulu, varini anubhavam. చేస్తాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ టు పాస్ త్రూ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ థాట్.
1: ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది ఎవరి కర్మలు వారి యొక్క ఫలితంగా అనుభవిస్తున్నాయి.
0: టుడే వాట్ యు సీ ఇస్ వన్ పాసెస్ త్రూ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్ సో
1: యాక్షన్. అట్టి మొక్క
0: యాజ్ ఇస్ ద సీడ్ సో ఇస్ ద ప్లాంట్.
1: వ్యక్తి తిండో అట్టి త్రేపు.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద బెడ్.
1: కర్మము మాత్రము తప్పినది కాదు.
0: యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్స్.
1: అయితే ఒక్క భగవత్ అనుగ్రహం చేత ఏమైనా కూడా సాధించవచ్చు.
0: అట్ హౌ ఇట్ గాడ్స్ గ్రేస్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: అట్టి దివ్యమైనటువంటి అనుగ్రహమునకు తగినటువంటి యొక్క పాటు పడాలి మానవుడు.
0: సో మ్యాన్ హ్యాస్ టు స్ట్రగుల్ టు ఎర్న్ డివైన్ గ్రేస్.
1: కర్మ ఎప్పుడో ఒక పర్యాయం మనకు దానిని ఫలితం అందిస్తుంటుంది.
0: సమ్ టైమ్ ఆర్ అదర్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్.
1: చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: చేసిన తక్షణమే అందించేటువంటి కర్మలు కొన్ని.
0: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఈల్డ్ రిజల్ట్స్ ఇమీడియట్.
1: కొన్ని నిమిషముల తర్వాత అందించేటువంటి కొన్ని.
0: దెర్ ఆర్ సమ్ దట్ గివ్ యు ద రిజల్ట్స్.
1: కొన్ని దినముల తర్వాత అందించేటువంటి కొన్ని.
0: అదర్స్ ఆఫ్టర్ డే.
1: కొన్ని సంవత్సరముల తర్వాత అందించేటువంటి కొన్ని.
0: దెర్ ఆర్ ఫ్యూ ఆఫ్ ఇయర్స్.
1: కొన్ని యుగముల తర్వాత అందించేటువంటి కొన్ని.
0: సమ్ విల్ పాస్ ఆన్ ఆఫ్టర్ ఏజెస్.
1: మనం నడుస్తూ ఉంటే కాలు జారింది.
0: యాజ్ వి వాక్ వి స్లిప్.
1: కానీ ఆ కర్మకు తక్షణమే మన యొక్క ఎముక విరిగిపోతుంది.
0: ఇమీడియట్లీ యూ సస్టైన్ ఎ ఫ్రాక్చర్.
1: జారటము ఎముక విరగటము రెండు ఒకే పర్యాయం జరిగింది.
0: యు స్లిప్ అండ్ యు సస్టైన్ ఎ ఫ్రాక్చర్ దెన్ అండ్ దేర్ ఇట్సెల్ఫ్.
1: మనం ఏదో ఒక పని చేస్తున్నప్పుడు కత్తి మనకు తగిలింది.
0: వెన్ యు వర్క్ యువర్ నైఫ్
1: తగిలిన రక్తం వస్తుంటుంది. అది
0: ఇమ్మీడియట్లీ బ్లడ్ బ్లీడ్.
1: కర్మకు తక్షణమే దీని ఫలితము ఈ రక్తము.
0: దట్ ఈస్ ద రిజల్ట్ ఐ బ్లడ్ బ్లీడింగ్.
1: ఇంకా రెండవది ఏమిటి, కొన్ని గంటలు తీసుకుంటుంది.
0: ద సెకండ్ ఫామ్ విల్ టేక్.
1: తెల్లవారి మనం భుజించినటువంటి యొక్క భోజనము ఆహారము రెండు గంటల తర్వాత అరుగుతుంది.
0: ద ఫుడ్ డైజెస్టెడ్
1: గంటలు తీసుకుంటుంది ఈ కర్మ.
0: దిస్ డైజెషన్ టేక్స్ అవర్.
1: ఇంకా విత్తనం భూమిలో నాటినప్పుడు అది కూడా మొలక రావాలంటే కొన్ని దినములు తీసుకుంటుంది. మొక్కనే వృక్షం కావాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
0: ద ప్లాంట్ గ్రో ఇన్ టు ట్రీ టేక్స్ ఇయర్.
1: వృక్షమే ఫలం ఇవ్వాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
0: ఫర్ ద ట్రీ టు ఈల్డ్ ఫ్రూట్స్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ ఇయర్స్.
1: ఈ విధంగా కర్మ ఫలితము క్షణములు గంటలు దినములు నెలలు సంవత్సరాలుగా తీసుకుంటుంటారు.
0: దేర్ఫోర్ రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ మే టేక్ మొమెంట్స్ అండ్ అవర్స్ అండ్ డేస్.
1: కానీ కొంతమంది మూర్ఖులు నేను చేసినాను దుర్మార్గమైనటువంటి కర్మ, దీనికి ఫలితం ఏమిటి, నాకేమి చిక్కలేదే అనుకుంటారు.
0: సమ్ ఫూల్స్ మే సే ఐ హావ్ కమిటెడ్ దిస్ వికెడ్ యాక్ట్ బట్ ఐ హావ్ నాట్ ఫేస్డ్ ఎనీథింగ్.
1: కానీ ఉన్నది, దీనికి ఉంటున్నది, ఈ కర్మ ఫలము తప్పినది కాదు.
0: There lies a head, the result you can
1: escape. Aithe karmalu moodu vidhamulatti karmalu untundayi.
0: But there are three forms of action.
1: Sukarma, vikarma, akarma.
0: Sukarma, vikarma and akarma.
1: Sukarma anaga manchi karmalu yokka phalitamu.
0: Sukarma is the results of good action.
1: Manchi panulu cheyinchatamu.
0: Making others to do good action.
1: Manchi panulu yokka phalitamu manchigaane andinchatamu.
0: Good actions will give you good results.
1: Vikarma anaga chedda karmalu cheyinchatamu.
0: Vikarma means making others do bad.
1: కర్మల యొక్క ఫలితము తర్వాత చెడ్డగాని అందించటము.
0: లేటర్ ద బ్యాడ్ కాన్సిక్వెన్సెస్.
1: అకర్మలు,
0: అకర్మ.
1: ఎట్టి కర్మలు చేయకపోయినప్పటికీ అది ఒక కర్మరూపంగా వస్తుంటుంది.
0: యు మే నాట్ అండర్టేక్ ఎనీ యాక్షన్ బట్ యట్ ఇట్ ఇస్ ద రిజల్ట్.
1: పూర్వజన్మ సుకృతము, పూర్వజన్మ కర్మల యొక్క ఫలితము అని చెప్పవచ్చు.
0: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ సే ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
1: సీత ఏ కర్మలు చెడ్డ కర్మలు చేయలేదు పాపం.
0: సీత డిడ్ నాట్ కమిట్ ఎనీ బ్యాడ్ యాక్ట్.
1: కానీ ఆమె అరణ్యములో పడి పతి వియోగంతో అశోకవనంలో దుఃఖించడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ మదర్ సీత క్రయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ ఆఫ్ సపరేషన్?
1: సత్య హరిశ్చంద్రుడు ఎలాంటి పాపకర్మను ఆచరించలేదు.
0: సత్య హరిశ్చంద్ర హాస్ నాట్ కమిటెడ్ ఎనీ సిన్.
1: కానీ అతను తన భార్యను అమ్ముకొని బిడ్డను కోల్పోయి కాటి కాపరిగా నిలచడానికి కారణం ఏమిటి?
0: బట్ హి హాడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్ అండ్ సన్ అండ్ హాడ్ టు టేక్ కేర్ ఆఫ్ ది
1: క్రియేషన్. ఒకరికొకరు వీడిపోయి దుఃఖాన్ని అనుభవించడానికి కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్ బిహైండ్ ద సపరేషన్ ఆఫ్ నలదమయంతి?
1: ఇది సుకర్మ కాదు, వికర్మ కాదు, ఇది అకర్మ.
0: ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్షన్ సుకర్మ, రాంగ్ యాక్షన్ సుకర్మ.
1: కర్మలు చేయకపోయినప్పటికీ జన్మాంతర కర్మలు అనేటువంటిది ఈ విధమైనటువంటి పరిణామాన్ని చెప్పిస్తుంటాయి.
0: యు మే నాట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ బట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ యాక్షన్.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క ఈ విశిష్టతను ఈ చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వి మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ సిగ్నిఫికెన్స్.
1: ఈ దానిని మనం అనుభవించినప్పటికీ ఇది కర్మల యొక్క ఫలితమే.
0: వాట్ ఎవర్ యు మే ఎక్స్పీరియన్స్ ఎ ఫ్రాక్షన్ ఇట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: ఇది ఎప్పటికీ తప్పినది కాదు.
0: యు కెనాట్ ఎస్కేప్.
1: కనుకనే తప్పినది కాదు, కనుకనే తప్పించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: యాజ్ యూ కెనాట్ ఎస్కేప్ ఆర్ ఇవేడ్ రైట్ టు మేక్ ఎన్ ఎఫర్ట్.
1: ఏ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పొందాలి,
0: పాత్రుడు కావాలి. యు షుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
1: ఇలాంటి దీనికి మనం తగినటువంటి కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఆల్ ఎఫర్ట్స్.
1: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పాన్ని లోపల పెంచుకుంటూ రావాలి.
0: ఎవ్రీవన్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: సత్యము, ప్రేమ, శాంతి, కరుణ, సహనము ఇత్యాది మత్స్యభావములను హృదయములో ఆవిర్భవింప చేసుకున్నప్పుడు,
0: వెన్ వీ హ్యావ్ గుడ్ థాట్స్ ఆఫ్ ట్రూత్, లవ్, పీస్, కంపాషన్,
1: జీవితమే సుందరమైన నందనవనంగా రూపొందుతుంది.
0: దేర్ లైఫ్ విల్ బి వన్ ఆఫ్ బ్యూటీ లైక్ ఎ గార్డెన్.
1: కాని దుర్మార్గము, దుష్టత్వము, దురాలోచన, పాపము ఇలాంటి సంకల్పములను తమ హృదయంలో ప్రవేశించుకున్నటువంటి వానికి కేవలం మలమూత్ర దుర్గంధంతో కూడినటువంటి ఈ యొక్క నదిగా ప్రవహిస్తుంది. దీనినే వైతరిణి నది అంటారు.
0: If he fills his heart with all the wickedness, bad thoughts and sinful actions, it will emit foul smell compared to the Vaitarini.
1: Vicharinchukochu nenu sundaramaina nandanavananna leka Vaitarini nadina ani tan yokka sankalpalu taginattiga gurtinchukochu.
0: Anyone can question one's own self, is my life a beautiful garden of fragrance or emits foul smell?
1: Bhavamulu evariki gurtinchadaniki veedu kaadu tanaku maatrame telusu.
0: It's not possible for anyone to know
1: that bhavamulu undadam chethane vaadu telivinaatundi vaitarini nadilo padipothunnadu.
0: Because of bad thoughts, unknowingly he gets into this vaitarini river.
1: Manchi bhavamulu undadam chethane sundaramaina nandanavananga roopondutunnadu.
0: Because of good thoughts, his life shapes into a beautiful garden.
1: Kanukane evaniki vaade saakshi.
0: So each one is one's own witness.
1: కనుక ఇంకొకరు సాక్షి అనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ ఎనీవన్.
1: మనసుకు మనం సాక్షి.
0: వీఆర్ ది విట్నెస్ టు ద మైండ్.
1: మనిషికి గుణం సాక్షి.
0: ఇట్ ది క్యారెక్టర్ ఇస్ విట్నెస్ టు
1: హ్యుమానిటీ. మూర్ఖం సాక్షి అని.
0: ఫర్ ది గ్యాంగ్స్టర్స్ ఫూలిష్నెస్ ఇస్ ది విట్నెస్.
1: ఎవరికి వారే సాక్షి.
0: ఈచ్ వన్ ఇస్ వన్స్ ఓన్ విట్నెస్.
1: దీన్నే ఆత్మ సాక్షి అని అంటున్నారు.
0: దిస్ వాట్ వి కాల్ సెల్ఫ్ విట్నెస్.
1: కనుక మనం తప్పులు చేసి ఒప్పుడుగా మనం యాక్ట్ చేయవచ్చు.
0: వి మే కమిట్ మిస్టేక్స్ అండ్ ప్రిటెండ్ యాజ్ యు హావ్ డన్ గుడ్.
1: కానీ నీ యొక్క అభినయంలో మంచిగా కనిపించవచ్చు, కానీ లోపల దోషం నిన్ను చాలా హింసిస్తూ ఉంటాయి.
0: యు మే యాక్ట్ వెల్ సూపర్ఫిషియలే, బట్ యువర్ మిస్టేక్ ఇస్ నోన్ టు యు వెల్.
1: అలాంటి వాణిని ఎవరు కూడాను ఏమాత్రం కూడాను ఇచ్చగించరు.
0: నో వన్ వుడ్ రిలీష్ యాక్సెప్ట్ సచ్ ఎ పర్సన్.
1: అయితే ఎట్టి దోషములు లేని, ఎట్టి పాపములు లేని దివ్యత్వాన్ని తరువులు కూడాను ప్రేమిస్తుంటారు.
0: బట్ ద డివినిటీ హ్యాస్ నో సిన్, హ్యాస్ నో మిస్టేక్. Therefore the divinity is loved by all.
1: వారు కూడాను అనేక దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నట్టుగా కనిపిస్తుంది.
0: ఇట్ అపియర్స్ యాజ్ దో దే ఆల్సో పాస్ త్రూ ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఇది కాదు.
0: నాట్ దిస్.
1: కేవలము మన పాపములను మనం దూషించేటువంటి వారు తీసుకోవచ్చు అని చెప్పవచ్చు.
0: వీ కెన్ సే దట్ అవర్ సిన్స్ ఆర్ యాక్సెప్టెడ్ బై ద వన్ హూ క్రిటిసైజ్.
1: మన పుణ్యములు మనం వర్ణించేటువంటి వాడు తీసుకోవచ్చు అని చెప్పవచ్చు.
0: ద వన్ హూ ఫ్లాటర్స్ దెమ్.
1: కానీ భగవంతుని దూషించేటువంటి వారు ఏం తీసుకుంటున్నారు?
0: బట్ వాట్ ఈస్ దట్ రిసీవ్డ్ బై ద వన్ హూ క్రిటిసైజెస్ గాడ్?
1: భగవంతునిలో పాపము లేదు, పుణ్యము లేదు.
0: గాడ్ హ్యాస్ నైదర్ సిన్ నోర్ మెరిట్.
1: పుణ్యం

0: భగవంతుడు ఎందుకున్నటువంటిది ఇవే. నా పుణ్యం, పుణ్యం లేదా తండ్రి అంటే.
1: దేర్ ఇస్ నో పుణ్యం ఆర్ మెరిట్ దేర్.
0: నా పాపం,
1: నో స్టేన్.
0: నా మంత్రం, నా తీర్థం.
1: నో మంత్ర దేర్, నో ఇట్స్ నో పిల్గ్రిమ్ సెంటర్ నౌ.
0: నా జపం, నా తీర్థం.
1: నో జప.
0: సచ్చిదానంద రూపం శివోహం, శివోహం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్, ఇట్ ఈస్ శివ.
0: కనుకనే భగవంతుని దూషించినటువంటి వానికి గాని, ప్రేమించినటువంటి వానికి కాని, పరిహసించినటువంటి వానికి గాని శివోహం, శివోహం, శివోహం, మంగళం, మంగళం, మంగళం అని అంటుంటాడు భగవంతుడు.
1: యు మే క్రిటిసైజ్, యు మే బ్లేమ్, బట్ గాడ్ విల్ బ్లెస్ యూ, లెట్ యువర్ లైఫ్ బి ఆస్పిషియస్.
0: కనుకనే అనేక మంది, మీకందరికీ తెలుసు భాగవతంలో కంసుడు నిరంతరం కూడా కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
1: యు నో ఇన్ భాగవత కంస వెంట్ ఆన్ అక్యూజింగ్ కృష్ణ కంటిన్యూ.
0: నిజమైనటువంటి భక్తులు ఏ భగవంతుని చూచినప్పుడు, ఏ పూజామందిరంలో ప్రవేశించినప్పుడు ఆ భగవంతుని స్మరిస్తారు.
1: ఎ ట్రూ డివోటీ విల్ థింక్ ఆఫ్ గాడ్ వెన్ హీ సీస్ హిమ్ ఇన్ వర్షిప్.
0: ద్వేషి నిరంతరము దూషిస్తూనే ఉంటాడు.
1: ద వన్ హూ హేట్స్ హీ గోస్ ఆన్ హేటింగ్.
0: నిరంతరము దూషణ అనేటువంటి పేరుతో భగవంతుని స్మరిస్తున్నాడు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ హేట్రెడ్ హీ థింక్స్ ఆఫ్ ద లార్డ్ కంటిన్యూస్లీ.
0: కనుకనే అట్టి కంసుని యొక్క రక్తము కట్టగడపటికి కృష్ణుని పాదాల పైన పడింది.
1: ఫర్ దట్ రీజన్ ద బ్లడ్ ఆఫ్ కంస ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్
0: శిశుపాలుని యొక్క రక్తము భగవంతుని పాదాల పైన పడింది.
1: ద బ్లడ్ ఆఫ్ శిశుపాల ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: ఈ కృష్ణుని దూషించటము శిశుపాలుని యొక్క దూషణ కంటే మించిన దూషణ మరొకటి లేదు.
1: దేర్ కెనాట్ బి హయ్యర్ క్రిటిసిజం దాన్ ద వన్ ఆఫ్ శిశుపాల.
0: ఎంత కఠినంగా దూషించారు.
1: బట్ హార్ష్ వర్డ్స్ యూజ్.
0: స్నానం బుజేయు ఆ జవరంధ్ర చీరలు కాజేసినందు పూజ నీకు.
1: Should you be worshipped for the simple reason that you have stolen all the sarees of the ladies who are bathing at that time?
0: Jalamundato talaladu neeku arjamuliduta adivaka pedda tappu.
1: It's a big mistake to worship you because you are involved in playful acts there.
0: Kalunika katti pettu panchangam inka.
1: Stop, don't speak any longer.
0: Yogadugana goku sarinchu mulinar annadu.
1: Stop, shut up, he said.
0: Shut up, annadu Krishnuni.
1: He said, shut up, Krishna.
0: Tatsame, cut up, aipoyindi.
1: Immediately what happened? He was beheaded, cut up.
0: Kattakadapadiki, tana yokka vakke, tanaka prathibhalanga rupondindi.
1: His very word gave him the result.
0: కనుక భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు ఏదో మేము విమర్శిస్తున్నామని ఆనందిస్తున్నారు కానీ ఆ విమర్శలు తిరిగి తప్పినవి కాదు, ఏదో ఒక రూపంలో వెంటాడుతుంటాది.
1: ఫూల్స్ మే క్రిటిసైజ్ గాడ్ వన్ వే ఆర్ అదర్, ఆల్ ది రిజల్ట్స్ విల్ ఫాలో దెం.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్న.
1: No one can escape from the consequences of one's own action.
0: ye tiru evaru cheppagalaru anubhavinchuta siddhamanna.
1: Who can say when and how and what one has to experience?
0: Ramulantati vaadu ramani sitanu baasi paamaruni valiyachananna.
1: Rama cried like an innocent man because of separation from Sita.
0: Alanaati paandavulu alu aakulalumunu mesi adavi paalai poyiranna.
1: Pandavas had to spend their life in a forest eating.
0: Ye tiru evaru cheppagalaru anubhavinchuta siddhamanna.
1: One has to be prepared to suffer because of
0: aithe ee karmalanu పరిహారం గావించుకునే నిమిత్తమే మానవుడు సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటోన్ వన్ హ్యాస్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: ఈ సత్కర్మలు ఎంతటి పర్వతము వంటి పాపములైనప్పుడు పరిహారం చేస్తాయి.
1: ఇట్ ఆల్సో అటోన్ ది సిన్స్ దట్ వుడ్ మేక్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్.
0: పర్వతములలో వచ్చినటువంటి దుఃఖములంతా కూడా మనసు వలె మాయం చేస్తాయి.
1: ద మిజరీ ఆఫ్ ది సైజ్ ఆఫ్ మౌంటైన్ విల్ వానిష్.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు అంత కటుత్వంగా ఉండేటువంటివి.
1: దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కెపాసిటీ ఆఫ్ గాడ్.
0: భగవంతుడు సంకల్పించుకుంటే ఏమైనా చేయవచ్చు.
1: ద విల్ ఆఫ్ గాడ్ కెన్ అచీవ్
2: ఎనీథింగ్. మన భగవంతుడైనటువంటి యొక్క పరమాత్మని భక్తితో సరైనటువంటి భావంతో ప్రార్థించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు వర్షిప్ అవర్ లార్డ్ విత్ ప్రాపర్ ఫీలింగ్.
0: కనుక ఈనాడు గురు పూర్ణిమ.
1: టుడే ఇస్ గురు పూర్ణిమ.
0: ఏమిటి ఈ గురు పూర్ణిమ అంటే దీని యొక్క అంతరార్థం?
1: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ?
0: గురువులకు పూజ చేయటము,
1: వర్షిపింగ్ గురుస్,
0: వారిని అనేక విధంగా ప్రసన్నులు గావించటము,
1: వి ప్లీజ్ దెమ్,
0: వారికి ఏదో మంత్రోపదేశం చేసుకోవటము,
1: వి అక్సెప్ట్ మంత్రం.
0: ఇది కాదు నిజమైన గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ గురు పూర్ణిమ.
0: గురు
3: గురు
2: గురు అజ్ఞానము
3: గు ఇగ్నోరెన్స్
2: నిర్మూలం గావించటం
3: రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
2: అజ్ఞానము నిర్మూలం గావించటం గురు
3: ద వన్ హూ రిమూవ్స్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు
2: అనగా ఇంకా పూర్ణిమ గురు పూర్ణిమ
3: దెన్ పూర్ణిమ
2: పూర్ణిమ అనగా మనస్సు పరిపూర్ణ ఆనందంతో ఉండినప్పుడే దీనికి పూర్ణిమ అంటారు
3: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ ద మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాయ్
2: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత మనసుకు చంద్రుడికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి
3: దేర్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ మైండ్ అండ్ ద మూన్
2: అనగా ఏమిటి పరిపూర్ణ మనస్సు ఎందు ఏ దోషమును ఏ చీకటి ఏ అజ్ఞానము లేకుండా నిర్మూలమవుతుంది అది ఏ గురు పౌర్ణిమ యొక్క అంతరాత్మ
3: ది సిగ్నిఫికెన్స్ గురు పౌర్ణిమ ఈస్ ద మైండ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ మిస్టేక్ ఎనీ డార్క్నెస్
2: ప్రాకృతమైనటువంటి గురువులు గురువులు కాదు
3: దర్ నాట్ ది వరల్డ్లీ గురు
2: గురువు అనేటువంటిది నీ హృదయమనందే ఉంటుంది
3: గురు ఈజ్ ఇన్ యువర్ హార్ట్
2: దేవుడనగా వేరు దేశమందురు లేడు దేవుడు అనగా తనదు దేహమందే
3: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ హీస్ ఇన్ యువర్ బాడీ
2: పాపం అనగా వేరు పరదేశము లేదు తాను చేయు పనులు తగిలియుంది
3: Sin is not present in a foreign country. Both are in our heart. Therefore, we should expand our heart. We should cleanse the dirt. When we wash our
2: minds,
3: then Madhava dwells there. When there are bad thoughts,
2: మాధవత్వం అనేటువంటి అక్కడ నివసించడానికి వీలు కాదు
3: వినితి కెనాట్ స్టాండ్ దేర్
2: అలాంటి పరిస్థితి ఎందు దైవత్వాన్ని మనం చక్కగా మనం చింతించాలి
3: వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్
2: దైవాన్ని మరవకూడదు
3: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్
2: మరచవలసినటువంటి లోకాన్ని
3: యూ హావ్ టు ఫర్గెట్ ద వరల్డ్
2: దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతించాలి
3: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్
2: దైవమే సర్వవిధమైనటువంటి రక్షకుడు
3: గాడ్ ఈజ్ ప్రొటెక్టర్
2: దైవము తప్ప మరొకటి ఈ జగత్తులో కానరాదు
3: నో వన్ ఎల్స్ అదర్ దెన్ గాడ్
2: సన్న పితాన పస్తటి మూడో మూడో మూడో దైవాన్ని చూడాలి దైవాన్ని చూడాలి అనుకుంటున్నావు
3: యు సే దట్ యు వాంట్ టు సీ గాడ్
2: చూస్తూనే ఉన్నావు కదా
3: యు ఆర్ సీయింగ్
2: భగవంతుడు సహస్ర రూపంతో కనిపిస్తున్నాడు
3: గాడ్ ఈజ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ హియర్
2: అన్ని రూపములు కూడాను భగవంతునివే
3: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్
2: అన్ని పాదములు భగవంతునివే
3: ఆల్ ద ఫీట్ ఆర్
2: హిస్ అన్ని నేత్రములు భగవంతునివే
3: ఆల్ ఐస్ ఆర్ హిస్
2: హస్తములు భగవంతునివే
3: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్
2: కనుకనే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఈ విధంగా పురుష సూక్తం చెప్తూ వచ్చింది
3: దేర్ఫోర్ పురుష సూక్త డిక్లేర్స్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్ ఆల్ ఫీట్ ఆర్ హిస్ ఆల్ ఐస్ ఆర్ హిస్
2: కనుకనే భగవంతుని చూస్తున్నామనేటువంటి అర్థాన్ని గుర్తించాలి
3: యు హావ్ టు నో ద మీనింగ్ వెన్ యు సే దట్ యు వాంట్ టు సీ గాడ్
2: మనం భగవంతుని చూస్తున్నాం ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం
3: యు సీ గాడ్ ఇన్ దిస్ ఫామ్ యు సీ గాడ్ ఇన్ దట్ ఫామ్
2: అన్ని రూపములు తనవే
3: ఆల్ ఫామ్స్ ఆర్ హిస్
2: అన్ని నామములు తనవే
3: ఆల్ నేమ్స్ ఆర్ హిస్
2: ఇంకా తనను ప్రత్యేకంగా చూచేది ఎక్కడ వెతికేది ఎక్కడ
3: దెన్ వేర్ కెన్ యు సర్చ్ ఫర్ హిమ్
2: కనుకనే భగవత్ అన్వేషణ అని చాలా మంది భావిస్తుంటారు
3: మెనీ థింక్ ఆఫ్ సర్చింగ్ ఫర్ గాడ్
2: భగవంతుడు సర్వత్రా ఉండినటువంటి వాడికి అన్వేషించడం ఎందుకు
3: వెన్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ వై డూ నీడ్ టు సర్చ్ హిమ్
2: నీవే భగవంతుడవు
3: యు ఆర్ గాడ్
2: నిన్ను నీవు వెతుకోగలుగుతున్నావా
3: ఆర్ యూ ఏబుల్ టు సర్చ్
2: వెతుకునేటువంటి వాడు నీవు మూర్ఖుడే
3: ద వన్ హూ సర్చెస్ ఫర్ వన్స్ ఓన్
2: కాబట్టి భగవంతుని వెతికేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు
3: సో ద వన్ హూ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ఫూల్
2: సర్వము భగవంతుడే
3: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్
2: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తసిస్తతి ఏది చేసినా భగవంతుని యొక్క కర్మనే
3: వాట్ ఎవర్ యు డూ దట్స్ గాడ్స్ యాక్షన్
2: ఇట్టి పరిపూర్ణమైన భావాన్ని మనము పెంచుకోవాలి
3: వీ షుడ్ హ్యావ్ దట్ టోటల్ ఫీలింగ్
2: అప్పుడే పూర్ణ మన పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి అది పూర్ణమే ఇది పూర్ణమే
3: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఇస్ ఫుల్
2: రెండు పూర్ణమైనప్పుడు ఇంకా పూర్ణత్వాన్ని వెతికేది ఎక్కడ
3: వెన్ బోత్ ఆర్ ఫుల్ వేర్ డు యు నీడ్ టు సర్చ్ ఫర్ ఫుల్నెస్
2: అలాంటి విశాలమైనటువంటి మనసును మనం పెంచుకోవాలి
3: యు షుడ్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్
2: కానీ ఈనాటి మానవుడు సంకుచితమైన భావాల్లో జీవిస్తున్నాడు
3: బట్ మ్యాన్ ఇస్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద నారో మైండెడ్నెస్
2: కేవలము ఒక విధంగా కుత్సితమైనటువంటి భావంతో ఉన్నాడు
3: హీఈస్ లీడింగ్ ఎ మీన్ లైఫ్
2: ఈ విశాలమైన మనసును పెంచుకోవాలి
3: యు షుడ్ హావ్ బ్రాడ్ మైండ్
2: రామకృష్ణ పరమహంస దగ్గర కూడా కొందరు వెళ్లారు
3: సమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస
2: స్వామి మీరు భగవంతుని చూచారా అతనితో మాట్లాడారా అతను దర్శనమిచ్చాడా అని ప్రశ్నించారు
3: సమ్ ఆ స్వామి హ్యావ్ యూ సీన్ గాడ్ డిడ్ యు టాక్ టు హిమ్ డిడ్ యు క్వశ్చన్ హిమ్
2: ఆయన నవ్వుతూ ఆ చూచాను మాట్లాడాను దర్శించాను మీతో నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను భగవంతుడితో కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాను
3: స్మైలింగ్ హి సెడ్ yes I saw him I talked to him I questioned him and I also had his divine
2: presence నాకు అట్లా కనిపించడం లేదే
3: But I don't see him that way.
2: అప్పుడు చక్కని జవాబు చెప్పాడు రామకృష్ణుడు
3: రామకృష్ణ గేవ్ ప్రాంప్ట్ రిప్లై
2: ఓ పిచ్చివాడా
3: Madman.
2: నీవు ధనం కోసం ఏడుస్తున్నావు.
3: యూ క్రై ఫర్ మనీ.
2: భార్య కోసం ఏడుస్తున్నావు.
3: క్రై ఫర్ యువర్ వైఫ్.
2: పిల్లల కోసం ఏడుస్తున్నావు.
3: క్రై ఫర్ చిల్డ్రన్.
2: ఇంటి కోసం ఏడుస్తున్నావు.
3: క్రై యువర్ ఫ్యామిలీ.
2: పరిస్థితుల కోసం ఏడుస్తున్నావు.
3: యూ క్రై ఫర్ యువర్ రెప్యుటేషన్.
2: భగవంతుని కోసం ఏడుస్తున్నావా?
3: బట్ డు యూ పైన్ ఫర్ గాడ్?
2: అలాంటప్పుడు నీకు భగవంతుడు ఏ రీతిగా కనిపిస్తాడు?
3: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ గాడ్?
2: భార్య పైన ఉన్నంత అభిమానం కూడా భగవంతుని పైన లేదే.
3: యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ అటాచ్మెంట్.
2: ఒక ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: యూ హావ్ గాట్ ది లవ్ ఫర్ మనీ.
2: ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: యూ హావ్ లవ్ ఫర్ అథారిటీ.
2: భగవంతుడు ఏ విధంగా నీకు దర్శనమిస్తాడు?
3: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ to see God?
2: Possible, come on.
3: He said, it is impossible that you go back.
2: నీకు సాధ్యం కాదన్నాడు.
3: It is not possible, he said.
2: కనుకనే నీవు భగవంతుని కోసం నీవు ప్రార్థించు, భగవంతుని కోసం నీవు పరితపించు, భగవంతుని కోసం సర్వతంగా పరిత్యాగం చేయి.
3: Therefore you pray to God.
2: అప్పుడు
3: you sacrifice everything for God.
2: అంతేకాని గుడ్డి వానికి సూర్యుడు వచ్చి ఎందుగా నిచ్చినప్పటికీ వానికి అంధకారంగానే ఉంటుంటారు.
3: For a blind man, even if sun is to stand in front of him, he cannot see.
2: చూడలేడు.
3: యూ కాంట్ సీ.
2: దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి. గుడ్డివానికి బిడ్డ పుట్టండి.
3: ఎ బ్లైండ్ మ్యాన్ హ్యాడ్ ఎ సన్.
2: బిడ్డలు పుట్టేదానికి గుడ్డివాడు కుంటివాడు అని ఇప్పుడు ఏమి భేదం లేదు.
3: హ్యాండిక్యాప్డ్ ఆర్ బ్లైండ్ మ్యాన్ డజంట్ మ్యాటర్.
2: బిడ్డ పుట్టింది.
3: Yes, yes, a daughter.
2: ఆ భార్య ఇంట్లో పనులు ఏదో చేసుకుంటూ ఉండినది.
3: The wife was attending the household work.
2: కానీ పుట్టిన బిడ్డను కూడా తనకు చూసేటువంటి ప్రాప్తి లేదు.
3: బట్ హీ కాంట్ సీ హిజ్ ఓన్ చైల్డ్.
2: ఆ భార్య ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఒక బాటిల్ తెచ్చి పెట్టింది ఈ గుడ్డివాడి దగ్గర.
3: వైఫ్ కెప్ట్ ఎ బాటిల్ బై ది సైడ్ ఆఫ్ ది చైల్డ్.
2: అబ్బాయి నిద్రపోతున్నాడు, లేచి అరిచేటప్పటికి ఈ పాలు అతనికి అందించండి అన్నాడు.
3: హి సెడ్ ది చైల్డ్ ఇస్ స్లీపింగ్ నౌ, విత్ ది చైల్డ్ క్రైస్ గివ్ హిమ్ దిస్ బాటిల్.
2: ఈ గుడ్డివాడికి పాలంటే ఏమిటి అన్నాడు.
3: దెన్ దిస్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్డ్, వాట్ యు మీన్ బై మిల్క్?
2: పాలంటే తెల్లగా ఉంటుంది అన్నాడు.
3: అండ్ దెన్ వైఫ్ సెడ్ మిల్క్ ఇస్ వైట్.
2: చెరుపు అంటే ఏమిటి అన్నాడు.
3: దెన్ హి సెడ్, వాట్ యు మీన్ బై వైట్?
2: కొంగ మాదిరి ఉంటుంది అన్నాడు.
3: దెన్ హి సెడ్, ఇట్స్ లైక్ ఎ క్రేన్.
2: కొంగ అంటే ఎట్టుంటుంది అన్నాడు.
3: దెన్ హౌ డస్ క్రేన్?
2: కొంగ అంటే ఇట్టుంటుంది అన్నాడు.
3: దెన్ ఇట్ ఇస్ బెండ్.
2: ఆ చేయి పట్టుకొని చూచాడు గుడ్డివాడు.
3: అండ్ ద బ్లైండ్ మ్యాన్ టక్ ద హ్యాండ్.
2: ఇంత పెద్దదాన్ని పిల్లవాడి నోట్లో పోస్తే ఏమైపోతాడో అన్నాడు.
3: ఇఫ్ సచ్ ఎ బిగ్ థింగ్ ఈస్ టు బి పోర్డ్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద చైల్డ్, వాట్ వుడ్ హ్యాపెన్?
2: పాలంటే ఏమిటో తెలియనటువంటి వానికి ఇంకా ఈ విధమైన ఎన్ని వర్ణనలు చేస్తే వానికి అర్థమవుతుంది?
3: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ మిల్క్ ఈజ్, వాట్ ఇస్
2: భగవంతుడు ఏమో తెలియనటువంటి వానికి ఎన్ని చెప్పినా కానీ వానికి మూర్ఖత్వం వదలదు.
3: ఇన్ స్పైట్ రిపీటెడ్ టీచింగ్ హి విల్ నెవర్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్.
2: భగవంతుడు అంటే ఆనందమయుడు, సచ్చిదానందమయుడు.
3: గాడ్ ఈస్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్.
2: నిరంతరం కూడా తాను ఆనందంతో ఉండేటువంటి వాడు.
3: ఈజ్ వన్ ఆఫ్ బ్లిస్ కంటిన్యూస్.
2: అతనికి రూపరహితమైనటువంటి వాడు.
3: ఈజ్ ఫార్మ్లెస్.
2: కానీ తలంచినప్పుడు ఏ రూపమైన తాను పొందవచ్చు.
3: బై హిస్ విల్ హి కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్.
2: అలాంటి తత్వం లోపల ఎట్టిది ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
3: నన్ కెన్ డిసైడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ వే ఆర్ దట్ వే.
2: కనుక దైవత్వాన్ని మనం చింతించాలి, అనుభవించాలి, ఆనందించాలి అనుకున్న నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
3: Therefore, in order to experience, enjoy divinity, దీనికంటే
2: మించినటువంటి సాధన మనొకటి లేదు.
3: There is no other greater spiritual pursuit.
2: ఒకానొక సమయం లోపల
3: at one time
2: రాధమ్మ కొంతమంది తన యొక్క చెలికత్తెలను తీసుకుని మధుర నుంచి బృందావనానికి పోతుండాలి పడవలో.
3: రాధా వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ మధురా టు బృందావన్ ఇన్ ఎ బోట్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్స్.
2: తెల్లవారు లేచారు.
3: They got up next morning.
2: ఆ గుంపంతా బోట్ లో పడవలో కూర్చున్నారు.
3: They were all seated in that boat.
2: బోంతుల ప్రకారం ఒకరికొకరు ఒకరికొకరు దాన్ని నడుపుతూ పోతున్నారు.
3: They were driving it by turns.
2: ఎంతసేపు చేశారు పాపం డ్రైవింగ్.
3: దే హావ్ డ్రివెన్ ఇట్ ఫర్ లాంగ్.
2: చేతులంతా నొప్పి వచ్చింది.
3: దే హాడ్ పెయిన్.
2: తెల్లవారింది.
3: ఇట్స్ మార్నింగ్.
2: తెల్లవారేటప్పటికి వాళ్ళు చూచారు.
3: దే వాచ్ ద రామ్.
2: తిరిగి మధుర రేవు లోపలే మధుర వాళ్ళంతా వచ్చి నీళ్లు ముంచుకొని పోతున్నారు.
3: బట్ దే వర్ దేర్ ఇన్ దట్ వెరీ షోర్ ఆఫ్ మధుర. పీపుల్
2: డ్రైవ్ చేశారు కానీ మధురలోనే ఉన్నారు వాళ్ళు. ఇంకా
3: దే హావ్ డ్రివెన్ రామ్ ద నైట్ బట్ స్టిల్ దే వర్ దేర్ ఇన్ మధుర.
2: ఏమిటి దీనికి కారణమని చూసుకుంటే,
3: వెన్ దే వాంటెడ్ టు నో ద రీజన్,
2: దానికి ఆ పడవను ఒక కర్రకు గూటానికి కట్టి వేసింటారు లంకన మంటారు.
3: అండ్ దిస్ బోట్ ఈస్ టైడ్ అప్ విత్ అ రోప్ టు ద పోస్ట్ దేర్.
2: ఈ పోస్ట్ కు తగిలించినటువంటి దీన్ని విప్పలేదు వీళ్ళు పాపం.
3: దే డిడ్ నాట్ లూజన్ ఇట్. దే హావ్ నాట్ అన్టైడ్ ఇట్.
2: అది విప్పకుండా ఎంతసేపు డ్రైవ్ చేసినా కానీ ఉన్న చోటే ఉంటుంది.
3: సో లాంగ్ ఇట్ ఈస్ టైడ్ టు ద పోస్ట్ ఇట్ వుడ్ రిమైన్ వేర్ ఇట్ హాస్ బీన్.
2: అదే విధంగానే ఈనాటి మనము ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని జపములు చేసినప్పటికీ, ఎన్ని తపములు చేసినప్పటికీ ఈ మనస్సు అనేటువంటి అభిమానంతో కట్టినటువంటి దీన్ని మనం విప్పటం లేదు.
3: సో లాంగ్ ద మైండ్ ఈస్ టైడ్ అప్ టు ద పోస్ట్ ఆఫ్ అటాచ్మెంట్. ఇన్ స్పైట్ ఆఫ్
2: అభిమానం విప్పినప్పుడే మనం చేరవలసిన స్థానానికి చేరిపోతుంది.
3: వన్స్ వీ అన్టై ఇట్, the rope of attachment and possessiveness.
2: కాని అటాచ్మెంట్ అంతా కూడా దీని లంకనం చేసి మనం పోవాలి ముందుకంటే ఎట్లా పోగలము?
3: With this rope of attachment, how can you move forward?
2: ఇది వీలు కాదు.
3: It's not possible.
2: కనుకని మొట్టమొదట నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనికి అమృతత్వ మానసు త్యాగం కావాలి.
3: Sacrifice is essential.
2: ఈ అభిమాన మమకారములు క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
3: You should reduce attachment and possessiveness.
2: అప్పుడే మన యొక్క భావము దైవత్వంలో లీనమవుతుంది.
3: Then our feeling will merge in divinity.
2: ఇది మనము అన్ని విధాల బంధ విముక్తి గావించుకున్నప్పుడే పూర్ణమైన మనసు మనలో ఆవిర్భవిస్తుంది.
3: When you are released, then you will experience full mind.
2: పూర్ణ చంద్రం లోపల ఏ మచ్చ కూడా మనకు కనిపించదు.
3: In full moon there is no spot.
2: కనుకనే మన పూర్ణ హృదయమునందు మనసునందు కూడా ఎలాంటి దోషములు మనకు కనిపించవు.
3: లైక్వైజ్ ఇన్ ఎ ఫుల్ మైండ్ దేర్ విల్ నో మిస్టేక్.
2: ఈనాడు మనం దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నామంటే ఎవరో కాదు దీనికి కారకులు.
3: Why do we suffer? Why are misery? Nobody is responsible.
2: Mana bhavamule manaki ee vidhamaina suffer andistundadi.
3: Our thoughts are responsible.
2: Mana yokka doshamule manaki ee kashtam andistundadi.
3: It's only our mistake that
2: ee satyanni manam chakkaga gurtinchali.
3: We have to know this truth.
2: Evaro veeri valla maaki ee kashtam kaligindi, vaari valla maaki ee nindalu vachinayi ani evarno nimitta matranga manam poshinchadu.
3: We should not blame anybody that we are put to suffering by this person or that person.
2: Ellintiki neeve moola kaaranamu.
3: You are responsible for both.
2: ఈ సొసైటీలో మనం ఉండినంత వరకు కూడా
3: సో లాంగ్ వేర్ ఇన్ సొసైటీ,
2: ఈ సొసైటీ నియమాలను మనం అనుసరిస్తూ రావాలి.
3: వీ హావ్ టు ఫాలో ద సోషల్ డిసిప్లిన్.
2: ఈ సొసైటీ అనేటువంటిది ఒక విధమైన వ్యాపారం వంటిది.
3: ద సొసైటీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ బిజినెస్.
2: ఒక గ్రామం లోపల ఒక వ్యాపారం ప్రారంభించారు.
3: ఇన్ ఎ విలేజ్ ఎ బిజినెస్
2: మెంబర్స్ చేరారు. అక్కడ
3: 10 మెంబర్స్ జాయిన్ హిమ్.
2: వాళ్ళందరూ కూడా ఈక్వల్ షేర్స్ అంతా వేసుకున్నారు.
3: దే హావ్ ఈక్వల్ షేర్స్.
2: ఈ వ్యాపారం చేస్తూ పోయారు.
3: They are doing business.
2: కానీ ఈ వ్యాపారంలో వచ్చిన లాభం కూడా ఈక్వల్ గానే ఉంటుంది.
3: సో ద ప్రాఫిట్ ఆల్సో షుడ్ బి ఈక్వల్.
2: నష్టం కూడా ఈక్వల్ గానే వస్తుంటారు.
3: ఆల్సో ద లాస్.
2: కనుకనే మనము ఈ సమాజం లోపల సర్వము కూడా మెంబర్స్.
3: Therefore in society all are members.
2: అందరూ మన భావములనేటువంటి పవిత్రమైన దీంతో మనం అభివృద్ధి పరిచినప్పుడు మనకు చక్కని ప్రాఫిట్ మనకు వస్తుంది.
3: Therefore we should grow and develop sacred thoughts. You will get good profit.
2: అతనికొచ్చిన ప్రాఫిట్ మనకున్న వస్తుంది సమానంగా.
3: యూ విల్ ఆల్సో హ్యావ్ ఈక్వల్ షేర్
2: హోల్డర్స్.
3: యు ఆర్ ఆల్ షేర్ హోల్డర్స్.
2: కనుకనే ప్రతి మానవుడు కూడా భగవత్ అనుగ్రహం అనేటువంటి బిజినెస్ లో అందరూ సమానమైన షేర్ హోల్డర్స్.
3: సో ఇన్ దిస్ బిజినెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఆల్ షేర్ హోల్డర్స్
2: మనం తయారు కావాలి.
3: వీ షుడ్ బి షేర్ హోల్డర్స్.
2: ఎక్కడ?
3: వేర్?
2: అనుగ్రహం అనే బ్యాంక్ లో మనం తయారు కావాలి.
3: వీ షుడ్ బి షేర్ హోల్డర్స్ ఇన్ ది బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
2: అప్పుడు లేకుండా బ్యాంక్ లో కావాల్సినంత ధనం ఉంటుంది.
3: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ది బ్యాంక్.
2: కానీ ఎవరు దీన్ని ముట్టడానికి వీలు కాదు.
3: నో వన్ కెన్ టచ్.
2: యు ఓన్లీ కేవలం ఒక గార్డియన్.
3: యు ఆర్ ఓన్లీ ఎ గార్డియన్.
2: ఈ గార్డియన్ అనేటువంటి వానికి హక్కు ఉండదు.
3: యు హావ్ నో రైట్.
2: ఏదైనా సహాయం చేయవచ్చు.
3: యు కెన్ హెల్ప్.
2: బ్యాంక్ లో చూడండి మీరు క్యాషియర్ అనేటువంటి వాడు ఉంటాడు.
3: దేర్ ఇన్ ద బ్యాంక్ యూ సీ ద క్యాషియర్.
2: ఈ క్యాషియర్ చేతిలోనే బ్యాంక్ లో ఉన్న డబ్బంతా కూడా ఉంటుంది.
3: ద క్యాషియర్ హ్యాస్ ఆన్ హ్యాండ్ ద క్యాష్.
2: కానీ ఇదంతా నా చేతిలో ఉంది కానీ ఒక నయా పైస కూడా ముట్టడానికి అధికారం లేదు.
3: బికాస్ యూ హావ్ నాట్ క్యాష్ ఆన్ హ్యాండ్ యూ కాంట్ టచ్ సింగిల్ నయా పైస.
2: ఎవరు వచ్చి చెక్ ఇస్తారు వాడికి మాత్రం క్యాష్ ఇస్తుంటాడు.
3: యూ కెన్ ఓన్లీ గివ్ ద క్యాష్ టు హూమ్ సో ఎవర్.
2: అనుగ్రహం అనేటువంటి బ్యాంక్ లోపల
3: ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్
2: భగవంతుడికి ఈ డబ్బుతో ఏమాత్రం పని లేదు.
3: గాడ్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ మనీ.
2: డబ్బులు ఈ వ్యవహారంలో భగవంతునికి కానే కాదు.
3: ఇట్ నాట్ గాడ్స్ బిజినెస్.
2: అయితే నీవు ఆ సాధనా ఫలితం అనేటువంటి చెక్ ఇచ్చినప్పుడు ఈ అనుగ్రహం అనేటువంటి క్యాష్ నీకు అందిస్తుంది.
3: దేర్ఫోర్ వెన్ యూ ఇష్యూ ద చెక్ ఆఫ్ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ గెట్ ది క్యాష్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
2: ఇక్కడ బ్యాంకు యొక్క సిస్టమ్ లో మూడు రకంగా ఉంటుంటాయి.
3: బ్యాంక్ సిస్టమ్ దర్ ఆర్ త్రీ టైప్స్.
2: ధనం కావాలనుకుంటే
3: వెన్ యూ వాంట్ మనీ
2: నువ్వు ముందుగా ఏదైనా సంపాదించినటువంటి ధనమును అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకున్నట్టు.
3: ద మనీ యూ హ్యావ్ యూ షుడ్ డిపాజిట్ దేర్.
2: అప్పుడే తిరిగి నీ డబ్బును నువ్వు తీసుకోవడానికి అధికారం వస్తుంది.
3: లేటర్ యూ కెన్ విత్ డ్రా.
2: ఒకవేళ నీవు సంపాదించిన ధనము బ్యాంకు లో కట్టకుండా ఉన్నప్పుడు
3: సపోజ్ దేర్ నో మనీ టు
2: కావాలని అడుగుతావు.
3: యూ వాంట్ లోన్.
2: అప్పుడు స్థిరాస్తిని దాంట్లో తాకట్టు పెట్టి నీవు అప్పు తీసుకోవచ్చు.
3: దెన్ యూ కెన్ మార్ట్గేజ్ యువర్ పర్మనెంట్ అసెట్స్ అండ్ గెట్ మనీ.
2: ఇంకా అది లేకుండా పోయినప్పుడు
3: దట్స్ నాట్ దేర్.
2: నీకు డబ్బు కావాల్సి వస్తుంది.
3: ఇఫ్ యూ నీడ్ మనీ
2: ఒక శ్రీమంతుని గ్యారంటీగా తీసుకుని పోయి అతని ద్వారా నీవు అప్పు తీసుకోవచ్చు.
3: ఏ రిచ్ మ్యాన్ కెన్ బి యువర్ గ్యారంటర్ అండ్ యూ కెన్ రిసీవ్ మనీ.
2: ఈ మూడు మార్గం లోపల ఇదే ఆధ్యాత్మికము అన్నారు.
3: దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
2: పూర్వజన్మంలో నీవు సంపాదించినటువంటి పుణ్యమును భగవత్ అనుగ్రహం అనేటువంటి బ్యాంకు లో కట్టినప్పుడు ఎప్పుడంటే అప్పుడు నీవు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకోవచ్చు.
3: ఆల్ ద మెరిట్ అండ్ ద గుడ్ డీడ్స్ ఆఫ్ ద ఫాస్ట్ ఆర్ డిపాజిటెడ్ in the bank of God in the present also you can withdraw.
2: ఇంకా రెండవది ఏమిటంటే నీ స్థిరాస్తిని తాకట్టు పెట్టి నువ్వు తీసుకోవచ్చు.
3: సెకండ్ యూ కెన్ మార్ట్ గేజ్ యువర్ పర్మనెంట్ అసెట్.
2: స్థిరాస్తి అనేటువంటిది ఏమిటి?
3: What is that permanent assets?
2: నీ పూర్వం చేసినటువంటి పుణ్య ఫలమే స్థిరాస్తి.
3: ఇట్స్ ఆల్ ది గుడ్ యూ హావ్ డన్ ఇన్ ద పాస్ట్.
2: ఇంకా గ్యారంటీ ఎవరైనా ఉండాలి కదా.
3: దెన్ ష్యూరిటీ గ్యారంటీ.
2: ఎవరంటే వారిని చిన్న చిన్న వారిని గ్యారంటీ తీసుకుంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అప్పు ఇవ్వరు.
3: యూ కెనాట్ టేక్ ఎనీ పర్సన్ యాజ్ అ గ్యారంటీ.
2: కానీ గొప్పవాడే తీసుకుని పోయి చూపించాలి.
3: యూ షుడ్ బ్రింగ్ ఎ
2: గొప్ప వాడు గ్యారంటీ ఇచ్చేటువంటి వాడే గురువు.
3: ద ష్యూరిటీ ఇస్ గురు హియర్.
2: ఆ గురువులకు గ్యారంటీ తోనే మీకు అనుగ్రహం అనేటువంటి ధనం అందిస్తుంటాడు.
3: బికాస్ గురు ఇస్ గ్యారంటర్ యూ కెన్ హ్యావ్ ద క్యాష్ ఆఫ్ గాడ్.
2: అంటే ఎవరు?
3: అండ్ హూ ఇస్ గురు?
2: అది అజ్ఞానరహితమైనటువంటి యొక్క దివ్యత్వమే గురుజీ.
3: ద డివినిటీ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్
2: తీసుకునియే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎవరు ఈ గురువు?
3: హూ ఇస్ గురు?
2: ఎవరో ఒక మంత్రోపదేశం చేసిన వాడు కాదు.
3: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
2: గురు బ్రహ్మ ఆ పరమాత్ముడే గురువు.
3: గాడ్ ఈస్ గురు.
2: గురు విష్ణు ఆ విష్ణువే గురువు.
3: దట్ విష్ణు ఈస్ గురు.
2: గురు దేవో మహేశ్వర ఆ ఈశ్వరుడే గురువు.
3: ఈశ్వర ఈస్ గురు.
2: అనగా ఏంటి? సర్వము నువ్వే అనేటువంటి దీంట్లో ఆ గురుత్వాన్ని మనం పొందాలి.
3: వీ షుడ్ హ్యావ్ ద కాన్సెప్ట్ దట్ గురు ఈజ్ ఎవ్రీథింగ్.
2: ఈ ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే అజ్ఞానం అనేటువంటిది నిర్మూలం అయిపోతుంది.
3: వెన్ యూ ఎక్స్పీరియన్స్ దట్ వన్నెస్ యూ విల్ బి అవే ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
2: కనుక మన అజ్ఞానం నిర్మూలం కావటమే గురువు అనే పదమునకు అర్థము.
3: ద రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈస్ ద వెరీ మీనింగ్ ఆఫ్ ద వర్డ్.
2: పవిత్రమైనటువంటి అర్థాన్ని ఈనాడు విస్మరించి
3: వి ఫర్గాటన్ ది సీక్రెట్ మీనింగ్.
2: ఆకాయ వస్త్రాన్ని చూసినప్పటికీ పరిగెత్తిపోతుంటారు.
3: వి రన్ ఆఫ్టర్ ది ఆఫర్ రోడ్.
2: ఏదో 10 రూపాయలు ఒక చేతిలో పెడితే
3: if we just give 10 rupees
2: chevulo oka mantram cheptadu
3: he will whisper into your ear
2: chevulo mantram
3: cash on hand and whispering into your ear
2: ee kaadu gurutvaniki sarinchi artham
3: this is not the meaning of a guru
2: daivani nee hrudayamlo pratishtimpa chesukovali
3: install god in your heart
2: aa conscious nunchi vacheyatundi oka vibration nee anugrahinchali
3: you should follow the vibrations that come out of your conscious
2: vibration nunchi nee radiation lo poi cherikovali
3: out of the vibration you reach radiation
2: పరబ్రహ్మ తత్వం జ్ఞానం అన్నాడు.
3: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ పరబ్రహ్మ ద విజ్డమ్.
2: ఆ జ్ఞానమే భగవత్ స్వరూపము.
3: దట్ విజ్డమ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: ఆ జ్ఞానము ఎట్టి రూపము లేదు.
3: విజ్డమ్ హాస్ నో ఫార్మ్.
2: అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అనింది వేదం.
3: ద వేద కాల్డ్ ఇట్ ప్రజ్ఞాన.
2: ప్రజ్ఞానం అనగా ఏమిటి?
3: వాట్ ఇస్ ప్రజ్ఞాన?
2: ఒక సమయంలో ఉండి మరొక సమయంలో చెడిపోవటం కాదు.
3: ప్రజ్ఞాన ఇస్ నాట్ ద వన్ దట్ ఎగ్జిస్ట్ అండ్ అబ్సెంట్ లేటర్.
2: ఇది ఒక టవల్. ఇది ఒక జ్ఞానమే.
3: ఇస్ ద టవల్ దట్స్ నాలెడ్జ్.
2: ఇది ఒక స్పీకర్. అది ఒక జ్ఞానమే.
3: ఇస్ ద స్పీకర్ నాలెడ్జ్.
2: టమ్లర్ ఇది ఒక జ్ఞానమే.
3: టమ్లర్
2: ఇదంతా ప్రాప్తమైన పదార్థ జ్ఞానము.
3: దిస్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్టివ్ మ్యాటర్.
2: ఇది కాదు నిజమైన జ్ఞానము.
3: దిస్ నాట్ ద ట్రూ
2: పదార్థ జ్ఞానము.
3: ఇట్ ఇస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
2: పదార్థ జ్ఞానంలో ఎప్పుడు కూడా రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
3: దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ ఇస్ ఫుల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
2: ఒక చిన్న ఉదాహరణ.
3: స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఇప్పుడు నేను ఈ టేబుల్ కొట్టాను బాగా.
3: సపోజ్ యూ హావ్ థంప్ దిస్ టేబుల్.
2: కానీ నేను టేబుల్ ను కొట్టాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు.
3: యు సే దట్ యు హావ్ బీటెన్ ది టేబుల్.
2: కాదు కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యు ఇన్ టర్న్.
2: ఇది రియాక్షన్.
3: దిస్ ఇస్ రియాక్షన్.
2: కొట్టాం అనుకుంటున్నావు.
3: యు హావ్ థంప్ ఇట్ అండ్ యు కిల్ ద పెయిన్.
2: దెబ్బ తగిలింది.
3: యు ఆర్ ఆల్సో హర్ట్.
2: నీవు టేబుల్ కొట్టడమే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: యు హావ్ నాట్ ఓన్లీ బీటెన్ ద యు ఆర్ ఆల్సో బీటెన్ బై ది టేబుల్. This is
2: sound, reflection, reaction in the
3: The worldly knowledge will have reaction, reflection,
2: and sound. But
3: the spiritual knowledge has none of
2: these. కాలము స్థానము భేదం అనేటువంటి దీనికి లేవు.
3: ఇట్ హెస్ నో కన్సిడరేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
2: కనుకనే దీనిని ప్రజ్ఞానం అనేది చెప్పడానికి కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
3: సో ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
2: ఏమాత్రమూ మార్పు చెందినటువంటిది.
3: ఇట్ ఈస్ చేంజ్లెస్.
2: అది ఏ బ్రహ్మ.
3: దట్ ఈస్ బ్రహ్మ.
2: అట్టి బ్రహ్మతత్వాన్ని మనం కనుక్కోవాలంటే
3: టు నో సచ్ బ్రహ్మ
2: మనసు చక్కని శుద్ధమైన అద్దంగా పెట్టుకోవాలి.
3: మైండ్ షుడ్ బి క్లీన్ లైక్ ఎ మిర.
2: ఈ అద్దంలో ఏ కొంచెం డస్ట్ తగిలినప్పటికీ తక్షణమే దాన్ని సుట్ చేస్తూ రావాలి.
3: ఇఫ్ దేర్ ఇస్ స్లైటెస్ట్ ద డస్ట్ ఇన్ ద మిర యు
2: హావ్ టు వైప్ ఇట్. ఈ అద్దంలో ప్రవేశించిన తక్షణమే
3: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్
2: అనేటువంటి ఇది బటన్ తీసుకో.
3: యు టేక్ ది టవల్ ఆఫ్ లవ్.
2: శ్రద్ధ అనేటువంటి జలంలో ముంచు.
3: పుట్ ఇట్ దేర్ ఇన్ ద వాటర్ ఆఫ్ సిన్సిరిటీ.
2: హృదయం అనేటువంటి యొక్క పద్ధతిలో దాన్ని పవిత్రం గావించు.
3: దెన్ వైప్ ఇట్ ద మిర్రర్.
2: జ్ఞానము.
3: This is wisdom.
2: ఇలాంటి పవిత్రమైన జ్ఞానము ప్రతి వ్యక్తి ఎందు ఉంటున్నది.
3: దట్ సీక్రెట్ విజ్డమ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
2: దీన్ని గ్రంథముతో చదివితే వచ్చేటువంటిది కాదు.
3: యు కాన్ నో త్రూ టెక్స్ట్.
2: గురువుల బోధంతో లభ్యమయ్యేటువంటిది కాదు.
3: టు బి టాట్ బై టీచర్.
2: తనకు తానే దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
3: వన్ హ్యాస్ టు క్లెన్స్ వన్స్ ఓన్ సెల్ఫ్.
2: అలాంటి దివ్యమైన భవ్యమైన యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవడానికి తగినటువంటి కృషిగా ఉంటుండాలి.
3: యూ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ నావెల్ యునిక్ డివైన్ నాలెడ్జ్.
2: గురు పూర్ణం అనగా ఏమి? మనసును పవిత్రమైనటువంటి రీతిగా పూర్ణమైనటువంటి రీతిగా మనం పెంచుకోవాలి.
3: గురు పూర్ణిమ మీన్స్ వీ హావ్ టు డెవలప్ అవర్ మైండ్స్ సో యాస్ టు మేక్
2: మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం గావించుకోవాలి.
3: వీ హావ్ టు క్లీన్ ద డర్ట్ దేర్.
2: కేవలం భగవంతుని వర్ణించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
3: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్స్టోల్ గాడ్.
2: భగవంతుని ప్రేమించాలి.
3: యూ హావ్ టు లవ్ గాడ్.
2: ప్రేమించడం గొప్పతనం కాదు.
3: Not merely enough.
2: It's not ప్రేమికులు కాకూడదు.
3: You should not be lover.
2: ప్రేమనే కావాలి.
3: You should not be lover. You should be love.
2: ప్రేమించేటువంటి వాడు ఒకరినో ఇద్దరినో ప్రేమిస్తాడు.
3: A lover may love one or two.
2: కానీ ప్రేమనే నీవైతే జగత్తునే ప్రేమించచ్చు.
3: If you are love, you can love the whole world.
2: కనుక నేను ప్రతి పర్యాయం కూడాను.
3: Every time.
2: ప్రేమ స్వరూపులారా అంటుంటాను. అందరూ ప్రేమనే.
3: భగవాన్ అడ్రెసెస్ యూ అస్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: అందరూ ప్రేమ అయినప్పుడు జగత్తునే ప్రేమించవచ్చు.
3: వెన్ యూ ఆర్ లవ్ యూ కెన్ లవ్ ది యూనివర్స్.
2: కానీ ఒక లవర్ అనుకుంటే ఒకరిని ఇద్దరు లవ్ చేయొచ్చు.
3: బట్ ఇఫ్ యూ ఆర్ మియర్ ఏ లవర్ యూ కెన్ లవ్ వన్ ఆర్ టూ.
2: నారో మైండ్.
3: దిస్ ఇస్ నారో మైండ్.
2: సంకుచితమైన భావమే.
3: ఇట్ ఇస్ నారో ఫీలింగ్.
2: పూర్ణ భావం కానే కాదు.
3: ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ ఫీలింగ్.
2: హృదయం అంతా కూడా ప్రేమతో నింపుకోవాలి.
3: సో ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
2: ఇది నిజమైన పూర్ణిమ యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
3: దిస్ ఇస్ ది మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ.

0: సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి.
1: సో లాంగ్ వీ ఫాలో ద ట్రూత్ యూ విల్ ఫైండ్ వెల్త్ దేర్ ప్రాస్పెరిటీ.
0: సత్యము త్రికాల భాగ్యం.
1: Truth remains the same in all three periods of
0: satyame
1: time.
0: Satyame daiva swarupamu.
1: Truth is God.
0: Itti satyanni anusarinchinatvanti manavunaku ee bhautika jagattunandu etti korata kudanu undadu.
1: Man who follows truth suffer from no shortage or dearth.
0: Tyaganusarini kirtihi. Ye manavudu త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడు అట్టివానికి కీర్తి తమ వివరిస్తూ వస్తుంది.
1: ద మ్యాన్ హూ ఫాలోస్ సాక్రిఫైస్ విల్ సర్టన్లీ ఎర్న్ రెప్యుటేషన్.
0: కానీ ఈనాటి జగత్తునందు సత్య త్యాగములు రెండు కూడాను కంటికి కనిపించటలేదు.
1: బట్ టుడే ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ సాక్రిఫైస్.
0: సత్య త్యాగములే మానవ జీవితమునకు సరైన లక్ష్యములు.
1: ట్రూత్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ద గోల్స్ ఆఫ్ లైఫ్.
0: అభ్యాసానుసరణీ విద్యా. మనము ఎంత శ్రద్ధాభక్తితో అధ్యయనం చేస్తామో అప్పుడే మనకు విద్యలు కూడాను ప్రాప్తిస్తాయి.
1: యూ కెన్ ఆల్సో స్టడీ బై ప్రాక్టీస్ అండ్ సిన్సెరిటీ.
0: విద్యకు అధ్యాసం అత్యవసరము.
1: ఫర్ లర్నింగ్ సిన్సెరిటీ ప్రాక్టీస్.
0: శ్రేయోహో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ఈ అభ్యాసం చేతనే ఒక ధ్యానము కుదురుతుంది.
1: బై ప్రాక్టీస్ యూ కెన్ మెడిటేట్.
0: ఈ ధ్యానం చేతనే త్యాగము వస్తుంది.
1: త్రూ మెడిటేషన్ యూ కెన్ కల్టివేట్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగము చేతనే శాంతి లభ్యమవుతుంది.
1: బై సాక్రిఫైస్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: కనుక ప్రతి దానికి కూడాను అభ్యాసం కావాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: పుట్టిన ప్రతి మానవులకు వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ ఇవన్నీ కూడాను అభ్యాసం చేతనే లభ్యమవుతున్నాయి.
1: వాకింగ్ టాకింగ్ రీడింగ్ దర్ ఆల్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: కనుక విద్యలందు ఉత్తీర్ణుడు కావాలన్నా అభ్యాసం అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్.
0: బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మలయందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకుని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది.
1: అవర్ ఇంటెలెక్ట్ అవర్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజెస్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
1: అవుట్ ఆఫ్ గుడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ గుడ్ మైండ్.
0: కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణం.
1: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ ఇస్ ద కాజ్.
0: కనుకనే ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకోవచ్చు సత్సంగములు అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ యాక్టివిటీ యూ నీడ్ గుడ్ కంపెనీ.
0: ఆ సంఘమును పురస్కరించుకుని మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ అవర్ మైండ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో యూ బికమ్.
0: కనుక మంచి వారితో మనం స్నేహం చేసి మంచివారి యొక్క సంపర్కం చేత మంచి గుణములను పోషించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ అవర్ గుడ్ క్వాలిటీ బై జాయినింగ్ గుడ్ కంపెనీ.
0: ప్రపంచంలో నిజమైన బోధకుడు ఎవరు?
1: హూ ఇస్ ద రియల్ టీచర్ ఇన్ దిస్ వరల్డ్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: వన్స్ ఓన్ హార్ట్ ఈస్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఈస్ ద ట్రూ టీచర్.
0: ప్రపంచమే స్త్రీ అయినటువంటి గ్రంథము.
1: వరల్డ్ ఈస్ ఎ బుక్.
0: ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు.
1: గాడ్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్.
0: కనుక మనము సరి అయినటువంటి బోధకుడి కోసము వెతుకునక్కర్లేదు.
1: సో వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: అది ఏ హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు.
1: ద వెరీ హార్ట్ ఈజ్ ద కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ను మనం అలవరించినప్పుడు అనుసరించినప్పుడు అది మనకు సరి అయిన బోధగా రూపొందుతుంది.
1: When you follow the conscience, it acts as a true preceptor.
0: కాన్షియన్స్ ఎప్పుడు కూడాను పెడ మార్గం పోనివ్వదు.
1: కాన్షియన్స్ విల్ నెవర్ గైడ్ యూ ఇన్ ద రాంగ్ పాత్.
0: కనుకనే నిజమైనటువంటి ఒక బోధకుడు ఎవరు?
1: సో హూ ఇస్ ద ట్రూ టీచర్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంది.
1: టైమ్ గోస్ అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను కాలము మారడానికి వీలు కాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ టైమ్ విల్ నెవర్ చేంజ్.
0: ఈనాటి గురువులు బాధ గురువులు, బోధ గురువులు అనే రెండు.
1: టుడే వి హావ్ టూ టైప్స్ ఆఫ్ టీచర్స్, బాధ పెయిన్, బోధ ద టీచింగ్.
0: కనుకనే బోధ గురువులు చిక్కడం చాలా కష్టంగా ఉంది.
1: ఇట్స్ డిఫికల్ట్ టు హ్యావ్ ద ప్రిసెప్టర్స్ ఆఫ్ నోబుల్ టీచింగ్.
0: కనుక చక్కని హృదయ బోధను అందించడానికి ఈ కాలం అనే గురువు చాలా ప్రధానము.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గుడ్ ఇన్స్ట్రక్షన్, ద టైమ్ ఇస్ ద బెస్ట్ టీచర్.
0: కాలకాల ప్రపన్నానాం కాలాక్యం కరిష్యతి. కాలము మానవుని యొక్క కాయమును మెరుగుతుంది.
1: ఇట్ ద టైమ్ దట్ స్వాలోస్ లైఫ్ స్పాన్.
0: కానీ కాలం కూడా మృంగేటువంటి వాడు ఈశ్వరుడు.
1: బట్ ఈశ్వర ఇస్ బియాండ్ టైమ్.
0: కనుకనే ఈశ్వర ప్రభావాన్ని హృదయం నందు ఉంచుకొని ఈ కాలమును బోధించినటువంటి యొక్క మార్గమును అనుసరించినప్పుడే మానవుడు సక్రమమైన మార్గములో గమ్యమును చేరుతాడు.
1: కీపికటం
0: చాలా కష్టంగా ఉంది.
1: ఇట్స్ డిఫికల్ట్ టు హ్యావ్ ద ప్రిసెప్టర్స్ ఆఫ్ నోబుల్ టీచింగ్.
0: కనుక చక్కని హృదయ బోధను అందించడానికి ఈ కాలమనే గురువు చాలా ప్రధానము.
1: ఇన్ ఆర్డర్

0: గమ్యంలో చేరుతాడు.
1: కీపింగ్ గాడ్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ అండ్ ఫాలోస్ టైమ్ హీల్ బి వర్కింగ్ ఫర్ హిస్ లైఫ్.
0: ఇంకా మనము అనేక గ్రంథములను చదువుతున్నాము.
1: వీ రీడ్ సో మెనీ బుక్స్.
0: భగవద్గీత అని, రామాయణమని, మహాభారతమని, ఖురాను, బైబుల్, మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాము.
1: వీ రీడ్ బుక్స్ లైక్ గీత, ఖురాన్, బైబుల్, రామాయణ.
0: కానీ ఈ గ్రంథములంతా కూడా ఒక పరిమితమైనటువంటి ఒక విషయాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: ఆల్ దిస్ టెక్స్ కన్వే టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: లౌకిక, భౌతిక, ధార్మికమైనటువంటి ఒక తత్వాన్ని కొంతవరకు ఇవి ప్రబోధించలేవు.
1: However, they do not teach anything regarding the physical level.
0: Prakritikanga, paramarthikanga, laukikanga, bhautikanga, dharmikanga, anninti endukudunu sariyinaatundi bodhanu salipetundi prapanchame.
1: In fact, it's the world that teaches the spiritual aspects, the physical aspects and worldly aspects of everything.
0: Kanuka prapanchame manaku nijameina granthamu.
1: So world is a true book.
0: Ee prapanchamulo nechukoleinaatundi okkati kudunu ledu.
1: There's nothing that you cannot learn from
0: the world. Manavudu entati medhavi ainappatikini,
1: man may be very intelligent.
0: Sarvamu kudanu ee prapanchamane grantham nunchine taanu nechukogalugutunnadu.
1: He can learn from the text or the world.
0: Prapanchame lekapothe ye vidyalu levu.
1: When there's no world, there's no education.
0: Puram ee prapancham andai kudanu andhakaramtho koodi undetvantedi.
1: Earlier the whole world was pitch dark.
0: Konni kotla samvatsaramulu anta megamtho kappi undedi.
1: Crores of years back it was completely clouded.
0: Kramakramina konni lakshala samvatsaramulu puramu yedarini ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ సబ్సిక్వెంట్లీ దర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్.
0: ఈ వర్షం లక్షల సంవత్సరములు కురిచింది.
1: ద రెయిన్ లాస్టెడ్ ఫర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్.
0: అప్పుడే ఈ వర్షం చేత పర్వతములు, సముద్రము, నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ ద మౌంటైన్స్ అండ్ సీ దే హావ్ కమ్ టు ఎగ్జిస్టెన్స్.
0: ఈ విధంగా వర్షం కురిచి ప్రపంచం లోపల పర్వతములు, సముద్రములు, నదులు ఇవన్నీ ఏర్పడిన చేత క్రమక్రమేణా ఈ మేఘముల యొక్క చీకటి తగ్గిపోతూ వచ్చింది.
1: As mountains, sea and rivers formed, you find the darkness diminishing.
0: ఇది కొంత వెలుతురు రావడం చేతనే అప్పుడు సూర్యుడు, నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: Because of the light, the sun and stars appeared.
0: నిన్న చెప్పినట్టుగా తమహా చీకటి నుండియే వెలుగు ప్రారంభమవుతుంది.
1: As Bhagwan said yesterday, tamaha, darkness gives rise to the light.
0: కనుకనే ఈ చీకటి నుండియే ఆ వెలుగు ప్రకాశము జగత్తునకు చూపింపజేస్తుంది.
1: సో ది ఇల్యుమినేషన్ లైట్ ఈజ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఓన్లీ.
0: కనుక మానవుని యొక్క బుద్ధి గతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనం ఈ ప్రపంచమును ఒక గ్రంథముగా తీసుకోవాలి.
1: టు డెవలప్ ది రైట్ఫుల్ యాటిట్యూడ్ వీ హావ్ టు టేక్ ది వరల్డ్ యాజ్ ఎ బుక్.
0: ప్రపంచము నేర్పినటువంటి యొక్క లెసన్స్ అనగా పాఠములు ఎక్కడ కూడా నేర్పలేరు.
1: దేర్ ఇస్ నో లెసన్ దట్ ఇస్ నాట్ టాట్ బై ద బుక్ ఆఫ్ ద వరల్డ్.
0: ఇంకా మిత్రుడు ఎవరు?
1: Who is a friend?
0: ఈనాటి మిత్రులు చూస్తే అన్ని విధాలా స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు.
1: Today's friends are with you so long there is position.
0: కానీ అలాంటి మిత్రుడు కాదు.
1: He is not such a good friend.
0: శాశ్వతమైనటువంటి మిత్రుడు.
1: A permanent friend.
0: నిర్మలమైనటువంటి మిత్రుడు.
1: A pure friend.
0: నిస్వార్థమైనటువంటి మిత్రుడు.
1: Selfless friend.
0: నిరంకారమైనటువంటి మిత్రుడు.
1: ఈగోలెస్ ఫ్రెండ్.
0: అతనే భగవంతుడు.
1: ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే భగవంతుని మనం మిత్రులుగా తీసుకుంటే మనకు ఎట్టి బాధలు ఉంటుండవు.
1: ఇఫ్ యు టేక్ గాడ్ యాజ్ ట్రూ ఫ్రెండ్ యు నెవర్ సఫర్.
0: ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చు.
1: ద వరల్డ్లీ ఫ్రెండ్స్ మే బి అఫ్
0: కానీ భగవంతుడు అనే మిత్రుడు ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ, ఎల్ల వేళల యందు కూడాను నీతోనే ఉంటున్నాడు.
1: But God, the true friend, is always with you, in you, above you.
0: Bandhuvulandaru vaakiti daakani vallakaatike vatturu.
1: Relatives come up to the doorstep as
0: in paayani bhagavat naamame nijamainatunti bandhuvu.
1: The true friend is the name of the Lord, the sacred name.
0: Nee ventane gantane intane kantane untundi ninnu kaapaadtu untadu.
1: God is with you, in you, above you, below you, around you.
0: Kanuka manamu mitruni chesukodaniki bhagavantudu okkade.
1: So God is the true
0: friend. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. కానీ ఏకం సత్ మిత్రా బహుదా వదంతి.
1: Truth is one and only one friend.
0: అతనొక్కడే నిజమైన మిత్రుడు.
1: God is the only friend.
0: ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు మిత్రులు కానేరడు.
1: The worldly friends are no friends.
0: నేటి మిత్రులు రేపటి శత్రువులు.
1: Today's friends may be enemies tomorrow.
0: కానీ భగవంతుడు ఏనాటికి కూడా శత్రుడు కాడు.
1: God will never be your enemy.
0: శత్రుత్వం అనేటువంటిది తన యందే లేదు.
1: There's no

0: enemy at all.
1: కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
0: God is the dearest friend.
1: మీరు రాత్రి అంతా కూడాను భజనలు చేశారు.
0: Throughout night you sang bhajans.
1: అయితే ఇది కేవలము వ్యావహారికమైనటువంటి భజనగా రూపొందింది.
0: ఇట్ ఈస్ ఎ వర్ల్డ్లీ టైప్ ఎ రిచువల్.
1: ఈ వ్యావహారికము ఎక్కడి నుంచి వస్తుంది?
0: హౌ డు యూ గెట్ దీస్ రిచువల్స్?
1: ఈ వ్యావహారికము పారమార్థికము నుంచి వస్తుంది.
0: ద రిచువల్ హ్యాస్ స్పిరిచువల్ యాజ్ ద బేసిస్.
1: కనుక మనం వ్యవహారికమైనటువంటి పనులు కూడాను పారమార్థికముతో కూడి ఉంటుండాలి.
0: సో ఎవ్రీ రిచువల్ క్యారీస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
1: చేసే ఉద్యోగం కానీ,
0: జాబ్,
1: ఒక వ్యాపారం కానీ,
0: బిజినెస్,
1: లేక చదువులు కానీ,
0: ఎడ్యుకేషన్,
1: ఇంకే విధమైనటువంటి విత్తులు కానీ,
0: ఎనీ
1: సమస్త వృత్తులు కూడాను ఈ యొక్క పారమార్థికంతో కూడి ఉంటుండాలి.
0: ఆల్ సార్ట్స్ ఆఫ్ వొకేషన్స్ హావ్ గాట్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
1: పారమార్థికంతో కూడినటువంటి వృత్తులే వ్యవహారకమైనప్పటికీ అవి కూడాను పారమార్థికములుగానే మారిపోతాయి.
0: ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ దో వొకేషన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ స్పిరిచువల్ ఫంక్షన్.
1: ఈ వ్యావహారిక వృత్తి నుండి ప్రాతిభాషికము అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్లీ కమ్స్ ది ప్రాతిభాషిక.
1: అయితే పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ?
1: పారమార్థికము అనేటువంటిది గొప్ప సముద్రం వంటిది.
0: పారమార్థిక స్పిరిచువల్ ఇస్ ఎన్ ఓషన్.
1: ఇందు నుండి వ్యావహారికము అనేటువంటి అలలు ప్రారంభమవుతున్నాయి.
0: అవుట్ ఆఫ్ దిస్ కమ్స్ అవుట్ ద వేవ్స్ వ్యావహారిక.
1: అయితే ఈ అలలు ఎందుకూడను ఈ సముద్రం యొక్క రూపనామ రుచులు ఉంటున్నాయి.
0: హవెవర్ ద వేవ్ క్యారీస్ ద టేస్ట్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద సీ.
1: సముద్రం యొక్క రుచి గుణమును ఏమాత్రం కూడాను ఈ వలలు మారిపోవు.
0: ద టేస్ట్ ఆఫ్ ద సీ డజంట్ చేంజ్ వెన్ ఇట్ బికమ్స్.
1: అలలు ఎందుకూడను ఉప్పు ఉంటుండాలి.
0: ద వేవ్ హ్యాస్ సాల్ట్.
1: అలలు ఎందుకూడను చల్లదనం ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఆల్సో కూల్.
1: అలలు ఎందుకూడను ప్యూర్ అనగా తెల్లదనం ఉంటుండాలి.
0: ఇఫ్ ద వేవ్ ఇస్ వైట్.
1: తెల్లదనము, చల్లదనము, ఉప్పు ఈ మూడు కూడాను సముద్రంలో ఉండినట్టుగానే ఈ అలలు ఎందు కూడా ఉంటున్నాయి.
0: ద వైట్నెస్ అండ్ ద కూల్నెస్ అండ్ సెలెనిటీ ఆర్ దేర్.
1: కాబట్టి పారమార్థికమైనటువంటి ఒక సముద్రం యొక్క గుణములు ఈ వ్యవహారికంలో ఏమాత్రము మార్పు చెందలేదు.
0: దేర్ఫోర్ ద స్పిరిచువల్ క్వాలిటీ హ్యాస్ నాట్ చేంజ్డ్ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్.
1: తదుపరి ప్రాతిభాషికము.
0: దెన్ కమ్స్ ప్రాతిభాషిక.
1: అలలో ఉండినటువంటి ఒక నురుగు.
0: ప్రాతిభాషిక ఇస్ ఫోమ్.
1: అదియే ప్రాతిభాషికము.
0: దట్ ఈస్ ది.
1: అయితే ఆ ప్రాతిభాషికమునందు కూడాను ఈ సముద్రం యొక్క గుణములన్నీ ఉంటున్నాయి.
0: హవెవర్ ప్రాతిభాషిక ఫోమ్ హ్యాస్ క్యారెక్టర్ ఆఫ్ ది సీ.
1: కనుక ప్రాతిభాషికము, వ్యావహారికము, పారమార్థికము ఈ మూడింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ది రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పిరిచువల్, ద వరల్డ్లీ.
1: సముద్రమే లేకపోతే అలలే లేదు.
0: Without the sea, there is no way.
1: అలలే లేకపోతే నురుగే లేదు.
0: Without a wave, there is no foam.
1: కనుక పారమార్థికమే లేకపోతే వ్యావహారికమైనటువంటి అలలే లేదు.
0: Without spiritual content, there is no ritual.
1: కనుక వ్యావహారికమైనటువంటి అలలు లేకపోతే ప్రాతిభాషికమనే నురుగే లేదు.
0: Without the wave of a ritual, there cannot be the foam.
1: కనుక ప్రాతిభాషికమైనటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అలను ఆధారం చేసుకుంది.
0: Therefore, foam depends on the wave.
1: వ్యావహారికమైనటువంటి యొక్క అలలు పారమార్థికం అనేటువంటి సముద్రాన్ని ఆధారం చేసుకుంది.
0: సో ఆల్సో ద వేవ్ డిపెండ్స్ ఆన్ ద సీ.
1: కనుకనే సముద్రము
0: ఓషన్
1: గ్రాండ్ ఫాదర్.
0: సీ ఇస్ ద గ్రాండ్
1: ఫాదర్. పారమార్థికము సన్.
0: ద స్పిరిచువల్లీ సన్.
1: ప్రాతిభాషికము గ్రాండ్ సన్.
0: ప్రాతిభాషిక గ్రాండ్ సన్.
1: కనుకనే గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ మూడు కూడాను ఒకే ప్రాపర్టీకి అధికారులు.
0: సో ఆల్ ది త్రీ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ హ్యాస్ లీగల్ రైట్.
1: అది సముద్రం యొక్క తత్వము.
0: దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ సీ.
1: సముద్రము ఎన్ని నదులు వచ్చినప్పటికీ అది పొంగదు.
0: ద సీ డస్ నాట్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ది మరి.
1: ఎంత సూర్యుని యొక్క రశ్మితో ఆవిరిగా మారినప్పటికీ అది కృంగదు.
0: ఇట్ మై ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వేపర్ బికాస్ ది హీట్ ఆఫ్ ద సన్.
1: అనగా పొంగి కృంగనటువంటి యొక్క తత్వము సముద్రం యొక్క లక్షణం.
0: ద క్వాలిటీ ఆఫ్ ది సీ ఇస్ నాట్ టు గెట్ ఇలేటెడ్ ఆర్ డిప్రెస్డ్.
1: అనగా అహంకార మమకారం లేనటువంటి యొక్క తత్వము ఈ సముద్రం యొక్క తత్వము.
0: ద సీ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ పొసెసివ్నెస్.
1: కానీ మన యందు వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు, ఆధ్యాత్మికం వేరు అనేటువంటి భావనను తెగొడుతున్నాం.
0: బట్ విత్ ఇన్ అస్ దేర్ ఇస్ డైవర్సిటీ, వీ డ్రైవ్ దెమ్ అపార్ట్.
1: కాదు కాదు, పారమాత్మికము నుండి వ్యవహారకు ఏమాత్రము దూరం చేయకూడదు.
0: అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ యాక్టివిటీ వి షుడ్ నాట్ సెపరేట్ ది వరల్డ్లీ యాక్టివిటీ.
1: అప్పుడే ఈ వ్యవహారికం నందు నీకు చక్కని శాంతి లభిస్తుంది.
0: దెన్ విల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్లీ ఒకేషన్.
1: ఈనాడు వ్యవహారికంలో కలిగేటువంటి దుఃఖములకు కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ద మిజరీ ఇన్ దిస్
1: పారమాత్మికమును విసర్జించి వ్యవహారికమే నిత్య సత్యముగా భావించి దానిని అనుసరిస్తూ ఉన్నాం.
0: వి హావ్ ఫర్గాటన్ ది స్పిరిచువాలిటీ అండ్ గో బై ది వరల్డ్లీ యాక్టివిటీ.
1: ఈ వ్యవహారికములు కేవలము గాలి మేడల వంటివి.
0: ది వరల్డ్లీ యాక్టివిటీస్ లైక్
1: పాసింగ్ క్లౌడ్స్ వంటివి.
0: లైక్ పాసింగ్
1: క్లౌడ్స్ కదిలిపోయే మేఘములు.
0: దే పాస్ ఆఫ్ క్లౌడ్.
1: ఇలాంటి దానిని మనం విశ్వసించి నిత్య సత్యమైనటువంటి యొక్క పారమాత్మికాన్ని మనము విస్మరిస్తున్నాం.
0: వి హావ్ ఫర్గాటన్ దిస్ అండ్ వి ఆర్ ఫర్గెటింగ్ ది స్పిరిచువాలిటీ.
1: కనుకనే మనం పారమాత్మికాన్ని ఏమాత్రం కూడాను విస్మరించకూడదు.
0: సో స్పిరిచువాలిటీ షుడ్ నెవర్ బి ఫర్గాటన్.
1: ఈనాడు భజనలన్నీ కూడాను కేవలం వ్యావహారికంగా జరుగుతూ వచ్చాయి.
0: భజన్స్ టుడే ఆర్ మోర్ రిచువలిస్టిక్.
1: శృతి లయ రాగ తాళములు ఇవి మాత్రమే చూస్తూ వచ్చాం.
0: దే గో బై ది ట్యూన్ రిథమ్ అండ్ ద డ్రమ్.
1: ఇవన్నీ కూడాను వ్యావహారికం యొక్క లక్షణాలే.
0: దట్స్ ఆల్ ఎ రిచువల్.
1: ఇందులో సత్యభావము నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమాత్మికం నుంచి ఉండాలి.
0: బట్ ద కంటెంట్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
1: నేను పాడుతున్నాను
0: ఐ సింగ్,
1: కానీ నోటుతో కాదు పాడేది.
0: నాట్ సింగింగ్ విత్ ద మౌత్,
1: హృదయంతో పాడుతున్నాను అనే హృదయం అనేటువంటి యొక్క సముద్ర స్థాయిని మనం తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ ద పొజిషన్ ఆఫ్ అ హార్ట్ విచ్ ఇస్ ద సీ.
1: అక్కడనే ఏ విధంగా పాడినప్పటికీ శ్రవణానందంగా ఉంటాయి.
0: వెన్ యు సింగ్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి మెలోడియస్.
1: ఆ హృదయమే సముద్రము.
0: దట్ హార్ట్ ఇస్ ద సీ.
1: కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు.
0: సో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
1: అది ఎట్లా ఉండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: హృత్ ప్లస్ దయా హృదయం.
0: హృత్ ప్లస్ దయా హృదయ.
1: దానిని కంపాషన్ అన్నారు.
0: దట్స్ కాల్డ్ కంపాషన్.
1: కైండ్ అని మ్యాన్ కైండ్ అన్నారు.
0: వి ఆల్సో సే మ్యాన్ కైండ్.
1: కానీ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలి?
0: హౌ షుడ్ బి ఎ మ్యాన్?
1: కైండ్ తో కూడి ఉంటుండాలి.
0: హీ షుడ్ బి కైండ్.
1: అప్పుడే దీనిని మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలవుతుంది.
0: దెన్ యూ కెన్ సే మ్యాన్ కైండ్.
1: కానీ మ్యాన్ కనిపిస్తున్నాడు గాని నో కైండ్నెస్.
0: బట్ టుడే వీ సీ మ్యాన్ బట్ దేర్ ఇస్ నో కైండ్నెస్.
1: దీన్ని మ్యాన్ కైండ్ అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
0: హౌ డు యూ సే ఇట్స్ మ్యాన్ కైండ్?
1: కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్.
0: ద హార్ట్ విత్ కైండ్నెస్ ఇస్ మ్యాన్ కైండ్.
1: కనుక భగవంతుడు ఏ క్షేత్రంలో ఉంటున్నాడు, ఏ తీర్థయాత్రల ఎందు ఉంటున్నాడు, ఏ యొక్క మందిరంలో ఎందు ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు.
0: నెవర్ థింక్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్ ఆర్
1: సర్వత్రా ఉంటున్నాడు. కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ద పర్మనెంట్ అడ్రస్ ఈజ్ ఆర్ హార్ట్.
1: ఒకానొక సమయంలో నారదుడు కూడా విష్ణువుని ప్రశ్నించాడట.
0: నారద హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు లార్డ్ విష్ణు.
1: స్వామి,
0: స్వామి,
1: నేను త్రికాలములు ఎందు సంచరిస్తున్నాను.
0: ఐ మూవ్ ఆల్ ద త్రీ టైమ్.
1: దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను.
0: ఐ ఆల్సో అబ్జర్వ్ గుడ్ అండ్ బ్యాడ్.
1: కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి.
0: బట్ నౌ అండ్ దెన్ ఐ వాంట్ టు రిపోర్ట్.
1: అయితే
0: హౌఎవర్
1: మీరు ఎక్కడ ఉంటారో?
0: వేర్ యూ విల్ బి?
1: కైలాసం అంటున్నారు, వైకుంఠం అంటున్నారు,
0: వైకుంఠం
1: స్వర్గం అంటున్నారు,
0: హెవెన్,
1: ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు.
0: వేర్ ఆర్ దే? ఐ డు నాట్ నో.
1: అప్పుడు చెప్పాడు నారాయణుడు.
0: దెన్ నారాయణ సార్,
1: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర శిష్టామి నారద. నారద,
0: నారద,
1: వైకుంఠము, కైలాసము, స్వర్గము ఇవన్నీ కూడా బ్రాంచ్ ఆఫీసులు.
0: వైకుంఠ, కైలాస, దర్ బ్రాంచ్ ఆఫీసెస్.
1: కానీ హెడ్ ఆఫీసు నా హృదయమే. భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో అక్కడ నేను నివసిస్తుంటాను.
0: హార్ట్ ఈజ్ మై రెసిడెన్స్.
1: ప్రతిష్టామి నారద. నేను వశామి అని చెప్పలేదు, తత్ ప్రతిష్టామి నారద, అక్కడే నేను ప్రతిష్ట అయి ఉంటుంటాను.
0: హీ సేస్ దట్ హీ ఇన్స్టాల్స్ హిమ్సెల్ఫ్ దేర్.
1: చూచారా, భగవంతుడు తన హృదయం అందే ఉంటుండగా భక్తుడు ఎక్కడెక్కడికో వెళుతూ వెతుకుతూ పరిగెత్తుతున్నాడు.
0: When God is in the heart, you are in search of God elsewhere.
1: Aithe,
0: however,
1: aa bhajana kaani aa prarthana kaani swachhamainatundi hrudayamto nirmalamainatundi bhavamto nisvarthamainatundi kriyalato jarapatam ledu.
0: However, we don't pray, we don't sing with pure heart and selflessly.
1: పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్కటూరి స్మరిస్తే చాలు, అక్కడ ప్రత్యక్షమవుతాడు.
0: ఇఫ్ ఇట్ ఎ ప్యూర్ హార్ట్, ఇఫ్ యు థింక్ ఆఫ్ మీ వన్స్, గాడ్ విల్ మానిఫెస్ట్ దేర్.
1: యాచింతా భువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. ఏ చింత, పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. పుత్రుని నిమిత్తమై, మిత్రుని నిమిత్తమై, ధనము నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంతో ఉపయోగపెడుతున్నామో,
0: దట్ మైండ్ విచ్ యు మేక్ యూజ్ ఆఫ్ ఫర్ యువర్ సన్స్ ద ఫ్రెండ్స్ ద వెల్త్ అండ్ బిజినెస్,
1: యా చింత ధన ధాన్య యశస్సెస్ లాభే సదా జాయతే. ఏ యొక్క మనసును ధనము ధాన్యము కీర్తి ప్రతిష్టల కోసమై మనం ఉపయోగపెడుతున్నామో,
0: దట్ మైండ్ విచ్ ఇస్ యూజ్ టు అక్వైర్ వెల్త్.

0: ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారమును కూడాను తెరుచుకుంటాయన్నాడు.
1: ఇఫ్ దట్ మైండ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ద ఓపెన్స్ ద గేట్ ఆఫ్ ద హెవెన్ ఓపెన్.
0: ఈనాటి మానవుని యొక్క మనస్సు తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైన దానిపైనే చింతిస్తున్నారు.
1: ద థాట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ వరల్డ్లీ.
0: ధన ధాన్య యశస్ భోగ సదా జాయతే. భోగములు కావాలి.
1: ద మైండ్ వాంట్స్ ప్లెజర్.
0: సదా జాయతే, ఎప్పుడు చూసినా కూడా నువ్వు తాను సంరక్షించుకుంటూ ఉండాలి.
1: ఇట్ వాంట్స్ టు బి ఆల్వేస్ ఇన్ ప్లెజర్.
0: నందనందన పదద్వందరవిందే క్షణే. ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదములపైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది.
1: ఇఫ్ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్ యుల్ బి పీస్.
0: గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నిమిడుతున్నావు, కానీ వద్దు, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాలపైన పెడితే అంత మాత్రమే చాలు. ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది.
1: యు స్పెండ్ మినిట్స్ అవర్స్ ద డేస్ ఇన్ మంత్స్ అండ్ ఇయర్స్ ఫర్ ద వరల్డ్, జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంతకాలం నీవు అవస్థలు పడి
1: సఫరింగ్,
0: ఈ సంవత్సరం నీవు శ్రమించి
1: వర్క్ హార్డ్ ఫర్ ఇయర్స్,
0: వ్యవహారికమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు?
1: యు క్యారీ ఆన్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్, వాట్ ఇస్ ఇట్ దట్ యు గాట్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వేస్టెడ్.
0: కోటీశ్వరుడు కావాలి.
1: You want to become a millionaire.
0: Evadu Kotishwarudu.
1: Who is the rich man?
0: Who is the biggest man in this world?
1: Who is the biggest man in this world?
0: He who has much satisfaction is the biggest man.
1: He who has much satisfaction is the biggest man.
0: Who is the poorest man in this world?
1: Who is the poorest man in this
0: world?
1: He
0: who has much desires is the poorest man.
1: He who has much desires is the poorest man.
0: Ee kavasnanni aasalu lopala unchukoni నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడవుతాడు?
1: విత్ ఆల్ ద డిజైర్స్ ఇన్ సైడ్ హౌ కెన్ యు బి రిచెస్ట్?
0: దీన్ని త్యాగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సాక్రిఫైస్.
0: త్యాగం అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పడం లేదు.
1: నాట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్.
0: ప్రాకృతమైన జీవితానికి ఏదేది నీకు అవసరమో అవన్నీ ఉంచుకో.
1: యు రిక్వైర్ ఆల్ ఎసెన్షియల్స్.
0: మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు.
1: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్.
0: మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది.
1: ఇఫ్ యు హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ యు బికమ్ మ్యాడ్.
0: చిక్కిన దానితో తృప్తి పొందుతురా.
1: Be happy with what the lot you have.
0: నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పో.
1: Discharge your duty well.
0: ఇది ఏ త్యాగం?
1: This is sacrifice.
0: కానీ ఈనాడు ప్రపంచంలో కావలసినటువంటిది సత్యము, త్యాగము.
1: Today what the world needs is truth and sacrifice.
0: ఈ త్యాగము ఎవరూ చేయనక్కర్లేదు.
1: Others don't need to do that.
0: అనేక మంది సాయి భక్తులు, సాయి భక్తులు అంటున్నారు.
1: Many call themselves devotees.
0: కొన్ని లక్షలు కోట్లకు ఉంటున్నారు.
1: They are lakhs and crores.
0: కానీ ఇతరులను మనం ప్రశ్నించనక్కర్లేదు.
1: We don't need to ask anyone.
0: ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని, సత్యాన్ని మీరు పాటిస్తుంటుంటే జగత్తంతా బాగుపడిపోతుంది.
1: If Sai devotees follow truth and sacrifice, the whole world will change.
0: ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు.
1: దీస్ టూ ఆర్ ప్రిన్సిపల్స్ టు చేంజ్ ద వరల్డ్.
0: సత్యము హృదయాన్ని పవిత్రం కావిస్తుంది.
1: ఇట్ ఇస్ ద ట్రూత్ దట్ శాంక్టిఫైస్ హార్ట్.
0: త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం కావిస్తుంది.
1: సాక్రిఫైస్ విల్ మేక్ ది ఫిజికల్.
0: ఈ రెండింటి వల్ల అంతర్బహిష్ఠత సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంతకాలమైనప్పటికీ పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకుని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది, వరించేది?
1: Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem yourself?
0: భగవంతుని వరించాలి, జన్మను తరింపజేసుకోవాలి.
1: You should love God and redeem your life.
0: నీకు నిత్య జీవితమునకు ధనము అవసరమే.
1: Money is necessary for our life.
0: దానికోసం నీవు పాటుపడు, తప్పులేదు.
1: నథింగ్ రాంగ్ ఇన్ వర్కింగ్ ఫర్ ఇట్.
0: కానీ మితిమీరినటువంటి ఆశలు పడకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ ఫర్ మనీ.
0: కొంతమంది అనుకుంటుంటారు,
1: సమ్ థింగ్స్
0: నేను తాతా కావాలి, బిర్లా కావాలి,
1: సమ్
0: ఆస్కర్ కావాలి అంటుంటారు.
1: సమ్ వాంట్ టు బి తాతా, బిర్లా, కిలాస్కర్.
0: నేను అప్పుడప్పుడు వాళ్ళకి ప్రశ్నిస్తుంటాను, అయ్యా నీవు తాతా కావాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేస్తే మనమనుకుంటారు నీవు తాత అయిపోతావు అన్నాడు.
1: భగవాన్ సేస్ యూ కెన్ బికమ్ తాతా బై గెటింగ్ యువర్ సన్ మ్యారీడ్.
0: ఏమిటి తాతా బిర్లా బిర్లా కిర్లాస్కర్? వారికి ఏమైనా కించిత్ శాంతి ఉందా?
1: తాతా బిర్లా కిర్లాస్కర్ డూ దే
0: హావ్? ప్రపంచానికి గొప్పవారే కానీ, శ్రీమంతులే కానీ, మానసికంగా శాంతి లేనటువంటి ఒక అశాంతులు.
1: బట్ దే ఆర్ వెరీ రిచ్ బట్ దే డోంట్ హావ్ మెంటల్ పీస్.
0: ధనము ఉంటే సదుపాయాలు చేకూరుస్తుంది కానీ మనసుకు శాంతిని చేకూర్చదు.
1: విత్ మనీ యు కెన్ హావ్ కన్వీనియన్సెస్.
0: మంచి డెన్లప్ బెడ్ వేసుకోవచ్చును, డెన్లప్ సోఫాస్ వేసుకోవచ్చును, ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, చక్కగా సుఖంగా ఉండవచ్చును.
1: యు కెన్ హావ్ డెన్లప్ బెడ్ పిలో అండ్ సోఫా సెట్ ఎవ్రీథింగ్.
0: కానీ ప్రపంచంలో ఒకటి అందించారు.
1: బట్ యు వన్ ఇస్ గివెన్ ఇన్ దిస్
0: వరల్డ్. నీవు చక్కని నిద్రపోయే నిమిత్తమై నీ మంచి బెడ్ ని అమర్చుకున్నావు.
1: టు స్లీప్ వెల్ యు హావ్ ఎ బెడ్.
0: మంచి పిల్లోని వేసుకున్నావు.
1: యు హావ్ ఎ పిల్లో.
0: చక్కగా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది.
1: సీలింగ్ ఫ్యాన్ ఇస్ రొటేటింగ్.
0: ఎయిర్ కండిషన్ చక్కగా పనిచేస్తూనే ఉంటుంది.
1: ఎయిర్ కండిషన్ ఇస్ వర్క్.
0: కానీ నీకు నిద్ర రావటం లేదు.
1: యూ డోంట్ స్లీప్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్స్ ది యూజ్?
0: ఇవన్నీ దేనికోసం నీవు సంపాదించుకున్నావు?
1: వై హావ్ యు గాదర్డ్?
0: దేనికోసం అమర్చుకున్నావు?
1: వై హావ్ యు గాట్ దెం?
0: నిద్ర కోసం నీవు అవన్నీ అమర్చుకున్నావు.
1: యు హావ్ దెం ఓన్లీ టు
0: స్లీప్. నిద్ర లేనప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు?
1: వెన్ యు కనాట్ స్లీప్ వై?
0: సీలింగ్ ఫ్యాన్ ఎందుకు?
1: వై సీలింగ్ ఫ్యాన్?
0: ఈ డెన్లప్ బెడ్ ఎందుకు?
1: వై డెన్లప్
0: బెడ్? ఈ డెన్లప్ పిల్లో ఎందుకు?
1: వై డెన్లప్
0: పిల్లో? ఇవన్నీ వ్యర్థమే కదా?
1: దే ఆర్ యూస్లెస్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మనము ఆత్మశాంతి నిమిత్తమై దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా అమర్చుకున్నాం.
1: The body, mind, intellect are given only to have peace within.
0: Shanti lenappudu
1: without peace
0: ee manasu enduku?
1: Why mind there?
0: Ee buddhi enduku?
1: Why intellect?
0: Ee antakarana enduku?
1: Why inner
0: senses? Ee deham enduku?
1: Why this body?
0: Kanukane ivanni kudunu kevalamu aatma shanti nimittame yerpadinatuvanti satyanni gurtinchi vartinchali.
1: We have to know the truth and conduct ourselves with the idea that they're all meant for inner peace.
0: Bhautika samara kosam kaadu ee deham raavatamu.
1: Body is not for external peace or comfort.
0: Bhautika aananda nimittamai kaadu ee manasu raavatamu.
1: It's not for worldly happiness that the mind is.
0: Indriyamanta pettadamu kevalam bhautikamaina drishyanni chuttam kaadu.
1: Is not to watch the outer scenario.
0: Aatma aanandamunu konde nimittamai ivanni bed, pillow, fan, ceiling fan ivanniga pettunnattuga undali.
1: It's only to enjoy the blissful state of the spirit. The external things are men.
0: Kalki ee naadu anni amarchukunnamu aina adi lekunda potundadi.
1: Today we have everything but we don't have peace and bliss.
0: Manam sakramaina margani manu chakkaga anusarinchukunda pote mana jeevitham anta vyartham avutundi.
1: When we don't follow the right path.
0: Deni kosam bhagavantudu ee shariranni andinchadu.
1: Why God has given the
0: body? Sharira madhyam kalu dharma sadakam.
1: To do all good activity.
0: కర్మలు అన్ని చేస్తున్నాయి. పచ్చి పచ్చి మృగాదులు కూడా చేస్తున్నాయి.
1: ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో యాక్ట్.
0: అదే ఈ దేహం కూడా చేస్తుంటాది.
1: ద సేమ్ వే ద బాడీ ఆఫ్ మ్యాన్.
0: జంతువు నాం నరజన్మ దుర్లభం ఎందుకు చెప్పాలి?
1: వై డు యు సే హ్యూమన్ బర్త్ ఇస్ రేర్ దెన్?
0: కాదు, దుర్లభమైనటువంటి మానవ జన్మము పశుపక్షి మృగాదుల కంటే ప్రత్యేకమైనటువంటి మార్గంలో దీనిని ఉపయోగపెట్టాలి.
1: హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేర్ హ్యాస్ గాట్ సమ్ స్పెషాలిటీ.
0: కనుక నీ సేవా వృత్తులు ఎందు ఈ దేహమును అమర్చాలి.
1: Therefore, the body should take to service.
0: నడుమొంచి పని చేయనటువంటి ఒక మానవుడు కేవలం ఒక సోమరిపోతు.
1: The man who cannot bend and serve is a lazy man.
0: కనుక నీ రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: సో రియలైజేషన్ ఇస్ బెస్ట్ అండ్ రెస్ట్.
0: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: సో లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: కనుక ఈనాడు లేజినెస్ ని మనం పెంచుకుంటున్నాము.
1: సో వీఆర్ మోర్ లేజీ టు.
0: భారతదేశంలో కావలసినంత భూమి ఉంటుండాలి.
1: ఇన్ భారత్ ఇస్ ప్లెంటీ ఆఫ్
0: కావలసినంత జీవనదులు ఉంటుండాలి.
1: నాట్ ఆఫ్ వాటర్.
0: కానీ తిండికి తీర్థానికి చాలా కరువు అయిపోతుండాలి.
1: బట్ ద షార్టేజ్ ఆఫ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మానవుడు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరించడం లేదు.
1: మ్యాన్ ఈస్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ.
0: కేవలం కాలంను వ్యర్థంగా ఆవిస్తున్నాడు.
1: హిస్ వేస్టింగ్ హిస్ టైం.
0: టైం ఇస్ గాడ్.
1: టైం ఇస్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైం.
1: డోంట్ వేస్ట్ టైం.
0: టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్.
1: టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్.
0: కనుకనే మనము టైంను వ్యర్థం చేయటం వల్ల మన లైఫ్ వ్యర్థం అయిపోతుంది.
1: బై వేస్టింగ్ టైం వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక మనం ప్రాకృతమైనటువంటి ధర్మములన్నీ కూడా పారమార్థికంతో కూడినటువంటివిగా ఉండాలి.
1: సో వరల్డ్ యాక్టివిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ ది స్పిరిచువల్ యాక్టివిటీ.
0: సగుణము నిర్గుణము అని రెండు విధాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ ఆస్పెక్ట్స్, ద వన్ విత్ అట్రిబ్యూట్స్
0: సాకారము నిరాకారము అని రెండు ఉంటున్నాయి.
1: ఫామ్ ఫుల్ అండ్ ఫామ్ లెస్.
0: ఏది సాకారము ఏది నిరాకారం?
1: వాట్ ఈస్ ఫామ్ ఫుల్ వాట్ ఈస్ ఫామ్ లెస్?
0: ఇప్పుడు చూడండి, నీరు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీరుకు ఏ రూపము లేదు.
1: వాట్ ఈస్ ద ఫామ్ ఆఫ్ ద వాటర్?
0: ఏదో నీరు నీరుగా ఉంటుండాలి, పేరు ఉంది కానీ రూపం లేదు.
1: దట్స్ ఓన్లీ ద నేమ్ సేక్ బట్ నో ఫామ్.
0: ఇది కేవలము మంచుగడ్డలో చేరిపోయినప్పుడు ఇది ఒక ఆకారాన్ని ధరిస్తుండాలి.
1: వాటర్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఐస్. ఇట్ ఇస్ ఎ స్పెసిఫిక్
0: మంచుగడ్డ సాకారము.
1: ఐస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఆ మంచుగడ్డలో చేరినటువంటి ఒక్కొక్క నీటి బిందువు కూడాను నిరాకారము.
1: ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ఐస్ ఇస్ ఫార్మ్.
0: ప్రతి ఒక్క సాకారం నందు కూడా నిరాకారం లీనమై ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: మేము నిరాకారాన్ని ఆశించము, సాకారమే మాకు ముఖ్యమని కొంతమంది అంటున్నారు.
1: సమ్ మే సే ఐ డోంట్ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: కొంతమంది సాకారమే మాకు అక్కర్లేదు, నిరాకారమే కావాలంటున్నారు.
1: సమ్ సే వీ డోంట్ వాంట్ ఎ ఫార్మ్, వీ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: తెలియనటువంటి యొక్క అజ్ఞానమే.
1: ఇట్ ఇస్ ఆల్ ఫూలిష్ ఇగ్నోరెన్స్.
0: సాకారం నిరాకారం రెండు కూడాను ఒక్కటే.
1: ఫార్మ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్ నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: నిరాకారం అనేటువంటి నీటి బిందువులే లేకపోతే సాకారం అనేటువంటి ఐస్ గడ్డ ఏ రీతిగా తయారవుతుంది?
1: విదౌట్ ఫార్మ్లెస్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హౌ డు యూ గెట్ ద ఐస్ విత్ ఎ ఫార్మ్?
0: ఈ యొక్క తత్వాన్ని చక్కగా వేద్యాత్మికము భౌతికము వేదాంతము సులభమైన మార్గంలో ప్రవేశపెట్టింది.
1: వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ది స్పిరిచువల్.
0: కానీ దురదృష్టవశాత్తు
1: ఈనాడు
0: అనేక మంది ఆధ్యాత్మిక బోధకులంతా కూడాను టీవీ లోపల రేడియో లోపల పబ్లిక్ మీటింగ్ లోపల ఒక చిన్న చిన్న కథల వలె పెట్టి ఈ జగత్తునంతా కూడాను మరింత ఒక భౌతికంలో చేరుస్తున్నారు.
1: మెనీ ఆఫ్ ది స్పిరిచువల్ టీచర్స్ త్రూ టీవీ అండ్ రేడియో స్పీక్ ఆఫ్ మెనీ
0: సత్యం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ దిస్,
0: న్యాయం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ జస్టిస్
0: అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించడం లేదు.
1: దే నాట్ ఎక్స్ప్లెయినింగ్ క్లియర్లీ.
0: ఇదంతా కూడా కేవలము బుకిష్ నాలెడ్జీ.
1: దట్స్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక ప్రాక్టికల్ కాకుండా పోతుండాలి.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎనీవే.
0: పుస్తకము మస్తకము, మస్తకము పుస్తకంగా మార్చుకుంటున్నారు.
1: ఇట్స్ ద బుక్ దట్ బికమ్స్ ద హెడ్, వైస్ వర్స.
0: కాదు కాదు, పుస్తకంలోది మస్తకానికి వెళ్ళి మస్తకంలోది ప్రాక్టికల్ కి రావాలి.
1: The matter of the book should get into the head and be taken to practice.
0: స్వరూపం కూడా మార్పు చెందుతుంది.
1: Then the form will change.
0: చూడండి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: సముద్రంలోని జలము ఉప్పుగా ఉంటాయి.
1: Water of the sea is saline.
0: కానీ సూర్యరశ్మి చేత ఆ యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని పోతుంది.
1: Because of the heat of the sunlight, it becomes vapor.
0: ఆవిరిగా మార్చుకున్నప్పుడు అందులో ఈ ఉప్పుదనం మాయమైపోయి తీయదనము ప్రారంభమవుతుంది.
1: When once it becomes vapor, the salinity is lost and becomes sweet.
0: అది ఏ మేఘములుగా రూపొందుతుంది.
1: It becomes cloud.
0: ఈ మేఘములే వర్షబిందువులుగా వస్తాయి.
1: The clouds come back as rain.
0: ఈ వర్షబిందువులు అతి మాధుర్యంగా ఉంటుంటాయి.
1: And the water of the rainwater is sweet.
0: వర్షబిందువులు చాలా ప్యూర్ గా ఉంటాయి.
1: The rainwater is very pure.
0: దానిని డాక్టర్స్ అంతా కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పైపులు పెట్టి డిస్టిల్ వాటర్ అంటారు. చాలా ప్యూర్, ఏ విధమైన మాలిన్యము ఉంటుండదు.
1: డాక్టర్స్ కాల్ ఇట్ డిస్టిల్ వాటర్. As it has no
0: ఆ మేఘము నుంచి పొల్యూషన్లో ఎంత నిర్మలంగా ఉంటుండాలి, ఎంత మాధుర్యంగా ఉంటుండాలి. ఈ మాధుర్యము నిర్మలము ఈ యొక్క సముద్రంలో ఉందా?
1: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్ ఇట్ సో ప్యూర్ అండ్ స్వీట్ దట్స్ నాట్ దేర్ ఇన్ ఎన్ ఓషన్.
0: అదే విధంగానే అనుగ్రహం అనేటువంటి సాగరం నుంచి
1: అవుట్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ ది సీ
0: మన యొక్క గ్రేస్ అనేటువంటి సూర్యబింబం అందులో ప్రవేశపెట్టినప్పుడు
1: వెన్ వన్స్ ద రిఫ్లెక్షన్ ఇస్ దేర్
0: మాధుర్యము అనేటువంటి రూపంలో నిర్మలమైనటువంటి భావంతో మనసులో ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇన్ ద మైండ్ విత్ ఆల్ ద ప్యూరిటీ అండ్ స్వీట్నెస్.
0: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో.
1: ఇట్స్ ద మైండ్ దట్ కాజ్ ఫర్ లిబరేషన్ అండ్ అటాచ్మెంట్.
0: మన మనసు యొక్క ప్రభావమే మంచి చెడ్డలకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మన సుఖ దుఃఖములకు మన యొక్క చర్యలే మూల కారణము.
1: ఫర్ ద ప్రెజర్ అండ్ ద పెయిన్. దీనికి
0: ఎవరో కారణము, వీరు కారణం, వారి కారణం అని చెప్పుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు బ్లేమ్ ఎనీవన్.
0: ప్రతి ఒక్కటి కూడా నీ చర్యలు ప్రతిఫలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ యువర్
0: రియాక్షన్. నీ రీసౌండ్ నీ రిఫ్లెక్షన్.
1: ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: కేవలం నీ బలహీన చేత ఈ యొక్క దోషములు మరొకరి పైన పూనుతున్నావు.
1: అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్ యూ బ్లేమ్ సమ్మన్ ఎల్.
0: ఎవరిని మనము ఏమాత్రం కూడా నిందించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడి.
0: కారణమేమిటి?
1: వై?
0: అన్ని నీవు చేసుకున్నవే.
1: ఇట్స్ ఓన్లీ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: దీనికి నీవు అనుభవించవలసిందే.
1: యూ హ్యావ్ టు సఫర్.
0: అనుభవించడానికి చేతగానప్పుడు దైవాన్ని ప్రార్థించవలసిందే.
1: When you cannot suffer, pray to God.
0: ఒక్క దైవమే దీనిని నిర్మూలం గావించేటువంటి శక్తి కలిగిన వాడకానికి ఇంకా జగత్తులో ఎవరికి ఇది సాధ్యం కాదు.
1: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ రిలీఫ్, నో వన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: భూమిని ఆకాశంగా చేయగలడు, ఆకాశాన్ని భూమిగా చేయగలడు.
1: గాడ్ కెన్ ట్రాన్స్మ్యూట్ ద ఎర్త్ ఇన్ ది స్కై అండ్ స్కై ఇన్ టు ఎర్త్.
0: కనుక అట్టి సర్వశక్తిమైనటువంటి భగవంతుని ఆశ్రయించు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: అట్టి భగవంతుని ఆశ్రయించకుండా లౌకికమైన భౌతికమైనటువంటి వాంఛలు కలిగినటువంటి ఈ జగత్తును అనుసరించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ సరెండరింగ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ పాసింగ్ బై ఎఫీమరల్.
0: కానీ ఈనాడు మనసును సరైన మార్గంలో ఉంచుకోవటం లేదు.
1: వీఆర్ కీపింగ్ అవర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ వే.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ భౌతిక వాంఛలు అభివృద్ధి ఎక్కువైపోతున్నాయి.
1: బికాస్ వరల్డ్లీ డిజైర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్, డోంట్ డిజైర్, డోంట్ ఆస్క్.
0: అడుగుకోలది అది అడుగునబడుమని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస.
1: If you ask more and more, it will be neglected. Without asking, it shall be granted and given.
0: అడుగని శబరిని ఆదరించడే.
1: without asking Shabari has been given
0: adukadanakai madiyu jatayu kadakunegi sadgati galiginchadu.
1: The bird Jatayu was given rights. They just pray.
0: ఈ ప్రార్థనే అది ఒక విధమైన మ్యాగ్నెట్.
1: Prayer is the magnet.
0: ప్రపంచమంతా కూడా ఒక మ్యాగ్నెట్.
1: The whole world is a magnet.
0: అయస్కాంత స్వరూపమే.
1: It's all magnet.
0: కనుక నీ ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ లాగేసేస్తుంది.
1: Prayer the magnet will draw near everything.
0: కనుకనే
1: సో
0: భగవంతుని ప్రార్థన చేసి
1: praying to God
0: ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ని సంపాదించి
1: వీ షుడ్ గెట్ ది మ్యాగ్నెట్ ఆఫ్ గ్రేస్
0: సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించుకోవాలి.
1: అండ్ వీ షుడ్ సీ దట్ ఎలక్ట్రిసిటీ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్.
0: అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి.
1: దట్ ఇస్ ఎలక్ట్రిసిటీ.
0: అది ఏ విద్యా శక్తి.
1: దట్ ఇస్
0: దట్ అదే ఆత్మ శక్తి.
1: దట్ ఇస్ ది పవర్. అదే
0: అనంత శక్తి.
1: దట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అదే అద్వైత శక్తి.
1: దట్ ఇస్ నాన్ డ్యూయల్ స్పిరిట్.
0: అదే సచ్చిదానంద శక్తి.
1: దట్ ఇస్ ది ఎటర్నల్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనం పామరుల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి.
1: విత్ ఆల్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్ వీ ఆర్ ఫూలిష్ థింకింగ్ దాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: అన్ని మన యందే ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్
0: మన యందు. లేనటువంటి జగత్తులో ఎక్కడా లేవు.
1: నథింగ్ దట్స్ నాట్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ విచ్ ఇస్ నోటీస్డ్ అవుట్ సైడ్.
0: ఆ సత్య ఆనందము మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ ది బ్లిస్ ఇస్ విత్
0: ఇన్ అస్ తెలియకపోవటం చేతనే
1: బికాస్ వీ డోంట్ నో దాట్
0: పరదేశంలో ప్రవేశిస్తున్నాము.
1: వీ గో
0: పరకర్మల్లో ప్రవేశిస్తున్నాము.
1: వీ గో టు డిఫరెంట్ ప్లేసెస్
0: తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము.
1: వీ థింక్ దట్ వుడ్ బి ఏబుల్ టు అక్వైర్ దెమ్.
0: కనుక మనకు ఇది అవసరం లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ.
0: తనం తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను డెవలప్ చేసుకోండి.
1: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: తన ఎందుంటున్నటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది స్పిరిట్.
0: ఎవరిని మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఏ మతమును మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజన్.
0: ఏ సమాజమును మనం నిందించకూడదు.
1: డోంట్ బ్లేమ్ ఎనీ సొసైటీ.
0: నీ తత్వాన్ని నీవు ఉంచుకో.
1: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: నిజముగా దైవత్వం పైన విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు.
1: ఇఫ్ వన్ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నెవర్ సఫర్.
0: వచ్చినా కూడాను పర్వతముల మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి.
1: దే మే కమ్ లైక్ ఎ మౌంటైన్ వుడ్ పాస్ ఆఫ్ లైక్ ఎ మిస్ట్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దో దేర్ డివైన్ థాట్స్ అండ్ డివైన్ ఫీలింగ్స్ వీ డోంట్ రికగ్నైజ్ ది డివినిటీ.
0: దినదినానికి ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో.
1: వీ చేంజ్ ఎవ్రీ మూమెంట్.
0: క్షణ క్షణమునకును మనస్సు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి.
1: మూమెంట్ టు మూమెంట్ మెంటాలిటీ చేంజెస్.
0: వాంఛలకు అదుపే లేదు.
1: డిజైర్స్ హావ్ నో చెక్.
0: ఇంకా ఆనందం ఎట్లా నీకు ప్రాప్తిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: నీ యందే ఉంటున్నది ఆనందము.
1: హ్యాపీనెస్ ఇస్ విదిన్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ది బ్లిస్.
0: కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి?
1: యెట్ వాట్ ఇస్ ది యూజ్?
0: మన కాళ్ళ కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి.
1: ది ఎంటైర్ హోల్ వెల్త్ ఇస్ ప్రెసెంట్ అండర్ ది ఫీట్.
0: కానీ మనకు తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం.
1: బికాస్ యూ డోంట్ నో దాట్ యు సఫర్.
0: భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి.
1: దేర్స్ వాటర్ అండర్ నీత్ ది ఎర్త్.
0: కానీ అడుగు భాగంలో ఉండేటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి?
1: హౌ టు డ్రా వాటర్.
0: ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మట్ బిట్వీన్ యూ అండ్ ద వాటర్ అండర్ నీత్.
0: ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి.
1: This is the mud, the worldly fancies which have got to be removed.
0: ఆ మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
1: When you remove the whole mud of the world, you will get the water.
0: లేదా
1: otherwise
0: దాని లోపల బోర్ వెల్ ఒకటి వేసిందంటే
1: when once you install bore well
0: అది చక్కగా కొట్టి కొట్టి కొట్టి జలమున్న స్థానానికి వెళ్లి అడుగునున్నటువంటి జలమును పైకి తిప్పిస్తుంది.
1: It will go dive deep and draw water out of the bottom.
0: అది ఏ నామస్మరణ.
1: That is singing of the name of God.
0: నామం అనేటువంటి బోరు వెళ్లి వేస్తే హృదయంలో ఉండేటువంటి ఆనందము నీకు పైకి ఊపికిపోతుంది.
1: దెర్ఫోర్ ఇఫ్ యూ ఇన్స్టాల్ ద బోర్ వెల్ ఆఫ్ గాడ్స్ నేమ్ యూ కెన్ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: కనుక నీ నామమును నాలుక పైన నాట్యం ఆడించాలి.
1: లెట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ సింగ్.
0: ఏ పని చేస్తున్నప్పటికీ దీనికి దైవభావంతో నీవు పని చేయాలి.
1: యూ మే డూ ఎనీథింగ్ హ్యావ్ డివినిటీ విత్
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
1: Then work will be transformed into worship.
0: ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి.
1: యు మే డూ ఎనీథింగ్ టేక్ ఇట్ ఎస్ డివైన్ యాక్టివిటీ.
0: ఈనాడు మనము హృదయాన్ని తెరిపించాలి.
1: వి షుడ్ ఓపెన్ అవర్ హార్ట్స్ టుడే.
0: నోరును మూయించాలి.
1: వి షుడ్ షట్ అవర్ మౌత్.
0: కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము.
1: బట్ వీఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్.
0: నోరును తెరుచుకుంటున్నాము, హృదయాన్ని మూసివేస్తున్నాము.
1: వి ఓపెన్ అవర్ మౌత్ అండ్ క్లోజ్ అవర్ హార్ట్.
0: ఇది ఏ దైవ ద్రోహము.
1: యూఆర్ బిట్రేయింగ్, యూఆర్ ట్రైటర్ టు గాడ్.
0: సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ షట్
0: హృదయాన్ని తెరిపించు.
1: ఓపెన్ అప్ యువర్ హార్ట్.
0: ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అని వదనం ధరిస్తూ.
1: ఫర్ దిస్ రీజన్ ఏన్షియంట్ సెయింట్స్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు మాటలు మాటలు మాటలు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ బిగ్ థింగ్స్ వీ గో ఆన్ టాకింగ్ వెయిన్ గాసిప్.
0: కనుక ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందామో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది.
1: దట్ డే వెన్ వీ కంట్రోల్ అవర్ టాక్ యుల్ బి బ్లిస్ఫుల్.
0: మాట్లాడేటువంటి వాడు పనులు చేయలేడు.
1: ద వన్ హూ టాక్స్ కెనాట్ డూ.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
1: ఎ డూయర్ ద వన్ హూ యాక్ట్స్ విల్ నాట్.
0: కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడో వాడు పని చేయలేటువంటి సోమరి.
1: సో ద వన్ హూ టాక్స్ కంటిన్యూస్లీ ఈజ్ ఎ లేజీ మ్యాన్ హూ వాంట్ డూ.
0: మాటలను తగ్గించుకో.
1: కట్ షార్ట్ యువర్ టాక్.
0: హృదయాన్ని తెరిపించుకో.
1: ఓపెన్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశించింది.
1: దెన్ గాడ్ విల్ ఇన్స్టాల్.
0: హృదయంలో ఉన్నటువంటి దైవం వెలుపల వస్తుంది.
1: ఆర్ ఎల్స్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: కనుక నే రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుతూ పోవాలి.
1: వీ షుడ్ నో ద యూనిటీ ఆఫ్ దీస్ టూ.
0: కనుక ఈనాడు భజన చేశారు.
1: టుడే వీ హావ్ డన్ భజన.
0: ఇది కేవలం వ్యావహారికమైనటువంటి దృష్టితో చేశారు.
1: యూ హావ్ డన్ ఇట్ ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్.
0: నేను చక్కగా కనిపెడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ అబ్జర్వింగ్.
0: ఆడపిల్లలు పాడే సమయంలో మగపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు.
1: వెన్ గర్ల్స్ ఆర్ సింగింగ్ బాయ్స్ డిడ్ నాట్ జాయిన్.
0: మగపిల్లలు పాడే సమయంలో ఆడపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు.
1: బాయ్స్ ఆర్ సింగింగ్ గర్ల్స్ డిడ్ నాట్ జాయిన్ ఇన్ కోరస్.
0: ఇద్దరు పాడేది భగవత్ నామమే కదా.
1: బోత్ ఆఫ్ దెమ్ సింగ్ ద గ్లోరీ.
0: ఎందుకు ఇద్దరు చేరి దీన్ని చేర్చి ఆ హెచ్చు స్థలంలో మీరు ఆనందాన్ని అందించకూడదు?
1: వై డోంట్ యూ జాయిన్ టుగెదర్ అండ్ రీచ్?
0: ఇది ఎంత స్వార్థము.
1: వాట్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్?
0: ఎంత సంకుచితమైన భావము.
1: వాట్ నారో మైండెడ్నెస్.
0: ఇది ఎంత వ్యావహారికమైనటువంటి తత్వము.
1: ఇట్స్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ విధంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ బి లైక్ దాట్.
0: ఒక గొప్ప సంగీతకారుడు వచ్చి పాట పాడుతున్నా అది సంగీతమే.
1: ఏ బిగ్ మ్యూజిషియన్ మే సింగ్, ఇట్స్ జస్ట్ ఎ మ్యూజిక్.
0: అక్బర్ చక్రవర్తి బయట పోతూ
1: వన్ డే ఎంపరర్ అక్బర్ వాస్ జస్ట్
0: చెట్టు కింద కూర్చొని
1: ట్రీ
0: ఒక బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు.
1: హీ నోటీస్డ్ ఎ బెగర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ.
0: అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది, కదిలించింది.
1: యాజ్ దట్ బెగర్ వాజ్ సింగింగ్, ద హార్ట్ ఆఫ్ అక్బర్ మెల్టెడ్.
0: రథం ఆనందంగా విన్నాడు.
1: హీ హర్డ్ ఇట్.
0: ఆనంద పాష్పాలు రాల్చాడు.
1: ఆనందంతో
0: మునిగిపోయింది.
1: హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దైవాన్ని ప్రీతించేటువంటిది, దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి.
1: We should spend our life singing the glory of God that pleases him.
0: ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని లేక ఇంకొక గొప్ప పండితుడు పాడని, కానీ పాటలు పాటలే, ఆనందము ఆనందమే, మాధుర్యము మాధుర్యమే.
1: Let him be a beggar or a rich man or a great musician.
0: After all, it's singing only.
1: There's no difference such as a woman and a man.
0: ఆడ మగ అనేటువంటి దేహ సంబంధమైనటువంటిది కానీ గాన సంబంధమైనటువంటి కాదు.
1: After all, the man and woman is only body
0: consideration.
1: Whether they sing or you sing, so God
0: say.
1: Therefore, we should see that we concentrate on the name of God. When we don't concentrate, it's only a ritual.
0: ఇంకా మున్ముందు మీరు ఇట్లాంటి వ్యవహారికంలో కూడా పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి.
1: In future, you also see there will be the spiritual content background as you sing.
0: అప్పుడే నీకు సరి అయిన ఆనందం కుదురుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ బి బ్లిస్ఫుల్.
0: భేదం అనేటువంటి నీకు ఉండకూడదు.
1: దెర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
0: ఎలాంటి దాంట్లో?
1: వేర్?
0: సంగీతంలో కానీ భగవత్ ప్రార్థనలో కానీ భేదం ఉంటుండకూడదు.
1: ఇన్ మ్యూజిక్ అండ్ ప్రేయర్ దెర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్.
0: ప్రార్థన విషయం లోపల ఎవరి పనులు వారు చేసుకోవచ్చు.
1: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ డూ అవర్ ఓన్ డ్యూటీ.
0: ఈనాడు ఇంకా కొంత కొత్త రకమైనటువంటి ఫ్యాషన్లు కూడా వస్తున్నాయి.
1: న్యూ ఫ్యాషన్స్ వీ నోటీస్ టుడే.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అన్నాడు.
1: Swami said the cost of humanity.
0: Nijame, cost yes. of humanity.
1: Yes, cost of humanity.
0: Swami, cost of humanity annaru kadani evarneti emi ani pendi cheskundam ani ishtam ochinattu pravestunnaru.
1: Swami said cost of humanity so I can marry anybody.
0: Cost of humanity annanu kani culture of humanity ani cheppaledu nenu.
1: Bhagavan made a mention of cost of humanity but not culture of humanity. There is culture.
0: ee culture ni kuda nu manam anusarinchali.
1: We should follow this culture.
0: Manavuni yokka culture etuvantidi?
1: What is the culture of man?
0: Sanskruti etuvantidi?
1: What is culture?
0: Sanskrutani vadale petti కేవలము భౌతికమైన దాన్ని తీసుకుంటే ప్రయోజనం ఏమిటి?
1: వీ హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్, వీ గో బై ది వరల్డ్లీ వే.
0: కనుక భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటి దీంట్లో ప్రవేశపెట్టింది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ హైలీ సీక్రెట్.
0: కాస్ట్ లో నాకెప్పుడు భేదం లేదు.
1: దేర్ నో కాస్ట్ డిఫరెన్స్.
0: అందరూ ఒకే కాస్టే.
1: ఆల్ బిలాంగ్ టు వన్ కాస్ట్.
0: కానీ కల్చర్ లోపల డిఫరెన్స్ ఉంటుండాలి.
1: బట్ దిస్ డిఫరెన్స్,
0: ఈ డిఫరెన్స్ కల్చర్ లో ఉండటం వల్ల జీవితంలో కూడా విరుద్ధం వచ్చేస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ది కల్చర్ ద లైఫ్ ప్యాటర్న్,
0: దానిని కూడా నువ్వు సమంతం చేసుకోవాలి.
1: సో యూ షుడ్ ఆల్సో consider that.
0: నీకు అవసరమైనదైతే స్వామి చెప్పాడు అని చెప్పింటారు.
1: ఇఫ్ ఇట్స్ టు యువర్ కన్వీనియన్స్ యూ కోట్
0: స్వామి. అవసరం లేని దాన్ని స్వామి మాటే ప్రశ్నించదు.
1: That we don't want to do, you don't quote Swami.
0: ఇది సరైనటువంటి భక్తియా?
1: Is it proper devotion?
0: స్వామి చెప్పినప్పుడు అన్నిటిని నీవు అనుసరించాల్సిందే.
1: You should follow whatever Swami says.
0: నీకు ఇష్టమైనది మాత్రం అనుసరించడము, ఇష్టం కాని దానికి కల్చర్ ని మొదలు పెట్టుకోవటం మంచిది కాదు.
1: You follow that what you like and drop that you don't like.
0: కనుక ప్రతి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఒక మీనింగ్ ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ మీనింగ్.
0: ఈనాడు ఎట్ట ఉందంటే ఒక సుమతి శతకంలో ఒక చిన్న పద్యం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ పోయమ్ ఇన్ సుమతి శతక.
0: అక్కరకు రాని చుట్టము,
1: ఎ రిలేటివ్ హూ విల్ నాట్ కమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్,
0: నొక్కిన వరమిని వేల్పు,
1: గాడ్ హూ విల్ నాట్ గ్రాంట్ యువర్ బూన్స్,
0: మోహమున తానెక్కిన పారని గుర్రము,
1: ద హార్స్ దట్ విల్ నాట్ రైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్,
0: కున విడువంగ వలయు.
1: యూ హావ్ టు డ్రాప్ ఇట్ ఇమీడియట్లీ.
0: నిమిషంలో దాన్ని వదిలిపెట్టు.
1: గివ్ ఇట్ అప్ ఇన్ ఎ మినిట్.
0: నీవు భగవంతుని మొక్కినప్పుడు నీకు వరం ఇవ్వకపోతే ఇచ్చిపెట్టు.
1: ఇఫ్ యూ ప్రే టు గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ డిజైర్ గివ్ హిమ్ అప్.
0: అడిగితే కోరిక ఇవ్వనటువంటి ఒక దేవుణ్ణి కూడా నువ్వు వదిలిపెట్టు.
1: యూ ఫర్గెట్ గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ రివార్డ్స్.
0: ఎక్కితే పరిగెత్తినటువంటి గుర్రాన్ని కూడా నువ్వు వదిలిపెట్టు.
1: ది హార్స్ దట్ విల్ నాట్ రన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బెటర్ యూ గివ్ ఇట్ అప్.
0: ఇది ఎవరికి చెప్పాడు?
1: టు హూమ్ ఇట్ ఈస్ సెడ్.
0: ఈ మూడు పదములు మూడు పదాలకు చెప్పాడు.
1: This is said in three ways.
0: అది వదిలిపెడుతున్నారు.
1: They forget that.
0: ఈ మూడు పదాలే తీసుకుంటున్నారు.
1: They take these things.
0: కట్ట కనపడి గదరా సుమతి. సుమతి మంచి బుద్ధి కలవానికి ఈ మూడు కూడాను.
1: This is said at the end. Sumati to a man with a good mind.
0: ఆ మంచి బుద్ధి లేకుండా కేవలము నాకెప్పుడు ఒక బాధలు కలిగితే నా బాధలకు ఆదుకోలేకుండా వదినారే ఈ బంధువులు వదిలిపెట్టాలి.
1: Without having this good mind, you go on thinking this relation has not come to your rescue.
0: You chase ye bandhulu niku sahayam chestaru.
1: If you don't help him earlier, how do you expect help now?
0: Tallidallu kuda niku sahayam cheyaru.
1: Even parents won't come to your rescue.
0: Kanuka akkaraku raani chuttamu,
1: the relation will not come to your needs.
0: Appudu sumati ga nee untunte cha andaru bandhulu unta vastaru, bhagavantudu nee korina varanni istadu, sarvamu nee vekkinatundi gurrani kuda parigettundi. Etla నీకు గుర్రం ఎక్కిన సమయంలో మరే నాకు హార్స్ రేట్ తెలుసునా తెలీదా అని విచారణ చేసుకుని దాన్ని ఎక్కాలి.
1: బిఫోర్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద హార్స్, నో వెదర్ యూ నో హార్స్ రైడింగ్ ఆర్ నాట్.
0: ఒకమే చూడనటువంటి వాడు గుర్రాన్ని ఎక్కి ఇది పరిగెత్తలేదే అంటే ఏం గతి అవుతుంది నీకు?
1: ది ఫెలో హూ హాజ్ నాట్ సీన్ ద హార్స్ ఎట్ ఆల్, హీ బ్లేమ్స్ ద హార్స్.
0: అజ్ఞానమే,
1: ఇట్స్ ఆల్ ఇగ్నోరెన్స్.
0: సుమతి గుర్రపు సవారి చేసినటువంటి వాడే గుర్రాన్ని ఎక్కుతాడు, కానీ లేకపోతే దాని దగ్గరకే పోడు.
1: An intelligent man will know the riding first, or else he will not go anywhere near the horse.
0: Bhagavantuni paina sampurnamaina prema kaliginatundi vaade bhagavantuni hrudayapurvakanga prarthistadu, bhagavantuni kuda ataniki varalu andistadu.
1: The one with full faith in God will pray to him wholeheartedly.
0: Faith lekunda devuda naaku idi chechi pettu ante etla chechi pettadu?
1: Without faith, how do you demand? Oh God, give me this.
0: He is not your servant.
1: God is not your servant.
0: Kaani aa bhaktiye neelo untunte neeku servant, servant, servant.
1: But if you have that faith and devotion, you will be servant of the servants.
0: Karukane bhagavantudu sarvulu kudu servante.
1: God is the servant of all.
0: Anduvalne
1: so
0: meeku chakkani chinna udaharanamu,
1: a very good example.
0: Servant eppudu kudanu,
1: servant all the time,
0: bhagavantudu pooja room ku daggara dwaram daggara nilchukoni untadanta servant ga.
1: Servant will be there at the doorstep of the temple of God.
0: Naa bhaktudu em kortadu,
1: atani
0: koriku neraverchali అని అక్కడ కాచుకొని ఉంటాడట.
1: గాడ్ విల్ బి వెయిటింగ్ దేర్ ఇన్ ద సర్వెంట్ సో యాస్ టు నో ద
0: డివోటీ. వాడు భక్తుడేగిన కాకుండా పోతే,
1: ఇఫ్ ఇస్ నాట్ ఎ డివోటీ,
0: భగవత్ భావమే అతని హృదయమందు లేకపోతే,
1: ఇఫ్ దేర్ ఇస్ నో డివైన్ థాట్ ఇన్ ద హార్ట్,
0: భగవంతుడు మాస్టర్ గా ఉంటాడు.
1: గాడ్ బికమ్స్ ఎ మాస్టర్.
0: హనుమంతుడి సంగతి మీకు బాగా తెలుసును.
1: యు నో ద స్టోరీ ఆఫ్ హనుమాన్.
0: అతను గొప్ప గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు.
1: హిస్ వర్చువస్ అండ్ హిస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: అలాంటి వాడు రాముడి దగ్గర దీనుడుగా నిలుచుకున్నాడు.
1: But in front of God Rama, he is very humble.
0: Ravana daggara dheerudai nilchadu.
1: In front of Ravana he stood there in front of him.
0: Karanam emiti?
1: What the reason?
0: Ahankaram galavana daggara dheeruduga nilchadu bhaktudu.
1: In front of an egoistic man, the devotee stood as a warrior.
0: Premamayudainatundi bhagavantudu daggara deenudai unnadu.
1: In front of God, who is the embodiment of love, he was so humble.
0: Kalustuga prabhavam nalaka paristhitini puraskarinchukoniye జీవితాన్ని జరుపుకోవాలి.
1: సో లైఫ్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు పరాధీనుడే.
1: గాడ్ ఆల్వేస్ సబ్మిట్స్ హింసెల్ఫ్.
0: భక్త పరాధీన అంటున్నారు అష్టనాత్ర నామావళిలో.
1: వి ఆల్సో సే దట్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద డివోటీ.
0: భగవంతుడు ఎప్పుడు కూడా పరాధీనుడే.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద
0: డివోటీ. నీలో పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు అతను నీ స్వాధీనుడే.
1: వెన్ దేర్ ఇస్ ప్యూర్ డివోషన్, హీస్ విత్ యూ.
0: కనుక భగవత్ నామాన్ని అందరు కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకుని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి.
1: వి షుడ్ టేక్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ ఇస్ ది బేసిస్ ఫర్ అవర్ లైఫ్ ద ప్రైమ్ ప్రిన్సిపల్.
0: భగవంతుడు గానగోనుడు.
1: గాడ్ విల్ బి క్యారీడ్ ఇన్ ద మ్యూజిక్. హి లవ్స్ మ్యూజిక్.
0: అందువల్లనే మహావిష్ణువు దగ్గర నారద తుమ్మురాజులంతా కూడా నిరంతరము గానం చేస్తుంటారు.
1: దేర్ఫోర్ నారద తుమ్మురా కంటిన్యూ టు సింగ్.
0: హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు.
1: వెన్ వన్స్ యూ సింగ్ హోల్ హార్టెడ్లీ గాడ్
0: గానంలో ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుంది.
1: ద మ్యూజిక్ విల్ బి ఏబుల్ టు మెల్ట్ ఎ పర్సన్ అండ్ మూవ్ అండ్
0: కొంతమంది కవులు పద్యాలు రాస్తుంటారు.
1: సమ్ పోయట్స్ కంపోజ్
0: రామా నన్ను కాపాడు ఇందులోనే అహంకారంగా ఉంటాయి.
1: దెన్ ఈవెన్ ఇన్ ప్రేయర్ దెర్ విల్ బి ఈగో.
0: ఇంకా గేయం రాస్తుంటారు.
1: సమ్ ఆల్సో కంపోజ్ పోయమ్స్
0: అందులో రామా నన్ను కాపాడరా అంటుంటారు.
1: దే ఆల్సో సే ఇన్ ఎ ప్రొజెక్ట్ స్టైల్.
0: ఇది హృదయాన్ని అంత ఆకర్షించదు.
1: అండ్ ద హార్ట్ విల్ నాట్ బి డ్రోన్ బై దాట్.
0: కానీ అదే గాయకుడు వచ్చి
1: బట్ ఎ సింగర్
0: రామా నన్ను కాపాడు ఎంత ఆప్యాయంగా ఉంటుంది, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. రామా నన్ను కాపాడు ఈ గానంలో ఎంత మధురంగా ఉంటుంది.
1: బట్ వెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఇన్ ఎ మ్యూజికల్ స్టైల్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్
0: దట్ ఇస్ ఇన్ ద హార్ట్. మ్యూజిక్ లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: ఫిట్నెస్ దేర్ ఇన్ మ్యూజిక్.
0: ఇంత కరిగింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఇట్ మెల్ట్స్ ది హార్ట్ ఆఫ్ గాడ్.
0: ఇంత కదిలింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: గాడ్ విల్ బి టచ్డ్ బై యువర్ మెలడీ.
0: కనుకనే మనము ఈ గానమును సాధ్యమైనంత వరకును హృదయంతో వచ్చే రీతిగా మనం భావించినప్పుడే ఈ గానం సార్థకమవుతుంది.
1: సో మ్యూజిక్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు ఫైండ్ ఇట్ ఫుల్ఫిల్మెంట్.
0: కానీ ఇంకా మున్ముందు
1: ఇన్ ఫ్యూచర్
0: అందరూ కూడాను ఏకకంఠంతో ఉంటుండాలి.
1: ఆల్ షుడ్ సింగ్ యునైటెడ్లీ.
0: పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు.
1: అర్లియర్ సింగింగ్ వాస్ అలోన్ ఎట్ ది ఇండివిడ్యువల్ లెవెల్.
0: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ కు సామూహిక భజన ప్రారంభిస్తూ వచ్చారు.
1: గురునానక్ స్టార్టెడ్ కలెక్టివ్ సింగింగ్.
0: అందరి గొంతులు ఒక్క శబ్దంలో ఈనమైపోవాలి.
1: ఇన్ మాస్ సింగింగ్ దేర్ బి యూనిటీ వన్.
0: అప్పుడే భగవంతుడు చక్కగా భద్రపడతాడు.
1: దెన్ గాడ్ విల్ బి డ్రాన్ బై దట్ మ్యూజిక్.
0: ఇది చూడండి వస్త్రం.
1: దిస్ ద క్లాత్.
0: అనేక దారాలు చేరటం చేత ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్ ఓవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా చేస్తే వేళ్లతో తుంచి వేయొచ్చు.
1: ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ విత్ ఎ ఫింగర్.
0: కాబట్టి సామూహిక భజన అనేటువంటిది ఇంత భద్రమైనటువంటిది.
1: The collective singing, mass singing is very strong.
0: అందరి కంఠములు అందరి భావములు ఏకం చేసి పాడినప్పుడు ఎంతో భగవంతుని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంటాది.
1: The voices and the feelings stand in unison.
0: కనుక
1: సో
0: ఇంకా మున్ముందు కూడాను
1: ఇన్ ఫ్యూచర్
0: ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో లిమిచ్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇన్ ఫ్యూచర్ హూమ్ సో ఎవర్ మైట్ సింగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ జాయిన్ ఇన్ కోరస్ అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ అండ్ వర్క్ ఫర్ యువర్ ఓన్ రిడెంప్షన్ అండ్ ఎమాన్సిపేషన్ అండ్ భగవాన్ బ్రింగ్స్ దిస్ కోర్స్ టు ఎ క్లోజ్.

0: sweeter than the sugar, tastier than the curd, tastier than that of honey. To utter the name of the Lord is really nectarine. Repeat God's name, O mind, every day.
1: రామాయణమనగా ఒక ఆదర్శమూర్తి అనేటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది.
0: ఇట్స్ రామాయణ దట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాముడే.
0: ఎవ్రీవన్ ఈజ్ ఎన్ ఐడియల్ రామ ఫర్ దట్ మ్యాటర్.
1: అయితే తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముని యొక్క ఆదర్శములు తన యందున్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడాను సల్పవలసినటువంటిది.
0: హౌఎవర్ వన్ హ్యాస్ టు డిస్కవర్ ఫైండ్ అవుట్ ఫర్ హిమ్సెల్ఫ్ వెదర్ దోజ్ ఐడియల్స్ ఆఫ్ రామ ఆర్ ఇన్ హిమ్ ఆర్ నాట్.
1: వ్యక్తి ధర్మమును గురించి, కుటుంబ ధర్మమును గురించి, సామాజిక ధర్మమును గురించి, సర్వధర్మముల యొక్క ఏకత్వమే రామతత్వం అనేటువంటి సత్యాన్ని నిరూపించడమే రామాయణం యొక్క స్వరూపము.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ దట్ ఇటర్నల్ ట్రూత్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ద ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అండ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ది ఎసెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఇది జరిగి వేల సంవత్సరముల పూర్వం అయినప్పటికి,
0: దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ట్,
1: ఇప్పటికి కూడాను అది క్షణ క్షణం కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది.
0: రామాయణ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ మూమెంట్ ఈవెన్ దిస్ డే.
1: రామతత్వం అనగా కేవలము శ్రీరామచంద్రుని యొక్క పేరును గురించి కాదు. ఇది రామ అనగా సీత, సీత యొక్క చరిత్రమునకే రామాయణం అని పేరు.
0: రామాయణ మీన్స్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ సీత.
1: రమ అనగా స్త్రీ.
0: రమ ఈజ్ ఉమెన్.
1: ఈ స్త్రీ ఎవరు? సీతనే.
0: దిస్ వెరీ ఉమెన్.
1: ఇది జరిగి వేల సంవత్సరముల పూర్వం అయినప్పటికీ,
0: దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ట్,
1: ఇప్పటికి కూడాను అది క్షణ క్షణం కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది.

0: అనగా స్త్రీ.
1: రమ ఈస్ ఉమెన్.
0: ఈ స్త్రీ ఎవరు? సీతని.
1: దిస్ వెరీ ఉమెన్ ఈస్ మదర్ సీత.
0: ఈ సీత భూజాత.
1: సీత ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వంగానే మార్చుకోవాలి.
1: ఎవ్రీవన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి లైక్ సీత, హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్.
0: ప్రాకృత పుత్రుడైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి.
1: ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
0: వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు.
1: వాల్మీకి ఇన్ హిస్ కంపోజిషన్ రామాయణ డిస్క్రైబ్డ్ రామచంద్ర యాజ్ అన్ ఐడియల్ పర్సన్, అల్టిమేట్లీ సెడ్ దట్ హిస్ డివైన్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: కానీ తులసిదాసు ఆ విధంగా కాదు.
1: బట్ తులసిదాస్ డిడ్ నాట్ డూ దట్ వే.
0: రాములే సాక్షాత్ నారాయణమూర్తి అని ప్రారంభించి కట్టగడపటికీ ఈ రాములు ఆదర్శమూర్తి అని నిర్ణయించుకున్నాడు.
1: తులసిదాస్ ఇన్ ద బిగినింగ్ స్టేటెడ్ రామా ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ ఎండెడ్ హిస్ కంపోజిషన్ వర్క్ బై టెలింగ్ దట్ ఈస్ అన్ ఐడియల్ మ్యాన్.
0: ఇంకా కంబ నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, రాములే మానవుడు, మానవుడే రాముడు.
1: కంబ స్టేటెడ్ దట్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ మ్యాన్.
0: ఈ విధముగా అనేక మంది అనేక విధములుగా కూడాను రామచరిత్రమును పవిత్రం గావించే నిమిత్తమై ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ మెనీ ఆఫ్ ది కంపోజిషన్స్ ఇన్ రామాయణ కన్వేడ్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ ఐడియాస్.
0: ఇప్పటి కాలానుగుణ్యంగా రామతత్వము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరమే.
1: ద నేచర్ ఆఫ్ రామా ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ ఇండివిజువల్.
0: కోసల దేశంలో అయోధ్య అనేటువంటి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణము.
1: అయోధ్య ఇస్ ద మెయిన్ సిటీ ఇన్ కోసల దేశ.
0: ఈ కోసల దేశంలో ముఖ్య పట్టణము అనగా కేంద్రము ఈ యొక్క అయోధ్య నగరము.
1: అయోధ్య ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద కింగ్డమ్ కోసల.
0: ఇది మను చక్రవర్తి స్వయంగా నిర్మించినటువంటి యొక్క పట్టణం.
1: ఇట్ ఇస్ ద సిటీ బిల్ట్ బై మను ఎంపరర్ హిమ్సెల్ఫ్.
0: ఇంత సుందరమైన పట్టణము మరి ఏ దేశమునందు ఎక్కడా కూడా కనిపించదు.
1: సచ్ ఎ బ్యూటిఫుల్ సిటీ యు డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: ఆనాడే ఈ అయోధ్యలో 7 అంతస్తులు 8 అంతస్తులు మేడలు ఉండేటువంటివి.
1: దేర్ ఇన్ అయోధ్య ఇన్ దోస్ టైమ్స్ యు ఫౌండ్ మ్యాన్షన్ 7-story బిల్డింగ్.
0: విశాలమైనటువంటి యొక్క బజార్లు,
1: వెరీ వైడ్ స్ట్రీట్స్.
0: ఆ బజారులు యందు అనేక విధములైనటువంటి సౌందర్యములు కల్పించి దీనిని మరింత ఆకర్షణీయంగా రూపొందింప చేస్తూ వచ్చారు అయోధ్య పురవాసులు.
1: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య మేడ్ ఇట్ సో బ్యూటిఫుల్ విత్ ఆల్ ద డెకరేషన్ అరౌండ్.
0: ఆనాటి పరిస్థితుల యందు అయోధ్య అత్యంత సుందరముగా కనిపించేటువంటిది.
1: In those circumstances, Ayodhya was one of beauty and splendor.
0: Neelu minchina mikkutalu vintala bangalalu.

0: ఈ భవనములు కేవలము రత్నముల చేత, ముత్యముల చేత కూర్పబడినటువంటి యొక్క అలంకారముల చేత కప్పబడినటువంటివి.
1: The building is decorated with all precious pearls and valuable diamonds.
0: ఈ రాజ్యమునకు దశరథుడు మహారాజు.
1: Dasharatha is emperor of this kingdom.
0: ఈ రాజు యొక్క ఆదర్శాన్ని ప్రజలు అనుభవిస్తూ వచ్చారు.
1: People experience all the ideals of that emperor Dasharatha.
0: దశరథుడు శాంతమూర్తి.
1: Dasharatha is
0: ప్రేమ స్వరూపుడు.
1: The one of peace and love.
0: నిర్మల నిష్కల నిలంకయ స్వరూపుడు.
1: Is pure and selfless.
0: అతను ప్రజలే తన యొక్క ప్రాణములుగా భావించుకుని ప్రజోపకారాలను చేస్తూ వచ్చాడు.
1: Dasharatha considered people as very life and rendered all possible service.
0: ప్రజాపరిపాలనయందు తన బిడ్డల వలె భావిస్తూ వచ్చాడు దశరథుడు.
1: Dasharatha considered people as his own children.
0: యథా రాజ తదా ప్రజాన ఆనాటి ప్రజలు కూడాను ఈ దశరథుణ్ణి తండ్రి వలె విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు.
1: పీపుల్ ఆల్సో హ్యాడ్ ఇంటెన్స్ లవ్.

0: దశరథ అండ్ వర్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ ద కింగ్.
1: ఇంత పెద్ద రాజ్యమునకు 8 మంది మాత్రమే మంత్రులుగా నియమించుకున్నాడు.
0: సచ్ ఎ బిగ్ కింగ్డమ్ హ్యాడ్ ఓన్లీ 8 మినిస్టర్స్ టు అసిస్ట్ హిమ్.
1: వీరందరూ కూడా కేవలం భౌతికమైన వ్యవహారంలో మాత్రమే చూసుకుంటూ వచ్చేటువంటి వారు.
0: దే ఓన్లీ లుక్ ఆఫ్టర్ వర్ల్డ్లీ మ్యాటర్స్.
1: వీరు సామాన్యమైనటువంటి మంత్రులు కాదు.
0: దే ఆర్ నాట్ ఆర్డినరీ మినిస్టర్స్.
1: సకల శాస్త్రములు కూడా తెలిసినటువంటి వారు.
0: దే ఆర్ వెరీ వెల్ వర్స్డ్ ఇన్ టెక్స్.
1: గొప్ప విద్యావంతులు,
0: హైలీ ఎడ్యుకేటెడ్,
1: గుణవంతులు,
0: వన్ అవర్
1: ఇంద్రియ నిగ్రహం గలవారు,
0: సెన్స్ కంట్రోల్,
1: స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి వారు.
0: దే హావ్ నో సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: రాజు ఆజ్ఞను శిరసావహించి తమ ప్రాణములను అర్పించటకు సంసిద్ధులయ్యేటువంటి వారు.
0: దే ఆర్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ ఫర్ ద కింగ్ అండ్ కింగ్డమ్.
1: తమ బిడ్డలు, ప్రజలు, సర్వులు కూడాను ఏకంగా భావించుకుని వారిని పాలించేటువంటి వారు.
0: దే కన్సిడర్ ద పీపుల్ అరౌండ్ యాజ్ దేర్ ఓన్ చిల్డ్రన్.
1: ఇంకా ఇరువురు పురోహితుడు.
0: దెన్ దేర్ ఇస్ పురోహిత్ ప్రీస్ట్.
1: వశిష్ఠుడు, వామనుడు.
0: వశిష్ఠ,
1: వామన్,
0: వామన.
1: వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును, వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు.
0: వశిష్ఠ అండ్ వామన ఆర్ ద టూ ప్రీస్ట్ దట్ హావ్ షోన్ ది రైచస్ పాత్ అండ్ ప్రొపగేటెడ్ ద వేదిక్ ప్రిన్సిపల్స్ టు ది ఎంటైర్ సొసైటీ దేర్.
1: ఈ విధముగా కూడాను అయోధ్య నగరమును అనేక విధములుగా ఆనందముతో ఉల్లూతలూగుస్తూ వచ్చారు.
0: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ అయోధ్య ఇస్ ద వన్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
1: ఎన్ని ఆనందములు, ఎన్ని అనుకూలములు, ఎన్ని సంతోషములు ఉండినప్పటికీ మహారాజుకు మాత్రము ఇంకా కొంచెం అసంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్ అరౌండ్ స్టిల్ ద కింగ్ ఇస్ డిసాటిస్ఫైడ్.
1: దశరథనకు చాలా బాధ కలిగిస్తూ వచ్చింది.
0: కింగ్ దశరథ వాజ్ ఫీలింగ్ సాడ్ అండ్ యాజ్ హి హాడ్ నో చిల్డ్రన్.
1: ఈ విధమైన విచారం జరుగుతుండగా సుమంతుడు రాజు దగ్గరికి వచ్చి రహస్యంగా కొన్ని విషయములు చెబుతూ వచ్చాడు.
0: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ సుమంత అప్రోచ్డ్ ద కింగ్ అండ్ విస్పర్డ్ ఇన్ టు హిస్ ఇయర్ సర్టెన్ సీక్రెట్స్.
1: ప్రభు, అంగదేశం లోపల రోమర్షి అనేటువంటి ఒక రాజు ఉంటున్నాడు. రోమపాదుడు, రోమపాదుడు.
0: ఓ లార్డ్, దేర్ ఇస్ వన్ కింగ్ బై నేమ్ రోమపాద.
1: ఇతను అంగదేశమునకు రాజు.
0: హీఈస్ ది కింగ్ ఆఫ్ అంగదేశ.
1: ఈ రోమపాదుడు దశరథునకు చాలా మిత్రుడు.
0: రోమపాద ఇస్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ దశరథ.
1: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను ఒకరికొకరు స్నేహాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: దే ఆర్ ఇంటిమేట్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ ఓవర్ ఇయర్స్.
1: ఆ రోమపాదుడికి కూడాను పిల్లలు లేరు.
0: రోమపాద కింగ్ ఆల్సో హ్యాడ్ నో చిల్డ్రన్.
1: అందువల్ల అతను కూడాను విచారించుచుండగా మొట్టమొదట దశరథునకు, కౌసల్యకు ఒక బిడ్డ పుట్టింది.
0: వెన్ రోమపాద వాజ్ ఆల్సో ఫీలింగ్ సో సాడ్, ఇట్ వాజ్ ఓన్లీ అట్ ద టైమ్ ద కౌసల్య బిగాట్.
1: ఆ బిడ్డ పేరే శాంతి.
0: ద నేమ్ ఆఫ్ ద డాటర్ ఇస్ శాంతి.
1: ఆ శాంతిని ఇంకా ముందుకు మనకు బిడ్డలు పుట్టగలరు అనేటువంటి విశ్వాసం చేత ఆ శాంతిని ఆ యొక్క రోమపాదునికి ఇచ్చాడు ఈ దశరథుడు.
0: శాంతి ద డాటర్ ఇస్ గివెన్ మ్యారేజ్ టు రోమపాద.
1: ఈ రోమపాదుడు ఆ శాంతిని అల్లారు ముద్దుగా పెంచి అనేక విధమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.
0: రోమపాద గేవ్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ టు దిస్ శాంతి అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్.
1: కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషిసింహుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటున్నాడు. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించటము చాలా ఉత్తమమని ఈ యొక్క సుమంతుడు బోధించాడు.
0: సుమంత సెడ్ దట్ అశ్వమేధ యాగ అన్ ఇంపార్టెంట్ సీక్రెట్ రిచువల్ హ్యాస్ గాట్ టు బి పర్ఫార్మ్డ్.
1: మనసు చాలా విపరీతమైనటువంటి స్వరూపాన్ని ధరించేటువంటిది.
0: మైండ్ టేక్స్ ఎ వెరీ పెక్యూలియర్ ఫార్మ్.
1: ఎన్ని జన్మములు మారినప్పటికీ మనసు యొక్క స్వభావం మారదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ విల్ నాట్ చేంజ్.
1: మనం అనేక రూపములను మారుస్తున్నామే కానీ మనసు మాత్రం అన్ని రూపములు ఎందుకూడను ఒకే మనసే ఉంటుంటాది.
0: దో ద ఫార్మ్స్ చేంజ్ అగైన్ అండ్ అగైన్ బట్ ద మైండ్ రిమైన్స్.
1: ఈ మనసు ఎప్పుడు కూడాను కోరికలు అనేటువంటి బీజములు నాటి
0: ద మైండ్ విల్ హ్యావ్ ది సీడ్ ఆఫ్ డిజైర్ సో
1: కర్మలనే వృక్షములు పెంచి
0: అండ్ డెవలప్ ద ట్రీ ఆఫ్ యాక్షన్.
1: అసంతృప్తి అనేటువంటి ఫలములు భుజించి
0: అండ్ వీ పార్టేక్ ద
1: అశాంతిగా జీవితం గడిపేటువంటిది దీని స్వభావము.
0: అండ్ ఇట్స్ నేచర్ ఇస్ టు కన్ఫర్ గివ్ అస్ ద రెస్ట్లెస్నెస్.
1: కనుక ఈ మనసు యొక్క స్వభావం గుర్తించినటువంటి యొక్క సుమంతుడు,
0: సుమంత హూ హాస్ అండర్స్టుడ్ ద నేచర్ ఆఫ్ మైండ్,
1: ఈ మహర్షిని పిలిపించి అశ్వమేధ యాగమును చేయించాలి అన్నాడు.
0: సమన్ ద సేజ్ అండ్ డిసైడెడ్ టు కండక్ట్ దిస్ అశ్వమేధ యాగం.
1: ఏమిటి ఈ అశ్వమేధ యాగం?
0: What is this Ashwamedha Yaga?
1: Ashwamedha chelinchetundi.
0: Ashwa, the horse is the one that swears.
1: Medhanega buddhi.
0: Medha.
1: Chelinchetundi manasunu stiraparchukotame Ashwamedha Yagamu.
0: To make that mind steady, which is wavering all
1: through. Ashwamedha.
0: Ashwamedha.
1: Kanuka ee chelinchetundi manasunu bhramimpacheyakunda arikattadame ee Ashwamedha Yagamu.
0: To control the mind, which is otherwise wavering.
1: Ee bhashya roopam lopala అనేక విధములైనటువంటి మార్గములు బోధిస్తూ వచ్చాడు.
0: అండ్ దిస్ ఈస్ టాట్ ఇన్ వేరియస్ వేస్.
1: కానీ ఈ మహారాజు తన యొక్క స్నేహితుడైనటువంటి అంగదేశపు రాజును పిలిపించాడు.
0: దిస్ కింగ్ సమన్డ్ దట్ కింగ్ ఆఫ్ ద సంగదేశ.
1: ఈ రోమపాదుడు కూడాను ఇదే యుక్తిని ఈ యొక్క దశరథునికి ప్రబోధించాడు.
0: రోమపాద ఆల్సో టాట్ ఇన్ ద సేమ్ వే టు దశరథ.
1: మహారాజా,
0: ఓ కింగ్,
1: నా అల్లుడైనటువంటి ఋషిసింహుడు ఉన్నాడు.
0: There is one Rishisimha.
1: Anaga Shanti Bharta.
0: And who is the husband of
1: Shanti? Pilipinchi, neevu oka kratuvunu cheyali annadu.
0: You call him and you must conduct a ritual here.
1: Ee kratuvulopala putrakameshti kratuvu kudanu cheyavachunu annadu.
0: You can also perform another one called putrakameshti.
1: Ee aasane puraskarinchukoni dasarathudu swayamuga sumantunto cheri angadeshamunaku vellaadu.
0: Basing on the teaching, Dasharatha went along with Sumanta.
1: ఈ విధమైనటువంటి సమస్యలు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి మానవుని ఎందు కూడాను ఇవి కలుగుతూనే ఉంటుంటాయి.
0: Such sort of problems have been seen right from the beginning.
1: చింతలేని మానవుడు జగత్తులో కానరాడు.
0: There is no one without anxiety, worry.
1: ఏదో ఒక విధమైనటువంటి చింత.
0: One sort of worry or other.
1: పుట్టుట ఒక చింత.
0: The birth is worry.
1: భూమి నుండుట చింత.
0: Life on earth.
1: సంసారం ఒక చింత.
0: Family life.
1: చావు చింత.
0: Death.
1: బాల్యమంతయు చింత.
0: Childhood.
1: వార్ధక్యం ఒక చింత.
0: Old age.
1: జీవించుట ఒక చింత.
0: Life.
1: చెడుకు చింత.
0: Failure.
1: కర్మలన్నీ చింత.
0: Action.
1: కష్టములు ఒక చింత.
0: Difficulty.
1: సంతసం ఒక చింత.
0: Happiness.
1: వింత చింత.
0: Mystery. It's all forms of worry.
1: ఇన్ని చింతలతో కూడినటువంటి మానవుడు సంతోషంగా ఉంటుండాలంటే ఎలా సాధ్యమవుతుంది?
0: How is it possible for mankind to be happy with all these worries and anxiety?
1: ఈ చింతల నిమిత్తమే మానవత్వం ప్రాప్తించింది.
0: It's only because of this thought, the worry.
1: ఈ చింతలయందే సంతోషం కూడాను ఇమిడి ఉంటున్నది.
0: There in this worry there is happiness there.
1: సంతోషం అనేది ప్రత్యేకంగా మనకు కానరాదు.
0: You don't find happiness separate.
1: దుఃఖం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా లేదు.
0: Misery is not apart.
1: కష్ట సుఖమును రెండును కలిగియుండు.
0: It is a mixture, combination of pleasure and pain.
1: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
0: No one can understand.
1: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
0: The pleasure is not separate.
1: కష్టము ఫలించనేని సుఖం బటంద్రుని.
0: The fructification of the difficulty is the victory, happiness.
1: ఈ విధమైనటువంటి యొక్క చింతనతో దశరథుడు ఈ యొక్క అంగరాజుతో కూడి అనేక విధములుగా కూడాను ఊహలు పన్నుతున్నాడు.
0: దశరథ వాస్ ప్లానింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ దిస్ అంగరాజ్య.
1: ఇది ఈ విధంగా ఉండగా
0: as things went on,
1: దేవతలు సురులు కిరులు కింపురుషులు వీరందరూ కూడాను యోగులు కూడాను భగవంతుని దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ వచ్చారు.
0: As things went on, all angels, celestial bodies prayed to God.
1: అప్పుడు ఈ రావణ యొక్క ఘోరమైనటువంటి హింసలు అధికమవుతూ వచ్చాయి.
0: The wicked activity of
1: సాధువులను మునులను ఈ ఋషులను హింసించటము అధికమైపోయింది.
0: రావణ was hurting all the sages and saints.
1: అప్పుడు వీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి ప్రార్థించారు.
0: They all prayed to Brahma.
1: బ్రహ్మ కూడాను ఇచ్చినటువంటి వరాన్ని కొంచెం హెచ్చరింపజేశారు.
0: They also reminded him of the boon conferred.
1: స్వామి, మీరు అతనికి ఏ విధమైనటువంటి మరణమును కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించారు, కనుక అతన్ని ఏ విధంగా కూడాను మరణించడానికి వీలవుతుంది.
0: All sages said, Oh Lord, you have granted him so as to be deathless. How is it possible that he would die?
1: అప్పుడు బ్రహ్మ చెప్పాడు.
0: Then Brahma said,
1: పిచ్చివారలారా,
0: Mad people.
1: నేనంత తెలివి తక్కువ వాడని కాదు.
0: I am not that foolish.
1: వాడు అడగటం నేను అనుగ్రహించటము ఇది నిజమే.
0: His request and my boon are quite
1: ఆనాటి నుండి రావణునకు మానవులంటే కేవలం ఒక చిన్న పురుగుల వలె భావించేటువంటి వాడు.
0: సిన్స్ దట్ టైమ్ రావణ కన్సిడర్డ్ హ్యుమానిటీ యాజ్ ఇన్సెక్ట్స్.
1: దేవతల వల్ల కాని సురుల వల్ల కాని కిన్నుల వల్ల కాని కింపురుషుల వల్ల కాని ఎవరి వల్ల కూడాను నాకు మరణం రాకుండా ఉండాలి అని ఆశించాడు.
0: He thought that he will never die in the hands of any man or angel or any celestial person.
1: Kani manavula valla naaku maranam raakoodadu ani prarthinchaledu.
0: But there in his prayer He didn't pray that he will not die in the hands of man.
1: కనుక నేను అతనిని ఏ విధంగా కూడా సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
0: He said, I'll certainly see to kill him.
1: స్వామి, మీరు భగవంతుడు కదా, మానవులు అనేటువంటి స్వరూపాన్ని మీరు ఏ రీతిగా ధరించగలరు?
0: Then they said, oh God, you are very divine. How do you take the human form?
1: దైవం మానుష రూపేణ.
0: God is in human.
1: నేను మనుష్య రూపమును ధరించి అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసును సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
0: He said that I will take human form in the city of Ayodhya and kill all the demons around.
1: ఇంక ఎవ్వరి వల్ల కూడాను రావణుడు మరణించడానికి అవకాశం లేదు.
0: There is no scope for Ravana to die in the hands of anybody. మానవ
1: స్వరూపం చేతనే రావణు యొక్క మరణం ఇమిడి ఉంటున్నది.
0: Ravana's death is in the hands of man only.
1: ఈ రెండింటికి నీ సరి అయినటువంటి సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
0: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
1: దశరథుడు యజ్ఞం యాగం చేయడానికి ప్రయత్నించడము,
0: దశరథ మేకింగ్ ప్రిపరేషన్,
1: దేవతలు కోరినటువంటి యొక్క దీనిని ఫలింపజేయడానికి ఈ విష్ణువు అంగీకరించడము,
0: అండ్ లార్డ్ విష్ణు యాక్సెప్టింగ్ ద ప్రేయర్ ఆఫ్ రిషీస్,
1: ఇవి రెండు కూడా మరొక వైపున ఒకదాని ఒకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్ ఆన్ ది రైజ్.
1: ఈ ఋషిశృంగుడు వచ్చేసి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా సల్పాడు.
0: ఋష్యసింహ కండక్టెడ్ దీస్ టూ థింగ్స్, అశ్వమేధ యాగ అండ్ ఆల్సో పుత్రకామేష్టి యాగ.
1: దశరథ యొక్క భక్తి ప్రపత్తుల చేత దైవ అనుగ్రహం తాను కటాక్షించి తాను ప్రత్యక్షమై పాయసాన్ని అందించాడు.
0: బికాస్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ ఎంపరర్ దశరథ, he was a recipient of God's grace and gave him pudding.
1: భక్తావిష్టమును అనుగ్రహించేటువంటి దాంట్లో భగవంతుడు చాలా సులభుడు.
0: It's quite easy to have God out of devotion.
1: నిజమైన భక్తులు మాత్రం కనిపించడం లేదు, కానీ భగవత్ అనుగ్రహం సర్వత్రా ఉంటున్నది.
0: In fact, there is no true devotee as such, but God's grace is all pervading.
1: కానీ ఆనాటి దశరథుడు నిజమైన భక్తుడు.
0: Those times there present true devotees.
1: నిర్మల హృదయుడు,
0: ప్యూర్ హార్టెడ్,
1: నిస్వార్థపరుడు,
0: సెల్ఫ్లెస్,
1: దైవాన్ని హృదయమునందు ఇముడ్చుకుని నిరంతరం కూడా దైవ చింతనలో కాలం గడిపేటువంటి వాడు.
0: దే స్పెంట్ ఆల్ ద టైమ్ థింకింగ్ చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: సత్యధర్మములే తన యొక్క నేత్రములు,
0: దేర్ ఐస్ హ్యాపెన్ టు బి ద
1: శాంతి ప్రేమలే తన యొక్క సూత్రములు,
0: ద పీస్ అండ్ లవ్ ఆర్ ప్రిన్సిపల్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క మాత్రం ఒక సూత్రాలను పెట్టుకుని తాను సర్వశాస్త్రములు కూడాను ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
0: విత్ దీస్ ప్రిన్సిపల్స్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ టాక్ టు ద వరల్డ్.
1: శాస్త్రమనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సీక్రెట్?
1: శాసించినదంతా ఇను శాస్త్రమే.
0: దట్ విచ్ కమాండ్స్ ఈ శాస్త్ర.
1: ఏమి శాసించాడు?
0: వాట్ ఈజ్ ఇట్ కమాండెడ్?
1: ఈ యొక్క దశరథ రాజ్యమునందు సర్వ మానవులు కూడాను సమబుద్ధిని వహించాలి.
0: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ దశరథ everybody should have the spirit of equality.
1: Dharmame manuvunika pradhanam sutramga teeskovali.
0: They should go by the principle of righteousness.
1: Asthamunukaina asatyam aadakudadu.
0: They should never utter a lie, even
1: pedalukudanu attivare.
0: People who are of that sort,
1: mantrukudanu maha pavitrule,
0: ministers are sacred no doubt.
1: Yenaadaina kudanu ye rajyam naina kudanu ramarajyamga marchalanukunte,
0: if you want to confer, make any kingdom ramarajyam.
1: Dasaratanu ante raju,
0: a king of the type of Dasharatha,
1: ee ashtamantrulu vanti mantrulu,
0: ministers of that type,
1: vasishtha vamana vanti purohitulu undinante, ee rajyamaina manamu ramarajyamga marchavachchu.
0: If you have the priests of the type of vasishtha vamana, any kingdom for that
1: naadu nenu enaatikaina kuda ramarajyamga manam roopandimpavachchu.
0: Any kingdom can be shaped into ramarajya.
1: Kaani ravanun yokka gunamulu hrudayamunandu naatukoni రామరాజ్యమును స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది?
0: బట్ హ్యావింగ్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది రావణ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ రామరాజ్య?
1: కనుకనే ఈనాడు మనము సత్యధర్మములను సరైన మార్గంలో మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అడిహర్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: దశరథుడు ఈ విధమైనటువంటి క్రతువును పన్ని తద్వారా అనుగ్రహాన్ని అందుకున్నాడు.
0: దశరథ పర్ఫార్మ్ దిస్ రిచువల్ అండ్ వాస్ ది రిసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: అనేక మంది పండితులు, అనేక మంది మహనీయులు ఈ పాయసమును పంచేటువంటి విధానంలో అనేక రీతులుగా బోధిస్తూ వచ్చారు.
0: ద స్కాలర్స్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ వేరియస్ వేస్ యాజ్ ది వే హౌ దిస్ పుడింగ్ పాయస ఇస్ డిస్ట్రిబ్యూటెడ్.
1: ఇది ఏ కంప్యూటర్ కూడా సరైనటువంటి ఒక ఆన్సర్ ఇవ్వదు.
0: నో వన్ కెన్ గివ్ కరెక్ట్ ఆన్సర్.
1: కానీ అది చాలా అసత్యం.
0: బట్ దట్స్ ఆల్ ఫాల్స్.
1: దశరథుడు ముగ్గురు భార్యలు ఎందుకును సమానమైనటువంటి భావం నుంచుకున్నటువంటి వాడు.
0: Dasharatha had equal love towards all the three wives.
1: Muggariki samananga panchinchadu.
0: He distributed to all the three equally.
1: ఒకరికి అర్థమని ఒకరికి కాలు భాగమని దాంట్లో మరొక భాగం ఇంకొకరికని ఏమిటేమిటో ఇవంత లెక్కలు రాస్తూ వచ్చారు.
0: People went on calculating that half is given to one, three-fourths one, one-fourth to another.
1: ఈ విధమైనటువంటి భేద బుద్ధులు దశరథ నుండి ఏనాడు లేదు.
0: Dasharatha had no differences of that sort.
1: ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య సుమిత్ర కైకేయులు కూడా అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తూ వచ్చేవారు.
0: కౌసల్య సుమిత్ర కైకేయ ఆల్ ద త్రీ వైస్ కండక్టెడ్ దెమ్సెల్ఫ్స్ లైక్ సిస్టర్స్. సౌతుల వలె
1: వీరు జీవించినటువంటి వారు కాదు.
0: దే వర్ నాట్ సెపరేట్ ఎనీవే, నో డిఫరెన్సెస్ వాట్ ఎవర్.
1: రాసేటువంటి వారి యొక్క భేదభావాలను పురస్కరించుకుని రామాయణంలో అనేక లోపములు మనకు కనిపిస్తూ వచ్చాయి.
0: బేసింగ్ ఆన్ ద రైటర్స్ యు ఫైండ్ సర్టెన్ మిస్టేక్స్ దేర్.
1: కానీ పవిత్రమైన చరిత్రలు యందు ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రం కూడా లేవు.
0: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇన్ ద సీక్రెట్ హిస్టరీ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ డిఫెక్ట్ ఈదర్.
1: సహజమైన సంపూర్ణమైన సంతోషకరమైనటువంటి యొక్క భావం నందు అందరి యందు కూడా సమత్వమే వహిస్తుంది.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ న్యాచురల్ టోటల్ హ్యాపీనెస్ దట్ ఆల్ ఆర్ సేమ్ దేర్.
1: ఆ యోగమే సమత్వాన్ని కూడా పెంచుతుంది.
0: అండ్ దిస్ వెరీ ప్రిన్సిపల్ విల్ హెల్ప్ అస్ to develop this yoga principle.
1: Kaika ee payasamunu aanandanga andukundi
0: and the pudding is received happily by them.
1: Karanam em anaga,
0: reason,
1: Kaikanu vivaham aadeka puramu,
0: prior to marrying Kaika,
1: Gargulu purohitudiga vachi,
0: Gargya came as the priest,
1: Kaikaku puttetuvanti kumarunike rajyam pattabhishekam cheyalani ee yokka vaagdanam ichinappude ee yokka Kaika vivaham aadutundi annadu.
0: Gargya the priest said that Kaika would marry Dasharatha if only the son she would be get would be made a king.
1: Kani patulaku satulaku ikka pranam kudanu ardha bhagame,
0: and in fact the half of the share goes to the rest of the two.
1: Kalugune dasarathudu akkada ye matanu ivvadaniki poonukolaka intiki vachi kausalya simitrulnu kontha varaku sampradinchadu.
0: Dasaratha did not make any promise, he consulted kausalya and sumitra.
1: Kausalya simitrulu hrudayamunu pumpandippa chesukoni atyanta aanandam cheta, నాథ మీరు ఏ బాధను పెట్టుకోపెట్టకండి, మనకు పుట్టేటువంటి కుమారులు భేద బుద్ధులు ఉండేటువంటి వారు పుట్టరు.
0: కౌసల్య సుమిత్ర సెడ్ డోంట్ వరీ, ద చిల్డ్రన్ వీ వుడ్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్సెస్.
1: కైకను వివాహం ఆడి పుత్ర సంతానమును కనమన్నారు.
0: బెటర్ యు మ్యారీ కైక అండ్ హ్యావ్ చిల్డ్రన్.
1: అప్పుడే కైకతో వివాహం జరిగింది.
0: ఇట్ వాజ్ అట్ దట్ టైం కైక వాస్ మ్యారీడ్.
1: ఆ వాగ్దానమును పురస్కరించుకుని కైకకు పుట్టేటువంటి వానికే ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించింది.
0: కైక వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ మేడ్ దట్ ద ఫ్యూచర్ సన్ వుడ్ బి మేడ్ ద కింగ్.
1: కౌసల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి, ఆమెకు పుట్టినటువంటి పుత్రునికే జ్యేష్ఠ పుత్రుడు, అతనికే పట్టాభిషేకం అర్హత అన్నారు.
0: బట్ ఇట్ ఈస్ సెడ్ కౌసల్య బీయింగ్ ద క్వీన్ హర్ సన్ బీయింగ్ ది ఎల్డెస్ట్ షుడ్ బి కరోనేటెడ్.
1: కానీ సుమిత్రకు ఎట్టి ఆశలు లేవు.
0: Sumitra had no desire anything.
1: Yetti vanchalu levu.
0: No aspiration.
1: Ame andarito kudunu maitriga undetundedi.
0: She was a friend to the rest of the two.
1: Ame manasu ye vidhamainatundi chelampulu kudunu chelinchadakudunu avakasam ledu.
0: At that time she had no wavering mind anything.
1: Aase nirasaluku atheetamainatundi yokka manasu amedi.
0: Her mind is beyond appointment and disappointment.
1: Sukadukkumulu kudunu atheetamainatundi manasu.
0: Her mind is transcendental beyond.
1: Kanuka తనకు కుమారులు కావాలని కూడా తాను ఆశించలేదు.
0: హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ హర్ సన్ టు బి మేడ్ ఎ కింగ్.
1: అందరి ఎందుకు సౌమైత్రిగా ఉండటం చేతనే ఈమెను సౌమిత్రి అన్నారు, సుమిత్రి అని అన్నారు.
0: బికాస్ షీ హ్యాడ్ గాట్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్, షీ ఇస్ కాల్డ్ సుమిత్ర.
1: ఆమె శిరస్నానం చేసి
0: ఆఫ్టర్ హెడ్ బాత్
1: మేడ పైన తన కుర్రలను ఆర్పుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది.
0: షీ వాస్ డ్రైయింగ్ హర్ హెయిర్ ఆన్ ద టెర్రస్.
1: ఈ లోపల ఒక గరుడ వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
0: ఇన్ ద మీన్ టైమ్ ఎన్ ఈగిల్ కేమ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ కప్ ఆఫ్ పుడింగ్.
1: ఇంకా తన పతి అయినటువంటి యొక్క దశరథుడు ఏ విధమైనటువంటి కోపానికి గురి అవుతుందో అనేటువంటి భయంతో కిందికి దిగి వచ్చింది.
0: షీఈస్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ ఆఫ్ ద రిప్రిమాండ్ దట్ షీ వుడ్
1: జరిగిన విషయం అంతా కూడాను కౌసల్య కైకకు చెప్పింది.
0: షీ నేరేటెడ్ ఆల్ ది ఎపిసోడ్ టు కౌసల్య అండ్ సుమిత్ర.
1: ఆ యొక్క సతులు కూడాను చాలా గొప్ప గుణవంతులు.
0: దే ఆర్ వన్ ఆఫ్ వర్చ్యూ.
1: నీ విచారపడకూడదు.
0: డోంట్ వరీ దే సే.
1: మేము దీన్ని సవరించుకుంటామని కైక కప్పులో భాగం అర్థము, కౌసల్య కప్పులో భాగం అర్థము ఈమె కప్పులో పోసి ఈమె కూడా సమత్వం చేశారు.
0: దే సే డోంట్ వరీ విల్ అడ్జస్ట్ నౌ రెక్టిఫై ద డిఫెక్ట్ అండ్ కైక గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్, కౌసల్య గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్.
1: కనుక కైక భాగంలో పుట్టినటువంటి వాడే ఈ యొక్క శత్రుఘ్నుడు.
0: Shatrughna is the one born out of the Kaika's half share.
1: Kausalya bhagam nunchi puttinatunte vaade లక్ష్మణుడు.
0: లక్ష్మణ ఇస్ బోర్న్ టు ద హాఫ్ షేర్ ఆఫ్ కౌసల్య.
1: ఈ రామాయణమునకంతా కూడాను మూల నాయకుడు రాముడు.
0: ద మెయిన్ హీరో ఆఫ్ రామాయణ ఇస్ రామ.
1: కనుక ఈ రామునికు సరి అయినటువంటి యొక్క సారథి లక్ష్మణుడు.
0: ద కరెక్ట్ చారిటీయర్ టు రామ ఇస్ లక్ష్మణ.
1: ఉపనాయకుడు భరతుడు.
0: ద నెక్స్ట్ లీడర్ ఇస్ భరత.
1: భరతునకు సరైన సేవకుడు శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న ఇస్ ద ట్రూ సర్వెంట్ టు భరత.
1: కనుక శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయిస్తూ వచ్చాడు.
0: శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత్.
1: లక్ష్మణుడు రాముని ఆశ్రయిస్తూ వచ్చాడు.
0: లక్ష్మణ ఫాలోడ్ రామ.
1: ఈ ఇరువురు సేవల ఎందుకును తమ యొక్క సత్యాన్ని తాము గుర్తించుకుంటూ వచ్చారు.
0: ఇన్ సర్వింగ్ దెమ్ దే హావ్ నోన్ దేర్ ట్రూ నేచర్.
1: ఈ పవిత్రమైన సేవలలో సార్థకం గావించుకునేటువంటి మహాపుత్రులను కన్నటువంటిదే ఈ సుమిత్ర.
0: Sumitra is the one who gave birth to these two, who could redeem their lives.
1: అదృష్టవంతురాలను నాకు పుట్టినటువంటి ఇరువురు కుమారులు కూడాను రామ భక్తుల యొక్క సేవలు చేస్తున్నారు.
0: ఐఎమ్ వెరీ లక్కీ, టూ ఆఫ్ మై సన్స్ సర్వ్ రామ అండ్ భరత.
1: ఇది రామాంశము, అది భరతాంశము.
0: వన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ రామ, వైల్ ది అదర్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ భరత.
1: ఏ అంశము ఆ అంశంలో చేరడానికి వీలవుతుంది?
0: నేచురలీ ది స్పార్క్ టోటల్.
1: మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు భగవంతుడు. అంతా నా అంశములే.
0: దట్స్ వై గాడ్ సెడ్ ఇన్ గీత, ఎవ్రీథింగ్ ఈస్ ఓన్లీ మై స్పార్క్.
1: ఈ అంశములు తిరిగి ఏకం కావడం లోపల ఏమాత్రము ఆశ్చర్యం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ సర్ప్రైజ్ ఇఫ్ ది స్పార్క్ మర్జెస్ ఇన్ టోటల్.
1: ఇది దీని యొక్క సహజము.
0: ఇట్స్ క్వైట్ నేచురల్.
1: కనుక లక్ష్మణుడు రామును అనుసరిస్తూ వచ్చాడు.
0: సో లక్ష్మణ ఫాలోడ్ రామ.
1: ఇంకా శత్రుఘ్నుడు భరతుని అనుసరిస్తూ వచ్చాడు.
0: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
1: భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు క్షణమైన నిలిచలేడు.
0: శత్రుఘ్న విల్ నెవర్ లీవ్ ది కంపెనీ ఆఫ్ భరత.
1: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు కూడా నిద్రించలేడు.
0: భరత విల్ నెవర్ స్లీప్ వితౌట్.
1: అదే విధంగానే రామును లేకుండా లక్ష్మణుడు కూడాను ఒక క్షణమైనా ఉండలేడు.
0: లైక్ వైజ్ లక్ష్మణ కెన్ నాట్ బి.
1: లేకపోతే రాముని కూడా క్షణమైనా నిద్రించలేడు.
0: సో ఆల్సో రామ విల్ నెవర్ స్లీప్ వితౌట్ లక్ష్మణ.
1: ఈ సంబంధం ఈ విధంగా మరి పెరుగుతూ వచ్చింది.
0: దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హస్ గ్రోన్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
1: ఇది ఒకరు నేర్పితే కలిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ద వన్ టు బి టాట్.
1: ఇది దైవానుగ్రహం అనేటువంటిది, దైవం యొక్క పవిత్రమైన భావం అనేటువంటిది ఈ రీతిగా పెరుగుతూ వస్తుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ గ్రేస్ అండ్ ద సాంక్టిటీ దట్ ఆర్
1: దైవ భావం అనేటువంటి చాలా చిత్ర విచిత్రములతో కూడేటువంటిది.
0: ద డివైన్ ఫీలింగ్ ఇస్ వెరీ మిస్టీరియస్.
1: దైవ భావం ఆశ్చర్యమైనటువంటి ఒక ఆనందాన్ని కూడా కలిగింపజేసేటువంటి.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ ఫీలింగ్ దట్ గివ్స్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్ప్రైజ్. దీనిని
1: పురస్కరించుకొని యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లిన సమయంలో రాముడు చెప్తున్నాడు.
0: బేసింగ్ ఆన్ దిస్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ రామ వెంట్ ఆన్ టెలింగ్
1: లక్ష్మణ
0: లక్ష్మణ
1: ఈ విశాల ప్రపంచమునందు వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కవచ్చును.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ వైఫ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సీత.
1: ఈ విశాల ప్రపంచం లోపల వెతికితే కౌసల్య వంటి తల్లి అయినను లభించవచ్చును.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ మదర్ ఆఫ్ ద టైప్
1: ఆఫ్ కౌసల్య. లక్ష్మణి వంటి సోదరుడు నాకు ఇంకా లభించడు అన్నాడు.
0: బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఏ బ్రదర్ ఆఫ్ ది టైప్ ఆఫ్ లక్ష్మణ.
1: ప్రేమతో కూడినటువంటి వాడు రాముడు.
0: రామ హ్యాడ్ దట్ సార్ట్ ఆఫ్ లవ్.
1: ఈ విధమైనటువంటి సంబంధాలతో ఈ నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపులే అభివృద్ధి చెందుతూ వచ్చారు.
0: ఆల్ దీస్ ఫోర్ బ్రదర్స్ హావ్ గ్రోన్ అలాంగ్ విత్ ద టైమ్స్ లైక్ వేదాస్.
1: బాహ్యమైనటువంటి స్వరూపంలో
0: ఇన్ ది ఎక్స్టర్నల్ ఫామ్
1: వాక్కే ఉద్వేగము. వాక్
0: దట్ ద టాక్
1: ఉద్వేగము.
0: ఋగ్వేదం.
1: మనస్సు యజుర్వేదము.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ఇంకా ప్రాణము సామవేదము.
0: లైఫ్ ఇస్ సమవేద.
1: బుద్ధి అధర్వణ వేదము.
0: ఇంటెలెక్ట్ ఇస్ అధర్వణ వేద.
1: ఈ నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా వచ్చి పుట్టి దశరథుని గృహంలో నాలుగు వేదములు ఆడుకుంటున్నాయి.
0: ఆల్ ఫోర్ వేదస్ హావ్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ ఫోర్ బ్రదర్స్ హూ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ.
1: ఈ నాలుగు వేదములు కూడాను ఎట్టి భేదములు కూడాను లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ అమంగ్ దీస్ ఫోర్ వేదస్.
1: ఈ కేవలం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి పిల్లలుగా మనం భావిస్తున్నాము.
0: వీ కన్సిడర్ దెమ్ యాస్ చిల్డ్రన్ బాయ్.
1: సాక్షాత్ దైవస్వరూపమే.
0: దే ఆర్ వెరీ డివైన్.
1: ప్రతి మానవుడు కూడా దైవస్వరూపుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్.
1: మానవాకారం ధరించినటువంటి మానవుడు దైవాను స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు.
0: ఇన్ఫాక్ట్ ఈస్ ఓన్లీ హ్యూమన్
1: మానవుడు
0: అండ్ హీ థింక్స్ సో.
1: కనుక ప్రతి మానవుడు కూడా ఈనాడు ఆదర్శమూర్తి అయిన రామునిగా విశ్వసించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్ ఐడియల్.
1: రాముని పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రము బోధపడదు.
0: ఇఫ్ యూ థింక్ రామ ఇస్ బోర్న్ అండ్ హిస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియలిజం టు ద వరల్డ్ అండ్ హిస్ లైఫ్ ఎండెడ్.
1: రామును ప్రతి హృదయమునందు కూడా రమించేటువంటి గుణంగా రూపొందుతూ ఉన్నాడు.
0: It's only Rama who has got all that blissful virtues.
1: Raminchetvanti atmane Rama swaroopamu.
0: It's only that Atma, the spirit which
1: is raminchetvanti hrudayam lenatvanti manavudu ee jagattulo kanaraadu.
0: In this world there is no one without the heart that is after bliss.
1: Kanuka idi aadhyatmika margamlo manam vicharana chesinappudu ramulanitunti vaadu pratyekaminchinatunti vaadu kaadu.
0: Therefore in spiritual path if we investigate Rama is
1: the dasarathini kumarudu.
0: He is the son of Dasharatha.
1: Evaru ee dasarathudu?
0: Who is Dasharatha?
1: Kosala desamunaku raja.
0: Is he the king of Kosala kingdom?
1: Idi kevalam oka maharaja
0: or emperor?
1: Kaadu kaadu dasarathudu.
0: Dasharatha.
1: Dasarathulu anaga dasendiyamulaku rathamainatunti ee dehamu.
0: This body is the chariot of what? 10 senses.
1: Aidu karmendriyamulu, aidu gnanendriyamulu. Rendu cherinatundi dasendriyamulato kudinade ee deham.
0: And 5 cognitive and cognitive senses, 10.
1: ఈ దశరథముతో కూడినటువంటి ఈ దేహమునకు పుట్టినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు.
0: సో దే దశరథ విచ్ ఇస్ ద బాడీ విత్ ఆల్ ద 10 senses.
1: కుమారులే ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తూ ప్రబోధిస్తూ వచ్చారు.
0: దే రిప్రజెంట్ ద 4 objectives of life: dharma, righteousness, manavulaku kama desire, mortal liberation.
1: మానవునకు ఈ జగత్తునందు జీవించాలంటే ధర్మార్థ కామ మోక్షములు అనేది ఈ పురుషార్థములు.
0: Therefore objectives of mankind are found in everybody.
1: Ee purushartham anetundi lekunda veedu punyudu kaaledu.
0: Without these objectives he will never be redeemed.
1: Kalukane prathi manavudu kudanu ee dharmaatkama mocham anetundi okka margamani sirasavahinchali.
0: Therefore everyone should follow these 4 principles objectives.
1: Dharmam mottamadavi.
0: First one is righteousness.
1: Rendavadi artham annaru.
0: Second is artha.
1: Ee artham dharma rahitamainatundiga undakoodadu.
0: The wealth should not be bereft of righteousness.
1: కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి.
0: The wealth should be supported by dharma, righteousness.
1: ఇంకా కోరిక, ఈ కోరిక అనేటువంటిది కూడాను ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి.
0: Kama desire should also be righteous.
1: కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము.
0: And therefore the artha wealth should have foundation dharma. So also the desire.
1: శ్రీ రామచంద్రుడు.
0: And Sri Rama is the very embodiment of righteousness.
1: Ramo vigrahavan dharma annaru.
0: So Rama is the very embodiment of dharma.
1: Ee dharmamayamainatundi daninni manamu ee lokamulo anubhavistu dharmamunu aadharanga teeskoni mana purushartamulanu manamu anubhavinchali.
0: Therefore we should lead our lives along the path of dharma and have various
1: ee naadu prathi manavuniki athyavasaramu.
0: This is most essential to the modern man today.
1: Ee purushartamulanu naadukkudanu kevalamu ఏ విధంగా కూడా చూడడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితిని పొందినాయి.
0: ద ప్రెసెంట్ పొజిషన్ ఇస్ సచ్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ దీస్ 4 కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: కనుక ధర్మార్థ కామమోక్షములను మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
0: వీ షుడ్ డిటర్మిన్ టు అకంప్లిష్ అచీవ్ ఆల్ ది 4.
1: ధనము సంపాదించాలి.
0: వీ షుడ్ ఎర్న్ మనీ.
1: ఏ విధంగా సంపాదించాలి?
0: హౌ షుడ్ వీ ఎర్న్?
1: ధర్మముతో ధనమును సంపాదించాలి.
0: వీ షుడ్ ఎర్న్ రైచియస్లీ.
1: కోరికను నెరవేర్చుకోవాలి.
0: ఫుల్ఫిల్ అవర్ డిజైర్.
1: ఏ విధంగా నెరవేర్చుకోవాలి?
0: హౌ టు ఫుల్ఫిల్?
1: ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి.
0: ఇట్స్ ఆల్సో త్రూ ఇన్ ది రైచియస్ పాత్.
1: ధర్మమును విసర్జించి ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ లీవింగ్ గాడ్ అండ్ ధర్మ.
1: ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ ధర్మము ప్రకృతి యొక్క స్వరూపం.
0: దిస్ ధర్మ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ నేచర్.
1: ధర్మము తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపాన్ని ధరించింది.
0: ధర్మ ఇస్ ఇన్ ఇట్స్ నేచురల్ ఫార్మ్.
1: ధర్మమునకు స్వతంత్రం లేదు.
0: ధర్మ ఇస్ నాట్ ఇండిపెండెంట్.
1: ధర్మమునకు నాయకుడు ఉన్నాడు.
0: ధర్మ హ్యాస్ ఎ మాస్టర్.
1: అతనే భగవంతుడు.
0: ద మాస్టర్ ఆఫ్ ధర్మ ఇస్ గాడ్.
1: కనుక ధర్మమునకు నాయకుడైన భగవంతుని విసర్జించి ధర్మమును ఆశించాలని అనగా ఆశించుతూ పోయాడు ఈ రావణుడు. ధర్మార్థ కామ మోక్షముని యందు
0: ఇన్ దిస్ 4 ఆబ్జెక్టివ్ ధర్మార్థ కామ మోక్ష.
1: ధర్మమును విసర్జించి
0: హెస్ గివెన్ అప్ ధర్మ.
1: అర్థకామమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
0: హీఈస్ ఆఫ్టర్ ది అర్థ ద వెల్త్ అండ్ కామ.
1: అందువల్లనే తనలో ఉన్నటువంటి దుర్గుణములు దినదినములకు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: ఫర్ దట్ రీజన్ ది వికెట్ క్వాలిటీస్ ఇన్ రావణ వర్ ఇంక్రీజ్.
1: రావణుడు గొప్ప విద్యావంతుడే.
0: రావణ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: 64 విద్యలు నేర్చినటువంటి వాడు రాముడు.
0: హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ 64 ఫార్మ్స్.
1: రాముని చూస్తామా 35 విద్యలు నేర్చినటువంటి వాడు.
0: రామ నోస్ ఓన్లీ 30.
1: కానీ రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు.
0: బట్ వాట్ ఆల్ దట్ రామ హ్యాస్ లెర్న్డ్ హిస్ ప్రాక్టీస్డ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హీ రెడ్.
1: కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి.
0: యాజ్ రావణ డిడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ హీ రెడ్ అండ్ అక్వైర్డ్.
1: ఈ అజీర్ణ రోగం
0: డైజెషన్
1: ఈ కామము.
0: దిస్ ఇండైజెషన్ ఈస్ దిస్ డిజైర్.
1: ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ధర్మ దట్ విల్ హెల్ప్.
1: ఇక్కడ ధర్మం వేరు, కామం వేరు మారిపోయింది.
0: అండ్ టుడే ధర్మ అండ్ కామ ద డిజైర్ ఆర్ అపార్ట్.
1: సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు.
0: రామ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ, వైల్ రావణ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అధర్మము.
1: కామము అధర్మము.
0: ది డిజైర్ ఇస్ అన్రైచువస్.
1: ఇది ధర్మము.
0: అండ్ దిస్
1: ఈ ధర్మాధర్మములకు రెండింటికి పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచువస్నెస్ అండ్ అన్రైచువస్నెస్.
1: రామును ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడుగా రూపొందాడు.
0: యాజ్ రామ ఫాలోడ్ దిస్ రైచువస్నెస్ ఇస్ ది ట్రూ ఫార్మ్.
1: ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడుగా మారాడు.
0: యాజ్ రావణ హాస్ గివెన్ అప్ ధర్మ ఇస్ వన్ ఆఫ్
1: సత్య అసత్యములకు రెండింటికి ఎప్పుడు వేదం జరుగుతూనే ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
1: సత్యము నిత్యమైనటువంటిది.
0: ట్రూత్ ఇస్ ఎటర్నల్.
1: అసత్యము అశాశ్వతమైనటువంటిది.
0: ఫాల్స్హుడ్ ఇస్ టెంపరరీ.
1: నిత్య అశాశ్వతములకు రెండింటికి పోటీలు జరుగుతూనే ఉంటాయి.
0: దర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ దట్ విచ్ ఇస్ టెంపరరీ.
1: కనుక ఈనాడు మనము సత్య ధర్మమును మనం పాటిస్తూ రావాలి.
0: సో వీ షుడ్ అబ్జర్వ్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఈ సత్య ధర్మముల కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు.
0: దర్ ఇస్ నో గాడ్ అదర్ దాన్ దీస్ టూ. సత్య
1: ఈ రామతత్వమునందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉంటున్నవి.
0: దట్ సో మెనీ సీక్రెట్స్ ఆఫ్ దట్ సార్ట్.
1: ఈ ప్రాపంచికంగా లౌకికంగా ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు,
0: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ ది వరల్డ్లీ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ,
1: ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది.
0: దెన్ ది స్టోరీ వుడ్ బి ఐడియల్.
1: ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి,
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హౌ షుడ్ హి కండక్ట్ హింసెల్ఫ్,
1: కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి,
0: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీస్ టు బి అచీవ్డ్,
1: మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి,
0: హౌ టు ఫాస్టర్ ది స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిటీ,
1: ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే.
0: ఆల్ దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ రామాయణ.
1: వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే,
0: when we shape ourselves as
1: kutumbamlo aadarshavantamainatundi vyaktiga manu roopondutamu,
0: then you will be ideal in the family.
1: aadarshavantamainatundi yokka kutumbanni manu anusarinchinappude samajamlo manu aadarshaprayamainatundi mahaveerulu ga roopondutamu.
0: when there is ideal family there will be ideal society.
1: ee vidhanga natinchi ramulu aadarshapurushuduga roopondadu.
0: it is only in this direction rama is an ideal
1: aadarshamurtiga pravanchaniki chaattu vachadu.
0: He has publicized what idealism is.
1: సుఖదుఖములను సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు.
0: He had got the equanimity between pleasure and pain.
1: జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు.
0: He taught the principle of oneness, unity to the world.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. అందరి యందు ఉండినటువంటి రమింపజేసేటువంటి రాముడు సర్వభూతముల యందు ఉంటున్నాడు.
0: రామ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: రాముని అనగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు.
0: We should not think that he is merely the son of the
1: Lord. భౌతికంగా అతను ఒక స్వరూపమే.
0: Physically as a form.
1: కాని అంతర్ముఖంగా ఇతను అందరి హృదయమునందు కూడాను రమింపజేసేటువంటి దివ్య శక్తి స్వరూపుడే.
0: But actually speaking is the divine power latent in everyone.
1: ఇలాంటి దివ్య శక్తిని మనము ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make an effort to know the divine power today.
1: దీనికి ఎన్నో యాగములు యజ్ఞములు చేయనక్కర్లేదు.
0: You don't need to follow different paths.
1: ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop the spirit of love.
1: ఈ ప్రేమతత్వం చేతనే ధర్మం అనేటువంటిది మనకు అవలంబిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్ యూ విల్ బి రైచువస్.
1: ఈ ధర్మం అనే సత్యంగా రూపొందుతుంది.
0: అండ్ దాట్ వుడ్ బికమ్ ద ట్రూత్.
1: కనుక నీ సత్య ధర్మ స్వరూపుడే ప్రేమాస్వరూపుడు.
0: దేర్ఫోర్ ఇట్స్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచువస్నెస్.
1: ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: యూ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దీస్ టూ క్వాలిటీస్.
1: కనుక రామతత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది.
0: దేర్ఫోర్ లాట్ ఆఫ్ ఇన్ఫినిట్ ధర్మ ఇన్ రామ దట్ వుడ్ హ్యాస్ టు బి ఎమ్యులేటెడ్.
1: ప్రతి వ్యక్తి కూడా ఒక విధమైనటువంటి ధర్మం ఏర్పడి ఉంటుంది.
0: ఎవ్రీ పర్సన్ హెస్ ధర్మ.
1: అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు.
0: ద వన్ దట్ ఫాలోస్ ధర్మ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్.
1: అగ్నికి దహన శక్తి దాని ధర్మము.
0: అండ్ ది క్వాలిటీ ఆఫ్ బర్నింగ్ ఇస్ ది ధర్మ ఆఫ్ ఫైర్.
1: ఆ దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గవుతుంది.
0: ఇఫ్ ఇట్ డజంట్ బర్న్ ఇస్ నో ఫైర్ ఇస్ కోల్.
1: ఇంకా ఐస్ మంచుగడ్డ. మంచుగడ్డ దీనికి చల్లదనం, దీని సహజ ధర్మము.
0: ఇట్స్ ఐస్ దట్ ఇస్ సో కోల్డ్.
1: కానీ ఈ ఐస్ ఈ చల్లదనమును కోల్పోయింది ఏంటంటే ఇది ఐస్ కానేరదు.
0: ఇది ఐస్ ఇస్ నాట్ సో నాట్ కోల్డ్.
1: అదేవిధంగానే మానవుడు అంటే ఏమిటి దీనికి సహజ ధర్మం.
0: సో వాట్ ఈస్ ది నేచురల్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం.
0: దేర్ఫోర్ హెస్ టు ఫాలో హిజ్ ఓన్ హార్ట్ అటర్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్ పాత్.
1: త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడా ధర్మస్వరూపమే.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ వీ డూ విత్ ఆల్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ బౌండ్ టు బి రైచియస్.
1: కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం.
0: దేర్ఫోర్ ద డివైన్ హ్యూమన్ లైఫ్ ఇస్
1: ఈనాటి మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది.
0: Today there is no relationship among different codes of
1: ధర్మము అనేటువంటి పదమును మాత్రమే ఉపయోగిస్తున్నామే కానీ ధర్మం అనేటువంటిది ఎట్టిదో ఏమో అని ఎవరికి అర్థం కావటం లేదు.
0: We just utter with our lips what dharma is, but we don't know its true
1: dharma
0: nature.
1: అనేక రకములైనటువంటి ధర్మములు ఉన్నాయి.
0: There are various types of dharma.
1: గృహస్థ ధర్మం ఉంటుండాలి.
0: One dharma of household.
1: గృహస్థ ధర్మం ఉంటుండాలి. బ్రహ్మచర్య ధర్మం ఉంటుండాలి. సన్యాసి ధర్మం ఉంటుండాలి.
0: సన్యాసి.
1: వ్యావహారిక ధర్మం ఉంటుండాలి.
0: Worldly.
1: ఇంకా ఫ్యామిలీ ధర్మము. ఇలాంటివన్నీ ఎన్నో రకములుగా ఉంటున్నాయి.
0: Dharma is of various types. The one of the celibate, the one of ascetic, and the one of householder.
1: హృదయములకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము.
0: బట్ ద ధర్మ ఆఫ్ ద హార్ట్ ఈస్ ఆఫ్ దట్ హోల్ లైఫ్.
1: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు.
0: దిస్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: హృదయము, మాట, చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: Therefore, our word, thought, and deed should be united.
1: ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం కనిపించడం లేదు.
0: Today we don't find that harmony, unity.
1: కనుక ఇట్టి మూడింటికి ఏకత్వానికి సరైన రామాయణం ఏమి ఆదర్శాన్ని ఇస్తుండాలి, అవకాశం ఉంటుండాలి.
0: There is a scope to recognize it today.
1: దివ్యత్వం లోపల మానవత్వము, మానవత్వంలో దివ్యత్వము, రెండింటి యొక్క ఏకత్వమే పరిపూర్ణత్వము అనేటువంటిది.
0: Therefore, there is divinity in humanity, there is human quality in the divinity, the combination of the two is totality.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అన్నారు.
0: It is said that this is full and this is also full.
1: ఈ పూర్ణత్వం అనేటువంటిది మానవత్వమే.
0: This human life is total, full.
1: కనుకనే మానవుడు ఇన్ని తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే రావణుడు మానవుడంటే ఒక పురుగు మాదిరి భావిస్తూ వచ్చాడు.
0: As Ravana did not understand this principle, he considered man as an insect.
1: లెక్కనే చేయలేదు.
0: He never bothered, neglected man.
1: కానీ సర్వశక్తులు మానవుని ఎందే ఉంటున్నాయి.
0: In fact, all powers are latent in man.
1: మానవుని లేని శక్తులు ఎవరికి ఎక్కడికి ఉండలేదు.
0: There is no other power outside man.
1: దైవం అనగా మనుష్య రూపంలోనే ఉంటున్నాడు.
0: God is in human form.
1: ఈ మనుష్య రూపంలో ఉండినటువంటి సర్వ ధర్మములు కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
0: We experience all codes of conduct in human life.
1: ఈ ధర్మం ఆచరించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఇది, నిజమైనటువంటి తృప్తి.
0: True satisfaction you will get it when you adhere to the path of righteousness.
1: అది మనలో ఆ తృప్తిని అభివృద్ధి కావిస్తుండాలి.
0: We should develop that spirit of satisfaction within.
1: ఈ తృప్తి,
0: what is this satisfaction?
1: దీంట్లో మనము ఇంకా అనేక విధములైనటువంటి సందేహములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
0: We should never entertain any sort of doubt.
1: మానవత్వము కేవలము దైవత్వంతో కూడినటువంటిదే కాని దేహాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఇది ఉపాధులు మాత్రమే మనం పెంచుకుంటూ దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాం.
0: We have forgotten the basic fact of the divinity latent in the human life, but we go by the vestige and form.
1: రామాయణం యొక్క ఒక చిన్న రహస్యంగా మనం బోధిస్తూ ఉన్నాం.
0: This is taught as a secret in Ramayana.
1: కానీ ఆ డీటెయిల్స్ అంతా కూడాను క్రమక్రమేణా మున్ముందు రామ అంటే ఏమిటి, లక్ష్మణ అంటే ఏమిటి, భరతుడు అంటే ఏమిటి, శత్రుఘ్నుడు అంటే ఏమిటి, ఈ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయికుడు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్నంతా మనం చక్కగా గుర్తించుకున్న తర్వాతనే రామాయణము సరి అయిన పరిపూర్ణ రామాయణంగా రూపొందుతుంది.
0: యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రామాయణ ద టెక్స్ట్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ ఇఫ్ యు నో హూ రామ ఈజ్, హూ లక్ష్మణ ఈజ్, హూ భరత ఈజ్, అండ్ హూ శత్రుఘ్న, అండ్ హూ ఆర్ దీస్ త్రీ క్వీన్స్.
1: అన్నింటి యందు ఉండినటువంటి ఏకాత్మ భావం ఒక్కటే.
0: In fact, there is only one spirit of unity, oneness in all.
1: వేరు భిన్న భిన్న రూపములు దాచినటువంటి చేతనే ఇది భిన్న భిన్నంగా రూపొందుతూ వస్తుంది.
0: Because of various vestures put on, we find the diversity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది.
0: The nature of Rama.
1: రామతత్వంతో మనం సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు.
0: There's nothing that you cannot achieve with this principle of Rama.
1: ఇంత మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది.
0: It's a mighty power.
1: కనుకని ఇన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఈనాటి కూడాను భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటిది పాతుకొని పోయింది.
0: Though thousands of years passed by, the story of Rama is imprinted in our hearts.
1: ఎన్ని దేశీయులు వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు.
0: Many foreigners wanted to change it.
1: మార్చినప్పటికీ ఈ రామతత్వం మాత్రము ఎవరి ఎందుకు మారటం లేదు.
0: In spite of all changes around,
1: నిత్య నూతనమైనటువంటిది ఈ రామతత్వము.
0: It remained quite novel and new, fresh.
1: అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటిది ఈ రామతత్వము.
0: And there are infinite secrets there.
1: అణువులో ఘనముగా, ఘనములో అణువుగా కూడాను నిరూపించేటువంటిది రామతత్వము.
0: It's Rama's nature that proves the smallest of the small and the biggest.
1: సర్వములు యందు నిలిచినటువంటిది రామతత్వమే.
0: It's Rama's principle present in everyone.
1: ఉపాధులు నశించినప్పటికీ రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి.
0: The vesture of the form may go off, but yet it remains all through divinity.
1: కనుకనే రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో నామంతో పోల్చబడినటువంటిది కాదు.
0: సో వీ షుడ్ నాట్ గో బై ద నేమ్ అండ్ ఫామ్ రామ అలోన్.
1: దివ్యమైనటువంటి అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ మైటీ పవర్.
1: దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఫామ్ స్పెసిఫిక్ వే.
1: అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ ప్రకటిస్తూ వికసిస్తూ విభజిస్తూ వస్తుండాలి.
0: Therefore the principle of Rama is latent within every one of us. It blossoms, it manifests,
1: expresses. When
0: this truth is recognized by students,
1: manavattam ante emite anetundi valaku artham avutundi.
0: They will understand what human life is.
1: Adarsha manavattvanni manam pondalanukunnappudu,
0: in order to have the ideal human life,
1: avatara tattvamunu manam anusarinchali.
0: We have to follow that principle of incarnation.
1: Avataramunu kodanu kevalam manavaakaramu dharinchavachunu.
0: God takes human form.
1: ఆకారం చూచి మాత్రం మనం మోసపోకూడదు.
0: We should not be deceived, go by the form alone.
1: ఆకారం మానవాకారములుగా ఉండవచ్చును కానీ
0: ఇట్ ఇస్ జస్ట్ ఎ హ్యూమన్ ఫామ్.
1: మాతో పాటు అది కూడా సమానమైనటువంటి యొక్క దీన్ని మనం భావించరాదు.
0: బట్ వీ షుడ్ నెవర్ టేక్ దట్ సేమ్ యాజ్ అవర్ బాడీ.
1: ఈ యొక్క మానవత్వం రెండు కూడా ఒకే రకంగా ఉంటుంటాయి.
0: బోత్ ద ఫార్మ్స్ లుక్ అలైక్.
1: పటికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
0: వాచింగ్ ఇట్ దిస్ that little morsel of very salt you should not take it as candy.
1: Cherakani neevu tinavaddu.
0: Don't mistake that as the form.
1: Roopu chusi mosapoku. Roopu chusi mosapoku.
0: Don't be deceived by the form.
1: Daivame nija mana roopamu.
0: It's only God.
1: Ee manushya roopamane ikkada daiva roopame.
0: Therefore human form has got a divinity.
1: Roopu chusi maamidi ani balchavaddu.
0: So don't be deluded by the form alone.
1: Booragakai కనుకనే మనం రూపాన్ని మాత్రమే చూచి మనం మోసపోతున్నాం.
0: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫార్మ్ అలోన్.
1: ఆకారం మానవాకారంగా ఉండవచ్చును.
0: ఇన్ ఫార్మ్ ఇస్ హ్యూమన్ నో డౌట్.
1: ఎందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు?
0: బికాస్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ యాజ్ హ్యూమన్ ఓన్లీ.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: మానవుని యందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ హెస్ గోన్ అవే ఫ్రమ్ దిస్ పాత్.
1: మానవుని ఉద్ధరింప చేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం.
0: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ హ్యుమానిటీ గాడ్ షుడ్ టేక్ హ్యూమన్ ఫామ్.
1: పశువులు పక్షులు క్రిమికీటకాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
0: The animals and birds and insects follow their own natural dharma.
1: దానికి అవతారం అక్కర్లేదు.
0: Incarnation is not needed.
1: సర్వధర్మమును విస్మరించి
0: all dharma
1: పెడమార్గమును పట్టి మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే.
0: ఈజ్ ఓన్లీ మ్యాన్ హూ హెస్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్, హూ హెస్ ఫర్గోటన్.
1: మానవుని సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి.
0: టు కరెక్ట్ మ్యాన్ కైండ్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఆనాడు కూడాను రామావతారం మానవావతారం రావడానికి కారణం ఇదే.
0: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ గాడ్ హెస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ బై నేమ్ రామ.
1: ఈ యుగములు ఎందంతా కూడాను మానవుణ్ణి మాత్రమే మనం ఉద్ధరించటం.
0: It's only emancipation of humanity which is required.
1: పశుపక్షిమృగాదులను కూడా ఉద్ధరించడం లేదు.
0: Not for beasts and birds and insects.
1: మానవులే ధర్మం తప్పిండేది.
0: It's only man that has gone.
1: మానవులే అసత్యంలో ప్రవేశిస్తుండేది.
0: Man is treading on the path of lies.
1: మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడా మానవుడే విసర్జించాడు.
0: Only human qualities totally forgotten.
1: విసర్జించినటువంటి దానిని మనం చేకూర్చి
0: to acquire all that is lost and forgotten.
1: తిరిగి మానవునిగా రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి.
0: And he has to shape himself
1: into a human. పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: To protect the pious people.
1: ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి.
0: We have to protect this pious.
1: ఈ సాధుత్వం మానవుని యందే ఉంటుండాలి.
0: It is latent in man.
1: అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
0: That pious quality is forgotten, lost.
1: కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
0: He behaves like an animal and a demon.
1: కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి.
0: Therefore human quality has to be shaped in the right direction.
1: కనుక ఈ మానవత్వమును మానవత్వంగా ఏ రీతిగా సర్దిద్దుకోవాలి?
0: How to shape the human quality, transform into divine.
1: ఇంకా మునుముందు దీన్ని విడివిడిగా ధరించి విడివిడి రూపంలో మీకు ప్రబోధించి ఈ నిజతత్వాన్ని కొంతవరకు గుర్తింపు చేయడానికి ప్రయత్నిస్తాం.
0: భగవాన్ హాస్ గ్రేషియస్లీ కన్సెంటెడ్ టు డీల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్.
1: కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు.
0: సో వీ షుడ్ నాట్ థింక్ దట్ రామాయణ ఇస్ మియర్లీ హిస్టరీ.
1: ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ టేక్ ఎవ్రీ పర్సన్ యాజ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: ఇది ప్రాణ సమానమైనటువంటిదే రామాయణము.
0: రామాయణ ఈజ్ ఈక్వల్ టు యువర్ లైఫ్.
1: ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము.
0: టుడే వి స్పెండ్ ఆర్టిఫిషియల్ లైఫ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనం అనుభవించవచ్చు.
0: వెన్ వి నో దిస్ ట్రూత్ యాక్చువల్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ రామ.
1: దీన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఫస్ట్ వీ షుడ్ నో దిస్.
1: గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది.
0: ఆఫ్టర్ నోయింగ్ యూ కెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: అయితే రామ్ రామ్ రామ్ రామ్ అని అనుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
1: రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ నో ద క్వాలిటీ ఆఫ్ రామ.
1: ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ ప్రాక్టీస్ లేటర్.
1: ఆ రామతత్వం కూడా ఒక ప్రేమ తత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి.
0: ఇట్స్ పాసిబుల్ టు ఫాలో ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ లవ్.
1: కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపంగా మనం రూపొందాలి.
0: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అండర్స్టాండ్ రామ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ లవ్.
1: ఎన్ని శాస్త్రం చదివినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ గోయింగ్ త్రూ టెక్స్ట్,
1: ఎన్ని వేదములు మనం ఉచ్చరించినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటింగ్ వేదా,
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్,
1: మానసిక పరివర్తన లేకుండా ఇవి ఏమాత్రం కూడా మనం సాధించలేము.
0: వెన్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది హ్యూమన్ మైండ్ ది అదర్ థింగ్స్ ఆర్ యూ బేస్.
1: కనుక మానసిక పరివర్తన మనలో కలగాలి.
0: మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నెసెసరీ.
1: ఈ మనసే సర్వమునకు మూల కారణమని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ బిలీవ్ దట్ మైండ్ ఇస్ ద కాజ్.
1: ఈ మనస్సును మానవ స్వరూపంగా మార్చాలి.
0: ద వెరీ మైండ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద డివైన్.
1: దానికి మొట్టమొదటి నామం కూడా ఆధారమే.
0: Therefore, it is that which is the basis in the beginning.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: Dear students,
2: Lokamulo Andarnu Bhagavanti Asichi Bhagavantuni Cheralani Tapistunnaru.
1: In this world, people aspire to be close to God and to merge in Him.
2: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
1: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
2: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి, దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
1: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
2: Kanuka idi aarati nunchi vaari ichinatvanti oka sampradayam.
1: Hence this has been the tradition since those times.
2: Naradudu vastu naam cheppukuntu vachadu.
1: Narada, while he was moving about, he went on chanting, singing the glory of God.
2: Ayyo otti naam chepte prayojanam emiti? ఇది కేవలము సోంబేరు చేసేసినట్టు చెప్పాను.
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ సింప్లీ సింగింగ్ ఈజ్ ది గ్లోరీ. ద మియర్ సింగింగ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ మ్యాన్.
2: నామం చెప్పుకుంటూ వచ్చాడు
1: నారద. వైల్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.

0: is the quality of a lazy man.
1: చెప్పాడుతారు ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
0: This singing glory of God is doing for my own satisfaction.
1: శరణం కీర్తనం

0: listening, thinking, recalling, service, salutation, worship, servitude, friendship, and surrender.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పనే చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ద డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ రెస్ట్?
0: వెన్ ఆల్ ద డివోటీస్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ, where is rest for God?
1: Ani tirigi naradune vachi bodhinchadu.
0: Thinking so, Narada returned and started teaching.
1: Narayana memu namamnu atme cheppudu gaani namarasamane vittidi nee endunnadi nee va rasam ichinappudeve memu dhanyulu avutamu ani taanu prarthinchadu.
0: And he came to Narayana and said, though we sing your glory, your name, in fact, you are the very essence of that name. Unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంతరు దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: Then Narada said,
1: Ayya, nee chetiki 5 veelu unnai.
0: Your hand has 5 fingers.
1: Ee 5 fingers kudanu 5 lives. Lives.
0: The 5 fingers are 5 lives.
1: Ee 5 fingers kudanu oka finger evaraina okani chooputuntunte mita 3 fingers ni nee chooputuntai.
0: If the pointing finger is directed towards you, the other 3 fingers are pointed towards you only.
1: చూడు అది నీవు గుర్తించుకోవటం లేదు. ఒకటి నీవు వాడు అని చెప్పి చెప్పిస్తే నేను 3 నువ్వు అని చెప్తుంటారు.
0: You are showing the other man with the pointing finger, but the 3 fingers are directed towards you.
1: అదేవిధంగానే కొందరు వెళ్ళి నారదుతో చెప్పారు.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meer cheppinattuga mem chestune unnam kaani daivam ma kanipinchatam ledu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude entamatramu evaru telachina antamatrame నేను ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యు విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆలాంటి

0: నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
1: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
0: అప్పుడు తానేం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ ఉంటుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపలే మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
1: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
0: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
1: Likewise, the singing went on.
0: ప్రపంచం లోపల ఒకరు ఒక రకము.
1: Each one is of his own type in this world.
0: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలైనటువంటి వారు చేయడానికి వీలు లేదు.
1: Each one follows the method that he relishes, he likes. It is not possible for others to follow.
0: సర్వలయందు కూడా ఉన్నటువంటి పరమాత్మ ఒకడే.
1: In fact, the very same God is present in everyone.
0: ప్రతి ఒక్కరియందు కూడా ఈ యొక్క హృదయమునందు వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
1: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
0: ఇప్పుడు రాధ నాకు కృష్ణుడు కావాలి, కృష్ణుడు కావాలి అని కోరుతుండాలి.
1: రాధ ప్రేస్ ఫర్ కృష్ణ, షీ వాంట్స్ హిమ్.
0: కానీ రాధ యొక్క చెల్లెలు ప్రభా ఉన్నాడు.
1: బట్ రాధాస్ సిస్టర్ ప్రభా.
0: ప్రభా అనేటువంటి ఆమె నాకు కృష్ణుడు వద్దు, నా కృష్ణుడు వద్దు అని ఆమె కోరుతూ వచ్చింది.
1: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఈజ్ ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
0: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
1: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
0: ప్రభా ఎంతనో విరుద్ధము రాము కృష్ణుడికి.
1: ప్రభా టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
0: ఒకనాడు రాధ పాడుకుంటూ బృందావన వెళుతుండాలి.
1: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
0: ప్రభ ఆమె భర్త కూడాను వారు కూడా బృందావనం వస్తున్నారు.
1: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
0: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు ప్రభ.
1: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: రాధ ఒక క్షణమైన కూడాను కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
1: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
1: Therefore, the feelings of these two are quite opposed, contradictory to each other.
0: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుడి.
1: వన్ డే షీ హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
0: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుచున్నావు.
1: కృష్ణ యూ పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
0: కానీ నీ ఒక్కతూరి నా ప్రభా హస్బెండ్ యొక్క పాపం తీర్చితే మంచిది అన్నాడు.
1: అట్ వన్స్ యూ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభా, షీ ప్రేడ్.
0: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నాడు.
1: హీ సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం.
0: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండే సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో వస్తున్నాడట, నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
1: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యూ టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యూ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
0: కానీ కొంచెం లేట్ గా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
1: And Radha also reached rather late from the village.
0: వచ్చేటప్పటికి ప్రభా భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
1: By that time, the husband of Prabha was resting on bed with the blanket over him.
0: పగ్గు తెచ్చాడు.
1: And they just removed the blanket.
0: చెప్పారు ప్రభా ఎవరితను.
1: అండ్ దెన్ కృష్ణ ఆస్క్డ్ ప్రభా హూ ఇస్ హీ.
0: ఆమె వచ్చి చూసింది, అయ్యో అయ్యో నేను నా భర్తకి ఇప్పించి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసి టై అనింది.
1: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్, దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
0: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
1: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్,
0: నా పేరు అది కానీ చెప్తే. అప్పుడు ఆమె చెప్పింది, నేను పొరపడ్డాను స్వామి, మిమ్మల్ని చంద్రికా భర్త అని అనుకున్నాను, ప్రభా భర్త అని.
1: అండ్ యూ స్టార్ట్ టెల్లింగ్, ఐఎమ్ నాట్ యువర్ హస్బెండ్, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ యువర్ హస్బెండ్, దట్ ఈస్ నాట్ మై నేమ్, యు ఆర్ మిస్టేకెన్ అండ్ వాట్ హీ సెడ్
0: అని చెప్పి చాలా ఏడ్చింది.
1: అండ్ షీ క్రైడ్,
0: ఇది ఏదో భగవంతుడి మాయలు చేస్తున్నాడు,
1: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లే.
0: అప్పుడు ఈమె భర్తను తీసుకుని 10 మంది బయటకు పోయింది.
1: అండ్ షీ ఫాలోడ్ బై హర్ హస్బెండ్ వెంట్ టు ద పబ్లిక్.
0: ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ డిడ్ సో మెనీ మిరకిల్స్ లైక్ దిస్, సో మెనీ.
0: ఈమె భర్త ఎవరు అని అడిగాడు పబ్లికుడు.
1: అండ్ ద క్వశ్చన్ వాస్ పుట్, హూ ఇస్ ది హస్బెండ్ ఆఫ్ దిస్ లేడీ.
0: వెంటనే వస్తున్నారు కదా మీరు, నేను చంద్రుడు చెప్పాలి అని చెప్పింది.
1: అండ్ షీ సెడ్ హీస్ ఫాలోయింగ్ మీ, వై షుడ్ ఐ సే స్పెషల్లీ.
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు రాధతో, రాధ చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త ఆమె భర్త అంటున్నారు, కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
1: See, Krishna said, Radha, have you not watched? All the public are feeling that the person by her side is husband, you see. And he never said that he is her husband. And she was put to shame. She bent down her head and went in. And he started repeating what he said earlier.
0: Radha, నీవు నా శరీర మనసు మార్చమని నన్ను కోరావు కదా.
1: Radha, you prayed to me that I should transform the heart of your sister.
0: Brahmavit Brahmaiva Bhavati.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: కల్పనే అటువంటి భ్రమను మార్చాలి అనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి బ్రహ్మస్వరూపం ధరించి.
1: Therefore, to change this Brahma illusion, it is only possible for Brahma the Divine to transform.
0: అది వినింది పాపం రాధ.
1: Radha heard this.
0: రూపలకి వెళ్ళింది.
1: She went in.
0: కానీ ప్రభ ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
1: And she was feeling sad because she wanted to know what would happen to Prabha, her sister.
0: కానీ ప్రభ బయటకు చాలా దూషిస్తూ ఉండాలి.
1: But Prabha went on criticizing, accusing.
0: కానీ నా భర్త ఈ మించి ఎందుకు వచ్చాడు,
1: హౌ ఇస్ దట్ మై హస్బెండ్ హాస్ కమ్ దిస్ వే
0: అని చాలా దూషించింది.
1: అండ్ షీ అక్యూజ్డ్.
0: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మే భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
1: And then he is this a reply of God. Since I am God, I have come in the form of God. I can take any form.
0: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణభూషణ తిరస్కారం నాకేమీ అంటావు.
1: And he also declared that I am not carried away by the praise or blame.
0: దూషణ ద్వేషంతో చెప్తారు.
1: And one accuses out of hatred.
0: పూజ కేవలము భక్తితో చేస్తారు.
1: And one praises in the process of worship.
0: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక నేను ఒకటిగానే తరుస్తాను అని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
1: అండ్ కృష్ణ కన్సిడర్డ్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ దట్ వే.
0: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చాలా సంతోషించింది.
1: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మరి పోత్రే ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
1: On the 4th day, Chandrika also started journeying.
0: Radhatho paatu raavatamu,
1: she accompanied
0: Radhatho paatu bhajan cheyatamu,
1: And she too does bhajan.
0: ఆ భజన్ లోపల భగవంతుని తాను నీలం చేసుకోవటం.
1: అండ్ వైల్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్ షీ ఫర్గెట్స్ హర్సెల్ఫ్.
0: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
1: థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దిస్.
0: కానీ ఇది ఎందుకోసం చెప్తున్నానంటే, రాధా భర్త చంద్రభర్తగా మారిపోవటం.
1: వై భగవాన్ ఈస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
0: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధవలే మారటం.
1: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
0: ఈ రెండు కూడాను కేవలం జీవ బ్రహ్మల యొక్క మార్పులే.
1: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
1: Therefore her reply was, I want to remain as Radha, and as Radha, I am worshipping you.
0: భగవంతుడు ఎట్టి లేనను చూపవచ్చు.
1: God can play, can will, do any miracles whatsoever.
0: కానీ కలికాలం దీన్ని అంగీకరించదు.
1: But in this Kali age, people do not accept.
0: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే, చేయకపోయినా సరే, భగవంతుని చేయడం భగవంతుని.
1: Whether people accept or reject, God's will continue.
0: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
1: There will be no defects or mistakes in the will of God.
0: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేస్తూ వస్తాడు, కాని దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
1: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
0: Mistake లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
1: When there is no mistake, why should he have any fear at all?
0: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
1: All that we say may change.
0: ఇవన్నీ కూడా కేవలం మాటల మ్యాజిక్.
1: This is all the magic of words.
0: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
1: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ద మ్యాజిక్ ఆఫ్ వర్డ్స్.
0: ఈ విధంగా చేసేటప్పటికీ రాధతో పాటు ప్రభ కూడాను చాలా ఏకమైపోయింది.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ ప్రభ కుడ్ యాక్సెప్ట్ లైక్ రాధ బోత్ ఆర్ వన్ నౌ.
0: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
1: బోత్ ఆర్ వన్ నౌ.
0: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
1: దే వర్ ప్రేయింగ్ టు కృష్ణ.
0: కృష్ణుడు చాలా లీలామానుష విగ్రహుడు.
1: కృష్ణ ఇస్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ హిస్ ఓన్ ద డివైన్ విల్.
0: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేమేమాత్రం వదలము.
1: వీ విల్ నాట్ గివ్ అప్, వీ విల్ నాట్ లీవ్ కృష్ణ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్.
0: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
1: దిస్ వాజ్ డిక్లేర్డ్ బై కృష్ణ ఈవెన్ బిఫోర్.
0: రాధా, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
1: ద పీపుల్ ఆర్ డెల్యూటెడ్ బికాస్ ఆఫ్ ద డిల్యూషన్. దే ఆర్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ దేర్ ఫోర్ దే ఆర్ క్యారీడ్ అవే బై ఇల్యూషన్.
0: అటాచ్మెంట్ లేకపోతే ఈ ప్రేమనే నాకు రాదు.
1: When there is no attachment, there will be no trace of love at all.
0: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
1: బికాస్ ఫర్ దిస్ రీజన్ ఆఫ్ లవ్ అండ్ అటాచ్మెంట్ God goes on changing his form.
0: భగవంతుడు ఎందుకు దోషములు లేవు.
1: In fact, there are no mistakes in God.
0: కనుక ఎవరేమనుకుంటే నాకేమి.
1: He is not bothered whatever we say about him.
0: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
1: When there is an object in my hand, in my grip, you may think in any way what it is.
0: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికీ తెలియదు.
1: What I hold is best known to me and not to others.
0: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడే కాబట్టి కృష్ణుడు అనేక రకములు అనేక యుక్తులు చేస్తుంటాడు.
1: Because Krishna being consciousness, he could have any form, any number of manifestations.
0: కృష్ణుడి లీలలు విన్నారు.
1: These are all leelas of Krishna.
0: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
1: Leelas of Krishna are not comprehended, understood by anybody.
0: కృష్ణుడు వలె వస్తాడు.
1: Comes as Krishna.
0: పాపరు వలె వెళ్తాడు.
1: And he returns as innocent one.
0: పాపరుడిగా వెళ్ళాడు కృష్ణుడు.
1: Krishna being so innocent.
0: తిరిగి పాపరుడు కాడు.
1: And he is not innocent any longer.
0: అది కృష్ణుడు కృష్ణుడే.
1: Krishna is Krishna at any time.
0: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవరు మాట్లాడడానికి చెప్పడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
0: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ కుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్.
0: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
1: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్?
0: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
1: కృష్ణ హ్యాస్ బీన్ చేంజింగ్ లైక్ దిస్ ఓన్లీ టు సీ దట్ పీపుల్ బై బీయింగ్ క్యారీడ్ అవే బై దిస్ అటాచ్మెంట్ దే విల్ గెట్ అటాచ్ టు గాడ్ వన్స్ ఫర్ ఆల్ త్రూ ద పాత్ ఆఫ్ డివోషన్.
0: కనుక భగవంతునితో అటాచ్మెంట్ చేయడం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
1: Krishna is like this, it is his design so that we may be attached to Krishna.
0: Krishna yetti vanchalu levu.
1: Krishna is desireless.
0: Desires anetvide ledu.
1: He has no desire at all.
0: Ye kaanchalu athaliki ledu.
1: And he has no ambition whatsoever.
0: Atuvanti kaanchalu ledatvanti bhagavantunni aneka rakamuga vidu vadinchukotamu ee kevalam vidu maya gani vidu yokka manasu gani bhagavantuni yokka dosham kaadu.
1: It is only our deluded mind that thinks that God has desires. In fact, God has no desire at all.
0: కట్టగలిపటికి రాధ ప్రభలు ఇద్దరు కూడా ఒకటైనారు.
1: Finally, what happened? Radha and Prabha became one.
0: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
1: Because of this unity, Radha also could be transformed as Prabha.
0: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటుంది.
1: As is the company, so is the friendship.
0: నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బి.
0: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
1: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్ నౌ.
0: కనుక నా సిస్టర్ కూడాను నా వల్లే మార్చాలి.
1: ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ మై సిస్టర్ ఆల్సో, షీ షుడ్ బి లైక్ మీ.
0: అందుకోవల్ల రాధా చంద్రిక ఇద్దరు కూడా ఒకటే అయిపోయినారు.
1: లైక్ దిస్ రాధా అండ్ చంద్రిక ఆర్ ఎగ్జాక్ట్లీ అలైక్, దే ఆర్ వన్.
0: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభ.
1: The other name of Chandrika is Prabha.
0: తల్లి పిలుస్తున్నటువంటిది ప్రభా అని.
1: మదర్ అడ్రెసెస్ హర్ యాజ్ ప్రభ.
0: బయట ప్రజలంతా పిలిచేది చంద్రిక.
1: హీ ఈజ్ చంద్రిక ఇన్ సొసైటీ. దట్స్ హౌ షీ ఈజ్ కాల్డ్ బై ఎవ్రీబడి.
0: కానీ రెండు మూడు పేర్లు ఉంటాయి అందరికి కూడా.
1: అండ్ పీపుల్ హ్యావ్ టూ టు త్రీ అదర్ నేమ్స్ ఆల్సో.
0: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి
1: ప్రభ అండ్ రాధ ఆర్ వన్.
0: ఇద్దరు మనసు ఏకమైపోయి
1: both the minds are one.
0: Minds ekam cheyatam chaala kashtam.
1: It is very difficult to unify minds.
0: Dennaina maarchachu gaani manasunu maarcheki veeru kaadu.
1: You can transform anything. It is not possible to change the mind.
0: Kaani adi oka bhagavantuniki maatrame telusu.
1: It is only God who can change the mind.
0: Kanuka manam maarpu kavalanante daivam tappa అన్యులకు ఇది అర్థం కాదు.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సరెండర్ టు గాడ్, హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
0: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
0: కనుక అందరు కూడాను భగవంతుడి మైండ్ మార్చాలని, వాడి మనసు మార్చండి స్వామి, నీ పైన చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
1: Therefore, parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
0: నా కుమారుడు చాలా మంచివాడు.
1: My son is very good.
0: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
1: But he'll never take to any wicked activity, cruel actions.
0: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
1: And they also say, you should only set him right, Bhagavan.
0: చెప్పాడు భగవంతుడు కూడాను. నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
1: గాడ్ సేస్ ఐ టు కెనాట్ చేంజ్.
0: ఎందుకంటే మైండ్ మైండే.
1: బికాజ్ మైండ్ ఇస్ ద మైండ్.
0: మనోమూలం మీద జగత్తు.
1: ద హోల్ వరల్డ్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
0: కనుక ఈ యొక్క ప్రపంచం తగులను మైండ్ పైన ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ ద హోల్ యూనివర్స్ గోస్ ఆన్ డిపెండింగ్ ఆన్ ద మైండ్.
0: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
1: Therefore, by transforming the mind, the principle of devotion is propagated in this world.
0: ఈ విధంగా మార్చి,
1: having transformed,
0: కృష్ణుడు తన యొక్క కార్యములను తన జరుపుతూ వస్తున్నాడు.
1: And Krishna went on fulfilling his own tasks.
0: కనుక భగవత్ యొక్క యుద్ధము రామాయణం గాని భారతం గాని భాగవతం గాని మూడింటి అంత కూడాను కేవలం దైవం యొక్క మార్పు వల్ల జరుగుతూ వచ్చింది కానీ యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది కానీ లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
1: రామాయణ భారత భాగవత దే స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్ హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ అండ్ హౌ విన్స్ ది విక్టరీ. ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
0: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ మ్యాన్ టు చేంజ్ ద మైండ్.
0: కర్ర తిట్టవచ్చు చిన్నగాను.
1: యు కెన్ జస్ట్ చేంజ్ ద బెండ్ బెండ్ అండ్ స్ట్రైటన్ ఎనీ ట్రీ.
0: కానీ రాయి మార్చగలరా?
1: కెన్ ఎనీ వన్ చేంజ్ ద మైండ్?
0: కానీ మనసు మార్చగలరా?
1: But can they transform the mind and its mentality? It is not possible at all.
0: Mind yokka swabhavu dani swabhavi.
1: The nature of the mind remains as it is.
0: Kanuka ee manasu marchukokunda annitti kudanu vaasthesistunnadu taane maarigochustunnadu.
1: Therefore man is just transforming externally but he has not changed his mind.
0: Taane maartadu gaani పరుల యొక్క మైండ్ మార్చడు.
1: యు మే చేంజ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ యు కెనాట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ అదర్స్.
0: అండ్ అదర్స్ కాదు సెల్ఫ్ ఆల్సో చేంజ్.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ టు చేంజ్ యువర్ ఓన్ మైండ్.
0: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు.
1: దేర్ ఇస్ నో పాత్ టు చేంజ్ ద మైండ్.
0: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనం ఎందు దృఢంగా ఉండాలి.
1: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ One should have strong faith in God.
0: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
1: When our faith is strong, God also will help us.
0: కనుక గాడ్ అనేటువంటిది కేవలం ఒక రూపం కాదు.
1: God is not a specific form.
0: అదొక శక్తి.
1: It is power.
0: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
1: God is the divine power infinite.
0: ee power cheta ettive maarpulenu cheyavachunu.
1: This infinite divine power can bring about any number of changes.
0: aa vidhanga radha chandrika iddu kuda ekamaipoyi
1: radha and chandrika are one and the same, unified.
0: aa iddu ekamaipoyi gokulunanta kuda poorthi maarchi vesaru.
1: Being one, both of them could bring in total transformation in the whole of gokulam.
0: వారిద్దరు కూడాను కృష్ణుని కోరారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ప్రే టు కృష్ణ.
0: కృష్ణ మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
1: కృష్ణ వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక.
0: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
1: కృష్ణ సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారక వేర్ యు ఆర్.
0: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నారు.
1: కృష్ణ సెడ్ ఐ మై సెల్ఫ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ.
0: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు,
1: హ్యావింగ్ సెడ్ సో కృష్ణ,
0: పాండవులు కౌరవుల యొక్క యుద్ధంలో
1: and there was war between Pandavas and Kauravas.
0: Indulo anni cheppina matalanta kuda marchipoyadu ani anukunnaru ee Radha prabhu.
1: And these people thought that Krishna has forgotten the promise given to them.
0: Unnattu undi oka dinamu ratham vachindi.
1: All of a sudden the chariot reached there.
0: Each ekkadiki Dwaraku.
1: And it reached Dwaraka.
0: Dwaraku vellaadu, Krishna digadu.
1: And Krishna got down there.
0: Dwaraka nunchi andaru anni vey kanulato chustu vacharu.
1: All people were waiting for him with thousands of ears waiting, longing for
0: him. Krishna vastunadu, ikkada vastunadu ani aashchayapaddaru.
1: They were very much surprised to watch the chariot there. What has brought him here?
0: Akkada veeratvanti Krishnudu ekkada unnadu ante Radha intilo unnadu.
1: Where is he, Krishna? Where is Krishna? He is found at the residence of Radha.
0: అప్పుడు అందరూ కనుక్కున్నారు, ఇది రాధా చింతక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
1: ఆల్ పీపుల్ కుడ్ నో దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ రాధా అండ్ చంద్రిక.
0: అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి వారిద్దరిని తీసుకుని ద్వారక వెళ్ళారు.
1: అండ్ దెన్ కృష్ణ కేమ్ టు బోత్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ హిమ్ టు ద్వారక.
0: ఆ ద్వారకను ఎన్ని రకాలు చిత్రించుకున్నారు ఈ రాధా చంద్రికడు.
1: రాధా చంద్రిక హెడ్ ప్రేడ్ టు కృష్ణ దేర్ ఇన్ ద్వారక, హ్యాడ్ మెనీ ఆఫ్ ది డిజైర్స్.
0: రాధా చంద్రికనే ఉన్నారు కానీ అక్కడ ఇంకెవరు లేరు.
1: రాధా చింతక ఓన్లీ రిమైన్ దేర్ నో వన్ ఎల్స్
0: వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి
1: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ గాన్ దేర్
0: చూసేటప్పటికి కృష్ణుడు వేరుగానే ఉన్నాడు రాధా చంద్రిక వేరుగానే ఉంటున్నారు
1: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధా చంద్రిక
0: అప్పుడు చెప్పాడు నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు
1: కృష్ణ సెడ్ వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్ నో వన్ ఎల్స్ కెన్ బ్రింగ్ కెన్ చేంజ్ హిమ్
0: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు
1: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ హీ విల్స్
0: కానీ దేహం ఒక్కటే
1: బట్ ద బాడీ ఈజ్ వన్
0: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే
1: దేర్ మే బి మెనీ పార్ట్స్ అండ్ మెనీ ఫార్మ్స్ బట్ ద డివైన్ పవర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్
0: అందరి ఎందు ఒక్కొక్క పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు
1: యూ థింక్ దట్ ద డివైన్ పవర్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్
0: వేరు వేరుగా ఉండదు
1: దట్స్ నాట్ డిఫరెంట్
0: ఈ దేహం నందు ఏ ప్రాణం ఉంటుంటుందో ఏ ఆత్మ ఉంటుంటుందో అదే రీతిగా ఈ దేహం నందు అదే ఆత్మ ఉంటుంటుంది
1: ఆత్మ ప్రెజెంట్ ఇన్ దిస్ బాడీ ఈజ్ వెరీ మచ్ ప్రెజెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో
0: అందరి ఎందు కూడా అదే ప్రేమ ఉంటుంటుంది అదే ఆత్మ ఉంటుంటుంది
1: ద సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ
0: కనుక ఇది ఏసీ కరెంటు ఇది డీసీ కరెంటు అంటే ఇన్ని రకాలైన మనసు అది కరెంట్ ఏమో ఒకటే
1: యూ మే సే దిస్ ఈజ్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్ బట్ కరెంట్ ఈజ్ కరెంట్
0: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందుకు ఒక్కటే ఉంటుండాలి
1: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్
0: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పుతూ చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు
1: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ బ్రింగ్స్ అబౌట్ చేంజ్
0: అయితే అతని యొక్క ప్రిన్సిపల్స్ అనగా డిసిప్లిన్ ఏమి మారడానికి వీల్లేదు
1: ద డివైన్ లా డిసిప్లిన్ విల్ నెవర్ చేంజ్
0: కిట్టి చేంజ్ కానటువంటి యొక్క మనసును భగవంతుడు ఒక్కడు మాత్రమే మార్చగలడు
1: ద మైండ్ విచ్ ఇస్ డిఫికల్ట్ టు బి చేంజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ గాడ్ టు హూమ్ ఇట్ ఇస్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్
0: కనుక మనోమార్పులు మానవుల వల్ల జరిగేటువంటిది కాదు
1: ద చేంజెస్ ఆర్ నాట్ ఆఫ్ అవర్ మేకింగ్
0: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్
0: మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు
1: బై మంత్ర ఆర్ తంత్ర
0: యంత్రంతో కూడా మారదు
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర
0: కనుక చేంజ్ అయ్యేటువంటి అంతా కూడా భగవంతుడు మార్చినప్పుడే అందరికి మనసు మారుతుంటుంది
1: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్
0: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు
1: గాడ్ కెన్ డూ ఎనీథింగ్
0: ఎక్కడికైనా వెళ్ళగలడు
1: హీ కెన్ రీచ్ ఎనీవేర్
0: ఎవరినైనా కూడా చేసుకొని పోగలడు
1: హీ కెన్ నో ఎనీబడి అండ్ అప్రోచ్ అండ్ బీ హీమ్
0: కానీ ఎవరిని తీసుకెళ్లి వెళ్ళినప్పటికీ అది ఒక్కడే
1: బట్ గాడ్ ఈజ్ వన్ హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్
0: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు
1: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్ కృష్ణ ఈజ్ వన్ అండ్ ద సేమ్
0: కానీ అందులో వేరు వేరు రూపాలుగా కనిపించాడు
1: బట్ హీ అపియర్డ్ ఇన్ మిరియడ్ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్
0: కానీ ఎట్టి రూపం కొరూ అట్లది కాదు
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ None of the names belong to him in reality.
0: Kali tanu okade.
1: But God is one, Krishna
0: is. Ekam eva advitiyam brahma.
1: God is only one and not two.
0: Enduga ledu.
1: And he is not two, he is not dual.
0: Okkade gane unnaru.
1: God is non dual one.
0: Ekkade poyinappudiki, ikkade undinappudiki, ee desham poyinappudiki, God okade okadu.
1: You may be anywhere. You may go anywhere. You may be whatever you may be, but God is present in you all the time.
0: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు
1: గాడ్ విల్ నెవర్ చేంజ్ హీస్ చేంజ్లెస్
0: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది
1: ఇఫ్ గాడ్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ చేంజ్
0: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీల్లేదు
1: సో గాడ్ ఈజ్ చేంజ్లెస్ ఈజ్ ఎటర్నల్
0: కనుక ఈ భగవంతుడు మార్చాడు భగవంతుడే ఇన్ని విధాల మనసు చెప్పి తిప్పించాడు అని అనుకోవటము కేవలం ఒక పొరపాటు
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ that these changes are brought in you by God. No, it's a big mistake to think so.
0: Avidanga meer chinchukoni bhagavantu satyamo nityamo nirmalamu niranjanamu.
1: God is eternal, he is immortal, he is ever effulgent.
0: Itti parmatmanni evvaru kodagu maarchaledu. Itti parmatman tattvanni andaru artham chesukovatam chaala kashtam.
1: Very difficult. టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి రాదు.
1: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలల్డ్, నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
0: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
1: ద డివైన్ లవ్ ఈజ్ చేంజ్ లెస్.
0: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ద డివైన్ లవ్ ఈజ్
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ నెక్టరైన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
0: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
1: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్?
0: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
1: There are many names, Venkateswara, Rama, Krishna, any name, but God is one and the same.
0: అందుకోసమే చెప్పాడు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Therefore Bhagavan says God is only one, not two.
0: రెండుగా లేదు.
1: He is not dual.
0: కానీ కొంతమంది భావించవచ్చు దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
1: We may consider God is Rama at one time, but he has become Krishna later, that he goes on changing. You may feel so.
0: కానీ అది నీ చేంజ్ గాని గాడ్ చేంజ్ కాదు.
1: It is all the change in your mind, but God is changeless.
0: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుని మనం భగవంతుడా అని పిలిచడం ఇది తప్పేముంది?
1: We should understand that God is changeless. We should pray to God that way. Oh, changeless God, you are eternal.
0: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివినిటీ దట్ ఈ చేంజ్ లెస్.
0: కనుక దైవం ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
1: బికాస్ దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద నేమ్, బట్ గాడ్ ఈస్ వన్ అండ్ ద సేమ్.
0: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలు ఏంటంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది.
1: మే గివ్ ఎనీ నేమ్, బట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మైటీ అండ్ గ్రేటెస్ట్.
0: అది మారినందుకే సర్వము మారవచ్చు.
1: వెన్ వన్స్ ద విల్ ఆఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఆటోమేటికలీ.
0: కనుక భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
1: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
1: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
0: ఆ ప్యూర్ ని ప్యూరిటీగానే తీసుకోండి.
1: That pure love, let it remain with all its purity.
0: కానీ ప్యూరిటీ నే యూనిటీ.
1: అండ్ దట్ ప్యూరిటీ విల్ లీడ్ టు యూనిటీ.
0: యూనిటీ నే డివినిటీ.
1: అండ్ దట్ వెరీ యూనిటీ ఈజ్ డివినిటీ.
0: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి.
1: కన్వర్ట్ ది ఇండివిజువల్ లవ్ ఇన్ టు డివైన్ లవ్.
0: అప్పుడు డివైన్ లవ్ ఏ నిజమైనటువంటి యొక్క భగవంతుడిగా మారుతుంది.
1: And that divine love will make you experience divinity.
0: ఈ డివినిటీ తోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడొచ్చు.
1: విత్ డివినిటీ యూ కెన్ అకంప్లిష్, యూ కెన్ అటైన్, అచీవ్ ఎనీథింగ్.
0: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమందికి సందేహిస్తుంటారు.
1: యూ డౌట్ డివినిటీ అండ్ యూ క్వశ్చన్ ది డివినిటీ. సమ్ పీపుల్ డూ ఇట్.
0: కానీ ఎవ్వరు చేయడానికి వీల్లేదు.
1: వీ కెన్ నెవర్ క్వశ్చన్ ది విల్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
1: అండ్ వీ థింక్ దట్ వీ హావ్ చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ హెస్ చేంజ్ అవర్ మైండ్. వీ థింక్ సో.
0: కానీ భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
1: బట్ గాడ్స్ మైండ్ ఈజ్ చేంజ్లెస్, ఇట్ ఈస్ యూనిఫామ్, ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్.
0: అది స్థిరమైనటువంటిది.
1: ఇట్ ఈస్ స్టడీ అండ్ స్ట్రాంగ్.
0: స్టడీ అండ్ స్ట్రాంగ్.
1: ఇట్ ఈస్ స్టడీ అండ్ స్ట్రాంగ్.
0: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
1: That strong divinity, that steady divinity, well, we cannot meddle with it.
0: ఒక చెక్క ఉంటుండాలి, వుడ్ ఉంటుండాలి.
1: And here lies the wood.
0: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
1: You can make with that
0: అంబు మాదిరి చేయవచ్చును.
1: You can make it into a ball.
0: అంబుగా చేయవచ్చును.
1: And you can make it into a bow and an arrow.
0: కానీ దాన్ని ఒక విధమైనటువంటి యొక్క అంబుగా చేయడానికి వీలు కాదు.
1: And you cannot make it into completely bend it in the form of a bow.
0: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ మైండ్, ద యూనివర్సల్ మైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మాది మారుతుంటుంది.
1: ద యూనివర్సల్ మైండ్ విల్స్ అండ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చు.
1: అండ్ ద డివైన్ యూనివర్సల్ విల్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
0: కనుక భగవంతుడు ఏమైనా మార్చగలడు.
1: గాడ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ చేంజ్.
0: ఏమైనా చేయగలడు.
1: హీ క్యాన్ డూ ఎనీథింగ్.
0: అందరికీ ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికీ ఒకతో దర్శనమే వచ్చిన.
1: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
0: కలిగి ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
1: But each one will not have the darshan separately meant designed for him.
0: అది వారి వారి జాన సమయమందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చు.
1: However, depending upon your meditation and your contemplation, you may visualize God.
0: కలిగి ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయవచ్చు.
1: But the meditation depends upon the individual, but God can appear to everybody at the same time.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu itti rahasyamanta kodanu meer telusukovatam chaala avasaram.
1: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
0: Okka divinity telusukuntunte universal anta telusukunnatte.
1: And once you know the divinity, you will be knowing the whole of the universe.
0: Kaluka ee okka dani meer gurtinchandi.
1: This factor you should know.
0: Kani kontha mandi chustaru mari marchukuntaru.
1: Some people experience but they get changed.
0: Ani avidanga change kaakoddu.
1: Never change like that.
0: Aa changeless ga nivu undinappudu neeku entaina kuda anugrahistadu.
1: If you are changeless, you will receive God's grace infinitely.
0: గాడ్ రూపంలోని మీరు లీనమైపోతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యు ఆర్ చేంజ్లెస్ అండ్ స్టడీ.
0: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడాను ఇది నమ్ముతారు.
1: అండ్ యూఆర్ క్యారీడ్ అవే, యూ హ్ గాట్ బిలీఫ్ ఇన్ ఎవ్రీబడి వాట్ ఎవర్ ఈజ్ సెట్ టు యూ.
0: కానీ నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
1: బట్ యూ డోంట్ డౌట్ వాట్ ఎవర్ భగవాన్ సేస్. ఎవ్రీ వన్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ ఫెయిత్, టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ భగవాన్ సేస్.
0: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
1: ఆల్ ఆఫ్ యూ రిమైన్ విత్ వన్ పాయింటెడ్నెస్, విత్ వన్ మైండ్.
0: అనేక మంది యోగులు, భోగులు, జోగులు, విరాగులు, వైరాగులు అందరూ కూడా మార్పు చెందుతూ వచ్చారు.
1: వి ఫైండ్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్, ద సీకర్స్, ద రిచ్, ద అఫ్లుయెంట్, ద రినన్షియన్స్ హూ గో ఆన్ చేంజింగ్.
0: వారి మనసు ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
1: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్, దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్.
0: ఋషికేశ్ పోయినప్పుడు, ఋషికేశ్
1: పోయినప్పుడు భగవాన్ హ్యాడ్ బీన్ టు ఋషికేశ్.
0: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ సెలిబ్రేట్ రెనన్షియంట్ బై నేమ్ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠకేవలో ఉంటున్నాడు.
1: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఏ కేవ్ near Rishikesh.
0: Vasishtha cave.
1: And that cave is Vasishtha cave.
0: Ayana okkadu tappa aa cave lo evvaru undaru.
1: Purushottamananda lived all alone in that Vasishtha cave. No one else there.
0: Andulo chinna deepam pettukoni,
1: and he has got a lamp over there, very small one.
0: Thanu okkade akkada untuntaru.
1: And he remained in solitude.
0: Kochi bazaar kochi ante road kochesi evaranna pothuntunte పాలు ఇవ్వండి అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ పాసెస్ బై ద స్ట్రీట్, పీపుల్ విల్ ఆస్క్, వుడ్ యు గివ్ us some milk?
0: ఏ మిల్క్ అయినా సరే,
1: ఎనీ మిల్క్ వాట్స్ ఎవర్,
0: ఎనిమిది కానీ, ఆవుది కానీ, గేదె కానీ, ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
1: ఇట్ మే బి ఎనీ మిల్క్ దట్ యు హ్యావ్, యూ యూజ్ టు ఆస్క్, వుడ్ యు గివ్ మీ సమ్ మిల్క్.
0: వాళ్ళు ఏమైనా ఇస్తే దాన్ని భద్రంగా పెట్టుకునేవాడు.
1: అండ్ హీ టేక్స్ ఫ్రమ్ దెమ్ ద మిల్క్ అండ్ కీప్స్ ఇట్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్.
0: టీ చేసుకునేవాడు.
1: And then he used to make use of it.
0: దాంట్లో కొంచెం నీరు పోసి దీన్ని టీతో కలుపుకునేటువంటి వాడు, చక్కెర వేసుకునేవాడు.
1: He will mix it with water and add some tea and sugar and consume it.
0: కట్ట కలపడానికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కూడా శక్తి లేకపోయింది.
1: He didn't have sufficient strength టు క్లైంబ్ అపాన్ ద మౌంటైన్ అండ్ వాక్.
0: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్కి పోయారు. చాలా ఎత్తైనటువంటిది.
1: ద మౌంటైన్ ఈజ్ వెరీ హై అండ్ రూట్ టు ఋషికేశ్.
0: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్టగలిపి కొండ ఎక్కేవాడు.
1: అండ్ హీ హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
0: పై ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్ హీ యూజ్డ్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్.
0: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
1: అండ్ దెన్ హీ విల్ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
0: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
1: అండ్ ఫర్ వన్ వీక్ హీ నెవర్ విజిటెడ్ ఎనీబడి.
0: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
1: అండ్ హీ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హీ హ్యాడ్.
0: అట్లా ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద
1: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద
0: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
1: వెన్ వన్ స్వామి హ్యాడ్ బీన్ టు ఋషికేశ్ పురుషోత్తమానంద సా భగవాన్ దే
0: చిన్న చీటి రాసిచ్చాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్ కమ్ భగవాన్ కమ్ భగవాన్.
1: హీ రోట్ ఎ స్మాల్ స్లిప్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్ కమ్ భగవాన్.
0: దర్శన దర్శన్ దేవ్ దర్శన్ దేవ్.
1: ఓ భగవాన్ గివ్ మీ యువర్ దర్శన్ ఐ వాంట్ యువర్ దర్శన్ హీ ప్రేడ్.
0: ఒక్క జాబు చూశాను నేను పరిగెత్తొచ్చాను కిందికి.
1: ద మూమెంట్ భగవాన్ సా దట్ స్లిప్ ఇమ్మీడియట్లీ భగవాన్ వెంట్ దేర్.
0: కానీ అక్కడికి వచ్చేప్పటికే తలుపు వేసుకున్నాడు.
1: బట్ భగవాన్ వెంట్ దేర్ అండ్ హీ క్లోజ్ ది డోర్స్.
0: కానీ ఆయన దానికి రేచి వచ్చి తీసేకి బరువు అయిపోయింది. ఒళ్ళు బరువు.
1: హీ డిడ్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అండ్ ఓపెన్ ద డోర్.
0: నేను పోతుంటే నా వెంట పరిగెత్తొచ్చాడు కస్తూరి.
1: And Kasturi ran behind Swami as Swami was proceeding ahead.
0: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
1: కస్తూరి వాజ్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైం.
0: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాం.
1: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
0: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు ఈ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద వాజ్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
0: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
1: Now he says, I am Purushottama, the noblest among men.
0: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
1: నౌ ఐఎమ్ ఎ నోబుల్ మ్యాన్
0: అని చెప్పేటప్పటికీ అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
1: నో వన్ ఈస్ దేర్ టు ట్యాప్ ద డోర్. కస్తూరి వాజ్ దేర్ ఆల్ అలోన్.
0: ఆయన మాత్రం చాలా సంతోషించి
1: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
0: మీరిద్దరు కలిసినప్పుడు నాకు చాలా ఆనందమైంది.
1: ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ కమ్.
0: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
1: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్సైడ్ కాల్డ్ భగవాన్ ఆల్సో టు గో ఇన్. స్వామి వెంట్ ఇన్ టు దట్.
0: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరి చెప్పాడు.
1: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి,
0: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
1: హీ సెడ్ కస్తూరి యూ సీ వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్సైడ్.
0: అందుకే కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా అతనికి కొంచెం ఆశగా ఉంది.
1: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇన్క్విజిటివ్.
0: కనుక అంతా చూస్తూ పోతున్నాడు.
1: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
0: ఈ పురుషోత్తమానంద దృష్టి నాపైనే పెట్టాడు.
1: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
0: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
1: భగవాన్ గేవ్ ఎ డేట్.
0: ఎప్పుడైనా నేను కనిపించానంటే మీ ఇదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట అయిపోతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ది విసినిటీ
0: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను. ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఐల్ గివ్ యూ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
0: కస్తూరి దగ్గర ఇంత చీటి తీసుకున్నాను.
1: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
0: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
1: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైమ్ సచ్ ఎ సచ్ ఎ డేట్.
0: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
1: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గ్యాంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
0: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
1: వాజ్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
0: ఆయన కేవలం నేను పోతే నేను ఆయన కనపడను, ఆయన నాకు కనపడ్డు.
1: ఇఫ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద కేవ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు సీ భగవాన్ అండ్ భగవాన్ కెనాట్ సీ హిమ్ ఫిజికలీ.
0: కనుక ఆయన పెట్టుకుని కూర్చున్నాడు, చూస్తూ చూస్తూ చూస్తున్నాడు, అట్టే పడిపోయాడు.
1: He was watching and he was staring and fell.
0: అప్పుడు అతను నాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు.
1: And then he sent a telegram to Bhagwan.
0: I am coming today.
1: He sent a telegram to Bhagwan. I am coming today.
0: బీ రెడీ అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
1: అండ్ దర్ ఇస్ ఆల్సో రాజారెడ్డి ఇన్ ది కంపెనీ ఆఫ్ భగవాన్, హీఈస్ నౌ దేర్ ఇన్ బాంబే.
0: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ రాజారెడ్డి,
0: ఇవ్వ పలాంటి డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియేటర్ పెట్టుకుంటారు, మీకు తెలిసిన కానీ నాకు తెలియదు.
1: అండ్ యూ కీప్ ది స్లిప్ విత్ యూ, ఐఎమ్ గోయింగ్ టు విజిట్ యూ ఆన్ సచ్ సచ్ డేట్ అట్ ఎ పర్టికులర్ టైం.
0: ఢిల్లీలో అందరూ కాచుకున్నారు.
1: దేర్ ఇన్ ఢిల్లీ ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ స్వామి, ఆల్ డిగ్నిటరీస్ వర్ వెయిటింగ్ ఫర్ స్వామి.
0: అందరూ కాచుకుని ఉన్నారు.
1: దేవర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిమ్.
0: వెయిటింగ్ చేసుకుంటూ ఆ డేట్ అంతా దాన్ని ఏదో ఏదో నంబర్ ఇచ్చి ఉంటారు.
1: దెన్ దేర్ వాస్ బ్రాడ్కాస్ట్ న్యూస్.
0: ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ వేసుకున్నారు, అందరూ చూశారు.
1: అండ్ దే కుడ్ ట్యూన్ దేర్ రేడియో అండ్ దే ఆల్ కుడ్ సీ స్వామి.
0: అప్పుడు ఆయన పురుషోత్తమానంద కింద పడిపోయాడు, ప్రాణం పోయింది.
1: యాజ్ ఆల్ వర్ వాచింగ్ పురుషోత్తమానంద ఫెల్ డౌన్ అండ్ బ్రీత్ హిజ్ లాస్ట్.
0: పోయేటప్పటికి అందరూ నాకు టెలిగ్రామ్ ఇచ్చారు.
1: అండ్ ఆల్ సెండ్ టెలిగ్రామ్స్ టు భగవాన్,
0: స్వామి పురుషోత్తమానంద నిమిత్తం వచ్చారు.
1: స్వామి పురుషోత్తమానంద రీచ్ యూ.
0: నేను చెప్పాను అవును అవును అన్నారు.
1: భగవాన్ సెడ్ ఎస్ ఎస్ హీ రీచ్ మీ.
0: కనుక అతని యొక్క అతని గుహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ యు గెట్ ఇన్ దట్ వశిష్ట కేవ్ వేర్ పురుషోత్తమానంద స్టేడ్, యు గో అండ్ వాచ్.
0: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
1: ఆల్ దీస్ జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
0: అక్కడ పోయి ఆ కేవ్ ను తెరిచి చూస్తే,
1: when they opened the door and started seeing the whole cave,
0: guhanta kodanu basmanga nidindi.
1: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
0: Kala doriki Shivananda vaadu anta vachesi ayini teesukoni poi ayi gangalo kalipar.
1: Ultimately the body was taken and then immersed in Ganges.
0: Appadi munchi kodanu Purushottamananda peru chaala perigipoyindi.
1: And since that day Purushottamananda was popular day by day, more and more.
0: Purushottamananda shishiru andaru Puttaparthiki vachesaru.
1: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
0: Akkada vachi 10 days nilichipoyaru.
1: They stayed here for 10 long days.
0: Maa guru mee daggariki vachesaru.
1: They all told Bhagavan, our guru reached you and we all have come here.
0: Kaduka memu atani darshinchukoni povalla.
1: Want to see him and go, Bhagavan.
0: అని చెప్పి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకంతా మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
1: ఆల్ కర్టసీ హాస్పిటాలిటీ ఫర్ ఆల్ ఎక్స్టెండెడ్ టు ది డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద అండ్ ఆల్ రిటర్న్ హ్యాపీలీ.
0: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
1: పురుషోత్తమానంద ఈజ్ రియల్ ఏ నోబుల్ సోల్.
0: ఉత్తముడే, పురుషోత్తముడు.
1: Is Purushottama, the noble among Purushas, men.
0: Ani andar chaala aanandincharu.
1: All were very happy on noticing this.
0: Purushottamananda kevalam nenu 2 dinalu untunnanu.
1: Swami stayed with Purushottamananda for 2 days.
0: Oka dinam undi vellipodam anukunnanu.
1: One day he wanted to return.
0: Kaani ayana koraadu inka oka dinam undi chesipondi vachinaratte nenu ayana cheppu.
1: He prayed to Bhagavan to stay there for a day more.
0: అప్పుడు ఒక దినం ఎక్కువగా ఉంటుండి అతన్ని సంతోషపెట్టి అతను అన్ని విధ ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
1: స్వామి స్టేడ్ దేర్ వన్ డే ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిజ్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
0: నిద్రపోయాడు
1: అండ్ హీ స్లెప్ట్.
0: నిద్రపోయిన వాడు ఎట్టపోయినాడు, చాలా సమాధిలో పోయాడు.
1: And the sleep took him to samadhi state.
0: Enta sepe aina inka deyaledu.
1: And he didn't get up for any length of time.
0: Kaani inkoka disturbance cheyakoddu.
1: But no one should be disturbed.
0: Appratne untundi nenu kuda akkade unnanu.
1: And as he remained in samadhi, Bhagwan also didn't disturb him.
0: Chikati ayipoyindi.
1: And it was dark.
0: Ekkada emi kanapadaledu.
1: And nothing is visible at that time.
0: Adi chusi kasturi evatto cheppadu. ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
1: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడి అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
0: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాను.
2: విత్ దట్ ల్యాంప్, స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్, భగవాన్, కస్తూరి.